0: యాజ్ ఇట్ బి ప్యూర్, ఇట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మక్షేత్ర. అనగా ఎట్టి గుణములకు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి దేహములకి ధర్మక్షేత్రము అని.
1: ఏ బాడీ విచ్ ఇస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ ది గుణస్ సత్వరజస్తమో ధర్మ.
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
1: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్ ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, తాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
1: Jealousy, hatred and infatuation, attachment, when all these things develop, this becomes Kurukshetra.
0: కాబట్టి ధర్మక్షేత్రము ఇది, కురుక్షేత్రము ఇది.
1: Therefore, the same body is Dharmakshetra and it is Kurukshetra also.
0: ఈ మంచి చెట్టలు రెండు కుటుంబం మన కురుక్షేత్రంలో ఉంటున్నాయి.
1: Both good and bad are they find a place in our heart.
0: పాండవ కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది.
1: The war between Pandavas and Kauravas was there, but it lasted only for 8 years.
0: ఈ మంచి చెట్టుల యొక్క గుణముల యుద్ధము జీవితమంతా జరుగుతూ ఉంటుంది.
1: But the war between good and bad, it goes on throughout the life.
0: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
0: కనుకని అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు.
1: మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్
0: వారి మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము.
1: రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
0: Mamaka pandavas cheva, pandava ani enti pure adi satyikamainatunte ekka gunamulu.
1: The word pandava stands for purity and satvic nature.
0: Telladanamunaku nirmalatvaniki pandavatvam ani peru.
1: For whiteness and purity the word used is pandavatvam.
0: Evarikaina tella jabbu vachinatte pandu rogam untaru. Pandu anage emi tella jabbu ani tellaga undeyatundi.
1: If any person gets a disease, it is called Pandurogam.
0: Pandu Rajuku adhe jabbu.
1: The king Pandu suffered from that.
0: Atani peru kudanu Pandu.
1: His name also is Pandu.
0: Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
1: The children of Pandu therefore are pure.
0: Anaga deeni yokka antaratham enti, rajoguna tamogunamulakunu satvikamunaku yuddham prarambhamaindi.
1: In other words, the inner significance of it is a war commenced between సాత్విక గుణ అండ్ రజోగుణ అండ్ తమోగుణ.
0: ఈ ఇరువురు చేరి కిమకురు వచ్చి సంజయ ఏం చేస్తున్నారప్ప అని అడిగాడు.
1: ధృతరాష్ట్ర ఆస్క్ సంజయ, దీస్ టూ పీపుల్ వాట్ ఆర్ దే డూయింగ్.
0: ఏమైనా అర్థం ఉందా? యుద్ధం చేయడానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడుతా కూర్చుంటారా? యుద్ధమే చేస్తారు.
1: Why was this question asked? Is there any meaning in this question? When they have gone for a war, they would certainly fight. They would not be playing.
0: ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి.
1: But there is an inner meaning behind this question.
0: ఏమిటనగా, అది ధర్మక్షేత్రం.
1: The explanation is that this is ధర్మక్షేత్ర.
0: నా కుమారుడు దుష్టులు దుర్మార్గులే.
1: My children are bad ones, wicked ones.
0: అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు.
1: After they have entered in that particular field of dharma, there could be some mental transformation.
0: ఈ పరివర్తన జరగటం లేచేత ఒక కాంప్రమైజ్, ఒక రాజీకి ఏమైనా కుదిరినారావు ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
1: After they have entered that sacred land, it is possible that the minds must have been transformed. There could have been some compromise.
0: Ante yuddham cheyadaniki vellina vaadu yuddhame chestaru gaani inke vidhamaina puttanu cheyadaniki veer ledu.
1: People who have gone for a war, they would otherwise certainly fight. They cannot do anything else.
0: Aithe adigina vaadu evadu?
1: But then who is the person who has asked this question?
0: Atane Dhritarashtrudu.
1: He is Dhritarashtra.
0: Idane dhritam rashtram, idi Dhritarashtram ani. Dhritarashtra anaga evarante tanadi kaanatuvanti danini tanadiga bhavinchukune vaadu Dhritarashtrudu.
1: Dhritarashtra refers to the one who considers things which do not belong to him as his.
0: దేహము తాను కాదు.
1: హి ఇస్ నాట్ ద బాడీ.
0: తాను కానటువంటి దేహము తాను అని భావిస్తున్నాడు.
1: హి కన్సిడర్స్ ద బాడీ విచ్ హి ఇస్ నాట్ యాజ్ హి.
0: ఇంద్రియములు తాను కాదు.
1: హి ఇస్ నాట్ ద సెన్స్ ఆఫ్.
0: తాను కాని ఇంద్రియములు తాను అని గర్విస్తున్నాడు.
1: బట్ హి టేక్స్ ప్రైడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ హి ఇస్ ద సెన్సస్.
0: అనగా తనది కానటువంటి రాజ్యమును తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
1: ఎనీ పర్సన్ హు who considers the kingdom which is not his as his own, he is Dhritarashtra.
0: Karuka evaru Dhritarashtra anaga andaru Dhritarashtrule tanadi kaani dehanni tanadiga bhavinchukuntunnaru tanadi kaani indriyanni tanadiga bhavinchukuntunnaru dani nimittamai aneka vidhamaiti sohamohamulaku guri avutunnaru kanuka prati okkaru kuda nu Dhritarashtrudi aa Dhritarashtra anetundi antar Dhritarashtraniki aadharam chesukoni ee hrudaya kshetramunandu ee manchi cheddala yokka సంబంధమైనటువంటి ఒక యుద్ధములే ఇదే మహాభారత యుద్ధంగా భావించుకుంటూ వచ్చారు.
1: ఇఫ్ యు ఆస్క్ ఆల్ పీపుల్ ఆఫ్ ధృతరాష్ట్రస్ బికాస్ దే ఐడెంటిఫై దెమ్సెల్స్ విత్ ద బాడీ విచ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్, దే ఐడెంటిఫై దెమ్సెల్స్ విత్ ద సెన్సెస్ విత్ ద ఫ్యాక్ట్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ధృతరాష్ట్రస్ ఓన్లీ.
0: కనుక ఇక్కడ విన్నటువంటి వాడెవడు? అర్జునుడు.
1: హూ ఇస్ ద పర్సన్ హూ హర్డ్ ది ఎంటైర్ థింగ్? ఇట్ వాజ్ అర్జున.
0: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు, మహాధర్మమూర్తి అయినటువంటి ధర్మజుడే ఉంటున్నాడు.
1: అమంగ పాండవాస్ దెర్ ఆర్ పీపుల్ హూ మైట్ బి బెటర్, ఫర్ ఎగ్జాంపుల్
0: ధర్మజుడికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు?
1: వై వాజ్ నాట్ దిస్ సేక్రెడ్ గీత టాట్ టు ధర్మరాజ?
0: అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి.
1: హీ హ్యాడ్ ఆల్ ద స్ట్రెంగ్.
0: పూరి భుజబలము బుద్ధిబలము గజబలము ఉండేటువంటి వాడు చూస్తామంటే భీముడు ఉన్నాడు కదా.
1: If you take the physical prowess, there was Bhima.
0: Bhimudu kuda enduku bodhinchukundakoddu?
1: It could have been taught to Bhima, but why not?
0: Aithe Arjunike maatrame enduku bodhinchali?
1: What is the reason for teaching this?
0: Deenini paramo manam Geeta lo motta motta koncham gurtinchali.
1: In the first place, we'll have to understand the inner significance of this.
0: Dharmajudu manchi vaadi, dharmamurti.
1: Dharmaja is the embodiment of dharma, no doubt.
0: అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫోర్ సైట్, హీ హ్యాడ్ ఓన్లీ రిపెంట్.
0: అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు.
1: హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థింగ్స్, ఓన్లీ ఆఫ్టర్ థింగ్స్ హ్యాపెన్ దెన్ హీ రిపెంట్స్.
0: ఇంకా భీమునకు భుజబలముంది, గజబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధిబలం లేదు.
1: ఇఫ్ యు టేక్ భీమా, ఆఫ్ కోర్స్ హి హాడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, ప్రోవెస్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
0: తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి ఇందతో పోట్లాటానికి సిద్ధమవుతాడు.
1: ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, హీ విల్ బి ఏబుల్ టు టేక్ అవుట్ ఎ ట్రీ విత్ రూట్స్ అండ్ ప్రిపేర్ టు ఫైట్.
0: కానీ బుద్ధిబలం తక్కువ.
1: But he did not have much of intelligence.
0: Arjuna ki balam untundadu ante purva tapame untundadu.
1: Arjuna on the other hand had foresight.
0: Arjuna cheppadu yuddhamuniki purame, Krishna inta mandi bandhuvulandanni mitrulandanni champi ee rattapu koodu bhujinchutakante nenu bichcham ettadanikaina vellutanu, nenu yuddham cheyanannadu mundugani purva tapame thanu anubhavinchadu.
1: For example, Arjuna told Krishna, well Krishna, I would rather beg alms elsewhere but not fight this war because it means so much of suffering.
0: Dharmaraju atta cheyaledu. Yuddham anta aina tarvata vishrantiga intilo kurchoni yo na bandhuvulandaru poyire na varandaru vellire inki nenu ilanti rajyam niyeli prayojanam emtuku ani appudu vicharistu vachadu papa.
1: In contrast to this, Dharmaraja after the ways of war was raised and after he lost all his relatives, sitting in his house, he was repenting for what happened.
0: Anukani tamaruseyengavariyu karyamunu gurchi manchi chiddalu chankaga bondukorachi cheyutappunuga katti chintaleka vegirinchinatonade vishamayagunu unnadu.
1: Therefore it is said that if any person without discrimination and thinking, if he is in has does anything which is bad, he will have to repent.
0: Idi Dasaratha Maharaju yokka swabhavam.
1: This is the nature of Dasaratha, King Dasaratha.
0: Taanedo devasana yuddhamanandu taanu varini jayinchutakai rathamanekki tana yokka moodo bhariyainatundi kaikanu teesukoni vellaadu.
1: In the war between the gods and demons, he went and participated taking Kaikeyi in his chariot.
0: Kaikeyi Kekeyi rajaputri anaga Kashmir deshamu raju yokka putri.
1: Kaikeyi is the daughter of the king of Kashmir.
0: Anu astashastra vidyamulu chaala goppaga telisinatundi.
1: She was very well informed in the
0: asalu ramulakanta kudanu astashastra vidyalanta nerpinchindi Kaikeyi.
1: It was Kaikeyi in fact who taught Rama archery and other things relating to war.
2: కృష్ణావతారంలో సత్యభామ, రామావతారంలో కైకేయి ఈ అస్త్రశస్త్ర విద్యంలో ఆరితేరినటువంటి వారు.
1: డ్యూరింగ్ కృష్ణావతార సత్యభామ అండ్ డ్యూరింగ్ రామావతార కైకేయి ఆర్ ఎక్స్ట్రీమ్లీ.
2: ఈ రథంలో ఈ కైకేయిని తీసుకెళ్లినప్పుడు ఈ యుద్ధం చేస్తున్న సమయం లోపల ఆ యొక్క చక్రములకు ఒక శిలం ఉంటుంటుంది, అది ఊడిపోయింది పాపం.
1: దెన్ దశరథ వాజ్ ఫైటింగ్ ది వార్ ఇన్ టు దిస్ చారియట్ దెర్ వాజ్ ఎ పర్టికులర్ ఫ్లోక్ విచ్ వాస్ మిస్సింగ్ అండ్ విచ్ వాస్
2: అది ఊడిపోయినట్టు చక్రం క్రింద పడిపోతుంది.
1: ఇట్ ఈస్ లైక్ దట్ ది వీల్ వుడ్ కమ్ ఆఫ్ ది చారియట్.
2: ఆ సమయంలో తన భర్తకి ఏమైనా కూడా అపజయం కలుగుతుందో ఏమో అని తన వేలిని ఆ యొక్క దీనిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది.
1: ఇన్ దట్ పర్టికులర్ సిచ్యుయేషన్ కైకేయి యూజ్ హర్ ఫింగర్ టు ఇన్సర్ట్ అండ్ సీ దట్ ది వీల్ డస్ నాట్ కమ్ ఆఫ్ ది చారియట్ అండ్ సేవ్.
2: ఈ విజయాన్ని సాధించిన తర్వాత చూచాడు దశరథ మహారాజు రక్తం కారిపోతుంటుండాలి కైకేయి చేయి నుంచి.
1: After achieving victory, King Dasaratha had a look at Kaikeyi. Her hand was profusely bleeding.
2: ఈ విషయం చూచి కైకా నీ వల్ల నేను విజయం సాధించగలిగాను కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తాను అన్నాడు.
1: After seeing this particular plight, he was so pleased with Kaikeyi's services. She said, Kaika, you can ask any two boons.
2: అనగా ఆ సమయము చెప్పలేదు, ఆ కోరికను చెప్పలేదు.
1: While granting boons, he did not specify a time period, he did not specify the specific boons as such.
2: మీకు ఇష్టమొచ్చిన సమయంలో ఇష్టమొచ్చిన కోరికను కోరుకోమని రెండు ఆమెకి అప్పచెప్పాడు.
1: He has given the freedom to ask for two boons, any time, any of the boons.
2: ఒక కాలమైనా నిర్ణయం చేయాలి, కోరికలైనా నిర్ణయం చేయాలి.
1: Either the time of granting the boons will have to be specified.
2: కనుకనే ముందు వెనుక యోచించకుండా వరం ఇచ్చేసేసినాడు.
1: Without thinking the consequences, he has just granted the
2: boon. మనకు ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన కోరికలే కోరుకుంది. అప్పుడు ఎవరు తప్పు? కైక తప్ప, దశరథుని తప్ప? దశరథుని తప్పు.
1: కైకే ఆస్క్ ఫర్ ద బూన్స్ అట్ ఎ టైమ్ విచ్ వాజ్ అప్రోప్రియేట్ ఫర్ హర్ అండ్ ది బూన్స్ ఆల్సో వర్ డిసైడెడ్ బై హర్. ఇట్ ఈస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ కైకే, ఇట్ ఇస్ ది మిస్టేక్ ఆఫ్ ద.
2: కనుకనే వేగిరించినతో నది విషం యోగును అన్నాడు. తొందర పట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది.
1: దేర్ఫోర్ హేస్ట్ మేక్స్ వేస్ట్ అండ్ ఇట్ బికమ్స్ పాయిజనస్, దట్ ఇస్ వాట్ ఇట్ సేస్.
2: అదే విధముగానే ఇక్కడ అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత, ప్రేమ చేత అర్జున్ యొక్క తత్వాన్ని కూడా ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రం పని చేయలేదు.
1: దేర్ఫోర్ కృష్ణ హు హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ అర్జున, హీ look to all the effects and implications and then only he taught him Gita.
2: Kanuka Arjuna yokka mundu venakalu yochinchi tadupari ee vidhamga thanu yuddhamunku siddham ayyadu Arjunudu. ముందు వెనుక యోచించి అనగా యుద్ధము లోపల ఎంతమంది బంధుమిత్రులు పోతారో, ఇదంతా జరిగిన తర్వాత నేను ఎవరి కోసం యుద్ధం చెయ్యాలి, ప్రజలే లేనప్పుడు నా యొక్క రాజ్యం ఏమిటి అని ఈ విధంగా కూడా ముందు రాబోయేటువంటి విషయాన్ని యోచిస్తూ వచ్చాడు.
1: అర్జున ఫోర్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అవుట్ ఫైటింగ్ ద వార్ అండ్ దేర్ఫోర్ హి జస్ట్ సెడ్ ఐ డు నాట్ వాంట్ టు ఫైట్ బికాస్ ది కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ బ్యాడ్.
2: కనుక పశ్చాత్తాపం కాకుండా పూర్వతాపంతో నిండినటువంటి వాడు అర్జునుడు.
1: He was not feeling sorry after the event was over. When the event took place, he was feeling sorry.
2: ఈ పూర్వతాపం ఎలాంటి వారికి వస్తుందంటే పరిశుద్ధ హృదయం కలిగినటువంటి వారికే వస్తుంది.
1: That feeling of sorry before the event takes place will be obtained only in pure hearts.
2: అందువలనే అర్జున అనగానే పవిత్రము, ఒక పరిశుద్ధము అయినటువంటి హృదయం కలవాడు అని అర్థం.
1: దేర్ఫోర్ అర్జున రెఫర్స్ టు ఎ ప్యూర్ అండ్ ఎ సేక్రెడ్ హార్టెడ్ మ్యాన్.
2: శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి.
1: నియర్ హియర్ దర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ శ్రీశైలం.
2: అక్కడ కూడాను మల్లికార్జున, భ్రమరాంబ అని ఉంటుండాలి.
1: దర్ ఆర్ టూ ఎంటిటీస్, మల్లికార్జున అండ్ భ్రమరాంబ. దే
2: ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏమి వీరి అర్థం ఉంటుంది పార్వతీ పరమేశ్వరులు అని చెప్తుంటారు.
1: ద మీనింగ్ ఆఫ్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ ఐ ఆర్ టేకన్ యాజ్ పార్వతీ అండ్ పరమేశ్వరం.
2: మల్లిక అర్జున అనగా మల్లె అంటే జాస్మిన్, ఒక మల్లె పువ్వు.
1: మల్లె రెఫర్స్ టు జాస్మిన్ ఫ్లవర్.
2: ఎలాంటి జాస్మిన్, ఎలాంటి మల్లె పువ్వు అది? అర్జున తెల్లటి మల్లె పువ్వు.
1: వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ దిస్ పర్టికులర్ జాస్మిన్? ఇట్ ఈస్ ప్యూర్ అండ్ వైట్.
2: తెల్లటి మల్లె పువ్వు వంటి వాడు ఈ మల్లికార్జునుడు.
1: మల్లికార్జున ఇస్ వన్ హూ ఈస్ లైక్ జాస్మిన్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వైడ్.
2: అతని ఈశ్వరుడు
1: ఈశ్వర హింస.
2: భ్రమర అంబ, అంబ పార్వతి ఎవరుంటే భ్రమరము ఒక తుమ్మిదట.
1: భ్రమర అంబ రెఫర్స్ టు ది పార్వతి హూమ్ కంపేర్ టు ఎ బీ.
2: ఆ అంబ అయినటువంటి భ్రమరము తెల్లటి మల్ల లోపల చేరి ఆ మల్ల యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు భ్రమరము కమనిటి భ్రమరాంబ పార్వతి అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లెపూలో ఉండినటువంటి మకరందము ఈశ్వరుడు.
1: భ్రమరాంబ రెఫర్స్ టు బి పార్వతి హూమ్ కంపేర్ టు పార్వతి. షీ గోస్ ఇన్ టు ది ఫ్లవర్ ఆఫ్ మల్లికార్జున ద జాస్మిన్ ఫ్లవర్ అండ్ షీ డ్రాప్ ది నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్.
2: కనుక ఈ మల్లె పువ్వులు ఉండేటువంటి మకరందానికి ఓనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి. ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి.
1: బికాస్ షీ డ్రాస్ షీ సెట్స్ ద నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్ షీ హెస్ గాట్ అథారిటీ ఓవర్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఈశ్వర.
2: దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్నర్ మీనింగ్ ది నేమ్స్ గివెన్ ఇన్ శ్రీశైలం ఆర్ మల్లికార్జున.
2: ఏ తర్వాత అర్జున అనగా ఏంటి పవిత్రము నిర్మలము అని అర్థం.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అర్జున రెఫర్స్ టు సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
2: అలాంటి నిర్మల పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ధ భూమి వరకు కూడాను అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసిమెలిసి ఉంటున్నారు కృష్ణార్జునుడు.
1: కృష్ణ అండ్ అర్జున వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 75 ఇయర్స్ ఇన్సెపరబ్లీ బికాస్ అర్జున హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
2: 75 సంవత్సరములంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడాను భగవద్గీత బోధించలేదు.
1: ఆల్దో దే లివ్ టుగెదర్ ఫర్ 75 ఇయర్స్ అట్ నో టైమ్ ఎర్లియర్ కృష్ణ టాట్ భగవద్గీత టు అర్జున.
2: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
2: అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు. బాంధవ్యము బావా బావా బావమర్దులు.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ నాట్ టెలింగ్ గీత త్రూ అవుట్ దీస్ 75 ఇయర్స్ హీ వాస్ ట్రీటింగ్ హిస్ కృష్ణ యాస్ హిస్.
2: అనగా దేహాత్మ భావంతోనే జీవిస్తూ వస్తున్నారు.
1: దే ఆర్ లివింగ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
2: ఏనాడు నేను నీకు శరణు తెచ్చినటువంటి వాడిని అని శరణాగతి పొందినాడో అప్పుడు కృష్ణుడు గురువు అయినాడు, అర్జునుడు శిష్యుడయ్యాడు.
1: బట్ ద మొమెంట్ అర్జున సరెండర్ అండ్ యాక్సెప్టెడ్ ది డిసైపుల్షిప్ కృష్ణ బికెమ్ ఎ టీచర్ అండ్ అర్జున బికెమ్ ద.
2: ఆ సమయంలోనే గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
1: ఓన్లీ అట్ దట్ టైమ్ కృష్ణ టాట్ గీత.
2: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం పడేయవలనన్న గురు శిష్యుడు యొక్క సంబంధము రావాలి.
1: ఇట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ రియలీ అక్వైర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎనీ వన్ ఓన్లీ వెన్ దర్ ఇస్ రిలేషన్షిప్ ఆఫ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ యూ బి ఏబుల్ టు గెట్ ఇట్.
2: ఉద్దాలకుడు మహాజ్ఞాని.
1: ఉద్దాలక వాజ్ ఎ గ్రేట్.
2: అతని కుమారుడు నచికేతుడు.
1: హిస్ సన్ వాజ్ నచికేతస్.
2: కానీ ఉద్దాలకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు.
1: అట్ దట్ టైమ్ దర్ వాజ్ నో గ్రేటర్ పండిట్ దాన్ ఉద్దాలక.
2: కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు.
1: బట్ ఉద్దాలక సెంట్ హిస్ సన్ నచికేతస్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ లెర్నింగ్ ది వేరియస్ స్క్రిప్చర్స్.
2: తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి.
1: ఫాదర్ హింసెల్ఫ్ కుడ్ టాక్ ది సన్ రీజన్.
2: అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము అతనికి తండ్రి భావము వస్తుంది కానీ శిష్యభావము గురుభావము రాదు. గురు శిష్య భావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకంటదు అన్నాడు.
1: దిస్ స్టెప్ వాస్ టేకన్ బికాస్ హీ వాస్ ఫీలింగ్ దట్ హుడ్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద ఫాదర్ అండ్ సమ్ హుడ్ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద సన్. విత్ దట్ రిలేషన్షిప్ హీ కుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్.
2: కనుక మనం బావా భావమర్దులుగా ఉన్నంత వరకు కూడాను ఈ బాహ్య జగత్తులకే మనం కట్టుబడిపోతాం.
1: సో లాంగ్ యాజ్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ సీక్రెట్ నాలెడ్జ్.
2: నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ భావంలో నీవు ప్రవేశించమన్నాడు.
1: రిమూవ్ దిస్ ఫీలింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ విత్ ఫీలింగ్ ఆఫ్ పరమాత్మ ఇఫ్ యూ అప్రోచ్ మీ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టీచ్.
2: కనుక అర్జునుడు ఆ విధంగా శరణాగతి పొందిన తరువాతనే ఈ కృష్ణుడు గీతను బోధించడానికి పూనుకున్నాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అర్జున సరెండర్ కంప్లీట్లీ డెవలప్డ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ దెన్ ఓన్లీ కృష్ణ బిగన్.
2: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన్మనాభవమద్భక్తో మధ్యాధీమా నమస్కరి మామే వైశ్యసే ప్రత్యానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడు, ఇప్పుడు నా బావవు కాదు.
1: When Arjuna said that you are my father, you are my mother, you are my teacher, you are my everything, you are my wealth, and surrendered himself, then only Krishna declared, well, you are my disciple, you do my work and you do everything for me, I will take care of you.
2: Kanuka ee saranagata tattvaniki teppinchukune tundi yokka yukti upayoga pettadu sankhya yogamlo.
1: In Sankhya Yoga, Krishna employed the technology that was necessary to make Arjuna surrender himself completely.
2: Inni chesi Arjunaki dehatma bhavani dooram gavinchadu. Idi motta motta ee mandu chesina pani.
1: The most important thing which Krishna did was, Krishna freed Arjuna from the feeling of body consciousness.
2: Nijamuga dehatma bhavam undinanta varaku nu ee karma margamo dharma margamo bhakti margamulo hrudayamulo praveshinchadu.
1: So long as people are having body consciousness, any of this marga, dharma marga, karma marga, bhakti marga would not be able to enter into
2: life. Soka dukkhamulu anaga mohamulu hrudayamulo nindipoyinayi.
1: Attachment, infatuation are full in the heart.
2: Manu cheppanu ఏమి లేని బుర్రలోనే ఏమైనా చేర్చవచ్చు.
1: ది అదర్ డే స్వామి సెడ్ దట్ ఇన్ ద హెడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ సేక్రెడ్ టు బి ఫిల్డ్.
2: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
1: ఇఫ్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ వుడ్ ఇట్ బి
2: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సమ్ సేక్రెడ్.
2: టమ్లర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది. నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి.
1: ఇఫ్ ఎ టమ్లర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ హౌ కెన్ యూ ఫిల్ మిల్క్ ఇన్ టు ఇట్? ది వాటర్ విల్ నాట్ బి థ్రోన్ అవుట్. దెన్ ఓన్లీ కెన్.
2: కనుక అర్జున నీవు శోకమోహముల చేత నీ హృదయాన్ని నింపుకున్నావు.
1: అర్జున యు ఆర్ ఫుల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
2: వీటిని ముందు పారవే,
1: త్రో దెమ్ అవుట్.
2: తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క దీని రసమును దాన్ని నింపుతానన్నాడు.
1: దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫిల్ యు యువర్ హార్ట్.
2: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరం గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం.
1: This Sankhya Yoga refers to efforts made to empty and free Arjuna from the attachment and from sorrow and filling him with the Atma consciousness.
2: Arjuna, ఏనాడు కాండవనము దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటగా చేశావు.
1: Arjuna, while destroying Kandava forest, mercilessly, without any hesitation, you destroyed it.
2: ఇంకా గో సంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి ఒక పరితాపము పడలేదు.
1: అట్ ద టైమ్ ఆఫ్ ఆఫరింగ్ ప్రొటెక్షన్ టు ద కౌస్ ఆల్సో యూ డిడ్ నాట్ హెసిటేట్ ఆర్ రిపెంట్ ఆర్ థింక్ ట్వైస్.
2: ఈనాడు నీవు ఈ దుఃఖములకు కారణం లేకపోలేదు.
1: ఫర్ టుడేస్ సారో దేర్ ఈస్ డెఫినెట్ రీజన్.
2: నీకు ఈ అజ్ఞానమే మూల కారణం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నోరెన్స్.
2: ధర్మమునకు దైవమునకు నీవు ఏడ్చినావా?
1: హ్యావ్ యూ క్రైడ్ ఫార్ గాడ్ అండ్ ధర్మ?
2: ఏనాడు నీవు ధర్మమునకు దైవమునకు ఏడుస్తావో అదే యోగంగా మారిపోతుంది. అంతవరకు నీకు శోకమే.
1: ద మూమెంట్ యూ క్రై ఫర్ గాడ్, యూ క్రై ఫర్ రైచియస్నెస్, ఇట్ బికమ్స్
2: ఆ నిమిత్తమై నీవు ఏడు, అప్పుడు అది యోగంగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ క్రై ఫర్ మీ,
2: విషాద యోగంగా వచ్చింది.
1: ఇఫ్ యూ క్రై ఫర్ మీ, ఇట్ బికమ్స్ యోగా.
2: పుట్టినప్పుడు ఏడ్చుతారు. ఏడ్చుతారు. మధ్య విషయాలకు ఎందుకు ఏడ్చుతారు?
1: ఇన్ ద మిడిల్ ఆల్సో ఫర్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ పీపుల్ క్రై.
2: ధర్మజ్ఞాని గరుగుచుండ ఉద్ధరింప ఏడ్చున్నారా?
1: వెన్ దర్ ఇస్ డిక్లైన్ ఆఫ్ ధర్మ డూ పీపుల్ క్రై?
2: మనం ధర్మజ్ఞాని నిమిత్తమై దానిని ఉద్ధరించడానికి తగినటువంటి ఏడుపులు మనలో రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ది డిక్లైన్.
2: కనుక దేనినైనా మనం సాధించాలనుకుంటే ధైర్యంగా సాహసంగా మనకు హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ హావ్ ఎ కరేజియస్ హార్ట్.
2: కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు.
1: దిస్ కైండ్ ఆఫ్ వీక్ అండ్ ఫెయింట్ హార్టెడ్నెస్ యూ షుడ్ నెవర్ డెవలప్.
2: ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం అందులో ప్రవేశిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్ ది రియల్ డివైన్ పవర్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
2: కనుక మనము మొట్టమొదట ఏనానికి కాని బలహీనత కాని భయానికి కాని ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ వీక్నెస్ అండ్ ఎనీ ఫియర్ ఇన్ అవర్
2: హార్ట్. ధైర్యమనేటువంటి ఒక ఆయుధాన్ని మనం ధరించాలి.
1: వీ షుడ్ వేర్ ది వెపన్ ఆఫ్ కరేజ్.
2: ఒక కర్ర చేతులు లేకపోతే గొర్రె అయినా బెదిరిస్తుందట.
1: If you do not have a stick in hand, even a sheep will frighten you.
2: కనుక మనము ధైర్యం లేకపోతే అందరూ మనల్ని బెదిరిస్తారు.
1: If you do not have courage, anyone can just terrify you.
2: దాన్ని ఎదుర్కొనేటువంటి సాహసాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
1: You must have the capacity to face.
2: పరిగెత్తుతూ పోతుంటే కోతి కూడా తరుముకొని వస్తుంది.
1: If you are running away, even a monkey
2: is జీవితంలో తగినటువంటి అనుభూతులే తీసుకుని కర్ర తీసుకుంటే అది పరిగెత్తిపోతుంది.
1: This is a daily experience. If you take a stick and stand firm, then it runs away.
2: కనుక మనము వెన్ను చూపకూడదు.
1: Don't show your back.
2: నీవు ముఖాన్ని చూపాలి.
1: You should show your face.
2: అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం.
1: Then only you will be able to achieve.
2: దీనిని వివేకానంద కూడా చెప్పాడు.
1: The same thing has been told by Vivekananda.
2: Fearless annadu.
1: Be fearless, he said.
2: Daityam tone manam deenaina sadhinchadu. Daityam sarvasadakam annaru.
1: Courage can become instrument of all success, it has been said.
2: Kanuka vidyarthulainatundi meeru ee pavitramaina vidyanu abhyasinchi sadhinche nimittamai daityamto utsahamto kevalam daityam undi prayojanam ledu utsaham kuda untundali.
1: Students, as you are, you should have courage, you should have enthusiasm also.
2: కేవలము ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు.
1: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఫూలిష్ అండ్ బ్లైండ్ కరేజ్.
2: దానికి విచారణ శక్తితో కూడినటువంటి ధైర్యం ఉండాలి.
1: ఇట్ మస్ట్ బి అకంపనీడ్ బై డిస్క్రిమినేషన్.
2: ఈ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి.
1: యు షుడ్ హ్యావ్ దట్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు బిహేవ్ అప్రోప్రియేట్ టు ఎన్ అకేషన్ అండ్ ప్లేస్.
2: కనుక మనము ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
1: Whether we are here or anywhere else, we should always have courage in our heart and have a determination to accomplish the things.
2: రేపటి దినము ఈ సాంఖ్య యోగం యొక్క విషయాన్ని మనము విపులంగా మనం చెప్పుకుందాం.
1: We try to understand in detail Sankhya Yoga from tomorrow onwards.
2: Sankhya Yoga naku kevalam upodghatam matrame.
1: This is only an introduction to Sankhya Yoga.
3: That was the 15th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. Bhagwan narrated the events that led to the Kurukshetra war and the commencement of Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 9th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 11th ఆగస్ట్ 1984. In this discourse, which has a lot of variety, Bhagavan teaches us concepts as complex as Dvaita, Visishta Dvaita and Advaita, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagavan Uvacha.
1: Asankalpa జయేత్ కామం. క్రోధం కామ వివర్జతి. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికను సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ who is bereft of these thoughts can overcome desire, can control anger, not anger, can overcome desires.
2: Itti kaamamnu sadhinchinatvanti vyaktiye krodhamunu kudanu sadhinchagaladu.
1: That one who has conquered the desires can only conquer anger.
2: అసంకల్ప జయేత్ కామం. క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థం.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ can alone conquer the desires and also anger.
2: ఇది కేవలం సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
1: This is applicable not merely for sadhakas but even for ordinary people.
2: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
1: This has been allocated in the yoga of devotion, bhakti yoga, especially for sadhakas.
2: Sankalpamu sajeevamainatundi.
1: Thoughts are full of life.
2: Idi raati mukka kante kathinamainatundi.
1: This is stronger than a stone.
2: Manushi maraninchina sankalpamu sajeevamulai untayi.
1: Even after the death of persons, the thoughts will be permanent and full of life.
2: Idi ati sukshmamainatundi.
1: This is extremely subtle.
2: Idi aharam chetane albhavampabadutundi.
1: This arises on account of food.
2: Kanuka pavitramainatundi aharam cheta పవిత్రమైనటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
1: దేర్ఫోర్ బై సేక్రెట్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెట్ థాట్స్.
2: మనిషి మరణించిన సంకల్పము సజీవములై ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్.

పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు కాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటివిగా రూపొందుతాయి. ఓన్లీ వెన్ ఏ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్ ఆల్ హిజ్ యాక్షన్స్ విల్ బి సీక్రెట్ అండ్ ఆల్ హిజ్ వర్క్స్ విల్ బి సీక్రెట్. సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది. థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్. ఇది దుర్గుణములను, దురాలోచనలను, దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది. దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్. అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్, బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్. నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుని యందు వాత పిత్త శేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది. ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్. ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఎ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్. సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం. ద వెరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది వెరీ ఫారమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ది ఎడిషన్ ఆఫ్ ది థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్. ఇట్టి మనసు నిరంతరము భూతాకాశమైన దృశ్యకల్పితమైన ది ఫెనామినల్ వరల్డ్ అండ్ ది థింగ్స్ రిలేటింగ్ టు దిస్ వరల్డ్ యాస్ సచ్. ఈ భూతాకాశమైన జగత్తునకు సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు. ఫర్ దిస్ వరల్డ్, ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్, ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్. సంపద అనగా ఈనాటి మానవుల యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు. ది వరల్డ్ వెల్త్ ఈజ్ యూజువలీ మిస్టేకన్ యాజ్ ది కౌస్, ద ప్రాపర్టీస్ అండ్ ది చిల్డ్రన్ దట్ వన్ పొసెసెస్. ధనం అనగా భూములు, ఇండ్లు, కరెన్సీ నోట్లు, బంగారు ఇత్యాది స్థిరాస్తుల యొక్క స్వభావమునకు దీన్ని సమన్వయం చేసుకుంటారు. ధనం ఆర్ వెల్త్ అగైన్ మీన్స్ ఇట్ రెఫర్స్ టు ది ఫిక్స్డ్ ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్స్ అండ్ ది యాక్చువల్ క్యాష్, గోల్డ్ ఎట్సెట్రా. ఐశ్వర్యం అనగా కీర్తి, ప్రతిష్టలు, పదవి, స్థానములు ఇలాంటి వాటిని ఐశ్వర్యములుగా భావిస్తుంటారు. అనదర్ వర్డ్ ఐశ్వర్యం రెఫర్స్ టు ది నేమ్, ఫేమ్, పొజిషన్ అండ్ స్టేజ్ ఇన్ లైఫ్ ఎట్సెట్రా. కానీ భగవద్గీత ఈ మూడింటిని అంగీకరించడం లేదు. బట్ భగవద్గీత డస్ నాట్ యాక్సెప్ట్ ఆల్ దీస్ త్రీ థింగ్స్. నిజమైనటువంటి సంపద సత్యలమే అని బోధించింది. ఇట్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రియల్ వెల్త్. సదాచారమే నిజమైన ధర్మముగా, ధనముగా రూపొందింపచేసింది. గుడ్ బిహేవియర్ ఈజ్ డిస్క్రైబ్డ్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ వెల్త్. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యముగా నిరూపించింది. నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వెల్త్.

0: సత్శీలమే సంపద, క్యారెక్టర్ ఈజ్ సంపద. సదాచారమే ధనం, గుడ్ బిహేవియర్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ వెల్. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము, ఈ మూడు సాధకులకు అత్యవసరం.
1: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలాంగ్ విత్ దీస్ అదర్ టూ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సాధక.
0: అయితే లౌకిక సంబంధమైనటువంటి యొక్క సంపద, ధనము, ఐశ్వర్యము జీవితకాలం నుండే కోల్పోతూ ఉంటారు. జీవిత తదనంతరము వీటికి వాటికి అతనికి ఎట్టి సంబంధం ఉండదు.
1: ఓన్లీ వెల్త్, ప్రాపర్టీ, నేమ్ అండ్ ఫేమ్ ఆర్ ఎఫెమెరల్. దే విల్ బి లాస్ట్ ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్.
0: బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ, సమ్ టైమ్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ లక్, దే లూజ్ దర్ ప్రాపర్టీ, దే లూజ్ దర్ వెల్త్, దే లూజ్ దర్ నేమ్, ఫేమ్.
0: ఇట్టి సంపదలు, ఇట్టి ధనము, ఇట్టి ఐశ్వర్యము జీవితం తదనంతరము అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు.
1: దీస్ ప్రాపర్టీస్ మూవబుల్ ఇమూవబుల్ నేమ్ అండ్ ఫేమ్ విల్ హావ్ నో కనెక్షన్ వాట్స్ ఎవర్ ఆఫ్టర్ ద డెత్.
0: కానీ సత్శీలము, సదాచారము, జ్ఞానము జీవిత పర్యంతమే కాకుండా మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాయుధ్యములో చేర్చుతాయి.
1: క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, విజ్డమ్ ఆర్ నాట్ నియర్లీ గోయింగ్ టు హెల్ప్ ఎనీ పర్సన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్. ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్ అంటిల్ హీ రీచెస్ ద లార్డ్ అండ్ మెర్జెస్ ఇన్ హిమ్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ఆఫ్ ఇమెన్స్ హెల్ప్.
0: మానవుని యొక్క కీర్తి రూప సౌందర్యములతో లేదు.
1: The fame of a man is not associated with the physical beauty and charm.
0: Dhana kanaka vastuvahanulato raadu.
1: It is not even associated with the property, the wealth and other things which he possesses.
0: Idi kevalam seelamuto maatrame praaptistundi.
1: This one can get only through good character.
0: Kanuka manavudu satchiludai సదాచారుడై ఆత్మజ్ఞానమునకు అన్వేషణ జరపడానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత.
1: దేర్ఫోర్ గీత హ్యాస్ డిక్లర్ దట్ ఎ మ్యాన్ షుడ్ ఆస్పైర్ ఫార్ గుడ్ క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ విజ్డమ్.
0: భౌతిక బలమును, భౌతిక శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వశిష్ఠులపైన కక్షను సాధించడానికి పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర, బేస్డ్ అపాన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రోవెస్, వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ బ్రహ్మజ్ఞాని వశిష్ట.
0: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
1: వశిష్ఠ బేస్డ్ హిజ్ ఎంటైర్ ప్రోయెస్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ షీ వోర్ ది క్లాత్ ఆఫ్ బ్రహ్మ ప్రిన్సిపల్ ఇట్సెల్ఫ్ టు ఫైట్ అగెన్స్ట్ విశ్వామిత్ర.
0: విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైనాయి, నిశక్తి అయిపోయినాయి.
1: ద ఆరోస్ విచ్ విశ్వామిత్ర లెఫ్ట్ ఆన్ వశిష్ట బికేమ్ అబ్సల్యూట్లీ పవర్లెస్, లైక్ ఆరోస్ హిటింగ్ ద మౌంటైన్ యాజ్ సచ్.
0: సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి.
1: ఆల్ ది వెపన్స్ విచ్ ఆర్ ఎంప్లాయ్డ్ వర్ రిడ్యూస్డ్ టు పీసెస్ బై టచింగ్ వశిష్ట.
0: దీనిని చూచి విశ్వామిత్రుడు, ఛాత్రబలం దుర్బలం.
1: విశ్వామిత్ర సా దిస్ పర్టికులర్ థింగ్ అండ్ సెడ్ దట్ షేమ్ అంటూ ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ పవర్.
0: భౌతిక బలము దుర్బలం.
1: ది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ యాక్చువల్లీ ఎ వీక్నెస్ ఓన్లీ.
0: బ్రహ్మ బలమే నిజ బలం.
1: పవర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ బ్రహ్మన్ ఇస్ ట్రూ స్ట్రెంగ్త్.
0: ధర్మబలమే ధనబలం అని భావించుకుంటూ వచ్చాడు.
1: ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది రైచియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ట్రూ స్ట్రెంగ్త్.
0: ఈ సత్యాన్ని గుర్తించి విశ్వామిత్రుడు తపస్సును ఆచరించి వశిష్ఠుల వారి స్థానమును అందుకునవలనని ఎన్నో శ్రమల కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు.
1: విశ్వామిత్ర ఆఫ్టర్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అండర్టుక్ గ్రేట్ పెనన్స్. హీ వాంటెడ్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ వశిష్ఠ అండ్ ఆఫ్టర్ పెనన్స్ హీ అక్వైర్డ్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ధనబలము జనబలము భుజబలమును ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన కచ్చన పూని కడకు తండ్రికి పిండములైనా విడుచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
1: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్డ్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్ ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
0: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
1: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ అండ్ ది పవర్ ఆఫ్ మనీ, ద పవర్ ఆఫ్ పీపుల్.
0: అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు.
1: అర్జున ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ అండ్ హీ సాట్ ఓన్లీ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ.
1: వెన్ అర్జున ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ అండ్ సరెండరింగ్ అండ్ ప్రేయింగ్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ప్లీజ్డ్ విత్ హిమ్ అండ్ కృష్ణ లిఫ్టెడ్ హిమ్ అప్ అండ్ జస్ట్ సెడ్ గెట్ అప్ ఓ ధనుంజయ.
0: విధి బలీయము,
1: ఫేట్ ఈస్ వెరీ పవర్ఫుల్,
0: న్యాయము గెలుచు,
1: జస్టిస్ ఆల్వేస్ విన్స్,
0: నశించు స్వార్థము,
1: సెల్ఫిష్నెస్ షల్ పెరిష్,
0: సదా యుగ ధర్మమిదే కదోయ్,
1: దిస్ ఈస్ ఆల్వేస్ ద ధర్మ ఆఫ్ యుగ,
0: కనుగొన్నిక,
1: దేర్ఫోర్ రియలైజ్ దిస్.
0: నూరుగురు బిడ్డల తండ్రికైన
1: ది ఫాదర్ హూ హాస్ గాట్ 100 చిల్డ్రన్,
0: అంత్యంబున
1: ది లాస్ట్
0: పిండమిడి దిక్కు కలగరకట ప్రారంభమదేమిటో,
1: హీ వుడ్ నాట్ హ్యావ్ ఈవెన్ వన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ రైట్స్, వాట్ ఏ ఫేట్ ఇట్ ఈస్.
0: ఆనాడే కృష్ణుడు అర్జునుడికి తెలిపాడు.
1: దట్ వెరీ డే కృష్ణ టోల్డ్ అర్జున,
0: కారణమేమిటి, కేవలము భౌతిక బలమును ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవునకు దైవానందం అనేటువంటిది కానీ, దైవానుగ్రహం అనేటువంటిది కానీ, దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించుట దుర్లభమని బోధించాడు.
1: ది రీజన్ ఈస్, వాట్ ఇస్ ది రీజన్ యు ఆస్క్, ఇట్ ఇస్ క్లియర్ ఫ్రమ్ దాట్ దట్ దోస్ పీపుల్ హూ డు నాట్ టేక్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు విన్ ద గ్రేస్, వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డూ ఎనీథింగ్ సక్సెస్ఫుల్.
0: కనుకని దైవానుగ్రహం పొందకూరినటువంటి సాధకుడు మొట్టమొదట ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క భౌతిక భావముల యొక్క వాంఛలను అరికట్టుకున్నటకు ప్రయత్నించవలెను.
1: దేర్ఫోర్ ది సాధక హూ వాంట్స్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ హ్యాస్ టు కంట్రోల్ ఆల్ ద వరల్డ్లీ డిజైర్స్, డిజైర్స్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్ యాజ్ సచ్.
0: భూతాకాశం యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు.
1: The results which arise out of the contact with Bhutakasha are merely sights which are through only of dream or in dream.
0: Kalalo chuchina medalu midyalu kannulu vichina levu kada.
1: The mansions and the big bungalows which you see in dream are not real once you open your eyes and you become awake.
0: Swapnamunundu anubhavinchinatvanti prati anubhutulu kudanu jagratalo adrushyamaipothunnayi.
1: All the experiences which you have just undergone during your dream stage become అబ్సల్యూట్లీ దే డిసపియర్ డ్యూరింగ్ యువర్ వేక్.
0: జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులు నీకును స్వప్నంలో శూన్యమైపోతున్నాయి.
1: ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద వేకింగ్ స్టేజ్ డూ నాట్ అపియర్, దే బికమ్ ఎ నలిటీ డ్యూరింగ్ యువర్ డ్రీమ్ స్టేజ్.
0: కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్, ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ, అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ, అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాస్ అండ్ వెరీ పర్మనెంట్.
0: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్య, సర్వత్రా కూడా అనుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
1: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్వేసివ్, ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్, దస్ ఇట్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, నేటి వస్తువునందున నేటి అగుచు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి, బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ.
1: Brahma or Atma is subtlest of the subtle and the smallest of the small. It pervades all the small things. In the same way, among the mighty ones, it pervades all the mighty ones, being the mightiest. And this is truth, and this is Brahman, and this is Atma.
0: Aite, itti Atma tattvamunu, itti Brahmasthayini, pondagore itunte sadhakunu, ninnati dinamu cheppinattuga, dasoham, dasoham, dasoham. ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణము ప్రారంభించాలి.
1: దోస్ పీపుల్ హు ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ దిస్ గోల్ ఆఫ్ బ్రహ్మతత్వ హ్యావ్ టు కమెన్స్ దర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం యాజ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే.
0: ఇది ద్వైత స్థానం.
1: దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ డ్యూయలిజం,
0: ప్రాథమిక స్థానం.
1: దిస్ ది వెరీ ప్రైమరీ స్టేజ్.
0: ఇందులో ప్రారంభించి క్రమక్రమేణ ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం సోహం సోహం అనేటువంటి విశిష్ట అద్వైతములో ప్రవేశించాలి.
1: వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హ్యాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం అండ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ విశిష్ట అద్వైత విచ్ ఈస్ ది సేమ్ యాజ్ సోహం.
0: ఈ సోహములో మనము పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో సాధన కలిపినప్పుడు పుండు మాని పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణ సో కూడాను దూరమైపోతుంది.
1: ఇఫ్ వన్ కంటిన్యూస్ టు డూ సాధన ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సోహం అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ సిలబల్ సో ఆల్సో గోస్ అండ్ హమ్ అలోన్ రిమైన్స్ జస్ట్ యాజ్ when the wound is cured the cover automatically drops down.
0: ee so kudanu duram aipotam cheta nilchetundidi hum.
1: once one overcomes even that syllable, so the only thing that remains is hum.
0: ide advaitam,
1: this is advaita non dualism I principle.
0: nenu nene,
1: I am I.
0: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందాది.
1: ఇన్ దిస్ స్టేజ్ వేర్ వన్ డిక్లర్స్ యాజ్ ఐఎమ్ బ్రహ్మ, ఇట్ ఈస్ విశిష్టాద్వైత. ఇన్ వే దేర్ ఆర్ టూ ఎంటిటీస్,
0: ఐ పూర్ణాద్వైతము కానేరదు.
1: దిస్ ఈస్ నాట్ కంప్లీట్ అద్వైతం.
0: నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుందాది.
1: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ అండ్ బ్రహ్మ.
0: ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతం అనే సమన్వయం చేయడానికి వీలు కాదు.
1: దిస్ ఈజ్ విశిష్టాద్వైత క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు దాసుడు వేరుగా ఉంటాడు.
1: దెన్ యూ సే దట్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్, ది లార్డ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ది సర్వెంట్ ఈజ్ డిఫరెంట్.
0: కనుక ఇది స్థానములు కూడాను వ్యత్యాసంగా ఉంటుంటాయి.
1: ది స్టేజెస్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
0: నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది.
1: వెన్ he just says, I am Brahman, it is something like the finding the reflection of an object.
0: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాడు.
1: The reflection may be seen separately, but he is face to face the Lord, he is close to the feet of the Lord.
0: వ్యక్తులు వేరువేరుగా ఉండినప్పుడు ప్రతిబింబములు కూడా వేరువేరుగా ఉంటాయి.
1: When the people, persons are different, their reflection, their image also will be different.
0: వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబము వేరుగా ఉండినా గాని ఈ యొక్క బింబమును సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతము.
1: ఇన్ విశిష్టాద్వైత వెన్ దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హీ సీస్ హిజ్ ఓన్ ఇమేజ్ ది ఓన్లీ ది థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్ దట్ సెపరేట్ అదర్వైజ్ హీ ఇస్ అలోన్.
0: బింబమే సర్వవ్యాపకమైనప్పుడు ప్రతిబింబమునకు స్థానమే లేదు.
1: When the object is all pervasive, there is no need for its image at all.
0: Sarvatra nindinatvanti yokka paramatma tattvamunaku inka veru pradesham ekkada untuntadi.
1: When God is all pervasive, there is no place where God doesn't exist.
0: Vishwamanta prana vibhini mandiramaina vijivakili ekkada.
1: When the entire world is the mansion of the all pervasive Lord, where is the door for this mansion?
0: వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి.
1: ఇఫ్ దెర్ ఇస్ అ స్ట్రీట్ దెన్ దెర్ ఇస్ అ డోర్ విచ్ ఈస్ ఓపెన్ టు ద స్ట్రీట్ అస్ సచ్.
0: వీధికి స్థానమే లేదు.
1: దెర్ ఇస్ నో స్ట్రీట్ అట్ ఆల్.
0: సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి ఒక భగవత్ తత్వములకు ఇంకా ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుందని.
1: దెన్ ది ఆల్ పర్వేసివ్ గాడ్ ఇస్ సీన్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ది ప్లేస్ వేర్ యు ఫైండ్ ది ఆబ్జెక్ట్ అస్ సచ్.
0: కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుచబడుతూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఆల్ పర్వేసివ్ కంప్లీట్ అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
0: కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటుంది. నేను పాపకర్మలు చేస్తున్నాను.
1: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ దట్ వైల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, మై ఆత్మ ఇస్ సిన్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్స్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్?
0: కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
1: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ఐఎమ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక, ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐఎమ్ అచ్యుత, ఐఎమ్ గోవింద, ఐఎమ్ అనంత, ఐఎమ్ శివ హింస.
0: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమును ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి.
1: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు షుడ్ ట్రై టు రీచ్ ది గాడ్.
0: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖమును కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశములే ఉండవు.
1: ఇఫ్ ఏ పర్సన్ క్యాన్ ఫీల్ హ్యాపీనెస్ అండ్ మిజరీ విత్ అన్ ఈక్వల్ మైండెడ్నెస్, ది క్వశ్చన్ ఆఫ్ అద్వేష్ట డజంట్ అరైజ్ అట్ ఆల్.
0: నీ ఎందు నా ఎందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఇంకా ఇతరులను ద్వేషించడానికి అవకాశమే లేదు.
1: If a person recognizes that the transcendental principle which is embodied in him as well as in the others is the same, there is no question of, there is no room for
0: అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
1: ఇన్ సచ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ రూమ్ ఫార్ టెలింగ్ దట్ యూ డోంట్ హేట్.
0: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పడంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరుల యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
1: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఇస్ ఇట్ మెంట్ అండ్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈస్ నాట్ ద సేమ్ ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్.
0: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
1: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ థై సర్వెంట్ హీ గెట్స్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
0: కారణం ఏమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావమునకు స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
1: ది ఫీలింగ్ ఇస్ దట్ వన్స్ హీ రీచెస్ ది స్టేట్ ఆఫ్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్.
0: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
1: టు అండర్స్టాండ్ దిస్ యు కెన్ టేక్ షుగర్. షుగర్ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
0: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
1: ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ దాసోహం కెన్ బి కంపేర్డ్ టు వన్ హూ ఈస్ ఏబుల్ టు ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
0: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
1: దిస్ దాసోహం రెఫర్స్ టు ద స్టేజ్ వేర్ I would like to be continuously to be a person who like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
0: Hanumantudu tana jeevita paryantam kudanu dasoham kosalendrasya nenu eppudu kudanu ramuni yokka dasudani ani bhavistu aacharistu aanandani anubhavistu vachadu.
1: Hanuman for example throughout his life was enjoying this particular feeling and having the experience of bliss
0: సోహములో అట్టిది కాదు. దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం the question of separation doesn't arise at all because he is one with the Lord. He will not be put to any suffering.
0: Dasohamulo prabhukunu bhaktulaku edabatu untundali.
1: In the stage of dasoham there is a room for separation between the Lord and the servant.
0: Sohamulo prabhuku dasunaku etti edabatu kudanu undadu.
1: In the stage of soham there cannot be any question of సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ సర్వెంట్.
0: ఎడబాటు లేనటువంటి స్థితిలో ఆనందము కూడాను ఏంటి అభ్యంతరము ఉండదు.
1: దేర్ విల్ నాట్ బి ఎనీ డిస్కంటిన్యూటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ సోమ్ బికాస్ దర్ ఇస్ నో సెపరేషన్ అట్ ఆల్.
0: కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరునటువంటి సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
1: Particularly, people who want to really reach the ultimate, they should have some control over their desires.
0: Sankalpamulu prarambhinchina tachaname idi etti sankalpamulu ani okka thuri danni vicharinchali sadhaku.
1: The moment a thought occurs to a sadhaka, he has to inquire into what type of thought is it.
0: Idi మంచి థాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి.
1: హీ హ్యాస్ టు ఎన్క్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ ఎ డిజైరబుల్ థాట్ ఆర్ ఎన్ అన్డిజైరబుల్ వన్. ఇప్పుడు ఇది డిజైరబుల్ వన్ హీ హ్యాస్ టు ఎలిమినేట్.
0: ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Sadhaka should be extremely careful right from the very beginning to see that such bad thoughts do not
0: sankalpamle lekunda chesukunataku evariki sadhyam kaadu.
1: It is impossible for anyone not to have thoughts at all.
0: Kaani sankalpamnu satsankalpamuga maarchukuneetundi adhikaramu sadhakunaku undi.
1: Sadhakas have got every right to transform
0: థాట్స్ ఇంటూ గుడ్ థాట్స్. మనము చేసేటువంటి సర్వ పనులు కూడాను భగవత్ సేవలుగా మనము మార్చుకునేట కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వీ డూ ఇంటూ వర్క్
0: ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
1: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మింగ్ టు వర్షిప్.
0: ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛను కూడాను క్రమక్రమేణా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఎ సేక్రెడ్ పాత్.
0: ఈ విధమైనటువంటి వాంఛను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
1: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
0: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరీయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
0: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
1: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వేస్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్.
0: కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
1: ది మూమెంట్ యూ గెట్ యాంగర్ ది మూమెంట్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ యాంగర్ యూ జస్ట్ లాఫ్ లవ్.
0: లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్లి చల్లటి నీటితో స్నానం చేయి.
1: ఆర్ యూ కెన్ గో టు బాత్రూమ్ అండ్ హ్యావ్ ఎ కూల్ బాత్.
0: ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు ఒక గ్లాసు నీరు త్రాగి నీవు ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో.
1: స్టిల్ ఇఫ్ నెసెసరీ యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ అండ్ దెన్ రిలాక్స్ ఇన్ ఎ కూల్ ప్లేస్.
0: కోపం వచ్చినా ఆ స్థానం తక్షణమే నీవు వదిలి మరొక స్థానం నీవు వెళ్ళు.
1: ద మూమెంట్ యూ గెట్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్ ఇమీడియట్లీ గో టు అనదర్ ప్లేస్.
0: ఇంకా నీకు కోపము అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో.
1: Still you have not been able to control your anger, go and stand before the mirror.
0: Nee roopani nu chakkaga pariksha chey.
1: You examine your own form, your own face.
0: Chee, nee nenta vikarunni maaga maaripoyanu ani tanlo taanu tana yokka aakaramuku visugujindi kopamlo control chesukotaniki veelavutundi.
1: When you have a look at your own face in the mirror, you get disgusted at the appearance of your own face in the mirror and you would be able to just control anger that way.
0: ఈ విధంగా కోపమును అరికట్టుకోవటానికి అనేక విధములైనటువంటి ఉపాయములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్ అండ్ మెథడ్స్ బై విచ్ యూ కెన్ కంట్రోల్ యువర్ యాంగర్.
0: మరొక ఉపాయం ఏమనగా ఈ కోపం వచ్చింది, ఈ కోపమునకు సరైన రీజన్ ఉందా, ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపించబడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారించి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
1: When you get anger, you can just inquire into what is the cause and what is the reason for this particular thing. Is it justified? Am I having any justifiable reason for this particular thing? In this way, if you reflect and take a little time,
0: నా కోపమును న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
1: He has to go on introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, he is going to put some people to some hurt and harm on account of his anger, he is going to commit a sin, and that is not for his own good.
0: Inta aalochana cheyatamu inni vidhamainatundi parikaramulu manam techi pettukotamu idi samanyamainatundi variki idi asadhyam kanuka mottamota kopam vachina takshaname narukaku ekku pani ivvadu.
1: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
0: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
1: Anger weakens in a number of ways any person who
0: is balaheenudu ee vidhamainatundi sadhanamu cheyalekapothunnadu.
1: This weakling would not be able to do any sadhana.
0: Kramakramina ee kopamunu arikattukovatam cheta శరీరము ఒక విధమైనటువంటి బలముని చేకూరుతుంది.
1: బై స్టడీ కంట్రోల్ ఆఫ్ యాంగర్ వన్స్ బాడీ గెట్స్ స్ట్రెంగ్త్.
0: అప్పుడు మనసు కూడాను ఒక బలం ఏర్పడుతుంది.
1: మైండ్ ఆల్సో గెట్స్ స్ట్రెంగ్త్.
0: అందుకోసమని గీత యందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
1: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ ఎ వీక్ పర్సన్ కెన్ నెవర్ గెట్ ఆత్మ.
0: ఆత్మబలమును చేకూర్చుకునే నిమిత్తమే ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
1: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ఫోర్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ వన్ హెస్ టు కంట్రోల్ వన్ అటాచ్మెంట్.
0: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడాను ఇది అత్యవసరం.
1: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెయిన్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
0: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
1: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
0: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కాని అశాంతికి కాని విప్లవానికి కాని దుర్మార్గములకు కాని ఆత్మ విశ్వాసం కోల్పోవటకు కాని ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
1: దీస్ టు ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్ ద ప్రాబ్లమ్ ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
0: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
1: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ ఇన్ యువర్ ఓన్ మైండ్ అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ ఎ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్ యూ.
0: దుర్భావములతో దుశ్చింతలతో ఒక విధమైనటువంటి దుశ్చేతలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను దుర్భావం యొక్క వాసన కూడాను దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది. నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ యువర్ హార్ట్ ది సేమ్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ యూ అండ్ దట్ విల్ బి జస్ట్ సీన్.
0: మంచి కానీ చెడ్డ కానీ ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు తన వారలకు తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఇస్ లైక్లీ దట్ ద వన్స్ హు ఆర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
0: ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
1: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
0: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది. నీ చుట్టూ పరిసర ప్రాంతంలో వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
1: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హు ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
0: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది.
1: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్ ఇట్ విల్ రీచ్ యూ అండ్
0: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు.
1: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ అండ్ లెఫ్ట్ బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
0: కనుక నాస్తికుడా ఆస్తికుడా అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
1: వెదర్ యు ఆర్ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్ బట్ సో ఫర్ ఎస్ గాడ్ గోస్ యూ హ్యావ్ గాట్ గుడ్ యాక్టివిటీ ఈవెన్ ఎన్ ఏథియస్ట్ ఈస్ ది అథియస్ట్.
0: కనుకని ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెబుతూ వచ్చాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూ ఎవర్ హీఈస్ హీ ఈస్ డియర్ టు మీ ఇఫ్ హీ హాస్ కంట్రోల్ ఓవర్ ది రాగద్వేష అటాచ్మెంట్ అండ్ యాంగర్.
0: ఆస్తిక నాస్తిక ఆస్తిక నాస్తిక ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
1: ఇన్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆస్తిక నాస్తిక అండ్ ఆస్తిక నాస్తిక ఇట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ విల్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్.
0: ఈ మూడికి కూడాను అతీతమైనటువంటి మరొకరు ఉన్నాడు, వాడే యాస్తికుడు అన్నాడు.
1: ద వన్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ త్రీ ఈస్ యాస్తిక.
0: ఆస్తికుడు అనగా ఆత్మవిశ్వాసం కలవాడు.
1: ఆస్తిక రెఫర్స్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: నాస్తిక అనగా అట్టి విశ్వాసం లేనివాడు.
1: నాస్తిక ఇస్ వన్ హూ డస్ నాట్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖం సమయం నందు నాస్తికత్వము. ఇది ఆస్తిక నాస్తికత్వం, రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
1: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఇస్ వన్ వెరిన్ వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ప్రే టు హిమ్ అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ వెన్ యూ ఆర్ హ్యాపీ ఫర్గెట్ అబౌట్ గాడ్. ఈజ్ ఆస్తిక.
0: ఈ ఆస్తిక అనగా కేవలము ఒక ప్రహ్లాదుని వంటి వాడు.
1: బట్ ఆస్తిక స్టేజ్ మే బి కంపేర్ టు ద స్టేజ్ ఇన్ విచ్ యూ కెన్ ఫైండ్ ప్రహ్లాద.
0: ఇది కేవలము జన్మతో ప్రారంభమైనటువంటి యొక్క పవిత్ర భావము.
1: దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ కమెన్సెస్ ఇస్ అసోసియేటెడ్ రైట్ ఫ్రమ్ ద బర్త్ ఇట్సెల్ఫ్.
0: ఒకరి బోధన చేత కాని ఒకరి నిర్బంధము చేత కాని ఇది ప్రారంభించినటువంటిది కాదు.
1: దిస్ ఆస్తిక స్టేజ్ ఇస్ నాట్ అక్వైర్డ్ ఆర్ నాట్ స్టార్టెడ్.
0: స్వాభావికమైనటువంటి యొక్క తత్వం చేత స్వస్వరూపాన్ని సందర్శించుకోగలిగాడు కలిగాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ వాజ్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆత్మసాక్షాత్.
0: ప్రియవాసి అయినటువంటి యొక్క పరమాత్ముని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
1: హీ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ ది బ్లిస్ బికాస్ కంటిన్యూస్లీ హీ వాజ్ ఎంజాయింగ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
0: అందువలనే అతనికి ప్రహ్లాద అనేటువంటి పేరు సార్థకమైంది.
1: Therefore, the name Prahlada is totally justified in case of him.
0: Prahlada. Adi Prahlada. Nirantaram kunnu aanandamto undetunte vaadu kanaka ataniki Prahlada ane peru undi.
1: Prahlada means the one who is continuously and continually very happy.
0: Prahlada. Prahlada managa aanandam. Ahlada managa aanandam.
1: Ahlada refers to joy or bliss.
0: ప్రా అనగా వికాసము.
1: ప్రా రెఫర్స్ టు ద బ్లాజమింగ్ ఆఫ్
0: ప్రా పంచము అన్నారు. అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేటువంటిదే ఇది ప్రపంచము అని.
1: ప్రపంచ వరల్డ్ ఇట్ రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ బేస్డ్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: అదే విధంగా ప్రహ్లాద అనేది ఆనందంతో వికసించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని.
1: ప్రహ్లాద మీన్స్ ద వన్ హూ హ్యాస్ బ్లాజమ్డ్ హిస్ హార్ట్ on the basis of ananda bliss.
0: Kanuka nirantaram daiva chintana cheyatam cheta manalo atti aanandam aneetundi chejarilletundi.
1: Therefore if one goes on continuously thinking of the Lord, such feelings and such joy will emanate.
0: Mana vachchese mari potundi.
1: Our very splendor will
0: chedammani brahmaiva bhavati ani brahma tattvamto ekamai potundi.
1: Based upon the principle of Brahma with Brahma Bhavati, we'll become one with Brahma itself.
0: Kanuka mottamodata manaku ee prathama sthayi endu raga deshamulanu sadhyamainta varaku kudanu prayatnapurvakanga arikattukonataku poonukovali.
1: Therefore in the very first place, in the very primary stage, with a little effort we should be able to control attachment and hatred.
0: Idi anni vidhamulo kudanu manavatvanni raanimpajestundi. అన్ని విధములా ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
1: దిస్ విల్ మేక్ ది ఎంటైర్ హ్యూమానిటీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ షైన్.
0: రాగద్వేషములు ఎట్టి వారికి కూడా మంచిది కాదు.
1: అటాచ్మెంట్ అండ్ హేట్ రేట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. డిజైర్ అండ్ హేట్ రేట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
0: డిజైర్ అండ్ యాంగర్
1: ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
0: కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకున్నటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: Controlling desire and anger, therefore, is the primary responsibility and purpose of every sadhaka.
0: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
1: Based upon this, when you start your sadhana, you will be able to justify your life and reach the goal. Otherwise, whatever effort is made, it will be useless.
2: That was the 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishtadvaita and Advaita. You are tuned to Discourse stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునొందే పరసతిని ఆశించి పదితలల వాడేమీ తీసుకపోయను గట్టిగాను ఇలా సూది మోప ఇంతైన ఇవనన్న దుర్యోధనుండేమి దోచుకొని పసిబాలరను పట్టి హింసించి చంపిన కంసుండు ఏ పాటి కాంచగలిగే నేటి దుర్మార్గులకు నీకు ఇదియే గతియు నేడు కాకున్నా రేపైన నిలువది చెట పెట్టుకునబోకు ఏ ఆశ పెద్దగాను పెట్టుకునబోకు ఏ ఆశ పెద్దగాను మితము కలిగి యుండుటే మేలు నీకు మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: హ్యావింగ్ అక్యూజ్డ్ గాడ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ హీ డిరైవ్డ్ హ్యావింగ్ అబ్జెక్టెడ్ ద కాన్సర్ట్ వాట్ ఈస్ ఇట్ ద 10-headed రావణాసురా గాడ్ having denied even the little space that would accommodate a pinhead, Duryodhana refused to partake that land, what is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them, what is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today, if not this day.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచం అంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ధనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: In fact, all the affluence, comforts and conveniences are after truth only.
0: Satyame lekundina lokame ledu.
1: Bereft of truth, there is no world at all.
0: Ee naadu satyamunu kolipovadam chetane manavulu aneka vidhamulainatvanti okka kashtamulaku guri avutu vacharu.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: ఇట్ కెనాట్ బి హిడెన్ బై ఎనీబడీ.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ అన్చేంజబుల్.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు ఎందుకూడను మారినటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ అడ్హియర్ టు ట్రూత్. ఇట్ బిలీవ్డ్ ఇన్ ది అటరెన్స్ ఆఫ్ ట్రూత్. ఇట్ ఆల్సో ప్రొపగేటెడ్ ద లైఫ్ ఆఫ్ ట్రూత్ అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎంజాయింగ్ ఆల్ ద సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ డౌన్ దిస్ డే.
0: సత్యము చేతనే భారతీయులు యావత్ ప్రపంచమునకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రచురింపచేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ భారత్ హ్యాస్ బీన్ ద టీచర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ బికాస్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: లోక సమస్త సుఖినో భవంతు అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: ద వెరీ డిక్టమ్ దట్ ది హోల్ వరల్డ్ షుడ్ యూనివర్స్ షుడ్ లివ్ హ్యాపీలీ అండ్ ప్రాస్పరస్లీ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ట్రూత్.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: దట్ సీక్రెట్ ఎటర్నల్ ట్రూత్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: విదౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ రైటస్నెస్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యమే మనకు ప్రధానమైన ధర్మము.
1: ట్రూత్ ఇస్ ద మెయిన్ పార్ట్.
0: సత్యమే మనకు మానవులకు ప్రాణము.
1: Truth is the very life of a human being.
0: Satyame lekundina manavattame ledu.
1: Without truth there is no human life at all.
0: Manavata viluva satyam paine aadharapadi unnadi.
1: The human values depend on truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Satyamu chala goppadi.
1: Truth is noblest of all.
0: Ee satyamunu aashrayinchiye rajyamunu koinu kolpoyi aalabittalanu kudanu ammukoni తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ అడ్హెర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్ అండ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ హ్యాడ్ టు స్పెండ్ హిస్ లైఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గ్రేవ్యార్డ్.
0: సత్యమునందుండి సర్వం సృష్టించే.
1: From the point of truth, God has created everything.
0: Satyam munandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satyam himaleni salame idi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satyam idiye chudarayya.
1: It is a pure unsullied truth that exists.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Satyam chinna padamuga manaku gocharistundi.
1: Truth might sound like a simple word.
0: Kani satyanni artham chesukovadam chala goppadi.
1: But it's a great thing to know the meaning of truth.
0: ఈ సత్యమునందే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: Everything is contained within this truth.
0: యావత్ ప్రపంచం కూడాను సత్యముపైనే ఆధారపడి ఉన్నది.
1: The whole world has this truth as the foundation.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది.
1: When the very foundation of truth is lost, what will happen to our life?
0: సత్యము లేని స్థానమే లేదు.
1: There's no place here without truth.
0: సత్యం సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈస్ ఆల్ పర్వేడింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యమును ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ట్రూత్
0: బలిచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూ

0: ఉంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, ఎంపరర్ బలి కన్సిడర్డ్ ఆల్ హిస్ సబ్జెక్ట్స్ యాజ్ హిస్ చిల్డ్రన్ అండ్ రెయిన్డ్ దట్ ప్లేస్.
0: బలి చక్రవర్తి చాలా దానపరుడు.
1: ఎంపరర్ బలి ఇస్
0: ప్రేమ స్వరూపుడు,
1: ది ఎంబాడిమెంట్ ఆఫ్ లా,
0: సత్య భాస్కరుడు.
1: అండ్ దెన్ హి షైన్స్ బై ద
0: అట్టి బలి చక్రవర్తి ఆనాడు కేరళ దేశంలో ఉండటం చేతనే మానవులను ఎట్టి కొరతను లేకుండా తిండి తీర్థములకు గాని వస్తుపాదములకు కాని ఏ కొరతను లేకుండా జీవిస్తూ వచ్చారు.
1: బికాస్ కేరళ వాజ్ రూల్డ్ బై ఎంపరర్ బలి, దేర్ వాజ్ నో షార్టేజ్, దేర్ వాజ్ నో డర్త్ ఫర్ ఫుడ్, ద రైమెంట్ అండ్ షెల్టర్.
0: తాను దేవతలతో విజయాన్ని సాధించినాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి కాంక్వర్డ్ ఆల్ ద డైడీస్.
0: ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక వ్యాగం చేస్తూ వచ్చాడు.
1: యాజ్ ఎ సైన్ ఆఫ్ హిస్ విక్టరీ ఓవర్ ఆల్ దేవతస్ హి కండక్టెడ్ ఎ సీక్రెట్ రిచువల్ అలాంగ్ ద షోర్ ఆఫ్
0: దానినే విశ్వజిత్ అనేటువంటి యాగం ప్రారంభించాడు నర్మదా నది తీరమునందు.
1: Along the shore of Narmada River, he conducted the sacred ritual called Viswajit.
0: ఆ సమయంలో పలే
1: at that time
0: వామనమూర్తి జన్మించినాడు.
1: వామన అపియర్.
0: ఆ వామనమూర్తి కశ్యప అదితులకు జన్మించినాడు.
1: He was the child of Kashyapa and Aditi.
0: ఆ సమయమునందు ఈ బలిచక్రవర్తి యాగమునకై తాను నడిచి వస్తున్నాడు.
1: He was proceeding towards the sacred ritual Viswajit.
0: అతని నివాసం సిద్ధాశ్రమం.
1: He lives there in that Siddhashrama.
0: అక్కడి నుంచి ఈ యాగమునకు వచ్చుతుండగా
1: from that Siddhashrama as he was proceeding to this yaga
0: అందరూ ఆశ్చర్యంగా చూస్తూ వచ్చారు.
1: All started looking at him with all surprise.
0: అతను చాలా బాలుడు.
1: He was so young boy.
0: అట్టి బాలుడైనటువంటి యొక్క వామనమూర్తిందు తేజస్సు ప్రకాశిస్తూ వచ్చింది.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: ఆ ప్రకాశమే అందర్ని ఆకర్షిస్తూ వచ్చింది.
1: That radiance started attracting everybody.
0: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: Vamana symbolizes the magnet, attraction.
0: ఈ దృశ్యమును బలిచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
1: This scene was noticed by the daughter of
0: Ratnamala చూచింది.
1: Ratnamala.
0: ఆమె చూచి ఆహా ఏమిటి ఈ తేజస్సు, ఏమి ఈ పిల్లవాడి యొక్క వచ్చస్సు, ఇలాంటి పిల్లవాడే నాకు పుట్టి ఉండే నేనంత అదృష్టవంతురాలను.
1: రత్నమాల ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి వాస్ వెరీ మచ్ మిస్టిఫైడ్, సర్ప్రైజ్డ్ వాచింగ్ ద బ్యూటీ అండ్ ద బ్రిలియన్స్.
0: అతన్ని పోషించి లాలించి పాలించి అనేక రకములుగా కూడా ఆడించేటువంటి దానిని.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: అలాంటి బిడ్డ నాకు లేకపోయే కదా అని చింతించింది.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: ఈ లోపల
1: in the meantime
0: వామనమూర్తి
1: వామన
0: బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కాడు.
1: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
0: ఆ దృశ్యమును చూచినటువంటి యొక్క రత్నమాల చీ ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా, లేదు నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానిను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ వర్ టు హావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tathastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainattuga untundo daniki anta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకొని మనం మంచిని తలచాలి.
1: సో వి షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మ రత్నమాల నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
1: It is necessary the modern man should develop truthful thought.
0: ఏ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: కాని ఈ యొక్క పవిత్రమంతను గుర్తించుకోలేని మానవులు అనేక రకములైనటువంటి చింతనలు చేస్తుంటారు.
1: Man is not able to know the secret of the divinity and acts as per his whims and fancies.
0: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
1: Therefore it is necessary to think good all the time.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what
0: talk
1: is good.
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk
0: think
1: what is
0: no
1: good.
0: Evil, think what is good.
1: Think no evil, think what is
0: do
1: good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do
0: this
1: what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతుంటాయి.
1: If you entertain sacred thoughts, you will be the recipient of sacred blessings of God.
0: ఈనాడు చెడ్డ సంకల్పముల చేత మనము ఆడి పాడి కూడటం చేత అన్ని చెడ్డ సంకల్పములుగే మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Since we have got all the time bad thoughts, spending all the life, we face all consequences.
0: కానీ ఈ ఫలితములు మనం అందుకున్నప్పుడు బాధపడుతుంటాము.
1: We suffer when we face the results.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయవు.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకనే రత్నమాల బోధించినటువంటి యొక్క తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడాను అట్టిగానే రూపొందినాయి.
1: As was her thought, so was the result and the experience.
0: కానీ నాకెందుకు ఇట్టి ఫలితం అందించాడు భగవంతుడు అని విచారిస్తాము, కానీ అది సంకల్పం నీ దోషమే కాని భగవంతుని యొక్క దోషములు కాదు.
1: బట్ వీ వరీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నథింగ్ రాంగ్ విత్ గాడ్, సంథింగ్ రాంగ్ విత్ అవర్ వెరీ థాట్.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: Therefore we should entertain truthful thoughts and join the good company.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: When you join good company, you will have good thoughts naturally.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్, ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: మహాదానపరుడు,
1: ద వన్ ఆఫ్ చారిటీ,
0: యజ్ఞంలో సర్వస్వమును కూడా దానపోశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్
0: డ్యూ సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: To uphold the principle of truth, he was prepared to sacrifice everything.
0: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి అన్నాడు.
1: వామన కేమ్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ ఫర్ 3 feet.
0: కాని తాను యోచించలేదు, తప్పక ఇస్తానని ఒక వాగ్దానం చేశాడు.
1: He never had second thoughts. He promised that he will give.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: Preceptor Shukracharya came and objected.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: బలి ఎంపరర్, హీ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: అతను గొప్ప శక్తివంతుడు.
1: హీ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: సాక్షాత్ విష్ణుమూర్తి.
1: ద వెరీ విష్ణు ఈజ్.
0: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
1: వెన్ వన్స్ యు హావ్ గివెన్ ఎ ప్రామిస్, యు కెనాట్ గో బ్యాక్.
0: కనుక నీవు ఈ మాట ఇవ్వకూడదు అన్నాడు.
1: బెటర్ యూ డోంట్ ప్రామిస్ హిమ్ ఎట్ ఆల్.
0: ఇప్పుడు బలి చక్రవర్తి చెప్పాడు.
1: దెన్ ఎంపరర్ బలి సేడ్,
0: బలికి బొంకుట కంటే పాడపమున్ని.
1: Can there be greater sin? More than that, going back.
0: Guru vaagneyanu dhikarinchi.
1: He even disobeyed the command of Guru.
0: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం నందించాడు బలి చక్రవర్తి.
1: Yet he promised to Emperor Bali.
0: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
1: Therefore Bali struggled to uphold truth.
0: కనుకనే అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళ మనకి ఏమి జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామన్ని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్, ఆస్క్డ్ విష్ణు టు గ్రాంట్
0: స్వామి, ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు.
1: Just as you conversed with me today,
0: ఈనాడు మా కేరళ దేశములకు ఏ విధంగా మీరు ప్రవేశించారు.
1: Just as you have been ruling this Kerala,
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశములకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala. టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ కేరళ, దాట్ వాజ్ హిస్ రిక్వెస్ట్.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy the celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: Kanaka Bali Chakravarti chala punyatmudu.
1: Bali was highly virtuous one.
0: Tan rajasa kulamlo janminchinappatikini tanaku devata bhavamulu aavirbhavistu vachayi.
1: He is highly meritorious. Though born in a demonic family, he had all noble qualities.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: దిస్ డే వామన ఇస్ స్టెప్పింగ్ ఇంటూ దట్ స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: consider it as incarnation.
0: ఈ ఓణమ దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: In fact, we celebrate with all the gaiety and festivity.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: We should lead a life of spirituality, of a specific code of conduct.
0: సత్యం బ్రూయాత్,
1: speak truth.
0: అది ఏ నైతికము,
1: that is moral.
0: ప్రియం బ్రూయాత్,
1: in an acceptable way.
0: అది ఏ ధార్మికము,
1: that is righteous.
0: నబ్రూయాత్ సత్యం అప్రియం, ఇది ఏ ఆధ్యాత్మికం.
1: The spiritual aspect requires you not to speak lies anytime.
0: కనుకనే సత్యం పైనే ఈ మూడు కొరును ఆధారపడి ఉంటున్నవి.
1: All these three depend on truth ultimately.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: and experience
0: లోక కళ్యాణమునకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: And we have to do such deeds as to make everyone happy.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరు కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంను పోవటం, ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేట్.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరి కూడాను ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హ్యాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time depending on the circumstances
0: manavuni yokka hrudayam maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి,
1: వై
0: మన ప్రవర్తనే,
1: అవర్ కాండక్ట్ ఇస్.
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండినటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ సంథింగ్ ఇస్ లాస్ట్.
0: ఇఫ్ health is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If character is lost, everything is lost.
1: If character is lost, everything is lost.
0: కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి.
1: Therefore we should think of this character as most important.
0: నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
1: That's what God expects from us then and now and forever.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to know this.
0: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ స్వప్రయోజనములకై పాటుపడుతున్నాడు.
1: By the individual selfishness and self interest
0: manavuni endu ee swarthamu swaprayojanamu nirmoolam kavali.
1: One has to kill the selfishness and self interest.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ
0: అందరు కూడా నువ్వు ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్స్
1: ఆల్ ఆఫ్ అస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్
0: కనుక మానవులందరూ ఒకే కులమే
1: ఆల్ ది హ్యూమన్ సొసైటీ బిలాంగ్స్ టు వన్ కాస్ట్
0: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ రేస్
0: నీవు నాస్తికుడా యాస్తికుడా యూదుడా బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు
1: దట్ డజంట్ మ్యాటర్ వెదర్ థీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ యూదు ఆర్ ఎనీవన్
0: నీవు మానవ జాతే ఇది సత్యం
1: You belong to human race.
0: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
1: That's enough if you remember this.
0: నీ నాస్తికుడా యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
1: Keep aside the question whether you are theist or atheist.
0: నేను మానవుడను మానవుడను మానవుడను.
1: I am a human being. I am a human.
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Human values you have to develop.
0: నేను మానవుడు అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కానీ ఆచార మానవుడు కాదు.
1: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
1: We find certain traits such as anger, the pomp and show and jealousy and getting in.
0: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్
1: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ
0: క్రోధము కుక్క క్వాలిటీ
1: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: చంచలత్వము కోతి క్వాలిటీ
1: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
0: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ యు ఆర్ నాట్ డాగ్ యు ఆర్ మ్యాన్
1: యు ఆర్ నాట్ మంకీ యు ఆర్ నాట్ డాగ్ యు ఆర్ మ్యాన్
0: ఆ కోపం వచ్చినప్పుడు ఐ ఆమ్ నాట్ డాగ్ ఐ ఆమ్ మ్యాన్ ఐ ఆమ్ మ్యాన్ ఐ ఆమ్ మ్యాన్ అని థింక్ చేయి ఆ కోపం పోతుంది
1: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐ ఆమ్ మ్యాన్ ఐ ఆమ్ నాట్ డాగ్ ఐ ఆమ్ మ్యాన్ ఐ ఆమ్ నాట్ డాగ్
0: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి
1: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ
0: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి
1: animal qualities are finding a place in man
0: kaadu kaadu idi kaadu mana manavattvam
1: this is not the true human life
0: daya prema sahanamu saanubhuti ilanti pavitramaina gunamulu penchukovali
1: we have to develop the sacred qualities like compassion the love the sacrifice
0: bhagavantudu enniyo kaaranal cheta aneka karmalu aacharistuntadu
1: God does so many activities for several reasons.
0: కానీ ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
1: We cannot understand God's actions.
0: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
1: So he goes on imposing his own ideas on God.
0: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ తన యొక్క భావమే.
1: That all amounts to the reflection of the inner being.
0: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
1: We think the other man is angry with you.
0: అతనికి కాదు ఆ కోపము.
1: It is not his anger.
0: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
1: His anger within you is reflected in front of you.
0: కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహము నాచ్యంత reflection of your inner being.
1: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
0: కనుకనే ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
1: అండ్ నథింగ్ రాంగ్ విత్ గాడ్, నో మిస్టేక్.
0: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాబ్దం.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఇమ్మోర్టల్, నెక్టరైన్, ప్యూర్, అన్సలీడ్, అన్పొల్యూటెడ్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములు మీ పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కానీ భగవంతుని కాదు.
1: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
0: కనుకని మొట్ట మొట్ట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
1: It's not possible to control your thoughts.
0: చాలా మంది క్రోధము తాపమంతా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Many people make an effort to control the anger.
0: అది చాలా తప్పు.
1: It's a big mistake.
0: అరికట్టకూడదు.
1: You cannot control. దాన్ని
0: ప్రవేశింప చేయకుండా ఉండాలి.
1: See that they do not get into you.
0: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
1: See that they don't find a place in your heart.
0: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
1: బయటపడిపోతుంటారు.
0: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
1: We find the extraction of the coal, petrol and oil all over the world. Where from you get it?
0: పూర్వం అందులో ఊడిపోయినటువంటివి.
1: In fact they were there hidden.
0: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
1: They are extracted today.
0: అదే విధంగానే కామ క్రోధ లోభములంతా కూడాను నీలో ఊడిపోయినటువంటివి.
1: Like that, the desire, the anger.
0: నీలో అణిగి ఉన్నటువంటివి.
1: Those which are hidden in you.
0: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
1: They just find themselves an expression.
0: కనుక దానిని ఏమాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: So see that they don't find a place in you.
0: అది నిజమైన మానవతా విలువలు.
1: దట్ ఇస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
1: బికాజ్ యాంగర్ గెట్స్ ఇన్ యూ ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్.
0: ఈ యాంగర్ కంట్రోల్ చేయటం ఒక వీక్నెస్.
1: టు కంట్రోల్ యాంగర్ ఇస్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ వీక్నెస్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: వి షుడ్ నెవర్ బి వీక్ ఎనీ పాయింట్.
0: యాంగరే రాకుండా చూసుకోవాలి.
1: సీ దట్ యు నెవర్ బి యాంగ్రీ.
0: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ నో ఛాన్స్ టు కంట్రోల్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
1: దట్ సో మెనీ క్వాలిటీస్ విదిన్ మ్యాన్.
0: కానీ వచ్చినటువంటి గుణములు మనం అరికట్టుకోకూడదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్ ఆల్ దోస్ దట్ గెట్ ఇన్.
0: మంచి గుణములు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: వి షుడ్ సీ గుడ్ క్వాలిటీస్.
0: ప్రకటింప చేసుకోవాలి.
1: అరైజ్ అండ్ మానిఫెస్ట్.
0: ప్రచారం చేయాలి.
1: అండ్ వి షుడ్
0: 10 మందికి పంచాలి.
1: షేర్.
0: నీవు అనుభవించాలి.
1: అండ్ యు ఆల్సో ఎక్స్‌పీరియన్స్.
0: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
1: దిస్ ఇస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
1: ఫస్ట్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ దిస్ ఇస్ ద లవ్ దట్ వి షుడ్.
0: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యువర్ హార్ట్, నో అదర్ బ్యాడ్ క్వాలిటీ.
0: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
1: యువర్ హార్ట్, హ్యూమన్ హార్ట్ ఇస్ సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: ఇట్స్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ఒకే హార్ట్.
1: ఓన్లీ వన్ హార్ట్.
0: దానిలో నీవు ప్రేమను నింపుకో.
1: ఫిల్ ద హార్ట్ విత్ లవ్.
0: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
1: నో వన్ కెన్ ఎంటర్ దేర్ ఆఫ్టర్.
0: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవడం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
1: యాజ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ ది హ్యూమన్ హార్ట్, ద వికెడ్ క్వాలిటీస్ ఫైండ్ ఎ ప్లేస్.
0: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: ద వే టు గాడ్, స్టార్ట్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే.
0: ప్రేమతో జీవించాలి.
1: లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది రోజు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: లవ్ ఆల్సో అరైజెస్.
0: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: ట్రూత్ అరైజెస్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు. ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
1: విదౌట్ ట్రూత్ లవ్ కెనాట్ ఎగ్జిస్ట్, అండ్ లవ్ కెనాట్ ఎగ్జిస్ట్ విదౌట్ ట్రూత్.
0: కనుకనే సత్యము అంతర్వాహిని.
1: సో ట్రూత్ ఈస్ అన్ అండర్ కరెంట్.
0: ప్రేమ బహిర్వాహిని.
1: అండ్ లవ్ మేనిఫెస్ట్.
0: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత. ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
1: గాడ్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్, ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
0: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
1: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్.
0: అది సరస్వతి స్వరూపము.
1: దట్ సింబలైజెస్ సరస్వతి.
0: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
1: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
0: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
1: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
0: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
1: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై
0: సరస్వతి. మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
0: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
1: వీ కెనాట్ స్పీక్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ always obligingly.
0: కరగని మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
1: therefore we should attach value to our word.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు.
1: if you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
0: కరగని మనము నాలుకను జారనివ్వకుండా చూసుకోవాలి.
1: so you should never slip as you.
0: ఎవర్ని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
1: your words should never hurt anybody.
0: ఎవర్ని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
1: you should see such a way that no one would be hurt by your.
0: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
1: That is the main quality of a man.
0: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
1: యూ మే ఫీల్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ ఇన్ ఫ్యాక్ట్.
0: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
1: వర్డ్స్ ఆర్ అండర్ యువర్.
0: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
1: వర్డ్స్ డాన్స్ ఆన్ యువర్ టంగ్.
0: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ద టంగ్ హస్ నో బోన్, ఇట్ కెన్ ట్విస్ట్ ఇన్ ఎనీ.
0: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ సీ ఇట్ వర్క్స్ ఇన్ ఎ సీక్రెట్ మానర్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted and crystal clear.
0: కనుకనే మన శబ్దమంతా కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
1: In fact the sound arises out of the tongue.
0: కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
1: So God is the sound, the very form of sound.
0: శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయామయి, శ్రీమయి.
1: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss, and of the sound.
0: కనుక మన యొక్క మాటలు మధురంగా ఉండాలి.
1: Therefore our words have got to be
0: sweet. వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉండాలి.
1: Listeners should be so happy to hear you.
0: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యు డెమోన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవత్వం వికసించాలనుకుంటే సత్యప్రేమనే దీనికి మూలాధారములు.
1: ఫర్ హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ హెవెన్.
0: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
0: కేవలం దేహం అనేటువంటిది నశించింది కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
1: ద బాడీ వానిష్డ్ బట్ ద మైండ్ రిమైన్డ్ విచ్ ఇస్ సో.
0: ఏ నాటికైనా దేహం నశించేటువంటిది. బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్
0: డోంట్ ఫాలో ది మైండ్ డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్ డోంట్ ఫాలో ద బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ అతని యొక్క స్వరూపము.
1: దాట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ బలి.
0: అది ఏ నాటికి కూడా మారదు.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఏ నాటికి చావదు.
1: ఇట్ ఈస్ డెత్లెస్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వత ఉండు.
1: హీ సో పర్మనెంట్ హూ హస్ నైదర్ బర్త్ నార్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: హీ హస్ నో బిగినింగ్ నార్ ఎండ్. హీ సో
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హీ నైదర్ గెట్స్ కిల్డ్ నార్ వుడ్ ఎవర్ కిల్.
0: ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
1: హీ ఈస్ ద సుప్రీం కాస్మిక్ సెల్ఫ్.
0: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు?
1: దట్ సెల్ఫ్ హౌ కెన్ యూ అండర్స్టాండ్.
0: నీ ఏ భావం నీ ఎందుకు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్.
1: ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ రిఫ్లెక్షన్.
0: నీ యొక్క ఇమాజినేషన్.
1: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
0: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి.
1: ద సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
0: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైన పాటలు మాట్లాడారు.
1: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ. టుడే
0: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు.
1: యు హావ్ లిసన్డ్ టు మెలోడియస్.
0: ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్డ్ టు దోస్?
0: సర్వత్రా చేరిపోయినాయి.
1: ద సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ.
0: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి.
1: ఇట్స్ హియర్ ఇన్ ద టేబుల్.
0: ఈ టేబుల్ పైన చేరిపోయినాయి. ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి. ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనే శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటాది.
1: ద డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు.
1: యు కెనాట్ సే దట్ దిస్ ఈజ్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్.
0: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది.
1: యాజ్ యు లిసన్ యు థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్.
0: సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం. మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
1: ఇట్ ఇస్ ఫ్రమ్ టాప్ టు టో. ఇట్ ఇస్ ద సౌండ్ దట్ moves about.
0: Kanuka manamu pavitramainatvanti palukulu palukutu raavali.
1: So we should utter sacred words.
0: Evarni baadhinchetvanti palukulu palakakoodadu.
1: We should not use words.
0: Evarni dooshinchakoodadu.
1: We should not
0: evarni vimarsinchakoodadu.
1: We should not criticize anybody.
0: Appude deeniki bhavamu neelo chakkaga madhuranga maarutundi.
1: Then the immortal nectarine feelings will find a place.
0: Kanuka paapa bheeti leni paavarattam patti.
1: Because of the ignorance that you don't take
0: daiva preeti leni dani patti.
1: You don't have love for God and fear
0: manavattam anage manavulanduna.
1: The human value is lost, hidden in man.
0: Vishwa shanti ki diye viplavambu.
1: And this is the cause for the revolution in this world.
0: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్?
0: నీ యొక్క జీవితమే.
1: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్స్.
0: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది.
1: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్.
0: కనుక నీవు మంచివాడుక.
1: సో యూ బీ గుడ్ టు స్టార్ట్ విత్.
0: నీ పలుకులు మంచివిగా మాట్లాడు.
1: లెట్ యు స్పీక్ నైస్లీ.
0: నీ నడతలు మంచివిగా ఉండని.
1: లెట్ యువర్ బిహేవియర్ బి గుడ్.
0: నీ జీవితం మంచిదిగా మారుతుంది.
1: దెన్ యువర్ లైఫ్ విల్ బి గుడ్.
0: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందరికీ అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఫైండ్ ఎ పాత్ యాస్ టు షేర్ ఆల్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ ది అదర్స్.
0: కనుక మనమంతా కూడా ప్రేమ చేతనే పాడాలి.
1: సో వి షుడ్ సింగ్ విత్ ఆల్ లవ్.
0: ప్రేమ చేతనే మాట్లాడాలి.
1: వి షుడ్ స్పీక్ విత్ లవ్.
0: దీనిని గోపికలు చెప్పారు అన్నాడు.
1: దిస్ వాట్ గోపిక సెడ్ దెన్.
0: ప్రేమరహిత మరుభూములలో.
1: In this barren land without love.
0: ప్రేమాంకురములు పెంపొంద.
1: For the seeds of love to germinate.
0: ప్రేమావేశముతో.
1: With all the emotions of love.
0: ప్రేమసుధా వర్షము వర్షింపగ. ప్రేమనదులు ప్రవహింపగ. మురళి గానము సేయగదే. కృష్ణ గానము సేయగదే.
1: With the rain of love. With the river of love flowing continuously, O Krishna, sing for us.
0: నీ గానమంతా కూడాను మధురంతో కూడినటువంటిది.
1: Your music is so melodious.
0: నీ హృదయమంతా కూడాను ప్రేమతో కూడినటువంటిది.
1: Your heart is full of love.
0: ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి ప్రతిబింబమే గానము.
1: And therefore, music is the reflection of love.
0: కనుకనే అన్ని కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్
0: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి
1: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్
0: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి
1: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ
0: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్
0: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి
1: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: ఎట్టి ప్రేమ ప్రేమ ఒక్కటే
1: లవ్ ఇస్ వన్
0: అనేక ప్రేమలు ఉన్నాయి లోకంలో
1: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్
0: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు
1: దట్స్ నాట్ ట్రూ లవ్
0: ఈ లౌకికమైన ప్రేమలు
1: ఇస్ వరల్డ్లీ లవ్
0: భౌతికమైన ప్రేమలు
1: ఫిజికల్ లవ్
0: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు
1: ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్
0: ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే
1: బట్ ద స్పిరిచువల్ లవ్ ఇస్ వన్
0: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ
1: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్
0: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి ఇదంతా నెగిటివ్స్
1: ఆల్ ద రిమైనింగ్ ఆర్ నెగిటివ్
0: ప్రేమ నుంచి వచ్చేటంత పాజిటివ్స్
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్ ఇస్ పాజిటివ్
0: నువ్వు పూజలు చేస్తున్నావు
1: యు వర్షిప్
0: జపం చేస్తున్నావు
1: యు డు జప
0: ధ్యానం చేస్తున్నావు
1: యు మెడిటేట్
0: ఇవన్నీ కూడా నెగిటివ్స్ ఏ
1: దే ఆర్ ఆల్ నెగిటివ్స్
0: నువ్వు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి
1: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్
0: కానీ చెయ్యి జపమా తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి
1: దో ది బీడ్స్ ఆర్ మూవింగ్ ది మైండ్ గోస్ టు ది మార్కెట్
0: కానీ ఏమి ప్రయోజనం
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ దట్
0: అది కాదు ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి
1: దేర్ ఇన్ ద జప రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్
0: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన
1: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ ద గాడ్స్ నేమ్ ఇస్ రియల్
0: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన
1: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ వేవర్
0: మన ఏమో మనుష్యానాం కారణం బద్ధమోచయో
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: మనం తిప్పవలసింది దైవం వైపు తిప్పాలి
1: వి హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్
0: ఇది లాక్
1: దిస్ ఇస్ ద లాక్
0: ఇది కీ
1: దిస్ ఇస్ ద కీ
0: పుట్ ఎ కీ ఇన్ ద లాక్
1: పుట్ ద కీ ఇన్ ద లాక్
0: కాని టర్న్ లెఫ్ట్ సైడ్
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్
1: ఇట్ ఓపెన్
0: టర్న్ రైట్ సైడ్ రైట్ సైడ్
1: రైట్
0: లాక్
1: ఇట్ గెట్స్
0: సేమ్ లాక్ సేమ్ కీ టర్నింగ్ డిఫరెన్స్
1: సేమ్ లాక్ సేమ్ కీ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్
0: నీ హృదయమే లాక్
1: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్
0: నీ మైండ్ ఏ కీ
1: మైండ్ ఇస్ ద కీ
0: దైవం వైపు తిప్పు మోక్షము
1: టర్న్ టువర్డ్స్ గాడ్ సైడ్ లిబరేషన్
0: లోకం వైపు తిప్పు బంధన
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండేజ్
0: కనుకనే మనం ఎప్పుడు చూసినా కానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్
0: ఆధ్యాత్మిక వైపున మనం పోవటం లేదు
1: వి ఆర్ నాట్ డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్
0: లౌకికము లౌకికము లౌకికము
1: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము
1: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఎఫీమరల్
0: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది
1: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్ నో డౌట్
0: దీంట్లో మనం అనుభవించేదంతా కూడా కేవలం అశాశ్వతమైనటువంటిది
1: ఆల్ దట్ వి ఎక్స్‌పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
0: ఒక్కటి మాత్రమే సత్యం
1: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్
0: అది ఆత్మతత్వం
1: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్
0: అది మర్జీ
1: ఇట్ ఈస్ మర్జ్
0: ఇది మ్యారేజ్
1: ది వరల్డ్లీ థింగ్ ఇస్ మ్యారేజ్
0: కానీ మ్యారేజ్ కూడా కాదు ఇది
1: ఇట్స్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదా
0: ఇది మిరాజ్
1: ఇట్స్ నాట్ మ్యారేజ్ ఇట్స్ ఓన్లీ మిరాజ్
0: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కానీ
1: యు సీ ది మిరాజ్
0: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు
1: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్
0: మ్యారేజ్ అని అనుకుంటున్నారు ఆనందిస్తున్నారు
1: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్
0: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు
1: ది వైఫ్ సేస్ ఎస్ హస్బెండ్ సేస్ నో
0: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు
1: హస్బెండ్ సేస్ ఎస్ వైఫ్ అంటే
0: ఎట్టిది మ్యారేజ్ ఒక తత్వంగా ఉంటుండదే
1: వేర్ ఇస్ ద మ్యారేజ్ ఇస్
0: దేర్ ఏకత్వం
1: యూనిటీ
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వం
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్
0: కనుక ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను
1: ఫ్రమ్ డాన్ టు డస్క్
0: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది
1: లైఫ్ ఈజ్ స్పెంట్ దిస్ వే
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై

0: మోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Oh man, inquire clearly. From dawn to dusk, the moment you get up from the bed until you retire, you spend all the time to carry your living, having acquired all the education, forgetting the God. What kind of happiness you derived out of this?
0: Janadu potta nimpukoni.
1: Only to fill this little
0: stomach. Chikkulanonduchu.
1: Face problems.
0: Koti vidyalan punika meeranerchi.
1: We acquire all the forms of knowledge.
0: పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగనేటికి
1: హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్
0: శ్రీ పరాత్పరు జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
1: Oh man, if you repeat, chant his name, he will certainly show the way in this
0: world. Janada potta nimpu kosam kosani enni avasthalo padutunnamu.
1: Just to eke out your
0: enni vyaparamlo chestunnamu.
1: You do business.
0: Enta dhanamu aarjistunnamu.
1: You earn money.
0: Inka dhanamu dhanamu dhanamu dhanamu.
1: You want to amass money more and more.
0: Ee dhanamu manam emaina teesukoni potama?
1: Would you take this money with you at the
0: manam undenta varaku kodunu enough. మనకు జీవితానికి అవసరమైనంత వరకు కావాలి.
1: Yes, you need money to the extent it is necessary.
0: Money makes many things. Money comes and goes. But morality comes and grows. దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
1: This we should accomplish.
0: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
1: Today in the world everywhere is only money that
0: governs. ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
0: Kalimi, balimi, manam. చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం లేదు.
1: బట్ హీ వాంట్స్ టు హావ్ కలిమి ఫ్రెండ్షిప్ బలిమి ద స్ట్రెంగ్త్.
0: ఆ గుణమే లేకపోతే ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బల ద స్ట్రెంగ్త్.
0: ఆ గుణమే లేకపోతే ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ.
0: ఈ ధనమే లేకపోతే గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ యు మే
0: హావ్. చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
1: దేర్ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్ ది బలిమి ది స్ట్రెంగ్త్ కలిమి ది property, they are useless.
0: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది.
1: It is the virtue that is permanent.
0: అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop that.
0: గుణమున్నటువంటి వాడే మానవుడు.
1: The man has got virtues.
0: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
1: Without virtues he is no human.
0: ఒక పశువులకైనా కొన్ని గుణములు ఉంటాయి.
1: Animal has got animal qualities.
0: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
1: Animal qualities under limits.
0: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
1: Animal has got reason and season.
0: కానీ ఈనాటి మానవునికు no season no reason.
1: Man today has no reason, has no season.
0: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
1: దట్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వీ ఫైండ్ టుడే.
0: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
1: The people of Kerala should strengthen the ancient culture.
0: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
1: దే హావ్ గాట్ ఆల్ ది ఏన్షియంట్ కల్చర్ హిడెన్.
0: కనుకని అట్టి పవిత్రమైన భావం ఉండినటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
1: ది సీక్రెట్ థాట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ డే బై డే.
0: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్
0: మహాబలి. అతను మహాబలి.
1: మహాబలి వెరీ స్ట్రాంగ్.
0: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
1: మహా మీన్స్ మైటీ వాల్యుబుల్.
0: అన్ని గుణములు ఎందుకు మహాబలుడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ నోబుల్.
0: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము
1: the Kerala being the birthplace of Mahabali.
0: సామాన్యమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ.
0: ఏదో ప్రాపంచికంగా మ్యాప్ లో చూచి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం.
1: వి జస్ట్ లొకేటెడ్ ఇన్ ద మ్యాప్, దట్స్ ఆల్.
0: కాదు కాదు, అది భగవంతుని యొక్క సెంటర్.
1: కేరళ ఇస్ ద సెంటర్ ఆఫ్ గాడ్.
0: ఇది కేవలము ఒక విధిపోయినటువంటి ఒక ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: బలి చక్రవర్తి పుట్టినది అక్కడ.
1: ప్లేస్ ఆఫ్ బలి.
0: వామనుడు పుట్టినది
1: అక్కడ. ప్లేస్ ఆఫ్ వామన.
0: విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
1: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
0: మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడాను అక్కడే.
1: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
0: భూర్భువస్వః అన్నాడు.
1: హి సెడ్ భూర్భువస్వః
0: భూర్భువస్వః
1: భూర్భువస్వః.
0: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
1: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రినిటీ ఇన్ దిస్
0: వరల్డ్. మెటీరియలైజేషన్
1: ద భూ మెటీరియలైజేషన్
0: భూవః వైబ్రేషన్
1: భూవః వైబ్రేషన్
0: సువః రేడియేషన్
1: సువః రేడియేషన్.
0: ఈ యొక్క మెటీరియలైజేషన్
1: మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్
1: వైబ్రేషన్
0: రేడియేషన్ రేడియేషన్ దైవత్వము.
1: రేడియేషన్ ఇస్ డివినిటీ.
0: వైబ్రేషన్ జీవత్వము.
1: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్.
0: మెటీరియలైజేషన్ దేహతత్వం.
1: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
0: కనుక ఈ మూడు నియందే ఉంటున్నవి.
1: ఆల్ ద త్రీ ద బాడీ ద లైఫ్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: You're not one.
0: But three.
1: But three.
0: The one you think you are physical body.
1: The one you think you are is the physical body.
0: The one
1: body.
0: Others think you are mental body.
1: The one others think you are is psychological
0: mental.
1: The one mental.
0: You really are, that is adhyatmika.
1: The one you really are is spiritual.
0: Aa satyanni gurtinchali.
1: Know this truth.
0: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
1: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
1: అండ్ డోంట్ థింక్ టూ మచ్.
0: ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
1: యూ హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెంట్ యువర్
0: కర్మ మార్గమునకు దేహమే మార్గము.
1: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఉపాసనకు మైండ్ ఆధారము.
1: అండ్ ద మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
0: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
1: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యూ అట్ ది ఎండ్.
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరచుకోవాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: త్రిగుణం త్రిదళ కారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
1: The unity of these three must be offered as the only single one with one pointedness to God.
0: కనుక భగవంతుడికి ఏమైనా అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
1: What is to be offered to God?
0: ఇదే పత్రము. ఇదే పత్రము.
1: This is the leaf.
0: మన మనసే పుష్పము.
1: The mind is the flower.
0: ఆనందమే తోయము.
1: The bliss is water.
0: మన యొక్క బుద్ధియే ఫలము.
1: The intellect is the result.
0: కనుకనే పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అంటారు.
1: Therefore we say that we offer the leaf, the flower, the water and the fruit.
0: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
1: We should not consider this fleeting momentary body as permanent. We should go by that supreme principle of self.
0: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
1: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
1: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ ద డివైన్.
0: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
1: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్ ద వర్షిప్ అండ్ విజ్డమ్ ది హ్యూమన్ లైఫ్ ఇస్
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎక్కడో మనం దేవాలయానికి పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
0: దేహో దేవాలయప్రుతో జీవో దేవ సనాతన.
1: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ గాడ్.
0: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
1: వెర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
0: గుడిసెలో లేదు.
1: ఇట్స్ నాట్ ఇన్
0: భవనంలో లేదు.
1: నాట్ ఇన్ మ్యాన్షన్.
0: గుండెలో ఉంది.
1: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
0: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
1: ద హ్యూమన్ హార్ట్ ఈస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
0: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
1: వి హావ్ టు సేఫ్ గార్డ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
0: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని.
1: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఈస్ వన్ నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
0: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
1: ద హార్ట్ ఈస్ ట్రూత్.
0: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
1: ద లవ్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
0: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
1: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ద సీట్ ఆఫ్ లవ్ వుడ్ స్పీక్ ఆఫ్ ది లైఫ్.
0: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్
0: ఎక్కడ నాట్ దైవము.
1: He is not anywhere particularly.
0: వీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ఎసెన్షియల్లీ డివైన్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: గాడ్ హ్యాస్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
0: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్.
0: కనుక మీరు భావించండి.
1: కన్సిడర్
0: ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఆ విధంగా భావించండి.
1: Have always a strong conviction that I am God.
0: Become God.
1: Then you become God.
0: Brahmavit brahmaiva bhavati. Neevu delini chintistavo aa swarupani nee pondutavu.
1: As you think so you become.
0: నేను మానవుడు మానవుడు మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
1: ఇఫ్ యు థింక్ కాన్స్టెంట్లీ దట్ యు ఆర్ హ్యూమన్ యు రిమైన్ ఏ హ్యూమన్.
0: కనుక నీవు మానవుడు కాదు,
1: యు ఆర్ నాట్ హ్యూమన్.
0: ఆ కాలం మానవుడే కానీ
1: యు ఆర్ హ్యూమన్ ఇన్
0: ఆచార దైవ స్వరూపుడవు.
1: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ బేసికల్లీ
0: ఆత్మ నీలో ఉంటున్నది.
1: దట్ ఆత్మ సెల్ఫ్ ఇస్ ఇన్ యు.
0: ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ప్రిపేర్
0: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
1: మేక్ ఇట్
0: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: అండ్ కీప్ ఇట్ ప్యూర్
0: క్లీన్ గా ఉండాలి.
1: అండ్ దెన్ బీ ఫ్రీ.
0: అది నిజమైనటువంటి తత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ నేచర్.
0: కనుక హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై
1: టు మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్
0: అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
1: వి పర్ఫార్మ్ అండ్ అబ్జర్వ్.
0: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము
1: ది ఎయిమ్ ఆఫ్ ఎ ఫెస్టివల్
0: మానసికమైనటువంటి ప్యూరిటీని
1: ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్.
0: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ యూనిటీ.
0: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది.
1: వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ డివినిటీ.
0: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యం.
1: ఫర్ ది డివినిటీ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం ఏకత్వమే ముఖ్యము.
1: ఫర్ యూనిటీ ది దర్ వన్నెస్ టుగెదర్నెస్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మనం అన్నింటి ఎందు కూడా మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
1: సో హ్యూమన్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ.
0: కనుక ప్రేమతత్వం చేత
1: త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
0: ప్రేమ భావం చేత
1: ద ఫీలింగ్ ఆఫ్ లవ్
0: ప్రేమ కర్మల చేత
1: త్రూ లవింగ్
0: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
1: వి షుడ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
0: ప్రేమ ముదిత మనసే కంటే

కాల్చి అతుకవచ్చు కమ్మరీడు. మనసు విరిగనేని మనసు విరిగనేని మరి చెప్పగలరటయా, మనసు విరిగనేని మరి

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: ప్రేమస్వరూపులారా, అన్ని యుగముల కంటే తరించుటకు కలియుగమే సులభ మార్గమని కూడాను అనేక శృతులు స్మృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమస్వరూపస్, ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బీన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ బై లిసనింగ్ టు ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ గెట్ సీక్రెట్ డివోషన్ అవుట్ ఆఫ్ దీస్ టూ ప్రాక్టీసెస్.
1: నవవిధ మార్గములు యందు ప్రధానమైనటువంటిది కీర్తనమనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం గుర్తించుతూ వచ్చాము.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: Samyak kirtanam itihi sankirtanam mani. Hrudayamto vichchalavidiga, hrudayanandamuga, nirbhayamuga, niratankamuga, bhagavantuni yokka namamunu uchcharinchadame sankirtanamu ani kodanu deeniki sarthaka namam.
0: The word Sankirtan can be explained and expanded by saying that it consists of uttering the name of the Lord loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtana cheyatamlo idi vishwamune tarimpa chestundi.
0: If one individual participates in Sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the Sankirtan, such Sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku Sankirtanamunaku chala vyathyasam unnadi.
0: There is a big difference between Kirtan and Sankirtan.
1: Kirtana oka vyaktigatamainatvanti yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: సంకీర్తన విశ్వవ్యాప్తిని గావించే ఆనందము.
0: సంకీర్తన్ స్ప్రెడ్స్ దిస్ హ్యాపీనెస్ థ్రూఅవుట్ ది వరల్డ్.
1: హిట్టి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్, ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: The first one is Guna Sankirtan.
1: Rendavadi Leela Sankirtan.
0: The second is Leela Sankirtan.
1: Moodavadi Bhava Sankirtan.
0: The third is Bhava Sankirtan.
1: Nalugavadi Nama Sankirtan.
0: The fourth is Nama Sankirtan.
1: Aithe ee naati manavula yendu leka sadhakula yendu kirtanam anaga emiti sankirtanam anaga emiti.

0: ఏమిటి, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి, విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
1: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
0: అర్థము తెలియనటువంటి యొక్క జ్ఞానమునందు, అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు, కాని హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
1: ఇన్ ది సాంగ్స్ ది మీనింగ్ ఆఫ్ విచ్ వన్ డస్ నాట్ అండర్స్టాండ్ అండ్ ఇన్ సంకీర్తన్ ది మీనింగ్ ఆఫ్ విచ్ వన్ డస్ నాట్ అండర్స్టాండ్ వన్ గెట్స్ ఓన్లీ టెంపరీ హ్యాపీనెస్ బట్ నాట్ హ్యాపీనెస్ విత్ ది డెప్త్ ఆఫ్ హిస్ హార్ట్.
0: మొట్టమొదటిది గుణ సంకీర్తన.
1: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
0: ఇది కేవలము భక్తుని యొక్క భావోద్రేకంతో ఎలుబడినటువంటిదే కాని గుణ సంకీర్తన అనేటువంటిది ఇది ఏమాత్రము అర్థం లేనటువంటిది.
1: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్.
0: కారణం ఏమనగా భగవంతుడు గుణాతీతుడు.
1: The reason is God is above gunas, is above quality.
0: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
1: Creating qualities in God who has no qualities and thereby singing praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతనే చెప్పవచ్చు.
1: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot
0: be bhaktuni yokka santrupti matrame chekurtundi aa santrupti kodanu taatkalikamainatundi santruptiye.
1: This gives only satisfaction to the devotee, even that satisfaction is momentary.
0: Ilanti taatkalik aanandam nimittamai సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకునలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకునలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
1: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
0: రెండవది లీలా సంకీర్తన.
1: The second one is Leela Sankirtan.
0: Jagatantai kunnu Bhagavantuni yokka leelani.
1: The entire creation is God's Leela.
0: Srishti sthiti layamulu anni kunnu Bhagavantuni yokka leelani.
1: Creation, maintenance and dissolution are all God's Leelas.
0: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpa chesukovachchu.
1: In one moment you can see many changes coming about.
0: ఐశ్వర్యమిప్పించు అంతా నదనిపించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
1: ఇన్ వన్ మోమెంట్ హీ కెన్ మేక్ యూ ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. హౌ కెన్ ఎనీవన్ అండర్స్టాండ్ ఆర్ డిస్క్రైబ్ హౌ ఈశ్వర సంకల్ప ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్.
0: అది నిజనగనేలకి పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే, అది ఎరుంగరు మదిగలంగరు ముదము జందరు భువుని కొందరు వివేకమున వర్తించదనికను వీరవీగదరు, కానీ చివరకే మేలకేది సంభవించును తెలియజాలరు ఎంత వారలైనా.
1: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
0: the result? Samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yendu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leelani uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yendu unnatundi balaheenata maatrame.
1: When the entire creation is God's Leela, to create and say that a few of them are God's Leela and sing in terms of Leela Sankirtan is also a devotee's ignorance and weakness.
0: అయినా మంచి అయినను చెడ్డ అయినను భగవంతుని యొక్క లీలని.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఇస్ గాడ్స్ లీల.
0: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా నువ్వు గుర్తించడానికి అర్హులమవుతాము.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
0: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే, లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
1: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
0: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
1: These are not the symptoms of a true devotee.
0: Nasukar labhyate sukham. Sukham nunchi sukham labhinchutundane anukotavu. Idi kevalamu verri tallu yokka bhavamu.
1: To think that happiness can come out of happiness is to be very foolish.
0: Kanukane మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
1: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
0: కనుక భగవంతుని యొక్క లీలా గుణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హాల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
0: ఇంకా మూడవది భావ సంకీర్తన.
1: The third one is bhava sankirtana.
0: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
1: In this bhava sankirtana there are six types of bhava or thought.
0: శాంతి భావము,
1: one is శాంతి భావ.
0: సఖ్య భావము,
1: సఖ్య భావ.
0: అనురాగ భావము,
1: అనురాగ భావ.
0: వాత్సల్య భావము,
1: వాత్సల్య భావ.
0: మధుర భావము,
1: మధుర భావ.
0: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
1: The last one is all kinds of identity, aikya bhava.
0: ఈ ఆరు భావములు ఎందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుడిగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
1: In all these six types of bhava, there is only some kind of an imagination, but not the true quality of God.
0: శాంతి భక్తి, ఈ శాంతి భావమునందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
1: The first one, the Shanti Bhava, to describe the glory of God by His Shanti.
0: Bhishmudu Shanti Paramanandu Bhagavantuni Shanti Ritiga Ganam Chestu Vachadu.
1: Bhishma in the Shanti Parva was describing God as a form of Shanti.
0: Uttama Kalamu, Uttama Sthanamu, Pavitramaina Divya Dinamu, Labhinchalani, Aya Anni Vidhamula Kodanu Tyagam Chesi భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
1: వాంటింగ్ టు హ్యావ్ ఏ హై అండ్ ఇంపార్టెంట్ గుడ్ డే అండ్ గుడ్ టైమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ హీ వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ డిస్క్రైబింగ్ ది శాంతి ఆఫ్ ఇన్ శాంతి భావ ఆఫ్ గాడ్.
0: ఇది ఏ ఉత్తరాయణ కాలము అని సంక్రమణ కాలమని భీష్ముడు విశ్వసిస్తూ వచ్చాడు.
1: Bhishma believed that this good time is the Uttarayana time and it is the time when the sun enters the Makara.
0: Kala swarupudu, kala nimitudu, kala atitudu, sarvamu bhagavantude undaga manchi kalamu chedda kalamu anetundi dani ninnayinchetundi adhikaram evariki ledu.
1: When God is time itself, when God is above time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
0: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
1: గాడ్స్ సంకల్ప ఈజ్ ది మెయిన్ బేసిస్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ గుడ్ థింగ్స్.
0: కనుకనే ఈ శాంతము చేత గానమును ఆచరించి ఒక కాలమునకు భగవంతుని బద్దును గావించటము ఇది బలహీనత యొక్క లక్షణమే.
1: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
0: సఖ్య భక్తి, ఇందులో సఖ్యము చేత సంకీర్తన గావించటము.
1: సఖ్య భక్తి, దిస్ ఈస్ టు సింగ్ ది గ్లోరీ డూ ది సంకీర్తన్ విత్ సఖ్య క్లోజ్నెస్ ఆర్ ఫ్రెండ్షిప్.
0: సఖ్యమనగా అర్జునుడు కృష్ణునకు అనేక విధములుగా కూడాను సన్నిహితుడిగా తయారయ్యాడు.
1: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
0: నిరంతరము కూడాను కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుని అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
1: అర్జున, who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship but not as one of divinity.
0: ee samipattamu kevalamu manavatvanni maatrame nirupistundi tappa daivatvamunaku ati dooramu gaavistu untadi.
1: Such proximity is connected only with human relationships, but this goes very distant.
0: కారణం ఏమనగా సులభముగా లభించినటువంటి యొక్క సన్నిధానమును తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
1: The reason for this is the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity, that becomes a weakness.
0: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
1: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
0: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరియైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
1: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
0: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
1: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
0: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
1: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
0: ee vidhamuga oka vidhamainatundi yokka sakya bhakti aneetundi daivatvamunu kontha varaku nu maripimpa chestundi.
1: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
0: Inka dasya bhakti, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
1: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఇస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
0: నిరంతరము కూడాను రామ సేవ ఎందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
1: At all times, Hanuman dedicated his body for the service of Rama.
0: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
1: Every bit and bit of his body was always thinking only of Rama's name.
0: Hanumantudu matram samanyudu kaadu.
1: Hanuman too is not an ordinary person.
0: Samanya manavulaku koti roopamunu matrame taaru darshimpa cheyagalugutunnade tappa హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ హి అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మంకీ, బట్ హిస్ ఎబిలిటీస్ అండ్ హిస్ డివోషన్ హ్యావ్ రీచ్డ్ ఎ వరల్డ్ స్టేచర్.
0: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
0: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
1: టుడే as soon as one acquires one branch of learning, he becomes giddy and proud.
0: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
1: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
0: Ananta vedamuli yokka prabhavani kodanu gurtinchinatundi vaadu hanumantudu.
1: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
0: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
1: He was one who could get by heart all the 6 shastras.
0: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
1: He learned the language called the paisachika language.
0: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
0: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
1: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత, హి రోట్ ఇన్ సంస్కృత్ ది ఎంటైర్ భగవద్గీత.
0: అట్టి బలవంతుడైన విద్యావంతుడైన గుణవంతుడైన హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ వచ్చింది.
1: సచ్ స్ట్రాంగ్ such educated and such cultured person like Hanuman, he dedicated his own aspect to the God.
0: రాముని యొక్క విషయమునందు ఏ కించిట్టైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే కాని కనిపించటం లేదు.
1: ఇన్ రిగార్డ్ టు రామ, ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
0: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
1: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
0: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింతకోతి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవు అని ప్రశ్నించారు.
1: When he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
0: శాంతి వచనములతో దాసోహం కోసలేంద్రశ్చ, నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను అని తాను వర్ణిస్తూ వచ్చాడు.
1: విత్ క్వైట్ అండ్ పీస్ఫుల్ వర్డ్స్ హి డిస్క్రైబ్డ్ హింసెల్ఫ్ యాజ్ ది దాస, ది సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: తన వచనమునందు కూడా దాసత్వమే, తన ప్రవర్తన యందు దాసత్వమే.
1: దేర్ వాజ్ సర్వీస్ ఈవెన్ ఇన్ హిస్ వర్డ్స్, దేర్ వాజ్ సర్వీస్ ఈవెన్ ఇన్ హిస్ కాండక్ట్.
0: మనసునందు కూడా దాసత్వమే,
1: ఇన్ హిస్ మైండ్ టూ ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ సర్వీస్.
0: మనోవాక్ కర్మములు యందు దాసత్వమును అనుభవించడం చేత త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
1: సిన్స్ హీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎగ్జిబిటెడ్ సర్వీస్ ఇన్ హిస్ థాట్ ఇన్ హిస్ వర్డ్ అండ్ ఇన్ హిస్ డీడ్, వీ సే హనుమాన్ హ్యాస్ గాట్ త్రికరణ శుద్ధి.
0: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్, హీ టూ ప్రమోటెడ్ ఓన్లీ బాడీలీ కనెక్షన్.
0: రామ అంటే ప్రీతి తప్ప మరొక కృష్ణ అంటే కూడా అతను ఇష్టపడేటువంటి వాడు కాదు.
1: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
0: ఇది సంకుచితమైనటువంటి బుద్ధి.
1: This is a narrow idea.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితం చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్, ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
0: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్, సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
1: While the Vedas have been telling us that all the thousand names and all the thousand forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
0: ఇక్కడ కూడా సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to...
0: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడా తరించలేకపోయాడు.
1: This is the reason why in one birth Hanuman could not liberate himself.
0: Yeta vata dasya bhakti kudanu anta pavitramaina purnamainatundi kadani kudanu nirupistu vachindi.
1: Be that as it may, it establishes that dasya bhakti also is not a totally acceptable type of bhakti.
0: Inka nalagavadi vatsalya bhakti.
1: The fourth one is vatsalya bhakti.
0: Ee vatsalya bhakti yashoda taram.
1: An example for this vatsalya bhakti is Yashoda.
0: Aameku pettina peru tappa puttina peru tappa anya peru daamu angikarinchetundi kaadu.
1: She would not accept any other name except the name which was given at birth by her.
0: Gopala gopala gopala ee peru tappa anya peru daamu e maatram kuda nu angikarinchadu.
1: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
0: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
1: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
0: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి ఉద్ధవ నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
1: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్,
0: వెన్ ఇస్ హి కమింగ్,
1: వెన్ ఇస్ హి గోయింగ్ టు కమ్ హియర్.
0: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నారు తల్లి అన్నాడు.
1: వైల్ యశోద వాజ్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్, ఉద్ధవ వెరీ క్వైట్లీ అండ్ పీస్ఫుల్లీ సెడ్, ది వన్ హూ లివ్స్ ఇన్ మధురాపుర, ది వన్ హూ ప్లీజెస్ ది గోపికాస్, హీఈస్ డూయింగ్ వెరీ వెల్.
0: యశోదకు కోపం వచ్చింది.
1: యశోద బికేమ్ యాంగ్రీ.
0: ఎవడా మధురాపుర విహారుడు, వాటితో నాకు సంబంధం లేదు.
1: Who is it that lives in Madhurapura? I am not concerned with
0: Gopika mana sancharudu evado naaku teliyadu.
1: I do not know who fills the minds of the Gopikas.
0: Naa Gopaludu baagunnada?
1: I ask, is my Gopala well?
0: Ee vidhamuga kevalam sankuchitamainatundi bhavamu cheta taanu pettina perunu maatrame aakarshinchukuntundi tappa anya perulu ye maatramu taanu abhilashinchatam ledu.
1: Such a narrow idea makes her accept only the name which she has given and not any other name.
0: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
1: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ యాజ్ బీయింగ్ రాదర్ నారో.
0: ఇంకా అనురాగ భక్తి, అనురాగ భక్తి.
1: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి,
0: గోపికల భక్తి.
1: Example is the devotion of the Gopika.
0: ee gopikala bhakti ni aneka mandi aneka rakamulainatundi yokka vakram margamunu avalambinchi danini sakramainatundi satyamunu gurtinchalekapothu vastunnaru.
1: The bhakti of the Gopikas has been described many people in a crooked and unconcerned manner and they do not recognize the truth of that bhakti.
0: aa gopikala bhakti ఒక వైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
1: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కాని గుణ సంబంధమైన వృత్తులు కాని వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
1: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ anything concerned with the bodily relationship or anything concerned with the human relationship.
0: కాని దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
0: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
1: మెనీ పీపుల్ అక్సెప్టింగ్ సచ్ అన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ గోపికాస్ హ్యావ్ ఆల్సో బీన్ మేకింగ్ దేర్ ఓన్ డివోషన్ టేక్ రాంగ్ పాత్స్.
0: వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, చిడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
1: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
0: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
1: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
0: కుచ్చితుండు చేరి గుణవంతు చెరచును.
1: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
0: సత్యమైన బట సాయి మాట,
1: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను, తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
1: People who have such narrow ideas and narrow mind, even today, by ruining their own thoughts, they are taking to many wrong paths and wrong interpretations.
0: Gopikali yokka bhavamu poorna vishwasamto koodinatundi.
1: The thoughts of Gopikas are filled with total belief, total faith.
0: Tama yokka kartavyanni gurtinchukoneetundi yokka margamunu anusarinchetundivi.
1: They have always taken a path by which they fulfill their duty.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There is one small example for this.
0: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
1: గాడ్ విత్ ఎ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్ టేక్ సెవెరల్ టైప్స్.
0: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
1: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్ us.
0: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
1: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు us, ది హైయర్ వీ కెన్ రైజ్.
0: ఒక పిల్లలు చదువుతుంటారు, ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నుండే ఉంటుంటాడు.
1: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్. ఇఫ్ దేర్ ఇస్ నో
0: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రచ్చలుగానే మనం భావించుకోవాలి.
1: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు us.
0: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
1: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
0: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
1: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
0: కాని ఆనాటి విచిత్రం ఏమిటో, 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
1: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
0: వచ్చినటువంటి భర్త ఆలస్యపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
1: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
0: Gopika chuchindi.
1: Gopika looked at that.
0: Ayyo bhartha alasipothu vachade ani aame kodunu atanike maatram kodunu tondari nivvakakunda taanu kodunu deepamulu aarpi vesi taanu kodunu nemmadiga pandukundi.
1: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
0: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
1: Using that occasion, Krishna came at 7 p.m.
0: వచ్చి తలుపును తొట్టాడు.
1: He was knocking at the door.
0: గోపికకు భయం వేసింది.
1: The Gopika was afraid.
0: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుని కోపము, తెరిస్తే భర్త కోపము.
1: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
1: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
0: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
1: ది గోపిక నియర్ ది డోర్ దేర్ ఇస్ ఎ హోల్ త్రూ విచ్ వన్ పుట్స్ ది కీ అండ్ ది లాక్.
0: ఆ రంధ్రం దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుండాది గోపిక.
1: షీ వెంట్ టు ది కీ హోల్ అండ్ షీ వాస్ ప్రేయింగ్.

0: ఓ కృష్ణ, వై ఆర్ యూ సో ఇంపేషెంట్ అండ్ డూ నాట్ లెట్ మీ టైమ్ టు ఓపెన్ ద డోర్? వెయిట్, బీ పేషెంట్, ఐ విల్ ఓపెన్ ద డోర్ ఆఫ్ లిటిల్ వైల్. వై ఆర్ యూ సో ఇంపేషెంట్?
1: పతిని దూర పోవలేదు మది సంధ్యముందు మేము.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me. So I will wait.
1: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కోరుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
1: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
1: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
1: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడకపైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
1: భక్త వేషములు ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ, హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్, అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
1: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
1: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ సచ్ ఎ డ్యువాలిటీ, దేర్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్, దేర్ ఇస్ సారో.
1: ఈ దుఃఖమునకు కారణమేమిటి? అజ్ఞానం.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సారో? ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానమునకు కారణమేమిటి? ద్వైతము.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇగ్నోరెన్స్? ఇట్ ఈస్
1: ఈ ద్వైతమునకు కారణమేమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
1: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
1: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
1: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
1: కర్మనే కారణము.
0: The work we do is
1: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
1: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుందా?
0: For this birth comes our sorrow.
1: కనుకనే ఈ ద్వైతంతో ఉండేటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను, ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్. సిన్స్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ, దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
1: మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
1: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
1: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధా ఇస్ ది ఓన్లీ పర్సన్ హు
1: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణాస్ నేమ్ ఇస్ అటర్డ్, షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
1: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనల యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావమునే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
1: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
1: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
1: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలములు ఎందు కూడాను మనసునకు హాయి, జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సేక్రెడ్నెస్. అండ్
1: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూప, ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
1: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఇస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
1: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్, హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
1: ఈ 100 కోట్ల రామాయణంను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
1: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 శ్లోకమును పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
1: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
1: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
1: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
1: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
1: ఆ 2 అక్షరములే ప్రేమ. అదే 2 అక్షరములు.
0: Those 2 letters are ప్రేమ. Two letters.
1: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
1: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
1: దాని వలన ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
1: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
1: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
1: ఆ 2 అక్షరములే హరా అనేది.
0: The same letters became Hara.
1: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ రామ సాయి బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్ రామ కృష్ణ హరి హర సాయి బాబా.
1: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్ ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
1: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
1: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డూ ఆల్.
1: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
1: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
1: దీనికి నామ అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామ.
1: నామ అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామ వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
1: నా ఆ మా 3 చేరితేనే నామ అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామ.
1: నా
0: 0, ఆ ఇస్ 2,
1: మా 5,
0: మా ఇస్ 5.
1: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
1: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామ.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
1: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ee anni vidhamulaitundi dintolo cheripoyinaatundi.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
1: Kalukane deenine sapta swaramulu annaru.
0: This has also been called the Sapta Swara, the 7.
1: దీనినే సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
1: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
1: సప్త దినములు. Sunday, Monday, Tuesday, Wednesday, ఎంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
1: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికి సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called సప్తాహ.
1: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
1: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
1: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
1: Nee bhavamulo porlali.
0: that thought should be full.
1: Premalo munagali.
0: It should be dipped into
1: prema. Tanayattudu kavali.
0: You should forget your
1: ide tapassu.
0: This is called tapas.
1: Ee vidhamaina sankirtana tanantana tarimpacheyatame kaakunda vishwamini kudanu tarimpachestundi.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
1: Prema swarupulara. ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను, ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూపాస్, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
1: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రైజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
1: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
1: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
1: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనం ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
1: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to.
1: ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కానీ రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you, but they can never help you at
1: any. స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థమైనటువంటి నిమ్మిడి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
1: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
1: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
1: ఈ తమో గుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
1: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
1: Evare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
1: nishwarthamainatundi deento bhagavantanni prarthinchu.
0: You pray to God in a selfless.
1: Nee vishwasam needi.
0: Your faith is your
1: vishwasamunaku. No reason, no season.
0: There is no reason and season for your faith.
1: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
1: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
1: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
1: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనే లభ్య. నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
1: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: during the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 29th discourse on Gita Bhagavan delivered on 11th September 1984. In this discourse, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. He emphasizes that developing atmic vision can alone save man from the trials and tribulations of worldly life. Sai Bhagavan Uvacha.
1: నాస్తి జాగరతో భయం. ఎవరు జాగ్రత్తతో ఉంటుంటారు, ఎవరు విషయములందు వివేకమైనటువంటి భావము కలిగి ఉండుదో అట్టి వారికి దుఃఖం వలన ఎట్టి భయం కూడాను ఉండదు అని దీని యొక్క ఆదేశం.
2: The meaning is that whoever is wakeful, whoever has discrimination in the reality of the objects, he will not be suffering from sorrow and he will not be afraid of things.
1: Deha vimanamu, vishyasakti, undinatuvanti vyaktike dukkamanna భయం ఏర్పడుతుంది.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ టు ద బాడీ అండ్ అటాచ్మెంట్ టు ద ఆబ్జెక్ట్స్ విల్ బి హ్యావింగ్ ది ఫియర్ ఆఫ్ సఫరింగ్.
1: కనుకనే అర్జున, నీవు సమ్యక్ దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్పాడు కృష్ణుడు.
2: కృష్ణ దేర్ ఫోర్ కమాండెడ్ అర్జున టు డెవలప్ ఎన్ ఇంటిగ్రల్ విజన్.
1: సమ్యక్ దృష్టి అనగా ఇది దీనిని సుదర్శనము అని కూడా చెప్పవచ్చు.
2: సమ్యక్ దృష్టి ఆర్ ఇంటెగ్రల్ విజన్ ఆల్సో రెఫర్స్ టు సుదర్శన ఆర్ గుడ్ విజన్.
1: ఈనాడు మానవునకు మూడు విధములైనటువంటి దృష్టి కలదు.
2: టుడేస్ మ్యాన్ హ్యాస్ త్రీ కైండ్స్ ఆఫ్ విజన్.
1: ఒకటి దేహ దృష్టి.
2: వన్ ఇస్ ద విజన్ ఓరియంటెడ్ ఫ్రమ్ బాడీ.
1: కేవలము బాహ్యమును మాత్రమే తన యొక్క రూప సౌందర్యములను మాత్రమే తన యొక్క ఒడ్డు పొడువును మాత్రమే చూచేటువంటి స్వభావం.
2: ది నేచర్ ఆఫ్ సచ్ పీపుల్ వుడ్ బి ఓన్లీ టు జస్ట్ సీ ఎక్స్టర్నలీ అండ్ రికగ్నైజ్ వన్స్ ఎక్స్టర్నల్ బ్యూటీ అండ్ ఆల్సో వన్స్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ లైక్ హైట్.
1: కేవలము దృశ్య కల్పితమైనటువంటి యొక్క దృష్టి ప్రసారము.
2: దిస్ ఈస్ ఎ విజన్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఫెనామినల్ వరల్డ్.
1: రెండవది మానసిక దృష్టి.
2: ద సెకండ్ వన్ ఈస్ మెంటల్ విజన్.
1: అతని యొక్క భావములను, అతని యొక్క చర్యలను, అతని యొక్క ప్రవర్తనను కొంతవరకును ఆధారం చేసుకుని ఈ యొక్క భావములు హృదయం నుండి ఆవిర్భవించినటువంటి సత్యాన్ని గుర్తిస్తూ ఉంటారు.
2: దిస్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ మెంటల్ విజన్ ట్రైస్ టు సీ ద ఫీలింగ్స్ ద థాట్స్ అండ్ డీడ్స్ అండ్ బిహేవియర్ అండ్ హౌ దీస్ థాట్స్ ఎమినేట్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
1: మానవునికి మనసు నందున్నటువంటి భావములే చర్యలు ఎందు కనిపిస్తుంటాయి.
2: All the thoughts which are inherent in man's mind manifest themselves in the form of deeds.
1: లోపల ఉండినటువంటి దాని యొక్క ప్రతిబింబములే ఈ బయట చర్యలు.
2: The outward action is only
1: reflection of inner being.
2: Is reflection of inner being.
1: ఈ చర్యలను మాత్రమే దృష్టి అందుంచుకొని మానవుడు మెలగుతుంటాడు.
2: People will be conducting himself keeping in view this particular fact.
1: మూడవ దృష్టి ఆత్మ దృష్టి.
2: ద థర్డ్ వన్ విజన్ ఈస్ ఆత్మిక్ విజన్.
1: తన చర్యలను కాని, తన రూపరేఖలను కాని, తన యొక్క ఒడ్డు పొడువును కాని, తన యొక్క ప్రవర్తన కాని ఏమాత్రం కూడా యోచించడు, గుర్తించడు.
2: హీ డస్ నాట్ థింక్ or take cognizance of the deeds, the beauty, the behavior, the feelings and the external features alone.
1: రూపనామములు చర్య సిద్ధాంతములు ప్రత్యేకంగా ఉండినప్పటికీ అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: దిస్ ప్రూవ్స్ ద ఇన్నర్ యూనిటీ ఆఫ్ ద ఆత్మన్ విచ్ ఇస్ ప్రొవైడింగ్ ఇన్ ఆల్ ఆల్ దో దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ ఫార్మ్ బ్యూటీ అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్.
1: రూపములు కానీ చర్యలు కానీ మార్పు చెందినటువంటివి.
2: The form and the deeds undergo change.
1: పరిణామము కలుగునటువంటివి.
2: They undergo some transformation.
1: షడ్వికారములతో కూడినటువంటివి.
2: They are subject to six types of modification.
1: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి చర్యలు యందు రూపములు యందు దృష్టిని అభివృద్ధి పరచుకోడు ఈ యొక్క సమ్యక్ దృష్టి కలవాడు.
2: The one who has got integrity.
1: ఆత్మతత్వం ఒక్కటే అనే సత్యత్వాన్ని నిరూపించేటువంటిది.
2: This proves the inner unity of the Atman which is pervading in all, although there may be differences in the name.

0: ఎక్స్టర్నల్ బీట్స్ అండ్ సచ్ అదర్ థాట్స్ ఎట్సెట్రా.
1: కనుకని ఇట్టి సుదర్శనము కలిగినటువంటి వాడే దైవాత్మ స్వరూపుడని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఆల్సో హెస్ బీన్ ప్రూవ్ దట్ ఎ పర్సన్ హూ హెస్ గాట్ సచ్ గుడ్ అండ్ సేక్రెడ్ విజన్ హ్యాస్ ఓరియంటెడ్ టువర్డ్స్ డివినిటీ.
1: మహావిష్ణువు హస్తమందు సుదర్శనం అనేటువంటి చక్రం ఉన్నది అని దీనికి ఒక గాథ.
0: దెర్ ఈస్ అ స్టోరీ విచ్ సేస్ దట్ మహావిష్ణు హ్యాస్ దిస్ డిస్క్ విచ్
1: సంగీతశక్తి కలిగినటువంటి వాడు భగవంతుని హస్తంలో ఉంటూ ఉంటాడు అని దీని యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఇంటిగ్రల్ అండ్ హోల్సమ్ విజన్ విల్ బి ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కేవలం భగవంతుని యొక్క స్వాధీనం నందు మాత్రమే కాకుండా భగవంతుడు కూడాను కాగలడు అనేటువంటిది కూడాను దీని యొక్క ప్రభావం.
0: The effect is that not merely will he be in the hands of God, he can even become God himself.
1: Bhagavat tattvamulu kaligineṭuṇṭi yokka vyaktittvam kudanu bhagavat swarūpāni kudanu pondagaladaneṭuṇṭi yokka antarārthamunu ādhāraṁ cheskoniye brahmavit brahmaiva bhavati annaru.
0: It is said that the one who realizes Brahma becomes Brahma itself on the basis of the fact that a person who gets the nature of divinity becomes divine.
1: కనుక స్థితప్రజ్ఞుడు కాగలిగినటువంటి వాడవు నీవు సుదర్శనమును అభివృద్ధి పరచుకోవాలి.
0: A person, if you want to become really sthitaprajna, you should develop integral vision.
1: Sudarshanam anaga anekatvam nundunnatundi ekatvanni gurtinchali.
0: Sudarshanam means recognizing the inner unity of the outer.
1: Ee ekatvam anetundi okka atma tattvam ku tappa anyamu kaadu.
0: The unifying nature has been there only for Atman and nothing else.
1: Kanuka drishtini atma vepana maralchamani bodhinchadu.
0: Therefore he has just commanded that turn your vision towards Atman.
1: ప్రాచీన కాలం నుండి పల్లెలు యందు పట్టణములు యందు గొప్ప గొప్ప దేవాలయములు యందు రథోత్సవములు అనేటువంటివి జరిగేటివి.
0: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఇన్ ది విలేజెస్ అస్ వెల్ అస్ ఇన్ ది టౌన్స్ ఇన్ ది టెంపుల్స్ దేర్ యూస్ టు బి రథోత్సవాస్ కండక్టెడ్.
1: ఈ రథోత్సవం అనగా గొప్ప రథమును ఏర్పరచి దానిని చక్కగా అలంకారం చేసి అనేక విధములుగా కూడా ఆకర్షణీయవంతంగా తయారు చేస్తారు.
0: These car festivals or ratotsavas mean identifying a big chariot, decorating it beautifully and making it ready for a procession.
1: ee rathamulaku munduga aneka nrutyamulu aneka pradarshanalu kudanu jarugutu vellutu untaru.
0: When the chariot is moving, just before that, in front of it, there will be different types of dances and play going on.
1: Janulu veladi veru gumi kodutuntaru.
0: Thousands of people gather.
1: అనేక మంది హారతులు ఇస్తుంటారు.
0: A number of people offer హారతీస్.
1: ఈ విధముగా కూడాను ఈ జన కోలాహలముతో ఈ మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
0: In this way, these car festivals are being conducted.
1: అయితే ఈ ఉత్సవంలో కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులు చేరుతుంటారు.
0: Even for these particular functions and festivals, three kinds of people come.
1: Kevalam rathamunu maatrame chustu rathamunuku yetparchinatundi alankaram yende vaadu drushtini imirchukuntu untuntaru.
0: One kind of people concentrate all their attention on the chariot and its external appearance.
1: Mari kontha mandi ee ratham chuttu nrutyam chestu konni vidhamulainatundi pradarshanalu jarpatundeetundi vaari yende drushtini amarustaru.
0: A few others concentrate all their attention around on people who will be performing dances and such other.
1: Mari kontha mandi ee rathamunu lageetundi vaari yokka shakti samarthyamulu yende drushtini amarchukuntaru.
0: A few other people concentrate their attention on people who pull this chariot.
1: Kani ee rathotsavam deeni nimittamai jarugutunnadi aneetundi satyanni gurtincheetundi vaaru chaala takkuva.
0: But it will be very few people who recognize the purpose for which this particular festival has been arranged.
1: Ratamunandu yamarchabadinatundi rathikuni evvaru kudanu chudaru.
0: No one cares to see the indweller, the person who is just being seated in the chariot.
1: Daivamaneetundi yokka vigrahamunu rathamulo amarchi తద్వారా రథోత్సవం జరుపుతున్నారే కానీ లోపల విగ్రహమే లేకపోతే రథోత్సవం అనేటువంటిది జరగదు.
0: ఎస్టాబ్లిషింగ్ ది ఐడల్ ఆఫ్ గాడ్ ఇన్ ది చారియట్ దే ఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్ కార్ ఫెస్టివల్ వితౌట్ దట్ పర్టికులర్ ఐడల్ ఆఫ్ గాడ్
1: ఈ రథి దైవము.
0: దిస్ ది ఇన్ వెలర్ ఇస్ గాడ్.
1: ఈ దైవం పైన దృష్టి మరల్చేటువంటి వారు చాలా తక్కువ.
0: There are very few people who turn their concentration towards God.
1: కేవలము దేహం యొక్క రూపరేఖలను

0: ఓన్లీ టువర్డ్స్ ద ఫిజికల్ అపియరెన్సెస్ ఆఫ్ ద బాడీ,
1: దీనికి అమర్చేటువంటి యొక్క అలంకారములను,
0: అండ్ ది డెకొరేషన్స్ అండ్ సచ్ అదర్ థింగ్స్,
1: దీనిని ధరించేటువంటి దుస్తులను,
0: ద క్లోత్స్ దట్ ఆర్ వోర్న్,
1: ఈ విధమైనటువంటి యొక్క బాహ్య దృష్టి ఎందు మాత్రమే అనేక మంది తమ యొక్క దృష్టిని అభివృద్ధి పరుచుకుంటారు.
0: ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ కాన్సన్ట్రేట్ దేర్ అటెన్షన్ ఓన్లీ ఆన్ దీస్ ఎక్స్టర్నాలిటీస్.
1: మరికొంతమంది దీని యొక్క అలంకారం కాకుండా ఈ రథమునకు తగినటువంటి గౌరవ మర్యాదలు చేసేటువంటి, అనగా కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి ప్రదక్షిణలు చేసి ఈ విధమైనటువంటి ఒక చర్యలు మాత్రమే చూస్తుండేటువంటి వారు కొంతమంది.
0: A few other people pay attention to the offerings, the coconut and such other ritualistic worship.
1: అనగా వీరి భక్తి ప్రపత్తులను మాత్రమే కొంతవరకు గుర్తిస్తూ పోతుంటారు.
0: They recognize the devotion which is exhibited there.
1: ఇది కేవలము రథమును చూచేటువంటి వారికంటే చాలా తక్కువ మంది వీరు.
0: People who undertake this kind of vision and concentration will be smaller than people who just concentrate on
1: ante chaala takku mandi edo vreellato enchagalinaatundi vaaru maatrame ee rathamulo undinaatundi yokka rathikunu chustaru.
0: The person who is driving this chariot is looked upon only by a small number of people who may be counted on fingers.
1: Ayyo rathamulo undinaatundi yokka ఆ సుందర విగ్రహం కనిపించలేదే, ఆ మూర్తిని చూడడానికి అడ్డంగా ఉంటుండాలి, ఈ అలంకారాలు చేయటం వల్ల మూర్తి కనిపించడం లేదు అని పరితపించేటువంటి వారు చాలా తక్కువ.
0: There will be very few people who just hanker after looking, having a look at the idol and just say that all these decorations etc. are coming in the way of our having a real look at the beautiful God and his idol.
1: అయితే ఇది ఏది రథము, ఎన్ని రథములు?
0: Then what is this chariot? How many chariots there are?
1: ఈ రథమే మానవుని యొక్క దేహము.
0: This chariot is human body.
1: ఇది ఒక రథము కాదు, కొన్ని కోట్ల రథములు.
0: This is not one chariot. There are a few crores of chariots.
1: ఇవి నిత్యము కూడాను బజారునకు ఒక procession లో వెళ్తూనే ఉంటున్నాయి.
0: These chariots will be going every day in procession.
1: వీధి ఇంటి ఇంటి అందు ఇది సంచారం సరుపుతూనే ఉంటుండాలి.
0: స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ అండ్ ఇన్సైడ్ ఎవ్రీ హౌస్ దీస్ చారియట్స్ విల్ బి మూవింగ్.
1: ప్రతి మానవుని యొక్క ఈ దేహం అనేటువంటి రథమును మాత్రమే చూడడానికి మన దృష్టిని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టు జస్ట్ లుక్ అట్ దిస్ బాడీ విచ్ విల్ బి కంపేర్ టు ఎ చారియట్.
1: ఇతను ఎలాంటి వాడు, ఇతని యొక్క అందచందములు ఏమిటి, ఇతని ఒడ్డు పొడువు ఏమిటి అని వీటి ఎందు మాత్రమే మన యొక్క దృష్టిని మరల్చుకుంటున్నాం.
0: వీ కాన్సన్ట్రేట్ అండ్ టర్న్ అవర్ విజన్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్ వాట్ ఈస్ హూ ఇస్ దిస్ పర్టికులర్ పర్సన్,
1: ఇతని ఎందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఏమిటి అనేటువంటి విచారణ చేసేటువంటి వారు చాలా అరుదు.
0: ఇట్ ఈస్ వెరీ రేర్ పీపుల్ హూ జస్ట్ కేర్ టు లుక్ ఇన్ టు ది ఆత్మ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ అండ్ ఇన్సైడ్ హిమ్.
1: కేవలము మానవ దేహం మాత్రమే రథం కాదు, కుక్క, నక్క, పులి, సింహము, ఏనుగు ఇలాంటి జంతు జాలములన్నీ కూడా రథములే.
0: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ చారియట్, ఇట్ ఈస్ ది బాడీస్ ఆఫ్ ఆల్ యానిమల్స్ లైక్ డాగ్ ఆర్ టైగర్ ఎలిఫెంట్. ఎవ్రీ బాడీ ఈజ్
1: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించేయండి.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ వి కెన్ కాంటెంప్లేట్.
1: శివుడు నంది వాహనుడై బయలుదేరుతున్నాడు.
0: శివ ఈజ్ రైడింగ్ ఓవర్ నంది యాజ్ అ వెహికల్.
1: కనుక శివుని యొక్క రథం ఏమిటి, ఎద్దు.
0: What is the chariot of Shiva? It is
1: manavula yettunu maatrame chustunnamu.
0: We are just seeing only this
1: Shivunni chuttam ledhu.
0: We are not caring to see Shiva.
1: Vinayakudu eluka vahanam.
0: Vinayaka rides on the vehicle.
1: Elukudunu oka rathame.
0: Rat is also a vehicle.
1: అదే విధంగా ఈ నవగ్రహముల లోపల కూడాను ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క వాహనంగా ఉంటున్నాయి జంతువులు కూడా.
0: ఇన్ ద సేమ్ వే ఫర్ ది నవగ్రహాస్ నైన్ గ్రహాస్
1: కుట వాహనం, కాకి వాహనము ఇలాంటివంతా కూడా, సింహ వాహనము.
0: దేర్ ఆర్ ది వెహికల్ ఆఫ్ లయన్, ద వెహికల్ ఆఫ్
1: కుక్కుట, కుక్క,
0: క్రో,
1: డాగ్ ఆల్సో,
0: డాగ్ ఆల్సో యాజ్ ఎ వెహికల్.
1: కనుక ప్రతి ఒక్క జీవి కూడాను దైవము ఊరేగించేటువంటి వ్రతము.
0: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఈజ్ ఎ చారియట్ విచ్ ఈస్ టేకింగ్ గాడ్ ఇన్ ప్రొసెషన్.
1: కనుక మనం ఈనాడు రథముని యందు మాత్రమే మనం దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: దీస్ డేస్ వీఆర్ డెవలపింగ్ విజన్ ఓన్లీ టువర్డ్ ద హావింగ్ లుక్ అట్ చారియట్.
1: రథమునకు అలంకరింపబడినటువంటి యొక్క అలంకారములు యందే మన దృష్టిని అభివృద్ధి పరచుకుంటున్నాం.
0: వీఆర్ డెవలపింగ్ ఆల్ అవర్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ ది ఎక్స్టర్నల్ డెకొరేషన్స్.
1: ఈనాటి ఆధునిక యుగము లోపల రథమునకు అలంకారం చేయటం యందే ఆ కావలసినంత కాలమును కూడా వ్యక్తం చేస్తున్నాం.
0: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఎంటైర్ టైమ్ ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంటైర్ టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ డెకొరేటింగ్ దిస్ chariot.
1: ఈ దేహం యొక్క అలంకారము, దేహం యొక్క అనుకూలము, దేహం యొక్క ఆనందముని లక్ష్యం నందించుకుని జీవిస్తున్నారు. కాని దేహి యొక్క దర్శనము, దేహి యొక్క భావము, దేహి యొక్క పటుత్వమును మనం ఏమాత్రం కూడా గుర్తించడం లేదు.
0: ది కంఫర్ట్ ఆఫ్ ది బాడీ, ద ప్లెజర్స్ ఆఫ్ ద బాడీ అండ్ ది ఎక్స్టర్నల్ డెకరేషన్స్ ఆఫ్ ది బాడీ ఆర్ బీయింగ్ లుక్డ్ ఇన్ టు అండ్ నాట్ ద ఇండ్వెల్లర్.
1: కనుకనే అర్జున, నీకు కంటికి కనిపించేటువంటి అన్ని కూడాను నీ తాతలు, నీ తండ్రులు, నీ తమ్ముళ్ళు, నీ భావమర్దులు, ఈ రథములు మాత్రమే నువ్వు చూస్తున్నావు.
0: Therefore, Arjuna, all those people whom you are seeing are only chariots. They may be grandfather, they may be brothers or cousins or whoever he be, they are only chariots. Guru,
1: tatalu aneetunte yokka ee rathamulanni kuda nuvu darshistunnamu.
0: You are taking a vision of all these chariots in the form of your grandfather and various relatives.
1: Neeku desha drishti maatrame abhiruddhi parchukuntunnavu.
0: You are developing the vision of the external body alone.
1: Nee boti vaadu ee desha drishti ni ema లక్ష్యం చేయకూడదు.
0: ఏ పర్సన్ లైక్ యూ షుడ్ నాట్ కేర్ సో మచ్ ఫర్ ద ఎక్స్టర్నల్ బాడీ.
1: ఎందు ఉండినటువంటి ఒక దేహిని నీవు లక్ష్యం నందుంచుకో.
0: యూ మస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ద ఇన్వెల్లర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
1: అప్పుడే నీ దృష్టి సుదర్శనము కాగలదు.
0: దెన్ ఓన్లీ యువర్ విజన్ బికమ్స్ ఎ సేక్రెడ్ విజన్.
1: అట్టి సుదర్శనమే నీ యొక్క విజయానికి మూల కారణం కాగలదు.
0: సచ్ ఎ సేక్రెడ్ విజన్ అలోన్ కెన్ బికమ్ ద బేసిస్ ఆఫ్ యువర్ విక్టరీ.
1: సుదర్శనము లేనటువంటి వానికి విజయం ఏమాత్రం కూడా సంభవించదు.
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ హావ్ ఎ సేక్రెడ్ విజన్ కెనాట్ అచీవ్ విక్టరీ.
1: అర్జున, మానవునికి ఇచ్చినంత విలువ మానవుని యొక్క నీడకి ఇస్తున్నారా?
0: అర్జున, ఆర్ పీపుల్ గివింగ్ ద సేమ్ వాల్యూ టు ది హ్యూమన్ బీయింగ్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ గివింగ్ టు ది షాడో?
1: బింబమునికి ఇచ్చినటువంటి విలువ ప్రతిబింబమునికి ఇస్తున్నారా?
0: డూ పీపుల్ గివ్ ద సేమ్ వాల్యూ టు ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్?
1: బింబము ఆత్మ.
0: ఆబ్జెక్ట్ ఈజ్ ఆత్మ.
1: ఈ దేహచర్యలు, దేహకాంతులు కూడాను ప్రతిబింబములు.
0: ది ఎక్స్టర్నల్ బ్యూటీస్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ఆల్ ది
1: ప్రతిబింబములకు విలువిచ్చేటువంటి ఒక అర్జునుడు మా అవివేకి.
0: ది అర్జున హూ గివ్స్ సో మచ్ ఆఫ్ వాల్యూ ఓన్లీ ది రిఫ్లెక్షన్ మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్.
1: అర్జునుడు మహాజ్ఞాని.
0: అర్జున ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్ పర్సన్.
1: ఇతను కేవలం దరిద్రుడు కాదు.
0: He is not a poor.
1: లోభి కాదు.
0: He is not a miser.
1: కనుకనే రెండవ అధ్యాయం లోపల ఈ యొక్క అర్జునుని వర్ణించేటువంటి విషయంలో చాలా చమత్కారంగా వర్ణిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: In the second chapter, while describing Arjuna, Krishna has been very
1: krupanudu annaru, karpanya dosham kaliginatunti vaadani.
0: He has described him as krupana.
1: The krupana anaga emti ikkada?
0: What is the meaning of the word krupana?
1: Aneka arthamulu untunnayi.
0: There are a number of meanings for this word.
1: Daridrudu ani okati artham.
0: One is a poor person.
1: Aithe Arjunudu daridrudu kade?
0: He is not a poor man.
1: Athanu dhananjayude?
0: He is the one who has got plenty.
1: Prapanchamunnatunnatundi samasta dhanamulu kudunu arjinchinatundi vaadi.
0: He has acquired and amassed the entire
1: dhanamunaku takkuva ledu.
0: There is no dearth of wealth.
1: Kanuka athanu daridrudu etla avutadu?
0: He is not a poor person.
1: Kanuka ee padamu Arjunuduki ee maatram kudunu chelladu.
0: Therefore this word is not applicable to Arjuna.
1: Only lobhi ani rendava arthamu.
0: The second meaning is miser.
1: Arjunudu lobhi kaadu.
0: Arjuna is not a miser.
1: Sarvasanga parityagi.
0: He has renounced all the things.
1: Kanukane Arjuna, Krishna, నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ముల్లోకమును తెచ్చిన హస్తమున నుంచినప్పటికి నాకు దీన్ని నేను అంగీకరించను. బిచ్చమైన ఎత్తి నేను పొట్టను పోషించుకుంటాను, కాని ఈ ప్రజలను చంపి ఈ రాజ్యం నాను పాలించనన్నాడు.
0: Therefore he has just declared, well Krishna, I do not want this kingdom, I do not want all the three worlds together, I am prepared to beg and eke out my livelihood and kill the people.
1: ee vidhamainatundi lobhi anetundi arthani kudanu arjunuki ke matram kudanu sambandham undi.
0: Therefore the word miser is also not applicable to Arjuna.
1: Aithe krupanudu anetundi daniki ee artham ante ikkada ajnani annaru.
0: Then what is the correct meaning for this word krupana? It means he is an ignorant.
1: Ajnanam anetundi kodanu prakruta sambandham anetundi ajnanam kaadu.
0: The ఇగ్నోరెన్స్ ఆల్సో ఈజ్ నాట్ ది వరల్డ్లీ ఇగ్నోరెన్స్,
1: లౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ రిలేటింగ్ దిస్ వరల్డ్,
1: పారలౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానం.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ రిలేటింగ్ టు ది
1: అనగా అంతర్దృష్టి ఎందు మాత్రమే తాను కొంతవరకు వెనుకంజ వేస్తున్నాడు.
0: హీఈస్ ఓన్లీ లాగింగ్ బిహైండ్ ఇన్ ది ఇన్నర్ విషన్.
1: ఇటువంటి వెనుకంజ వేసేటువంటి అంతర్దృష్టిని అభివృద్ధి పరిచే నిమిత్తమై అర్జున నీవు ఈ అజ్ఞానమునకు ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: In order to save him from the backwardness in the inner vision, he just said, do not become a victim of such
1: a vyavasayatmaka buddhi undali annadu.
0: Therefore he has just said that you should have vyavasayatmaka buddhi.
1: ఇక్కడ ఈ వ్యవసాయం అనేటువంటి విషయాన్ని మనం కొంత విచారించాలి.
0: We have to try to understand a little more about this word vyavasaya.
1: క్షేత్రమును పంట పండించే నిమిత్తమై రైతు ముందు ఎన్నో చేయవలసి వస్తుంటాడు.
0: ఎ కల్టివేటర్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ఎ క్రాప్ ఆన్ ద ఫీల్డ్.
1: అయితే సాధకుడు వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఇక్కడ క్షేత్రం ఏమిటి?
0: ఇఫ్ విత్ రెఫరెన్స్ టు ఎ సాధక, వాట్ ఈస్ దిస్ ఫీల్డ్?
1: హృదయ క్షేత్రాన్ని వ్యవసాయం చేయాలి.
0: ఇట్ ప్రిఫర్స్ టు కల్టివేషన్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్.
1: ప్రాపంచికంగా వ్యవసాయం చేసే చుంటాడు ముందు తాను చేపట్టవలసినటువంటి విషయం ఏమిటి?
0: వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి ప్రిపేర్డ్ ఫార్ ఇన్ ది కల్టివేషన్ ఆఫ్ ద ల్యాండ్?
1: ఏ భూమిలో ఏ విత్తనము నాటాలి, ఏ విత్తనము నాటితే ఏ భూమిలో పైరు పండుతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదట విచారణ చేయాలి.
0: ద ఫస్ట్ థింగ్ ఇస్ టు రికగ్నైజ్ వాట్ టైప్ ఆఫ్ సీడ్స్ హావ్ టు బి సోన్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ల్యాండ్.
1: ఎలాంటి విత్తనము నాటితే ఎలాంటి ఎరువులు వేయాలి, భూమిని ఏ విధంగా ముందుగా దీన్ని తయారు చేయాలి.
0: ఫార్ సోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సీడ్స్ వాట్ కైండ్ ఆఫ్ మెనూర్ హావ్ టు బి పుట్ అండ్ హౌ టు ప్రిపేర్ ది గ్రౌండ్ బిఫోర్.
1: కనుక మొట్టమొదట పంట పెట్టుటకు పూర్వము ఆ భూమిలో పనికిరాని మొక్కలు, ముండ్ల చెట్లు ఇవన్నీ కూడా మొట్టమొదటి తీసి పారవేయాలి.
0: బిఫోర్ యూ థింక్ ఆఫ్ కల్టివేటింగ్ అండ్ రైజింగ్ ఎనీ క్రాప్ ఇన్ ద ల్యాండ్ యూ హావ్ టు టేక్అవుట్ ద వీడ్స్ అండ్ షబ్.
1: దానిని దున్ని నీరు పెట్టి మెత్తపరచాలి.
0: ఆఫ్టర్వర్డ్స్ యూ హావ్ టు ప్లౌ ఇట్, ఇరిగేటెడ్ అండ్ సాఫ్ట్ ద హోల్ ల్యాండ్.
1: విత్తనములు నాటడానికి తగినటువంటి అనువుగా దాన్ని తయారు చేయాలి.
0: హావ్ టు ప్రిపేర్ ద ల్యాండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సోయింగ్ సీడ్స్.
1: దీనికి విధ్వంసక మార్గము అన్నారు.
0: దిస్ పర్టికులర్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ విధ్వంసక మార్గ.
1: అనగా పంటకు పూర్వము పంటను అభివృద్ధి గావించడానికి తగినటువంటి సదుపాయములు చేసుకోవటం.
0: దట్ ఈస్ బిఫోర్ రైజింగ్ ఎ క్రాప్ మేకింగ్ ది ఎంటైర్ ఫీల్డ్ రెడీ ఫార్ కల్టివేషన్.
1: పనికి మాలినటువంటివి పంట కానటువంటివి మొట్టమొదట మొక్కలను తీసి పారవేయాలి.
0: Useless weeds and such other things will have to be taken out and thrown out.
1: తదుపరి ఎలాంటి విత్తనము నాటాలో బలహీనమైనటువంటివి కాకుండా మంచి బలమైనటువంటివి మంచి జాతి అయినటువంటి విత్తనములు అందులో నాటడానికి కొనుక్కోవాలి.
0: After doing this you will have to just select the proper seed so that the crop would be appropriate.
1: దీనిని విధాయక మార్గము అన్నారు.
0: The second one has been described as విధాయక మార్గం.
1: కనుక పంటను పండించుకోవాలంటే విధ్వంసక మార్గము విధాయక మార్గము రెండు కూడాను అవసరం.
0: Therefore in order to cultivate any crop you should have both the margas విధాయక and విధ్వంసక.
1: అదే విధంగానే నీ హృదయములో పూర్వం ఉండినటువంటి యొక్క తుచ్చ భావములను తుచ్చ చేష్టలను కొన్ని అసంపూర్ణం కానటువంటి భావములను కూడా తీసి పారవేయాలి.
0: ఇన్ ద సేమ్ వే ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు డూ ఇస్ యు హావ్ టు రిమూవ్ ఫ్రమ్ యువర్ హార్ట్ యూజ్లెస్ థాట్స్, మీన్ థాట్స్ అండ్ అన్డిజైరబుల్
1: దుర్గుణ దురాలోచనలు కూడాను ఆ హృదయం నుంచి కూడా పెరిగి పారవేయాలి.
0: యు హావ్ టు రూట్ అవుట్ ఆల్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్.
1: ఇంతే కాదు దుశ్చింతలను దుశ్చేష్టలను కూడా తీసి పారవేయాలి.
0: నాట్ మెయిన్లీ దిస్ బ్యాడ్ ఐడియాస్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఆల్సో హావ్ టు బి టేకన్ అవుట్.
1: తదుపరి ప్రేమ జలమును అందులో చక్కగా కట్టి పెట్టాలి.
0: ఆఫ్టర్ దాట్ యూ హావ్ టు ఇరిగేట్ ది ఎంటైర్ హార్ట్ విత్ ది వాటర్స్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఈ ప్రేమ జలము వల్ల హృదయం అనేటువంటిది చక్కగా మెత్తబడుతుంది.
0: విత్ వాటర్స్ ఆఫ్ లవ్ ద హార్ట్ బికమ్స్ సాఫ్ట్ అండ్ కల్టివబుల్.
1: సాధనా సంపత్తి అనేటువంటి దీంట్లో దాన్ని చక్కగా దున్నాలి.
0: With the help of this wealth of sadhana you have to plow this heart.
1: Anta bhaga kalipi chakkaga aa vittanam naadaraniki taginetuvanti anuvuga cherchukovali.
0: You have to make the entire heart రెడీ ఫర్ సోయింగ్ ఆఫ్ ద సీడ్స్.
1: తదుపరి విశ్వాసము అనేటువంటి వేరువును చక్కగా చల్లాలి.
0: దెన్ యూ హావ్ టు స్ప్రెడ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్.
1: ఈ యొక్క విశ్వాసం అనేటువంటి ఎరువును చల్లిన తర్వాత అప్పుడు నామము అనేటువంటి విత్తనము నాటాలి.
0: ఆఫ్టర్ స్ప్రెడింగ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ యు హావ్ టు సో ద సీడ్ ఆఫ్ నేమ్.
1: హృదయ చెట్టు కేవలము ముండ చెట్టుతో నిండి గట్టి బారి ఏదో ఒక చౌడు భూమిగా తయారైనటువంటి దాంట్లో తీసుకుని పోయి నామం అనేటువంటి బీజం నాటితే ఇది ఏనాటికి అభివృద్ధి వస్తుంది, ఈ విధంగా ఫలాన్ని అందిస్తుంది.
0: When the heart is full of bad weeds, bad thoughts, and when it is barren and also very hard, how can you sow the seeds?
1: కనుకని ఈ దృష్టిని లక్ష్యమందించుకొనియే కృష్ణుడు వ్యవసాయాత్మక బుద్ధి అన్నాడు.
0: Keeping the all these things in view, Krishna has used this word vyavasayatmika buddhi.
1: నీ హృదయమనేటువంటి దాని యందు నీ వ్యవసాయం చేయి.
0: He has said in the field of your heart you cultivate.
1: అందులోని నా యొక్క నామం అనేటువంటి వృక్షం అభివృద్ధి కాగలదు.
0: ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ అలోన్ ది నేమ్ ఆఫ్ మై నేమ్
1: అందులోని మోక్షం అనే ఫలము నీవు అందుకోగలవు.
0: యు విల్ బి ఏబుల్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: కనుక హృదయాన్ని నీవు పరివర్తన గావించుకో.
0: దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
1: ఈ హృదయ స్థాయి ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని నీవు దృష్టి అందించుకో.
0: Keep in your mind the unity which is inherent in the
1: బాహ్య దృష్టిని నీవు నిర్మూలం చేసుకో.
0: రూట్ అవుట్ యువర్ ఎక్స్టర్నల్
1: దైవతత్వాన్ని నిర్మాణం గావించుకో.
0: డెవలప్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలడు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ స్థితప్రజ్ఞ.
1: అట్టి స్థితప్రజ్ఞుడు మాత్రమే నన్ను అనుభవించగలడు.
0: స్థితప్రజ్ఞ ఏ మ్యాన్ ఆఫ్ స్టడీ విజన్ అండ్ ఇంటెలిజెన్స్ అలోన్ కెన్
1: ఈ సుఖ దుఃఖములకు ఏమాత్రం కూడా నువ్వు కుంగి పొంగడు.
0: హీ వుడ్ నాట్ బి elated by the joys and he would not get shrunk by the sorrows.
1: అభయుడు కాగలవు అన్నాడు.
0: Then only you can be free from fear.
1: ఈ అభయమునకు భయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There is a lot of difference between these three words, abhaya, nirbhaya and bhaya.
1: ఈ భయమునకు ఒక నిర్భయము అనేటువంటిది విరుద్ధమైన పదము.
0: For this word, bhaya, fear, nirbhaya or lack of it, this is opposite.
1: Bhayamu lenitu, bhayamu poyetuntide nirbhayamu ani.
0: Removing of fear is nirbhaya.
1: Deeniki oka chakkani udaharanam.
0: One small example for this.
1: Darilo traadu padi untundali.
0: There is a rope lying on the road.
1: Kontha cheekati aavarinchina takshame aa taanu prayanam avutu aa traadunu choochadu.
0: When it was dark while he was walking on the road, he happened to see that rope.
1: ఈ త్రాడును చూచి ఈ వ్యక్తి పాము అని భయపడ్డాడు.
0: On seeing that rope, this person thought that it was a snake.
1: పాము అని భయపడ్డాడు కానీ తక్షణమే ఒక టార్చ్ వేసి చూశాడు.
0: Fearing that it was a snake, he put on the torch and he observed.
1: ఇది పాము కాదు త్రాడు అని తెలిసింది.
0: Immediately he realized that it was not a snake, it was only a rope.
1: భయం పోయింది.
0: The fear disappeared.
1: కనుక ఈ భయము రావటము భయము పోవటము ఇది కేవలము కొన్ని క్షణములు మాత్రమే ఉంటుంటది.
0: దిస్ గెటింగ్ ఫియర్ అండ్ గెటింగ్ రెడ్ ఆఫ్ ఫియర్ ఈజ్ ఓన్లీ మొమెంటరీ.
1: భయమునకును భ్రమనే.
0: ఫర్ ఫియర్ ఇట్ ఈస్ ఓన్లీ డెల్యూషన్.
1: నిర్భయమునకును భ్రమనే.
0: ఫర్ నిర్భయ ఆల్సో ఇట్ ఈస్ డెల్యూషన్.
1: అనగా వస్తువును వేరే రీతిగా భావించుకోవటమే భయం.
0: మిస్టేకింగ్ వన్ థింగ్ ఫర్ అనదర్ ఈజ్ ఇట్ లీడ్స్ టు ఫియర్.
1: ఇది వస్తువు యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవటమే నిర్భయం.
0: రికగ్నైజింగ్ ది రియల్ నేచర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రీస్ యూ ఫ్రమ్ ఫియర్.
1: ఇది భయ నిర్భయములతో కూడినటువంటివి.
0: దీస్ టూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఫియర్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్.
1: కానీ అభయము ఈ రెండింటికి సంబంధం కానటువంటిది.
0: అభయ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ టూ.
1: ఇది భయమునకు నిర్భయమునకు సంబంధం భయమే లేదు.
0: There is no question of getting fear at all. It is not at all.
1: నిరంతరము స్వస్వరూప సంధానములు ఉంటున్నటువంటి వానికి భయము నిర్భయముకు అవకాశమే లేదు అక్కడ.
0: Continuously a person who is aware of his own reality, the question of getting fear and getting fear.
1: అభయత్వము అనేటువంటిది భయమునకు విరుద్ధమైనటువంటిదిగా మనం భావించరాదు.
0: We should not consider fearlessness as absence of fear.
1: అనేకత్వమే లేదు ఈ అభయత్వంలో.
0: In fearlessness, he is not aware of the second entity.
1: ఇదో రెండో వస్తువు ఒకటి ఉన్నది అన్నప్పుడే మనకు ఒక భయం ఏర్పడుతుంది.
0: You get fear only when you think of
1: రెండోది లేనే లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ లైక్ సెకండ్ ఆబ్జెక్ట్.
1: అలాంటి స్థితి ఏంటి అభయము అని.
0: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ యూఆర్ ఫియర్లెస్.
1: అభయమునకు నిర్భయమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్లెస్నెస్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ ఫియర్.
1: కనుకనే ఇది ఏకత్వంతో కూడినటువంటిది.
0: దిస్ ఫియర్లెస్నెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టు ఓన్లీ వన్.
0: ఇట్ రెఫర్స్ టు నాట్ దేర్ నో టు, దేర్ ఇస్ ఓన్లీ వన్.
1: ఇంకా భయమునకు అభయమునకు అనేకత్వం ఉంటుంటాడు.
0: ఫర్ అభయ అండ్
1: అనేక భయమునకు,
0: భయ అండ్ అభయ దేర్ ఆర్ మెనీ థింగ్స్.
1: తనను తాను మరచినటువంటి వానికే భయం.
0: ఎ పర్సన్ హూ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ సఫర్స్ ఫ్రమ్ ఫియర్.
1: జగత్తును దృష్టి ఎందుంచుకున్నటువంటి వానికే భయం.
0: ఎ పర్సన్ హూ రిమెంబర్స్ ఓన్లీ ద వరల్డ్ సఫర్స్ ఫ్రమ్ ఫియర్.
1: విషయాపేక్ష కలిగినటువంటి వానికే భయం.
0: ఎ పర్సన్ హూ హాస్ అటాచ్మెంట్ అండ్ డిజైర్ అలోన్
1: పదార్థములతో భ్రమించేటువంటి వానికే భయం.
0: ఎ పర్సన్ హూ కెన్ బి డెలివిడెడ్ బై ది ఆబ్జెక్ట్స్ అలోన్ కెన్ సఫర్ ఫ్రమ్ ఫియర్.
1: పరార్థములో మునిగినటువంటి వానికి ఏమాత్రమో భయం.
0: ఎ పర్సన్ హూ ఇస్ ఇమ్మర్స్డ్ ఇన్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ విల్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ
1: అభయడు.
0: హి విల్ బి ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: ఉన్నది ఒక్కటే.
0: దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
1: కనుక అర్జున, నీవు ఈ దృశ్య కల్పితమైనటువంటి యొక్క స్వరూపాలపైన దృష్టిని అభివృద్ధి పరచుకోకు.
0: అర్జున, దేర్ ఫోర్ యూ విల్ హావ్ టు డెవలప్ విజన్ ఆన్ ది ఫెనామినల్. యూ షుడ్ నాట్ డెవలప్ ఎనీ విజన్ ఆన్ ది ఫెనామినల్ వరల్డ్.
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క నా తత్వాన్ని నీవు గుర్తించుకో.
0: యూ రికగ్నైజ్ ద మై ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అందరి ఎందు ఒక్కటే ఉన్నది.
0: దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ ఎవ్రీ వన్.
1: దానిని నీవు లక్ష్యం అందించుకుంటే ఈ విధమైనటువంటి వికారములకు నీవు ఏమాత్రం కూడా గురి కావు.
0: ఇఫ్ యూ రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్, యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
1: ఈ వికార దృష్టి ఉండినంత వరకు నీకు ఆకారం లభ్యం కాదు.
0: సో లాంగ్ యాజ్ యూఆర్ హ్యావింగ్ దిస్ క్రూక్డ్ విజన్, యూ విల్ నాట్ హ్యావింగ్ ఎ రియల్ విజన్.
1: ఆకారాన్ని గుర్తించేంత వరకు నీకు ఈ భీతి పోదు.
0: సో లాంగ్ యాజ్ యూ రికగ్నైజ్ ది రియాలిటీ, యూ విల్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్.
1: కనుక స్థితప్రజ్ఞుడు కావాల్సినటువంటి వాడవు నీవు ఈ విధమైనటువంటి భ్రమలకు గురి కాకూడదు అని చెప్పాడు.
0: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ దట్ ఎ పర్సన్ లైక్ యు హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ షుడ్ నాట్ సఫర్ ఫ్రమ్ సచ్ ఫియర్స్.
1: కనుక ఇందులో మనం గుర్తించవలసినటువంటిది దేహ దృష్టిని, చర్య దృష్టిని మనం కొంతవరకును అదుపులో నుంచుకొని ఆత్మ దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
0: విల్ హ్యావ్ టు కంట్రోల్ ద విజన్ ఆఫ్ ద బాడీ అండ్ ద విజన్ ఆఫ్ ద డీడ్స్ అండ్ మైండ్ అండ్ విల్ హ్యావ్ టు డెవలప్ ది విజన్ ఆఫ్ ఆత్మ.
1: సుదర్శనము అన్నారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సుదర్శన్,
1: మంచి దృష్టి,
0: సేక్రెడ్ విజన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా భాగవతంలో ఉంటుండాలి.
0: దెర్ ఈస్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ భాగవత ఫర్ దిస్.
1: ఇక్కడ ఏనుగు ముసలితో పట్టుబడింది.
0: ది ఎలిఫెంట్ వాస్ కాట్ బై ఎ క్రోకడైల్.
1: గజేంద్ర మోక్షము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి యొక్క అంతర్భావము,
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ గజేంద్ర మోక్ష.
1: ముసలితో పోరాడి తాను తప్పించుకోగలను అనేటువంటి అహంకారము అధికంగా ఉంటున్నది ఈ గజమునందు.
0: దిస్ ఎలిఫెంట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఈగోయిజం దట్ ఇట్ వుడ్ బి ఏబుల్ టు ఫైట్ అండ్ ఫ్రీ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ది క్రోకడైల్.
1: ఇందులో రెండు విషయాలను మనం చక్కగా గుర్తించాలి.
0: టూ థింగ్స్ యూ హావ్ టు రికగ్నైజ్.
1: ముసలికి నీటి ఎందున్నప్పుడే బలం.
0: క్రోకడైల్ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ ఇస్ ఇన్ వాటర్.
1: ఏనుగు గట్టు పైన ఉన్నప్పుడే బలం.
0: ఎలిఫెంట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ ఆన్ ది బ్యాక్.
1: ఏనుగు జలంలో దిగితే బలం ఉండదు.
0: When it enters the water, elephant will not have
1: ముసలి గట్టుపైకి వస్తే బలం ఉండదు.
0: Crocodile, when it comes to the banks, it will not have
1: ముసలి జలంలో ఉంటుంటం చేత ఈ ఏనుగు కంటే అధికమైనటువంటి పట్టు పట్టింది.
0: As the crocodile was in water, it was able to exercise so much of
1: ఈ ముసలి ఎక్కడ నా కాలంతా కూడా లేదు ఇది ముసలి. అలాంటి దాంతో నేను పోరాడి తప్పక సాధించుకోగలనని అహంకారంతో ఉంటున్నాడు గజం.
0: This elephant was egoistically feeling arrogant that after all this crocodile is not equal to
1: jalamulo undinanta varaku deeniki amitamaina balam undunnatundi vishayamu ee gajamunaku teliyadu.
0: The elephant did not know that so long as the crocodile is in water it will have a lot of strength.
1: Poraadi poraadi poraadi kattagattu alasipoyindi.
0: Fighting restlessly for a long time the elephant got tired.
1: Deham yokka balamu cheenichu vachindi.
0: It lost all its physical prowess.
1: Kontha varaku manobalamunu pravesha pettindi.
0: It used all its mental power.
1: ఈ దేహ మనోబలములు రెండు కూడా కృషించిపోయాయి.
0: Both the physical and the mental power sank.
1: అప్పుడు ఆత్మబలాన్ని అన్వేషించేసింది.
0: Then it sought ఆత్మబల.
1: రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక నీవే తప్ప ఇత పరంబెరుగ. ఇంతకాలము దేహము మనసు అని ఏమేమో పాటుపడినటువంటి ఈ గజము నీవే తప్ప ఇంకా నాకు ఈ దేహబలం కాని మనోబలం కాని ఏది లేదు. నీవు తప్ప అన్యము నాకు లేదని సర్వము శరణాగతి పొందింది.
0: ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇట్ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సోన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్. ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ఆల్ దాట్ ఇట్ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్, ఓ లార్డ్ ఎక్సెప్ట్.
1: దేహం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ విజన్ ఆన్ ఇట్స్ బాడీ, ఇట్స్ విజన్ డిడ్ నాట్ గో టువర్డ్స్ గాడ్.
1: మనోబలం పైన దృష్టి ఉండినంత వరకు దైవం పైన దృష్టి పోలేదు.
0: సో లాంగ్ యాజ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్స్ మైండ్, ఇట్ డిడ్ నాట్ టర్న్ టువర్డ్స్ గాడ్.
1: దేహ దృష్టి మనో దృష్టి ఉండినటువంటి గజం పైన భగవద్ దృష్టి కూడా ప్రసరించలేదు.
0: సో లాంగ్ యాజ్ ది ఎలిఫెంట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ బాడీ విజన్ అండ్ మెంటల్ విజన్, గాడ్స్ గ్రేస్ డిడ్ నాట్ డిసెండ్.
1: కట్టకడప్పుడు దేహ మనో బలములు యొక్క కృషికించి పోవటం చేతనే ఈ దృష్టి దేహం దైవం పైన పోయింది.
0: సో లాంగ్ యాజ్ సూన్ యాజ్ ఎలిఫెంట్ లాస్ట్ ఇట్ ఆల్ ఇట్స్ ఫిజికల్ అండ్ మెంటల్ పవర్, ఇట్ టర్న్స్ టువర్డ్స్ గాడ్.
1: తక్షణమే మహావిష్ణువు సుదర్శన చక్రమును పంపించాడు అని కథ.
0: ఇమ్మీడియట్లీ లార్డ్ విష్ణు హ్యాస్ సెంట్ ది సుదర్శన వీల్.
1: సుదర్శనం అనేటువంటిది చక్రం కాదది.
0: సుదర్శన డస్ నాట్ రెఫర్ టు ఎట్ దిస్.
1: భక్తుని యొక్క దృష్టి విష్ణువు పైన పడేటప్పటికి విష్ణువు దృష్టి అతని పైన పడేది, అదే సుదర్శనం. మంచి చూపు వచ్చింది భగవంతునకు.
0: సుదర్శన రెఫర్స్ టు సేక్రెడ్ విజన్. వన్స్ యూ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ గాడ్, గాడ్స్ విజన్ విల్ టర్న్ టువర్డ్స్ యూ అండ్ దే మీట్ ఈచ్ అదర్.
1: సుదర్శనం దైవతుని దర్శనం అతనిపై దృష్టి అతనిపైన పడింది.
0: సుదర్శన్ రెఫర్స్ టు గెటింగ్ ది గ్రేస్ అండ్ ది విజన్ ఆఫ్ లార్డ్ ఆన్ హిమ్.
1: ఎప్పుడు పడింది దైవం యొక్క దృష్టి?
0: When did you acquire?
1: సర్వమును త్యజించి ఈ గజము తన దృష్టిని దైవం పైన పెట్టినప్పుడే దైవం దృష్టి తన పైన పడి.
0: After renouncing all the things that this elephant had, when it turns towards
1: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
0: Only when you turn your vision towards Swami,
1: ఒకవేళ నా దృష్టి నీ పైన ఉండినప్పటికీ నీ దృష్టి నా పైన పడినప్పుడు నీవు అది దాన్ని అర్థమే చేసుకోలేవు, దాన్ని అనుభవించలేవు.
0: Even when Swami's vision is on you, if you do not turn towards Swami, you will not be able to see and recognize the truth.
1: నీ దృష్టి అంతా దేహం పైన ఉంటుండాలి.
0: All your vision is concentrated on your body.
1: ప్రకాశించేటువంటి సూర్యుని యొక్క వెలుతురు సర్వత్రా ఉంటుండాలి.
0: The effulgence of the shining sun is all around.
1: కాని మన గదిలో మాత్రం ఆ యొక్క వెలుతురు కనిపించడం లేదు.
0: But that light has not entered into your own room.
1: కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: మనము టాప్ వేసుకొని కూర్చున్నాం.
0: We have put a top.
1: ఈ యొక్క టాప్
0: we have put a
1: మూత వేసుకొని కూర్చున్నాము.
0: We have put a lid, we have put a terrace.
1: ఈ మూతను మనం కొట్టినప్పుడే ఆ సూర్యుని యొక్క వెలుతురు లోపల పడుతుంది.
0: ఓన్లీ వెన్ యు బ్రేక్ ఇట్ ఓపెన్ విల్ బి ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్
1: సన్. అదే రీతిగా అహంకారం అనేటువంటి మూత వేసుకున్నాం.
0: సేమ్ వే వి హావ్ కవర్డ్ అవర్ సెల్స్
1: విత్ అభిమానములనే గోడలు కట్టుకున్నాం.
0: వి హావ్ డెవలప్డ్ ది వాల్స్ ఆఫ్ డౌట్.
1: అనుగ్రహం అనేటువంటి కిరణములు మనలో పడకుండా ఉంటున్నాయి.
0: ద గ్రేస్ The rays of grace are not able to fall.
1: సూర్యకిరణములు రాలేదంటే ఎట్లా వస్తాయి?
0: If you say that I have not been able to get the rays of sun, how will you be able to get?
1: ఇది ఒక చిన్న కొంతకాలం ముందుగా జరిగినటువంటి విషయం.
0: There is a small incident which has happened a few days back.
1: ఒక ఇంటిలో,
0: in a particular house,
1: ఒక దుఃఖము,
0: a sorrow
1: కలిగింది.
0: Befell.
1: అనగా ఒక పెద్ద వ్యక్తి ఆ ఇంటిలో పోయినాడు.
0: An elderly person there, the master of the house probably died.
1: అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఆ పిల్లలు చాలా ఏడ్స్తూ వచ్చారు.
0: The Hasif and the children cried.
1: భగవంతుడా, ఎందుకు మా పైన ఇంత చిన్న దృష్టి పెట్టావు? ఎందుకు మమ్మల్ని ఇంత దుఃఖంలో ముంచిపోతున్నావు? నీవు ఏమాత్రం కూడా నువ్వు కరుణించలేకుండా పోతున్నావే, మా పైన ఇలాంటి కఠినమైన దృష్టి పెట్టడానికి, మమ్మల్ని మర్చిపోవడానికి ఏమి కారణం అన్నాడు.
0: They prayed to God, oh God.
1: అని ఏడుస్తున్నారు.
0: They began crying and praying to God, oh God, why are you so cruel? Why are you not showering a little more grace?
1: మా కుటుంబాన్ని దైవం మర్చిపోయినాడు.
0: God has forgotten us.
1: దైవం దృష్టి మా కుటుంబం పైన పడలేదు.
0: God's grace and his race are
1: కనుకనే మాకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
0: That's why you have this great calamity has befallen our family.
1: ఎందుకు మర్చినావు స్వామి మమ్మల్ని?
0: Why have you forgotten Swami us?
1: అప్పుడు ఎక్కడ నుంచినో ఒక దైవవాణి వినిపించింది.
0: సడన్లీ ఎ డివైన్ వాయిస్ వాస్ హెర్డ్.
1: అమ్మా, నీ దృష్టి నాపై ఎందుకు పడలేదు? నన్నెందుకు మర్చినావు అని దైవం చెప్పాడట.
0: గాడ్ టోల్డ్ హిమ్, అమ్మా, వై ఆర్ యూ నాట్ కాన్సన్ట్రేటింగ్ యువర్ విజన్ ఆన్ మీ? వై హావ్ ఫర్గాటన్ మీ?
1: దైవం మర్చినాడని అనంటుంది కానీ దైవాన్ని వీరు మర్చినారు.
0: షీ ఈస్ టెలింగ్ దట్ గాడ్ హాస్ ఫర్గాటన్ దెమ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ఫర్గాటన్.
1: దైవం దృష్టి వీరి పైన పడలేదు అనుకుంటున్నారు, వీరి దృష్టి దైవం పైన పోలేదు.
0: They are telling that God's vision and his grace has not fallen on them, but on the other hand, they have not
1: marichinidi nee ve kaani nenu kaadu.
0: యూ హ్యావ్ ఫర్గాటన్ నాట్ మీ.
1: నీ దృష్టి లేనిది నీది కాని నాది కాదు.
0: యూ హ్యావ్ నాట్ టర్న్ యువర్ విజన్ టువర్డ్స్ మీ, నాట్ మీ టువర్డ్స్ యూ.
1: అదే విధంగానే ఈనాడు మన దృష్టి దైవంపై లేనప్పుడు దైవం దృష్టి ఉండి కూడా మనం గుర్తించుకోలేము.
0: ఇన్ ద సేమ్ వే వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు లుక్ టువర్డ్స్ గాడ్, వీ నాట్ ఏబుల్ టు
1: లేని స్థితి లోపల దైవం మనం చూడలేదనుకుంటారు.
0: అండ్ వితౌట్ రికగ్నైజింగ్ వీ జస్ట్ సే వీ ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు సీ గాడ్.
1: దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ,
0: వన్ మోర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: నా ఎదురుగా నీవు వచ్చి నిల్చుకుని,
0: you are standing in front of me,
1: nee eduruga nenu nilchukunnappudu,
0: I am standing in front of you,
1: nee kantilo evaru unnaru,
0: who do you see?
1: Nenu unnanu.
0: You see me.
1: Naa kantilo evaru unnaru?
0: Who can be seen in my eye?
1: Nenu unnavu.
0: You can be seen in my eye.
1: Okarikokaru eduruga nilchukunnappudu okari kantilo okaru untunnaru. Naa venuku poyi nilchukunte naa kantilo nivvetta kanipistavu, nee kantilo nenu etta kanipistanu.
0: When we stand face to face, I can see my vision in you and you can see your vision in me. If you stand behind, how can you see my vision or your vision?
1: కనుక నాకు నీవు డైరెక్ట్ గా వచ్చి నా పైన నీ దృష్టి పెట్టు, నీ పైన నా దృష్టి ఉంటాడు.
0: Therefore come directly and stand before me, concentrate your vision on me, my vision will
1: come. అదే విధంగానే గజరాజ దృష్టి విష్ణువు పైన పోయినప్పుడు విష్ణు దృష్టి గజరాజు పైన వచ్చింది.
0: In the same way, when the sight of elephant was turned towards God, God's sight also met with it.
1: అప్పుడే ఈ గజరాజు యొక్క బాధ నివారణ అయింది.
0: Then automatically all the problems.
1: ఈ గజరాజు ఎవడు?
0: Who is this elephant?
1: ఇదని మదగజము, ఇదని మదము, అహంకారం.
0: This is the proud or elephant arrogance.
1: ఈ అహంకారి అయినటువంటి మానవుడు, మదగజం అనేటువంటి మనసు కలిగినటువంటి మానవునికి ఒక వాంఛ, అది కామము, అది డిజైర్, ఆ వాంఛలు కలుగుతాయి.
0: For a man who is full of arrogance, he gets a desire.
1: అదే దప్పి అన్నారు.
0: That may be compared to thirst.
1: ఈ దప్పి అనేటువంటి ఈ మదగజమునకు పుట్టిన తక్షణమే జలము, సంసారం అనేటువంటి జలం దగ్గరికి వెళ్ళాడు.
0: When this arrogant man developed thirst, he went to the waters of samsara.
1: ఈ సంసారం అనేటువంటి దానిలో అడుగు పెట్టినాడో పెట్టలేదు.
0: He has not completely entered into the waters of samsara.
1: ఈ మహాబలవత్తరమైనటువంటి మమత్వం అనేటువంటిది గట్టిగా పట్టేసింది.
0: This attachment of has caught hold of him.
1: ఈ మమత్వం అనేటువంటిది ముసలి.
0: This attachment and possessiveness,
1: ఈ మమత్వం అనేటువంటి ముసలి పట్టేటప్పటికి ఇంకా భరించుకోలేకపోయాడు.
0: This attachment of crocodile, when it caught hold of him,
1: తనకు ఒక్కడే ఉండటం చేత తన కోసం తాను ఏడుస్తూ ఉండవచ్చును, ఎప్పుడో ఒక తూరి ఏడ్చవచ్చు.
0: When he was alone before entering the samsara, he was all alone. Once in a while probably he must have cried.
1: ఈ పెండి చేసుకున్న తక్షణమే భార్య కోసం ఏడ్చాలి, భార్య తల్లిదండ్రుల కోసం ఏడ్చాలి, బావమరుదుల కోసం ఏడ్చాలి, వాళ్ళకి ఎవరికి ఏ దుఃఖం వచ్చిందంటే వీడు ఏడ్చాలి. ఇవింత ఒకదానికొకటి ఒకదానికొకటి పెరుగుతూ పోతుంటాయి.
0: ఆఫ్టర్ ది మ్యారేజ్ దెర్ విల్ బి ఎ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ అటాచ్మెంట్. యూ హ్యావ్ టు క్రై ఫర్ యువర్ ఓన్ వైఫ్ అండ్ పేరెంట్స్, బ్రదర్స్ ఇన్ లా అండ్ క్వైట్ ఏ ఫ్యూ ఆఫ్.
1: ఈ అభిమాన మమకారములు పెరిగే కొలది వీటికి చాలా బంధన ఏర్పడిపోయింది.
0: Once you develop egoism, interest, desire and attachment, all these bondage developed.
1: ఈ యొక్క బంధన ఏర్పడేటప్పటికి భగవంతుడు కనిపించాడు.
0: When this bondage developed, he was able to turn towards God.
1: అప్పుడు భగవంతుడు కనిపించినప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహానికి గురి అవుతాడు.
0: Only when he looks at God, he would be able to earn.
1: ఈ భగవంతుని ముందుగానే కొంతవరకు ప్రయత్నపూర్వకంగా సాధించింటే ఈ బాధలే ఉండవు కదా.
0: If only he had earned the grace of God even before, there would not have been this.
1: కనుక అర్జున నీ ఈ బంధనకు మరి గురి కావద్దు.
0: Therefore Arjuna, do not become a victim of this bondage.
1: ఈ అందరి యందు ఉండినటువంటి ఒక ఏకత్వం అనేటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం నందించుకో.
0: Keep in your mind the unifying principle of Atman, which is existing in all
1: humans. వ్యవసాయాత్మక బుద్ధి నీవు కలిగి ఉంటుండు.
0: Cultivated mind you
1: develop. హృదయ క్షేత్రంలో ఈ విధమైనటువంటి ఒక ఉన్న చెట్టును పెంచుకోవద్దు.
0: Don't develop the weeds and shrubs in your own heart.
1: భగవద్ అనుగ్రహం అనేటువంటి పండ్ల చెట్టును పెంచుకో.
0: You grow the tree of grace of God in your heart.
1: నీ దృష్టిని దైవం పైన మరల్చు.
0: Turn your sight towards God.
1: ఇదే నీవు సాధించవలసినటువంటి
0: సాధన. This is what you will have to accomplish.
1: ఇదే నీ లక్ష్యము.
0: This must be your object.
1: ఇదే నీ గమ్యము.
0: This must be your.
2: That was the 29th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 11th September 1984, Bhagavan proves the absolute superiority of the power of Atma over physical strength and even intelligence of the mind. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: సత్యం పద్మాశ్రిత సదా. సత్యం పరహితే యస్య, సత్యం నాస్తి పరమం పదం. సత్యం నాస్తి పరమం పదం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు.
1: ట్రూత్ కాన్స్టిట్యూట్స్ ద ప్లెంట్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డివైన్. ఈశ్వర
0: భోగభాగ్యములు అతన్ని ఆశ్రయించినటువంటి వస్తువులు.
1: ఆల్ ద ప్లెజర్స్ అండ్ ద ఫ్లూయన్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్.
0: సత్యమునకు మించినటువంటిది ఈ జగత్తునందు మరొక వస్తువు లేదు.
1: In this world, there is nothing beyond the truth.
0: నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు.
1: Even death is afraid to approach any person with morality and honesty.
0: సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: There is no mightier power than truth.
0: Satyame sarvashaktimayamu.
1: Truth is all powerful.
0: Sarvashaktimayamainatuvanti satyamu sarva manavulu yendu kudanu agamya gocharanga nilichi unnadi.
1: This all powerful truth is present, latent in everyone.
0: Satyam sarvabhutantaratma.
1: Truth is present in all of the beings.
0: Satyame daivam.
1: Truth is God.
0: Satyame ekkada unnadi.
1: Where is the truth?
0: Ikkadane.
1: It is here.
0: Ekkada chuchina unnadi satyam.
1: Truth is present everywhere.
0: Satyam leni sthanamu satyam kaani padamulu jagattulo kanaravu.
1: In this world you don't find any material or any place where there is no truth.
0: సత్యమే సర్వ సంపదలకు మూల కారణం.
1: ట్రూత్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ప్రాస్పెరిటీ.
0: ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అయ్యుతున్నాడు.
1: సిన్స్ మ్యాన్ హెస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్, హీ ఈస్ పాసింగ్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ sadness, misery, troubles and problems.
0: ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే.
1: The reason behind the agitations in this country is this: it has forgotten truth.
0: సత్యము, మొరాలిటీ అనగా నీతి, ఇవి రెండు కూడాను twins.
1: Truth and morality are the twins.
0: కనుకనే నీతి నిజాయితీలు నిజమైనటువంటి యొక్క సోదరులోని.
1: The truth and morality are true brothers.
0: నిన్నటి దినము నిజాయితీని గురించి చెప్తామనుకున్నాం, కానీ నీతిని మాత్రమే బోధిస్తూ వచ్చాం.
1: Yesterday you have been taught about this morality and the integrity is left.
0: నీతి మానవునకు ప్రధానమైనటువంటి ఖ్యాతి.
1: It is neeti morality that brings you khyati, reputation.
0: Ee khyati maatrame kaadu neeti manava jati yokka pranamu.
1: In fact, neeti morality is the makes you belong to this human society, jati.
0: Itti manava jati ki neeti nijayitile pradhana prana kosamulu.
1: The life breaths, life principles for humanity are these two: neeti morality, nijayati the honesty.
0: Kanuka satya roopamainatunti yokka daivamunu సాక్షాత్కరింపచేసుకోవటమే మానవుని ప్రధాన కర్తవ్యము.
1: మ్యాన్స్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ ఎంజాయింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్, డివైన్ హూ ఇస్ ట్రూత్.
0: ఇట్టి దైవత్వాన్ని పొందేటువంటి యొక్క మానవుడే నిజమైన మానవుడు.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు అటైన్ డివినిటీ.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, వినుడు భారతీయ వీరసుతుడా.
1: సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్ ట్రూత్. ఇట్ ఈస్ ఓన్లీ ట్రూ హ్యూమన్ సొసైటీ దట్ హ్యాస్ నోన్ ప్రాక్టీస్డ్ మోరాలిటీ.
0: సత్యం నాస్తి పరో ధర్మహాని. మను చక్రవర్తి ఈ సత్యాన్ని గురించి ఎన్నియో విధములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు జగత్తుకు.
1: ఎంపరర్ మను టాట్ ది మిస్టరీ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్, టెలింగ్ దట్ ఇట్ ఇస్ హైయెస్ట్, దేర్ ఇస్ నో అదర్ పాత్ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: సత్యమునందుండి సర్వం విసృజించే.
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ హీ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: ది హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుకున్న.
1: యు డు నాట్ ఫైండ్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: శుద్ధ సత్వమిది చూడరయ్యా.
1: ఇట్ ఈస్ ది ప్యూర్ అన్సలిడ్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి సత్యస్వరూపుడైనటువంటి దైవత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరించడమే కాక కేవలము పూర్తి మర్చిపోయే స్థితికి వచ్చాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ది డివైన్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ హాస్ టోటలీ ఫర్గాటన్ ది ఎంటైర్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సత్యాన్ని మర్చినటువంటి మానవుడు నిత్యత్వాన్ని పొందలేడు.
1: మ్యాన్ హూ హాస్ ఫర్గాటన్ ట్రూత్ కెన్ నెవర్ అటైన్ ది స్టేట్ ఆఫ్
0: ఎటర్నిటీ. అసలు నిత్యకంటే పొందలేడు.
1: హీ కెన్ నెవర్ అటైన్ రీచ్ డివినిటీ.
0: కనుక సత్యాన్ని మరవకూడదు.
1: సో నెవర్ ఫర్గెట్ ట్రూత్.
0: ఇటు సత్యతత్వమును ప్రబోధించే నిమిత్తము దైవమే సాక్షాత్కరిస్తుంటాడు.
1: గాడ్ ఇన్కార్నేట్స్ టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన కాలపు నందు రాజులందరూ కూడాను సత్యాన్ని అనుసరించి పాలిస్తూ వచ్చారు రాజ్యములు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ కింగ్స్ రూల్ దేర్ కింగ్డమ్స్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: అందులో ప్రధానమైనటువంటి హరిశ్చంద్రుడు సత్యమే ప్రాణముగా తీసుకున్నాడు.
1: హరిశ్చంద్ర ఎంపరర్ కన్సిడర్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ బ్రెత్.
0: భార్య బిడ్డలను అమ్ముకొని కూడాను సత్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
1: హి హాస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ట్రూత్ దట్ మేడ్ హిమ్ ఈవెన్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్.
0: రాజ్యాన్ని కూలదొక్కుని దివ్యత్వమైనటువంటి సత్యానికి ప్రాణం అందించాడు.
1: హీ లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ సరెండర్ టు ది డివినిటీ.
0: ఈ సత్యమే నాకు నిజమైనటువంటి రాజ్యము అన్నాడు.
1: హీ కన్సిడర్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ కింగ్డమ్.
0: ఈ సత్యరాజ్యమే లేకుండా నేను ఒక రాజునే కాదు.
1: Without this kingdom of truth, I cannot call myself an emperor.
0: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
1: He was prepared to sacrifice everything for truth.
0: సత్యం నాస్తి పరో ధర్మః. దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
1: There is no other dharma higher than that of satya, truth.
0: కనుక సత్యమే మానవులకు ప్రాణస్వరూపము.
1: Therefore, truth is the very life of man.
0: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
1: The sanctity of human life lies in the combination of morality and integrity.
0: ఈ సత్యం బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
1: This cannot be obtained by worldly things.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే హీ హాస్ లాస్ట్ ట్రూత్ ఫాలోయింగ్ ద వరల్డ్లీ ఫిజికల్ పర్సూట్స్.
0: పూర్వము హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాను అట్టి గతికి పొందగలిగారు.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణ, దుర్యోధన, దుశ్శాసన హ్యావ్ ఫర్గాటన్ ట్రూత్ అండ్ హ్యావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్
0: వీరందరూ సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు.
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: గొప్ప మేధావులు.
1: దే ఆర్ ఇంటెలెక్చువల్స్.
0: గొప్ప పండితులు.
1: దే ఆర్ స్కాలర్స్.
0: గొప్ప తెలివితేటగల వారు.
1: దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: అయినప్పటికీ
1: యట్
0: నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు.
1: As they have no morality and integrity, they lost everything.
0: కనుక బాహ్యమైనటువంటి ఒక శక్తుల కోసం మనం పాటు పడనక్కర్లేదు.
1: We don't need to struggle for externals.
0: నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
1: You may attain them today and lose tomorrow.
0: కానీ పోయేటువంటిది కాదు సత్యము.
1: Truth will never leave you.
0: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
1: When once truth gets into your life, it will never forsake.
0: అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
1: It is only truth that will protect you and uphold you because it is changeless, unwavering and steady.
0: Sarva saukhyamulu, sarva sadupayamulu, sarva bhoga bhagyamulu kodanu satyam nundiye aavirbhavistayi.
1: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
0: Kanuka bahyamaina laukikamaina prakrutamainatundi okka saubhagyamulu nimittamai manam prakladanakkarledu.
1: You don't need to struggle hard for all the external ephemeral fleeting joys and pleasures of the world.
0: నిత్యసత్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలను మనము ఈనాడు కాపాడాలి.
1: What we have got to protect today is that eternal principle, the sacred twins of neeti and nijayati, morality and integrity.
0: ఈ నీతి నిజాయితీలను మనం ప్రబోధించాలి.
1: We have to propagate these two principles of morality and integrity. తాత్కాలిక
0: సుఖం నిమిత్తమై మనము సత్యాన్ని మర్చిపోతున్నాము.
1: We are forgetting truth, expecting temporary happiness.
0: ధర్మాన్ని విస్మరిస్తున్నాము.
1: We are forgetting the righteous.
0: సత్యం ఎక్కడ ఉండునో ధర్మం అక్కడ అనుసరిస్తూ ఉంటుంది.
1: Where there is truth, ధర్మ విల్ ఫాలో.
0: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రుడు.
1: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
0: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్
0: కనుక
1: బియాండ్ ట్రూత్.
0: మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: Having been born as a human being, one has to tread along the path of truth.
0: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మం అన్నది ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితీలకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
1: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
0: సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడాను పొందలేడు.
1: The one who has lost truth can never have morality.
0: ఇట్టి నీతిని పొందవలన నిజాయితీని ముందు ఉంచుకోవాలి.
1: To be moral, one has to keep up the integrity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి యువకులు,
1: మోడర్న్ యూత్,
0: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం నందుంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అతితం గావించి జీవితమంతా ఇక్కడను నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
1: మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ లైఫ్.
0: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడాను వదలని బారవుతాం.
1: When once you forget truth, it amounts to forgetting the rest.
0: కనుక సత్యమునే మనము కాపాడుకోవాలి.
1: So we have to safeguard this truth.
0: చంద్రమతిని తీసుకుని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
1: హరిశ్చంద్ర వాజ్ ప్రొసీడ్ అలాంగ్ ది షోర్ ఆఫ్ గంగా అలాంగ్ విత్ చంద్రముఖి.
0: చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
1: హరిశ్చంద్ర వాజ్ ఇంక్వైరింగ్ యాస్ హౌ టు హెల్ప్ చంద్రమతి టు క్రాస్.
0: ధర్మపత్ని అయినటువంటి చంద్రమతి చెప్పింది.
1: వైఫ్ చంద్రమతి సెడ్,
0: సత్యమునకై మనం అర్పితం గావించాం, సత్యమునకై మనం ప్రాకులాడుతున్నాము, సత్యాన్ని మనం వదలినప్పుడు ఇది మనం ముంచి వేస్తుంది, సత్యాన్ని సాధించితమా గట్టుకు చేరుతామన్నది.
1: చంద్రమతి వైఫ్ సెట్ టు అవర్ హస్బెండ్, వీ ఫాలో ట్రూత్, వీ హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్ టు ట్రూత్. వెన్ వన్స్ వీ ఫర్గెట్ ట్రూత్, వీ గెట్ అవర్ సెల్ఫ్ డ్రౌన్డ్ ఇన్ ద రివర్.
0: మన జీవితం అంతా కూడా సత్యానికి అర్పితం చేశాం.
1: వీ హావ్ డెడికేటెడ్ అవర్ ఎంటైర్ లైఫ్ టు ట్రూత్.
0: కనుక మనకు భయం ఎందుకు?
1: వై షుడ్ వీ ఫియర్?
0: భయపడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫియర్.
0: ఆ సత్యమే మనం దాటిస్తుంది.
1: ద ట్రూత్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్.
0: సత్యమే మనం రక్షిస్తుంది.
1: ట్రూత్ విల్ ప్రొటెక్ట్ అస్.
0: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి. పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సతీమణి.
1: ద వైఫ్ హెల్ప్ హర్ హస్బెండ్ టు పిక్ అప్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ అట్ దట్ మోమెంట్.
0: ఆనాటి సతిపతులు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్యధర్మములందు జీవితాన్ని గడపడం చేతనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలుచుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ సత్య హరిశ్చంద్ర ఈజ్ సో బిఫిటింగ్ బికాస్ దే ఫాలోడ్ సత్య అండ్ ధర్మ.
0: కనుక మనం సత్యాన్ని పాటించుటకు తగినటువంటి కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫాలో ట్రూత్.
0: ఆడిన మాట తప్పకూడదు.
1: వీ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: అది ఏ సత్యమునకు భౌతికమైనటువంటి యొక్క అర్థము.
1: దట్ ఈస్ ద వరల్డ్లీ సెన్స్ ఆఫ్ ద టర్మ్ ట్రూత్.
0: కనుకనే తన యొక్క గురువు అయినటువంటి ఒక కృపాచార్యుడు వచ్చి బలిచక్రవర్తికి, నాయన వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, గడపటి చేతనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి పేరు సార్థకంగా నిలుచుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ సత్య హరిశ్చంద్ర ఈజ్ సో బిఫిటింగ్ బికాస్ దే ఫాలోడ్

0: అన్యమైనటువంటి బ్రాహ్మణుడు కాదు.
1: ద వన్ హూ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బ్రాహ్మణ్.
0: సాక్షాత్ సత్యస్వరూపుడే.
1: ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ డివైన్.
0: కాబట్టి నీవు మాటను ఇవ్వవద్దు అన్నాడు.
1: సో డోంట్ మేక్ ఎనీ ప్రామిస్, సెడ్ ద ప్రిసెప్టర్.
0: దానికి నవ్వినాడు బలి చక్రవర్తి.
1: ఎంపరర్ బలి స్మైల్డ్.
0: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
1: ఇస్ ఇట్ న్యాచురల్?
0: రాజుల యొక్క ధర్మమా?
1: ఇస్ ఇట్ ద రైట్?
0: వ్యక్తుల యొక్క పవిత్రత? కాదు కాదు.
1: సీక్రెట్ దేర్? నో.
0: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
1: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నేను సత్యము తప్పను.
1: Therefore, I will never give up truth.
0: గురువాజ్ఞను నేను మీరుదను కానీ నేను ఆడిన మాట తప్పను.
1: I will rather disobey the command of my preceptor, but I will never give up truth.
0: మాట ఇచ్చి బొంకిచిచ్చి బొంకిపోవటము ఇది రాజుల యొక్క కర్తవ్యం కాదు.
1: It is not expected of a king to go back to the promise given.
0: అట్టి పవిత్రమైన సత్యాన్ని తాను కాపాడుతూ వచ్చాడు.
1: He was protecting such sacred truths.
0: ఇంకా పాండవులు ఎందుకూడను?
1: Among Pandavas,
0: సత్య స్వరూపుడైనటువంటి ధర్మజుడు,
1: ధర్మజ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్,
0: ఎలాంటి పరిస్థితి ఎందుకూడను సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
1: Under any circumstances, he never transgressed the truth.
0: ఐదు మంది పతులు పవిత్రమైనటువంటి హృదయాలతో కూడి సభలో కూర్చుని ఉండగా తన యొక్క సతిని దుర్యోధనుడు అనేక రకముగా పరాభవించేశాడు.
1: All the five husbands are seated over there. In the open court, the wife was humiliated.
0: అప్పుడు ధర్మరాజు చెప్పాడు.
1: Dharmaraja said,
0: మనం ఓడిపోయినాం.
1: We have lost.
0: మనం వారికి బానిసలమైనాం.
1: Now we have surrendered.
0: ఇప్పుడు మనం ఈ క్రోధమును కానీ తాపమును కానీ లేక విచారమును కానీ దేశమును కానీ సాధించటము రాజుల యొక్క లక్ష్యం కాదు.
1: It is not the quality of a king to go after avarice or envy or hatred at the time.
0: కనుక సోదరులారా శాంతిని వహించండి.
1: He pacified his brothers.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: Then Draupadi started telling.
0: పతి,
1: husband,
0: నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
1: It is your truth that is responsible for me.
0: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండినా నేను ఏ గతి పట్టి ఉండేదాన్ని.
1: Had I not been peaceful, my situation is unimaginable.
0: కనుక మీ సత్యమే సర్వలను కాపాడుతూ ఉండాలి.
1: Your truth will be protecting every one of us.
0: ఈ కౌరవులు దుర్మార్గులే.
1: Kauravas are wicked.
0: దుష్టులే.
1: They are bad people.
0: కానీ తెలిసి కూడాను మనము వారితో జూదమాటము మన తప్పే.
1: It's our mistake to get into this gambling knowing fully well they are rogues.
0: కనుక మనము రాజులు చేయరాని పని చేస్తాం కనుకనే అనుభవించలేనటువంటి బాధలు అనుభవిస్తున్నాం.
1: As we have done that what we are not supposed to, we are suffering.
0: ఈ విధంగా ఆనాటి సతులు కూడాను పతులకు ఎంతనో బోధించేటువంటి వారు.
1: That was the teaching of a wife in the olden times to husband.
0: ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడా సత్యస్వరూపమైనటువంటి యొక్క దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్.
0: తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
1: అశ్వత్థామ హూ కిల్డ్ సన్స్.
0: అతన్ని చేతులు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది.
1: ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ.
0: స్వామి,
1: స్వామి,
0: ఉద్రేకమున రారు.
1: దే హావ్ నాట్ కమ్ హియర్ అవుట్ ఆఫ్ యాంగర్.
0: శస్త్రధరులై యుద్ధావని లేరు.
1: దే ఆర్ నాట్ హియర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ద వెపన్.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: దే హావ్ నాట్ హార్మ్డ్ యు.
0: బలో చీకముతో చీకటిని భద్రాశక్తులు సంహరింప అకటా నీ చేతులెట్టాడను అని ప్రార్థిస్తుండాలి.
1: షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హిమ్ టెలింగ్ దట్ దే హావ్ నాట్ హార్మ్డ్ యు. దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద మిడ్ నైట్ yet you have come prepared to kill them.
0: ఆ ప్రార్థనలు విన్నటువంటి భీమునికి కండలు ఉడికినాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ భీమ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్.
0: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
1: ఇస్ ఇట్ నెససరీ టు ప్రే టు సచ్ ఎ
0: కుమారుడు? నిద్రించేటువంటి కుమారులు గొంతులు కోసినటువంటి దుర్మార్గుని మనం క్షమించటమా?
1: ఆర్ యూ గోయింగ్ టు ఫర్గివ్ ద పర్సన్ హూ హాస్ బిహేవ్డ్ ద యువర్ సన్?
0: క్షమించకూడదు.
1: యూ షుడ్ హావ్ పార్డన్ హిమ్.
0: వీన్ని ఏమాత్రమైన కూడా క్షమించక వీన్ని సంహరించి పంపించాలని.
1: యూ షుడ్ నాట్ పార్డన్ హిమ్, యూ షుడ్ కిల్ హిమ్ రైట్ నౌ, సేస్ భీమ.
0: అప్పుడు ద్రౌపది కూడా ఎంత బోధ చేసింది.
1: వాట్ ఎ టీచింగ్ దట్ ద్రౌపది గేవ్ అట్ దట్ మోమెంట్.
0: విశ్వస్తుత్యుడు, మహావీరుడు, గోరాసచే, అశ్వత్థామ.

0: భోజములు తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్ కీర్తి విరింగపుచ్చుకొని పశువురాత బంధములను విశ్వాసమును నూర్చిద్రొబ్బు శిబిరో విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ యూ డోంట్ నీడ్ టు కిల్ హిమ్.
0: ఇంతియే కాక అర్జున, నీ యొక్క పేరు సార్థకమైనటువంటిది.
1: అర్జున, యు హావ్ గాట్ దే డిజర్వ్
0: పవిత్రమైనటువంటి యొక్క పేరు.
1: యు హావ్ సేక్రెడ్
0: అర్జున అనగా ఏంటి? నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క గుణం కలిగినటువంటి వాడు.
1: అర్జున మెంట్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్.
0: అలాంటి అర్జునుడు,
1: సచ్ అర్జున,
0: అనేక విధములుగా తనను శిక్షించడానికి సిద్ధంగా ఉండినప్పుడు,
1: దో రెడీ టు పనిష్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే,
0: అప్పుడు ద్రౌపది బోధిస్తూ ఉంటుండాలి.
1: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టీచింగ్,
0: నాథ, ఇటువంటి బ్రాహ్మణుని, ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
1: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ది సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ అబ్రహం.
0: ఇది నీవు చేయవలసినటువంటి పని.
1: ఇస్ ది థింగ్ దట్ యు ఆర్ సపోజ్.
0: నా పుత్రుణ్ణి నేను పోగొట్టుకున్నాను.
1: ఐ లాస్ట్ మై చిల్డ్రన్.
0: నాకు ఇంకా తప్పినది కాదు ఈ దుఃఖము.
1: ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ.
0: కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో.
1: సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్.
0: కనుకనే ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు
0: ఫాల్. మరచినవా అని,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్,
0: నిద్రములవే మరచినవా అని,
1: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ స్లీప్.
0: మరచినవా అని, నిద్రమై మరచినవా అని, సౌఖ్యముగా మధ్యము త్రావినవా అని,
1: ద వన్ హూ ఇస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్,
0: భగ్నుడై పరచినవా అని,
1: హూ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్,
0: సాధు చెడ భావం వారి కావుమంచు ఆచరచినవా అని,
1: ద వన్ హూ హాస్ బీన్ షౌటింగ్ ఫర్ రిఫ్యూజ్.
0: చంపుట ధర్మము కాదు పలుగున.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ సచ్ ఎ పర్సన్.
0: ఎలాంటి స్త్రీలు అన్నాడు, భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
1: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది ప్రేడ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
0: పరగన్మా మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణాధ్యాయుధ విద్యల నీను ద్రోణాచార్యు చేయని అభ్యసించిరి.
1: You have learnt all the expertise of archery from Dronacharya.
0: Putrakriti nunna dronulavu nee chittamulo lesamul karunasangamuleka shishyasutulan kandimpaga paadiya.
1: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
0: Na patulandari kudanu nee tandiki shishyulu.
1: My husbands are the disciples of
0: your father. Na patulandari kudanu meeku shishyulu.
1: And they are also his, your students.
0: శిష్యులను కందించడం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
1: And it is, a teacher would become
0: చేసినట్లాడను
1: స్టూడెంట్. They are not your hands.
0: కనుక ఇది సరి అనేటువంటిది కాదని,
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు.
1: ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్.
0: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమేనా సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి.
1: ది ట్రూత్ ఈజ్ షైనింగ్ అట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
0: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది గోల్డెన్ ద నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్.
0: అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే.
0: కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమే సర్వస్వము అర్పితం గావించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కీప్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్ and follow the very principle of truth and dedicate our lives.
0: Nirata satya pravudi dharani nerina harishchandrudi dharavasi chanagaleda.
1: Harishchandra, who lived for truth throughout his life, have you not seen him leaving the
0: world? Yella lokamulele yesaku sri nalaraju tana venta bhumini gunuchirina.
1: The great nala who lived the entire world, has he carried anything with him?
0: Kutayagammunaku alankruti cheyu madhata sirimoota kattuku narigijanana.
1: Mandhata, the great one, has he carried any prosperity with him?
0: Yavaremi teeskuni poyaru.
1: Who takes anything?
0: Enta kaalam rajyam elaru.
1: They lived there.
0: ఎవరైనా ఒక రాగి కాసైనా కూడా తీసుకుని పోయారా వెంట?
1: Have they been able to carry single coin with them?
0: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు.
1: They carried only truth.
0: సత్యం ఏనాటికి నీ దాచిపెడితే దాగేది కాదు.
1: In fact, truth cannot be hidden.
0: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గెట్ ఇట్.
0: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది.
1: ది ట్రూత్ ఇస్ ఎవర్ బ్రిలియంట్ రేడియంట్.
0: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
1: టుడే వి ఆర్ ట్రైయింగ్ టు హైడ్ ది ట్రూత్.
0: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము.
1: వి హావ్ డిటర్మిన్డ్ టు ఫర్గెట్ ట్రూత్ ఆల్ టుగెదర్.
0: తుచ్చమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము.
1: ఫర్ మై ఫర్ పెటీ థింగ్స్ ఫర్ మీన్ థింగ్స్ వి ఆర్ సాక్రిఫైసింగ్.
0: ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మ్యాన్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది
1: having been a man with the divinity within,
0: పవిత్రమైన ఆత్మతత్వాన్ని మనలో నింపుకొని,
1: with all the spirit of the self which is sacred,
0: హృదయం అనేటువంటి పవిత్ర నామాన్ని పొందినటువంటి మనము,
1: we have got the title హృదయ, the heart,
0: హృదయహీనులమై,
1: we have lost our heart,
0: ధర్మ కఠినమైనటువంటి ఒక దీన్ని మనం అనుభవిస్తున్నాము,
1: we are really we have spoiled our
0: మానవునకు సరి అయినటువంటి ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ పాత్ ఫర్ మ్యాన్ కైండ్.
0: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరి అయిన లక్ష్యము.
1: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈస్ టు అప్హోల్డ్ ది ట్రూత్.
0: కనుక మనము సత్యము నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది సత్యాన్ని మనం ప్రచారం చేసి సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి.
1: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
0: Kanuka aanati mahatallulandaru kudanu tama patulaku ee vidhamainatundi satya prabodhanam gavinchi tamu kudanu satya margamlo jeevinchi aneka vidhamainatundi kirtini sadhincharu.
1: That was the teaching of every housewife in those days to husbands, and they proceeded on the path of truth.
0: Kanuka ee naadu kudanu మన భారతదేశమునందు స్త్రీ పురుషులు ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి.
1: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడానికి లోపల సత్య మార్గమును అనుసరించాలి.
1: Instead of teaching about truth, we have to practice truth.
0: అనగా సత్య మార్గం అంటే ఏమిటి?
1: What is the path of truth?
0: ఏదో చెప్పింది జరుపుకోవటం,
1: not to say
0: ఆడిన మాట తప్పకుండా ఉండటము,
1: not to go back the word given,
0: ఆనంద నిమిత్తమై అన్నీను మనం మరచి,
1: for the sake of happiness we forget all,
0: satyanni kudunu visvarinchi
1: we forget even truth,
0: sukhanni jeevinchutamo idi kaadu mana satyamu.
1: Truth does not mean leading a happy life forgetting everything.
0: Enni kashtamaina sariye
1: that anything come and
0: the darin tattukoni nettukoni munduku saagadaniki taginaatvanti okka dhairyanni manam sadhinchali.
1: You should have got all the courage and the strength to withstand
0: dhairya sahasam cheta satyanni manam nilabettukovali.
1: With all the courage and valor you should protect truth.
0: Neethi nijayithilato manam bratakali.
1: We should lead our lives with all morality and integrity.
0: Tiradaniki tindi lekapoyina kattadaniki batta lekapoyina undadaniki kompa lekapoyina తేడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి, కానీ సత్యం ధర్మాన్ని మనం వదలకూడదు.
1: వీ మే నాట్ హ్యావ్ ఫుడ్ రేమెంట్ అండ్ షెల్టర్, వీ మే నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్, వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఆనాటి ప్రాచీన సంస్కృతిని ఈనాడు తిరిగి మనం పునరుద్ధరింప చేయాలి.
1: సో వీ హావ్ గాట్ టు రిజువనేట్ రివైవ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: కనుక నే యదా యదా హి ధర్మస్య జ్ఞానభవత భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
0: కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదట అది ఏ?
1: That is the first teaching of Krishna.
0: Dharma kshetre kurukshetre samaveta yujjavaha mamaka pandavasyaiva kimakurvat sanjaya. Dhritarashtra adugutunnadu guddivadu.
1: The blind king Dhritarashtra was asking.
0: Dharma kshetramena kurukshetram lopala naa kumarulainatundi kauravulu పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు.
1: ద బ్లైండ్ కింగ్ వాజ్ క్వశ్చనింగ్ సంజయ దిస్ వే, ద ధర్మక్షేత్ర ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఇస్ కురుక్షేత్ర.
0: ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రుని యొక్క గుడ్డితనం.
1: That the blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
0: కనుకని దాంట్లో అప్పుడే సంజయుడు చక్కని ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: There Sanjaya taught the exact thing.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొట్టమొదట ధర్మక్షేత్రే ధర్మం అనే పదమును ఉపయోగించాడు.
1: The first word used is dharma.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
1: What for it has come?
0: కట్టకడబట
1: at the end
0: బోధించినటువంటి బోధ ఏమిటి?
1: వాట్ వాజ్ ది టీచింగ్? అల్టిమేట్లీ
0: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాక్తో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమా అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమా, కట్టకడపటి పదము మమా.
1: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమా.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
1: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
0: మొట్టమొదటి పదము ధర్మ.
1: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
0: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మమని దాన్ని ప్రబోధించాడు.
1: ద మెయిన్ పాత్ దట్ మ్యాన్ షుడ్ ఫాలో ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారమవుతాం.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మొరాలిటీ.
0: మతిర్ మమ నా యొక్క మనసును దృఢమైనట్టుగా తీసేసుకుంటాను.
1: దెన్ ఐ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు.
1: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
0: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
1: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
0: ఏమిటి ఈనాటి పిల్లల చదువులు?
1: What is that you read today?
0: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
1: You have got very big titles.
0: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
1: And you acquired degrees.
0: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: But what is the result that you get out of these degrees is not known. కొన్ని
0: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుండి కూడా దీంట్లో నిరూపించి
1: సో ది మొరాలిటీ
0: ఈ పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పి కూడా నేను అధ్యాపకులకు చెప్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
0: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
1: ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
0: నమ శివాయ పంచాక్షర నామాన్ని బోధించేవాడు.
1: ఓం నమ శివాయ వాజ్ టాట్ ఇన్ ద బిగినింగ్.
0: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి
1: ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
0: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దీస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
0: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
1: టుడే హౌ డు యూ స్టార్ట్ లెర్నింగ్?
0: డింగ్ డాంగ్ బెల్ పూసిస్ ఇన్ ది వెల్. ఇది మనం నేర్చుకునేది. ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షర శ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: బే బే బ్లాక్ షీప్. బ్లాక్ షీప్లు అయిపోతున్నారు.
1: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇండీడ్.
0: అందులో షీప్లు కూడా బ్లాక్ షీప్లు.
1: దట్ టు బ్లాక్ షీప్.
0: ఇదే మనం చదివేటువంటి.
1: దట్ వాట్ వి లెర్న్.
0: ఇదే మనం ప్రారంభించుకునేటువంటి.
1: ఇన్ ది వే టు బిగిన్ స్టడీ.
0: కాదు కాదు కాదు.
1: నో నో నో.
0: నీతి నిజాయితీతో మనం బ్రతకతో రావాలి.
1: వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్.
0: దైవ నామములో మనం ప్రారంభం కావాలి.
1: వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
1: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువనేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎందు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తుకు చాటాలి.
1: ది ఎన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రొపగేటెడ్ త్రూ యూ.
0: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
1: యూఆర్ ద రైట్ లీడర్.
0: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
1: యూఆర్ ద డిజర్వ్డ్ వన్.
0: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
1: యూ గాట్ ఆల్ ది కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
0: అలాంటి సంస్కృతిని గాడించి అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
1: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
1: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ హ్యాస్ టు ఒరిజినేట్ అవుట్.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసము దూరం గావించి
1: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్
0: సదభ్యాసాలను పెంచుకుని
1: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్
0: సచ్చీలతేపల జీవించడమే సంస్కారము.
1: లీడింగ్ ది లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
0: అది ఏ సంస్కారం అంటే కల్చర్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతము అని చెప్పడం, ఇవి మాత్రం కాదు కల్చర్.
1: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను,
1: బ్యాడ్ హ్యాబిట్స్,
0: దుర్గుణములను,
1: బ్యాడ్ క్వాలిటీ,
0: దురాచారములను,
1: బ్యాడ్ ప్రాక్టీస్,
0: దుస్సంగములను,
1: బ్యాడ్ కంపెనీ
0: దూరము గావించి,
1: దే హావ్ టు గివ్
0: దురభ్యాసములను, సచ్చింతను, సత్ప్రవర్తనను, సచ్చీతను పెంచుకోవటమే.
1: వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్స్, గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్, చేతిగాడుగా ఉండేటువంటి వాళ్ళు.
1: ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
0: భూమిని దున్ని, భూమిని ఆధారం చేసుకుని, ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
1: దే కల్టివేట్ ది ల్యాండ్ అండ్ దే క్యారీ దేర్ లైవ్లీహుడ్ అవుట్ ఆఫ్ ది క్రాప్స్.
0: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
1: వాట్ కైండ్ ఆఫ్ కల్చర్ దే హ్యాడ్?
0: మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే,
1: యు ఆల్ నో దిస్.
0: గడ్డితో పుట్టినటువంటి వడ్డను, గడ్డితో పుట్టినటువంటి వడ్డను, ప్యాడీ,
1: ది ప్యాడీ అవుట్ ఆఫ్ ది గ్రాస్,
0: దానిని చక్కగా వేరు చేసి,
1: అండ్ ఇట్ ఈస్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ ది హస్క్.
0: ఆ ప్యాడీని,
1: దట్ ప్యాడీ,
0: తిరిగి మిషన్ లో వేసి, లేక దంచో,
1: అండ్ పుట్ ఇన్ ద మెషిన్, ఆర్
0: పైన పొట్టునంతా తీసివేసి,
1: హస్క్ ఇస్ రిమూవ్డ్.
0: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి,
1: అండ్ దే బాయిల్డ్,
0: దీన్ని బాగా ఉడకబెట్టి,
1: అండ్ ఇస్ కుక్డ్ వెల్,
0: దానిని భుజించడమే ఇది సంస్కారము.
1: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
0: పుట్టిన వడ్లని, వడ్డని అట్టని తింటాడా ఎవడైనా?
1: యూ డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
0: ఆ గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు?
1: డూ యూ పార్టేక్ గ్రాస్?
0: గడ్డిని నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యువర్ అన్ అనిమల్.
0: గడ్డిని వేరు చేయాలి,
1: యూ హావ్ టు సెపరేట్ ది గ్రాస్.
0: వడ్డని వేరు చేయాలి,
1: ది హస్క్ మస్ట్ బి సెపరేటెడ్.
0: వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి,
1: అండ్ హస్క్ మస్ట్ బి సెపరేటెడ్ అవుట్, అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్ ఆ
0: హస్క్ ను వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి, దీన్ని అగ్ని సంస్కారం గావించి, దాన్ని భుజించాలి.
1: అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్డ్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేకెన్. దట్ ఈస్ కల్చర్.
0: కనుకనే ఈ సంస్కారములు చిన్నదేని నుంచి కూడాను, ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రెండు గజాల షర్టును మీరు తీసుకుని వస్తున్నారు,
1: యు బ్రింగ్ టూ యార్డ్స్ క్లాత్.
0: రెండు గజాల షర్టును తీసుకుని వస్తే ఆ షర్టును రెండు గజాలు మీరు కప్పుకోవటం లేదు.
1: యు డోంట్ కవర్ యువర్ బాడీ విత్ టూ యార్డ్స్ క్లాత్.
0: దాన్ని చక్కగా
1: in a nice way
0: tailor దగ్గరికి ఇచ్చి,
1: take it to the tailor,
0: వాడు కత్తితో కత్తిరించి,
1: he'll cut it with the scissor,
0: scissor తో ఉడికి దానికి కుట్టించి,
1: and he will also stitch it with the needle,
0: నెట్టలు గాను, కాలర్ గాను, రోజు జోబీ గాను, ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
1: And he will stitch the two yard shirt in such a way to have the hands and the collar and the pocket.
0: ఆ తెచ్చిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటము, ధరించుకోవటము, ఆనందించడం, ఇదే సంస్కారం.
1: ద కల్చర్ లైస్ ఇన్ మేకింగ్ ది టూ యార్డ్స్ క్లాత్ ఇన్ ఏ బ్యూటిఫుల్
0: చిన్నదాని. ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనదో మీరు యోచించుకోండి.
1: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి,
1: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ కల్చర్.
0: సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం, మాకు అక్కర్లేదంటుంటారు.
1: వీ కన్సిడర్ దిస్ కల్చర్ యాజ్ ఆర్కేయిక్ ఆర్ అవుట్డేటెడ్.
0: ఈ కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం.
1: ఇస్ ఓన్లీ ఫూల్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూత్.
0: మన నిత్య జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ ప్రూవ్స్ ది వాల్యూ ఆఫ్ ది ట్రూత్ విచ్ యూ హావ్ టు అడాప్ట్.
0: పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఎవాల్వ్డ్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ అండ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్స్ రీచ్ ద డివైన్ స్టేట్.
0: మానవుడిగా పుట్టినావు,
1: యువర్ బోర్న్ ఇస్
0: యూ. మానవుడిగానే చచ్చి ప్రయోజనం లేదు,
1: ఇస్ యూస్లెస్ యు డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడిగా పుట్టి దైవంగా నీవు దీని శరీరాన్ని వదలాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ డివైన్.
0: మానవుడిగా పుట్టి మానవుడిగా చచ్చినప్పుడు నీవేమి సాధించిన వాడవుతావు?
1: ఇఫ్ యు జస్ట్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్, వాట్ ఇస్ ఇట్ యు
0: చదివిన వాడైనా ఈ విధంగా చస్తాడా?
1: విత్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ వాట్ ఫార్ ఇస్ దిస్ వెన్ దేర్ ఇస్ నో ఎవల్యూషన్?
0: చదువులు ఎన్నో చదివి,
1: హావింగ్ ఆల్ ది ఎడ్యుకేషన్,
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కట్టగడపటికీ ఇది శాస్త్రవాదమే కాని,
1: ఇట్ అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్,
0: హృదయవాదం కాదు.
1: ఇట్స్ నథింగ్ టు డూ విత్ యువర్ హార్ట్.
0: చదువులు ఎన్నో చదివినారు,
1: యూ హావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్,
0: కానీ డిగ్రీలు తీసుకున్నారు,
1: యూ గెట్ యువర్ డిగ్రీస్,
0: కానీ కీర్తిని పొందారు,
1: యూ గాట్ నేమ్.
0: దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి,
1: యూ హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద రైట్ వే.
0: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము,
1: దేర్ లైక్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
0: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
1: యూ షుడ్ మోల్డ్ ఇట్ ఇన్ సచ్ వే యాజ్ టు
0: నీవు సరైన చదువును సమాజంలో సరైనటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా ప్రయత్నించాలి.
1: యూ షుడ్ సీ దట్ ద సొసైటీ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ వే.
0: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
1: యూ షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లి. tonight.
0: సమాజంలో కూడా నువ్వు చదువులు గారు మీరు తీర్చిదిద్దాలి.
1: యు షుడ్ ఆల్సో సీ దట్ ఎంటైర్ సొసైటీ
0: చదువులు నువ్వు చదివి చాలా వివేకి అయి మగిడి తన్నడు కూడా మందమతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఏ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హీ డస్ నాట్ నో నేచర్.
0: ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హిస్ ఎడ్యుకేషన్.
0: తరచు చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై.
0: సావులేని చదువు చదవలేదు.
1: యు షుడ్ స్టడీ హాస్ టు బి ఇమ్మోర్టల్.
0: చదువు
1: దట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్లో పోయి నేను తలనంతా ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
1: టుడే వీ హావ్ గాట్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రాట్ ఇన్ టు ది హెడ్ అండ్ వామిట్ దేర్ ఇన్ ద ఎగ్జామినేషన్ రిటర్న్ ఎంటీ హెడెడ్. వాట్ ఫార్?
0: ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
1: భగవాన్ హాస్ బీన్ వాచింగ్ అస్.
0: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
1: They study very hard at the time of examination.
0: Rathnanta nidra melkoni chadutaru.
1: They are awake throughout night.
0: Kani examination hall lo potaru.
1: They go to the examination hall.
0: Nananta kantastham chesukunnanta rastaru.
1: All that they got it by heart they try to write.
0: Ayipoyindanukoni బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
1: అండ్ దే రిటర్న్ హోమ్ ఫ్రీలీ.
0: రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేడు.
1: నెక్స్ట్ డే దే కెనాట్ గివ్ ద రిప్లై టు ద క్వశ్చన్.
0: ఇది బుకిష్ నాలెడ్జీ.
1: దిస్ ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: దీన్ని సూపర్ఫిషియల్ నాలెడ్జీ అన్నారు.
1: దిస్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ అవుట్ ఆఫ్ దిస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్?
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ లో నీవు ప్రవీణుడు కావాలి.
1: హ్యావ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ షుడ్ హెల్ప్ యూ ఇన్ యువర్ డైలీ లైఫ్.
0: భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద సీక్రెట్ వే, ద సీక్రెట్ లైఫ్.
0: అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు.
1: మోస్ట్ ఆఫ్ ఫారినర్స్ మే కన్సిడర్
0: భారతీయులు.
1: They make fun of it.
0: చెట్టును పూజిస్తున్నారు.
1: They worship trees.
0: మట్టిని పూజిస్తున్నారు.
1: They worship clay.
0: పాములను పూజిస్తున్నారు.
1: They worship snakes.
0: కుక్కలను పూజిస్తున్నారు.
1: They worship plants.
0: గోవులను పూజిస్తున్నారు.
1: Cows.
0: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
1: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
0: కానీ మన భారతీయ సంస్కృతి వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
1: But the culture of Bharat gives a proper meaning of life.
0: నాయనా,
1: look here.
0: కేవలం మేము మూర్ఖులమై లేక మూర్ఖులము కాకుండా లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
1: వీఆర్ నాట్ ఫూల్స్. వీఆర్ నాట్ వర్షిపింగ్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది
1: వీ ఫాలో సీక్రెట్ పాత్.
0: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమతత్వం,
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ గివెన్ టు మ్యాన్,
0: మానవునికి మాత్రమే పరిమితి కాకుండా
1: ఇస్ నాట్ లిమిటెడ్ టు మ్యాన్ ఓన్లీ.
0: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
1: వి వాంట్ టు షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద యానిమల్ యానిమల్ వరల్డ్, దేర్ ఫోర్ వి వర్షిప్.
0: మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని,
1: ద లవ్ గివెన్ టు మ్యాన్,
0: పశువులను కూడా ప్రేమించాలి.
1: మేక్స్ యూ
0: పక్షులను ప్రేమించాలి.
1: బర్డ్స్,
0: పాములు కూడా ప్రేమించాలి.
1: యు హావ్ గాట్ టు లవ్ స్నేక్స్.
0: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాళ్ళని అవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు షేర్ అండ్ ప్రొపగేట్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ, యు ఆర్ ఏ ట్రూ హ్యూమన్.
0: సర్వ జీవరాశులు కూడా పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది.
1: వెన్ యు స్టార్ట్ షేరింగ్ లవ్ విత్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ యు
0: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును.
1: యు మే ఆర్గ్యూ టుడే.
0: ఈ విష సర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది.
1: యు గో ఆన్ ఆఫరింగ్ మిల్క్ టు ద పాయిజనస్ స్నేక్. ఇఫ్ ఇట్ బైట్స్ యు వాట్ విల్ హ్యాపెన్?
0: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
1: ఇఫ్ యు హోల్ హార్టెడ్లీ ఆఫర్ మిల్క్ టు ఎ పాయిజనస్
0: స్నేక్,
1: యూ షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ స్టార్ట్
0: వర్కింగ్. దట్టమైన అరణ్యం లోపల,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్,
0: మనుష్య సంచారం జరిగినటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల,
1: వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్
0: ఆల్, అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా,
1: వేర్ దేర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్,
0: అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్.
0: వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే, సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకుని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
1: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్. దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్.
0: ముందుగా కూడా పరుండినటువంటి ఒక సింహాలు కూడా వారిని ఏమాత్రము చేసేటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: యత్ భావం తద్భవతి.
1: యాజ్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్ ఎక్స్‌పీరియన్స్.
0: దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
1: As they never had any kind of hatred towards these wild animals, they never harmed them.
0: కనుకనే మన భావాన్ని పురస్కరించుకుని బయట జంతువులు కూడా ప్రవర్తిస్తాయి.
1: The outer animals conduct basing on our inner feeling.
0: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
1: They don't have any weapons.
0: ఒకే ఆయుధము.
1: Only one.
0: జపమాల.
1: The ancient rishis had only one weapon, japamala, talisman.
0: Om namo narayanaya, om namah shivaya aneetunte kadgamule veerini kaapaadtu vachine.
1: They had the swords of God's name, om namo narayanaya, om namah shivaya.
0: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన పురుషులు. కాదు, వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
1: బికాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
0: ఏ గన్స్ అక్కర్లేదు.
1: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
0: గన్.
1: ఓన్లీ వన్.
0: అదే నామస్మరణ.
1: దే హాడ్ ఓన్లీ గన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటుంటే
1: వెన్ యు చాంట్ హిస్ నేమ్
0: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
1: నో నో వికెడ్ మ్యాన్ కెన్
0: అదే భయపడిపోతుంటాయి.
1: Because they will be afraid of you.
0: పాములంత కూడాను ఎంతో పిశుసర్పములు అనుకుంటాం.
1: You think that snake is poisonous.
0: పాములు కూడాను మనం ఏమీ చేయలేవు.
1: Even snake won't do anything.
0: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
1: Therefore you offer them milk.
0: పక్షులకంతా కూడాను
1: even to birds
0: అన్నాలు పెడుతూ వచ్చారు.
1: We feed them.
0: చిన్న చీమలు, దోమలు,
1: వీటికన్నిటికన్నా
0: ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంత బియ్యం పిండి పోసి
1: వచ్చేవి.
0: క్రమక్రమేణా అది మరుగు పరిపోయి
1: గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
0: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్యం పిండిని ముగ్గులుగా వేసేటువంటి
1: రైస్ ఫ్లోర్ వాజ్ యూస్డ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
0: ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది.
1: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వి డు టుడే.
0: కానీ బియ్యం పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
0: ఈ బియ్యం పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
1: బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
0: దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటివి.
1: వి ఆర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
0: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
1: They had got the sacred thought and sacred feelings right from an ant to Brahman. దీనిని
0: పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలు, బ్రహ్మలు, శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
1: It was Chagaraja who prayed, "Oh Rama, your principle is present right from Chima, the ant, to Brahma, the divine."
0: ఈ విధంగా చీమల మొదలుకొని సింహాల వరకు కూడాను,
1: right from ant to the lion,
0: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
1: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం
0: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
1: దట్ లవ్ ప్రిన్సిపల్ హాస్ గాట్ టు బి షేర్డ్,
0: సంస్కారాన్ని ప్రబోధించి
1: అండ్ కల్చర్ హాస్ టు బి
0: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే జస్ట్ ప్రాపగేటెడ్ అప్హిల్ ద కల్చర్.
0: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
1: టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
0: ఇది మీరు నేర్చుకోవాలి.
1: యూ హ్యావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
0: మీరు నేర్చుకుని మీ మిత్రులకు బోధించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
0: ఇది మీరు చేయవలసినటువంటి ఉపకారము.
1: దిస్ ఇస్ ద హెల్త్.
0: కనుక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్ ద గోల్డ్ ఆర్ ఎనీ.
0: మీరు నేర్చినటువంటి సద్గుణములను పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యూ హ్యావ్, షేర్ దెమ్ విత్ అదర్స్, టీచ్ దెమ్.
0: జ్ఞానం అంక ఏమిటి?
1: దట్ ఇస్ ద ట్రూ జ్ఞానం.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
0: ఒక్కటే ఒక్కటి.
1: దట్ ఓన్లీ వన్.
0: ఏ యొక్క ప్రాణి అయినా సరియే, పశుపక్షి మృగాదులు ఎందుకును మానవుని యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
1: ది హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించుకోకూడదు.
1: గాడ్, యు హావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్.
0: 10 మందికి నేను పంచాలి.
1: I should share with everybody.
0: ఆ 10 మందికి నేను పంచి దాన్ని నేను తిరిగి అనుభవించాలి.
1: ఆఫ్టర్ షేరింగ్ ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: ఐ షుడ్ బి బ్రాడ్ మైండ్.
0: బ్రాడ్ మైండ్.
1: బ్రాడ్ మైండ్.
0: అది నిజమైనటువంటి ప్రేమ తత్వము.
1: దట్ స్పీక్స్ ఆఫ్ ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
1: దిస్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఈనాడు ఎక్స్పాన్షన్ లవ్ ఎక్కడ పోయిందో, అంత కంట్రాక్షన్ లవ్. కంట్రాక్షన్ లవ్.
1: టుడే దేర్ ఇస్ నో ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ చావుతో సమానమైన.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము దూపెట్టుకోకుండా, ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ లవ్, వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్, వీ ఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకో.
1: See that you don't hurt anybody.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
1: యు కెన్ టీచ్ ట్రూత్ టు ఎనీ ఎక్స్టెంట్ బట్ ఇట్స్ ఇమ్మెజరబుల్.
0: సత్య హరిశ్చంద్రుడు సత్యాన్ని బోధించి ఎంతనో తన జీవితాన్ని సార్థకం గావించుకున్నాడు.
1: సత్య హరిశ్చంద్ర ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్
0: కట్టగట్టుడికి సత్యమునే సాధిస్తూ వచ్చాడు.
1: అల్టిమేట్లీ అచీవ్డ్
0: సత్యమునే జయిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడీ.
0: కట్టగడ పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: బ్యాక్ హిస్ కింగ్డమ్ విచ్ హీ లాస్ట్
0: ఆల్ బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్.
0: ఈశ్వరుడే వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ సెయింట్ కేమ్ హిమ్సెల్ఫ్ ఆస్క్డ్ సాట్ పార్డన్.
0: నే పెట్టినటువంటి యొక్క పరీక్షమంత అంతా కూడా సాధిస్తూ వచ్చావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ విత్ స్టాండ్ ఆల్ ద టెస్ట్ యు ఆర్ పుట్ టు.
0: నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు.
1: యు హావ్ పాస్డ్ ఇన్ ది టెస్ట్ ఎగ్జామినేషన్.
0: నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ యూ బ్యాక్ ఆల్ ద యువర్ లాస్ట్.
0: సత్య హరిశ్చంద్రుడు చెప్పాడు నాకు ఏది అక్కర్లేదు.
1: సత్య హరిశ్చంద్ర సార్ ఐ డోంట్ వాంట్
0: ఒక్కదాన్ని నేను కాపాడుకుంటే చాలు.
1: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
0: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
1: ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
0: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
1: అట్లీస్ట్ వన్ అమంగ్ స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
0: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
1: Do your jobs.
0: తప్పులేదు.
1: Nothing wrong.
0: విదేశాలకు పోండి. తప్పులేదు.
1: Go abroad. Nothing wrong.
0: గొప్ప బిరుదులు పొందండి. తప్పులేదు.
1: Have titles. Nothing wrong. But
0: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
1: But never be strong or stone.
0: చాలా మంది హృదయము చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంటారు.
1: Many people have their hearts which are so hard, rough.
0: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: They are ready even to disobey God.
0: ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Such harsh people, what for is their life?
0: వెన్నవంటి హృదయం కావాలి.
1: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
0: ఈ వెన్నవంటి హృదయంతో ఉండినప్పుడే
1: when you got this soft tender heart,
0: వెన్నవంటి జీవితం నీకు జరుగుతుంది.
1: And then you will have the life that shines.
0: వెన్నవంటి
1: వెన్నెల shines like moonlight.
0: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
1: Then you will have the peace in your life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నిన్నటి దినం నీతి,
1: yesterday bhagwan taught us
0: nijayatini,
1: today integrity nijayatini.
0: Kani manavatvani kuda mottamotta manam telusukovali.
1: We should know what humanity is.
0: Repadi dinamu ee manavatvani gurinchi manam chakkaga viplanga telusukundam.
1: Bhagwan will explain to us in detail manavatva, the human life.
0: Manavatvam chaala pavitramainatundi meeku teliyadu.
1: You do not know human life is
0: highly. Edo nenu manavudiga puttanu.
1: I am born as a human being.
0: Kannu nichinaru,
1: chevunu nichinaru,
0: noru nichinadu,
1: the tongue.
0: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి?
1: Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like?
0: వినవలసినటువంటి మంచివి వినాలి.
1: What you are supposed to hear are only
0: good. చూడవలసినటువంటి దివ్యత్వాన్ని చూడాలి.
1: You should watch only the divinity.
0: చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
1: You should only speak truth.
0: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
1: ఫర్ దట్ రీజన్ ది సెన్సెస్ ఆర్ గివెన్.
0: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ది సీక్రెట్ ఆఫ్ ది సెన్సెస్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు us టుమారో.
0: ప్రేమ ముదిత మనసే

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies' Day in Prashanthi Nilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించుతూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కాని అందరి యందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వీ డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru kortune untaru.
2: All aspire to attain divinity.
1: Anekamandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ ఆస్పిరెంట్స్ సీకర్స్ దే హావ్ అండర్టేకెన్ పెనెన్స్ టు విజువలైజ్ గాడ్.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: హౌఎవర్ వేర్ ఇస్ గాడ్?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంతరూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify allot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకమునకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు. దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్ గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్, బట్ అన్లెస్ ఇట్ ఈజ్ ఇన్ కాంబినేషన్ విత్ ది నెగిటివ్, God amidst us in a human form, cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధిపరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నారదుడు ఋషులు అందరి కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: In response to the prayers of Narada, the seekers and aspirants, God has come down on earth with the combination of positive and negative.
1: Kanuka daivamu brahmaswarupame kaadu manava swarupam kudadu.
2: God is not merely the divine power manifests in a human form.
1: Evari endu cherinappudikini andari endu kudana brahmam unnadu adi antarmukhamuga untadu.
2: The same divinity is present in everyone who can experience if one turns inward.
1: Ishara sarvabhutanam sarvabhutamulu endukudunu ishrathame untundali.
2: It is the same divinity present in infinite number of beings.
1: Kani bhatta ani bhavichinappudu adanu bhartaga kanipistadu.
2: But if you call him the master, he will appear in the form of a master.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: ఇఫ్ యు థింక్ దట్ ఈస్ ద సన్, యు విల్ ఫైండ్ హిమ్ సో.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: ఇఫ్ యు ఫీల్ దట్ హీస్ ద డాటర్, యు విల్ ఎక్స్పీరియన్స్ హిమ్ దట్ వే.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్ సన్ పుట్టాడు అంటారు.
2: వి సే టుడే వి హావ్ ఎ గ్రాండ్ సన్ బోర్న్.
1: ఆ గ్రాండ్ సన్ కూడాను బ్రహ్మమే.
2: గ్రాండ్ సన్ ఈస్ ఆల్సో డివైన్.
1: ఏది పుట్టినప్పటికీ జన్మించినప్పటికీ అంత బ్రహ్మం అందులో లీనమై ఉంటాడు.
2: వాట్ ఎవర్ దట్ ఈస్ క్రియేటెడ్, హూస్ ఓవర్ దట్ ఇస్ బోర్న్, యు ఫైండ్ ది ఇన్నేట్ ఇమ్మనెంట్ డివినిటీ.
1: కనుకనే దైవము ఒక్కడిగానే రాడు. జీవునితో పాటు దైవము, దైవంతో పాటు జీవుడు కూడాను ఏకమై ఉంటాడు.
2: దేర్ఫోర్ గాడ్ డజంట్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ ఆల్ అలోన్. యు ఫైండ్ ద గాడ్ మూవింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద బీయింగ్స్ in whom also you find the divine.
1: దైవమునకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.
2: There is no special single form to the divine.
1: రూపనామములు ఉన్నటువంటిది అంతా జీవులకే కానీ దేవుడికి లేదు.
2: The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవ స్వరూపులే. దైవస్వరూపులు ఎప్పటి దైవాన్ని చూస్తున్నారు.
2: యూ సీయింగ్, యూ థింక్ దట్ యు ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ గాడ్, యు ఆర్ సీయింగ్ హిమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్సో డివైన్. బీయింగ్ డివైన్ యు లుక్ ఎట్ ద డివినిటీ.
1: ఈ పక్షులు ఉన్నాయి, చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందుకు దైవం ఉన్నాడు.
2: యు ఫైండ్ స్మాల్ ప్యారెట్స్ ఓవర్ హియర్, యు ఫైండ్ గాడ్ ఇన్ దెమ్.
1: దైవము లేనటువంటి స్థానము, దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
2: దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో ఫార్మ్ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ విదౌట్ గాడ్.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
2: గాడ్ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ దట్ ఫార్మ్ ఇన్ రెస్పాన్స్ టు అవర్ ప్రేయర్ అండ్ అసంప్షన్.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పని విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
2: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
2: వాట్ ఎవర్ దే సే, హూమ్ సో ఎవర్ మే స్పెల్ అవుట్, దట్స్ ఆల్ గాడ్స్ వర్డ్స్ ఓన్లీ.
1: శబ్ద బ్రహ్మమై, చరాచరమై, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయ్యే, పరత్పరమై, మాయామయి, శ్రీమయి అని ఆ బిరుదులు ఉంటున్నాయి భగవంతుడికి.
2: గాడ్ హ్యాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ టైటిల్స్. దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ద సౌండ్, దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ మొబిలిటీ ఆఫ్ ద లైట్, ది ఎటర్నల్ బ్లిస్ అండ్ ద మూవ్మెంట్.
1: కనుక ఎవరు మాట్లాడినప్పటికీ దైవము మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్, హూ సో ఎవర్ మే స్పీక్ ఇస్ గాడ్ హూ ఇస్ స్పీకింగ్.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ భూషణ తిరస్కారములన్నీ కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
2: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చరణం కాదు.
2: ఇఫ్ యూ థింక్ దట్ ద వన్ హూ అక్యూజ్ యూ, హూ క్రిటిసైజెస్ యూ ఇస్ ఓన్లీ గాడ్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇల్ ఫీలింగ్స్ టువర్డ్స్ హిమ్.
1: దైవం ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
2: God has come in this form and criticized me should be your feeling.
1: Kaluka poyidanu kottilanu tittilanu kudaru anta daivame.
2: It may be praise or a blame, whatever may be, it's all from God only.
1: Kaluka ye jariginappudiki ee daivame jarpisthunadu aneetuvanti satyanni manam drudham cheskovali hrudayamlo.
2: There may be number of happenings in our life sojourn, but we should consider that all these happenings are in accordance to the will of God.
1: Yedi vyaktini vyaktiga manam chudakoddu.
2: We should not consider any person as an individual.
1: Evaru manam edirudu vachi maatladinappudiki daivame ee roopamlo vachi maatladutunnadu aneetuvanti vishwasamu drudhamga pettukovali.
2: We should have strong faith. Whosoever you come across, with whosoever you converse, is God himself.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈశ అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణం అంతా బయలుదేరుతాయి.
2: బట్ ఇఫ్ యు ఐడెంటిఫై ఎవ్రీ పర్సన్ జస్ట్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రై టు కన్వర్స్, యూ విల్ హ్యావ్ ఆల్ ఈ ఫీలింగ్స్ అండ్ ట్రైట్స్ లైక్ యాంగర్, జెలసీ, టెంపర్ అండ్ సో ఆన్.
1: ఈ టెంపరు, జెలసీ, ఈగో ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి?
2: What is the reason behind the temper, jealousy and ego?
1: ఈ బయట దేశం వారంతా లేక బయట వ్యక్తులందరూ కూడా వేరు వేరు వారు అనేటువంటి భావం రావటం చేతనే ఈ విధంగా కోపములు వస్తున్నాయి.
2: Because you consider that all the people that you come across are different, they are separate, you have such feelings like temper, jealousy and ego.
1: కనుక మనం ఎవరు మాట్లాడినప్పటికీ ఎవరు ఏమన్నప్పటికీ అంతా దైవం యొక్క శబ్దమే.
2: ఎనీవన్ మే టాక్ టు యూ, ఎనీవన్ మే కన్వర్స్ విత్ యూ, ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ వాట్ హెవర్ మే బి ఇట్స్ ఓన్లీ గాడ్స్ వర్డ్.
1: కనుక ఆ విధమైనటువంటి ఏకత్వము భిన్నత్వము లేకుండా ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
2: మ్యాన్ విల్ బి రిడీమ్డ్ ఇఫ్ ఓన్లీ హి అండర్స్టాండ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎవరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు అని చెప్తారు.
2: ఇఫ్ యు మీట్ ఎనీ నోబుల్ సోల్ ఎల్డర్లీ పర్సన్ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ యూ ఎ టీచింగ్, దే విల్ టెల్ యూ నో థై సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: వచ్చిన వారందరినీ నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి అని ఈ విధంగా ప్రశ్నిస్తుంటారు.
2: We go on putting questions like this. Who are you? Where do you come from?
1: Who are you? Who is he? Itante adutaru gaani who am I anetvanti evaru prashninchukoru.
2: We put questions like this. Who are you? Who is she? But we don't put a question to ourselves. Who am I?
1: Adi prashninchukunnatunte variki sariyainatunte artham vastundi.
2: If I put to myself this question, who am I, I'll get the correct answer.
1: Attili భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు,
2: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు, ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
2: దిస్ బాడీ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, హీఈస్ ద డూయర్, హీఈస్ ద స్పీకర్, ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిస్ విల్.
1: కనుక ఇంత దైవం యొక్క సంకల్పంలోనే మనం భావించాలి.
2: We should always feel that.
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరియైనటువంటి అర్థం వస్తుంది.
2: If I put to myself this question, who am I, I'll get the correct answer.

0: ఒకనొక సమయం లోపల ఈశ్వరమ్మ నా దగ్గరికి వచ్చి, స్వామి నాకు ఒక కోరిక ఉంది అన్నది.
1: అట్ వన్ టైమ్ ఈశ్వరమ్మ అప్రోచ్డ్ భగవాన్ అండ్ సెడ్ స్వామి ఐ హావ్ ఎ స్మాల్ డిజైర్.
0: కానీ ఈ సమయంలో ఈశ్వరమ్మ యొక్క గుణములు కూడా మనం చెప్పాలి.
1: దిస్ అకేషన్ టు నో ది గ్రేట్ నోబుల్ క్వాలిటీస్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
0: సంతోషంగా ఉండేటువంటిది.
1: షీ వాస్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
1: She always had smiling face.
0: ఆమె హృదయమంతా కూడా ప్రేమతో నిండినటువంటిది.
1: Her heart is full of love.
0: అందువల్ల, స్వామి ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా అని ఎవరు పరిగణించే వారు ఉండరు.
1: ఇన్ దిస్ స్మాల్ హ్యామ్లెట్ విలేజ్ నోబడి వుడ్ బి బాదర్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
0: అక్కడ పోయినా కూడా సరైన మందు ఇవ్వరు.
1: అండ్ ఈవెన్ ఇఫ్ దే గో టు హెల్త్ సెంటర్ దే వోంట్ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్.
0: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటిది.
1: ఈ ప్రే టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది విలేజర్స్.
0: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
1: భగవాన్ సెడ్ నాట్ నౌ, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఇట్.
0: దేనికైనా కూడా ఒక కాలకర్మ కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
1: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
0: నీకు చూపుతాను, లేదు కట్టి చూపిస్తారు.
1: భగవాన్ సెడ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
0: మరి రెండవ దినం ఏం చేసింది? మరి వచ్చేసేసింది.
1: ఆన్ ద ఫాలోయింగ్ డే షీ కేమ్ అగైన్.
0: స్వామి మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
1: స్వామి యు ఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్నం విలేజ్.
0: చాలా మంది బీద పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
1: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
0: కనుక ఈ పిల్లలందరూ కూడా పరదేశానికి పోకుండా లేక పరవూరికి పోకుండా ఇదే గ్రామంలో ఉండేటట్టు ఒక చిన్న స్కూల్ కట్టించండి.
1: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages such that they could have education here, Swami, I request you to construct a small school.
0: అవుతుంది అవుతుంది, ఊరుకోండు. అవుతుంది అవుతుంది, ఈ విషయంలో నిరంతరం చింత చేయకూడదు.
1: భగవాన్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
0: మరి కొన్ని దినంలో అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు దొరుకుతుంది, కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే, కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
1: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి In order to have drinking water, we have to walk all along to Chitravati River. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
0: Chinna chinna pillalandaru kodanu bindalu teesukoni duttalu teesukoni Chitravati velli teesukoni vastunte naaku chaala yedipostundi swami anindi.
1: Swami, watching the seeing young children going to Chitravati River, it's all small containers to fetch pot full of water, I really cry.
0: Akkada kuda nu chelvi thuvithe gaani neer raavu.
1: Unless they go in, they cannot collect water.
0: Aa Chitravati nadi jeevanadi kaadu.
1: And Chitravati river is not full always, all throughout the year.
0: Eppudu varsham vaste vastundi, lekapothe ledhu.
1: The Chitravati river will be full of water during rainy season.
0: Kanuka idi rainy season paina aadharapadi untuntadi.
1: Therefore, the sustenance is based on the rainy season only.
0: మానవులకు నీరు నిరంతరము ఉండాలి.
1: Man requires water continuously.
0: దేహమంతా కూడా నీరే.
1: The whole body is full of water.
0: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
1: When there is no water, even the whole body gets dried up.
0: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
1: Swami, we need drinking water. Please arrange a well here.
0: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
1: హీ హాస్ బీన్ రిపీటెడ్లీ రిక్వెస్టింగ్ భగవాన్ టైమ్ అండ్ అగైన్.
0: చూడు, నీ కోరిక చాలా చిన్నది, కానీ దీన్ని పెద్దదిగా చేస్తాను అన్నాను.
1: భగవాన్ సెడ్, యువర్ డిజైర్ ఈజ్ సో స్మాల్, ఐ విల్ ఆంప్లిఫై ఇట్, ఐ విల్ మ్యాగ్నిఫై ఇట్, ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో.
0: ఆమె పోయే ముందుగానే,
1: బిఫోర్ షీ లెఫ్ట్ ద బాడీ,
0: చెప్పిన ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.

0: అండ్ సెడ్ వాట్ ఎవర్ యూ డిజైర్డ్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కనుక నీవేమి చింత పెట్టుకోకు.
0: డూ నాట్ వరీ ఎనీ లాంగర్.
1: గ్రామం వారందరికీ కూడాను చదువులు చెప్పిస్తాను.
0: ఐ విల్ సీ దట్ ఆల్ ది విలేజెస్ విల్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: వారందరికీ ఆరోగ్యాన్ని అందిస్తాను.
0: ఐ విల్ ఆల్సో సీ దే విల్ హ్యావ్ ది గుడ్ హెల్త్.
1: కనుక మీరు ఏమి యోచన చేయకండి.
0: దేర్ఫోర్ డోంట్ వరీ
1: అని ఆమె ఉండినట్టుగానే పుట్టపర్తిలో ఒక స్కూల్ కట్టించారు.
0: యాజ్ ద ప్రామిస్ గివెన్ భగవాన్ కన్స్ట్రక్టెడ్ ఏ స్కూల్ హియర్ ఇన్ పుట్టపర్తి.
1: పుట్టపర్తిని కట్టిన తర్వాత అయ్యో పాప కొంతమంది మాత్రమే పోతున్నారే అందరూ పోవటం లేదే అనింది.
0: She said, only few children attend the school. All are not attending.
1: తర్వాత నేను ఇక్కడ కాలేజీ కట్టించాను.
0: Later, Swami constructed college.
1: Swami, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది.
0: And Mother Isurama said, Swami, I am very happy.
1: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
0: సత్య సాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్య సాయి యూనివర్సిటీ లేటర్.
1: ఆసుపత్రికి చిన్నది ఒక రూమ్ కట్టించండి అని
0: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏ సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
0: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టరు ఇద్దరు నర్సులు.
0: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి ఇక్కడే ఉండేటువంటి భక్తులు సీతారామయ్య.
0: బట్ దేర్ వన్ డివోటీ డాక్టర్ సీతారామయ్య.
1: ఈస్ట్ గోదావరి.
0: డాక్టర్ సీతారామయ్య హెయిల్స్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి.
1: అతను ఇక్కడ రామని చెప్పాను.
0: స్వామి వాంటెడ్ హిమ్ టు గో ఓవర్ హియర్.
1: ఆయన భక్తుడు.
0: హీఈస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఆయన ఇక్కడికే వచ్చాడు.
0: డాక్టర్ సీతారామయ్య కేమ్ డౌన్ అండ్ సెటిల్ హియర్.
1: ఒక నర్సు ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
0: ద హాస్పిటల్ was totally managed by one doctor and two nurses.
1: కట్టగలపటికి ఆమె కోరిన దానికంటే అధికంగా చేశారు.
0: And the work is much more than what she expected and wanted.
1: ఇప్పుడు అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
0: The same simple small hospital then could become Sri Satya Sai super speciality hospital today.
1: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమెకు సంతృప్తి ఇచ్చాను.
0: స్మాల్ థింగ్స్ కుడ్ బికమ్ జైజెంటిక్ స్టూపెండస్ సర్వీస్ సెంటర్స్.
1: తర్వాత నేను ఒక దినము చిత్రావతి పోయేటప్పటికీ ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
0: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ collecting water there, fetching all along in small containers.
1: అది నేనే చూశాను.
0: భగవాన్ హిమ్సెల్ఫ్ నోటీస్ పర్సనలీ.
1: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
0: యాడింగ్ టు దిస్ మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
1: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
0: హి ప్రేడ్ స్వామి కైండ్లీ అరేంజ్ ఫర్ వాటర్ ఫెసిలిటీ.
1: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
0: Bhagavan arranged for the water transport far from 400 miles to this place.
1: దాని పేరు కూడా ఇక్కడ చిత్రావతి.
0: And that name is also చిత్రావతి.
1: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపర్తి గ్రామానికి అంతా వేయించారు.
0: Bhagavan laid pipes all over so that the water is transported all the distance.
1: Kanuka anu korinavanni ichchanu.
0: Bhagavan fulfilled all the desires of Mother Isurama.
1: Ame yokka swartham kosam kaadu.
0: Mother Isurama has not prayed for anything for herself.
1: Upakaram chese nimittamai ame inni prarthana chesindi.
0: All her desires, all her prayers are for the benefit for everybody.
1: Dalini chusukoni andaru kodanu బయలుదేరారు. ఇంకా
0: బేసింగ్ ఆన్ దీస్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ టు స్వామి.
1: ఏ కించిత్ కోరిక కోరినప్పటికీ దాని అఖండమైనటువంటి ఒక కోరికగా రూపొందింపజేస్తాడు స్వామి.
0: ఇట్ హ్యాస్ బీన్ ది ఫర్మ్ ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీబడి వీ మే కమ్ టు భగవాన్ విత్ ఎ స్మాల్ డిజైర్ బట్ స్వామి ఫుల్ఫిల్స్ ఇట్ మ్యాగ్నిఫైస్ ఇన్ ద బిగ్గెస్ట్ వే ఎవర్.
1: చిన్న పూరి గుడిసి ఉండేటువంటి దానిని పెద్ద కాలేజీగా చేశాను.
0: ఎ స్మాల్ రూమ్ లేటర్ షేప్డ్ ఇంటూ ఏ వెరీ బిగ్ కాలేజ్.
1: చిన్న బావిగా ఉండేటువంటి దాన్ని నదిగా సృష్టించాను.
0: ఎ స్మాల్ వెల్ కుడ్ బి మాడిఫైడ్ ఇంటూ ఎవర్ ఫ్లోయింగ్ ఇన్సెసెంట్ రివర్.
1: తర్వాత ఈ కరెంట్.
0: దెన్ కమ్స్ కరెంట్.
1: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
0: We had difficult times to have power supply here.
1: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
0: Only politicians could be benefited.
1: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
0: Ever since politics stepped in, no village was totally benefited.
1: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా కరెంటును చెప్పించాను.
0: Swami was always away from politics and politicians, and he arranged for electricity.
1: Puttaparthi manchi tellanti deepamulanta ekkada chusina unnayi ani anukuntu vacharu andaru.
0: People started noticing this change. Puttaparthi is full of lights. Puttaparthi is highly illuminated now.
1: Itti jalaseelu perugutu vachinayi.
0: And all the facilities went on increasing day by day.
1: కాని వారికి కూడా జెలిసి ఉండకూడదని అన్ని గ్రామాలకు నేను సప్లై చేయించాను.
0: In order to see that the neighboring villages should not feel jealous of Puttaparthi, Swami arranged for water supply and power supply to everybody.
1: వారి ఎందు ఈ దుర్గుణం ఏమాత్రం ఉండకూడదు అని నేను దాన్ని తప్పించాను.
0: The villages around should not have these bad qualities like jealousy and envy.
1: కనుక ప్రతి దానికి కూడా నేను నాకు ఇష్టమై చేసేది కాదు, ఇతరుల ఇష్టములను పూర్తించుకుని నేను దాన్ని సంపూర్తి చేస్తూ వచ్చాను.
0: భగవాన్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ దట్ హీ వాంటెడ్. భగవాన్ డిడ్ ఆల్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెర్వెంట్ ప్రేయర్స్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఇన్ అండ్ అరౌండ్ అండ్ పుట్టబడి.
1: చూడండి, ఇంత పెద్ద హాల్ లోపల ఇంతమంది కూర్చున్నారంటే ఎవరు చేసింది?
0: You must have noticed one thing. You see very big gigantic hall here, very spacious. Who can imagine this hall? This hall is not for Bhagavan.
1: Andaki paropakara punyaya papaya parapetam. Paropakaram anetvanti chaala andariki mukhyamainatvanti.
0: We should help others.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: Andariki manam help chesukuntu povali.
0: We should go on helping everybody.
1: కానీ నీ హెల్ప్ కోసం నీవు చూడకూడదు.
0: బట్ యూ షుడ్ నాట్ గో బై యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ టు రిసీవ్ హెల్ప్.
1: సెల్ఫిష్ అనేటువంటిది వచ్చేసి సెల్ఫిష్. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ అండర్స్టాండ్, ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్. వీ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: కానీ ఈనాడు అంత సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ చేర్చూచే కూడా సెల్ఫిష్.
0: బట్ టుడే ఇన్ ఎవ్రీ ఏరియా వీ ఫైండ్ సెల్ఫిష్నెస్.
1: ఈ రాజకీయాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ అవంతా ఒక దుర్గుణములుగా రూపొంది ప్రపంచమంతా ప్రాకుతూ వచ్చింది.
0: ద పాలిటిక్స్ వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ దే హ్యావ్ యూ విల్ ఫైండ్ ఇట్ దేర్ ఇస్ పర్వర్షన్, దేర్ ఇస్ టోటల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ప్యాటర్న్.
1: కనుక ఈ పాలిటిక్స్ లేకపోతే అందరూ సుఖిస్తారు.
0: వెన్ దెర్ ఆర్ నో పాలిటిక్స్ ఆల్ విల్ ప్రాస్పర్, ఆల్ విల్ గ్రో.
1: చిన్న చిన్న వారంతా కూడా బయలుదేరుతున్నారు ఇప్పుడు.
0: And we find youngsters also getting involved in
1: politics. And
0: in a person who maintains his livelihood or by selling the cigarettes, he is also a politician now.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ పాలిటిక్స్ అంటే ఏమిటి దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
0: We should understand the meaning of politics and then behave accordingly.
1: అది ఎవరికి గుర్తించడం లేదు.
0: No one is understanding.
1: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
0: నౌ యూ సే ఐఎమ్ ద ఫైనాన్స్ మినిస్టర్.
1: ఫైనాన్స్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ఫైనాన్స్?
1: అది కూడా వారికి అర్థం తెలియదు.
0: ది ఫైనాన్స్ మినిస్టర్ డస్ నాట్ నో వాట్ ఫైనాన్స్ ఈస్.
1: ఎవరికి కావాల్సిన నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతూ ఉంటారు.
0: దే విల్ హ్యావ్ ఎ ఫీలింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ షుడ్ అప్రోచ్ మీ.
1: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఎనీథింగ్. They are also becoming politicians today.
1: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడా దానికి అపకారంగా చేస్తున్నారు.
0: Even when you are involved in acts of service to others, దే ఇంటర్ఫియర్.
1: మీరెవరు కూడా పాలిటిక్స్ లో చేరకండి.
0: దేర్ఫోర్ నన్ ఆఫ్ యూ షుడ్ ఎవర్ జాయిన్ పాలిటిక్స్.
1: నీ సశక్తి పైన నీవు ఆధారపడి ఉండు.
0: యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నీ సెల్ఫే సెల్ఫే.
0: యువర్ సెల్ఫ్ ఇస్ ద రియల్ సెల్ఫ్.
1: దానిపైన ఆధారపడండి.
0: రిలై ఆన్ యువర్ సెల్ఫ్.
1: ఇంటింటికి తిరిగి ఏదో ఓటు కోసం వెళ్ళిపోతుంటుంటే ఇదంతా మీరు ఎంత కూడా పేరైపోతున్నారు.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ డోర్ టు డోర్ సొలిసిటింగ్ ఓట్స్, వెల్ లైఫ్ విల్ బీ ఇన్ వెయిన్.
1: దైవం పైన ఆధారపడండి.
0: డిపెండ్ ఆన్ గాడ్.
1: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
0: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండాలి.
0: Therefore, depend on God.
1: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
0: Then only you will be successful and victorious.
1: నీ యొక్క దీని పేరు కూడా నీవు ఆశించకూడదు.
0: Don't think that you can manage yourself.
1: నీకు నీవు సెల్ఫ్ దీని పేరు పొందుతున్నప్పుడు హెల్ప్ చేయలేవు.
0: And in fact, if you are selfish, you cannot help anybody.
1: కనుక మీరంతా కూడా పది మందికి ఉపకారం చేయాలనే భావం మీలో రావాలి.
0: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
1: కనుక మీకు మంచి గుణం రావాలి.
0: You need good virtues.
1: త్యాగమైనటువంటి వర్క్ చేయాలి.
0: You should take that work which is full of sacrifice.
1: అందుకోసమే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచార్యాన్ని గీత కూడా చెప్పింది.
0: It is for that reason Gita declared that you have got through every right on action but not on the result.
1: మీరు యాక్షన్ చేయాలి.
0: Act in the right way.
1: కనుక మీరు ఏది కావాల్సిందే కూడా మీరు స్వయంగా పోయి ప్రయత్నం చేయండి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ టు బి అచీవ్డ్ పార్టిసిపేట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్.
1: ఇంకొకరిపైన ఆధారపడకండి.
0: డోంట్ డిపెండ్ అపాన్ ద థర్డ్ పర్సన్.
1: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాలను చక్కగా జీవించండి.
0: దేర్ఫోర్ బీ సెల్ఫ్ రిలయంట్, బీ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ మెయింటైన్ యువర్ ఓన్ ఫ్యామిలీస్.
1: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
0: భగవాన్ does not specifically mention anybody.
1: కనుక మీకు మీరు అభివృద్ధి కాండి.
0: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడి టు గ్రో అండ్ ప్రాస్పర్.
1: ఈ కుటుంబం అభివృద్ధి కావాలంటే, ఈ కుటుంబం మంచి విద్యార్థి కావాలంటే మీరంతా కూడా దైవాన్ని ఆశించాలి.
0: ఇఫ్ యూ వాంట్ యువర్ ఫ్యామిలీ టు డెవలప్ టు గ్రో అండ్ ప్రాస్పర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అన్ని కూడా ఎక్కడ చూసినా గాడే ఉన్నాడు.
0: యూ విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ గో.
1: చుక్కలన్నీ బ్రహ్మ.
0: అండ్ స్టార్స్ ఆర్ డివైన్.
1: చూడంగా అది బ్రహ్మ.
0: ఇఫ్ యు సీ ఇట్ ఇస్ డివైన్.
1: సూర్యుడు బ్రహ్మనే.
0: సన్ ఇస్ బ్రహ్మ.
1: కుట్ట ఈజ్ బ్రహ్మ.
0: యు ఫైండ్ గాడ్ ఆన్ మౌంటైన్.
1: గుంత ఈజ్ బ్రహ్మ.
0: అండ్ యు ఆల్సో ఇన్ ది డీప్ వ్యాలీ.
1: కుట్ట ఏంటంటే గుంతుకు తవ్వితే కదా గుట్ట అవుతుంది.
0: యు కెనాట్ ఫైండ్ ద మౌండ్ ఆన్ వన్ సైడ్ అన్లెస్ దేర్ ఇస్ ఎ పిట్ బై ఇట్ సైడ్.
1: కానీ ఈ మట్టి అంతా గుట్టగా మారిపోతుంది.
0: ఆల్ దాట్ ద సాయిల్ దట్ యూ కలెక్టెడ్ శాండ్ వుడ్ కమ్ టు ఎ మౌండ్ ఆర్ బై ఇట్ సైడ్.
1: ఆ శాండ్ తిరిగి గుంతలో పోయండి, అది గుంత అంతా కూడా మిట్ అవుతుంది.
0: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ ద సేమ్ పిట్ విత్ ద సేమ్ శాండ్ బై ఇట్ సైడ్.
1: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
0: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద పిట్ అండ్ ద మౌంటైన్ హియర్?
1: మట్టే భేదం.
0: ఇట్ ఈస్ దిస్ సాయిల్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డిఫరెన్స్.
1: మరి మీ హృదయాన్ని అంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా కనిపిస్తుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ ఇట్ విల్ బి మౌంటైనస్ ఇన్ ఇట్స్ స్టేచర్.
1: కానీ హార్ట్ను పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ను ఎండాజ్ చేసుకున్నాడని కాదు.
0: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
1: కనుక అది జబ్బుగా బయలుదేరుతుంది.
0: ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ ఈస్ ద డిసీజ్.
1: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
0: ద హార్ట్ డస్ నాట్ మీన్ ద ఫిజికల్ హార్ట్.
1: మన హృదయము.
0: ఇట్ ఈస్ హృదయ.
1: అందుకోసమే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
0: దట్స్ వై వీ సే గాడ్ ఈస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: అందరి ఎందు ఉంటుంది.
0: అండ్ దిస్ హృదయ ద స్పిరిచువల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
0: దేర్ఫోర్ దాట్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవన్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
0: వెన్ వన్స్ వీ హావ్ బ్రాడెన్డ్ అవర్ మైండ్ యూ విల్ హావ్ బ్రాడ్ ఐడియాస్.
1: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే
0: ఇఫ్ వీఆర్ సో నారో
1: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
0: వీ విల్ హావ్ చీప్ క్వాలిటీస్.
1: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
0: వీఆర్ నాట్ సో చీప్ యాజ్
1: దైవం. మనుషు రూపేణ
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ విత్ బ్రాడ్ విజన్ అండ్ లార్జ్ హార్ట్స్.
1: కనుక నేను భజన చేయించేది కానీ ఉపన్యాసాలు ఇచ్చేది కానీ మీ హృదయాలంత పెరగాలని.
0: భగవాన్ వాంట్స్ అస్ టు పార్టిసిపేట్ ఇన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ భజన్ సో దట్ విల్ హ్యావ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా పొంగుతుంది.
0: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
1: సంకీర్తన,
0: ఇట్ ఇస్ సంకీర్తన.
1: ఊరికి ఏదో కీర్తన పాడటం కాదు,
0: నాట్ మియర్లీ సింగింగ్.
1: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
0: యూ సింగ్ విత్ ఆల్ ద మెలడీ అండ్ బ్రాడ్ విజన్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నీవు ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని 10 మందికి పంచాలి.
0: యు ఆర్ నాట్ ఓన్లీ హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్, యు మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరికీ ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో హృదయం చాలా ఉప్పొంగిపోతుంది.
0: ఇఫ్ యూ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ మేక్ ఎవ్రీబడి ఇన్ ద విసినిటీ లిసన్ టు దట్ సాంగ్, దే విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్.
1: నేను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సింగ్, వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ సీ దట్ దే విల్ బి బ్రాడ్ మైండెడ్.
1: అప్పుడే మీరు గొప్ప హ్యూమన్ అని పిలిచవచ్చు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ యూ బిఫిట్ ద టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అప్పుడే మీరు మానవత్వాన్ని సార్థకం చేసుకున్నట్టు అవుతారు.
0: దెన్ ఓన్లీ విల్ బి ఫుల్ఫిల్లింగ్ అవర్ లైవ్స్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలకు అందరికీ పంచాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ వైడెన్ అవర్ హార్ట్స్, వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్ అండ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీబాడి.
1: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగా చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషములు ఉండినప్పటికీ మర్చిపోయి తన ఆత్మే పెద్దగా ఉండాలి.
0: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ ఫైండ్ సెల్ఫిష్ ట్రెండ్ ఎవ్రీవేర్. వన్ కాన్సన్ట్రేషన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్ నెగ్లెక్టింగ్ ఎవ్రీబడి.
1: నా కుటుంబం పెద్దగా ఉండాలి,
0: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి ఐడియల్ అండ్ గ్రో.
1: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి,
0: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి,
0: మై ఫ్యామిలీ అలోన్ షుడ్ బి లైట్ అండ్ షుడ్ బి ఆన్ ద టాప్.
1: ఇది చాలా చెడ్డది,
0: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫీలింగ్.
1: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
0: యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అదర్స్ ఆల్సో విల్ హ్యావ్ సిమిలర్ డిజైర్.
1: కనుక నీకున్నటువంటి ప్రేమనే వారికి కూడా ఉంటుంది.
0: దేర్ఫోర్ ద లవ్ దట్ యూ హ్యావ్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుక లవ్ ఈజ్ కామన్, లవ్ ఈజ్ వన్,
0: లవ్ ఈజ్ వన్,
1: లివ్ ఇన్ వన్,
0: లివ్ ఇన్ వన్.
1: అట్టి ఇదే నిజమైనటువంటి యొక్క ప్రేమ.
0: దట్ ఈస్ ద ట్రూ లవ్, ద సీక్రెట్ లవ్.
1: ప్రేమ అంటే నా బిడ్డలు, నా యొక్క భర్త, నా యొక్క భార్య, నా యొక్క బంధువులు అందరూ మాత్రమే క్షేమంగా ఉండాలని ఆ నేరో మైండ్ రాకూడదు మనకు.
0: లవ్ ఈజ్ నెవర్ నేరో మైండెడ్. లవ్ ఈజ్ నెవర్ లిమిటెడ్ టు వన్స్ ఓన్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ రిలేషన్స్.
1: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి,
0: దట్ ఆల్ షుడ్ బి వన్.
1: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్లా ఉండాలి?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి యునైటెడ్?
1: అందరూ ఎందుకు? నా యొక్క దేవుడే ఉన్నాడు.
0: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: అతను లేకుండా మీరు ఉండడానికి వీల్లేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
1: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
1: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
0: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
1: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
0: టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
1: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
0: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్, డెవలప్.
1: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు,
0: లవ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు యూ.
1: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
0: దిస్ లవ్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: బ్రాడ్ మైండ్ గా ఉండాలి,
0: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
1: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
0: నో వన్ షుడ్ సఫర్ లైక్ మీ, నో వన్ షుడ్ నాట్ హ్యావ్ డిఫికల్టీస్ లైక్ మీ, దట్ షుడ్ బి అవర్ ఫీలింగ్.
1: తమ వల్లే ఇతరులంతా కూడా బాధపడకూడదు.
0: అదర్స్ షుడ్ నాట్ ఫీల్ సో సాడ్ యాజ్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ నౌ.
1: అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ అభివృద్ధి రావాలి.
0: All should be happy, all should come up in life, should be our feeling.
1: Kanuka idu avalante premanu pechukunnappudu ee vidhamainatuvanti ek narrow mind raadu.
0: Therefore when once we develop faster love, we will never be narrow minded.
1: Kanuka ప్రేమముదిత మనసి తహు రామ రామ రామ.

0: లెట్ అస్ నౌ కలెక్ట్ ది డివైన్ పర్ల్స్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ అ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 1st January 2004 ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ న్యూ ఇయర్స్ డే. ఇన్ ద డిస్కోర్స్ భగవాన్ ఎంఫసైజెస్ దాట్ సర్వీస్ టు ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఇస్ సర్వీస్ టు గాడ్. He also reveals the fact that service is not confined to any particular area, but it includes every possible help that we can extend to others in any way.
1: Unnadidiyani cheppanga galarugani yenidiyani cheppanga lerusummi ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని లేనిదయ్యను లోకంబు కానరయ్య.
2: దట్ విచ్ ఇస్ ఎగ్జిస్టెంట్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ నరేటెడ్ దట్ విచ్ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ హ్యూమన్ ఇమాజినేషన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ The divinity, God only is the existence.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Ee naadu nootra samvatsaram ani andaru entayo nuruta lokutunnaru.
2: People are highly enthusiastic about this day, the New Year's Day.
1: Kaani adi kudanu ee naadu guruvaram naade prarambhamainadi.
2: The New Year's Day commenced this day that happens to be Thursday.
1: Oka dinamulo maatrame manam poolchukoni ee oka pandugalanu aanandaparchukovadam idi kevalam veritanam.
2: It is all our ignorance if we celebrate the festival basing on the days alone.
1: నిజమైన భక్తులకు నిత్యము ఒక పండుగనే.
2: ఫర్ ట్రూ డివోటీస్ ఎవ్రీ డే ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్.
1: కనుక నిత్యము మనం ఇది నూతన సంవత్సరమని నూతన దినమని నూతన గంటలని నూతన నిమిషములని మనం భావించుకొని ఆనందించడం ఎంతైనా ఆనందం.
2: ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు ఫీల్ బ్లిస్ఫుల్ at every moment, every hour, every day in our life.
1: Kanuka manaku nityamu nutana samvatsarame.
2: And hence every day happens to be a new day, a celebration.
1: Prema swaruplara,
2: embodiments of love.
1: Ee jagattunandu unnadanta innu kudanu kevalam anityamainatundi asashtamainatundi.
2: All that exists in this world is ephemeral and transitory.
1: Manamu nitya jeevitanni gurinchi yochistunname kaani bhavishyattu gurinchi gaani kalisipoyinatvanti daani gaani gurinchi manam vicharinchatam ledu.
2: We just spend the present moment ignoring the past and the future.
1: Kaani idi manavuni oka pedda ajnaname.
2: This is the sign of ignorance.
1: Eppatikappade unnatundi adi prastutamainatundi adi e satyamainatundi.
2: What that happens right now, this moment, is the truth.
1: Past is past.
2: Past is past.
1: Adi manam enta prarthinchina tirigi manaku raadu.
2: By repeated prayers you cannot recover, bring back the past.
1: Future kalagarbhamlo kalisipoyinadi.
2: The future is uncertain, still in the womb of time.
1: కానీ దానిని చూచుటకు సాధ్యము కాదు.
2: It is impossible for anyone to visualize the future.
1: కనుకని ప్రజెంట్ ఇదే నిజమైనటువంటి సత్యమైనటువంటిది సత్యం.
2: And hence the existence, the present, is the truth.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక పాస్ట్ ను ఫ్యూచర్ ను యోచిస్తూ కూర్చున్నారు మానవుడు.
2: Man has forgotten the basic truth in the existence, in the moment of time, and has been wasting his time brooding over the past and thinking of the future.
1: Annintigini manaku pradhanamainatundi sevane.
2: Of all most important thing is service.
1: Itti sevanu manam marchi రాబోయేటువంటి యొక్క భవిష్యత్తుని గురించి విచారిస్తూ, గడిచిపోయినటువంటి దానిని గురించి వగస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నాము.
2: We have forgotten our bounden duty of rendering service in the community. We go on worrying of the future and brood over the past.
1: Kanuka prema sarupulara,
2: embodiments of love,
1: sevala kante michinatvati sadhana manakote ledu.
2: We have to recognize there is no other spiritual practice which is more than that of service.
1: Sevanam, kirtanam, vishnu smaranam, pada sevanam, vandanam, అర్చనం, దాస్యేహం, ఆత్మ నివేదనం, ఇది అని మనం భావించుకుని ఇచ్చి సేవలను మనం మునిగిపోతున్నాము.
2: వి స్పెండ్ అవర్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ లైక్ సింగింగ్, లిసనింగ్, వర్షిప్, సెల్యుటేషన్, సరెండర్ అండ్ సో ఆన్.
1: కనుక మనకు నిత్య సత్యమైనటువంటిది సేవ యొక్క ఫలితమే ప్రధానమైనటువంటిది.
2: The consequence and the results of our eternal service is most important to be kept in view.
1: Adi purushulu itti sevana chetane danyulaipoyaru.
2: In fact, that is the cause for our liberation and redemption right from the beginning.
1: Manam nirantaram kodunu paraloka seva chestu raavali.
2: We have to offer incessant services to everybody.
1: Andu nimittame ee kayamu bhagavantu anugrahinchadu.
2: For that purpose this body is gifted.
1: Ee dehamu కేవలం తిని త్రాగి కాలమును వ్యర్థం చేసే నిమిత్తమే కాదు.
2: ద బాడీ ఈస్ గిఫ్టెడ్ నాట్ టు మేర్లీ స్పెండ్ టైమ్ ఇన్ ఫుడ్, రేమెంట్, షెల్టర్, డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అలోన్.
1: కనుక ఈ దేహమును పనులకు, సహజీవులకు సాధన చేసే నిమిత్తమై అందించినాడని సత్యాన్ని గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ హాస్ గివెన్ us దిస్ బాడీ టు సర్వ్ ద నైబర్హుడ్, ఎవ్రీబడీ ఇన్ సొసైటీ.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా సేవలో పాల్గొనాలి.
2: హెన్స్ ఎవ్రీవన్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
1: సేవ కంటే మించినటువంటి ఫలితం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో అదర్ థింగ్ దట్ ఇస్ గ్రేటర్ దెన్ సర్వీస్.
1: మహాపురుషులందరూ కూడా సేవ ద్వారానే ధన్యులవుతూ వచ్చారు.
2: ఆల్ నోబుల్ సోల్స్ హ్యాడ్ దేర్ లైవ్స్ రియలైజ్డ్, రిడీమ్డ్, లిబరేటెడ్ త్రూ సర్వీస్ ఓన్లీ.
1: కనుక సేవల్లో మీరు ప్రయత్నం చేయండి.
2: Therefore participate involved in service activity.
1: Bhajana sadhana kante kudanu ee seva le chaala pradhanamaina pettidi.
2: Of all kinds of spiritual practices the service is noblest and the highest.
1: Prema sarupulara,
2: embodiments of love,
1: seva ante em anukuntunnaru meeru?
2: What is that you think about service?
1: Edo parulaku kashtala samayamlo apra todpattamu, వారికి సహాయం చేయటము, వారి సేవల్లో పాల్గొనటము, ఇదే సేవలుగా భావిస్తున్నారు.
2: యూ కన్సిడర్ దట్ ద సర్వీస్ మెంట్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడీ అట్ ద టైమ్ ఆఫ్ అవర్.
1: కాదు కాదు.
2: నో,
1: మన దేహం నిరంతరం కూడాను సేవలు అందే దీన్ని అంకితం గావించాలి.
2: ద బాడీ మస్ట్ బి డెడికేటెడ్ టు సర్వీస్.
1: బాడీ లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
2: The body has got various limbs.
1: ఈ అంగములన్నీ కూడాను సేవల నిమిత్తమే అందించినవే కానీ మరొక కర్మల నిమిత్తం కాదు.
2: All the limbs of the body are meant to serve only.
1: ఈ సేవలు మనం మర్చిపోతున్నాము.
2: We have forgotten the spirit of service.
1: దేహములో ఉన్నటువంటి ప్రతి అంగము కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది.
2: Every limb has to be involved, spent in the field of action.
1: కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత గాయించినటువంటి.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైవ్స్.
1: మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము, ఎన్నియో సాధనలు చేస్తున్నాము, కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించము.
2: వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్, but they confer only temporary joy and happiness.
1: Prachina maharshulu prayatna purvakanga sadhanalu chesukoni dehanni sadinchinaru.
2: The ancient rishis, the seers of wisdom, have undertaken spiritual practice in all seriousness and were liberated.
1: Kanuka sevala kante minchinatvadi marokati ledani meeru nitya satyanni viswasinchali.
2: You should have full faith in this eternal truth that nothing is more than that of service.
1: ఎవరైనా బాధపడుతున్నటువంటి వారికి మనం సహాయం చేయాలి.
2: ఇఫ్ యూ ఫైండ్ ఎనీవన్ సఫరింగ్ బీ ఆఫ్ సమ్ హెల్ప్ టు దెమ్.
1: కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు, అన్నింటినీ కూడాను మనం సహాయం చేయాలి.
2: ద సఫరింగ్ నీడ్ నాట్ నెసెసర్లీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్. మన సర్వీస్,
1: మన ప్రాచీన సంస్కృతి పల్లెల్లోనే ఉంటున్నది కానీ పట్టణంలో లేదు.
2: ద ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ఇన్ విలేజెస్ అండ్ నాట్ ఇన్ సిటీస్.
1: సిటీస్ లోపల ఆ కల్చర్ ను అన్ని విధాలా పాడు చేస్తుంటారు.
2: ఇట్ ఈస్ ద సిటీ దట్ టోటలీ స్పాయిల్స్ ది ఏన్షియంట్ కల్చర్.
1: కనుక మనం పల్లెలకు వెళ్లి వారి కష్టములు దుఃఖములు విచారములు విచారించి వాటిని నివారణ గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి.
2: Therefore, we have to visit the rural areas, the villages, find out their problems and try to alleviate the suffering of the natives.
1: టౌన్లో పోతే కేవలము మనకు సుఖమును ఆనందమును సౌఖ్యాన్ని ఆశించి వెళుతున్నాం.
2: In fact, we move on to the towns and the cities expecting the comforts and conveniences and luxuries.
1: ఈ విధమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై కోరి మానవుడు తన దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు.
2: బై రన్నింగ్ ఆఫ్టర్ దీస్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ మ్యాన్ ఇస్ యాక్చువల్లీ రన్నింగ్ ఆఫ్టర్ ద సఫరింగ్ దేర్ బై.
1: నసుక లభ్యతే సుఖం, సుఖం నుంచి మనకు సుఖం రాదు, దుఃఖం నుంచి మనకు సుఖం లభిస్తుంది.
2: యూ కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇట్ ఇస్ ఓన్లీ ద సఫరింగ్ దట్ గెట్ ఫ్రక్టిఫైడ్ అల్టిమేట్లీ ఇన్ కన్ఫరింగ్ హ్యాపీనెస్.
1: అందు నిమిత్తమై ప్రాచీన మహర్షులందరూ కూడాను ఊరు గ్రామాలను వదిలిపెట్టి అరణ్యానికి చేరి ఏకాంతమైనటువంటి సేవ లోపల దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: దట్స్ ద రీజన్ వై ది ఏన్షియంట్ రిషీస్ ఆర్ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్, అవే ఫ్రమ్ ద సిటీస్ అండ్ టౌన్స్, స్పెండ్ దర్ లైఫ్ టైమ్ ఇన్ ఫారెస్ట్.
1: కనుక సేవలు చేయండి.
2: సో సర్వ్.
1: మన యొక్క చేతులు సేవల నిమిత్తమై వచ్చినది, ఎవరికైనా అబ్బా అతను నాకు మంచితనం చేశాడు అనే పేరుని తెచ్చుకుంటే అంతకంటే గొప్పతనం లేదు.
2: There is nothing other than rendering service to a person who is in need of your service. That gives you good name and fame.
1: కనుక మనము గుడ్ వర్క్ చేయాలి గాని మనము సహనమైనటువంటి యొక్క శాంతి జీవితాన్ని గడపాలి.
2: We should do good work and lead a peaceful life.
1: భగవంతునకు సేవలయందే ఆనందం కాని పూజలయందు కాని త్యాగములందు కాని ఆనందం లేదు.
2: In fact, God is very happy watching your services and not other forms of worship.
1: కనుక సర్వీస్ మనం చేయండి.
2: So we should serve.
1: The best way to love God is to love all, serve all.
2: The best way to God is to love all and serve all.
1: ఈ రెండింటిని మనం చక్కగా గుర్తించుకొని వర్తించితే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదు.
2: If we recognize these twin principles, there is no other greater spiritual path other than this.
1: ఈ నయా పైసా కూడాను మనం ఖర్చు చేయనక్కర్లేదు.
2: You don't need to spend money for this.
1: సేవలకై ఎన్నో లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం.
2: We are spending lakhs of money for service activity.
1: దానివల్ల ఏం మనకు లభిస్తుండాలి?
2: What is the result of all this?
1: ఏమీ లభించటం లేదు.
2: Nothing you get.
1: కనుక ఈ ధర్మం ఖర్చు పెట్టి ఈ వ్యర్థమైనటువంటి కాలాన్ని మనం అనుభవించడం కంటే సార్థకమైనటువంటి జీవితాన్ని జరుపుకోవటం చాలా ఉత్తమం.
2: Don't waste your time in spending money, high expenditure. Therefore, render service in true spirit.
1: మా ఈ సేవాధర్మం వారు కూడాను స్వామికి సేవలు చేయడానికని నిమిత్తమైపోయి అనేక రకములుగా శ్రమలు కోర్చి వారి జీవితాల్లో వారి జీతాల్లో చాలా వరకు నిలబెట్టుకుని వచ్చారు.
2: People pass through the struggle, the stress and strain to serve people and sacrifice their earnings.
1: ఇది ఎవరికి?
2: For whom is it meant that amount?
1: సేవలకై వచ్చినవి.
2: It is for service only.
1: దరిద్ర నారాయణ సేవని చేయటం ఇది చాలా ఉత్తమమైనటువంటిది.
2: To serve the poor people is the noblest of all.
1: కనుక నేను వారికి చెప్పాను, నాయన మీరు దాన్ని బ్యాంకులో పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఒక వడ్డీతో నిత్య సేవలు మీరు చేస్తూ రండి.
2: భగవాన్ వాంటెడ్ దెమ్ టు డిపాజిట్ మనీ ఇన్ ద బ్యాంక్ అండ్ అవుట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దే షుడ్ సర్వ్ ద కమ్యూనిటీ.
1: ధనం చేత ఏమాత్రమో మనకు గుణములు పెరగవు.
2: ఇన్ ఫ్యాక్ట్ వర్చ్యూస్ కెనాట్ బి డెవలప్డ్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ మనీ.
1: త్యాగేనేకి అంతరత్వ మానసు త్యాగమునందే మనకు యోగం ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది త్యాగా ద సాక్రిఫైస్ విచ్ ఇస్ యోగా ద స్పిరిచువల్.
1: కానీ భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నారు.
2: Because we are after this bhoga, the affluence.
1: కనుక మన భోగం చేత రోగమే వస్తుంది కానీ త్యాగం రాదు.
2: ఇట్ ఇస్ ది భోగా ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ విల్ పుట్ అస్ టు రోగా ద సఫరింగ్.
1: కనుక మీరు త్యాగం చేతనే యోగాన్ని సంపాదించండి.
2: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ త్యాగా ద సాక్రిఫైస్ యూ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యోగా ద స్పిరిచువల్ పా.
1: అప్పుడు ఆ వ్యక్తి ఎన్ని దినములు ఉంచో మీకు మీ నిమిత్తమై కాచుకుని ఉన్న ఆనందాన్ని మీకు అందిస్తాడు.
2: Naturally be able to make that person happy, the recipient of your service.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Daivanni chintinchinappatiki manaku prayojanam ledu.
2: ఈజ్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: ఈ థింక్ చేయటం చేత మీ యొక్క మనసు తృప్తి పడవచ్చు.
2: దిస్ థాట్ ఆన్ గాడ్ మే గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్.
1: ప్రతి జీవుడు దేవుడు అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
2: Understand the basic truth and conduct accordingly that everyone is basically divine.
1: అటువంటి వ్యక్తి యందు ఉన్నటువంటి దైవమే సర్వుల యందు కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: The divinity present in you is present in everybody and is in a blissful state.
1: ఈశ్వర సర్వభూతానాం ఈశావాసం ఇదం జగత్.
2: God dwells in all of the beings. The whole creation, cosmos is divine.
1: భగవంతుడు ఎక్కడో ఏదో ఒక గుడి యందు కట్టడలందు నిలిచి ఉన్నాడని మీరు భావించకూడదు.
2: God is not specially located in any building or in any temple specially built.
1: Deho devalaya prakto jivo deva samataha.
2: The very body is the temple and the indweller is the divine, the
1: ancient. Bhagavantu nijamaina mandiramu mana dehame.
2: Really the body is the true temple of God.
1: Adani yokka pratishtha mana hrudayame.
2: And God is installed in the heart.
1: Karukane deeniki hrudayamu ani peru pettaru.
2: And hence it is called hridaya.
1: Hrut plus daya hridayam.
2: Hrut plus daya is hridaya.
1: Ee hridayamlo daya bhavam pechukunnappude nijamaina aaradhana avutundi.
2: In fact, when you are full of compassion in your hridaya, that will be true act of worship.
1: Kalku hridayanni meeru abhivruddhi parchukondi.
2: Develop this compassion hridaya more.
1: ఈ హృదయం చేతనే మీరు ఏ సేవ చేసినా సార్థకం అవుతుంది.
2: విత్ దిస్ కంపాషనేట్ హార్ట్ యు విల్ సర్టన్లీ రియలైజ్ ద రిజల్ట్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: ప్రతి మానవుడు కూడాను దేవుడిగానే భావించండి.
2: కన్సిడర్ ఎవ్రీ వన్ యాస్ డివైన్.
1: దేవుడు ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కనుకనే అటు సర్వాంతర్యామి అనిపిట్టి ఈ దైవతత్వాన్ని మనం మర్చిపోయి
2: we have forgotten the divine principle which is all pervasive.
1: Alpamaina swalpamainaatunti yokka dehaanandamulu nimittamai manam paatu padutunnam.
2: We only struggle hard to pacify and please the body which is momentary and temporary.
1: Ee dehamtho manam em maatram sahaanni pondalemu.
2: The happiness cannot be acquired out of this body.
1: Ee dehamu oka vidhamainaatunti panjaramu.
2: This body is a sort of a cage.
1: ఈ యొక్క దీనిలో మనం ఒక విధమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తామని ప్రార్థిస్తున్నాము.
2: ఇన్ దిస్ లిమిటెడ్ బాడీ యు వాంట్ టు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ హ్యాపీనెస్.
1: దీని వల్ల మనకు ఆనందం జరగదు.
2: యు కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి బ్లిస్ఫుల్ ఇన్ దిస్ బాడీ.
1: దేహము పాంచభౌతికము.
2: ద బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూలక తప్పదెప్పుడు.
2: బౌండ్ టు ఫాల్ సమ్ డే రాదర్.
1: దేహి నిరామయుండు.
2: ద ఇన్వెలర్ ఇస్ ఎటర్నల్.
1: కణుతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్దులు లేవు.
2: ద ఇన్వెలర్ నైదర్ హ్యాస్ అ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్. ద లిబరేషన్ ఆర్ బాండేజ్ ఎయిదర్.
1: ఆ దేహి దేవదేవుడు.
2: అండ్ దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్.
1: మదిన్ గమనింపక ఆత్మరూపుడై.
2: అండ్ హీఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద సోల్.
1: కనుకనే ఇట్టి ఆత్మరూపుణ్ణి మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: We have to make every effort to know the true self, Atma.
1: ఏదో బయట ఉన్నాడని పరమాత్మనే ఈ యొక్క బొమ్మలను మనం పూజిస్తున్నాము.
2: We are run after the pictures thinking that God is outside.
1: ఎక్కడ పోయినప్పుడు గాడ్ మానవాకారంతోనే ఉంటున్నాడు.
2: You find God in human form all around.
1: కనుకనే ఏక వ్యోధ పురుషులందరూ కూడాను దేహం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: అట్టి మానవులను బాధ పెట్టి కనిపించినటువంటి దేవుణ్ణి పూజిస్తుంటుంటే నీకు జరిగేది ఏమిటి?
2: యు పుట్ ద హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ద వెరీ డివైన్ పుట్ హిమ్ టు సఫరింగ్ అండ్ యెట్ యు వాంట్ టు వర్షిప్.
1: నీ ఎదుట ఉన్న ప్రతి మానవుడు కూడాను దేవుడే.
2: ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ గాడ్.
1: అట్టి ప్రత్యక్ష దేవుణ్ణి మనం విశ్వసించి పరోక్షమైనటువంటి నాస్తికమైనటువంటి దేహాన్ని ఆశిస్తున్నాం.
2: We have forgotten the direct manifestation of the divinity in the human form and we run after the pictures and other idols.
1: కనుక ఈ పిక్చర్స్ ను ఈ బొమ్మలను పూజించడం కొంచెం మానుకోండి.
2: Better we put a stop worshipping the idols and
1: నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని నీవు దైవంగా భావించు.
2: Consider the man in front of your God.
1: నీకు ద్వేషం అయినటువంటి వాడు కూడాను ఈ దగ్గరకు వచ్చినప్పటికీ హలో బ్రదర్ అని పిచ్చరించు.
2: You may face a person, your enemy, but yet you talk to him in all cordiality.
1: అప్పుడు హలో బ్రదర్ అంటే ఆ ద్వేషి కూడాను తాను కూడా హలో బ్రదర్ అంటాడు.
2: When once you say hello brother, the person who hates you bitterly would also respond saying hello brother.
1: వీడు నాకు ద్వేషుడని వాడిని ఏమైనా బూత తిట్లు తిట్టేకపోయితే వాడు కూడా నిన్ను భూత తిట్లు తిట్టాడు.
2: బికాస్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యూ గో ఆన్ అక్యూజింగ్ హిమ్ యూ విల్ బి అక్యూజ్డ్ ఇన్ టర్న్.
1: కనుక అట్టి ప్రయత్నంలో మనం పాల్గొనకండి.
2: డు నాట్ ఇండల్జ్ ఇన్ సచ్ మీన్ పార్ట్.
1: ప్రతి ఎదుటి వచ్చినటువంటి భక్తిని కూడాను గౌరవించు.
2: రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: గౌరవించినప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతుంది.
2: వెన్ యూ రెస్పెక్ట్ యూ విల్ బి రెస్పెక్టెడ్.
1: కానీ ఈనాటి మానవుడు గౌరవుల కోసమని పాటు పడుతున్నాడు.
2: మ్యాన్ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ ఎవ్రీవేర్.
1: కానీ నీవు ఇంకొకరికి రెస్పెక్ట్ చేయకపోయినప్పుడు నీకు పనులు ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు?
2: వెన్ యూ డు నాట్ రెస్పెక్ట్ అదర్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్.
1: కనుక నీవు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ పుచ్చుకో.
2: దేర్ఫోర్ రెస్పెక్ట్ అదర్స్ అండ్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: దేశంలో దేహంలో ప్రతి మానవుని ఎందుకు రెస్పెక్ట్ గౌరవాన్ని మనం అందుకునే నిమిత్తమై జన్మించామే కాని గౌరవాన్ని అందుకునే నిమిత్తమై పూజించాము కాని మన దేహము గౌరవము పూర్తిగా రాదు.
2: దేర్ఫోర్ వీఆర్ విత్ దిస్ బాడీ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడి అండ్ టు షో రెస్పెక్ట్ టు ఎవ్రీవన్.
1: అది ఈనాడు మనం సాధించవలసినటువంటిది.
2: దాట్ ఈస్ టు బి అచీవ్ టుడే.
1: మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాడు కూడా మంచి మాటలు మాట్లాడతాడు.
2: వెన్ వి టాక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ యూ విల్ ఆల్సో హ్యావ్ సచ్ వర్డ్స్ ఇన్.
1: మనం గౌరవంగా వారికి పలకరించినప్పుడు వారు కూడా మనల్ని గౌరవంగా పలకరిస్తారు.
2: వెన్ యూ టాక్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ ది అదర్ పర్సన్ ఆల్సో విల్ టాక్ టు యూ రెస్పెక్ట్ఫుల్లీ.
1: అది మనకు ఈనాడు మానవుడు సాధించవలసినటువంటిది.
2: దాట్స్ వాట్ వీ హావ్ గాట్ టు అచీవ్ టుడే.
1: ఒక నమస్కారం చేసినప్పుడు ఆ నమస్కారం ఎవరికి పోతుండాలి?
2: ఇఫ్ యూ డూ నమస్కార్ హూమ్ డస్ ఇట్ గో?
1: ఈ పాంచభౌతికమైనటువంటి దేహం కోసం కాదు.
2: ద నమస్కార్ సాల్యుటేషన్ డస్ నాట్ గో టు ద బాడీ ఓన్లీ.
1: ఆ హృదయమునకు నేను నమస్కారం చేస్తుంది.
2: యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ టు ద ఇన్వెలర్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక మరినప్పు కొంప ఈ దేహము.
2: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డర్ట్.
1: నగ్గడి సేవక గంప ఈ దేహము.
2: అండ్ దిస్ బాడీ ఈజ్ దేర్ సింప్లీ టు సర్వ్.
1: జాత సంచలనము బంధు దుంప.
2: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
1: అయ్యాదం లేని కంప.
2: అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ థాని బుషెస్.
1: ఈ థాన్ బుషెస్ లోపల మనం ఏం సాధిస్తాము?
2: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఎక్స్పెక్ట్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ బాడీ?
1: కనుకనే ఈ దేహమును నీవు ఆధారం చేసుకుని
2: డోంట్ రిలై ఆన్ ద బాడీ.
1: పాపమును మనం పూజించుకోకూడదు.
2: అండ్ సింప్లీ పో సింప్లీ డోంట్ నాట్ అక్రూ
1: ఈ దేహమును పరల సేవ నిమిత్తమై నీవు పోషించుకో.
2: ద బాడీ హాస్ గాట్ టు బి మెయింటైన్ అండ్ సస్టైన్ టు సర్వ్.
1: కనుకని మనం ఈ నిమిత్తమై దేహాన్ని వచ్చామని మనం భావించాలి.
2: We have to consider that God has given this body for this purpose.
1: మనం దేహాన్ని అందుకున్నందుకు
2: having been gifted.
1: దేహాన్ని సుఖపెట్టుకునే నిమిత్తం కాదు.
2: The body is gifted not to enjoy the pleasures of life.
1: ఏమిటి ఈ దేహంతో కలిగే సుఖము?
2: What pleasure you get in this body?
1: ఏమి ప్రయోజనం లేదు.
2: It's useless.
1: ఒక్క నిమిషం లోపల మనం ఎన్నో సంవత్సరాలు బతుకుతాము.
2: We may live for a long time.
1: కానీ అది పోయే సమయంలో ఒక క్షణం కూడా మనకు తెలిపిపోదు.
2: But as the end approaches, you will not come even for a moment before.
1: ఇది క్షణంలో ఉండేటువంటి ఒక జీవితానికి మనం ఇంత గౌరవమా?
2: The life which is so transient, momentary, fleeting, why do you waste your time?
1: మన హృదయాన్ని గౌరవించాలి.
2: Respect your heart.
1: జీవుణ్ణి గౌరవించాలి.
2: Respect the indweller.
1: అదే మన దేవసేవ.
2: And that is the true service.
1: అట్టి దేవసేవను మనం సాధించడానికి ఈ దేహమును మనం పూనుకోవాలి.
2: We have to make use of our body to serve God in human form.
1: అప్పుడు నిత్యము మనకు నూతనమైన సంవత్సరంగానే అవుతుంది.
2: Then every day will be a matter of celebration. There's melody in our life.
1: సంవత్సరానికి ఒక పర్యాయము ఒకరికి సర్వీస్ చేయడానికి పోతే ఇంతే నా జీవితము.
2: We don't have to wait just for one day in a year. Is that the life?
1: కాదు కాదు.
2: No.
1: జీవితం అంతా కూడాను బ్రహ్మమైనటువంటిది.
2: The whole life, in fact, is full of dust the word, dust thou return.
1: కానీ గౌరవమే మనకు చిన్మయమైనటువంటిది.
2: And the respect is because of that eternal divinity in you.
1: ఈ గౌరవాన్ని నీవు సంపాదించుకో.
2: Acquire, achieve this divinity.
1: లింకన్ మీకు తెలుసును.
2: Yes. Lincoln was highly respected.
1: ఆయన 10 మంది షోకులో ఉండేటువంటి వాళ్ళ చేతిలో స్కూల్కి పోతూ వచ్చాడు.
2: He was going to school along with his classmates.
1: కానీ ఆ క్లాస్మేట్స్ అంతా కూడా గొప్ప విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఒక నగలు ధరించుకొని వాళ్ళు వెళుతున్నారు స్కూల్.
2: క్లాస్మేట్స్ దే వర్ వేరింగ్ కాస్ట్లీ డ్రెస్సెస్ అండ్ ప్రొసీడింగ్ టు స్కూల్ ఎవ్రీ డే.
1: కానీ లింకన్ కేటి కాస్ట్లీ డ్రెస్ లేదు.
2: బట్ ది లింకన్ కుడ్ నాట్ అఫోర్డ్ కాస్ట్లీ డ్రెస్.
1: చిరిగిపోయిన వస్త్రము కుట్టించుకుని తల్లితో దాన్ని ధరించుకొని పోయేటువంటి వాడు.
2: హీ హ్యాడ్ టు వేర్ వోర్న్ అవుట్ క్లోత్స్ క్లోత్స్ విచ్ ఆర్ టోర్న్.
1: ఒకనాడు తల్లి దగ్గరికి పోయి ఏడ్చాడు.
2: One day he went to his mother and cried.
1: Amma, nenu school ku poru.
2: He said, Mother, I won't go to school.
1: Na toti manavulandaru kuda nannu chusi haasyam chestunnaru.
2: All my classmates are making fun of me.
1: Nannu heenanga chustunnaru.
2: They are considering me very low.
1: Endukanaga naalo manchi vastralu levu.
2: The reason is I don't have costly dress.
1: Nenu bidavaadu ani cheppani vidu poor people ani nannu chaala haasyam chestunnaru.
2: They consider me very cheap because I am a poor boy.
1: అప్పుడు ఆ తల్లి కుమారుని చెంత కూర్చోబెట్టుకుని
2: And mother beckoned the son.
1: నాయనా ఇంత మాత్రమునికే నీవు వగచలక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు వరీ అండ్ క్రై ఫర్ దిస్.
1: అదంతా నీ యొక్క భవిష్యత్తుకు మంచిది అని ఉన్నాడు.
2: ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ ఫర్ యువర్ ఫ్యూచర్.
1: కానీ ఏది చూసినప్పటికీ ఇది కాస్ట్లీ నీకు వెళ్ళని కట్టనక్కర్లేదు.
2: డూ నాట్ అటాచ్ ది వాల్యూ టు ఎనీథింగ్ కాలింగ్ ఇట్ కాస్ట్లీ బి దాట్ బి.
1: ప్రతి మానవుని నీవు గౌరవించుకుంటూ పో.
2: యు గో ఆన్ రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్ యూ మీట్.
1: నిన్ను అందరూ కూడా గౌరవిస్తారు.
2: దెన్ ఎవ్రీ వన్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ.
1: కనుక అప్పుడు అందరినీ గౌరవించుకుంటూ వచ్చాడు.
2: From that day he started respecting everybody.
1: చెప్పులు కుట్టేటువంటి వాడి దగ్గర కూడా పోయి, ఓ నాయన నీవెంత ధన్యుడు నాయన.
2: Even when he approaches the cobbler, he would say, you are simply great.
1: మీకు కాళ్ళకు బాధలు లేకుండా ముందు గుచ్చుకోకుండా ఈ యొక్క దీని ఈ మానవుడు మీకు సమర్థిస్తున్నాడు.
2: In fact, you are supplying the footwear which will be protecting the feet against the pinching of the thorns on the way.
1: కాబట్టి అతన్ని గౌరవించాలి.
2: So you have to respect him in a cobbler.
1: ఆ చెప్పులే లేకపోతే మనం ముండల్లో కంపల్లో తిరిగి ఎన్నో బాధలకు గురి అయి ఉంటాం.
2: Without the footwear, naturally we will suffer as we walk along.
1: ఆ విధంగా పోతూ ఉంటే,
2: as days went on like that,
1: కొన్ని దినముల లోపల తనకు గౌరవం వచ్చింది.
2: After a couple of days he was highly respected.
1: తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది.
2: ఇట్ వాజ్ ది ఎలక్షన్ టైం.
1: ఈ ఎలక్షన్ లోపల అందరూ ఇతన్ని నువ్వు స్టాండ్ కావని చెప్పారు.
2: ఆల్ ఆఫ్ దెం వాంటెడ్ హిమ్ టు కంటెస్ట్ ది ఎలక్షన్.
1: అప్పుడు అతను, నాయన నేను బీదవాడిని, నాకెవరిస్తారు ఓటు, నేను ఉండను అన్నాడు.
2: అండ్ దెన్ హీ సెడ్ ఐ యామ్ పూర్, హౌ కెన్ ఐ కంటెస్ట్ ది ఎలక్షన్ విచ్ మీన్స్ ఎక్స్పెండిచర్.
1: ఎలక్షన్ అనుకుంటే కొన్ని కోట్ల ఖర్చు పెడుతున్నారు మన భారతీయులు.
2: భారతీయ స్పెండ్ క్రోర్స్ ఆఫ్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్.
1: ఒక బెగ్గర్కు ఒక కాసు ఇవ్వాలంటే వెనుకపోతున్నారు.
2: దే ఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఏ పై టు ఏ బెగ్గర్.
1: ఇలాంటిది ఆ పూజ యొక్క తత్వం.
2: ఇస్ దట్ వర్షిప్? నో.
1: లేదు. అప్పుడు తల్లి యొక్క బోధన విని,
2: having responded to his
1: ప్రతి మానవుని కూడా గౌరవిస్తూ గౌరవంతో మాట్లాడుకుంటూ వచ్చాడు.
2: లింకన్ వెంట్ ఆన్ టాకింగ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ ఎవ్రీబడి.
1: ఈ రెస్పెక్ట్ వల్ల ఆ లింకన్ కు గొప్ప పేరు వచ్చింది.
2: బికాస్ ఆఫ్ దిస్ రెస్పెక్ట్ హి వాస్ హైలీ ఎస్టీమ్డ్.
1: స్నేహితుల యొక్క ప్రతిఫలం చేత అతను ఎలక్షన్ కు నిలిచాడు.
2: బికాస్ ఎంకరేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ హీ కంటెస్టెడ్ ఇన్ ది ఎలక్షన్.
1: ఆ ఎలక్షన్ లోపల ఈ లింకన్ కి గొప్ప విజయాలు సంపాదించింది.
2: దేర్ ఇన్ ది ఎలక్షన్ హీ వన్.
1: అతన్ని క్రమక్రమేణ అందరూ చేరారు. అతన్ని అమెరికా ప్రెసిడెంట్ గా తయారు చేశారు.
2: దెన్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా.
1: అప్పుడు అందరూ గౌరవించారు.
2: ఆల్ రెస్పెక్టెడ్ హిమ్.
1: తల్లి దగ్గరికి వచ్చాడు.
2: హీ కేమ్ టు మదర్.
1: తల్లి, నీ యొక్క ప్రబోధనే నాకు ఇంత గౌరవాన్ని అందించింది.
2: మదర్, ఐ కుడ్ విన్ ఆల్ ద నేమ్ అండ్ ఎస్టీమ్ బికాస్ ఆఫ్ యువర్ టీచింగ్స్.
1: కనుక తల్లి చాలా గౌరవాన్ని, మంచి పేరును సంపాదించేటువంటిది.
2: In fact, it's mother who is the cause for your good name.
1: తల్లి యొక్క గౌరవాన్ని మనం నిలపాలంటే ఆమె యొక్క ఆజ్ఞను మనం శిరసావహించాలి.
2: We have to uphold the good name of the mother by following her command.
1: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ అని మాతాపితులను పెద్దగా బోధించారు.
2: That's the reason why we have been taught from the earlier times that mother is God, father is God.
1: మదర్ ఒక బాడీ వంటిది.
2: Mother is like a body.
1: తండ్రి ఈ ఆత్మ వంటి వాడు.
2: Father is the indweller, the spirit.
1: మదరు ఫాదర్ రెండింటిని మనం గౌరవిస్తురండి.
2: So you must respect mother and father.
1: అప్పుడు మనకెంతైనా గౌరవం లభిస్తుంది.
2: Naturally you will win the good name.
1: ఈ విధంగా పోయినటువంటి ఒక లింకన్ ఎంతనో గొప్ప పేరును సంపాదించాడు.
2: Like that Lincoln was highly prestigious and famous.
1: ఈనాడు మనం ఏమి సంపాదిస్తున్నాము?
2: టుడే వాట్ ఇస్ దట్ వి ఆర్ గెటింగ్ టుడే?
1: అమ్మానాన్నలు సంపాదించి పెట్టినటువంటి ధనమంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
2: వి ఆర్ వేస్టింగ్ ద మనీ ఆఫ్ అవర్ పేరెంట్స్.
1: కానీ వాళ్ళకి అగౌరవం తెప్పిస్తున్నాము.
2: అండ్ వీ బ్రింగ్ డిస్రెప్యూట్, బ్యాడ్ నేమ్ టు అవర్ పేరెంట్స్.
1: కనుక ఇంకా మనం తెచ్చేది ఏంటి?
2: వాట్ ఇస్ దట్ వి గెట్?
1: కాదు కాదు.
2: That's not.
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి దానిని మనం సద్వినియోగం చేయాలి.
2: ఆల్ ద మనీ ఆఫ్ ద పేరెంట్స్ మస్ట్ బి స్పెండ్ ప్రాపర్లీ.
1: దేహంలో ఉన్నటువంటి రక్తపొట్టు ప్రతి ఒక్కటి కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రేమ తత్వమే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: ఆ యొక్క బ్లడ్ డ్రాప్ ని కూడాను ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం దానం చేయాలి.
2: ఈవెన్ ద బ్లడ్ డ్రాప్ హ్యాస్ గాట్ బి సాక్రిఫైస్డ్ if other person is in need of your blood.
1: నీవు స్వార్థానికి ప్రయోజనం కావద్దు.
2: యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనమే మానవుణ్ణి హీనునిగా గావిస్తుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దట్ రూయిన్స్ ద మ్యాన్.
1: కనుక అతను క్రమక్రమేణా అమెరికాకు రెండు పర్యాయములు ప్రెసిడెంట్ అయ్యాడు.
2: అండ్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్వైస్.
1: ఇతన్ని చూచి అందరూ ఎంతో ఆనందిస్తూ వచ్చారు.
2: పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్.
1: మీకందరికీ తెలుసు.
2: యు ఆల్ నో
1: చర్చిల్.
2: విన్స్టన్ చర్చిల్.
1: ఈ చర్చిల్ ఇంగ్లాండ్ లోపల గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినాడు.
2: Winston Churchill was the Prime Minister of England.
1: అప్పుడు అతను చెప్తూ వచ్చాడు,
2: then he declared,
1: భారతీయులు గొప్పవారిని పూజపెట్టుంటే చాలా గౌరవిస్తున్నారు.
2: Indians are highly reputed and they were respected.
1: కానీ వారు చేసేది ఏమిటి?
2: What is that they do?
1: తల్లిదండ్రులు సంపాదించినటువంటి ధనాన్ని తీసుకుని పోవటము, దుర్వినియోగం చేయటము, దుష్ప్రవర్తనలో మునుగటము, దురభ్యాసంలో పాల్గొనటము.
2: The Churchill said they are misusing the money of their parents by their bad behavior in all their vices.
1: కనుక ఆ విధమైన దీంతో నీవు ధనం ఖర్చు పెట్టి నీకేమాత్రము ధన్యత కాదు.
2: If you spend money like that, you will never be successful.
1: కనుక వారు ఇంతవరకు చేసినటువంటి దాన్ని తల్లిదండ్రులకు ఎంతటి గొప్పతనం పేరు సంపాదించాడు.
2: With all this, we should see that the parents will get a good name because of us.
1: తన పోయే సమయం లోపల తల్లిదండ్రుల పేరును మాత్రమే స్మరించారు.
2: As he was leaving, he only thought of his parents only.
1: వారి పేరును తలుచుకొని
2: he was thinking of the parental love.
1: సాధన చేస్తూ వచ్చాడు.
2: And he did every
1: కొన్ని దినములకు ఆ లింకన్ చాలా గొప్ప ప్రఖ్యాతి అయినటువంటి పేరును సంపాదించాడు.
2: And Lincoln was highly reputed at the world level.
1: ధనం వల్ల కాదు,
2: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ,
1: గుణం వల్లనే,
2: బికాస్ ఆఫ్ వర్చ్యూ.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణహీనుడే.
2: దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీ నీడ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ ఎల్స్ ద మనీ యూజ్
1: ప్రయోజనము. ధనవంతుడు గొప్ప గొప్ప మేడల మంత్రి కడుతుంటాడు.
2: ఏ రిచ్ మ్యాన్ మే హ్యావ్ మల్టీ స్టోరీడ్ మ్యాన్షన్స్,
1: కానీ తన కించిత్ అయినా కూడా సుఖం లేదు.
2: బట్ హీ డజంట్ ఎంజాయ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీ.
1: ఇంకా నేను సంపాదించాలి, ఇంకా నేను సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నాడు.
2: హీ వాంట్స్ టు అమాస్ వెల్త్ మోర్ అండ్ మోర్.
1: ఈ సంపాదించినంత ఏం చేస్తున్నాడు?
2: వాట్ విల్ హ్యాపన్ టు దిస్ మనీ?
1: అంత దుర్వినియోగం చేస్తున్నాడు.
2: హీ మిస్యూజెస్ వేస్ట్ ద మనీ.
1: కనుక మనం
2: రిప్యూటెడ్ అట్ ద వరల్డ్ లెవెల్.
1: ధనం వల్ల కాదు,
2: ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ,
1: గుణం వల్లనే,
2: బికాస్ ఆఫ్ వర్చ్యూ.
1: కనుక ప్రపంచంలో ఎంత ధనవంతులైనా కానీ గుణం లేకుండా పోతే వాడు గుణ

0: ద మనీ వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్ప్రవర్తనలో ఉండాలి.
0: బై గుడ్ బిహేవియర్
1: సత్యయోగం చేయాలి.
0: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితానికి శాంతి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద పర్మనెంట్ పీస్ ఇన్ యువర్ లైఫ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: శాంతి శాంతి శాంతి శాంతి కావాలని ఏడుస్తున్నారు.
0: ఎవ్రీబడి అస్పైర్స్ టు బి పీస్ఫుల్. ది క్రై ఫర్
1: శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ పీస్?
1: మానవుల్లో ఉంది.
0: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: మనలో ఉంది.
0: విత్ ఇన్ యూ.
1: మనమే పరమ పవిత్రము.
0: అండ్ యు ఆర్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ పీస్.
1: నీకంటే మించినటువంటి శాంతి వేరే మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: పీస్ ఈజ్ మీ ఎందు.
0: పీస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విత్ ఇన్ యూ.
0: విత్ ఇన్ యూ.
1: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ప్రేమ ఈజ్ విత్ ఇన్ యూ.
0: లవ్ ఈజ్ విత్ ఇన్ యూ. పీస్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: ఇటువంటి నీ ఎందే ఉండినటువంటి యొక్క సర్వమును నీవు కోల్పోతూ,
0: యు హావ్ ఫర్గాటన్ దట్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: అలాంటి దాన్ని ఏదో పెద్దగా సంపాదించాలని మనం గొప్ప గొప్ప మేడలు కడుతున్నాము.
0: యూ వాంట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్ అండ్ అమాస్ వెల్త్.
1: దినదినం సంపాదించేటువంటి ఎంత కూడా వ్యర్థమైపోతుంది అది.
0: ఆల్ ద మనీ దట్ వీ ఎర్న్ డే బై డే ఈజ్
1: వేస్ట్. ధనము నీ గుణం అంత కూడా వ్యర్థమైపోతుంది అది.
0: ఆల్ ద మనీ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: మనం గుణము సంపాదించాలి.
0: సో వీ హావ్ గాట్ టు బి వర్చువస్.
1: గుణం కంటే మించినటువంటి ధనం మరొకటి లేదు.
0: దేర్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ మోర్ దాన్ దట్ ఆఫ్ క్యారెక్టర్.
1: గుణం ఖర్చు పెడితే పెరిగేటువంటిదే కానీ తరిగేటువంటిది కాదు.
0: వర్చ్యూస్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ద మోర్ యూ కల్టివేట్.
1: కనుక మనకు ధనం కాదు గొప్ప.
0: ఇస్ నాట్ ద నథింగ్ గ్రేట్ బీయింగ్ రిచ్.
1: గుణమే చాలా ప్రధానమైనటువంటిది.
0: ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఆ గుణంకు మించినటువంటి ధనం లోకంలో ఎక్కడ మనకు లభించదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ దట్ ఆఫ్ వర్చ్యూ.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు ధనం నిమిత్తమే మీరు ఎంతో చదువు చదువుతున్నారు.
0: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ టు ఎర్న్ మనీ.
1: దేనికోసం ఈ ఎడ్యుకేషన్?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ధనం సంపాదించే కోసమని.
0: ఇస్ ఇట్ ఓన్లీ టు ఎర్న్?
1: ధన సేవకులైనా కానీ దైవ సేవకులు కాలేదు.
0: After all, you can become the servant of the money, but you should be servant of God.
1: Servant of God and it is a predominant entity.
0: To be the servant of God is most important.
1: Servant of money and it will be ninnu patanakam chestundi.
0: If you are the servant of the money, you will ruin yourself.
1: Patanam undachindi kontha varaku nu.
0: Money is necessary to some extent.
1: కాని అధికమైనటువంటి ధనము మనకు అశాంతిని అందిస్తుంది.
0: టూ మచ్ ఆఫ్ మనీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
1: మనకు కావాల్సినటువంటిది ప్రేమ అనే ధనమును పెంచుకోవాలి.
0: వీ మస్ట్ హ్యావ్ ద వెల్త్ ఆఫ్ లవ్,
1: సత్యం అనేటువంటి యొక్క ధనమును పెంచుకోవాలి.
0: వెల్త్ ఆఫ్ ట్రూత్,
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ నో అదర్ గ్రేటర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
1: కనుక సత్య ధర్మంతో మన జీవితాన్ని ధన్యం గావించుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ టు రిడీమ్ అవర్ లైఫ్స్ బై ఫాలోయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అంతేకాని ధనమును మాత్రం పెట్టుకుని బ్యాంకుల నిండుకు పెట్టుకుని బ్యాంక్ బుక్లు తన దగ్గర కాపాడుకుంటూ కూర్చుంటే నీకేమి చిక్కుతుంది?
0: ఇఫ్ యూ గాట్ లాట్ ఆఫ్ మనీ టు అవర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్, వాట్ ఫార్ ఇస్ ఇట్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
1: పోయేటప్పుడు కించిత్తేనా మనం వెంట రాదు.
0: యాజ్ వీ లీవ్ దిస్ వరల్డ్ యూ కెనాట్ టేక్ మనీ విత్ యూ.
1: రాజా,
0: this is said by the king.
1: ఆయన ఒక ధర్మాన్ని బోధించాడు.
0: This is taught by him.
1: నేను ఎంతో గొప్పవాణ్ణి.
0: ఐఎమ్ రిచ్ మ్యాన్.
1: నేను గొప్ప శ్రీమంతుణ్ణి.
0: ఐఎమ్ వెరీ రిచ్
1: అని పెరుగుతూ పెరుగుతూ పోయాడు.
0: అండ్ హీ వాస్ ప్రైడింగ్ హింసెల్ఫ్.
1: కానీ అతనే ఇండియా దేశం పైన పతనం చేయడానికి వచ్చాడు.
0: అండ్ దెన్ అలెగ్జాండర్ కేమ్ హియర్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
1: ఈ అలెగ్జాండర్ భారతదేశం అంతా చుట్టాడు.
0: అలెగ్జాండర్ వెంట్ రౌండ్ భారత్.
1: ఏమి తనకు మంచి కనపడలేదు.
0: హీ డిడ్ ఫైండ్ ఎనీ గుడ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: అతని అన్ని దేశాలను సంపాదించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ కాంక్వర్ ద హోల్ వరల్డ్.
1: కరెక్ట్ కాబట్టి ఇండియా దాటి వెళ్లిపోయే సమయం లోపల,
0: వై లీవింగ్ ఇండియా,
1: హార్ట్ అటాక్ వచ్చింది.
0: హెడ్ హార్ట్ అటాక్.
1: అప్పుడు దగ్గర ఉన్నటువంటి వారందరినీ పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ ఎవ్రీబడి టు కమ్ క్లోజ్ టు హిమ్.
1: నాయన మీరు రండి.
0: యు కమ్ హియర్.
1: నాకు చాలా బాధ కలుగుతుండాలి.
0: ఐఎమ్ సఫరింగ్ నౌ.
1: నా మీరే నాకు సహాయం చేయాలన్నారు.
0: యూ షుడ్ హెల్ప్ మీ, హీ సెడ్.
1: ఏమిటి మీ బాధ?
0: What's your suffering?
1: మీకు కావలసినటువంటి ధనం ఉంది, కావలసినటువంటి గుర్రములు, కావలసినంత రథాలు అన్ని ఉంటున్నాయి, సేవకులు ఎంతమంది ఉన్నారు.
0: They said you are rich enough, you have got horses and the chariots, number of subjects to serve you.
1: మీకేమి తక్కువ?
0: What is that you run short of?
1: చెప్పాడు ప్రతను.
0: And then Alexander said,
1: నాకు కావలసినంత ధనం ఉంది. రాసులు రాసులు ధనం ఉంటుంది.
0: ప్లెంటీ.
1: నాకు కావలసినంత సుఖం ఉంది.
0: లాట్ ఆఫ్ హ్యాపీనెస్.
1: కానీ అవి నన్ను శాంతిపరచడం లేదు.
0: బట్ దే హావ్ నాట్ మేడ్ మీ పీస్ఫుల్.
1: కనుక నాకు ఈ తేగమే శాంతి కలుగుతుంది.
0: అండ్ దేర్ఫోర్ ఐ ఎర్న్ ద ట్రూ పీస్.
1: కనుకనే నేను పోయే సమయం లోపల రెండు చేతులు పైకి పెట్టి నా చేతి దేహాన్ని కట్టిపెట్టి నన్ను శ్మశానానికి తీసుకెళ్ళండి.
0: లెట్ ఆల్ ఆఫ్ యూ నో, as you take my body in the coffin, let the two empty hands be stretched. Let all of you notice that.
1: అప్పుడు అందరూ ఆశిస్తారు, ఏమిటిది మహారాజా అయిపోయి కావలసినంత ధనం పెట్టుకుని పై చేతులు కట్టి చాలా శ్మశానంగా

0: తీసుకుని పోతున్నారే.
1: How is it the emperor is taken along the street towards the final journey with the both of his empty hands stretched? What for?
0: అప్పుడు ఏం చెప్పాలంటే చెప్పండి అందరికి.
1: Yes, let it be publicized to everybody.
0: భారతదేశాన్ని జయించాను.
1: I conquered India.
0: అన్ని రాజ్యాలు నేను జయించాను.
1: I could conquer the whole world.
0: ఏవి నాకు సహాయం చేయలేదు.
1: None could come to my rescue at the end.
0: కాని ఈ త్యాగమే నాకు సహాయం చేసింది.
1: I realized that it is only sacrifice that would help me.
0: కనుక మనం చచ్చిపోయే సమయంలో ఏ చేతులతోనే మనం ధనాన్ని తీసుకుని పోము.
1: At the end we cannot take money with us.
0: నీవు ఎంత దాచిపెట్టుకున్నా అంతా వదిలి నువ్వు పోవస్తుంది.
1: All the hidden treasures must be left here only.
0: కనుకనే ఈ ధనం పైన ఆశ పెట్టుకోకు.
1: So don't aspire to be rich.
0: జ్ఞాన ధనం అనేటువంటి దాన్ని మనం సంపాదించండి.
1: Achieve, acquire the wealth of wisdom.
0: ఆ విజయం అనేటువంటి ధనాన్ని మనకు ఎప్పటికీ రక్షించగలుగుతుంది.
1: The wealth of wisdom will come to your relief and rescue.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: ఆ ప్రేమ అనే ధనాన్ని మీరు పెంచుకోండి.
1: అండ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ దట్
0: పాజిటివ్ ధర్మాన్ని పెంచుకోండి.
1: అండ్ డెవలప్ దట్ వెల్త్ ఆఫ్ లవ్.
0: కనుక దాన్ని మీరు సంపాదించి పెట్టుకుంటే అదే సర్వ విధానం మీకు శాంతి చేకూరుస్తుంది.
1: వెన్ యూ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ అండ్ వెల్త్ ఆఫ్ ట్రూత్, నేచురల్లీ యూ విల్ బి లిబరేటెడ్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఈ విధంగా ప్రతి మానవుడు కూడాను సంపాదించిన వాళ్ళందరూ కూడా కట్టగలిపి ఈ విధంగా నిరాశతో పోతున్నారు.
1: యాజ్ యూ నో దట్ మెనీ రిచ్ పీపుల్ హూ లీవ్ దిస్ వరల్డ్ ఇన్ డిసప్పాయింట్మెంట్ as they could not carry anything with them.
0: కనుక మనం చేయవలసింది పరులకు ఎవరికైనా కష్టపడేటువంటి వారికి సేవ చేయాలి.
1: So what we are supposed to do is to serve those who are in need of our service.
0: బలహీనులకు కొంతవరకు వారికి ఏమైనా అందించి వారి కడుపు నిండుకు తినబెట్టాలి.
1: We have to help all those who are weak in every respect and serve them.
0: కంటెదురుగా కష్టపడేటువంటి వాడిని సహాయం చేయకుండా ఏదో కంటి కనపడినటువంటి ఒక దైవానికి నువ్వు సహాయం చేస్తున్నావంటే ఇది కేవలం విప్పించితనం.
1: It is sheer madness if you ignore a man who is suffering in front of you and yet you think of God who you don't see and worship.
0: కనుక దేవుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేవుడు నీలోనే ఉన్నాడు.
1: God is in you.
0: With you, in you, around you.
1: God is with you, in you, around you.
0: ఇలాంటి దేవుని నీవు వదిలేపెట్టి
1: you forget that God.
0: సహజ మానవులకు నీవు గౌరవిస్తుపోతే
1: and if you just go on in the body level.
0: లభించే ఆనందం ఏమిటి?
1: What is that you get at the physical level?
0: కనుకని మనకు కట్టగలిపి సహాయం చేసేది త్యాగమే.
1: వాట్ ఇస్ దట్ కమ్స్ టు అవర్ అల్టిమేట్ రెస్క్యూ ఇస్ సక్సెస్.
0: లభ్యతే సుఖం త్యాగే నైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సాక్రిఫైస్ దట్ గివ్స్ యూ ది ఇమ్మోర్టాలిటీ, నాట్ ద ప్రోజెనీ, నాట్ అథారిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈ కొత్త సంవత్సరం రావటం చేత
1: because of this new year
0: kotta buddhulu meer penchukondi.
1: Let us have the noble qualities.
0: Emti aa kotta buddhulu?
1: What are they?
0: Tyagam,
1: sacrifice,
0: prema,
1: love,
0: satyamu,
1: truth.
0: Ee mulitini penchukunte mimmalni entaina dhanyuni gaavistundi.
1: These three will take us to the ultimate experience.
0: Eduruga vachinatundi manavuni nenu preminchu.
1: Just love the person in front of you.
0: Atani daggara manchi maatana maataadu
1: and talk to him softly.
0: అతనికి ఏమైనా సహాయం చేయి.
1: హెల్ప్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంతకంటే ఇచ్చినటువంటి సాధన మన దగ్గర మరొకటి.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ పాత్ మోర్ దాన్ దిస్.
0: ఇదే నిజమైనటువంటి సాధన.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: కనుకనే మీరు ప్రపంచం లోపల బ్రతికినంత కాలం కూడాను త్యాగంతో త్యాగంతో త్యాగంతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: సో లాంగ్ వేర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ స్పెండ్ అవర్ లైఫ్ ఇన్ సాక్రిఫైస్.
0: దేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి కాదు.
1: బాడీ ఈజ్ నెవర్ పర్మనెంట్.
0: దేహం పాంచభౌతికము.
1: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇట్స్ బౌండ్ టు ఫాల్.
0: దేహి నిరామయ ఉండు.
1: దీని డ్వెలర్ ఇస్ ఎటర్నల్.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: This indweller has neither beginning nor an end, the liberation or bondage.
0: Ah, dehi e deva devudu.
1: And that indweller is God.
0: Ah, deha devuni meer mee daggara pettukunnaru.
1: You have God in you with you.
0: Nuvu ekkadi poojistunnavu?
1: And how?
0: Evarini nuvu poojistunnavu?
1: Whom are you worshiping?
0: Evarini nuvu aaradhistunnavu?
1: Whom are you worshiping?
0: Ninnu neeve aaradhana chesukovali.
1: You are worshiping your own self.
0: Neeve gauravinchukovali.
1: You respect yourself.
0: Ninnu neeve avamanam chesukuntunnavu.
1: Do not humiliate yourself.
0: Kanukani పరమాత్మ స్వరూపులారా, మీరందరూ కూడా భగవత్ త్యాగానికి నీవు పూనుకోండి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్, బీ రెడీ టు సాక్రిఫైస్.
0: ఆ సాక్రిఫైస్ లోపలనే సర్వము లభిస్తుంది.
1: అవుట్ ఆఫ్ సాక్రిఫైస్ యూ కెన్ అకంప్లిష్ ఎవ్రీథింగ్.
0: కనుక ఆ సాక్రిఫైస్ లేనటువంటి మానవుడికి ఎక్కడికి పోయినా కూడా శాంతి అనేది లభించదు.
1: A man without spirit of sacrifice can never be peaceful.
0: శాంతి శాంతి శాంతి శాంతి.
1: We just utter peace.
0: ఈ శాంతి కోసమే అన్ని దేశముల వారు ప్రార్థిస్తూనే ఉన్నారు.
1: People from all over the world pray for peace.
0: కాని వారికి ఏమి చిక్కుతుంటుంది?
1: What did they get?
0: ఏమీ లభించడం లేదు.
1: Nothing whatsoever.
0: నిరాశ అనిస్పృహ నిరంతరము దుఃఖంతోనే మునిగిపోతున్నారు.
1: They are just despondent, disappointed, frustrated, depressed.
0: అలాంటి దీనిని మనం ఆరాధించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఇస్ అవర్ వర్షిప్ దెన్?
0: కనుక మన నిత్యము సత్యమైనటువంటి ఒక దైవం మన వెంటనే ఉన్నాడు.
1: ది ఎటర్నల్ డివినిటీ ఇస్ విత్ ఇన్ అస్.
0: మన వెంటనే జటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, అబవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అట్టి భగవంతుని మనం వదిలిపెట్టి ఏదో భగవంతుడిని అన్నింటినీ మనం ఆరాధిస్తూ పోతే అది మనకు లభించేటువంటి కాదు.
1: వీ ఫర్గెట్ ది గాడ్ విత్ ఇన్ అండ్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఔటర్ వరల్డ్. ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: చదివిన చదువును,
1: ఆల్ ది స్టడీ,
0: మీ సంపాదించేటువంటి ధనమును,
1: మనీ,
0: కానీ తోటి మానవులకు పంచు.
1: షేర్ ఇన్ ది నైబర్హుడ్.
0: ఈ షేర్ చేసుకున్నప్పుడు ఈ ధనములకు ఎవరు అధికారి?
1: And then who is the master of your money?
0: Kari ee dharmam adhikari daivame.
1: The master of your money is God himself.
0: Kaaraka idantha daiva trust.
1: And your so it belongs to God's trust.
0: Ee trust ku daivame president.
1: And the money belongs to God's trust and God is the president.
0: Athani nee trust ga teeskoni ee dharmam entaina nee saadham cheyi.
1: Worship God who is the president of all this trust.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Kanuka meeru dharmulu kaani inke vidhamaitundi vastu aanadulu kaani aasa pettukoni vaatini sedhi అభివృద్ధి చేసుకోకండి.
1: డోంట్ గో ఆన్ డెవలపింగ్ ది వరల్డ్లీ డిజైర్స్ టువర్డ్ ద పవర్ అండ్ ద సెల్ఫ్ టెన్సిల్స్ అండ్ ట్రాష్.
0: మీరంతా దైవాన్ని మాత్రమే చింతించండి.
1: థింక్ ఆఫ్ గాడ్ ఇన్సెసెంట్లీ.
0: దైవాన్ని వెతకడానికి ఏ కొండలకో అడవులకో ఊరకో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు క్లైమ్ ద మౌంటైన్ టాప్స్ నాట్ ద వ్యాలీస్ ఆఫ్ ద ఫారెస్ట్.
0: అట్టి దైవాన్ని వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
1: సచ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
0: కనుక అట్టి ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి దగ్గర పెట్టుకుని ఈ ప్రేమ లేనటువంటి యొక్క రాక్షసులను ఎందుకు మీరు పూజిస్తారు?
1: గాడ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ, వై డు యూ రన్ ఆఫ్టర్ ద డెమన్?
0: ప్రతి మానవుడు కూడాను రాక్షసులతో సమానమే.
1: టుడే వీ ఫైండ్ సో మెనీ డెమన్స్ అరౌండ్ అస్.
0: ఎందుకు?
1: వై?
0: ఇదంతా మనకు పాపం అందించేటువంటి యొక్క పైసాలంతా మనం పెంచుకుంటున్నాము.
1: దెర్ఫోర్ వీ కమిట్ సో మెనీ సిన్స్ టు బి రిచ్ ఎనఫ్.
0: ఇది కాదు మనం కాపాడేటువంటిది.
1: ద సిన్ విల్ నెవర్ కమ్ టు యువర్ హెల్త్.
0: పిటికెట్ అన్నమైనా చాలు మనకు.
1: After all, a morsel of food is enough.
0: ఆ పిటికెట్ లో కొంచెం అన్నం అయినా ఇతరులకు పెట్టి
1: and just serve morsel of food.
0: వారిని కాపాడి నీవు కాపాడించుకో.
1: You just keep up the life of the other person.
0: ఇదే నీ పెద్ద సాధన.
1: This is the spiritual practice.
0: ఇట్టి సాధన వదిలిపెట్టి
1: you give up that practice.
0: సులభమైన సున్నితమైన ఈ ప్రేమ తత్వాన్ని వదిలిపెట్టి
1: you just give up that soft tender principle of love.
0: కానీ ఎక్కడికో నీ వెళుతున్నావు.
1: యూ జస్ట్ రన్ ఆఫ్టర్ ద వరల్డ్.
0: ఇంతకుడు కేవలం వెరితనము.
1: ఇట్స్ ఆల్ ఫూరిష్నెస్.
0: మానవుడు కేవలం వెరివాడుగా తయారవుతున్నాడు.
1: మ్యాన్ హాస్ బికమ్ ఆఫ్లేట్ ఏ ఫూల్.
0: ఎంతవరకు సంపాదించినా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడుతున్నాడు.
1: హిస్ హంగర్ ఫర్ మనీ, ద థర్స్ట్ ఫర్ మనీ హాస్ నాట్ బీన్ సాటియేటెడ్
0: అది ఎప్పటికీ నీ దగ్గర నిలిచదు.
1: ఇట్ విల్ నెవర్ బీ విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: అంత నీటిలో పడిపోయినట్టుగా ఎక్కడో ఒక చుక్క నీటిలో పోతుంది.
1: ఇట్ ఇస్ బౌండ్ టు వానిష్ సమ్ డే ఆర్ అదర్ అన్నోటిస్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ఎవరిని తోటి మానవులంతా ప్రేమించండి, ద్వేషించకండి.
1: లవ్ ఎవ్రీబడి, నెవర్ హేట్ ఎనీవన్.
0: ఇదంతా కూడా మన మంచి కోసమనే వచ్చింది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యువర్ ఓన్.
0: ఒక దుఃఖము, ఒక బాధ, ఒక కష్టము నీకు వచ్చిందంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నువ్వు దాన్ని వెతకనక్కర్లేదు.
1: పెయిన్ ఆర్ ప్లెజర్, ద డిఫికల్టీ ఆర్ కంఫర్ట్ ఆర్ హ్యాపీనెస్, డోంట్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ యు ఫేస్ ఇన్ లైఫ్.
0: అంత నీ నుంచి వచ్చినవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ యూ.
0: నీ గౌరవమే నిన్ను కాపాడుతుంది.
1: యువర్ ఓన్ రెస్పెక్ట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: నీ ఇతరులకు అవమానం చేసినటువంటి అవమానమే నిన్ను శిక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ఇన్సల్ట్ ఎనీబడి నేచురలీ దట్ విల్ పనిష్ యూ లేటర్.
0: కనుక ఇలాంటి పనిష్మెంట్ కానీ ఆనందం కానీ దుఃఖం కానీ వికరోపించింది కాదు, నీకై నీవు సంపాదించుకునేవి.
1: దేర్ఫోర్ ద పనిష్మెంట్ ఆర్ ద బ్లెస్ ఆర్ ద హ్యాపీనెస్ ఆర్ జస్ట్ ద కంట్రీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: మన షాడోనే మనం తెలుస్తుండాలి.
1: ఇట్ ఫాలోస్ యూ లైక్ యువర్ షాడో.
0: కనుక మన దైవం అనేటువంటిది నిరంతరం మన వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నాడు.
1: అండ్ హెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ బీ కన్విన్స్డ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
0: కనుక
1: సో
0: చర్చిల్
1: Churchill.
0: Churchill ఎంతో పోషించాడు.
1: Well, he has developed this kind of
0: అందరి కూడా దూషించాడు.
1: And then he went on criticizing everybody at some.
0: ఇదంతా కేవలం కట్టగడపడికి ఏం చేసింది?
1: What happened ultimately?
0: కట్టగడపడికి అతనికి ఈ బాధ అందించింది.
1: Ultimately, he was put to suffering in turn.
0: కనుక తాను చెప్పినాడే కానీ మంచి బోధ కానీ చేయలేదు.
1: His teaching was good, but he didn't practice.
0: ప్రాక్టీస్ లేనటువంటిది ప్రయోజనం ఏమిటి?
1: Without practice, what for all this preaching?
0: ఇదంతా కూడా కేవలం ఒక stunt.
1: All this preaching is a matter of stunt.
0: Manu enni chadivinappudigini enni bodhalu ichinappudigini avu manaku em matram sahayam cheyadu.
1: All our reading, all our listening and preaching will never be of any help.
0: Kinchit sahayam cheyi.
1: serve and help some people.
0: అప్పుడే అది సహాయం చేస్తుంది.
1: అండ్ దెన్ యుల్ బి హెల్ప్ లేటర్.
0: కనుక నీకు ఏమాత్రమో బాధ ఉండనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు సఫర్ ఫర్ దిస్ పర్పస్.
0: ఏ బాధలు వచ్చినప్పటికీ నాకు ఏదో ఎవరో పెట్టారని ఇతరుని దూషించకూడదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ సఫరింగ్ నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
0: కనుక ఎవరిని దూషించకండి.
1: నెవర్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించండి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవరీవన్.
0: అందరినీ బ్రదర్స్ మాదిరి చూసుకోండి.
1: డెవలప్ దిస్ బ్రదర్హుడ్.
0: అది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అవి రెండింటినీ మనం పెంచుకోవాల్సింది.
1: దీస్ టూ ప్రిన్సిపల్స్ యూ హావ్ టు కల్టివేట్.
0: ఇది అన్నిటి ఎందుకు సమంగా మిమ్మల్ని ప్రాణిస్తుంది.
1: అండ్ దిస్ విల్ టేక్ యూ అలాంగ్ ద రైట్ పాత్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్.
0: భారతీయులు ఎంతో అదృష్టవంతుడు.
1: Bharatiyas are very lucky and fortunate.
0: నిజంగా వారికి అన్ని సదుపాయాలు ఏర్పడినాయి.
1: దే హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: కానీ వారికి ఒక ప్రేమతత్వం మాత్రం పండితంగా లేదు.
1: సమ్ ఆఫ్ దే డోంట్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమనే ఉంటుంటే వాడికంటే మించిన వాడు మనకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, నో వన్ కెన్ ఎక్సెల్ హిమ్.
0: కనుక మన ప్రేమ చేత మన యొక్క గౌరవాన్ని మనం పెంచుకోండి.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ దిస్ లవ్
0: మనల్ని రక్షించేస్తుంది.
1: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: కనుక ఈ ప్రేమతత్వంతో మనం సత్యధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వి కెన్ అపోల్డ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ప్రేమ ముదిత మనసే కో రామ రామ రామ.

0: లే మసరుతురాలా, లే మసరుతురాలా, నోరిచ్చినటువంటి బుద్ధులు తింటారు కాదు.
1: యూ హ్యావ్ ది టంగ్ నాట్ టు అక్యూజ్ ఎవ్రీబడి, నాట్ టు బ్లేమ్ ఎవ్రీబడి.
0: కానీ నీ నోరు భగవంతుని చింతన చేయటం కోసమని.
1: ద టంగ్ ఈస్ గివెన్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఆ చింతన తగినటువంటి తాళం వేయటానికి చేతనిచ్చింది.
1: ద హ్యాండ్స్ ఆర్ గివెన్ సో దట్ యూ కెన్ ఆల్సో ప్లే ద బీట్.
0: కనుకనే రాగతాళ భావంతో కూడినటువంటిది మన భారతదేశం.
1: దేర్ఫోర్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఇన్సిస్ట్స్ ఆన్ ద ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ ఇట్?
0: భారత,
1: భారత,
0: భా
1: భా
0: భక్తి,
1: భక్తి డివోషన్,
0: రా
1: రా
0: రాగము,
1: రాగము ట్యూన్,
0: త్యా
1: తా
0: త్యాగము,
1: తా త్యాగము సాక్రిఫై.
0: ఈ మూడింటిని చేరినప్పుడే భారత అనేది.
1: ఆల్ ది త్రీ విల్ మేక్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భారత్.
0: ఇటువంటి భారతదేశంలో పుట్టి మనం ఎందుకు ఈ అవస్థలకు గురి అయిపోతున్నాము?
1: హావ్ బీన్ బోర్న్ హియర్, వై షుడ్ వి సఫర్?
0: భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ధన్యుడే అయిపోతాడు.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ భారత్ ఇస్ బౌండ్ టు బి లిబరేటెడ్.
0: కనుక మనకి ఏ స్వర్గమూ వద్దు.
1: సో యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: ఏ ఒక ఇది వద్దు.
1: యూ డోంట్ నీడ్ టు వారీ.
0: మనం భగవంతుని స్మరించుకుంటూ పోదాం.
1: థింక్ ఆఫ్ గాడ్.
0: ఎందుకంటే మించింది మనకు అక్కర్లేదు.
1: నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇదే మనకు నిజమైన ధనము.
1: This is the true wealth.
0: ఇంత గొప్ప ధనం మనం దగ్గర పెట్టుకుని ఎందుకు మనం బాధపడాలి?
1: With all this plenty and prosperity, why should we suffer?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ చదివే చదువులు,
1: all the education,
0: రాసే వ్రాతలు,
1: all your writing,
0: చేసే పనులు,
1: the deeds,
0: అన్ని భగవత్ కార్యాలుగా మీరు భావించుకోండి.
1: All of them be offered, dedicated to God.
0: సర్వ ధర్మ పరిత్యజ్య మామేకం శరణం వచ్చ.
1: Surrender unto the lotus feet of God only.
0: కనుకనే మనం చేయవలసింది దైవానికి అర్పితం చేయాల్సింది.
1: Therefore we have to dedicate ourselves to God.
0: అప్పుడే మీకు సర్వ విధాన శాంతి చిక్కుతుంది.
1: Then you will be peaceful.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 1st January 2004 in Prashanti Nilayam on New Year's Day. Baba declared that the money we earn belongs to God's trust and that God Himself is the president of this trust. He urged us to place our trust in God and utilize our money responsibly. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: The tongue, being highly skillful, manages to move amidst being surrounded by the sharp teeth. Likewise, man also should learn to conduct himself. Never forget this good word.
1: శంకర్ల వారు మానవ జీవితం గురించి కేవలము ఇది ఒక నాటక రంగం వలె నటించి జీవించి సుఖించి దుఃఖించి మరణించి మాయమవుతున్నాడని ప్రబోధించారు.
0: శంకర్ టాట్ దట్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ and we are all actors. We act and leave the stage, commencing with birth, growth, ending with death.

0: It is just like the water bubble present on the leaf of lotus that is not steady and shines brightly.
1: బ్రతుకభిమానపు పొరల కొంపరా.
0: Life is a residence of attachment.
1: దిగులు దుఃఖముల తెరరా లోకము.
0: The whole world is full of misery and sadness. It is a screen of misery and sadness.
1: మానవ జీవితము అనేక విధములైన అవమానములతో కూడినటువంటి ఒక ఇల్లు.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ రెసిడెన్స్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అన్ని విచారములే.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ.
1: అన్ని నిరాశలే.
0: ఫుల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్.
1: అన్ని నిస్పృహలే.
0: ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్.
1: నిస్సందేహములే అనేటువంటిది కనిపించడం లేదు.
0: అండ్ దేర్స్ నో డౌట్లెస్ స్టేజ్.
1: క్షణక్షణం కూడా సందేహముతో కూడినటువంటిది ఈ మానవ శరీరం అనే పుట్ట.
0: The human body is full of doubts, ever on the rise, moment to moment.
1: Chana chanam kudanu digulato cherinatunte ee manava shariram yokka putta.
0: Human body has got misery every moment, the sadness there.
1: Ekkada abhayam unnadi.
0: Where there is fearlessness.
1: Ekkada poyinappudiki bhayam bhayam bhayam.
0: There is fear everywhere, all over.
1: Bhayam bhayam bhayam bhayam pratuku bhayam bhayam bhayam pratuku.

0: భయం భయం భయం భయం, బ్రతుకు భయం భయం భయం భయం భయం, బ్రతుకు భయం.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ పద్మవ్యూహ స్పెషల్లీ డివైజ్. ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ టియర్స్. ఈజ్ ఇట్ గోయింగ్ టు ది గిఫ్ట్? ఆర్ ద గోయింగ్ టు బి అవర్ రిలేషన్స్? దేర్ ఇస్ నో డెస్టినీ. ద హోల్ ఫ్యామిలీ హౌస్ హోల్డర్ లైఫ్ ఈజ్ టోటలీ బ్రోకెన్.
2: ఇట్టి అభిమానములతో, ఇట్టి ఆవేశనతో, ఇట్టి అహంకారములతో కూడినటువంటి ఈ మానవత్వంలో చిక్కేటువంటి సుఖం ఏమిటి?
1: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్, వాట్ ఈస్ ది హ్యాపీనెస్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
2: ఈ చిక్కే ఆనందం కూడా భయంతో కూడినటువంటి ఆనందమే.
1: ఈవెన్ దిస్ హ్యాపీనెస్, ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ యూ గెట్, ఇట్స్ ఆల్సో మొమెంటరీ.
2: నిర్భయం అనేటువంటి ఈ జీవితంలో ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఫియర్లెస్ స్టేట్ ఎట్ ఎనీ టైమ్.
2: ఎక్కడ నిర్భయము, ఎక్కడ వైరాగ్యమో అక్కడ నిర్భయం.
1: వేర్ దేర్ ఇస్ రెనన్సియేషన్ దేర్ ఇస్ ఫియర్లెస్నెస్.
2: ఆ వైరాగ్యం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ ఇస్ ఇట్ పాసిబుల్ టు కల్టివేట్ ద డిటాచ్మెంట్?
2: దైవ సన్నిధి అందు మాత్రమే వైరాగ్యం లభ్యమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్సిమిటీ ఆఫ్ ద డివైన్ యూ డెవలప్ దిస్.
2: కనుక మానవులారా,
1: సో ఓ మ్యాన్,
2: మీరు ఈ భయమును దూరం గావించుకుని అభయత్వాన్ని పొందే నిమిత్తమై ఆత్మను చేరండి, ఆత్మ సన్నిధి చేరండి అని ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
1: సో శంకర ఇన్ హిస్ టీచింగ్ సెడ్, రన్ అవే ఫ్రమ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ఫియర్ సో హ్యాస్ టు బి ఫియర్లెస్, విచ్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్.
2: అక్కడికి వెళ్ళినప్పుడే ఈ భయం అనేటువంటి యొక్క యథార్థము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: దేర్ వెన్ వన్స్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ యు నో ద రియాలిటీ.
2: సుఖము దుఃఖము, పాపము పుణ్యము, లాభము నష్టము, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడాను ఒకదాని యొక్క అభావం లే. ఇది ప్రత్యేకించినటువంటి వేరు వేరు కాదు.
1: ద సిన్ అండ్ ద మెరిట్, ద డే అండ్ ద డార్క్, ద ప్రాఫిట్ అండ్ ద లాస్ ఇస్ జస్ట్ ది అనదర్ వర్షన్, ద అదర్ సైడ్ ఆఫ్ ది సేమ్ కాయిన్.
2: పెయిన్ అండ్ ప్లెజర్,
1: ద పెయిన్ అండ్ ద ప్లెజర్.
2: దీనికి మూలాధారం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
2: అది ఏ? ఆత్మ.
1: దట్ ఈస్ ఆత్మ.
2: అట్టి ఆత్మను ఆధారం చేసుకునే అనేక విధములైనటువంటివి అక్కడ నుంచినే ఉద్భవిస్తూ వస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఆత్మ.
2: ఇది ఒక పుష్పము.
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
2: ఇక్కడ అనేక రేఖలు ఉంటున్నాయి.
1: దర్ మెనీ పెటల్స్.
2: ఈ రేఖలు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: యు ఫైండ్ దెమ్ సెపరేట్.
2: కానీ అన్ని రేఖలు కూడాను ఒకే స్థానం నుండి పుట్టుతూ వచ్చినాయి. ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టుతూ వచ్చాయి.
1: All petals arise from the same stalk at the same point.
2: Idiye atma sthanamu.
1: That main point.
2: Atma sthanam nundiye anni rekhalu uddhavistu vastunnayi.
1: It is the main place, the starting point, telomere.
2: Kaani mane oke pushpanga manam deenni visheshisthunnamu.
1: But you take it as a single flower.
2: Pushpam okkate, rekhalu binnamu.
1: Flower is one but petals are many.
2: Ee rekhalanni okkate, sthanam okkate.
1: Petals are many but the place of origin is one.
2: అనంతమైనటువంటి సాగరం నందు,
1: ఇన్ఫినిట్ ఓషన్,
2: అసంఖ్యాకములైనటువంటి అలలు బయలుదేరుతున్నాయి.
1: సో మెనీ ఇన్ఫినిట్ వేవ్స్.
2: అయితే ఒక అల వలె మరొక అల ఉండటం లేదు.
1: వన్ వేవ్ డస్ నాట్ లుక్ లైక్ అనదర్.
2: ఒక అల వలె మరొక అల కనిపించటం లేదు.
1: అండ్ వన్ వేవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్.
2: అలలు అనేకంగా ఉంటున్నాయి.
1: దర్ ఇన్యూమరబుల్ వేవ్స్.
2: ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ దేర్ రైజ్.
2: దీనికి మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్?
2: అది సముద్రము.
1: ఇట్ ఈస్ ది ఓషన్ ఇట్స్.
2: సముద్రం ఒక్కటే.
1: ఓషన్ ఇస్ వన్.
2: అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ వేవ్స్ ఆర్ సెపరేట్.
2: దీనికి రూపనామములు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: దే వేరీ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామములు భిన్నం కనిపించినప్పటికీ సముద్రంలో ఏ చలి, ఏ తెల్లదనము, ఏ తడి ఉన్నదో ఈ అలలు ఎందుకును ఆ చలి, ఆ తడి, ఆ యొక్క రుచి ఉంటుంది.
1: Therefore, the three fundamental qualities of the mighty ocean being wet and cool and also white in color are equally noticed in a wave.
2: Alallo chuchina tadi untundali.
1: The wave also is wet.
2: Alallo chuchina challadanam untundali.
1: It's also quite cool.
2: Alallo chuchinappudiki telladanam untundali.
1: It's also white in color.
2: Samudramlo kudano ave untundai.
1: So also in an ocean.
2: సముద్రం యొక్క చుక్కను నోట్లో వేసుకుంటే అది ఉప్పుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు టేస్ట్ ద డ్రాప్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇట్
2: అలలోని నీటి బిందువు నోట్లో వేసుకుంటే అది కూడా ఉప్పుగానే ఉంటుంది.
1: సో ఆల్సో డ్రాప్ ఆఫ్ ఎ వేవ్ విచ్ ఇస్ సాల్ట్.
2: అయితే ఈ అలల నుంచి కూడా తిరిగి నురుగు వేరే ఆవిర్భవిస్తున్నాయి.
1: వన్స్ అగైన్ దే మర్చ్ బ్యాక్ ఇన్ ది ఓషన్ ఆల్ ద వేవ్స్.
2: ఫోమ్.
1: దే అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు గెట్ ద ఫోమ్.
2: ఈ ఫోమ్ అనేది దానికి ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ ఫోమ్?
2: దీనికి వేవ్స్ ఏ ఆధారము?
1: అండ్ ఫోమ్ గెట్స్ కలెక్టెడ్ ఓవర్ ద వేవ్స్.
2: ఈ వేవ్స్ ఆధారం ఏమిటి?
1: ద బేసిస్ ఫర్ ద వేవ్స్
2: సముద్రమే ఆధారం,
1: ద ఓషన్.
2: ఈ మూడింటికి ఆధారం ఏమిటి?
1: What is the primal thing for all the three?
2: ఆయొక్క సముద్రమే ఆధారం.
1: It is the ocean again.
2: కనుకనే సముద్రం నందున్నటువంటి యొక్క జలమే అలలుగా బయలుదేరి అలల్లోనున్నటువంటి యొక్క దినిగే నురుగ్గా బయలుదేరి మూడు రూపాన్ని ధరిస్తుంటుండాలి.
1: And therefore same water out of the ocean takes the form of wave and finally the foam that
2: collects over it. అది పరోక్షము అనుమానము.
1: One is the direct, other is indirect, another is ఇండైరెక్ట్.
2: ప్రత్యక్ష పరోక్ష అనుమానములకు మూల కారణము ఒకే స్థానమే.
1: దేర్ఫర్ ఫర్ ఆల్ ది ఎవిడెన్సెస్ ఇట్స్ ఓన్లీ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
2: ఇది ఏ అద్వైతము?
1: దిస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
2: దీనిని దైవత్వానికి త్రిపుటి అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ట్రినిటీ ఆర్ త్రిపుటి.
2: మూడు కూడినటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
1: The atmic principle is this unity of chit, the Trinity.
2: Achit Isharatva, moodinti yokka bhagame.
1: The three chit, achit and Isharatva, all the three unite.
2: Chit anaga jadamu.
1: Chit is water.
2: Each.
1: What?
2: Jadamu.
1: Jadamu. Inert. Inert. Jadamu. Inert.
2: Achit anaga bhavatikamu.
1: Achit is physical.
2: Isharatva anaga trikala bhajyam.
1: ఈ సురత్వ ఈస్ విచ్ ఇస్ చేంజ్.
2: మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క జీవితం యొక్క అంతరార్థము.
1: ది యూనిటీ ఆఫ్ దిస్ ట్రినిటీ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
2: అది ఏ? ఒకటి దేహము, ఒకటి మనస్సు, ఒకటి ఆత్మ.
1: ద సేమ్ ఇస్ బాడీ, ద మైండ్ అండ్ ఆత్మ.
2: బాడీని మనసును ఆధారం చేసుకుని ఉన్నది.
1: బాడీ డిపెండ్స్ ఆన్ ది మైండ్.
2: మైండ్ ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నది.
1: మైండ్ రిలైజ్ ఆన్ ఆత్మ.
2: అన్నింటికి ఆత్మనే ఆధారము.
1: ఆత్మ ఈస్ ద మెయిన్ బేసిస్ ఫర్ ఆల్.
2: కనుకనే ఈ మానవత్వమునకు మూలాధారం ఆత్మనే.
1: Therefore for the entire human life the fundamental principle is ఆత్మ.
2: కనుక అది అద్వైతము అని బోధిస్తూ వచ్చాడు.
1: That is the teaching of non-dualism.
2: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు,
1: persons who do not understand this truth,
2: ఏదో భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క విషయ మార్గంలో ప్రవేశించి,
1: they go by the fleeting world, the ephemeral world,
2: అనేక విధములైనటువంటి శ్రమల కోర్చి
1: కట్టకడబడకు ఆత్మతత్వాన్ని రియలైజ్ చేసుకుంటున్నారు. అండ్ దే పుట్ దెమ్సెల్వ్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ అండ్ అల్టిమేట్లీ రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
2: శుద్ధోదనకు లేకలేక ఒక కుమారుడు పుట్టాడు.
1: శుద్ధోదన హ్యాడ్ ఎ సన్ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్.
2: అతని పేరు సిద్ధార్థి.
1: హిస్ నేమ్ ఇస్ సిద్ధార్థ.
2: ఈ కుమారుడికి ఈ ప్రాకృతమైన జగత్తునందు ఏ విధమైనటువంటి యొక్క కష్టము, బాధ, దుఃఖము కలిగించకుండా చూసుకోవాలని ఇల్లును వదిలి బయటికి పంపటం లేదు.
1: శుద్ధోధన నెవర్ వాంటెడ్ హిస్ సన్ సిద్ధార్థ టు వాచ్ ఎనీ సార్ట్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ పెయిన్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ ఇన్ ద వరల్డ్, సో హీ హాస్ నాట్ అలౌడ్ హిమ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్.
2: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
2: శుద్ధోధన ఒక పండితుడు మహర్షి రాగానే అతనికి ఈ పిల్లవాడిని చూపించాడు తండ్రి.
1: హీ హాస్ introduced his son when a great soul, noble soul visited him.
2: Aa mahaneenu vaakku amrita vaakku.
1: What all he says that noble soul is, will be true.
2: Suddhodana,
1: he said,
2: ee pillavaadu kevalam teevra vairagyaga maari pothaadu annadu.
1: This great sage said this boy is going to be a renunciant.
2: Intiye kaadu,
1: not only this,
2: kevalam yavat prajalaku kudanu ఒక విధమైనటువంటి సందేశాన్ని అందించేటువంటి యొక్క స్వరూపుడైపోతాడు.
1: నాట్ ఓన్లీ దట్ హీ విల్ పాస్ ఆన్ ద మెసేజ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
2: ఈ మాట విన్న తక్షణమే శుద్ధోధనుడు చాలా భయపడిపోయాడు.
1: ఆన్ హియరింగ్ దిస్ శుద్ధోధన వాస్ ఫియర్ స్ట్రికెన్.
2: ఇంక ఏదీని చూస్తే ఈ పిల్లవాడికి వైరాగ్యం కలుగుతుందని ఎక్కడికి బయటకు పంపటం లేదు.
1: He's completely afraid of the situation of renunciation, so he didn't allow his son to step out of the palace.
2: కొంత పెరుగుతూ వచ్చేటప్పటికి 18వ సంవత్సరంలోని వివాహం చేశాడు.
1: As he was aging at the age of 18 he was
2: వివాహం చేయటమే కాకుండా యువరాజుగా కూడాను పట్టం కట్టాడు.
1: And not only he got him married but he coronated him as the prince of that kingdom.
2: యువరాజుగా తయారైన తర్వాత,
1: having become a prince,
2: ఈ సిద్ధార్థి,
1: the సిద్ధార్థ,
2: ప్రపంచాన్నంతా చూడాలి, నా రాజ్యాన్ని నేను చూడాలి,
1: wanted to see his own kingdom of which he is the prince.
2: Raju kevalam antapuramlo kuchovatam kaadu, rajyannanta parisilana cheyali,
1: king should not confine himself to the palace.
2: కనుకే నేను రాజ్యం చూడడానికి బయటికి వెళ్తాను అన్నాడు తండ్రి దగ్గర.
1: So he asked his father to permit him to go around his kingdom.
2: తండ్రి చాలా భయపడుతూనే ఉన్నాడు.
1: The father is completely afraid of the situation.
2: కానీ వివాహం చేసుకున్నాడు కనుక ఎక్కడికి పోడు అనేటువంటి ఒక మూఢ నమ్మకం కలిగింది.
1: He has got some blind faith because the boy is married already, he would not run away.
2: కాని రథం పైన కూర్చున్నాడు.
1: He sat on the chariot.
2: కొంత ఊరు దూరకు వెళ్ళాడు.
1: He sat on the chariot, went to the outskirts of the kingdom.
2: ఒక వృద్ధురాలు, వంగిపోయినటువంటి వృద్ధురాలు మరొక కర్రం చేత పట్టుకుని వంగి వంగి అదురుతూ నడుస్తూ ఉంటుండాలి.
1: He saw an old lady with hunch, totally bent, walking with the help of a stick.
2: చూచాడు.
1: He saw her.
2: రథసారథిని అడిగాడు, ఏమిటి ఈ మృగము, ఇది చాలా వింతగా కనిపిస్తుండదే అన్నాడు.
1: He asked the charioteer, what is this animal that looks quite funny?
2: కాదు ప్రభు, ఇది ఒక మనిషి, వయస్సు మీరిపోయేటప్పటికీ ఈ విధంగా వంగిపోతుంది, వణుకుడు పుడుతుంది, ఈమె కూడా ఒక మనిషి అని అన్నాడు.
1: The charioteer said, O king, not animal, just a human being. As one ages, there will be bending over
2: there. వస్తారా అని ప్రశ్నించాడు.
1: The king asked, will everyone get into that stage?
2: రాక తప్పదు.
1: Yes, one
2: ఇది
1: must.
2: సృష్టి యొక్క నైజము.
1: It's natural.
2: Law of nature.
1: It's a law of nature.
2: కాని ఇంకా కొంత దూరం పోయాడు.
1: He proceeded.
2: ఒక రోగి ఒక చెట్టు క్రింద కూర్చొని టీబీ రోగి దగ్గుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చాలా అబ్బా అని అరుస్తూ ఉంటుండాలి.
1: He saw a TB patient, tuberculosis, was gasping for breath and suffering.
2: ఏమిటి ఇది, ఎందుకు ఈ అవస్థ పడుతుండాలి అని ప్రశ్నించాడు.
1: The immediate king asked, what is it that the person is suffering over there?
2: శరీరముకు అనేక రకములైనటువంటి ఒక వ్యాధులు ఉంటున్నాయి.
1: Body has so many types of diseases.
2: ఈ శరీరమే ఒక రోగముల యొక్క గంప.
1: The body is the center of many diseases.
2: కనుక ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు, ఇది ఒక రోగము అన్నాడు.
1: What sort of disease one would be afflicted with, nobody can say right now.
2: ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: Who will suffer, who will not, no one can decide.
2: సరే, మనసు కొంత మార్పు కలిగింది, ఇంకా కొంచెం దూరం పోయాడు.
1: His mind changed to such extent, yet he proceeded.
2: ఒక డెడ్ బాడీని బాగా ఒక దీనికి చుట్టి నలుగురు మోసుకుంటూ శ్మశానానికి తీసుకుని పోతున్నారు.
1: He saw the dead body carried by four people to the funeral cremation ground.
2: సారథి, ఏమిటి అది మోసుకుని పోతుండేటువంటిది అన్నాడు.
1: Yes, charioteer, what is that they are carrying?
2: అది శవం ప్రభు అన్నాడు.
1: He said, okay, శవం అంటే ఏంటి,
2: ప్రాణము లేనటువంటిదే శవము.
1: He asked, what is the dead body? He said, the one without life is the dead body.
2: మనం శివం.
1: Whereas we are శివం.
2: శివం అనగా ప్రాణం ఉంటుండాలి.
1: శివం means the one with life.
2: ఆ ప్రాణం లేనటువంటిదే శవము.
1: When once there is no life, it is శవం.
2: ఆ ప్రాణం తిరిగి పోతుంది, అందరికీ పోతుందా అని ప్రశ్నించాడు సిద్ధార్థి.
1: సిద్ధార్థ asked, will everyone die like that?
2: తప్పినది కాదు.
1: No one can escape.
2: ఒక పర్యాయము ఆ ప్రాణం పోతుంది అన్నాడు.
1: No one can escape. One time or other, one is bound to die.
2: విన్నాడు.
1: He heard this.
2: ఇంక తన టూర్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు.
1: He dropped his tour any longer.
2: ఇంటికి వచ్చాడు.
1: He returned home.
2: భోజనం చేయలేదు.
1: He didn't eat that night.
2: రాత్రి పండుకున్నాడు.
1: He slept.
2: నిద్ర రాలేదు.
1: He couldn't sleep well.
2: కాని భార్య, యశోధర, కుమారుడు పండుకున్నారు.
1: But there by his side, present wife Yashodhara and also son.
2: చూచాడు, ఒకే దృష్టితో చూచాడు.
1: He just looked at them.
2: సర్వం దుఃఖం దుఃఖం దుఃఖం అన్నాడు.
1: Then he stated, everything is nothing but grief and grief and grief alone.
2: సర్వం భయం భయం భయం.
1: The second he said, everything is fear and fear and fear.
2: సర్వం అనిత్యం అనిత్యం అనిత్యం.
1: Then he said, everything is fleeting, fleeting, changing.
2: Sarvam sunyam sunyam sunyam.
1: Then he declared, everything is emptiness, emptiness. And then he left and left the home.
2: Ee teevra vairagyamu vichara manam enno rogulnu chustunnamu enniyo vruddulnu chustunnamu enniyo sevalnu chustunnamu kaani andarki ee vairagyam kalagaledi.
1: See this
2: సిద్ధార్థికి మాత్రమే కలిగింది.
1: See this intense renunciation. We come across many sickly people, old people and dead bodies. It was only given to Siddhartha to be an ascetic finally.
2: అట్టి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగేటువంటి ఒక శక్తిని సాధించాలంటే అది ఒక్క భగవత్ అనుగ్రహమే కావాలి.
1: One can have total sense control only with the divine grace.
2: అదే విధంగానే ఒక రాజకుమారుడు అరణ్యానికి శిఖారార్థమై వెళ్ళాడు.
1: A prince went to the forest.
2: వెళ్ళి చాలా తిరిగి తిరిగి అలసిపోయాడు.
1: He went round and he was tired.
2: అలసిపోయి ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు నీటి కోసమని.
1: As he was thirsty, he stepped into a hermitage for water.
2: ఆ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి ఒక స్వాములు వారు, ఎవరండి మీరు అని ప్రశ్నించాడు.
1: A sage residing over there in the hermitage asked, who are you, sir?
2: నా పేరు జితేంద్రియుడు.
1: He said, my name is Jitendriya.
2: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: Then sage asked, where do you come from?
2: జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చాను.
1: He says, I belong to the Jitendriya kingdom.
2: అన్నాడు.
1: He said,
2: కానీ నాకు నీరు కావాలి అన్నాడు.
1: I want water.
2: నీరిచ్చాడు, కూర్చోబెట్టాడు.
1: He offered him water and he drank and he
2: కానీ పేరుకు తగిన ప్రవర్తన ఉండదా అని విచారించాడు ఈ సన్యాసి.
1: This stage started investigating whether the conduct is in accordance.
2: పేరు ధర్మరాజు పెనువే పవిత్రుండ్రు. ఒకరి పేరు ధర్మరాజు అని పెట్టుకుంటుంటాడు వాడంతా ధర్మమే చేస్తుంటాడు.
1: వన్ హ్యాస్ ద నేమ్ ఆఫ్ ఎ ధర్మరాజు, వన్ ఆఫ్ రైచియస్నెస్, బట్ ఆల్ హిస్ కాండక్ట్ ఈస్ అన్ రైచియస్, టోటలీ ఆపోజిట్.
2: అదే విధంగానే త్యాగరాజు అతనికి పేరు పెట్టారు.
1: వన్ హ్యాస్ ద నేమ్ ఆఫ్ త్యాగరాజు, వన్ ఆఫ్ సాక్రిఫైస్.
2: కానీ పేరు తగినగా ప్రవర్తించాడు.
1: అండ్ హిస్ కాండక్ట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ టు ద నేమ్.
2: ఇతను జితేంద్రియ అని పేరు పెట్టుకున్నాడు.
1: హిస్ నేమ్ ఇస్ జితేంద్రియ.
2: ఇతను జితేంద్రియుడు తగినటువంటి రీతిగా తన ఆచరణలో చూపగలడా?
1: Has he sense control?
2: తన రాజ్యం పేరు కూడా జితేంద్రియ రాజ్యం అంటున్నాడు.
1: His name is also Jitendriya kingdom.
2: అక్కడికి వెళ్ళాడు.
1: He went there.
2: ఏం చేస్తున్నాడు ఈ పిల్లవాడి? బట్టలంతా తీసుకుని తన సన్యాస వస్త్రములంతా పిల్లవాడికి కట్టి, బాబు 2 దినాలు మీరు ఇక్కడ ఉండండి, నేను ఇంతటి పోయి వస్తానని ఆ బట్టలు తీసుకుని దానిపైన అంతా ఎర్రని రంగు చల్లుకొని ఆ బట్టలు తీసుకుని పోయాడు జితేంద్రియ రాజ్యానికి.
1: The sage made the prince wear the ochre robes, while the sage collected the dress of the prince and sprinkled red color on that.
2: సింహద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ వాచ్మ్యాన్ ఉంటారు, సిపాయిలు.
1: There at the main gate, the sipais will be there.
2: ఈ సన్యాసి వచ్చాడని చెప్పి వారు నమస్కారం అన్నారు.
1: Watching the sannyasi coming over there, they saluted.
2: నాయనా, ఒక వార్తను చెప్పే నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను.
1: He said,
2: ఈ వార్తను రాజుగారికి తెలియజేయండి అన్నాడు.
1: I have come here to communicate a message. Please convey to our king.
2: యువరాజు మృగముల చేత చిక్కి మరణించాడు.
1: The prince was caught by wild animals and there he died.
2: అతని దుస్తులను ఇదిగో తీసుకుని వచ్చాను అని చూపించాడు.
1: And here are his clothes. I brought them with me.
2: అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ చెప్పాడు.
1: The watchman said.
2: నవ్వినాడు.
1: He simply smiled.
2: గుడ్డలు ఎందుకు తెచ్చావు ఇవి ఇక్కడ?
1: Why have you brought clothes here?
2: ఎవరికి మరణం లేదు.
1: హూ ఇస్ గోయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ డెత్?
2: పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు.
1: దోస్ హూ ఆర్ ఆల్ బోర్న్ ఆర్ బౌండ్ టు డై.
2: జననములకు ప్రక్కనే మరణం ఉంటుంటారు. రెండు ఒకే పర్యాయమే పుట్టి వస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా పుట్టి రావటం లేదు.
1: ద బర్త్ అండ్ డెత్ ఫాలో, దే బోర్న్ అట్ ద సేమ్ టైం.
2: జననముతోనే మరణం కూడా చేరి వస్తుంటుంటారు.
1: ద బర్త్ అండ్ డెత్ ఫాలో ఈచ్ అదర్.
2: ఈ మోడర్న్ ఏజ్ లోపల కూడాను,
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
2: చాలా మంది మీరు చూచారు లేదు, ఈ రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి.
1: Most of you, you have noticed or not, you find railway coach factories.
2: అక్కడంతా కూడాను ఈ యొక్క బాక్సెస్ తయారు చేస్తుంటారు, వ్యాగన్స్.
1: They manufacture wagons.
2: ఈ వ్యాగన్స్ అంతా ఒక్కొక్క దగ్గరికి అవసరం వచ్చిన దగ్గరికి పంపిస్తుంటారు.
1: These wagons will be transported wherever they are needed.
2: దానిపైన రిటర్న్ అని ఒక నంబర్, ఒక డేట్ పెట్టి పంపిస్తుంటారు.
1: There on every wagon, they will be written like this, return the date.
2: ఈ బాక్స్ ఫలాన్ డేట్ లోపల మీరు రిటర్న్ పంపించాలా.
1: దిస్ వేగన్ మస్ట్ బి రిటర్న్ బ్యాక్ ఆన్ ద డేట్. కానీ
2: మన యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క ఈ రైల్వే దేహంలోనేటువంటి ఈ కంపార్ట్మెంట్ కు ఇక్కడ కూడా ఉంటుండాలి, కానీ కనిపించటం లేదు ఆ రిటర్న్ అనేటువంటి.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఆల్సో రైల్వే వేగన్ హ్యాస్ గాట్ ద నేమ్ ఆఫ్ రిటర్న్ బట్ వీ డోంట్ సీ.
2: ఈ మాదిరి చావక తప్పదని చెప్పేటప్పటికీ ఎవరో వీడు యువరాజుపై ద్వేషంగా ఉన్నాడేమో అని తాను భావించుకొని తిరిగి లోపలికి వెళ్ళాడు.
1: He was very much surprised at the answer and he still has got in.
2: Raju daggariki vellaadu.
1: He went to the king.
2: Raja,
1: ఓ కింగ్,
2: నీ కుమారుడు మరణించాడు,
1: యువర్ సన్ డైడ్
2: అని ఏడ్చిరాడు.
1: హీ క్రైడ్.
2: ఈ సన్యాసి ఏడిస్తే రాజు పక్కన నవ్వుతున్నాడు.
1: వెన్ దిస్ అసెటిక్ క్రైడ్ ద కింగ్ స్టార్టెడ్ లాఫింగ్.
2: మీరు ధరించినది కాషాయ వస్త్రము,
1: యు హావ్ వర్న్ ఆకర్ రోబ్స్,
2: కానీ మీ మాటలు కషాయంగా ఉంటున్నాయి.
1: But your words are not appropriate.
2: Enduku yechadaniki kaaranam emtundadi?
1: Why do you cry?
2: Idi yechavalsinattundi kaade.
1: This is not anything that calls for crying.
2: Vicharinchavalsinattundi kaadu.
1: Nothing to be worried or bothered.
2: Oka chettu paina sayankalam aneka pakshalu vachi vaalipothuntayi.
1: We find many birds resting on the branches of trees every evening.
2: Tellavaru ayyetappudiki ye pakshalu vaatiki pakshiki egiripothuntayi.
1: By the early hours of the morning they fly off.
2: Oka chettu paina kuchunnatvanti pakshalaku andarki ye sambandha bandhavyam untundadi.
1: What sort of relationship exists between birds that rest on branches?
2: కాబట్టి నా కుటుంబము అనేటువంటి చెట్టు పైన అన్ని అంత వాళ్ళనైనా, భార్య, బిడ్డలు, కొడుకు, కోడళ్ళు, అందరూ పక్షులు అనేటువంటి వాళ్ళనై.
1: సో ఆన్ ద ట్రీ ఆఫ్ మై ఫ్యామిలీ సో మెనీ బర్డ్స్ ఆర్ రెస్టింగ్.
2: ఎప్పుడు ఏ పక్షి ఎగిరిపోతుందో,
1: విచ్ బర్డ్ గోస్ ఇన్ విచ్ డైరెక్షన్,
2: దీనికి
1: హూ కెన్ సే,
2: విచారించిన అవసరం లేదు.
1: దెన్ వై డు యూ వారీ?
2: ఇది సహజము,
1: ఇట్స్ లా ఆఫ్ నేచర్.
2: బా, ఎంత కఠినప్పుడు ఈ రాజు అనుకున్నాడు. తిరిగి రాణి గారిని చూడటానికి వెళ్ళాడు.
1: Then he was surprised at the words of the king and he wanted to
2: తల్లి ఏ విధంగానైనా దుఃఖపడుతుంది, తప్పినది కాదు అనుకున్నాడు మనసులో.
1: And he thought in his mind the mother will certainly cry for the loss.
2: తల్లి, ఇదిగో మీ కుమారుడు మరణించాడు, దుస్తులు ఇవిగో అని చూపించి.
1: Oh mother, your son died, here are his clothes.
2: ఆమె కూడాను పక్కన నవ్వింది.
1: She too laughed at once.
2: సన్యాసి, మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీ కుడును ఈ అభిమానం ఎందుకు?
1: Oh sage, you have given up everything, what sort of attachment you have? Why?
2: ఆత్మపురికి మధ్య మార్గంలో అనేక మంది ప్రయాణాలు చేస్తుంటారు, మధ్య చక్రాల్లో కొంతమంది ఆగుతుంటారు.
1: Many people as they travel, some stop their travel and stop and come to stand still there.
2: ఆ చక్రంలో రాత్రి ఆగుతారు, తెల్లవారు లేస్తారు, ఎవరిపాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: Some stay there in the chawal tree while others will pass on.
2: కనుక జీవితం ఒక చత్రం వంటిది.
1: సో లైఫ్ ఇస్ ఎ చౌల్
2: ట్రీ. ఈ చత్రంలో అందరూ చేరారు.
1: ఆల్ అసెంబుల్ దేర్.
2: ఈ దేహాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వదులుతుందో ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద బాడీ ఇన్ నెక్స్ట్ మూమెంట్.
2: చింతన అవసరం లేదు అన్నాడు.
1: సో యూ డోంట్ నీడ్ టు గ్రీవ్ ఎనీ మోర్.
2: సరే, ఇంకా వారి భార్య ఉంటుండాలి కదా, తప్పక ఆమె ఏడుస్తుంది అనుకున్నాడు.
1: దెన్ ద సేజ్ థాట్ హి హస్ గాట్ ద వైఫ్, షీ ఇస్ బౌండ్ టు క్రై నౌ.
2: తీసుకుని వెళ్ళి, తల్లి మీ యొక్క పతి మరణించాడు అని చెప్పి
1: హి సెడ్, లుక్ హియర్, యువర్ హస్బెండ్ డైడ్.
2: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
2: వర్షం లోపల గాలికి చెట్టు కొమ్మలు రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హెవీ రెయిన్ ద బ్రాంచెస్ బ్రేక్.
2: అక్కడ ప్రవాహం కూడా జరుగుతుంటాది.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్
2: ఎక్కడో ఒక అడవిలో కొట్టుకుని నుంచి వచ్చిన కొక్కర్ర, మరొక అడవి నుంచి కొట్టుకుని వచ్చిన ఒక్కర్ర, రెండు కర్రలు ప్రవాహంలో చేరుతుంటాయి.
1: We find the two different logs of wood running along the current of water.
2: మధ్య మధ్య కలుస్తుంటాయి, తర్వాత విడిపోతుంటాయి, కలుస్తుంటాయి, విడిపోతుంటాయి.
1: They go together at one point and get separated.
2: ఈ సంసారం అనే సాగరం లోపల నేను ఒక అడవి కర్ర, ఆయన ఒక అడవి కర్ర, ఇరు కర్రలు రెండు చేరినాయి, కానీ కలిసినాయి, విడిపోయినాయి, కలిసినాయి. దీనికి ఎందుకు ఇంత విచిత్రం? ఇదేం ఆశ్చర్యం కాదే అనింది ఆమె.
1: In this growing together,
2: మమకారం లే మూల కారణాలు.
1: For all this is attachment and possessiveness that are responsible.
2: అంతే కాని అవస్థలు ఏ మాత్రము భేదం కాదు.
1: There is nothing wrong with the position or the plan.
2: అవస్థలు సహజమే.
1: There is a law of nature.
2: కనుక ఇదంతా కూడా మనం విచారించిన అవసరం లేదు.
1: So we don't need to worry about it.
2: సరే అనుకున్నాడు. అందరినీ పరీక్ష చేశాను, ఇది నిజంగా జితేంద్రియ రాజ్యమే అనుకున్నాడు. తిరిగి ఆ రాజకుమారుని పరీక్ష చేయాలి కదా.
1: Having examined everybody in that Jitendriya kingdom, having been satisfied, he want to test the prince.
2: Rajakumara, pararajulu vachi mee rajyam paina padi rajyanni swadhinam chesukoni mee amma nannulu kuda charsallo pettesaru, chaala avasthala palayipothunnaru, tatchame nee vellu varini vidipinchu, varatu yuddham cheyi annadu.
1: The sage told the prince, oh prince, the kings of the neighboring kingdoms conquered, invaded and they imprisoned your parents, better you go back and rescue them.
2: అప్పుడు ఆ కుమార్ రాజు చెప్తున్నాడు.
1: అండ్ ద ప్రిన్స్ స్టార్టెడ్ టెలింగ్,
2: అంతా దైవ సంకల్పమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
2: ఆ రాజ్యాన్ని నేను పుట్టే సమయం తెచ్చుకున్నానా?
1: డిడ్ ఐ బ్రింగ్ దట్ కింగ్డమ్?
2: నేను పోయే సమయంలో తీసుకుని పోతానా?
1: విల్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్ విత్ మీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్?
2: నేను పోయి దీన్ని యుద్ధం చేసి జయించాలనా? అది నా రాజ్యం కాదు.
1: వై షుడ్ ఐ గో అండ్ ఫైట్ అండ్ విన్?
2: నా రాజ్యం ఆత్మ సామ్రాజ్యమే. నా రాజ్యము,
1: మై కింగ్డమ్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ ది
2: ఆత్మ సామ్రాజ్యం నిమిత్తమే నేను పోరాడుతున్నాను.
1: ఐఎమ్ జస్ట్ స్ట్రగ్లింగ్ హార్డ్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్
2: ది స్పిరిట్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్
1: దట్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్
2: అది నాకు లభ్యం కావాలి
1: దట్ ఐ షుడ్ గెట్ ఇట్
2: దాంతో పోరాడితే లభ్యమయ్యేటువంటిది కాదు
1: ఇట్ నాట్ ద వన్ బై ఫైటింగ్
2: ప్రేమతో దానిని సాధించాలి
1: యు షుడ్ యు కెన్ ఓన్లీ అచీవ్ త్రూ లవ్
2: కాబట్టి ఈ రాజ్యాలంతా నాకు అక్కర్లేదన్న
1: ఐ డోంట్ వాంట్ దీస్ కింగ్డమ్స్
2: అప్పుడు ఆ సన్యాసి కుమార్ రాజాకి సాష్టాంగ నమస్కారం చేశాడు
1: అండ్ ఇన్ ది స్టేజ్ ప్రాస్ట్రేటెడ్ టు దిస్
2: మేము సన్యాసులుగా వేషాలు వేసుకున్నాము
1: ఐ థింక్ దట్ ఐ యామ్
2: వేషానికి తగినటువంటి ఒక ప్రవర్తనలు మాలో లేవు
1: వి హావ్ ద డ్రెస్ ఆఫ్ రెనన్షియంట్ బట్
2: ఎంతమంది సంసారంలో నిజమైనటువంటి వైరాగ్యం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు
1: దేర్ ఆర్ మెనీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్
2: చెప్పి
1: హూ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్
2: శంకరాచార్యులు ఒక చక్కని ఒక ఉదాహరణ తీసుకున్నాడు
1: శంకరాచార్య హస్ పిక్డ్ అప్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు టీచ్ దిస్
2: ఒక నటకుడు
1: ఎన్ యాక్టర్
2: ఒక శంకరాచార్య వేషం వేసుకుని
1: ఇన్ ది డ్రెస్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకరాచార్య
2: రాజ్యసభలో ప్రవేశించాడు
1: హీ ఎంటర్డ్ ఇన్ టు కోర్ట్
2: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రవేశించాడు
1: He started chanting various things, saying there is no father, no mother, no property, nothing. Be careful, be careful. That's what he was chanting as he stepped into that open court.
2: Rajagaru vachi umatasanam ichadu.
1: King made him
2: kuchinnadu chakkani aadhyatmikanga aatmatattvani ekatvani advaitani chakkaga bodhinchadu oka ganta sepu.
1: He gave a spiritual discourse for one full hour on the principle of non-dualism, unity and oneness.
2: అంతా సభ పూర్తి అయిన తర్వాత
1: రాజు
2: ఆజ్ఞను పురస్కరించుకుని మంత్రి వారు ఒక తట్టలో బంగారు కాసులు పోసుకుని తీసుకుని వచ్చారు
1: బేసింగ్ ఇన్ రెస్పాన్స్ ద కమాండ్ ఆఫ్ ద కింగ్ ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్
2: ఇదిగో మీ యొక్క గోల్డెన్ వర్డ్స్
1: యువర్ వర్డ్స్ ఆర్ గోల్డెన్
2: ఇలాంటి పవిత్రమైనటువంటి వర్డ్స్ మేము వినగలిగాము
1: వీ కుడ్ హియర్ యువర్ సీక్రెట్ వర్డ్
2: బహుమతిగా ఇస్తున్నానన్నాడు
1: ఆఫరింగ్ దిస్ గిఫ్ట్ టు యూ
2: మాకు ఇది అక్కర్లేదు
1: He said, I don't want this.
2: నేను వేసినది ఏమిటి?
1: What is it I have put on?
2: నేను సన్యాసిని.
1: I am a sannyasi.
2: సర్వసంగ పరిత్యాగే సన్యాసి యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main feature of a sannyasi is to give up everything in this world.
2: నేను మీ బహుమానం నిమిత్తమే నేను రాలేదు.
1: I have not come here for these gifts.
2: మీ బహుమానం నాకు అవమానము.
1: The gift is a matter of shame to me.
2: కనుక నాకు అక్కర్లేదు అన్నాడు.
1: I don't want.
2: వెళ్ళినాడు.
1: He went.
2: రెండవ దినము
1: సెకండ్ డే
2: ఆ నటకుడే
1: ద సేమ్ యాక్టర్
2: నర్తక వేషం వేసుకుని వచ్చాడు డాన్సర్
1: హీ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ డాన్సర్ నెక్స్ట్ డే
2: మంచిగా స్త్రీ వలె అలంకారం చేసుకున్నాడు
1: హీ హాస్ డెకరేటెడ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ బ్యూటిఫుల్ లేడీ
2: వచ్చాడు నృత్యం చేశాడు ఆ సభ లోపల
1: అండ్ స్టార్టెడ్ డాన్సింగ్
2: సభలో ఉండినటువంటి వారందరూ కూడా తన్మయత్తున అయిపోయినారు
1: ఆల్ గాట్ దెమ్సెల్ఫ్ లాస్ట్ ఎంజాయింగ్ దిస్ డాన్స్
2: భూమిని తగిన కాలు తాళం విడిచిన చెయ్యి ఈ విధంగా నాట్యం ఆడాడు
1: The movements are...
2: కాదం పాదములు తలపు ఒక భూమి పైన నిలవలేదు
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్యూన్ ఇన్ ద రిథమ్ వాస్ సో లైక్ దట్ ద ఫీట్ డిడ్ స్టాండ్ ఆన్ ద
2: ఈ నృత్యం చూస్తూ ఉండినటువంటి రాజు అట్టనే స్తంభించిపోయాడు
1: ద కింగ్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్
2: కానీ మంత్రులు చాలా తెలివితేటలు కలవారు
1: బట్ మినిస్టర్స్ ఆర్ హైనాటి
2: మంత్రులు
1: మినిస్టర్స్ ఆఫ్ దోస్ డేస్ ఎనీవే
2: జాగ్రత్త పడ్డాడు అందుకోసమే మంత్రులు పెట్టుకుంటుంటారు
1: దట్స్ వెరీ పర్పస్ Of having ministers in a court.
2: రాజుకు తెలియకపోయినప్పటికీ రాజుకు తలపైన వజ్ర వైడూర్య మలక్త మాణిక్య గోమేధిక పుష్పరాగాలతో కూర్చున్నటువంటి ఒక బంగారు కిరీటం ఉంటుంది
1: ద కింగ్ విల్ హ్యావ్ ఎ క్రౌన్ ఆఫ్ ప్రెషస్ జెమ్స్
2: కానీ తల లోపల రాళ్లు ఉంటాయి
1: బట్ ఇన్ సైడ్ ది హెడ్ దేర్ విల్ బి స్టోన్
2: అందుకోసమే వాళ్లకు సలహాలు ఇచ్చే కోసం మంత్రులని పెట్టుకుంటారు
1: దేర్ఫోర్ దే హావ్ మినిస్టర్స్ టు అడ్వైజ్ దెమ్
2: వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుండదు రాజులకు
1: ద కింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూజువల్లీ
2: అందువల్ల రాజు చక్కగా గుర్తించాడు
1: సో కింగ్ కుడ్ నో వాట్ ఆల్
2: గుర్తించి నిన్నటి దినం వచ్చినటువంటి ఈ యొక్క శంకరాచార్య వేషం వేసుకున్నటువంటి నటుడే ఇతను అనుకున్నాడు
1: యూ కుడ్ ఫైండ్ అవుట్ దట్ ద సేమ్ యాక్టర్ హూ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకర యెస్టర్డే ఈజ్ అగైన్ హియర్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ దిస్ డాన్సర్ టుడే
2: రాజు గారి ఆజ్ఞ ప్రకారము తిరిగి బంగారు కాసులు తీసుకొచ్చి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు
1: యాజ్ కింగ్ కమాండెడ్ ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్ యాజ్ ఎ గిఫ్ట్
2: రాజా నా నర్తనకు ఇంత మాత్రమేనా బహుమానము నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నాడు
1: దెన్ ద డాన్సర్ సెడ్ ఆఫ్టర్ ఆల్ ఇస్ దిస్ ద గిఫ్ట్ యు ఆర్ గోయింగ్ టు ఆఫర్ ఫర్ మై గ్రాండ్ పర్ఫార్మెన్స్
2: చెప్పాడు
1: ఐ వాంట్ మోర్
2: నిన్నటి దినం మీరు సన్యాసి వేషంతో వచ్చారు నాకు అక్కర్లేదన్నావు ఈనాడు ఇంకా ఎక్కువ కావాలంటున్నావి, ఏమిటి దీని యొక్క అంతరార్థం అన్నాడు.
1: దెన్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, యెస్టర్డే ఇన్ ద రోల్ ఆఫ్ ఎ రెనన్షియంట్ యూ సెడ్ నో ఐ డోంట్ వాంట్, టుడే యూ వాంట్ మోర్, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్?
2: అప్పుడు ఆ నర్తకి చెప్పింది.
1: దెన్ ద డాన్సర్ సెడ్,
2: వేషము తగినటువంటి ప్రవర్తన దీనికి అత్యవసరము.
1: ద బిహేవియర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డ్రెస్ ఇస్ ఎసెన్షియల్.
2: కనుకనే నామము తగినటువంటి యొక్క నడతలు చాలా ప్రత్యేకము.
1: దేర్ఫోర్ ద కండక్ట్ ఆల్సో షుడ్ బి ఇన్ ట్యూన్.
2: నర్తకి,
1: ఐ యామ్ ఎ డాన్సర్,
2: నా నామం తగినటువంటి యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సింది.
1: దేర్ఫోర్ ఇస్ ద డాన్సర్ ఐ హావ్ డిజైర్.
2: అతను సన్యాసం, ఆ నేమం, ద పేరు.
1: Previous day, the role was that of a renunciant.
2: సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసింది.
1: Therefore, you must be one of sacrifice.
2: నామం తగినటువంటి ఒక ప్రవర్తన, నామం తగినటువంటి వర్తన, ఈ రెండు చేరిందే నర్తన.
1: Therefore, the action must be in accordance to the name and the behavior, vartana.
2: ఆ విధంగా చెప్పి, మీరు మానవులుగా పుట్టారు.
1: You are born as a human being.
2: మానవునికి తగినట్టుగా నటించాలి, మానవత్వంగా నీవు జీవించాలి.
1: You should lead the life of a human
2: being. ఇది శంకరులు బోధించినటువంటిది.
1: This is the teaching of Shankara.
2: ఏ వేషములకు ఆ నడత చాలా అవసరము.
1: As is the dress, so should be the behavior.
2: యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సింది.
1: Therefore, as a dancer, I have desire.
2: అతను సన్యాసం, ఆ నేమం, పేరు.
1: Previous day, the role was that of a renunciant.
2: ఆ సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసింది.

0: అత్యవసరము.
1: యాజ్ ఇస్ ద ఫామ్ సో షుడ్ బి ది కాండక్ట్.
0: కొరికి ఓ మానవులారా,
1: ఓ హ్యూమన్ బీయింగ్స్,
0: మీరు మానవాకారం ధరించినారు.
1: యూఆర్ ఇన్ ది ఫామ్ ఆఫ్ హ్యూమన్.
0: మానవతా విలువలు మీరు ప్రపంచించాలి.
1: You should have human values.
0: మానవతా విలువలు మీరు నటించాలి.
1: You should exhibit human values.
0: మానవతా విలువలు మీరు తెలుసుకోవాలి.
1: You should develop human values.
0: లేకపోతే ప్రయోజనం ఏంటి? మానవత్వం అన్నందుకు చాలా అవమానకరంగా అవుతుంటాయి.
1: Or else it be a matter of shame to be a human.
0: అది the proper study of mankind is man.
1: That's what he said. The proper study of mankind is man.
0: ఏమిటి ఈ mankind?
1: What is this?
0: ఏమిటి మా విలువలు?
1: What is value here?
0: Thoughts, words and action together.
1: The harmony, the togetherness of thoughts, words and deeds.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము.
1: ది యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్
0: ఇది వేదాంతమునందు త్రికరణ శుద్ధి అని చెప్పారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ త్రికరణ శుద్ధి ఆర్
0: ప్యూరిటీ. ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: బికాజ్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ యు ఫైండ్ ద లవ్.
0: ఈ ప్రేమ మనలో ఆవిర్భవించిన హృదయ కమలం వికసిస్తుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్ ఇన్ యు ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్
0: ఈ కమలం వికసించగానే సర్వసంగ పరిత్యాగం ఏర్పడుతుంది.
1: ద మూమెంట్ ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ బ్లాజమ్స్ యు విల్ డెవలప్ డిటాచ్మెంట్.
0: కనుక వైరాగ్యం రానటువంటి వారికి హృదయకమలం విచ్చలేదు.
1: దోస్ హు ఆర్ నాట్ డిటాచ్డ్ ఇట్ ఓన్లీ మీన్స్
0: హృదయకమలం విచ్చకుండా పోవడానికి ప్రేమతత్వం అంతలో ప్రారంభం కాలేదు.
1: ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ హాస్ నాట్ బ్లాజమ్.
0: ఈ ప్రేమ లేకపోవడం చేతనే అనిమల్ గా జీవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ హీ లీడ్స్ లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
0: అడవిలో సంచరించేటువంటి క్రూర మృగములకు ప్రేమనే ఉంటుండదు.
1: In fact, the wild animals in the forest has no trace of love.
0: Adiye chinna pillavaadanti prahladudu tandriki cheptunnadu.
1: This is the lesson of a tiny thought Prahlada to his father.
0: Tandri meer enno vidyalu nerchinaru.
1: Father, you have learnt many
0: things. Entho vedantaani chucharu.
1: You also have gone
0: through shastra vichittanalo meer chucharu.
1: You read so many
0: kaani
1: but
0: మీరు మానవుల వలె ప్రవర్తించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్.
0: అడవిలో ఉన్నటువంటి మృగములకైనా ఒక దయా దాక్షిణ్యం ఉంటుంటుంది.
1: అట్లీస్ట్ ద వైల్డ్ యానిమల్స్ దేర్ హావ్ గాట్ సమ్
0: కన్న కొడుకే కట్టుకున్న భార్య అనే అవమానం కూడా లేకుండా వాళ్ళని చాలా హింసిస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హర్ట్ యు ఆర్ హర్టింగ్ యువర్ ఓన్ సన్.
0: కనుక నీకంటే అడవి మృగములు చాలా మేలు అన్నాడు.
1: Therefore, wild animals are much better than you.
0: కనుక ఇతరులు బాధించి తాను బాధపడేటువంటి వాడు మృగముతో సమానమే.
1: Therefore, the one who hurts and hurts himself is an animal.
0: Kanukane be good.
1: So be good.
0: Nee motta motta manchiga untundu.
1: So you must be good first.
0: Do good.
1: Then do good.
0: Ee rendittiki oka tattvam chetane ee oka jeevithamu good aipothundi.
1: With these two your whole life will be good.
0: ఈ జీవితం మంచి కావాలనుకుంటే అది ఏ మనం యొక్క మంచి గుణములు ప్రారంభించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ లైఫ్ గుడ్ వీ షుడ్ హావ్ గుడ్ క్వాలిటీ.
0: ఈ విధంగా శంకర్ల వారు
1: లైక్ దిస్ శంకర
0: అనేక ప్రాంతములకు బయలుదేరి
1: went to many places
0: అనేక విధములైన ఈ అద్వైతాన్ని ఈ దుఃఖంతో కూలిపోయేటువంటి ఒక మానవులకు ధైర్య సాహసాలు ఇచ్చి మానవత్వం యొక్క విలువను కూడా చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: He taught human values to the frustrating society, the disappointed souls over there, so that they could pick up the courage and strength.
0: ఈ యొక్క ప్రభువు ఈ రకమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాడని తమ వెంట ఉండినటువంటి ఈ 14 మంది యొక్క శిష్యులు కూడా వారు కూడా భజగోధనంలో లోపల ఒక 12 శ్లోకాలు చెప్తూ వచ్చారు.
1: His disciples all 14 of them could absorb his teachings and started composing their own.
0: చేసుకుంటూ వచ్చి వారు కూడా దాంట్లో లీనమైపోయారు.
1: They also got themselves totally identified with non-dualism.
0: అప్పుడే భారతదేశమందు అద్వైత సిద్ధాంతం అనేటువంటిది స్థిరపడిపోయింది.
1: ఇట్ వాజ్ ఓన్లీ దెన్ ద థియరీ ఆఫ్ నాన్-డ్యూయలిజం హస్ కమ్ టు స్టే ఇన్ భారత్.
0: క్రమక్రమేణా తిరిగి ఈ ఆధునిక ప్రారంభం కాగానే అద్వైత మతము చల్లబరుతూ వచ్చింది.
1: బట్ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ ది థియరీ ఆఫ్ నాన్-డ్యూయలిజం ఇస్ నాట్ దట్ ఎఫెక్టివ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు సన్యాసం తీసుకోమని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ నెవర్
0: లేక వైరాగ్యాన్ని పొందమని చెప్పడం లేదు.
1: భగవాన్ నెవర్
0: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకుంటూ
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ యువర్ డ్యూటీ.
0: లక్ష్యం భగవంతుని పైన ఉంచి
1: హ్యావింగ్ ఎయిమ్ ఆన్ గాడ్.
0: అన్నిటికీ ఒకటి మూలాధారం ఒకటిన్నది అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైనటువంటి యొక్క వైరాగ్యం ప్రారంభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ డెవలప్ డిటాచ్మెంట్.
0: కాన వైరాగ్యం అనేటువంటిది ఒక ఫోర్స్ తో ఒక విధమైనటువంటి యొక్క బలవత్తరంతో వచ్చేటువంటిది కాదు.
1: డిటాచ్మెంట్ ఈస్ నాట్ వన్ దట్
0: భగవంతుని పైన ప్రేమ పెరిగే కొలది వైరాగ్యం వచ్చేసేస్తుంది.
1: యాజ్ యూ డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్ ద డిటాచ్మెంట్ ఆల్సో విల్ గ్రో సైమల్టేనియస్.
0: ఈ డిటాచ్మెంట్ ఈజీగా పోతుంది.
1: దెన్ డిటాచ్మెంట్ వుడ్ బి ఈజీ.
0: మన మనసు త్రిప్పటంలోనే ఉంటుంది. ఇది
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్ ఆఫ్ ది మైండ్.
0: ఇది ఒక బీగము.
1: దిస్ ఇస్ లాక్. దిస్ ఇస్ ద లాక్.

0: It is one key.
1: This is the key.
0: Put a key.
1: Put the key into the lock.
0: Turn left side.
1: Turn left side.
0: Open.
1: And it gets open.
0: Turn right side.
1: Turn right side. It gets locked.
0: Same lock, same key.
1: Same lock, same key.
0: Turning difference.
1: Difference is there in the turning.
0: Kabatti lock a bondage.
1: The locking is
0: open bondage. A liberation.
1: Opening it is liberation.
0: Kabatti liberation and bondage rendu okate gaane untundadu kanukane mana eva manushyanam karanam bandham vachayo manase deeniki moola karanam.
1: Therefore it is the same mind that is responsible for the
0: kabatti mana hrudayame oka lock.
1: Our heart is the lock.
0: Mana manase key.
1: Mind is the key.
0: Deeni bhagavantuni vaipun tippite detachment.
1: If you turn towards God's side, it's liberation.
0: Adi prakriti vaipun tippite attachment.
1: If you turn towards the world side, it's attachment.
0: Sandeham kalagochunu.
1: You may find question how it is possible.
0: Unnaru meer ippudu.
1: Here you are.
0: Meeku rendu legs unnai, rendu kaallu unnai.
1: You have two legs.
0: Kaani parikshalo pass ayipoyi MBA teeskun tarvata edo oka udyogamlo praveshinchin tarvata amma naamlu oka ammayini kattesestaru.
1: After getting your MBA degree, you secure a job and your parents will see to it that you get married.
0: Parents kattavachu lekapothe nive kattukovachunu.
1: Or you may yourself may pick up one
0: wife. Kaani yerakki emi అప్పుడు నాలుగు కాళ్ళు అవుతాయి.
1: దెన్ యుల్ హ్యావ్ ఫోర్ లెగ్స్.
0: నీవు రెండు, ఆమె రెండు.
1: యువర్ టూ అండ్ యువర్ వైఫ్ టూ.
0: మరి తర్వాత ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయేసరికి ఇంకొక సిక్స్ లెగ్స్ అయిపోతాయి.
1: అట్ వన్ ఆర్ టూ ఇయర్స్ యుల్ హ్యావ్ సిక్స్ లెగ్స్.
0: తర్వాత మరి ఎయిట్ లెగ్స్ అయిపోతాయి.
1: దెన్ ఎయిట్ లెగ్స్.
0: తర్వాత టెన్ లెగ్స్ అయిపోతాయి. ఈ లెగ్స్ అయితే అధికమయ్యే కొద్ది నడక చల్లారిపోతుంది.
1: యాజ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెగ్స్ యూ విల్ బి స్లో యాజ్ టు
0: వాక్. అది ఏ బాండేజ్ అన్నారు.
1: దట్ ఈస్ బాండేజ్.
0: కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైర్స్ నుంచి, నీ డిజైర్స్ నుంచి వస్తున్నాయి.
1: సో బాండేజ్ హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. లెస్
0: లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్రెజర్ అన్నారు.
1: సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్రెజర్.
0: జీవితం చాలా దీర్ఘ ప్రయాణం అయినటువంటిది.
1: లైఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ.
0: ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ లగేజ్ ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి.
1: ఇన్ దిస్ లాంగ్ జర్నీ వీ షుడ్ హ్యావ్ లెస్ లగేజ్.
0: అది ఆనందం పెరుగుతూ వస్తుంది.
1: దెన్ యుల్ బి బ్లిస్ఫుల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధ్యత తగ్గే కొలది ఆనందం పెరుగుతూ పోతుంది.
1: యాజ్ యూ లెసన్ ది వరల్డ్ రెస్పాన్సిబిలిటీస్ యుల్ బి మోర్ అండ్ హ్యాపీ.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ భారం తగ్గిపోయేటువంటి విషయము రేపటి దినం మాట్లాడుకుందాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు అస్ హౌ టు లెసన్ అవర్ బర్డెన్ అండ్ లగేజ్ టుమారో.
0: మీ కర్తవ్యాలు మీరు నిర్వర్తించండి.
1: డూ యువర్ డ్యూటీ.
0: కానీ మనసు లక్ష్యం పైన పెట్టుకోండి.
1: బట్ కీప్ యువర్ మైండ్ ఆన్ ది ఎయిమ్, మెయిన్ ఎయిమ్.

యోగ భాగ్యములేల చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండేవి.

0: చాలు మానవునకు చాలు చాలు.
1: వై ప్రాస్పెరిటీ? వై ఆల్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్? వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్? వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్? వై ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ కంపాషనేట్ హార్ట్. ది హ్యుమానిటీ ఇట్ ఇస్ ఎనఫ్. ది హ్యుమానిటీ హ్యాస్ ద పీస్ అండ్ హ్యాపీనెస్. ఇట్ ఇస్ ఎనఫ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ విద్ ఇన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎన్నింటినో జగత్తునకు ప్రచారం చేస్తున్నారు.
1: Scientists have been propagating many of the theories all around the world.
0: ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేక విధములైనటువంటి యొక్క దైవత్వము గురించి ప్రచారం సల్పుతున్నారు.
1: Spiritualists have been propagating the principles of the divinity.
0: ఈ ఇరువురు చేయుచున్నటువంటి యొక్క కర్తవ్యములు జగత్తునికి ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
1: The world is not able to understand what these two scientists and spiritualists have been doing.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: Finally and ultimately we understand that everything is composed of atoms and molecules.
0: ఈ పరమాణువులే లేకుండినా ప్రపంచమే లేదు.
1: Without an atom the world cannot exist.
0: Who is God? Where is God? Ani,
1: who is God? Where is God?
0: God is atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
1: Without these atoms you cannot see the universe.
0: విశ్వమంతా ఇక్కడను పరమాణువుల యొక్క సంపూర్ణమైన స్వరూపమే.
1: The universe is the combination, conglomeration of all the atoms.
0: కనుక వేదాంతులు అణో రణీయాం మహతో మహీయాం అన్నారు.
1: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: Because of the combination of these atoms, you find the matter, material existing, objects existing, so also the elements.
0: పరమాణువులే ప్రపంచమంతా ఇక్కడను వ్యాపించి ఉన్నవి.
1: The atoms are spread all over the world.
0: కేవలము పరమాణువులనగా ఏమిటి?
1: What are these atoms?
0: ఇది సంపూర్ణమైనటువంటి యొక్క సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
1: ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ కంబైన్స్ అసోసియేట్స్ విత్ ఆల్.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ బియాండ్ ఆటమ్స్.
0: ఈ కనిపించే మనుషులు,
1: the human beings that you see,
0: ee bhavanamu,
1: the mansion,
0: ee light,
1: the lights,
0: ee sarvam kudanu paramaanuvula yokka sammilita swaroopame.
1: Everything is the combination of atoms.
0: Maanavudanta kudanu paramaanuvula yokka cherikane.
1: Man is the combination of atoms.
0: Ee maanavunindu lenatuvanti yokka shaktulu jagattilo maraku chota kanaraadu.
1: There is no power outside the man which is not in him.
0: కాంతి తరంగములు మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మ్యాన్.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మ్యాగ్నెట్.
0: ఈ అయస్కాంతమే మానవీయందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఈజ్ ఏబుల్ టు డ్రా నియర్ ద యాటమ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
0: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు,
1: the subtlest among the minutest.
0: మేటి వస్తువులందున మేటి యగుచు,
1: the biggest in the big.
0: సర్వంతర సాక్షి అయినటి,
1: that stands as an eternal witness.
0: అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
1: Divine is atom, atom is divine.
0: కనుకనే బ్రహ్మనగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: సో గాడ్హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
0: అది కూడా పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ఆటమ్స్.
0: రాముడు పుట్టాడు,
1: రామ వాస్ బోర్న్.
0: కృష్ణుడు పుట్టాడు,
1: సో ఆల్సో కృష్ణ.
0: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్
0: సంభూతులు ఆవిర్భవించారు,
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద నేచర్ స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు,
1: సమ్ సే గాడ్ హ్యాస్ నో ఫార్మ్,
0: అనంత స్వరూపుడని మరికొందరు,
1: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్.
0: ఇవన్నీ కూడా చెప్తుంటే
1: దే డిక్లేర్ సో,
0: ఇవి రెండు కూడా సరైనటువంటి యొక్క సత్యములు కావు.
1: దే ఆర్ నాట్ true in the strict sense.
0: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుకనే భగవంతుని కూడాను ఒక రూపం ఉన్నది.
1: గాడ్ టూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ యాజ్ పర్ ద విషెస్, worship, adoration, expectation of the devotee.
0: ee naadu shabdamunaku oka swaroopam ledu.
1: Sound has no form.
0: Kaani shabdamu chesetundi oka vastuvunaku swaroopam unnadi.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: Here you listen to the sound.
0: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: Sound has no form as such, but the object that made brought forward this sound has a form.
0: అదే విధముగానే
1: likewise
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: Bliss has no form.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: The experiencer of the bliss has a form.
0: పరిమళము స్వరూపం లేదు.
1: Smell has no form.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: The flower that spreads fragrance has a form.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: The mother who shares love has a form.
0: అదే విధముగానే
1: likewise
0: దైవమునకు స్వరూపం లేదు.
1: God has no form.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: But the atom that constitutes has a form.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: ద ఫిజికల్ ఫార్మ్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు.
1: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటం పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: వాటర్ ద టమ్లర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ ఈ జనమును ధరించినటువంటి ఒక టమ్లర్ కు స్వరూపం ఉన్నది.
1: బట్ ద కంటైనర్ హియర్ టమ్లర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఈ టమ్లర్ యొక్క ఆకారం పురస్కరించుకుని జలం మనకు కనిపిస్తూ ఉండాలి.
1: The water appears so basing on the tumbler it is in.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హావ్ నో ఫామ్.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫామ్.
0: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: A primordial fundamental principle of the universe is
0: annintikini mooladharamu paramanuve.
1: It is the atom which is the basis.
0: Ee paramanamunu vismariste ee okka padarthamu manaku kanipinchadu.
1: If you forget this you don't see any object.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక పరమాత్ముడు ఎవరనగా పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
1: Therefore the very atom is divine. God has taken that form.
0: సర్వ అణు స్వరూపమే పరమాత్మ స్వరూపము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫార్మ్ ఆఫ్ ఎవరీ ఆటమ్ ఇస్ బేసికలీ డివైన్.
0: ఇలాంటి సత్యసత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ది ఎటర్నల్ ట్రూత్స్ విల్ హావ్ గాట్ టు బి అండర్స్టూడ్ బై ఎవ్రీవన్.
0: సర్వత్రా పరమాణువులే ఉన్నదని సైంటిస్టు 1000 సంవత్సరం అంతా కూడాను అనేక రకమైనటువంటి పాటుపడ్డారు.
1: Scientists have been struggling hard for 1000 years to explain that atoms are everywhere.
0: కాని వారు ఈనాటికి కూడాను ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: But they are not able to know the truth till this day.
0: కడపటికి ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
1: అండ్ దే హావ్ ఫర్గాటెన్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్.
0: ఎన్నో వేల సంవత్సరములకు పూర్వము, తరములకు సంవత్సరములకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: ఇయర్స్ అండ్ ఇయర్స్ అగో, జనరేషన్స్ జనరేషన్స్ అగో, ప్రహ్లాద్ హాస్ నోన్ దిస్ ఫ్యాక్ట్.
0: ఇందుకలడు అందులేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్.
0: చక్రి సర్వోపగతుండు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ యుల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ అండర్స్టూడ్ బై మోడర్న్ సైంటిస్ట్.
0: కనుక సైన్స్ కు అందనటువంటిదే ఇది భగవంతు యొక్క తత్వము.
1: Spirituality transcends science.
0: దీనికి అతీతమైన శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కంతా కూడా అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటినీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: ద వొకాబులరీ మే బి వేరీడ్ బట్ ది బేసిస్ ఇస్ వన్.
0: ఇది అనంతమైనటువంటిది, అందరి యందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఇస్ ద మ్యాగ్నెట్,
0: ఒక ఇనుమును, ఒక కత్తిని, ఒక మునికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
1: హిస్ రిప్లై ఇస్ మ్యాగ్నెట్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ నియర్
0: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
1: దట్స్ హౌ హి ఎక్స్ప్లెయిన్స్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
1: బట్ ఇఫ్ యూ ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ధనమే అయస్కాంతం అంటాడు.
1: హీ విల్ సే మనీ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే పతికి సతి, సతికి పతియే అయస్కాంతం అంటాడు.
1: ఇఫ్ యు ఆస్క్ ద హస్బెండ్ వాట్ ఇస్ ద మ్యాగ్నెట్ యు సే వైఫ్ ఇస్ ద మ్యాగ్నెట్, ద వైఫ్ సేస్ హస్బెండ్ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
1: వాట్ ఇస్ బేసిస్ ఫర్ దిస్ ఫ్లవర్?
0: దీనికి అయస్కాంతం ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మ్యాగ్నెట్?
0: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
1: అండ్ ఇట్ ఈస్ ది బీ దట్ ఇస్ ది మ్యాగ్నెట్.
0: తుమ్మెదని దీన్ని ఆకర్షిస్తూ ఉంటుండాలి.
1: అండ్ ద బీస్ ఆర్ డ్రాన్ నియర్.
0: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
1: నౌ విల్ అండర్స్టాండ్ దట్ ఈచ్ వన్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ అట్రాక్టివ్ పవర్, మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
1: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రోవర్షియల్ ఇష్యూస్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ హాస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
1: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ కింగ్స్ హ్యాడ్ క్రౌన్ బేరింగ్ ఎ మ్యాగ్నెట్
0: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు
1: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడి
0: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలయందు
1: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ
0: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు
1: దట్స్ హౌ దే వుడ్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ఎవ్రీబడి
0: కానీ
1: బట్
0: భగవంతుడు కూడాను ఒక అయస్కాంత స్వరూపుడే
1: బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ మ్యాగ్నెటిక్ ఫామ్
0: ఎట్టిది
1: వాట్ మ్యాగ్నెట్
0: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్
1: ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ పవర్
0: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు
1: దిస్ ఈస్ ఎ సూపర్ మ్యాగ్నెట్
0: దీనిని దీనికి సరైనటువంటి పేరు కాదు ఇది
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఎనీవే
0: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది అది సోక్రటిస్
1: సోక్రటిస్
0: పవర్
1: పవర్
0: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది
1: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉంటుంది
1: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు
1: But you are not making an attempt to understand that latent power that would draw near, attract all around.
0: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వం మనకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
1: That attractive power God only has.
0: సీత బాలిక.
1: సీత was so young.
0: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
1: But at a residence, father Janaka kept. A very heavy
0: పిల్లలతో ఆడుకుంటూ
1: శివధనుస్
0: ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది
1: while playing it so happened the ball just rolled just below this ball
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తివాలని చూచారు
1: the other playmates wanted to bring out that ball
0: కానీ సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది
1: సీత could simply lift up with her left hand and keep it aside
0: ఈ విషయము జనకునకు తెలిసింది
1: జనక కమ్ టు నో దిస్
0: చాలా ఆశ్చర్యపడ్డాడు
1: హీ వాస్ మిస్టిఫైడ్
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ వన్
0: సీత బాలికనే
1: సీత వాస్ సో యంగ్
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్
0: ఎవరికీ చెప్పలేదు
1: బట్ హీ డిడ్న్ట్ టెల్ ఎనీబడీ
0: దీనిని దృష్టి ఎందుకునియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెండి చేస్తానని వాగ్దానం చేశాడు
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూసోఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ వుడ్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సీత
0: ఈ శివధనస్సు పైనే ప్రతిజ్ఞ చేయడానికి కారణమేమిటి
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ సచ్ ఎ ప్రామిస్
0: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది
1: సీత కుడ్ లిఫ్ట్ దిస్ శివధనుస్ ఈజీలీ
0: దీన్ని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెరియనటువంటి మ్యాచ్
1: ద మ్యాన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ వుడ్ బి ఎ ప్రాపర్ మ్యాచ్ టు హర్
0: దీన్ని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడైపోతాడు
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీవన్ హూ కెనాట్ లిఫ్ట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు మ్యారీ హర్
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు
1: అండ్ హెన్స్ ద వన్ విత్ ఇన్ఫినిట్ పవర్ ఈస్ ద రైట్ మ్యాచ్ టు
0: అమానుష్యమైనటువంటి శక్తి అతని ఎందుకు కలిగి ఉంటుండాలి
1: ఇట్ ఈస్ ద సూపర్ పవర్ That's present in Rama.
0: Kanuka ee vidhamainatundi oka vaagdanam chesi ee swayamvaramunaku prapanchamanta chaatinaadu.
1: Having made a promise like that, the same news was spread all over the world.
0: Andaru vacharu.
1: All kings came.
0: Danni ettadaniki prayatnam chesaru.
1: They made an attempt to lift this bar.
0: Vifaludaipoyaru.
1: And they failed utterly.
0: Kaani Vishwamitrudu teesukoni poyinatundi Ramalakshmini iddaru kudanu andulo prati okka deeni kudanu aakarshaniyanga untundaru.
1: And Rama and Lakshmana who followed Vishwamitra, they were so attractive.
0: వచ్చిన జనమందరి కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
1: Everybody in the assembly started seeing Rama and Lakshmana.
0: ఏ మాత్రము దృష్టి పెట్టలేదు.
1: No one was looking at this Sivadhanas.
0: అనగా ఏమిటి వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండాలి.
1: It only means they're full of brilliance.
0: విశ్వామిత్రుడు రాముల వైపు చూచాడు.
1: విశ్వామిత్ర looked at Rama.
0: చూచేటప్పటికి దృష్టితో సర్వమును గుర్తించేటువంటి శక్తి రాములు యందు ఉండేటువంటిది
1: రామ హాస్ గాట్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ బై మియర్ లుక్స్
0: లేచాడు
1: హీ గాట్ అప్
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హి జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ టువర్డ్స్
0: శివధనస్సు. అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తామా మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటికంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కనరాడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్ హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు అమ్మును పక్కన పెట్టి ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హింసెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ద రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి తాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది
0: నాట్. ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి, ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామ ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించడం చేత
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామ రిప్రజెంట్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడి సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతమైనటువంటిదే పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: Therefore, magnet stands as a witness to understand the divinity.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: This power is not known to everybody.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: In fact, it is present in every man.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: That power of the light is in
0: everyone. Laser power ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: Magnet laser power is in everyone.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ కాంతి పవర్ లో కానీ ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ శివశ్రీయంస్ లో కానీ అన్నింటి ఎందుకు ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుంది.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్, ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్, దేర్ ఇస్ వన్ అండర్లైయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకు ధరించినటువంటిది.
1: This mighty power is present in every man.
0: కాని మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know the power latent.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: He goes by the physical strength and feels pompous about it.
0: భోగ భాగ్యములేల,
1: why this property is
0: చదువులేల,
1: why
0: గొప్ప పదవులేల,
1: why exalted positions.
0: చాలు జారి గుణము,
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యువర్ కంపాషన్,
0: శాంతి సంతోషము,
1: ద పీస్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్, నో మోర్ రిక్వైర్డ్.
0: చాలు మానవతకు, చాలు చాలు.
1: ఫర్ హ్యూమానిటీ ఇట్ ఈస్ ఎనఫ్, దట్స్ ఎనఫ్.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగభాగ్యములు కాదు గొప్పవి.
1: Nothing great with regard to the properties and conveniences.
0: Santosha shantule itaniki goppa balamulu.
1: The happiness and peace is the true strength.
0: Ee santosha shantulanta kuda nu okka magnet nunchi vacheetuntivi.
1: The happiness and peace are originated from the magnet.
0: Ee ayaskantam anetuntidi,
1: this magnet,
0: anta goppa shaktivantamainatuntidi.
1: It is so powerful.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That powerful magnet is in every man.
0: ఇందులో ఉష్ణపు శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్.
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో ద
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము,
1: హ్యూమన్ హార్ట్,
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఈజ్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనస్సు,
1: హ్యూమన్ మైండ్,
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
1: ఈజ్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
1: That which is not in man is not noticed outside.
0: Man anta goppa balavantudu.
1: Man is so powerful.
0: Goppa shaktivantam galigavadu.
1: So powerful and energetic.
0: Ilanti man nu ee naadu alpuniga bhavichukotam chaala alpatvame.
1: It is meanness to consider man so low.
0: Ilanti manavatvanni
1: such human life
0: enta durvinyogam chesukuntunnam manam.
1: We are misusing it.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎందు ఏ శక్తి కలదో తన ఎందుకు అదే శక్తి ఉంటుంది.
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
1: దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెల్ ఇన్ రామాయణ.
0: కనుక ఈ రామాయణం నందు
1: ఇన్ రామాయణ
0: కొన్ని రకమైనటువంటి వాలి మహాశక్తివంతుడు.
1: వాలి ఈజ్ వెరీ పవర్ఫుల్.
0: అతను కేవలము మ్యాగ్నెట్ పవర్ నుంచినే పుట్టినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
0: అయస్కాంత స్వరూపమైనటువంటి వాడు.
1: ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: అతని శక్తితో
1: విత్ దిస్ పవర్
0: రాములతో యుద్ధం చేసినప్పుడు
1: వెన్ హి వాస్ ఫైటింగ్ రామ
0: సుగ్రీవుణ్ణి కొట్టడానికి రాముడు ఎదురుగా వస్తే
1: వెన్ రామ స్టూడ్ ఇన్ ఫ్రంట్
0: ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్ ఆఫ్
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: దేర్ఫోర్ హి హాడ్ హిట్ హిమ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: దిస్ సీక్రెట్
0: రాముడు ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు.
1: వి క్వశ్చన్ వై ఇస్ ఇట్ ద రామ కిల్డ్.
0: అక్కడ ఈ యొక్క అయస్కాంతం శక్తి అధికంగా ఉంది.
1: Because Vali has got more of
0: Ramani endukudunu ayaskanta shakti adhikanga untundadi.
1: So also Rama
0: ee shaktini tanu ardham aakarshinchite Ramana shakti cheeninchutundi.
1: And Vali attracts the half of the magnetic force of Rama.
0: Kalani kalanu gunyamga
1: appropriate to the times
0: సమయ సందర్భానుసారంగా
1: సర్కమ్స్టాన్సెస్
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకు హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
1: గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్ బై ది స్టిప్యులేషన్స్ లిమిటేషన్.
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ బియాండ్.
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సర్కమ్స్టాన్స్
0: ప్రపంచ క్షేమం కోసమని
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
0: కళ్యాణం కోసమని
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద
0: సొసైటీ జనరంజన కోసమని
1: ఫర్ ఎవ్రీబడీ
0: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
1: As though he has no power.
0: ఈ కనిపించినంత మాత్రమున
1: ఫర్ దట్ సింపుల్ రీజన్
0: మీరు సందేహించవచ్చును.
1: యూ మే డౌట్
0: మరి ఇంత శక్తి కలిగినటువంటి వాడు సాయిబాబా ఎందుకు ఈ పని చేయలేదు.
1: భగవాన్ ఈజ్ సో పవర్ఫుల్ హౌ ఇస్ దట్ హీ హాస్ నాట్ డన్ దిస్.
0: కానీ ఆ సమయం అలాంటిది చేయకూడదు.
1: దట్ వాస్ ది సిచ్యువేషన్ హీ షుడ్ నాట్ బి డన్.
0: ఈ సమయ స్ఫూర్తిగా మనం మార్చుకునేటువంటి శక్తి ఒక దైవానికి తప్ప అన్యులకు ఏమాత్రము కలగదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది సిచ్యువేషన్. నో వన్ కెన్ డూ ఇట్.
0: ఇదే విధమైన రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైం రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికీ తెలుసును ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యు నో గార్లెండింగ్ ఈజ్ ఎ పార్ట్.
0: అందరు మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: దే వర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
0: సీత కూడా చేతిలో పట్టుకుంది.
1: సీత
0: రాముని కంఠంను ధరించిన తర్వాతనే మీరంతా వారంతా కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నంతా కూడా మాలలు వేయించుకుంటారు.
1: అండ్ ఇట్ వాస్ ఫస్ట్ సీతా షూట్ గార్లెండ్ దట్ వుడ్ బి ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
0: రాముడు అజానుబాహుడు.
1: రామ వాస్ సో టాల్
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
0: సీత చాలా పొట్టిది.
1: సీత ఇస్ వెరీ షార్ట్.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: టు గార్లెండ్ హిమ్ రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ ద సినారియో దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు
1: ఎట్ ది వెడ్డింగ్ టైం
0: గొప్ప సమావేశం నందు
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ
0: రాముడు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే తన గౌరవం పాడైపోతుంది.
1: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of the woman.
0: Sneaky, tala vanchakoodadu, athu mahaveerudu.
1: And he is a big warrior and a king cannot bend his head in
0: front of the woman. Dharmajnudu, dharmaparayanudu.
1: ఇస్ వన్ ఆఫ్ రైచియస్నెస్.
0: తల వంచలేదు.
1: సో హీ నీడ్ నాట్ బెండ్ హిస్
0: హెడ్. ఎంతసేపు అయినా సీత మాలను పట్టుకుని కాచుకుని ఉంటుండాలి.
1: సీత వాజ్ హోల్డింగ్ ద గార్లాండ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
0: కానీ జనమందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: పీపుల్ ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎందుకు రాముని తల వంచకూడదు?
1: వై నాట్ రామ బెండ్ హిస్ హెడ్?
0: ఆమె ఎత్తు రాముడికి తెలుసు కదా.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ది హైట్ ఆఫ్ సీత.
0: కానీ ఒక్కటి ఇక్కడ చిన్న రహస్యం కూడా ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వన్ సీక్రెట్.
0: అంతవరకు సీతను రాముని చూడలేదు.
1: Till that
0: ప్రాపంచిక దృష్టిలో,
1: till that moment Rama did not look at Sita.
0: ఎందుకనగా తనకు మంగళసూత్రం కట్టిన తర్వాతనే ఆమె తన భార్య అని తెలుసు. అప్పుడు చూడడానికి అధికారం ఉంటుంటుంది.
1: In fact, he has got the time to look at her after tying up the holy knot.
0: పరాయి కన్యక. పరాయి.
1: In fact, she was not married till then.
0: అలాంటి మ్యారేజ్ కానటువంటి ఒక కన్యను పురుషుడు చూడకూడదు.
1: A man should not look at an unmarried person.
0: రాముని యొక్క సహజ ధర్మము.
1: That is the quality of Rama.
0: తన యొక్క శీల ధర్మము.
1: And that stands for character.
0: అది సత్యశీలము అని పేరు.
1: That is very principle of truth.
0: ఆ సత్యశీలజ్ఞుడికి ఈ విధమైనటువంటి కట్టుబాట్లు అంతా కొన్ని పెట్టుకున్నాడు.
1: And these are the regulations that he has laid down to himself.
0: లక్ష్మణ వైపును చూచాడు రాములు.
1: Rama looked at Lakshmana.
0: లక్ష్మణుడు సూక్ష్మ బుద్ధి గల లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్,
0: లక్ష్మణుడు అన్నా మీ యొక్క సైగలు నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్
0: అనగా ఏమిటి?
1: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఇది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైనటువంటి ఆదిశేషుడు.
1: హీస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీతా వాజ్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రేజ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్,
0: అన్నా సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందంటే నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ సెడ్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యు విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్నాడు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ ద నాక్ లక్ష్మణ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముల పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: అండ్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్, లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేఫ్ అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామా హాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతను ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజ్ ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటునాసిబుల్
1: టు టై
0: లక్ష్మీదేవి వలచునా
1: కాన్సర్ట్
0: లక్ష్మణుడు కొలచునా
1: విల్ లక్ష్మణ
0: బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: విల్ భరత సర్, విల్ లక్ష్మణ సర్, సచ్ కాన్సర్ట్ లక్ష్మీ విల్ ఎవర్.
0: ఇంత సూక్ష్మ కలిగినటువంటి యొక్క లక్ష్మణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో?
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: సత్యశీలుడు ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ థింగ్స్.
0: ఈ విధంగా రామాయణాన్ని చదువుతూ పోతున్నారు.
1: పీపుల్ రీడ్ రామాయణ.
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: రీడ్ భారత అండ్ భాగవత.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిలిటీ సీక్రెట్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్. హూ హావ్ ఇన్వైటెడ్ యు?
0: ఇన్విటేషన్ పంపించారు.
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు, ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆఫ్ భగవాన్ అట్రాక్టెడ్ ది హోల్ వరల్డ్.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ అటెంప్ట్ టు నో దిస్ పవర్.
0: ఇష్టమైంది వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: ఐ కేమ్ బికాస్ ఐ లైక్.
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: అండ్ దాట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ మ్యాగ్నెట్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్.
0: ఎంతటి శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ ది టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్స్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఏ ఉంటుంది.
1: అండ్ ద టేస్్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమంగానే కనిపిస్తుంటాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainatundi chitramulu kodunu anubhavistu untadi.
1: It experiences all photographs, pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రీశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
0: పరమాణువుల యొక్క రియాక్షనే.
1: అండ్ ఇట్స్ ఎ రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైనటువంటి సాధనలు సలుపుతుంటారు.
1: స్పిరిచువల్
0: కానీ ఈ సాధనలకంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: ఎవరు వారికి సరైనటువంటి మార్గమును బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధిస్తుంటారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది.
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్
0: భగవంతుని ఏ రీతిగా పొందాలి.
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ది డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికీ అందిస్తున్నాడో ఆ ప్రేమను మీరు కూడా అందరికీ అందించాలి.
1: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యూ షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్.
0: అట్టి సమత్వమైన దానికి మాత్రమే భగవంతుడు సన్నిహిత అవుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: In fact, the principle of the heart is oneness.
0: ee ekatvamto kodinaatundi prema tattvanni manam penchukuntu raavali.
1: And this love which is only one has got to be increased, developed.
0: appude daivattam kodu manaku praaptistuntadi.
1: And then you can reach, attain God.
0: praaptinchadamaniga baita nundi vachi deentlo cheradu.
1: Not that he comes from outside and gets it to you.
0: karundi vachinatundi aavirbhavipa cheskuntadu.
1: That which is in you, latent in you, becomes patent.
0: deene reaction annaru.
1: This is a reaction.
0: deene resound annaru.
1: This is resound.
0: deene reflection annaru.
1: This is reflection.
0: prati okkati kodu రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ.
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుండాలి.
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వం.
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్.
0: ఆ మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయాలి.
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
0: చెప్పినట్టు వినండి.
1: యు ఫాలో అకార్డింగ్ టు
0: చెప్పినట్టు చేయండి.
1: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యూ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తించడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలమంది కదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాస్ యూఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతుల్లో ఎట్టి గుణములు లేవు.
1: God is attributeless.
0: అందువల్ల గుణాతీతుడు అన్నారు.
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణ.
0: ఒక్కటే గుణము.
1: హస్ గాట్ ఓన్లీ వన్.
0: అది ఏ ప్రేమ.
1: That is love.
0: అది ఏ ప్రాణము.
1: That is life.
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికీ ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
1: That is the only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
0: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ దేర్ ఇస్ నథింగ్ అదర్ సింప్లర్ దాన్ దాట్.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: ఎనీథింగ్ యూ కెన్ కంట్రోల్.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు,
1: the person who understands God,
0: జగత్తునంతా అర్థం చేసుకోగలడు,
1: will be able to understand the whole world.
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
1: This is the teaching of Upanishads.
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: That principle if understood, rest of the things will be understood.
0: ఏ ఒకదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: If you understand that principle, rest cannot be understood.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత,
1: when once you know this silver,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: You keep it anywhere, it continues to be silver.
0: అనేక రూపములు నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: It may be of different forms, but still it is silver.
0: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: In fact, God, the very personification of love, you will find him everywhere.
0: ఈ సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడే అనేక తికమకలబడిపోతున్నాడు.
1: In fact, the person who does not understand love of God is confused.
0: ప్రేమ చేతనే పరమాత్మని పొందాలి.
1: Only you can attain God through love.
0: దేశం చేత కాని, ధనం చేత కాని, పదవి చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: Money, position, power, wealth will never take you to God.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: It is only love that takes you to him.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకానొక సమయం లోపల,
1: రాధ at one time,
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: Was feeling very sad.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ
0: రాధ ధర
1: రాధ ధర అర్
0: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: People made attempt to understand this ధర అర్.
0: ఒకనాడు,
1: వన్ డే,
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచకు సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హి హస్ నో డిజైర్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటూ.
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల,
1: అట్ దట్ టైమ్,
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనుగొనుపు చేయాలని,
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్,
0: రాధ సంకల్పించుకుంది.
1: రాధ డిటర్మిన్.
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు, ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్ల ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లని గాజులంతా కూడా శబ్దం ఇస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్ అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్ రోజ్ అప్.
0: అయ్యా నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొడుగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్, ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ ఇట్ టు బ్యాంగిల్స్.
0: ఆమె ముఖం ఎవరికీ చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. చెయ్యి మాత్రమే ఎత్తింది.
1: ఇట్ వాస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండదే అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హీ ఆల్సో హర్డ్ ది ఆన్సర్, ఐ విల్ పే మనీ.
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతికి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హీ హస్ పుట్ ది బ్యాంగిల్స్. అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్. దానికి కూడా
0: గాజులు తొడిగాడు.
1: అండ్ హీ హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్.
0: అమ్మా ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
0: చూడు ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్ ఈ యొక్క గ్రామం లోపల.
1: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
0: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ రూమ్.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ విండో.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
0: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టించాను, నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్ సెల్లర్ వెంట్.
0: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హీ సెడ్ సార్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సెడ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
0: తప్పు చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇట్స్ నాట్ రైట్, హీ సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: బట్ హీ హాస్ నోన్ ది రియాలిటీ.
0: నాది సత్యశీలమా, నేను గట్టివాడినా, నా మనసు చెలించిందా అని ఏమేమో అర్థం చేసుకో. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుండే.
1: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హింసెల్ఫ్.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు, నాకు ఎట్టి వ్యామోహమూ లేదు.
1: ఐ డోంట్ హావ్ ఎనీ డిజైర్.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: And then he said, "Where is she?"
0: Palani gootiku pakkalo untundadata cheppindi ani cheppindi.
1: And she directed me that money is there, very close the window.
0: Akkada kitiki ledu, goodu ledu.
1: And when he went inside, there's no window.
0: Tanu enno pariyamlo aa intlo sancharinchinatundi vaade.
1: And in fact he moved about for a long time.
0: Kaari ee naadu lopala velle tappudiki oka kitiki kanipinchindi, daniki venuka vaipuna oka chinna goodu kanipinchindi.
1: That the moment he went in this day, he noticed the window over there and a narrow corner.
0: Aa deentu చేయి పెట్టేటప్పటికి తనకి ఎంత కావాలో అంత డబ్బు మాత్రం చిక్కింది.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పింది, అయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్ దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత, అయ్యా ఆ చెరువు ఎక్కడనో, ఆమె ఎక్కడి నుంచి కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్ వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. And he wanted the bangles.
0: Radha, Radha, Radha, Radha, Radha, Radha, Radha, anukuntu aa yokka gajulu vaadu ventu terigadu.
1: Calling Radha, Radha by name, he followed this bangles ala.
0: Kaani akkada poyyetappatiki amma neevu cheppina reethiga nee dabbu naaku chikkindi athanu ichchadu annadu.
1: And
0: aa deento cheyi pettetappatiki taniki enta kavallo anta dabbu maatram chikkindi.
1: Exactly the money he required was noticed there.
0: Aa me cheppindayya ee vidhanga naaku dabbu anta enta kavallo dani teeskomanni.

0: అందించింది.
1: అండ్ హీ హర్డ్ ఎథీరియల్ వాయిస్.
0: ఈ డబ్బు నీకు అందిందా నాయన?
1: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
0: అందింది.
1: ఎస్.
0: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చాడమ్మా.
1: అండ్ హియర్ ఐ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
0: దర్శనం ఇవ్వండి అనింది.
1: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
1: దెన్ షీ సెడ్,
0: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
1: ఎనీబడి కెన్ సీ మై హ్యాండ్.
0: కానీ నా ముఖము కృష్ణునికి ఒక్కరికి తప్ప ఇంకెవరికి నా ముఖము ఎవరికి చూడనివ్వను.
1: ఓన్లీ కృష్ణ కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
0: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
0: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్టకడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధాకృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
0: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టును ఎగ్గేదాకా అట్టే ఉండు అని.
1: హావింగ్ డిటర్మిన్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: కలిగిన అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యూ హ్యావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగిన ఇరుదాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్
0: టర్న్. తలచినదేదియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: బట్ హవర్ దర్ టూ రూల్స్ హియర్.
0: పోరు పడలేక తానైనా బ్రోవవలయు.
1: యూ షుడ్ కన్ఫర్ బోన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: ఆర్ యూ షుడ్ ఫాల్.
0: అంతే కాని
1: ఓన్లీ దట్ యూ షుడ్ ఆస్క్.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
0: ఈ భక్తుడు ఆ దీక్షను పూనాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ, ది డిటర్మినేషన్.
0: కనుకనే ఆ విధమైన దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడిగా దర్శనం అందించాడు.
1: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
0: అతను ధన్యుడైపోయాడు.
1: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
0: కనుక ప్రతి వారి ఎందుకు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
1: దో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
0: ఎక్కడ ఏ ఏ కారణమును పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
0: సమయ సందర్భాన్ని చూసుకుని,
1: ద పొజిషన్, ది సిచ్యువేషన్,
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
1: without these considerations,
0: అడిగినారు కదా అని చీప్ గా వచ్చి భగవంతుడు అందించడు.
1: హీ డజంట్ మేనిఫెస్ట్ ఫర్ ద చీప్ రీజన్స్.
0: అక్కడ అవసరమా కాదా,
1: whether it's necessary or not.
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: హీ జస్ట్ ఫైండ్స్ అవుట్ ద కాజ్.
0: ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఏమి, ఎట్లా,
1: where,
0: ఐదింటి ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: హీ ఆల్సో అండ్ సబ్మిట్స్ టు దీస్ క్వశ్చన్స్. వై, వేర్,
0: ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా,
1: వెన్, హౌ.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు యొక్క సమాధానం.
1: And God manifests when he gets the answer to these questions.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడాను మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్ వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: మనం ఈ శక్తుల కోసమని మరొక చెట్టుకు పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for this.
0: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
1: In fact, the power in you is not present
0: anywhere.
1: Man is highly powerful.
0: మహాపవిత్రుడు.
1: ఈజ్ హైలీ సీక్రెట్.
0: అన్నిటికీ మార్గదర్శకుడు.
1: అండ్ ఈజ్ ఐడియల్.
0: దేనికి అవసరం సాధించగలడు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
1: బట్ యూ హ్యావ్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్.
0: అమెరికా వాడు,
1: అమెరికన్,
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: మేడ్ ఆల్ అటెంప్ట్స్.
0: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడాను తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు, కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడా లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
1: అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్ బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
0: అదే నరేంద్రుడు కూడా రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్. అయ్యా
0: నువ్వు భగవంతుని చూచినానంటున్నావే, నాకెందుకు కనిపించకూడదు?
1: అండ్ హీ సెడ్ హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్.
0: రామకృష్ణుడు కూడా చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా నీవు బంధుమిత్రుల కోసమని, భార్యాబిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: యూ హావ్ బిన్ క్రయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: యూ క్రై ఫర్ యువర్ పేరెంట్స్.
0: కానీ
1: బట్
0: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యూ ఎర్న్ బై గాడ్?
0: ఏడ్చినావా?

0: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ఏడ్చు.
1: సో యు క్రై,
0: భగవంతుని కావాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేయి.
1: ప్రే విత్ ఆల్ ద డిజైర్,
0: ఆ పట్టుదలను పట్టు.
1: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద,
0: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనం ఇవ్వడు.
1: వితౌట్ డిటర్మినేషన్ ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ bumps and jumps and doubts, you will never be able to achieve.
0: ఎప్పుడు చూసినా గాని మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man is full of doubts more and more day by day.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము కలిగినటువంటి వాడే.
1: సో లాంగ్ ది సందేహ డౌట్,
0: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
1: సో లాంగ్ ది సందేహ ద డౌట్, యూ హావ్ గాట్ దిస్ దేహ ద బాడీ.
0: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
1: అండ్ దేర్ఫోర్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ డౌట్.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
1: So long you have got these doubts, you can never experience God.
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
1: యూ షుడ్ డిటర్మిన్
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
1: దాట్ ఈస్ ది స్పిరిచువల్ పాత్ వీ షుడ్ ఫాలో.
0: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
1: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విద్ ఇన్.
0: నతపాంసి నతీర్థానాం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
0: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
0: కానీ దానిని దర్శించక,
1: బట్ వితౌట్ దట్ ఎక్స్పీరియన్స్,
0: స్పర్శించక,
1: వితౌట్ ఎక్స్పీరియన్స్,
0: సంభాషణ లేకుండా,
1: వితౌట్ ఎనీ కన్వర్సేషన్,
0: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
0: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
0: కనుకనే ఇన్యూ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్.
0: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
1: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
0: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
1: అండ్ యూ ఫైండ్ ద డాగ్స్ అండ్ మంకీస్. కానీ
0: చూసినంత తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
1: డు యూ మీన్ సే దే టేక్ లిబరేషన్?
0: చూడటం కాదు,
1: ఇస్ నాట్
0: ఇది దైవత్వంగా చూడాలి.
1: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యూ షుడ్ హ్యావ్ దట్.
0: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
1: ఇస్ ద డివైన్ విజన్, ద డివైన్ స్పిరిట్.
0: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
1: You touch the body of many bodies. You see many people.
0: ఎంతో సంభాషణలో జరుపుతున్నారు.
1: You converse with many.
0: కానీ అన్ని దీనికి సంబంధం కాదు.
1: But it's not divine relationship.
0: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
1: And divine vibration should come out of the heart.
0: ఆ డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: Without this divine vibration,
0: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
1: That divine vibration is within you.
0: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
1: Divine vibration which is not noticed, it is not there.
0: ఎవరైనా భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
1: Basing on your own visualization, expectation, God manifests in that form.
0: ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
1: You cannot specify.
0: He may
1: appear in
0: any form. However,
1: he will fulfill your
0: desire. The
1: form that you like
0: most. God appears
1: in
0: the form.
1: No other form then.
0: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపంలో తానే.
1: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: రూపమే లేనటువంటి వాడు.
1: ఇన్ఫాక్ట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ అండ్ ప్రేయర్ ఆఫ్
0: దరిస్తుంటాడు ఆ
1: ప్రేమ. దట్ ఫార్మ్
0: ఆ ఫార్మ్ కూడా ధరిస్తుంటాడు.
1: అండ్ దట్ ఫార్మ్ హి టేక్స్.
0: కనుకనే భగవంతుని తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ those people who understand full well the divinity would be able to experience.
0: కనుక మొట్ట మొట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో గాడ్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 17th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 22nd August 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టాక్స్ అబౌట్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్టెప్ టు స్పిరిచువల్ సక్సెస్, విచ్ ఇస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. హీ ఆల్సో రీవిజిట్స్ సాంఖ్య యోగా ఇన్ దిస్ డిస్కోర్స్. శ్రీ భగవాన్ ఉవాచ,
1: సర్వత్ర పంచభూతాని షష్టం కించిన్న విద్యతే. పాతాళలోకమునందు గాని భూలోకమునందు కాని మరి ఏ స్వర్గలోకమునందైనప్పటికీ పంచభూతములు తప్ప ఇంకా ఆరో భూతమనేటువంటిది ఎక్కడ కూడాను కనిపించదు.
2: Wherever you see, be it on earth, in heaven or in another world, you have these five elements and nothing else exists.
1: Kanuka deenini aachinchinappatikini deenini visarjinchinappatikini deenito samyogam kaliginappatikini deenito viyogam sambhavinchinappatikini panchabhutamul yokka parinamam tappa anyam kaadu.
2: Whatever you desire, whatever you get, whatever you aspire for, whatever you lose, whatever is the separation, all these things are nothing but changes and manifestations of five elements.
1: ఈ పంచభూతములు నశ్వరమైనటువంటివి.
2: These five elements are impermanent.
1: నిరంతరము మార్పు చెందేటువంటివి.
2: Continuously they will be undergoing change.
1: నేడు వికసించినటువంటి పుష్పము రేపటికి వాడిపోతుంది.
2: The flower which has blossomed today gets dried up tomorrow.
1: రేపు వాడిపోయిన పుష్పము మరునాడు కుళ్ళిపోతుంది.
2: The flower which is dried up tomorrow, that a day later it gets rotten.
1: నేడు వండిన అన్నము రేపటికి పాసిపోతుంది.
2: Food which is cooked today, it becomes stale tomorrow.
1: పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
2: The one food which has become stale, again it will not get back its original state.
1: తదుపరి అది విషముగా మారిపోతుంది.
2: The same food becomes poison in the next stage.
1: నేడు అందచందముగా ఉండినటువంటి ఆకారము కొన్ని వర్షములకు వికారముగా మారిపోతుంది.
2: The form which is all beautiful today becomes ugly after a few years.
1: నేడు చంద్రుని యందున్నటువంటి అణువు రేపు భూలోకానికి దిగవచ్చు.
2: The autumn in the moon, it may get down to earth.
1: నేడు భూమిపై ఉన్నటువంటి అణువు రేపటి దినము చంద్రమండలాన్ని చేరవచ్చు.
2: The autumn which is prevailing in the earth today, it may go to moon tomorrow.
1: ప్రతి ఏడు సంవత్సరములో కూడాను మానవుని దేహమునందున్నటువంటి యొక్క అణువులన్నీ కూడాను పూర్తిగా మారిపోతాయి.
2: Once in 7 years, all the atoms which constitute the human body undergo a total change.
1: ఇట్టి అణువుతో కూడినటువంటి యొక్క ఇంద్రియములను స్థిరముగా భావించి అవే సత్యములను విశ్వసించి వాటి వెంట వెంటాడటం ఇది సరి అయినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద మ్యాన్ టు థింక్ దట్ దీస్ ఎలిమెంట్స్ అండ్ దిస్ బాడీ అండ్ దిస్ సెన్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ దీస్ ఆటమ్స్ విచ్ అండర్గో ఏ చేంజ్ టు థింక్ దట్ దే ఆర్ స్టడీ అండ్ దే విల్ బి పర్మనెంట్ దిస్ ఈస్ రాదర్ ఫూలిష్.
1: ఇవి కేవలము బాహ్య సంబంధమైనటువంటి విషయములను మాత్రమే వెంటాడుతూ ఉంటాయి.
2: ఓన్లీ the external senses will be hankering after them.
1: వీటిని 24 తత్వములతో కూడినటువంటి మాయా స్వరూపమని కూడాను నిరూపించింది భగవద్గీత.
2: భగవద్గీత హస్ ఆల్సో ప్రూవ్డ్ దట్ దిస్ పర్టిక్యులర్ ఫెనామినన్ కన్సిస్ట్ ఆఫ్ 24 ప్రిన్సిపల్స్.
1: ఇంకా ఆత్మతో కూడి 25 తత్వములతో నిండినటువంటిదని కూడాను నిరూపించాడు బాలరాజు.
2: బాలరాజు హెస్ ఆల్సో సెడ్ దట్ అలాంగ్ విత్ ఆత్మ దిస్ బికమ్స్ 25 ప్రిన్సిపల్స్.
1: వీటిని మనం సులభంగా అర్థం చేసుకునే వలన 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 కోశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ చేర్చి 24గా తయారవుతుంది.
2: టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ, దీస్ 10 సెన్స్ ఆర్గన్స్ అండ్ 5 ఎలిమెంట్స్ అండ్ 5 షీట్స్ ఇంటెలిజెన్స్ మైండ్ అండ్ అహంకార ఈగోయిజం
1: బుద్ధి
2: ఇంటెలిజెన్స్ ఆల్ దిస్ విల్ మేక్ 24.
1: ఇంకా ఆత్మతో కూడినప్పుడు 25గా రూపొందుతుంది.
2: అలాంగ్ విత్ ఆత్మ ఇట్ బికమ్స్ 25.
1: ఈ 24 అవిద్యా లక్షణములైనటువంటివి కనుక, అవిద్యా వస్తువులైనటువంటివి కనుక, ఈ అవిద్యా వస్తువులను లెక్కించేటువంటి యొక్క దీనిలో ఈ సాంఖ్యము కొంత సహాయకారైనటువంటిది కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది.
2: దిస్ చాప్టర్ ఇస్ కాల్డ్ సాంఖ్యయోగ బికాస్ దిస్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ దీస్ 24 ప్రిన్సిపల్స్ విచ్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ ఇగ్నోరెన్స్.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం,
2: సౌండ్, టచ్, సైట్ అండ్ శబ్ద స్పర్శ రస, టేస్ట్ అండ్ స్మెల్, దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్.
1: ఇంకా కర్మేంద్రియమైనటువంటివి కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం.
2: ది 5 కర్మేంద్రియాస్ ఐ, ఇయర్, టంగ్, స్కిన్ అండ్ నోస్.
1: కన్ను ఉండవచ్చును, అది కర్మేంద్రియము, కానీ దృష్టి లేకపోవచ్చు.
2: దేర్ మే బి అన్ ఐ బట్ యూ మే నాట్ హ్యావ్ సైట్.
1: కనుక కన్ను కర్మేంద్రియము, ఆ దృష్టియే జ్ఞానేంద్రియము.
2: ఐ ఈజ్ కర్మేంద్రియ అండ్ ది సైట్ ఈజ్ జ్ఞానేంద్రియ.
1: నోరు ఉండవచ్చును, కానీ మాట్లాడలేకపోవచ్చు.
2: యూ మే హ్యావ్ మౌత్ బట్ యూ మే నాట్ బి ఏబుల్ టు స్పీక్.
1: నోరు కర్మేంద్రియము, మాటలు లేకపోవటం జ్ఞానేంద్రియం.
2: మౌత్ ఈజ్ కర్మేంద్రియ, స్పీచ్ ఈజ్ జ్ఞానేంద్రియ.
1: అనేక మందికి చెవులు ఉంటుంటాయి కర్మేంద్రియములు, కానీ వినిపించవు.
2: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇయర్స్ బట్ దే మే నాట్ బి ఏబుల్ టు హియర్.
1: కనుక నీ కర్మేంద్రియముతో కూడినటువంటివి జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములతో చేరినటువంటివి కర్మేంద్రియములు.
2: Therefore, there is an inextricable relationship between కర్మేంద్రియాస్ అండ్ జ్ఞానేంద్రియాస్.
1: కనుక కర్మేంద్రియములు 5, జ్ఞానికి అంతర్భావంతో శక్తి సామర్థ్యము నిరూపించేటువంటి జ్ఞానేంద్రియములు 5, ఇవి 10.
2: కర్మేంద్రియాస్ మోటర్ ఆర్గన్స్ దే ఆర్ 5 అండ్ ది అలాంగ్ విత్ దిస్ ది ఇన్నర్ వన్స్ అండ్ ది సటిల్ వన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ సెన్స్ ఆర్గన్స్ దే ఆర్ 5.
1: ఇంకా కోశములు 5,
2: షీట్స్ ఆర్ 5,
1: అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
2: అన్నమయ రిలేటింగ్ టు ద బాడీ, ప్రాణమయ రిలేటింగ్ టు ద లైఫ్ బ్రెడ్, మనోమయ మైండ్ అండ్ విజ్ఞానమయ ఇంటెలిజెన్స్ అండ్ ఆనందమయ దిస్ షీట్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచభూతములు, పంచ ప్రాణములు.
2: పంచ ప్రాణస్ ఆర్ ప్రాణ, పాన, వ్యాన, ఉదాన, సమాన,
1: ఇవి అన్ని చేర్చి 20 అవుతుంది.
2: ఆల్ దీస్ పుట్ టుగెదర్ విల్ బి 20.
1: మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ, అహంకారము, ఈ 4 చేర్చి 24 అవుతుంది.
2: మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్, ఇంటెలిజెన్స్ అండ్ అహంకార ఈగోయిజం,
1: ఇవన్నీ కూడాను కేవలము అవిద్యా ప్రభావముతో ఉండినటువంటి వస్తువులు కనుక వీటిని లెక్కించటం వల్ల దీనికి సాంఖ్యము అని వచ్చింది.
2: ఆల్ దీస్ 24 ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇగ్నరెన్స్ అండ్ యాజ్ దీస్ ఆర్ కౌంటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ అసోసియేటెడ్ ద నంబర్ దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ సంఖ్యయోగ.
1: కనుక ఇట్టి మార్పు చెందేటువంటి ఇంద్రియముల ద్వారా మార్పు చెందినటువంటి ఆనందం మనకు ఏ రీతిగా లభిస్తుంది?
2: విత్ ది హెల్ప్ ఆఫ్ అండ్ త్రూ దీస్ సెన్స్ ఆర్గన్స్ విచ్ అండర్ గో ఏ చేంజ్, హౌ కెన్ వీ అరైవ్ అట్ అండ్ అటైన్ ఏ బ్లిస్ విచ్ ఇస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ థింగ్స్.
1: మనం అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను దుఃఖ కారణములైనటువంటివి.
2: ఆల్ ది జాయ్స్ వి ఎక్స్పీరియన్స్ ఆర్ లైక్లీ టు జస్ట్ గెట్ అస్ సారో ఓన్లీ.
1: కనుక ఇవి శాశ్వతములైనటువంటివి కావు.
2: దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ థింగ్స్.
1: ఇవి వచ్చి పోయేటువంటివి.
2: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ లైక్లీ టు కమ్ అండ్ దెన్ దే గో.
1: కనుక వీటిని మాత్రం నీ విశ్వసించి నీ ఇంద్రియములను పెడమార్గం పట్టించుకోవద్దు అని కృష్ణుడు బోధించాడు.
2: కృష్ణ హెస్ టాట్ డోంట్ బిలీవ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ అండ్ గో ది రాంగ్ వే విత్ దట్ బిలీఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి పదవి ఉండినప్పటికీ, ఎంతటి సిరి సంపదలతో కూడిన వాడైనప్పటికీ, ఇంద్రియములను నిగ్రహించుకుని లేకుండా వాడికి శాంతి అనేటువంటిది లభించదు.
2: హౌఎవర్ మచ్ ఎడ్యుకేటెడ్ ఎ పర్సన్ బి, వాట్ ఎవర్ పొజిషన్ హీ మే హోల్డ్, వాట్ ఎవర్ ఆఫీస్ హీ మే హోల్డ్, హౌఎవర్ రిచ్ హీ మే బి, అన్లెస్ హీ హాస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ హీ విల్ నాట్ బి హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుక శాంతి అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం ద్వారానే మనకు లభిస్తుంది.
2: దెర్ఫోర్ వన్ కెన్ ఒబ్టెయిన్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై ఈ సాంఖ్యయోగంలో అనేక విధములుగా కూడాను అర్జునుడికి బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ టాట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయటం,
2: హౌ టు కంట్రోల్ ది సెన్సెస్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటి చాలా కష్టమైనటువంటి అని భావిస్తుంటారు.
2: ఇట్ ఈస్ జనరలీ థాట్ దాట్ కంట్రోలింగ్ సెన్సెస్ ఈజ్ రాదర్ డిఫికల్ట్.
1: ఇక్కడ అనార్యష్టం అని అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ ఎంప్లాయ్డ్ యూజ్ ద వర్డ్ అనార్యష్టం.
1: అనార్యజుష్టం,
2: అనార్యజుష్టం
1: అనగా ఆర్యులని అనార్యులని రెండు తెగల వారు ఉంటున్నారు.
2: ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్, ఆర్యన్స్ అండ్ అనార్యన్స్.
1: సన్మార్గమును,
2: ఫాలోయింగ్ ద రైట్ పాత్,
1: పవిత్రతను,
2: సేక్రెడ్నెస్,
1: ప్రకాశమును,
2: ఎఫల్జన్స్
1: ఆశ్రయించి,
2: టేకింగ్ రిఫ్యూజ్ ఇన్ దీస్
1: ఆచరించి,
2: ప్రాక్టీసింగ్ దెమ్
1: అనుభవించేటువంటి వారు ఆర్యులు అని.
2: పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దీస్ థింగ్స్ దే ఆర్ ఆర్యన్స్.
1: ఇంకా అపవిత్రమైనటువంటి భావములతో,
2: దెన్ పీపుల్ విత్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్
1: అశుద్ధమైనటువంటి హృదయాలతో,
2: ఇంప్యూర్ హార్ట్స్,
1: వారు చీకటిగా అనగా అజ్ఞానమును కమ్మి,
2: పీపుల్ హూ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ ఇగ్నరెన్స్
1: అపవిత్రతతో జీవించేటువంటి వారంతా అనార్యులు అని.
2: పీపుల్ హూ లివ్ ఎన్ అన్రైచియస్ లైఫ్ దే ఆర్ అనార్యన్స్.
1: సన్మార్గమునకు విరుద్ధము దుర్మార్గము,
2: బ్యాడ్ బిహేవియర్ ఈజ్ అపోజిట్ ఆఫ్ గుడ్ బిహేవియర్.
1: పవిత్రతకు విరుద్ధము అపవిత్రము,
2: అన్సేక్రెడ్నెస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ సేక్రెడ్నెస్.
1: ప్రకాశమునకు విరుద్ధము అంధకారము,
2: డార్క్నెస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ ఎఫల్జెన్స్ లైట్.
1: వీరందరూ కూడాను వీరే దేవతలు రాక్షసులు అని పిలువబడుతూ వచ్చు.
2: దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్స్ అండ్ డెమన్స్.
1: పవిత్రతతో కూడి,
2: అసోసియేటెడ్ విత్ సేక్రెడ్నెస్,
1: సద్గుణములతో ఉండి,
2: లివింగ్ విత్ గుడ్ క్వాలిటీస్,
1: ప్రకాశవంతమైనటువంటి జ్ఞానతత్వంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు,
2: పీపుల్ హూ ఎంటర్ ఇన్ టు క్వాలిటీస్ ఆఫ్ ఎఫల్జెన్స్ అండ్ ప్రిన్సిపల్స్,
1: వీరు ఆర్యులు అని నిర్ణయం చేసింది.
2: ఇట్ హాస్ కన్క్లూడెడ్ దట్ దీస్ ఆర్ ఆర్యన్.
1: అర్జున, నీవింతవరకు నేను ఆర్యుడని భావించాను.
2: అర్జున, ఐ థాట్ టిల్ నౌ దట్ యు ఆర్ ఎన్ ఆర్య.
1: నీవు దుర్మార్గం అనేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
2: బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ది రాంగ్ అండ్ బ్యాడ్ పాత్,
1: అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు.
2: యు ఆర్ ఫాలోయింగ్ ఎన్ అన్సేక్రెడ్ పాత్,
1: అంధకారంలో మునిగి ఉంటున్నావు.
2: యు ఆర్ గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ డార్క్నెస్,
1: నీవు అనార్యునిగా నిరూపిస్తూ ఉంటున్నావు.
2: యు ఆర్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎన్ ఆర్య.
1: ఇలాంటి వాడిని ఆర్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుర చేటు అన్నాడు.
2: ఇట్ వుడ్ బి రాంగ్ అండ్ షేమ్ఫుల్ టు కాల్ సచ్ పీపుల్ యాజ్ ఆర్యన్స్.
1: కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు.
2: కృష్ణ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ టు మేక్ అర్జున ఎన్ ఆర్యన్.
1: ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము.
2: ది ప్రైమరీ కాజ్ ఫర్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ అటాచ్మెంట్.
1: ఈ మోహమునకు పునాది అజ్ఞానము.
2: ఫర్ అటాచ్మెంట్ ది బేసిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకున్న వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు.
2: If you want to control your grief, sorrow and attachment, then you should resort to control of senses.
1: ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి.
2: You have to clearly understand the nature of sense organs.
1: జీవయాత్రలో ఇంద్రియములు అనేటువంటివి గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి.
2: ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ లైక్ హార్సెస్ విచ్ కెన్ టేక్ యూ టు ది గోల్.
1: ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథమునకు కాని రథమునందు ఉన్నటువంటి వారికి కాని క్షేమం చేకూరుతుంది.
2: ఓన్లీ వెన్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ హార్సెస్ ద చారియట్ ఆర్ ద పర్సన్ హూ ఈస్ రైడింగ్ ఇట్ వుడ్ బి సేఫ్.
1: ఈ గుర్రమును స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానునికి కాని రథమునకు కాని ప్రమాదం సంభవించవచ్చు.
2: If you let them uncontrolled and free, it is likely that the chariot and the person, the resident of it, they may come to grief.
1: Kanuka mottamota neevu gamyanni suchyamanga cheravaranna ee gurramulu modal neevu adupulo pettukovali.
2: Therefore, if you want to reach the goal safe, have absolute control over these horses.
1: Ee yokka indriyamulaku మాత్రహ అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ గివన్ ఏ న్యూ నేమ్ ఫర్ ది సెన్స్ ఆర్గన్స్ బై ది మాత్రహ.
1: మాత్ర అనగంటే ఏమిటి? యా మాయా ఇది మాత్రహ అని దీనికి అర్థం. ఏది కొలచును దానికి మాత్ర అని.
2: మాత్ర మీన్స్ ద వన్ విచ్ మెజర్స్.
1: ఇక్కడ ఇంద్రియములు కొలిచేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలోనూ నిరూపించగలము.
2: How can we prove that these sense organs have the capacity to measure?
1: నాలుక ఉంటుంది.
2: Take the tongue.
1: ఇది తీయగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి?
2: What is it that measures and identifies that such a thing is sweet and such a thing is bitter?
1: ఇది తీపు, ఇది చేదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి కొలచి అనేక నిర్ణయం చేసినటువంటిది నాలుక.
2: ఇట్ ఈస్ ఎ టంగ్ విచ్ మెజర్స్ అండ్ విచ్ డిటర్మిన్స్ ది టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఐటమ్ యాజ్ స్వీట్ ఆర్ బిట్టర్.
1: మనిషి బాగానే ఉన్నాడు కానీ ముక్కు మాత్రం పొడువు అని వాని ఆకారాన్ని నిర్ణయం చేసింది.
2: వైల్ డిస్క్రైబింగ్ ఎ పర్సన్స్ ఫేస్ హీఈస్ క్వైట్ ఆల్ రైట్ బట్ హిస్ నోస్ ఈస్ లాంగిష్.
1: ఈ కొలతలు చేసినటువంటిది ఏమిటి? కన్నులు.
2: What is it that measures its the length of the nose? It is the eyes.
1: ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము, ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డని నిర్ణయం చేసినటువంటిది చెవి.
2: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిటర్మిన్స్ అబౌట్ ది మ్యూజిక్ వెదర్ ఇట్ ఇస్ మెలోడియస్ ఆర్ ది.
1: అదే విధంగానే ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డలు నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు.
2: ఇన్ దిస్ ఫ్యాషన్ ఆల్ దీస్ సెన్స్ ఆర్గన్స్ మెజర్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ డిక్లేర్ దేర్ టేస్ట్.
1: అదే విధంగానే ఈ మాత్ర అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
2: దెర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్ర.
1: ఇక్కడ ఒక నియతి అన్నారు, పరిమితి.
2: దెర్ ఇస్ వన్ మెజర్మెంట్.
1: పరిమితి,
2: పరిమితి,
1: లిమిట్.
2: దెర్ ఇస్ వన్ లిమిట్.
1: ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు.
2: దెన్ వీ కెన్ జస్ట్ డిసైడ్ హౌ దిస్ లిమిట్ కెన్ బి అప్లైడ్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: ముక్కునిచ్చాడు భగవంతుడు,
2: గాడ్ హెస్ గివెన్ నోస్.
1: శ్వాసము, ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు.
2: ఫర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్, ఫర్ బ్రీతింగ్ అండ్ ఆల్సో ఫర్ స్మెల్లింగ్ దిస్ నోస్ హెస్ బీన్ గివన్.
1: ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీనిని వినియోగించుకోమని ఇచ్చాడు.
2: యూజ్ దిస్ పర్టికులర్ నోస్ ప్రాపర్లీ ఫర్ ది థింగ్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ ఫీల్ హ్యాపీ, బీ హ్యాపీ విత్ ఇట్.
1: ఇది సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసావించినటువంటి వారమవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంతో మనం ప్రవేశించినటువంటి వారమవుతాం.
2: If we use this nose properly, then we'll have obeyed the command of the Lord and also would have used it in the most appropriate way as such.
1: ఇది సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవటము, భగవత్ ఆజ్ఞను శిరసావహించటము రెండూ జరగటం చేత తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది.
2: కండక్టింగ్ అవర్ సెల్స్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ఒబేయింగ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ బై డూయింగ్ దీస్ టూ థింగ్స్ వీ గెట్ గుడ్ రిజల్ట్స్.
1: అట్లు కాకుండా ముక్కునిచ్చినటువంటి శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారం అవుతాం.
2: సచ్ బీయింగ్ ద కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఫార్ బ్రీతింగ్ అండ్ ఫార్ స్మెలింగ్ గుడ్ థింగ్స్ ఇఫ్ యూ యూజ్ ది నోస్ ఫార్ స్నఫింగ్ దెన్ ఇట్ వుడ్ బి
1: తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాన్ని తప్పు మార్గంలో ప్రవేశపెట్టినటువంటి వారమే కాకుండా దానిని దుర్వినియోగపరచుకోవటం కూడాను దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం కూడా అవుతాం.
2: బై యూజింగ్ ఇట్ ఫార్ టేకింగ్ స్నఫ్ వుడ్ హ్యావ్ మిస్యూజ్డ్ ది నోస్ విచ్ హెస్ బీన్ గివెన్ బై గాడ్ అండ్ నాట్ మెయిన్లీ దాట్ వుడ్ హ్యావ్ డిజోబేయ్ ది కమాండ్ ఆఫ్ ద గాడ్.
1: నాలుకనిచ్చాడు,
2: టంగ్ హెస్ బీన్ గివెన్ టు అస్.
1: నాయన, నువ్వు మధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు.
2: Child, use this particular tongue to talk sweetly and not to hurt others' hearts.
1: Mudumadinamainatunte maatalato varini aanandinchali, aananda pettali.
2: Should give them joy by speaking sweet.
1: Hrudayaniki baadha kaligeetunte maatalu ee yokka naaluku dwara pravesha pettakoddu.
2: You should not use words which hurt the feelings of others.
1: Badanda ante kaakunda saattika aaharamunu పవిత్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును భుజించమని చెప్పాడు.
2: నాట్ మెయిర్లీ దాట్ యూజ్ ద టంగ్ టు టేక్ సాత్విక్ అండ్ హెల్తీ ఫుడ్.
1: దేహమునకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్ ప్రోటీన్స్ ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములను కూడా భుజించమని చెప్పాడు.
2: టేక్ ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ విచ్ కెన్ గివ్ యూ ది స్ట్రెంగ్త్ ఫర్ ద బాడీ.
1: అంతేకాని ఈ నాలుకతో సిగరెట్లు బీడీలు చుట్టలు త్రాగటము మద్యపానమును సేవించటము మాంసమును భక్షించటము ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరిచినటువంటి వారమవుతాం, భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారమవుతాం.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యూజ్ ద టంగ్ ఫర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఫర్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ ఫర్ టేకింగ్ మట్టన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ వుడ్ హావ్ మిస్యూజ్డ్ అండ్ డిసోబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: ఇదే విధంగా ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధముగా భగవంతుడు నిర్ణయించాడో ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియమును సరి అయినటువంటి దీంట్లో మనకు సుఖశాంతిని అందించగలం.
2: వాట్ ఎవర్ టాస్క్ హావ్ బీన్ అసైన్ టు ది వేరియస్ సెన్స్ ఆర్గన్స్ బై గాడ్ ఇఫ్ యూ యూజ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ అలోన్ దెన్ దెర్ విల్ బి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆర్గన్స్ ఫర్ విచ్ దే హావ్ బీన్ గివెన్.
1: ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గం చేత సుఖ దుఃఖములను వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి.
2: దీస్ సెన్స్ ఆర్గన్స్ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ దెన్ దే గెట్ హీట్ అండ్ కోల్డ్ దే గెట్ జాయ్ అండ్ గ్రీఫ్.
1: కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖ దుఃఖములు ఏమాత్రం కూడాను కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖ దుఃఖాలకు కారణమవుతుంది.
2: By merely having sense organs, you don't get either joy or grief. Only when the sense organs come in contact with these sense objects, you get the joy or grief.
1: Neevu ikkada unnavu.
2: You are here in the house.
1: Nee chevu ikkade untundadi indiyam.
2: Your ear also is here with you.
1: Idu nee gramam lopala edo jarigi untundadi.
2: Something has happened in your village.
1: Manchi kaani chedda kaani.
2: Be it good or bad,
1: akkada vishayam undi, ikkada indriyam undi.
2: There is something which has happened there and your ear is here.
1: Kaani neeku sukham kaani leka dukham kaani aanandam kaani leka vicharam kaani rendu levu.
2: Happiness or grief, joy or sorrow, you don't get from this.
1: Adi edina oka phone egina vachi ayya ee manchi vishayam jarigindante chaala uppungi pothunnav, ee chedda vishayam jarigindante vicharamlo kungi pothunnav.
2: If you get a phone call and come to know what has happened in the village, if it is a good thing then you get joy, if it is a bad thing you get grief.
1: Indriyamulaku vishayam cherinappude sukadukkamulaku karanamaipothundi.
2: Only when the sense object is associated with the sense organ that leads to joy or grief.
1: Kanuku vishayamulu undinappudiki vishayam maarpu chendetvani indriyamulaku daniki em aatram gur cherchukokunda chuchukovali.
2: There may be sense objects but you have to take care to see that sense organs do not come in touch with sense objects.
1: ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి.
2: దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
2: దీస్ ఆర్ రియలీ నాట్ పర్మనెంట్ వన్స్.
1: ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి.
2: by taking small things though our life becomes impure.
1: ప్రపంచములో అనేక జీవులు ఉంటున్నాయి.
2: There are a number of living beings in the world.
1: ఇక్కడ కొన్ని కొన్ని కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి.
2: These living beings become victims of one or two of these sense organs.
1: కురంగ మాతంగ పతంగ నేను బృంగముల వలె అన్నాడు. కురంగ మాతంగ పితంగ అనగా కురంగము, కురంగం అనగా జింక.
2: కురంగము మీన్స్ డియర్.
1: ఇది శబ్దముతోనే స్తంభించిపోతుందట.
2: దిస్ ఈస్ కంట్రోల్డ్ అండ్ దిస్ ఇస్ ఎ విక్టిమ్ ఆఫ్ ద సౌండ్.
1: శబ్దంతోనే కొంచె వరకు తాను కట్టుబడిపోతుంది.
2: ఇట్ ఈస్ బౌండ్ బై దిస్ సౌండ్.
1: మాతంగ ఏలు,
2: మాతంగ ఎలిఫెంట్,
1: ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది.
2: దిస్ ఈస్ కంట్రోల్డ్ అండ్ బౌండ్ బై టచ్.
1: ఈ విధంగా అనే కొన్ని కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో.
2: ఇన్ దిస్ వే ఏ నంబర్ ఆఫ్ ఎనిమల్స్, డిఫరెంట్ ఎనిమల్స్ ఆర్ బౌండ్ బై డిఫరెంట్.
1: పతంగము అని, పతంగం అనగా మిడత.
2: పతంగం ఈజ్ ది నెక్స్ట్ వన్.
1: అది లైట్ను చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది.
2: ద మోమెంట్ ఇట్ హ్యాపన్స్ టు సీ లైట్ ఇట్ లైక్ టు గెట్ ఇట్ సెల్ఫ్ బర్న్ట్ అండ్ జాయిన్ బై జాయినింగ్ ఇట్.
1: మీనము చేప,
2: నెక్స్ట్ వన్ ఇస్ ఫిష్.
1: చేప ఇది రసమునకు అనగా ఎర్ర యొక్క రసమును చూస్తులకి అది బంధింపబడిపోతుంది.
2: ఫిష్ ఈజ్ బౌండ్ బై ఇట్స్ టేస్ట్ అండ్ టంగ్.
1: తుమ్మెద,
2: బీ,
1: ఇది వాసన చూసేటప్పటికే పుష్పంలో ప్రవేశిస్తుంది.
2: బై ది పవర్ ఆఫ్ స్మెల్ ఇట్ ఎంటర్స్ ది ఫ్లవర్ అండ్ గెట్స్ బౌండ్.
1: కురంగ మాతంగ పతంగ మీన బృంగముల వలె అని ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి.
2: All these five, they are bound by, each one of them is bound by one sense organ.
1: Kani manavudu annintiki kattubadipothunnadu.
2: But man is bound by five of them.
1: Shabda sparsha roopa rasa gandhadulaku kattubadipothunnadu.
2: Sound, touch, taste and all these five types of organs he is controlling.
1: Kanka ee yokka cheta kante, tummeda kante, yenu kante, జింక కంటే మిడత కంటే కూడా హీనమైపోతున్నాడు మానవుడు.
2: దేర్ ఫోర్ హీఈస్ బికమింగ్ లోవర్ అండ్ మీనర్ దాన్ ఆల్ దీస్ ఫైవ్ ఎనిమల్స్.
1: దీనికి ఒక చిన్న కథ.
2: దెర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: ఒకనొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ దక్షిణామూర్తి అండర్ టుక్ ఎ టూర్.
1: అందుకే ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు.
2: ఇన్ దిస్ ట్యూర్ హీ కన్సిడర్ ఈచ్ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ ఈచ్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ యాజ్ హిస్ గురు.
1: దక్షిణామూర్తికి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు.
2: సమ్ పీపుల్ సే దక్షిణామూర్తి హ్యాడ్ 34 టీచర్స్. సమ్ పీపుల్ సే దట్ హీ హ్యాడ్ 64 టీచర్స్.
1: ఒకనాడు వస్తూ ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుక దిన్న పైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలలను ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నాడు.
2: వన్స్ హీ హ్యాపెన్ టు గో టు ద షోర్ ఆఫ్ ఎ ఓషన్ అండ్ హీ వాజ్ ఎంజాయింగ్ ద వేవ్స్ అండ్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఓషన్.
1: ఒక్క నిమిషంలో ఏదో గాలికి ఒక చెట్ట వచ్చి పడింది ఆ సముద్రంలో.
2: వన్ వేవ్ బ్రాట్ అండ్ త్రూ ఎ డస్ట్ ఆన్ ద షోర్.
1: తక్షణమే ఈ సముద్రము ఒకదానిపైన ఒకటి అలను పంపించి ఆ చెట్టును గట్టుకు నెట్టించింది.
2: అండ్ ది మూమెంట్ దిస్ డస్ట్ ఫెల్ ఇన్ టు ది ఓషన్ వేవ్స్ కేమ్ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ త్రూ దిస్ డస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
1: దక్షిణామూర్తి అనుకున్నాడు, అనంతమైన సముద్రము, అగాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము, ఒక్క చిన్న చెత్త వచ్చి దాంట్లో పడితే దానికి ఏమి నష్టము? ఇందుకోసం ఈ విధంగా దీనికి ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టివేస్తుండాలి అని యోచించాడు.
2: దక్షిణామూర్తి థాట్ ఫర్ ఎ వైల్, ఓషన్ సచ్ వాస్ట్ అండ్ సచ్ డీప్ యాజ్ ఇట్ ఈస్, వై షుడ్ ఇట్ త్రో అవే స్మాల్ లిటిల్ డస్ట్, కుడ్ ఇట్ నాట్ అబ్జార్బ్ అండ్ టేక్ ఇట్.
1: తదుపరి ధ్యాన నిష్ఠ అయ్యాడు.
2: దెన్ హీ వెంట్ ఇన్ టు మెడిటేషన్.
1: చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు.
2: ఇన్ దట్ మెడిటేటివ్ మూడ్ హీ అండర్స్టూడ్.
1: ఈనాడు కొంత చెత్త వచ్చి తన పైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగానే చెత్త చెత్త చెత్త చెత్త దండిగా వచ్చి కట్టవైపటికి సముద్రం రూపంలో కూడా మరిపింపు చేస్తుంది.
2: If such small dust is allowed by the ocean, and it may accumulate, a day after day, the dust may accumulate, and it may
1: సముద్రాన్ని కప్పివేస్తుంది.
2: It may cover the entire ocean itself and change its form.
1: కనుకనే మొట్టమొదటి జాగ్రత్తలోని చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తనకి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు.
2: హీ కన్సిడర్డ్ అండ్ హీ థాట్ దట్ ఓషన్ హాస్ బీన్ థింకింగ్ దట్ హీ షుడ్ నాట్ అలౌ డస్ట్ టు అక్యుములేట్ లైక్ దాట్ ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ ఇట్ ఇస్ థ్రోన్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ బి సేఫ్.
1: ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాలకు కూడాను మనం లోపల ఏమాత్రం కూడా అవకాశము చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు.
2: రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇఫ్ యు టేక్ కేర్ టు సీ దట్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్ డు నాట్ కమ్ ఇన్ టు అస్ ఈవెన్ ఇన్ స్మాల్ మెజర్.
1: ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలలు మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి.
2: Even if it is a small thing, if it becomes bad and if it tries to establish itself in the heart, if it is bad, you should throw it out.
1: Yedu idi chinna vishayam kada chinna vishayam kada ani manamu daniki pravesham isthe kramakramina adi peddadiga mari pothundi.
2: If you think that it is a small thing and it could be excused, and if you give room for it in the heart, it starts growing in the heart.
1: Kanukane indriyam yokka panulanu chakkaga gurtinchi idi manchida cheddada అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు.
2: Therefore, if we understand the functioning of these sense organs and if we understand how we will have to use these sense organs, then we will be able to just get the benefit out of it and we will be...
1: ఐడెంటికి వశమైపోయినటువంటి మానవుడు ఇంక వాడు ఏమాత్రం కూడాను కోలుకోనలేడు.
2: A person who is bound by all the five sense organs, how do you...
1: వానికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యము కావు.
2: హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ జాయ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అట్ ఆల్.
1: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి.
2: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: ఒక మహారాజు ఉండేటువంటి వాడు.
2: దర్ వాజ్ ఎ గ్రేట్ కింగ్.
1: ఆ మహారాజుకు ఐదు మంది భార్యలు.
2: హీ హ్యాడ్ ఫైవ్ వైవ్స్.
1: ఈ ఐదు మంది భార్యలు కూడా ఎవ్వరూ చెప్పినట్టు వినేటువంటి వారు కాదు.
2: ఆల్ దీస్ ఫైవ్ వర్ సెడ్ దట్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు మహారాజా.
1: ఈ మహారాజు రాజులకు మహారాజే కానీ చాలా బాధలతో కూలిపోతున్నాడు.
2: హీ మే బి కింగ్ ఓన్లీ ఫర్ పీపుల్ బట్ హీ వాస్ సఫరింగ్ ఆగనీ ఇమెన్స్.
1: తలపైన కిరీటము తలలోపల విచారము.
2: హీ హ్యాడ్ ఎ క్రౌన్ ఆన్ హిస్ హెడ్ బట్ ఇన్ హిస్ ఇన్సైడ్ హిస్ హెడ్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: ఈ విధంగా వీరికి వశము కావటం చేత కదా ఈ బాధలంతా కలగటం. నిజంగా భార్యకు వసులు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు.
2: As I have become a slave of this wife, I am suffering. Is there anyone in the world who is not a slave of his wife? He thought over this particular matter.
1: ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటుంది, ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు.
2: To enquire this openly and directly, it may not be quite nice. But anyway, he wanted to just have it.
1: ఈ సమావేశానికి పురప్రజలందరూ కూడాను రావాలి అని ఆహ్వానం చేశాడు.
2: He held a meeting and invited all the citizens of that particular country.
1: ఒకవైపున ఒక పెండాలు వేశారు పందిరి, మరొక వైపున ఒక పందిరి వేశాడు.
2: There were two pandals, one on one side, the other on the other side.
1: ఒక పెండాల లోపల పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాలు ప్రత్యేకంగా పెట్టాడు.
2: ఆఫ్టర్ దాట్ హీ అనౌన్స్ దాట్ దేర్ ఆర్ టూ పెండాల్స్, వన్ పెండాల్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ దేర్ వాయిస్ అండ్ ది అదర్ పెండాల్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ కంట్రోల్ బై ది వాయిస్.
1: వచ్చారు, అందరూ వచ్చారు. భార్యకు వశమైనటువంటి పెండాల్లోనే చేరిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా.
2: సిటిజన్ స్టార్టెడ్ పోరింగ్ ఇన్ అండ్ దే వెంట ఇన్ టు దట్ పర్టికులర్ పెండాల్ వేర్ దే ఆర్ స్లేవ్స్ ఆఫ్ వైఫ్.
1: చూచాడు, కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతమంది ఉంటున్నారు కదా నా రాజ్యంలో, నేను ఒక్కడు మాత్రం ఉండటంలో తప్పే వచ్చింది అనుకున్నాడు.
2: హీ అబ్జర్వ్డ్ దిస్ ఫెనామెనన్ అండ్ హీ గాట్ ఎ లిటిల్ కరేజ్ అండ్ టోల్డ్ టు హింసెల్ఫ్ దట్ హీస్ నాట్ ద ఓన్లీ వన్, దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ లైక్ హిమ్.
1: సభ ప్రారంభం కావడానికి ముందుగా ఒక్కడు మాత్రం వచ్చి భార్యను వశము చేసుకున్నటువంటి పెండాల్లో నిల్చుకున్నాడు.
2: జస్ట్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది మీటింగ్ వన్ పర్సన్ టికల్డ్ ఇన్ అండ్ హీ జస్ట్ వెంట్ ఇన్ టు దట్ పెండాల్ విత్ వేర్ హియస్ ఇట్ ఈస్ మెంట్ ఫార్ పీపుల్ హూ హావ్ కంట్రోల్ దర్ వాయిస్.
1: చాలా సంతోషించాడు, ఒక్కడైనా ఉంటున్నాడు కదా అని.
2: కింగ్ వాస్ ఓవర్ జాయ్డ్ థింకింగ్ దాట్ అట్లీస్ట్ దర్ ఇస్ వన్ హూ హ్యాస్ కంట్రోల్.
1: అతని దగ్గరికి పోయి స్వాగతం చేసి, మహానుభావుడవు నువ్వు, నీవు ఈ భార్యను వశం చేసుకున్నటువంటి వాడిగా ఉంటున్నావు అని అతను అనేక రకంగా వర్ణించాడు.
2: She went to him, addressed him. He was so happy. He said that you are one who has controlled the wife.
1: ఈ మీరు వశం చేసుకోవటానికి ఏ విధమైనటువంటి మార్గాన్ని నువ్వు అనుసరించావు అని ప్రశ్నించాడు.
2: What is the path and way taken to exercise control your wife? He questioned him.
1: చెప్పాడు, మహారాజా, నేను భార్యని వశమే కానీ భార్య నా వశం కాదు అన్నాడు.
2: He said, no, I am controlled by her and I have not controlled her.
1: అయితే మరి ఈ పెండాలను ఎందుకు నిల్చుకున్నావు అన్నాడు.
2: కింగ్ ఆస్క్, వై డిడ్ యు కమ్ ఇన్ టు దిస్ పెండాల్?
1: మా భార్య చెప్పింది.
2: మై వైఫ్ కమాండెడ్ మీ టు గో టు దిస్ పర్టికులర్ పెండాల్ అండ్ దేర్ ఫోర్ ఐ హావ్ ఓబెయిడ్ అండ్ కమ్ హియర్.
1: పుర ప్రజలంతా ఎక్కడ నిల్చుకుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు.
2: మై వైఫ్
1: ప్రత్యేకంగా పోయి ఉండాలి, నీవు ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు.
2: మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ నాట్ జాయిన్ అండ్ గోయింగ్ టు ది పండాల్ వేర్ ఆల్ ద పీపుల్ గో. ఐ షుడ్ బి సెపరేట్ అండ్ ఐ షుడ్ గో టు ఎ సెపరేట్ పండాల్. దేర్ ఫోర్ ఐ ఓబే.
1: అక్కడ ఉండడానికి వీలు కాదు, వీరందరూ పోయిన చోటే నీవు కూడా పోయి ఉండాలని మహారాజు చాలా గట్టిగా చెప్పాడు.
2: Maharaja told very firmly, no, you cannot be in this pandal, you go and just be in the other pandal only.
1: అప్పుడు ఈ మనిషి చాలా కఠినంగా కూడాను నమస్కారం చేస్తూ, స్వామి, మహారాజా, మీరు శిక్షించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా భార్య మాటలు వింటాను.
2: This citizen declared to the Maharaja. Maharaja, he told in very strong terms, you may punish me, you may do anything, but I am not prepared to disobey my wife and go to the other pandal.
1: అప్పుడు ఈ మహారాజా అనుకున్నాడు, లోకములో దీనికి లొంగిపోవటం చేత ఈ విధమైనటువంటి బాధలకు గురి అయిపోతున్నామని అతనే మహారాజు అనేటువంటి వాడు మనస్సు. అతనికి 5 మంది ఈ ఇంద్రియములే భార్యలు. ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడి బాధలకు తప్పినవి కావు.
2: That king then thought that there are no people who are not slaves of their wives, and that particular king is the mind.
1: And itni tipti cheyataniki evar taramu kaadu.
2: It is not possible to satisfy them.
1: Kannu korutundi nenu andamainatundi dinantha chudali, nenu aneka vidhamainatundi yokka prapancham yokka saundaryanni nenu parikinchali, nannu akkada teeskellu ani tondara pedutundi.
2: I commands and demands that you take me to a place where all the beautiful things are there, beautiful sights are there. I want to see the beauty of the world.
1: Nanaku korutundi naaku ruchikaramainatundi padarthamlanta techi pettu ani oki peedistundi.
2: The tongue demands that all the tasty foods should be supplied to it.
1: Mudumaduramainatundi gaanam nenu aalakinchalani chevulu korutayi.
2: Ears command that I would like to listen to all melodious and sweet songs.
1: Sugandhani nenu anubhavinchalani mukku korutundi.
2: Nose wants to smell all nice things.
1: Kanuka veetannitini tripti parchukomaneetundi evaru taramavutundi. Okati oka vaipunu povalantundi, marokati maroka vaipunu povalantundi.
2: For whom is it possible to satisfy all these things at a time?
1: Okadaniki okati e maatram kudanu oddika ledu.
2: There is no coordination and cooperation between them.
1: కనుక ఈ ఇంద్రియములు ఇష్టమొచ్చినట్టుగా మనము వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి.
2: ఇఫ్ యూ ఈల్డ్ టు దీస్ సెన్స్ ఆర్గన్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్.
1: మొట్టమొదటి దీనిని అరికట్టుకునేటువంటి మార్గాన్ని నీవు కనిపెట్టమన్నాడు.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ హావ్ టు ఫైండ్ అవుట్ ఎ మెథడ్ అండ్ మెజర్ ఆఫ్ కంట్రోలింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: నీ స్వాధీనంలో ఇవి ఉండేటట్టుగా నీవు ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు.
2: యు షుడ్ హ్యావ్ దెమ్ అండర్ అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
1: కచ్చిత్ ధీరహ, వాడే నిజమైనటువంటి ధీరుడున్నాడు.
2: హీ అలోన్ ఈజ్ ధీర అండ్ కరేజియస్ ఫెలో.
1: కనుక నీవు ఇంద్రియాలను నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనసులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి.
2: Whenever sense organs demand you to do a particular thing, you should not listen to that. You'll have to listen to your mind. Ask your mind to contact intelligence, and whatever intelligence tells, the mind will command, and then the senses will have to obey.
1: Manasu nadharamuga gonna manavundu.
2: A person who bases his life on the mind,
1: mashukantenu heenamai patanamagunu,
2: he would come to ruin worse than an animal.
1: Buddhi nadharamuga gonna budhajanundu.
2: The intelligent one and the pundit who makes his life on intelligence,
1: ఆ యొక్క బుద్ధిని ఆధారంగా చేసుకున్నటువంటి వాడు మహాపురుషోత్తముడుగా మారిపోతాడట.
2: అండ్ హీ వుడ్ బికమ్ ఎ పురుషోత్తమ.
1: కనుక మనము బుద్ధి అనగా ఏమి? నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి శక్తితో కూడింది.
2: దెన్ వీ హ్యావ్ టు జస్ట్ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ మీన్స్ డిస్క్రిమినేటింగ్ పవర్.
1: ఇది బుద్ధిని ఆధారం చేసుకుంటే అంత్యం వరకు కూడా ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది.
2: If you base your life on intelligence, it will be able to take you right up to the goal.
1: Manasana adharanga chesukunte ye chanamulo eppudu ee vidhanga idi maaripothundo cheppadaniki veelu kaadu.
2: If you base your life on mind, which moment what changes will come about, it is difficult to say.
1: Idi raati teppani ekki neerun daatadaniki prayatninchit avutundi.
2: It is something like crossing a ocean or crossing a river in
1: ekkadunchutundo ekkada mundipothundo.
2: In a stone boat, you do not know when it gets drowned. And when you also get drowned in it.
1: Hazrat Muhammad undeetunti vaadu.
2: There was one Hazrat Muhammad.
1: Itan chaala maha sadgunavantudu, maha gnani.
2: He is an extremely virtuous person and a wise man.
1: Itaru poornanga indiyanu nigrahinchukunnatunti vaadu.
2: He had completely controlled his senses.
1: Itaniki antikaalamu aasannamaindi.
2: His end came.
1: Atani yokka shishya prasichulantaru kudanu gumigoodinaru.
2: All the disciples and their disciples assembled there.
1: Ikkada vata pitta sheshadulanta kudanu kontunu chuttinayi.
2: He was
1: kada munigi pothundo
2: in a stone boat. You do not know when it gets drowned and when you also get drowned in it.
1: Hazrat Muhammad undeetunti vaadu.
2: There was one Hazrat Muhammad.
1: Itan chaala

0: నుంచి తప్పించుకోవడానికి హజ్రత్ ముహమ్మదు అనేక విధములుగా కూడా పోరాడుతున్నాడు.
1: హీ మేడ్ హీరోయిక్ ఎఫర్ట్స్ టు ఎస్కేప్ హింసెల్ఫ్ ఫ్రమ్ దట్ పెయిన్.
0: కానీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అది బయటకు రావటం లేదు.
1: హీ వాంటెడ్ హీ వాస్ ట్రైయింగ్ ఫ్రాంటికలీ టు టెల్ సంథింగ్ బట్ హీ కుడ్ నాట్ డూ ఇట్.
0: శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదవి బయటకు రావటం లేదు, ఇదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు.
1: ది డిసైపుల్స్ వర్ రాదర్ ఈగర్ టు ఫైండ్ అవుట్ వాట్ ది టీచర్ వాంటెడ్ టు టెల్. దే వర్ మేకింగ్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ది వర్డ్ వాస్.
0: అప్పటికి ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి.
1: హజరత్ went into a meditative mood and with the grace of God he was able to
0: మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది.
1: He was able to speak.
0: అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి మీరు ఏదో చెప్పదన్నని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలి ఏం చెప్పాలని అన్నారు.
1: ఆల్ ది డిసైపుల్స్ వెంట్ టు హిమ్ అండ్ ఆస్క్డ్ హిమ్, స్వామి యూ వాంటెడ్ టు సే సంథింగ్, ప్లీజ్ లెట్ అస్ నో వాట్ ఇట్ వాస్.
0: అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నా వెంట ఒక సైతాన్ వచ్చింది, అదే మాయ.
1: చిల్డ్రన్ ఐ వాజ్ ఫాలోడ్ బై ఇల్యూజన్.
0: అది చెప్పిందట, మహమ్మద్ లోకంలో ప్రతి వాడు కూడాను నా వలలో చిక్కుకొని పోయాడు, కానీ నీ ఒక్కడు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయం జయించావు అని చెప్పిందట.
1: ఇల్యూజన్ టోల్డ్ హజరత్, హజరత్ యూ హ్యావ్ ఆల్ ది అదర్ పీపుల్ హ్యావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ మీ బట్ యూ హ్యావ్ సమ్హౌ కాంకర్డ్ మీ.
0: అప్పుడు ఇతను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా రెండు మూడు శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇంద్రియానికి వశమైపోతాను అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు.
1: మొహమ్మద్ రిప్లైడ్ ఇల్యూజన్, వెల్ డోంట్ డిక్లేర్ దట్ ఐ ఆల్రెడీ కాంకర్డ్ యూ, స్టిల్ ఏ లిటిల్ లైఫ్ ఇస్ లెఫ్ట్, ఏ ఫ్యూ బ్రీతింగ్స్ ఆర్ లెఫ్ట్. ఐ డోంట్ నో.
0: రెండు సెకండ్లకు ముందు కూడా ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.
1: ఈవెన్ 2 seconds are left.
0: I do not believe.
1: Until the last breath comes, it is difficult to believe illusion.
0: కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకుని వచ్చాను, ఈ కడపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది.
1: Till now I have been able to conquer Maya illusion. But in the last minute I do not know whether I will be able.
0: అందువల్ల ఈ కడపటి క్షణమునందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు.
1: In this last minute also, in order to free myself from Maya, I was thinking of Allah, praying to Allah.
0: కనుక మనం కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి.
1: Till the last, therefore, we should not yield to these sense organs.
0: But all these Sankhya Yoga lopala, indriyamunu nigrahinchukuneetundi vidhamane adhikanga bodhichu vachadu Krishnudu.
1: Krishna has taught in this Sankhya Yoga in at length how to control senses.
0: Indriyani neevu nigrahinchukuntiva తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగం అయినా కూడా సులభం అయిపోతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ సెన్సెస్ దెన్ భక్తి యోగ కర్మయోగ అదర్ యోగాస్ యూ బి ఏబుల్ టు జస్ట్ డూ ఇట్ ఈజీలీ.
0: ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి.
1: అంటిల్ యూ లెర్న్ స్విమ్మింగ్ యూ నీడ్ స్విమ్మింగ్ ఎయిడ్స్.
0: ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు.
1: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్.
0: ఇంద్రియ విక్రమం అయ్యేంత వరకు కూడా ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి.
1: అంటిల్ యూ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
0: ఇంద్రియ విక్రమం అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రమూ నీకు అభ్యంతరం ఉండదు.
1: వన్స్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ విచ్ ఎవర్ ఫీల్డ్ యూ ఎంటర్.
0: ప్రారంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది.
1: ఇన్ ది బిగినింగ్ you will have to subject yourself to certain amount of difficulties and problems and troubles.
0: Car driving nechukovali anukunnappudu oka vishalamenti ground lo poi manu deeni nechukodani prayatninchali.
1: If you want to drive learn driving of car, you have to go into a open field and then practice.
0: Soothi driving nechukunna tarvata ee chinna sandugondallo kuda nu sulabhanga prayanam cheyavachchu.
1: After you have mastered driving, then you can go into any street, you will be able to drive.
0: Aithe nu nechukotame sandugondallo kuda nechukunte ఇంకా ఎన్ని విధమైనటువంటి దీంట్లో అయినా నీవు ప్రవేశించవచ్చు.
1: వన్స్ యూ హావ్ అండర్స్టూడ్ ద బ్రాడ్నెస్ ఆఫ్ ద విజ్డమ్, వాట్ ఎవర్ యూ ఫీల్డ్ యూ ఎంటర్, దర్ ఇస్ నో వరీ నో ప్రాబ్లం.
0: కనుక నీవు మొట్టమొదట ఈ నిత్యానిత్య విషయం ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుని తద్వారా ఈ ఇంద్రియములు నశ్వరమైనటువంటి యొక్క సత్యాన్ని

0: తెలుసుకోమన్నాడు.
1: Therefore he has just said, first you will have to develop this spirit of inquiry and find out things which are atma and anatma, and after developing this discriminating power then you can enter into any field.
0: చలించేటువంటి యొక్క ఇంద్రియములు మనకు స్థిరమైనటువంటి ఆనందాన్ని అందించవు.
1: The wavering sense organs can never give you permanent joy.
0: మార్పు చెందేటువంటి వస్తువులు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించవు.
1: Changing objects cannot give you permanent joy.
0: కనుక చలించేటువంటివి చలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి.
1: మూవింగ్ అండ్ వేవరింగ్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ట్రాన్సియెంట్ జాయ్.
0: నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి.
1: ఇంపర్మనెంట్ థింగ్స్ కెన్ గివ్ యూ ఇంపర్మనెంట్ జాయ్ అలోన్.
0: కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
1: అటైన్ అండ్ ఎంజాయ్ ట్రూ అండ్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ ఆత్మతత్వం.
0: ఇది ఆత్మజ్ఞానం.
1: This is knowledge of atma.
0: ఈ ఆత్మ జ్ఞానమే గని లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానములు ఉండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు.
1: If you do not have knowledge of atma, whatever other education, other knowledge you have, it is absolutely useless.
0: ఈ చదువులన్నీ కూడాను కేవలం పట్టకోటి చదువులని బోధించాడు.
1: All these educations are education to eke out a livelihood.
0: ఆత్మ విద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు.
1: Knowledge of atma alone is true education. This is what has declared.
0: ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: You will be able to just enjoy unity.
0: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వంగా ఉన్నప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు.
1: Once you identify yourself with everything, there is no question.
0: ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు భేదభావం కనిపించవచ్చు.
1: Only when there are two entities, there could be some kind of difference and clash between them.
0: ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు.
1: Once you experience that there is only one object, you don't waste time and the question of discrimination then does not arise.
0: అంతా ఒక్కటి.
1: All is one.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The entire world is full of
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించవలనంటే మొట్టమొదట ఈ చెలింపజేసేటువంటి ఈ భ్రమింపజేసేటువంటి ఈ ఇంద్రియాలను మొట్టమొదట అరికట్టమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ట్రూత్, దెన్ యూ షుడ్ కంట్రోల్ మైండ్స్ విచ్ ఆర్ వేవరింగ్ అండ్ విచ్ ఆర్ అన్స్టడీ.
0: ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: ఇది చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి.
1: దే ఆర్ సంథింగ్ లైక్ హార్సెస్ విచ్ ఆర్ వెరీ ఫాస్ట్.
0: ఈ కళ్ళములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకుని పోతే రథమును పాడు చేస్తుంది, మనమల్ని కూడా భ్రష్టును భావిస్తుంది.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రెయిన్స్ ఇన్ ఫుల్ కంట్రోల్ దెన్ ఇట్ ఇస్ లైక్ ఈ దట్ ది చారియట్ అండ్ ఆల్.
0: కనుక దేహమునే రథంగా భావించుకుని
1: ట్రీట్ బాడీ యాజ్ చారియట్.
0: ఇంద్రియుల్నే గుర్రముగా పెట్టి
1: సెన్స్ ఆర్గన్స్ యాజ్ హార్స్.
0: మనసునే పగ్గములుగా తీసుకుని
1: మైండ్ యాజ్ రెయిన్స్.
0: బుద్ధిని సారథిగా పెట్టుకుని
1: ఇంటెలిజెన్స్ యాజ్ ది
0: జీవుడు ఇందులో ప్రయాణమైపోవాలి.
1: And the jiva as the resident of this world also has to travel.
0: ఈ ఇంద్రియములనేటువంటి గుర్రములకు మనస్సు అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలి.
1: దిస్ హార్సెస్ సెన్స్ ఆర్గన్స్ విల్ హావ్ టు బి కంట్రోల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ రీన్స్ ఆఫ్ ద మైండ్.
0: ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీల్లేదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే వేర్ ఇట్ లీడ్స్ అస్.
0: దీనికి ఆకారమే లేదు.
1: ఇట్ డజంట్ హ్యావ్ ఫార్మ్ అట్ ఆల్.
0: ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొంతవరకు మనం జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది.
1: వెన్ వీ బేస్ అవర్ లైఫ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫార్మ్లెస్ మైండ్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: మన మాటను, మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: అవర్ ఫుడ్, అవర్ స్మెల్, అవర్ సైట్, అవర్ లిజనింగ్, అవర్ టచ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ హావ్ టు బి కంట్రోల్డ్.
0: పిల్లలకు చెప్తుంటాను దృష్టి దోషం రాకుండా చూసుకోమని.
1: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి వుడ్ బి టెలింగ్ దట్ యు షుడ్ నాట్.
0: ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు.
1: ఓన్లీ వెన్ యూ సీ ఎ పర్టికులర్ థింగ్ యూ థింక్ అఫ్ ఇట్.
0: దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంఛ కలుగుతుంది.
1: వన్స్ యూ థింక్ అఫ్ ఇట్ యూ డెవలప్ అటాచ్.
0: ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు.
1: ఇఫ్ యూ హియర్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ అబౌట్ ఇట్.
0: దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు.
1: ఆఫ్టర్ థింకింగ్ అబౌట్ ఇట్ యూడ్ లైక్ టు ప్రొసెస్ ఇట్.
0: ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురికొల్పుతావు.
1: వన్స్ యూ టాక్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్.
0: కనుక ప్రతి ఒక్కటి ఎందుకు కూడాను దోషం అనేటువంటిదే దోషరహితమైనటువంటి దాన్ని విచారణ చేయాలి.
1: దేర్ ఫోర్ వాట్ ఎవర్ బి ది ఆబ్జెక్ట్ ఫస్ట్ థింగ్ దట్ యూ హావ్ టు సీ ఇస్ డస్ ఇట్ హ్యావ్ డిఫెక్ట్స్.
0: నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనద్దోషం, పంచదోషములు దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు.
1: If you want to really reach God, you should be free from a defective vision, defective speech, defective touch, defective smell, defective...
0: Kanuka matanu mottamota adupulo pettukovali.
1: Therefore, first of all, you should control your talk.
0: Kaanu mempinte nalukuku rendu powers unnai.
1: The reason is, tongue has two functions.
0: Kannu chucheyatundi shakti maatrame undi, chevulu vine shakti maatrame undi, mukku vasana chuche shakti maatrame undi. Kaani naaluku vattu kaadu, maatadutundi ruchi chustundi, rendu untunnayi. Mottamodu daanni jikvi rasagne madurappiyattam satyam hitam tvam paramam vadami avarnayetha madurachchani govinda damodara madaveti. Ee rasamedigineṭuṇṭi naaluka satyamedigineṭuṇṭi naaluka ivattu jagrataga melu ee teginatuṇṭi oka bhagavat chintana maatrame cheyi bhagavat కార్యములందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు.
1: జయదేవ హాజ్ జస్ట్ సెడ్ ఐ హాస్ ఓన్లీ వన్ పవర్ ఆఫ్ విజన్, ఇయర్ హాస్ పవర్ ఆఫ్ హియరింగ్, నోస్ హాస్ పవర్ ఆఫ్ స్మెల్, బట్ ది టంగ్ హాస్ టూ ఫంక్షన్స్ టు పర్ఫార్మ్. ఇట్ కెన్ స్పీక్ అండ్ ఇట్ కెన్ టేస్ట్.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా విచారించే అధికారం మనకు లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు థింక్ ఆఫ్ అబౌట్ అదర్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: నీ మంచి చెడ్డను నువ్వు విచారించి మంచిని అభివృద్ధి పరచుకో, చెడ్డను దూరం చేసుకో.
1: యూ థింక్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ యూ, డెవలప్ గుడ్ అండ్ డిస్ట్రాయ్ బ్యాడ్.
0: ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా నువ్వు నీకు లేదు.
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎందుకంటే నిన్ను నీవే విచారించుకోలేనిటువంటి, విమర్శించుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నువ్వు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది?
1: If you do not have the power to inquire and look into your own self, how can you have the power to look into and comment about others?
0: కనుక మొట్టమొదటి నిన్ను నీవు తరించుకో.
1: దేర్ఫోర్ ఫస్ట్ గెట్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
0: అప్పుడే నీవు ఇతరులు కూడా నువ్వు తరింపజేయడానికి అర్హుడవుతావు.
1: ఓన్లీ ఆఫ్టర్ యూ సేవ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ బికమ్ ఏ ఇన్స్ట్రుమెంట్ టు సేవ్ అదర్స్.
0: కనుకని ఎవరి ఎందు కూడాను మనము చెడ్డ పలుకులు గాని, చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ అండ్ బ్యాడ్ లుక్ అట్ ఎనీ పర్సన్.
0: నేను మంచి మాటలు ఎందు, భగవత్ చింతన ఎందు, గానములు ఎందు, పాటలు ఎందు, ఇలాంటి దీంట్లో కొంచెం కాలము సార్థకంగా గావించుకో.
1: యూ హావ్ టు యూజ్ ఆల్ ద టైమ్ ఇన్ గుడ్ థింగ్స్, గుడ్ మ్యూజిక్ అండ్ గుడ్ లిజనింగ్, గుడ్ టాక్ ఎట్సెట్రా.
0: కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణ వశమందించుకున్నటకు సాధన.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్సర్సైజ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్,
0: అభ్యాస వైరాగ్యములే దీనికి కూడా అత్యవసరం.
1: ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్.
0: ఈ వైరాగ్యం, ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి.
1: యూ విల్ ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, దెన్ యూ విల్ డెవలప్ డిటాచ్మెంట్.
0: ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా నువ్వు కొంతవరకు నువ్వు పూనినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది.
1: We'll be able to have sense control only after we resort to practice and also detachment.
0: Manam aaryulam kaani anaaryulam kaadu.
1: We are all Aryans and not Anaryans.
0: Sanmargamulo manam praveshinchali.
1: We should enter into good and cultured path.
0: Pavitraanni manam abhivruddhi parchukovali.
1: We should develop sacredness.
0: Prakashanni kudunu cheyabattali.
1: We should resort to effulgence.
0: Kanukani manamu సన్మార్గంలో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం.
1: ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ లైట్, ద లైట్ ఆఫ్ విజ్డమ్, యూ బి ఏబుల్ టు జస్ట్ టేక్ టు అండ్ రిసార్ టు గుడ్.
0: వారే దేవతలు,
1: దోస్ ఆర్ గాడ్స్.
0: వీటికి విరుద్ధమైనటువంటి వాడే రాక్షసులు.
1: థింగ్స్ అండ్ పీపుల్ అపోజిట్ టు దిస్ ఆర్ డెమన్స్.
0: దుర్మార్గమును కానీ, అపవిత్రత కానీ, అంధకారమును కానీ మనం ఆశించరాదు.
1: Badness, darkness and wrong things we should never aspire for.
0: Kanukani rakshasulu cheekatini aashistaru antaru.
1: Therefore it is said demons seek darkness.
0: Ee cheekati ramula daggara vachi sambhashana jaripesina samaya lopala vibhishanudu vachi paddadu. Vibhishanudu vachi ramula paadam paina paddadu.
1: Vibhishana came and fell on the feet of Rama.
0: Sugriva cheppadu, స్వామి రాక్షసులు చీకటిని ఆశిస్తారు కానీ వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు. ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకుని ఈ పాదముల పైన పడినంత మాత్రం మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు.
1: సుగ్రీవ వాంట్ రామ, దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రావణ, హీఈస్ ఎ డెమన్, హీ వుడ్ ఆల్వేస్ లవ్ టు హ్యావ్ darkness just because he has just quarreled with his brother and come here, should not believe him.
0: అన్నను ద్వేషం చేసుకుని ఇచ్చేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమే అని అన్నాడు.
1: ఇట్ ఈస్ రాదర్ డేంజరస్ టు బిలీవ్ యువర్ బ్రదర్ హూ బికమ్స్ అన్ ఎనిమీ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్ అండ్ కమ్స్.
0: రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ, నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా? రాముడి విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తించుకోమన్నాడు.
1: Rama threw a sweet smile at Sugriva and told Sugriva, have you not become an enemy of your brother? First think of your own defects.
0: Evvaraina sariye naaku nee vaadani oka variyana swami nenu nee vaadani paadamulu paina paddadu vaadu naa vaadi ee vaadaina sari vaadu naa vaadi vaadiki nenu abhimistanu vaadu nenu oppukunnanu vaadu naa vaadu annadu.
1: Rama declared that I would give protection to any person who says and falls at my feet and surrenders himself and says that I am yours. I do not care who it is.
0: Tarvata Angada Rudanu prashninchadu.
1: Then Angada also questioned Rama.
0: Swami, athaniki abhayam ichchavu. Neeku Lankanku pattam kattanu cheppini cheppavu. Kaani repadinu Ravanade vachi, Swami neenu nee vaadu ante inka athaniki ee rajyanni kattavu annadu.
1: Swami, you have given protection to him and you have assured him that you would be making him the king of Lanka. But suppose Ravana himself comes and surrenders to you, and what kingdom will you give him?
0: Ravanuniki anta manchi buddhegini kaligite nenu Bharatunni cheta pattukoni ivi adukkoni ee yokka Ayodhyaki atani rajuga chestan annadu.
1: And if Rama gets such good ideas and he surrenders, then I will ask and beseech Bharata and make Ravana king of Ayodhya itself.
0: Neenu evvarini adigetunte vaadu kaadu.
1: I never ask anyone.
0: Adukkodam naa swabhavam kaadu.
1: Asking is not my
0: kaani nijanga Ravanudiki anta manchi buddhi gina vaste neenu Bharatunu kuda adukuntanu.
1: If he Ravana himself were to get such good thoughts, then I am prepared to ask Bharata himself and get king
0: of Kaluka. దైవత్వములు ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు, విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతనే జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు.
1: బికాస్ ది అవతార్స్ హావ్ ఫిల్డ్ దెమ్సెల్వ్స్ విత్ సచ్ సీక్రెట్ థాట్స్ అండ్ సచ్ బ్రాడ్ ఐడియాస్, దే హావ్ బీన్ ఏబుల్ టు సెట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద వరల్డ్.
0: కనుక ఇవన్నిటికి కారణం ఏమిటి? ఇంద్రియ నిగ్రహమే.
1: వాట్ ఈస్ ది ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్ దిస్? ఇట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
0: దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు.
1: All the sense organs are
0: evadu indriyanni vasam cheskoni untuntado vaadu etti karyaina cheyadaniki samarthude avutadu.
1: Whoever controls form,
0: vaadu cheyaleniitundi pani okati undadu lokamulo.
1: There is nothing which a person who controls sense organs cannot achieve in the world.
0: Okka chanam lopala kodunu srushtini kodunu cheyagaladu.
1: He can even create.
0: Indriyalaku vasadu kavatam cheta srushtiki lungipothunnadu.
1: If any person becomes a slave of sense organs, he is also
0: asaku dasudaina jagamantatikintanna dasude kada.
1: If he becomes a slave of desire, he is a slave of the entire world.
0: Asa jeinchu vaaniki anayamunu dasulu lokulella, asani jeinchina vaaniki lokamanta vaaniki dasulaipotharu.
1: If he can conquer desire, he will have conquered the entire world and everyone else.
0: Asaku lokaineetunti vaadu deshanikanta lokavaipothadu.
1: If a person becomes a slave of desire, he is a slave of the entire world.
0: Kanuka neevu indriyalaku neevu dasudu kaaradu, neeku indriyalu dasutvanni pondali.
1: Therefore you should not become a slave of sense organs. Sense organs should become your slave.
0: Appude naa karyamulo neevu pradhanamainatunti oka kattaga roopondutavu.
1: Then only you will be able to become an instrument in my mission.
0: అర్జున, లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో.
1: అర్జున, అరైజ్, ట్రై టు అండర్స్టాండ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ యువర్
0: శోకంతో నీవు కుంగి పొంగిపోవద్దు.
1: డు నాట్ గెట్ ఎలేటెడ్ అండ్ డు నాట్ గెట్ డిజెక్టెడ్ బై దిస్ పర్టికులర్ ఆఫ్ గ్రీఫ్.
0: కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము, ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు.
1: ది ప్రైమరీ రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్ ఈజ్ ఇగ్నరెన్స్. ట్రై టు అండర్స్టాండ్ the atma and anatma and then you'll be able to just get control of sense organs.
2: That was the 17th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 22nd August 1984, he spoke about the first and foremost step to spiritual success, which is control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week.
3: Sai Ram and happy listening.

సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను స

0: వెర్రి మనస, అదియో నీలోననున్నది కాంచుమచట, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట.
1: విత్ ఎ డిజైర్ టు హ్యావ్ ది విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాహ్మన్, ఓ ఫూలిష్ పర్సన్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఇట్, ఫూలిష్ మైండ్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. దట్ ఈస్ ఇన్ యూ, లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ది వర్ల్డ్ ఆఫ్ ట్రూత్, ది పాత్ ఆఫ్ ట్రూత్, సాయిస్ వర్డ్.
0: యువకుడు భావి భారత నిర్మాత.
1: Youth is one who establishes the future of Bharat.
0: భారత దేశం యొక్క భవిష్యత్ యొక్క మంచి చెడ్డలు యువకులపైనే ఆధారపడి ఉన్నది.
1: The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people.
0: దేశం యొక్క ఔన్నత్యము, దేశం యొక్క భిన్నత్వము, దేశం యొక్క క్షీణత్వము యువకుల యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉన్నది.
1: ది గ్రేట్నెస్ ఆఫ్ ది కంట్రీ, ది డిటీరియరేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, ఆల్ ఆఫ్ దెమ్ డిపెండ్ అపాన్ ది యంగ్ పీపుల్.
0: కానీ నేటి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతికం యొక్క క్షీణత్వమునకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: It will be possible for young people to realize their responsibility only when they understand the reason for the deteriorated condition at present of this country, Bharat.
0: Aneka matamula variki, aneka deshamulaku, adarshaninchi, aadukunnatvanti yokka Bharat deshamu, nedu, tama bidalaku, pattada annam nandinchutu lopala, chala partapistu undali.
1: This country Bharat, which at one time gave ideals and ideal examples to many religions and to many countries, such a country today is unable to give food to its own children.
0: దీనికి కారణం ఏంటి?
1: What is the reason for this?
0: యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై అశుద్ధమై కళంకరహితమైనటువంటివిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికై.
1: ది కాండక్ట్ ఆఫ్ యంగ్ పీపుల్, ది ఐడియాస్ దట్ స్ప్రౌట్ ఇన్ యంగ్ పీపుల్ అండ్ ది వర్క్ విచ్ యంగ్ పీపుల్ డూ హ్యాస్ బికమ్ అన్ప్లెజెంట్, అన్సెక్యూర్ అండ్ ఇంప్యూర్, అన్సేక్రెడ్. దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ వై in their education and in their methodology of teaching we should bring about some changes.
0: Totallo dongal cheri palapustana apahincharante deeniki edi karanam?
1: If the thieves enter a garden and begin to steal the fruit and the flower in the garden, what is the reason for this?
0: Deeniki kancha lekapovatamu, kapala lekapovatame deeniki moola karanam.
1: The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden.
0: యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది.
1: ఇన్ ది గార్డెన్స్ ఆఫ్ ది హార్ట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ sacred ideas should enter and they should flower and become fruits. There has been some decline in this process.
0: Durachara durgunamulaneetunte dongalu ee hudaya brindavanamundu chorabadi tadwara deenini apaharinchadaniki prayatnistu vastunnayi.
1: Thieves, which are in the form of bad conduct and bad ideas, have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits.
0: Kalukani kramashikshananeetunte kanchanu manam kattukoni నిత్యాధరమైనటువంటి క్రియారూపమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించినప్పుడే దీనికి చక్కని పోషణ ఏర్పడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ బిల్డ్ అ ఫెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ వీ కెన్ గ్రో గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ కాండక్ట్ ఇన్ అవర్ వర్క్ దెన్ ది గార్డెన్ విల్ బికమ్ గుడ్.
0: జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్, ఇట్ ఇస్ నాట్ అస్ ఇఫ్ దేర్ ఇస్ సమ్వన్ హూ హాస్ క్రియేటెడ్ దట్ నేమ్ అండ్ ఫామ్.
0: ప్రతి పదార్థం కూడాను స్వరూప స్వభావములతో కూడి రూపనామ క్రియారూపమై ధరిస్తూ ఉంటుండాలి.
1: ఎవ్రీ ఐటమ్ ఇన్ దిస్ వరల్డ్ మే హ్యావ్ ఇట్స్ న్యాచురల్ అట్రిబ్యూట్స్ బట్ ఇట్ టేక్స్ ఏ ఫామ్ అండ్ ఎ నేమ్.
0: ప్రతి కర్మకు కూడా ఒక కర్త లేకపోలేదు.
1: ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ సబ్జెక్ట్.
0: కర్త లేని కర్మ నిర్మాణం కానేరు.
1: దేర్ కెన్ బి నో యాక్షన్ ఇఫ్ దేర్ ఇస్ నో యాక్టర్ ఆర్ సబ్జెక్ట్.
0: కనుకని ప్రతి విషయమును కూడాను ఈ దృష్టి కల్పితమైన జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఒక కారణం అనేటువంటి ఒక మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఫర్ ఆల్ దట్ వి సీ దేర్ మస్ట్ బి ఎ కాజ్ ఎ బేస్ విచ్ హెస్ కాజ్ దిస్ క్రియేషన్.
0: అయితే లోకమునందు కొందరు నిరాశపరులు కొందరు ఆశపరులు ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థము చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తను కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు.
1: But in this world, which consists of many people, different types of people, some people who have a reason and who want to understand, some people have no process of understanding.
0: ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి ఎందే ఉంచుకుంటారు.
1: Those who have an ambition of understanding will keep their thoughts always at a high level.
0: నిరాశపరులు నిరంతరము నిస్పృహ గురి అయి నిరుత్సాహములకు లోబడి ఉంటారు.
1: Others are always dejected and disappointed.
0: ఆశపరుడు చీకటి యందు తన దృష్టిని పైకి ప్రసరింపజేసుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ హీ విల్ రైజ్ హిస్ విజన్ ఈవెన్ ఇన్ డార్క్నెస్.
0: నిరాశపరుడు క్రిందికి చూస్తాడు.
1: వన్ హూ డస్ నాట్ వాంట్ టు లెర్న్ విల్ లుక్ డౌన్ ఆల్వేస్.
0: క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి.
1: వాట్ హీ సీస్ వెన్ హీ లుక్స్ డౌన్ ఇస్ ఆల్వేస్ డార్క్నెస్.
0: పైన చూసేటువంటి ఆశపరుడు నక్షత్రాలు మినుకు మినుకమని ఏదో ఒక ఆశను కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
1: వన్ హూ వాంట్స్ టు లెర్న్ అండ్ లుక్స్ అప్ విల్ ఆల్వేస్ సీ బ్రైట్ స్టార్స్ అండ్ దే గివ్ హిమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఆశపరుడు నిరంతరము గులాబీ పుష్పములపైన దృష్టి ఉంచుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ విల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ విజన్ ఆన్ ఎ రోజ్ ఫ్లవర్.
0: నిరాశపరుడు ఈ గులాబీ పుష్పములకు క్రింద ఉన్నటువంటి యొక్క ముళ్ల పైన దృష్టి ఉంచుతాడు.
1: ఆన్ ది కాంట్రరీ హీ హూ ఇస్ డిసప్పాయింటెడ్ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ ది థార్న్.
0: ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు.
1: బై లుకింగ్ ఎట్ ది థార్న్ ఆల్వేస్ హీ ఇస్ టెరిఫైడ్ అండ్ హీ ఇస్ అఫ్రేడ్ అండ్ హీ విల్ లూజ్ ది ఫ్లవర్.
0: ఆశపరుడు ఇది ఒక టమ్లర్, దీనిలో అర్థం నీరు ఉంటుండాలి.
1: We will now take the man who wants to learn. This is a tumbler. There is half full of water.
0: Aashaparudu ardham neeru chustadu. Indulo ardhame neeru untundadani bhavistadu.
1: The one who has hope of learning will only look at half the full of tumbler and says the tumbler.
0: Niraashaparudu ardham khalini chustadu.
1: The other man will only look at the empty half of the tumbler.
0: అర్థం ఖాళీ ఉందని చెప్పడంలోన అర్థం నీరుందని చెప్పడంలోన రెండు సమానంగానే ఉంటున్నాయి అర్థాలు.
1: To say that the tumbler is half full or to say that the tumbler is half empty, both of them mean the same thing.
0: కానీ అర్థము ఖాళీగా ఉన్నది అనేటువంటి వాడు నిరాశకు గురి అయిపోతున్నాడు.
1: But the one who says that the tumbler is half empty, he is always looking down.
0: అర్థము నీరున్నది అనేటువంటి వాడు ఇంకా దానిని అర్థం నింపుకోవాలని ఆశలోపల దానిని అభివృద్ధి పరుచుకుంటాడు.
1: He who says that the tumbler is half full has the hope of filling the other half.
0: ఈ ఆశ నిరాశలకు మధ్యలో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం.
1: బిట్వీన్ దిస్ హోప్ అండ్ హోప్లెస్నెస్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఈస్ నెసెసరీ.
0: ఈ ఆశ నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవటం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు.
1: బ్రిడ్జింగ్ దిస్ హోప్లెస్నెస్ అండ్ హోప్ బికాస్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ ఈస్ బికమింగ్ డిసప్పాయింటెడ్.
0: కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: By this process of faith, we should increase our attention on this issue.
0: ఈ శ్రద్ధనే లేకుండా మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజ వేయడానికి వీలు కాదు.
1: Without such care or శ్రద్ధ, man cannot put forward even one.
0: శ్రద్ధ వలననే మనకు జ్ఞానం లభిస్తుంది.
1: It's only by such శ్రద్ధ one can
0: become. కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎంతటి ఉన్నతమైన స్థాయికైనా పోగలడు.
1: That is why it has been said, if a man has got శ్రద్ధ, he will become wise.
0: ఈ శ్రద్ధ కేవలము లౌకికమైన భౌతికమైన క్షణభంగురమైన అనిత్యమైనటువంటి వాటి యందు అధికంగా మనం పెంచుకోరాలి.
1: దిస్ అటెన్షన్ ఆర్ శ్రద్ధ షుడ్ నాట్ బి ప్రమోటెడ్ ఆన్ వరల్డ్లీ థింగ్స్, ఇంపర్మనెంట్ థింగ్స్, థింగ్స్ డూ నాట్ హ్యావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి శాశ్వత పదార్థమైనటువంటి యొక్క దైవత్వం పైన మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆన్ డివినిటీ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్, వీ షుడ్ ప్రమోట్ దిస్ కేర్ అండ్ అటెన్షన్.
0: మన యొక్క నమ్మకమే మన యొక్క జీవితం యొక్క శక్తి.
1: అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ లైఫ్.
0: నమ్మకమే లేకుండా మానవుడు క్షణమైనా కూడాను ఈ జగత్తునందు కానీ మరే జగత్తునందు కానీ జీవించడానికి వీలు కాదు.
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్.
0: జీవితమందు సామాన్యమైనటువంటి యొక్క చిన్న కార్యములు ఎందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడా మొదలు పెట్టలేము.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈవెన్ ఆన్ స్మాల్ మ్యాటర్స్ ఇట్ ఇస్ నాట్ అస్ ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్.
0: రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని పూనుకుంటాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి హావ్ బిలీఫ్ దట్ వి కెన్ డు ఇట్.
0: రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి యొక్క నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను పూనుకోలేడు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో బిలీఫ్ దట్ హి విల్ లివ్ టుమారో,
0: ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు.
1: హి విల్ బికమ్ ఎ వెరీ వీక్ పర్సన్.
0: కనుక మనకు నమ్మకమే బలము.
1: ఫెయిత్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్.
0: ఒకానొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్లు అంతా ఉండేటువంటి.
1: ఇన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ దేర్ వర్ బిగ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతుడు.
1: సమ్ డివైన్ వాయిస్ గేవ్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్ టు దిస్ ఇండివిజువల్.
0: ఆ ప్రదేశంలో పోయి ఈ శ్రీమంతుడు అనేక విధములుగా కూడాను త్రవ్వి చూస్తూ వచ్చాడు.
1: This rich individual, following the divine voice, went to those places and began to dig for gold.
0: 100 అడుగులు 200 అడుగులు వరకు త్రవ్వాడు. కానీ అక్కడ ఏ మాత్రము బంగారం ఉండినట్టు కనిపించలేదు.
1: He did the digging 100 feet and even 200 feet but found no gold.
0: ఈ దైవవాణి పైన కొంతవరకును అపనమ్మకంతో ఉండి కేవలము బంగారం చిక్కుతుందనేటువంటి ఆశ చేత ఆ శ్రీమంతుడు ఈ కార్యాన్ని కోరుకున్నాడు.
1: To some extent, he lost faith in this divine voice, but he hoped that he will get gold, and he began digging.
0: ఇది కేవలం త్రవ్వడానికి ముందుగా ఈ శ్రీమంతుడు ఏదో ఒక దైవవాణి నాకు చెప్పింది, పలాని స్థానం లోపల నీవు ప్రయత్నం చేస్తే కావలసినంత గోల్డ్ నీకు చిక్కుతుంది అని చెప్పింది అని తాను ఒక వెల్లడి చేశాడు.
1: Before starting to dig for gold, he expressed to others that it was a divine voice which told him that he should dig in such and such a place to find gold.
0: ee apanamakam cheta durasa cheta prarambhinchinatundi ee srimantudu 200 adugulu maatrame travvi nirasa cheta vadale petti poyadu.
1: This person, on account of lack of faith and on account of disappointment, he dug only 200 feet and left it there disappointed.
0: Kaani daivavaani yenaadi kudanu అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు.
1: Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong paid some small amount and purchased this area.
0: మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. 3 అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది.
1: On the first day, he had only 2 laborers and dug beyond the 200 feet and found an enormous amount of gold.
0: అతను తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు, జయాపజయములకు 3 అడుగులే మూల కారణం అన్నాడు.
1: He came out and said that for victory and failure, only 3 feet are responsible.
0: చూసారా, విశ్వాసం చేత 3 అడుగుల లోపలే అతనికి ఈనాడు సౌత్ ఆఫ్రికా లోపల గొప్ప బంగారు గనిగా ఉండేటువంటి అది.
1: With faith, digging only 3 feet, he could strike big source of gold in South Africa.
0: Inte kaadu tirigi 1914 samvatsaram lopala first world war vachesestundi, modati prapancha yuddham.
1: Not only this, the first world war commenced in 1914.
0: Aa samayam lopala oka steamer lo prayanamai vastunnaru sipahi.
1: At that time, in a steamer, some soldiers were traveling.
0: ఈ జపాన్ స్టీమర్ వచ్చేసేసి మధ్యలో ఏదో బాంబు వేసి అది మునిగిపోయింది.
1: That steamer was sunk by the dropping of a bomb by another Japanese steamer.
0: ఇక్కడ కొంతమంది లైఫ్ బోట్స్ అని ఉంటుంటారు, సహాయకమైన యంత్రములు ఉంటాయి. తద్వారా కొంతమంది దాన్ని దాటుకొని పోయారు, కొంతమంది అక్కడే మునిగిపోయారు. తిరిగి 5 మంది మాత్రమే అందులో ఈత ఆడుకుంటూ గట్టును చేరడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: Some people used lifeboats to escape, others were drowned, but only 5 amongst them tried to swim and reach the shore.
0: అందులో ఒకడు, అయ్యో నా అంత్యకాలం ఆరంభమైంది, నేను ఇక ఏ కొన్ని నిమిషాల్లోపల నేను మునిగిపోతున్నాను, ఏ తిమింగలాల వాతను పడిపోతున్నాను అని నిరాశకు గురి అయిపోతూ వచ్చాడు.
1: వన్ ఆఫ్ దెమ్ felt that the end of his life had come and that he was going to be drowned and his body will perhaps be eaten up by some crocodiles and so on.
0: రెండో వాడు అంటున్నాడు, అయ్యో నేను ఇంటి దగ్గర అయినా కూడా ఏర్పాటు కూడా చేసి రాలేదు, నా ఆలుబిడ్డలు గది ఏమవుతుందో, నా భవిష్యత్తు అనేటువంటిది ఇంతతో అంత్యమైపోతుండాలి, నా కుటుంబాన్ని పోషించేవారెవరి, ఆ కుటుంబ చింతంతోనే కళ్ళు మూశాడు సముద్రంలో.
1: Another person thought that I have made no arrangements at home. What is to happen to my wife and children and my family?
0: Inka moodo vaadu yetin chestunnadu, ayyo naa insurance patralanta naa pettalone untunnaye, naa bharya biddalaku adi kuda dakkaneyemo, idaina nenu nammichalekapoyinaane nirasha guri ayipoyadu.
1: A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and
0: children. Inka iddaru vyaktulu maatramo dhairyanga untundi, భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కానీ నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు, నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను ఈ దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియల చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదురుతూ వచ్చారు.
1: Two others amongst these 5 were very courageous and they felt that God would not have created them unless they have a purpose to fulfill and we shall live and fulfill that purpose. So they swam to the shore.
0: ఈ విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసేసింది.
1: While with this courage they were thinking,
0: ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్ట్రోప్ ఫోన్ చేశాడు, ఇట్లే పడవ అంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లేన్ వచ్చింది, నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్ లో తీసుకుని పోయి. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు.
1: Even as the 2 of the 5 people were thinking like that, a helicopter came and rescued them. The reason for the helicopter coming is that as the boat was sinking, a radio message was sent to the shore that the boat was sinking and a rescue helicopter was sent and these 2 were rescued. When they were rescued, they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference.
0: Kanuka jayapajayamunu bangaragani valiki 3 adugullo telipoyindi. నదిలో ప్రవహించే నదిలో కొట్టుకుని పోయి సముద్రంలో మునిగిపోయేటువంటి వారికి 5 నిమిషాల్లో జయాపజయముల యొక్క విషయం తేలిపోయింది.
1: బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ వన్ హూ డెల్ట్ విత్ ది గోల్డ్ మైన్ ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ 3 feet. బిట్వీన్ డెత్ అండ్ లైఫ్ ఫర్ దీస్ 2 పీపుల్ ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes.
0: జయాపజయములకు కారణం ఏమిటి? విశ్వాసము అవిశ్వాసము.
1: What is the reason for this success or failure? It is faith and lack.
0: కనుక మనం ఈనాడు యువకులైనటువంటి వారు విశ్వాసం అనేటువంటిది మన శ్వాసగా భావించాలి.
1: So those who are youth today should regard faith as their very breath of life.
0: ప్రతి పదార్థమున కూడాను ఒక కారణం ఉంటే ఉంటుండాలి.
1: For everything there must be a cause.
0: ప్రతి ప్రాణికి కూడాను ఒక జీవించడానికి ఒక కారణం ఉంటుండాలి.
1: For every living one to live there must be
0: ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతని ఈ జగత్తునకు సృష్టింపబడినాడు.
1: Every individual has been created in this world with a purpose.
0: కనుక ఈ కారణ కార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి.
1: విత్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ దట్ మ్యాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ది ఫెయిత్ షుడ్ బి స్ట్రెంగ్థెన్డ్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇది ఒక వెండి ప్లేట్.
1: దిస్ ఇస్ అ సిల్వర్ ప్లేట్.
0: ఇది దీనికి రూప నామములు ఉంటున్నాయి.
1: This has a name and a form.
0: ఈ రూపనామములు క్రియా రూపంలో ఏర్పడినటువంటిది.
1: This name and form have been established by action.
0: అయితే ఈ రూపనామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: For this plate which has a name and a form, there is a base.
0: ఈ కారణమే వెండి.
1: This base is the silver.
0: కార్యం యొక్క స్వరూపమే ప్లేట్.
1: The form which has resulted.
0: వెండి లేకుండా ప్లేట్ తయారు కాలేదు కదా.
1: Without silver there is no plate.
0: అయితే ఈ ప్లేట్ ఎక్కడ నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా?
1: బట్ వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ ప్లేట్ కమ్? హ్యాస్ ఇట్ కమ్?
0: ఇది పూర్వము ఆకారం శూన్యంగా ఉంటుంది, అది కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మము స్వరూపాన్ని ధరించింది.
1: ఆల్దో ఇట్స్ ఫామ్ వాస్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ సటిల్ మేనర్ ఇన్ ది బేసిక్ మెటీరియల్ దిస్.
0: అదే విధముగానే మట్టిలో కుండ ఉంటుందాగా ఇది ప్రత్యక్షం కాదే అని అనుకోవచ్చు.
1: ఇన్ ది సేమ్ మేనర్ వన్ మే ఆస్క్ ది క్వశ్చన్ ఈస్ ది పాట్ ప్రెసెంట్ ఇన్ ది మడ్ పాట్ ఈస్ నాట్ విజిబుల్
0: మట్టిలో కుండ ఉంటుండాలి.
1: Yes, pot is present in the mud.
0: కానీ అది కారణ స్వరూపాన్ని ధరించింది.
1: But it has not taken the
0: కుమ్మర దగ్గరికి పోయేటప్పటికి అది కార్యస్వరూపాన్ని ధరించింది.
1: When it goes to the potter, then it becomes a pot.
0: కనుక కార్యకారణాలు రెండు కూడాను అవినాభావ సంబంధాలు.
1: The cause and the effect are inextricably connected with each
0: other. కుండకు మట్టి ఎట్టి కారణమో ప్లేటుకు ఎండి ఎంటి కారణమో అదే విధముగానే మానవత్వానికి కూడాను ఒక దివ్యత్వం ఒక కారణంగా ఉంటుండాలి.
1: Just as the mud is the base for the pot, as the silver is the base for this plate, so also for humanity, God is the base.
0: దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము ఆయా యొక్క క్రియలు ఆయా రూపనామములు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి.
1: So, for every effect, because there is a specific cause, that particular effect with that form is coming out of the cause.
0: అయితే మట్టి నుండి కుండ పుట్టింది కదా, ఈ కుండ సర్వత్రా ఉంటుండాలనుకుంటే నీళ్ల నుంచి ఎందుకు పుట్టకూడదు, విసుగు నుంచి ఎందుకు పుట్టకూడదు కుండ?
1: When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand?
0: కనుక కారణం అనేటువంటిది కార్యరూపంలో ధరించినప్పుడు స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటుంది. ఇది ఏ ధారైతీత ధర్మ, ధర్మమును ధరించినటువంటిది కనుక ఇది ధర్మాకారము అన్నారు.
1: So, when the cause gives rise to an effect, it gets a form. What you wear is the dharma. Dharayate iti dharma.
0: Ye padarthamulaku yedi pradhanamainatundi yokka kartaga untundado adi lekapothe aa padarthamulaku adi dharma swaroopanni dharinchadaniki veelledu.
1: Whatever item we look at, if the cause for that item is not present, then it cannot take that form.
0: Idi uppu.
1: This is salt.
0: Ee uppu aneetundi daniki pulladaramu deeniki oka dharmam.
1: This is salt. For salt to taste sour is a natural quality.
0: Ayokka gunamae lekapothe adi uppu kaadu.
1: If it has not got that quality, it will not be called salt.
0: Nippuku dahana shakti oka dharmam.
1: For fire to be able to burn is a natural
0: dahana me shakti andulo lekapothe dahinchetvanti shakti adi bokku avutundi gaani nippu kaadu.
1: If there is no capacity to burn, we won't call it fire, we will call it coal.
0: Merapakaiki kaaramu dani oka dharmam.
1: For a chili, pungency is its natural quality.
0: ఆ కారం అనేటువంటిదే ధర్మం లేకపోతే అది మిరపకాయ కాదు.
1: If the chili is not pungent, it won't be called a chili.
0: అదే విధముగానే ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఒక గుణము ధర్మ స్వరూపాన్ని ధరిస్తుంది.
1: In the same manner, for all matter, each kind has got a specific natural quality.
0: మానవునకు ప్రధానమైనటువంటి ఒక గుణము త్యాగము.
1: The most important quality of man is to be able to sacrifice.
0: ఈ త్యాగం ద్వారా మనకు కలిగేటువంటి ఒక ఫలితం ఏమిటి?
1: What is it that we get out of sacrifice?
0: నా కర్మణా నా ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ అమృతత్వాన్ని అందుకునే నిమిత్తమై త్యాగము మానవునికి ఒక ధర్మ స్వరూపాన్ని ధరించింది.
1: Immortality is the result of sacrifice, and immortality cannot be got by either wealth
0: or ఈనాడు మానవుడు ఈ త్యాగము అనేటువంటి ఒక తన ధర్మాన్ని కోల్పోయినాడు.
1: Today, man has lost this natural quality of being able to
0: sacrifice. దీనికి విరుద్ధమైనటువంటి యొక్క స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు.
1: On the other hand, he has acquired a contrary quality.
0: ఈ స్వార్థము ఎప్పుడు వరించినాడు అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: When he has acquired this selfishness, he has lost his ability.
0: పరార్థం శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది.
1: When his ability to sacrifice, the natural quality,
0: యథార్థం మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది.
1: Many meaningless results have come out of this.
0: ఈ అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: With this meaningless situation, man is
0: suffering. ఈనాడు విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థకంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకుడు.
1: Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition.
0: ఒకానొక సమయం లోపల బుద్ధాలకుణ్ణి తన కుమారుడైన శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: On one occasion, Swetaketu, son of Uddalaka, asked questions of his father.
0: Nanna, ఈ క్రియాభూతం అనుకుంటే ఈ దేహంలో కారణం ఏమిటి అన్నాడు.
1: He asked the father, "Oh father, tell me the reason for the creation of this body."
0: ఇది కేవలం క్రియా స్వరూపం.
1: దిస్ బాడీ సింప్లీ ది రిజల్ట్.
0: దీనికి ఏదైనా కారణం అనేటువంటిది లేక ఇది స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా.
1: అన్లెస్ దర్ ఇస్ అ పర్పస్ దిస్ ఫార్మ్ కెనాట్ కమ్.
0: అప్పుడు ఉద్ధారకుడు చెప్పాడు, నాయన ఈ దేహమునకు కారణము అన్నము అన్నాడు.
1: ఉద్ధారక దెన్ సెడ్ ది రీజన్ ఫర్ దిస్ బాడీ ఈస్ ది ఫుడ్.
0: తండ్రి దేహమునకు ఉత్పత్తి వినాశములు రెండుంటున్నాయి, కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి. దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు, అన్నమును కూడాను ఉత్పత్తి వినాశము ఉంటుంది కదా, అది కారణం ఎట్లవుతుంది అని ప్రశ్నించారు.
1: ది సన్ సెడ్ దిస్ బాడీ హెస్ గాట్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ గ్రోత్ అండ్ డికే. ది బాడీ గ్రోస్, ది బాడీ డికే. And you say that the food is responsible for this body. So food also must have the two qualities of
0: anaga etavata dini yokka antarasam enti karanamainatundi ee padarthamunaku utpatti vinasam undakoodadu ani dini artham.
1: Be that as it may, the inner meaning of this is whatever is the base, namely the food in this case, cannot have the qualities of
0: dekamane etundi yokka bhutamunaku kriya roopaniki అన్నము ఉత్పత్తి స్థానమైనటువంటిది కనుక అది కారణం అంటున్నావు, కనుక అన్నం కూడాను ఇది కేవలం క్రియారూపమే అని నిర్ణయం చేశాడు కుమారు.
1: ది సన్ కేమ్ టు ది కన్క్లూషన్ దట్ ఫుడ్ యు సే ఈస్ ది కాజ్ ఫర్ ది బాడీ. బాడీ హెస్ గ్రోత్ అండ్ డికే. సో ఫుడ్
0: అనుబడి ఉదాహరణకు చెప్తాడు, నాయన అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు.
1: దెన్ ది ఫాదర్ గేవ్ అన్ ఆల్టర్నేటివ్ ఆన్సర్ అండ్ సెడ్ వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫుడ్.
0: దానికి కుమారుడు కూడాను, నాన్న జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడాను క్షీణించేటువంటిదే, ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుంటారు కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు.
1: ది సన్ సెడ్ నో వాటర్ ఆల్సో హ్యాస్ గాట్ ఏ బర్త్ అండ్ డికే, ఇట్ కెనాట్ బి కాల్డ్ ది బేస్.
0: తదుపరి ఉద్దారు కూడా చెప్పాడు, నాన్న దీనికి తేజస్సు కారణము అన్నాడు.
1: Then Uddalaka said, the main cause for this is the power.
0: Setaketu cheptunnadu, tandri idi kudanu sarinatti karanam kaadu, tejasthu kudanu utpatti vinasam untunnadu kanuka idi kudanu deeni karanam kaadu annadu.
1: The sun again said, no, this cannot be. You say that the light or the energy is the cause. That also has got a birth.
0: Tandri enikuttu Uddalaka cheptunnadu, deeniki vinasamaina vinasam kaanatuvanti anaga naasam lenatuvanti నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమార్థమే దీనికి ఒక కారణము అన్నాడు.
1: దెన్ ది ఫాదర్ సెడ్, yes, the only reason for this also is the indestructible truth which neither grows nor is born.
0: దాని ప్రతి పదార్థమునకు జలమునకు అన్నమునకు తేజస్సు కూడాను ఒక పదార్థం అనేటువంటి శాశ్వతమైనటువంటి కారణంగా ఉంటుందని.
1: ఫర్ ఫుడ్, ఫర్ లైట్, ఫర్ వాటర్, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ వి వుడ్ కాల్ డివైన్.
0: ఏకవాత పంచభూతములకంతా కూడాను కారణభూతమైనటువంటిది ఒక పరార్థము.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ వీ కమ్ టు ది కన్క్లూషన్ దట్ ఫర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఇన్ దిస్ వరల్డ్ ది
0: ఇండిస్ట్రైవత్వం
1: దాట్ ఈస్ డివినిటీ.
0: కలిపి దైవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు భిన్న భిన్న రూపనామము ధరించడం ఉండినంత మాత్రం ఇది భిన్నత్వంగా మనం భావించరాదు.
1: బికాస్ డివినిటీ అండ్ గాడ్లీనెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్, వీ షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ ఇస్ డైవర్స్.
0: కనుకనే ఏకోహం బహుశ్యాం అన్నాడు, నా ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ హెస్ బిన్ సెట్ వన్నెస్ ఇన్ మీ హెస్ బిన్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ డైవర్స్ వెరైటీ ఆఫ్ వే.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి యొక్క సమర్థ పదార్థములకు కూడాను కారణస్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: ది యంగ్ పీపుల్ షుడ్ టుడే ప్రమోట్ ది ఫెయిత్ దట్ దేర్ ఈస్ వన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది మేనిఫెస్టేషన్స్ అండ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ వీ సీ ఇన్ దిస్ వరల్డ్.
0: దినదినాభివృద్ధి నుండేటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకునలేక కేవలం అర్థ నాలెడ్జ్ అనగా అర్థ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ విచ్ ఇస్ గ్రోయింగ్ డే ఆఫ్టర్ డే, మ్యాన్ విత్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ అండ్ ఈజ్ డెవలపింగ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ సీస్.
0: కాబట్టి ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క బలహీనతను మనం దూరం చేసుకుని మనము తగినటువంటి శక్తి సామర్థ్యముల చేత దైవ విశ్వాసాన్ని, మన శాస్త్ర విశ్వాసాన్ని, మన మత విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి యువకులు తగినటువంటి కృషి చెప్పాలి.
1: keeping such weakness at a distance from ourselves, we should develop strength day after day and belief in God, belief in Shastras and belief in our own tradition.
0: Matamu chedadi kaadu. Adhyatmam chedadi kaadu.
1: Religion is not bad. Spirituality is not bad.
0: Mana Bharatiya Sanskriti chedadi kaadu.
1: Our culture of Bharat is not
0: bad. Anni chedalu mana bhavallone koodi untunnayi.
1: All bad things are contained in our own ideas.
0: Matamulanni cheri manchine bodhinche.
1: All the religions teach only good. This is what we should understand wisely.
0: Kanuka matulu cheddavaina matamedi cheddadi vinudu bharatiya veerasutada. Mana matulu cheddavaipothunnayi gaani matamulu cheddavi kaadu.
1: If our minds are bad, which religion can be called bad? Listen to this young son of Bharat.
0: Manamu durasalaku guri aipothunnam.
1: We are becoming subjected
0: to durasalaku guri aipotam cheta manam dukham anubhavinchaka tappadu.
1: Because of these bad ambitions and aspirations,
0: enta telivitetalu undinappatikini, enta shakti samarthyamlu kaliginappatikini, tadwara manam ee durasalaneetundi kramakramina pedamargam pattistundi manavudu.
1: However clever a man may be, however strong a man may be, this bad desire will make man take it on
0: the path. Kapatamu kaani, మోసము కాని, అన్యాయము కాని, ఒక విధమైనటువంటి అహంకారము కాని, దాంభికము కాని ఏమాత్రం కూడా నువ్వు జరగబడకూడదు.
1: ఇన్ ది మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీట్, ఎనీ కైండ్ ఆఫ్ అన్జస్ట్నెస్ ఆర్ ఈగో షుడ్ నాట్ ఎంటర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: కర్ణుడు సూర్యుని యొక్క అంశం.
1: కర్ణ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది
0: సూర్యుని యొక్క ప్రసాదం.
1: He is the result of the gift of God, sun god.
0: Kanuka atanu maha telivitetulu kaligina vadu.
1: He was therefore an extraordinary shakti
0: sampannudu.
1: He was a very strong
0: atanu jeyinchetunte vaaru evaru kuda ledu.
1: No one was able to get
0: this suryaru gavcheta pondinatunte varaprasadam.
1: This is some gift which he got from the god of sun.
0: Ee varaprasadam kudanu okkoka samayamlo shapakaga maaripothundi.
1: But even the gift of God sometimes turns into a curse.
0: శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
1: Some occasions even a curse can become a gift of God.
0: కనుక వరము శాపంగా మారడానికి కానీ, శాపం వరంగా మారడానికి కానీ కారణం ఏమిటి?
1: ఫర్ ఎ గిఫ్ట్ టు బికమ్ ఎ కర్స్ ఆర్ ఫర్ ఎ కర్స్ టు బికమ్ ఎ గిఫ్ట్,
0: మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ మ్యాన్స్ ఇంట్రీ.
0: దీనికి కరుణి ఎందు ఒక చక్కని ఆదర్శం ఉంటుంది.
1: There is a good example in Karna's life for this.
0: ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురాము దగ్గర విద్యను
1: అభ్యసించడానికి
0: శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
1: Some occasions even a curse can become a gift of God.
0: కనుక

0: పరశురాముల తండ్రి అయినటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభవాన్ని సహించుకునలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు.
1: The Kshatriya had humiliated Jamadagni, father of Parashurama, on many occasions. So Parashurama took a determination that he will take vengeance against all Kshatriyas at all times.
0: కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాము దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియులను కాదు అనేటువంటి యొక్క మారువేషము ధరించి పరశురాము దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి, అనగా కపట వేషమును ధరించి పరశురాము దగ్గరకు వెళ్లి నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు.
1: Karna knew this and Karna thought that it is impossible for him to go to Parashurama as a Kshatriya and acquire the Brahmastra. So he took a deceitful form of a Brahmin, went to Parashurama and said, I am a Brahmin. I want to learn from you and get the Brahmastra.
0: ఈ మాటల విశ్వాసము చేత పరశురాముడు అతనికి చక్కగా అన్ని విధములు కూడాను విద్యను అభ్యసించాడు.
1: Parashurama, believing in these words, taught Karna all the different types of shastras.
0: ఈ అన్ని విద్యలు కూడాను బోధించి ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానము కూడా బోధించాడు.
1: ఆఫ్టర్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్, హి ఆల్సో టాట్ హిమ్ హౌ టు యూజ్ ది బ్రహ్మాస్త్ర.
0: కానీ కట్టకడపటికీ ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో.
1: బట్ టువర్డ్స్ ది ఎండ్ హి లెర్న్డ్ దట్ కర్ణ వాజ్ ఎ క్షత్రియ అండ్ నాట్ ఎ బ్రాహ్మణ్.
0: కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించటం కనుక ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగం నీకేమాత్రము లేకుండా కాని శాపం చేశాడు పరశురాము.
1: Realizing that he was wearing a deceitful form of a Brahmin, Parashurama gave a curse that this Brahmastra shall be of no use to you at all.
0: Kanuka manam guruvu chanta chere samayalo kapatanni ye matram kodanu manam chekuchukovali.
1: Thus, when we go to the feet of a guru, we should never
0: ahankaraniki avakasam ivvakudadu.
1: There is no room for ego.
0: Inke vidhamainatundi aadambaranni pradarshinchakudadu.
1: There should also be no pride exhibited.
0: Humble. వినయ విధేయుడైపోయి నీవు విద్యను అభ్యసించాలి.
1: వన్ మస్ట్ గో విత్ హ్యూమిలిటీ అండ్ బి హంబుల్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎ గురు.
0: ఈ వినయ విధేయతలు లేకపోవటం చేతనే కర్ణుడు మహాశక్తివంతుడు అయినప్పటికీ, సూర్య వరప్రసాదుడు అయినప్పటికీ తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు.
1: ఆల్దో కర్ణ వాజ్ ఆల్ పవర్ఫుల్, బికాస్ హీ హాడ్ నాట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, హీ కుడ్ నాట్ యూజ్ ది బ్రహ్మాస్త్ర అట్ ది టైమ్ వెన్ హీ నీడెడ్ టు యూజ్.
0: ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకుని సత్యాన్ని గుర్తించి దానిని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు.
1: Not only this, understanding dharma and truth, we should not use it for bringing down.
0: తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: But we understand about dharma should be put into practice.
0: అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచరించాలి.
1: The truth which we have experienced should be put into action.
0: ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కాని తెలుసుకున్న ధర్మాన్ని కాని సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండినా ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచన గావించినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ ది ట్రూత్ వీ హావ్ లెర్న్డ్ అండ్ ది ధర్మ వీ హావ్ లెర్న్డ్, ఇఫ్ వీ డు నాట్ యూజ్ ఇట్ అలాంగ్ ది గుడ్ పాత్,
0: కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
1: వీ వుడ్ సింప్లీ హావ్ డన్ ఇంజస్టిస్,
0: తద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు.
1: వీ విల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ బై దట్ యాక్షన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్.
0: రెండవ ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను.
1: ఐ విల్ ఆల్సో గివ్ యూ ఎ సెకండ్ ఎగ్జాంపుల్.
0: అంతటి ప్రతిజ్ఞను సాధించినటువంటి మహావ్యక్తి ఎక్కడ కూడా మన చరిత్రలో కనిపించడం లేదు.
1: నోవేర్ ఇన్ అవర్ ట్రెడిషన్ వి విల్ ఫైండ్ అనదర్ పర్సన్ హూ హాడ్ బీన్ ఏబుల్ టు.
0: అతని పేరు గాంధీ.
1: యాజ్ భీష్మ, హిస్ నేమ్
0: భయంకరమైనటువంటి దీక్షను తాను సాధించిన చేత అతనికి భీష్మ ప్రతిజ్ఞగా ఉండటం చేత భీష్ముడు అని పేరు వచ్చింది.
1: హీ వాజ్ ఎ పర్సన్ హూ అచీవ్డ్ ఫియర్ఫుల్ డిటర్మినేషన్.
0: మహాజ్ఞాని
1: భీష్మ. He is a very wise person.
0: అనేక విధములైనటువంటి యొక్క శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు.
1: He had strength of all kinds.
0: మహావీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: He was a hero and a very wise person.
0: అయినప్పటికీ ఇంకా ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యులు పాపం పాండవులకు కౌరవులకు కూడాను అస్త్ర శస్త్ర విద్యలంతా కూడాను నేర్పించినటువంటి మహాగురువు.
1: Drona was the guru who had taught all the archery and various types of work to Pandava.
0: ఇరువురు ఎందుకు కూడా ఇన్ని విధములైనటువంటి ఒక మహాశక్తులు కలిగి ఉండినప్పటికీ

0: ధర్మ ప్రబోధలు గావించేటువంటి మహావీరుడుగా ఉండినప్పటికీ, ధర్మశాస్త్రము చదివి ఎరిగినటువంటి వారు అయినప్పటికీ, ఈ నిండు సభ లోపల ద్రౌపదిని ఈడ్చుకుని వచ్చి దుర్యోధనుడు పరాభవం చేసే సమయం లోపల ఏమాత్రం కూడా దీనిని సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసనాదులకు బోధించలేకపోయారు.
1: Although they were aware of the right conduct and dharma, when Draupadi was being humiliated by Duryodhana in a full assembly, they could not teach them what was right and what was right conduct.
0: Dharma ni telisi kudanu aa samayamlo dharma ni bodhinchaleinatunti oka vyaktittamu dharma ni telisi priyojanam emi.
1: Knowing dharma, if they were unable to teach what right conduct was in that assembly when Draupadi was being humiliated, what is the use of
0: ee sariyainatunti karma kaadu ani cheptani satyanni telisi kudanu ఆ సత్యాన్ని సరైన రీతిగా అరికట్టలేనటువంటి వాడు సత్యం తెలుసుకుని ప్రయోజనం ఏంటి?
1: నోయింగ్ ది ట్రూత్ దట్ వాస్ నాట్ ది రైట్ కాండక్ట్ యట్ హీ వాస్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ఈ సత్య ధర్మములు రెండు కూడాను ఒకదానికొకటి ఆధారంగా పెనగవేసుకున్నటువంటి.
1: హియర్ ట్రూత్ అండ్ ధర్మ ఆర్ థింగ్స్ విచ్ విల్ ఇంటర్ట్వైన్.
0: సత్యం నాస్తి పరో ధర్మ. సత్యం అనేటువంటి పునాది పైన ధర్మం అనేటువంటి గోడ కట్టబడి ఉండేటువంటి.
1: Dharma is like a wall built on the base of truth.
0: Yeka vata dharma satyam rendu kudanu avinabhava sambandham.
1: In fact, truth and dharma are
0: satyam enta nashanam kaanetundido dharmam kudanu attu nashanam kaanetundi.
1: Just as truth is not decay,
0: amrutvam enetundi oka satya dharmam yendu taanu viruddhamainatundi margamulo telisukodanu ta varu sariyainatundi oka margaanni anubhavinchalekapovatam chetani bhishmunaku dronulaku apakirtulu palaipoyadu.
1: Because they knew what was right and what was dharma, since they could not put it into practice, Bhishma and Drona were both had subjected to ill
0: repute.
1: What is the reason for this?
0: Kevalamu akkada kudanu oka swarthame.
1: Here also there is an amount of selfishness.
0: Duryodhanadulu yokka pulusannam bhujistunnam anetunte oka abhimanam cheta ee Duryodhanulu anetunte oka kauravulu paina kontha abhimanam nirupistu vacharu.
1: Here they had the feeling that they were eating the salt of Duryodhana, and eating the salt of Duryodhana they had an
0: adityamaina dehamulaku aaraginchinatundi pulusannamula pradhanamulu.
1: For this impermanent body is the food and the salt that we eat.
0: Tikalamuni endu kudanu ee maatramu maarpu chendinatundi yokka satya dharmamuni endu ee maatram kudanu taamu sariyainatundi yokka aadarchari nirupinchalekapoyaru.
1: Truth and dharma, which were permanent and unchangeable for all times, they could not show the right type of action.
0: Kanuka manam సత్య ధర్మములు ఎరిగి దాని ఆచరణ ఎందుకు ఉంచకుండా మనము సత్య ధర్మములు ద్రోహులవుతాం.
1: నోయింగ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ ఇఫ్ యూ డోంట్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ విల్ బి బిట్రేయింగ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: కనుక ఈనాడు మనం సమాజములకు చాటవలసినటువంటిది సత్య ధర్మముల యొక్క పరాక్రమాన్ని, సత్య ధర్మముల యొక్క పవిత్రాన్ని, సత్య ధర్మముల యొక్క విశిష్టతను కూడా మనం లోకానికి చాటాలి.
1: వాట్ వీ షుడ్ ప్రొక్లెయిమ్ టు ది కమ్యూనిటీ టుడే ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: చాటటములో రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: ఇన్ ప్రొక్లెయిమింగ్ దిస్ టు దేర్ ఆర్ టూ
0: పార్ట్స్. ఒకటి ప్రబోధ వల్ల చాటటము, రెండవది ఆచరణ వల్ల చాటటం.
1: వన్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై టీచింగ్, ది అదర్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై ప్రాక్టీస్.
0: ప్రబోధ వల్ల చాటినటువంటిది అంత భద్రంగా నిలిచేటువంటిది కాదు.
1: To proclaim by teaching is not a set
0: of తాత్కాలికమైనటువంటి ఒక ఫలితాన్ని మాత్రం అందించవచ్చు.
1: ఇట్ ఓన్లీ గివ్ టెంపరరీ రిజల్ట్స్.
0: మనం ఆచరించి అనుష్ఠించి తద్వారా మనము ఇతరులకు ఆదర్శాన్ని అందించడంలో ఇది శాశ్వతమైన రీతిగా ప్రచురణ అవుతుంది.
1: బట్ ఇఫ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ దిస్ బై ప్రాక్టీస్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ బై అవర్ ఓన్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జాంపుల్ దట్ విల్ హావ్ ఎ పర్మనెంట్
0: వాల్యూ. అనుకునే విద్యార్థులైనటువంటి వారికి మీకు తెలియనటువంటిది కాదు. అనేక పర్యాలు నేను చెప్తూ వస్తాను. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేసినప్పుడే అక్కడ పవిత్రం అనేటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది.
1: ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ది స్టూడెంట్స్ డు నాట్ నో దిస్. ఐ హావ్ టోల్డ్ యు మెనీ టైమ్స్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ఇట్స్ ఓన్లీ వెన్ యు కెన్ హార్మోనైజ్ యువర్ థాట్, యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్.
0: దీనిని వేదాంత పరిభాష యందు మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మం ఏకం, మహాత్మనం అన్నారు.
1: This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed. He is a great man.
0: ee naadu manam talakeedi okati cheppedi marokati chesedi inkokati.
1: Today our thought is one thing, our word is a different thing.
0: Kalpane em antunnam manam manas anyat vachas anyat karman anyat duratmanam manam duratmulaga roopandipothunnam.
1: Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people.
0: కనుక మనం ఈనాడు అన్ని విధములైనటువంటి సేవలు చేసి కూడాను ఈ మూడింటిని ఏకము చేసి దైవత్వంగా మనం భావించి ఈ మూడు కూడా త్రిమూర్తి స్వరూపంగా ఈనాడు యజ్ఞోపవేత విషయంలో చెప్తూ వచ్చాడు. సుబ్రహ్మణ్యం శాస్త్రి.
1: In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them, in fact our Subramanya Shastri has been telling us,
0: manam yagnopavetamani oka janjivaram vesukuntunnam,
1: we call it the yagnopaveta, the sacred.
0: Ee tradala endu moodu rakamulu ayyatu untayi, moodu tradalu seri untayi.
1: In this yagnopaveta there are three.
0: ఈ మూడు దారములు ఏమిటని మనకు అర్థము, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ స్ట్రింగ్స్?
0: దీనినే త్రికాలములు అని భావిస్తున్నారు.
1: దీస్ త్రీ హావ్ బీన్ అండర్స్టూడ్ యాజ్ ది త్రీ
0: గాడ్స్, త్రిలోకములు అని విశ్వసిస్తున్నారు.
1: ఆల్సో త్రీ వర్డ్స్
0: కనుకనేటికి త్రికాల సంధ్య అన్నారు.
1: దిస్ ఇస్ ఆల్సో బీన్ సెడ్
0: సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య,
1: మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ప్రేయర్.
0: ఈ మూడు కాలములు ఎందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధలోకము, ముఖ్యలోకము, అధోలోకము, ఈ మూడు లోకములు ఎందుకు సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ మూడింటి ఎందుకు శాంతి శాంతి శాంతి, ఈ మూడు శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క మా ఆదర్శ ప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు.
1: Regarding all these three aspects as the three times, Brahma, Vishnu and Maheshwara, we say Shanti, Shanti, Shanti three times. And all the three
0: times. ఈ గాయత్రి కూడాను కేవలము సర్వాధారమైనటువంటి యొక్క సర్వదేవతా స్వరూపమైనటువంటి యొక్క సమస్త కారణ స్వరూపమే.
1: Gayatri is also regarded as the very base of all forms of divinity.
0: కనుకనే దీనిని గాయత్రి ఛాందసా మాత అన్నారు. అన్ని వేదములకు మాతృ స్వరూపిణి అని చెప్పారు.
1: షీ హాస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ది వేదాస్.
0: ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది.
1: ఈచ్ వేద హాస్ గివెన్ us వన్ మహావాక్యం.
0: త్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ నాలుగు వేదముల యొక్క మహావాక్యాలు.
1: ది ఫోర్ మహావాక్యాస్, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, దీస్ ఫోర్ మహావాక్యాస్.
0: ఈ మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా నాలుగు చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
1: దీస్ ఫోర్ గ్రేట్ సేయింగ్స్, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదాస్ కాన్స్టిట్యూట్ టుగెదర్ ది ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: కనుకనే పంచభూతముల యొక్క స్వరూపిణి, పంచ ప్రాణముల యొక్క స్వరూపిణి, పంచ ఇంద్రియముల యొక్క స్వరూపిణి, కనుకనే సర్వానందములు, సర్వ విజ్ఞానములు కూడా ఆ గాయత్రి మంత్రం నందే ఉంటున్నాయని నిరూపిస్తూ వచ్చింది.
1: Since Gayatri is regarded as the embodiment of all the five elements, of all the five lives and of all the five aspects, we say that all the forms are present
0: in Gayatri. Ki panchamukhi ani pilustu vacharu.
1: It is in this context that Gayatri is said to have five faces.
0: Oka mukhamu Om, adhe oka mukhamu.
1: One face is Om.
0: Rendavadi Bhur Bhuvasvaha.
1: The second face is Bhur Bhuvasvaha.
0: Moodavadi Tat Savitur Varenyam.
1: The third is Tat Savitur Varenyam.
0: Naalavadi Bhargo Devasya Dhimahi.
1: Fourth is Bhargo Devasya Dhimahi.
0: Diyo Yona Prachodaya.
1: The fifth is the Diyo Yona Prachodaya.
0: Ee panchamukhi ayinatundi oka gayatri mana pancha pranamula cheta, panchendriyamula cheta, pancha koshamula cheta, pancha pranamula cheta anubhavinchinappudu manam kodunu Brahma Vidyamai Bhavati.
1: If we can experience
0: aa tattvanni manam pondadaniki avakasam untundi.
1: If we can experience this five-faced Gayatri through all the five elements, through all the five lives and five sheets of ours, then we will have acquired the same status as Gayatri.
0: Kalukane manamu aadhyatmikamu aadibhautikamu aadidaivikamu annattuga ee Gayatri lopala kodanu Gayatri kodanu moodu perlu pettu vacharu.
1: Just as we divide our daily life into three aspects, the spiritual aspect, the material aspect and the worldly aspect.
0: Gayatri, Savitri, Saraswati, ee moodu peru.
1: There are three names for Gayatri. Gayatri, Savitri, Saraswati.
0: Gayana anaga pranamulu ani meeku oka artham.
1: One meaning of the word Gaya is prana, life.
0: Anaga pranamulu kapadeyundi kabatti Gayatri annaru.
1: In other words, what protects life is called Gayatri.
0: Indriyamulu poshinchetundi kabatti Savitri annaru.
1: What protects the organs is called Savitri.
0: Vakunu rakshinchetundi kabatti Saraswati annaru.
1: What protects the world is called Savitri.
0: Kanuka ప్రాణమును, ఇంద్రియమును, ఈ యొక్క వాక్కు, ఈ మూడింటి ఎందుకు ఏమైపోయింది అంటే త్రికరణములు అని బోధిస్తూ వచ్చింది.
1: అవర్ లైఫ్, అవర్ సెన్సెస్ అండ్ అవర్ స్పీచ్ హావ్ బీన్ కాల్డ్ త్రికరణ.
0: దేహ ఇంద్రియ వాక్కు ఈ త్రికరణములు కూడా నువ్వు శుద్ధి గావించేటువంటిదే గాయత్రి నామం అన్నారు.
1: ది నేమ్ ఆఫ్ గాయత్రి ఇస్ వన్ విచ్ ప్యూరిఫైస్ దీస్ త్రీ యువర్ బాడీ.
0: మూడు కూడా శుద్ధి అయినప్పుడే మనం త్రికరణ శుద్ధిగా కర్మలు ఆచరిస్తాం.
1: వెన్ యువర్ బాడీ, వెన్ యువర్ సెన్సెస్ అండ్ యువర్ లైఫ్ ఆర్ ఆల్ ప్యూరిఫైడ్, దెన్ వి డు
0: కల్పనే. ఈ త్రికరణ శుద్ధి కావచ్చుకునేటువంటి నిమిత్తమై మనము భగవత్ చింతన చేస్తూ అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందు కూడాను మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైన కూడాను అవకాశం ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అటైన్ ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఇన్ వాట్ ఎవర్ వర్క్ వీ డూ, వీ కెన్ దెన్ అటైన్ సక్సెస్.
0: కేవలము పని ఒక స్వరూపంగాను, కర్త ఒక స్వరూపంగాను, కార్యమక వరకు మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేము.
1: Then we regard the subject as one entity, the purpose as another entity, and the work itself as a different entity.
0: విజ్ఞాన సందర ముఖ్యంగా మనం ఏ పని పట్టినప్పటికీ దీంట్లో కారణంగా దైవత్వం ఉంటుండాలి, అగోచరంగా ఉంటుండాలి, మన క్రియారూపంలో అతను గోచరిస్తుండాలి. కనుక ఈ ప్రత్యక్షమైనటువంటి దానికి పరోక్షమైనటువంటి యొక్క దైవత్వం ఒక ఆధారంగా ఉండాలి అనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢంగా పెంచుకోవాలి, బలపరచుకోవాలి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్, వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్, వీ షుడ్ స్ట్రెంగ్త్ ఇన్ ది బిలీఫ్ దట్ వాట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ యాజ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ బేస్, ఎ డివైన్ బేస్.
0: కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణమునకు కదలనటువంటి, మెదలనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
1: Behind everything that is moving, that is changing, and that is growing or decaying, there is something behind all that which is
0: coming. You can find an example for this in the cinemas which you see every day.
1: You can find an example for this in the cinemas which you see every day.
0: కొన్ని బొమ్మలు వస్తూ పోతూ వస్తూ పోతూ కదులుతూ మెదులుతూ ఉంటుంటాయి బొమ్మలంతా.
1: Some pictures come on the screen and go, they move about.
0: కానీ కదిలే బొమ్మలకు కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉంటుండాలి.
1: For the pictures which move and come and go, there is a
0: కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉండటం చేతనే తెర కదిలే బొమ్మల లోపల కథలు మాకు అనుభవించడానికి వీలవుతారు.
1: Because there is a stationary screen which is the base, we can examine and experience the moving shadow.
0: ఆ తెరనే లేకపోతే మనకు కథనే అర్థం కాదు.
1: If there is no screen, we will not understand the story.
0: అదే విధంగానే జనన మరణములతో కూడినటువంటి మానవత్వానికి నిత్యమైన సత్యమైనటువంటి యొక్క దైవత్వము ఒక స్త్రీలుగా ఉంటుండాలి. అదేగిన లేకపోతే మనకు అతనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది హ్యూమన్ లైవ్స్ విచ్ హావ్ బర్త్ అండ్ డెత్ కమ్ అండ్ గో, దర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ డివినిటీ. ఇఫ్ దట్ స్టేషనరీ స్క్రీన్ ఇస్ నాట్ ప్రెసెంట్, వీ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ స్టోరీ.
0: కార్లు బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్లిపోతున్నాయి.
1: Cars and buses go with great speed on the road.
0: కార్లు కదులుతున్నాయి, బస్సులు కదులుతున్నాయి, కానీ రోడ్డు కదలటం లేదు.
1: The car is moving, the bus is moving, but the road is stationary.
0: కనుక కదిలేటువంటి బస్సులు కార్లకు కదలనటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి.
1: For the bus and the car which is moving, the stationary.
0: అదే విధంగా మనకు దృగ్గోచరమయ్యేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను, ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ విజిబుల్ టు అస్ దర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ది బేస్.
0: ఆ ఆధారమే దైవత్వం.
1: దట్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఈస్ డివైన్.
0: ఈ ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలగదు.
1: Without such a base, you cannot get any result.
0: కనుక అట్టి ఆధారమైన, మూలాధారమైన, ఒక కీలకమైన, ఒక గమ్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: దస్ దట్ బేసిక్ ఫౌండేషన్, దిస్ అన్చేంజింగ్ ట్రూత్, వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ దిస్ బేసిక్ ఫౌండేషన్.
0: మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి యొక్క జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు.
1: స్టూడెంట్స్, ఆల్ దట్ వీ హావ్ లెర్న్డ్ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ ది విజిబుల్ వరల్డ్.
0: పదార్థముల యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చును.
1: We can also proclaim and understand the behavior of matter.
0: దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చును.
1: We can recognize the transformation in matter.
0: ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుండాలి అనేటువంటిది నిరూపించవచ్చును.
1: We can also establish how each matter changes.
0: అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: But no one can decide that a particular form of matter has come for this purpose.
0: కనుక మనం ఏ విధంగా జరుగుతుండాలి, ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలుగుతాం. కానీ ఎందుకోసం పుట్టింది, ఎవరు పుట్టించారు, ఇవి నిర్ణయం చేసుకోవటం మానవుడికి అసాధ్యం.
1: We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no man
0: can... అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి మనము కాలము వ్యర్థము భావించుకునక సాధ్యమైనంత వరకును దానిని దైవత్వంగా భావించుకుని జన్మ సార్థకం గావించుకునే మార్గాన్ని మీరు అవలంబించటము ఈ చదువుల యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం.
1: Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things.
0: కనుక దైవత్వం నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కానటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
1: Whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die.
0: కనుకనే వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు.
1: Vemana has said this by with small words.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమడు తానెవరో మాత్రం తెలుసుకోలేడు.
1: లర్నింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ బికమ్ ఎ వెరీ లర్నెడ్ మ్యాన్ బట్ హీ విల్ నాట్ అండర్స్టాండ్ హూ హీ ఈజ్.
0: ఎంత చదువు చదివి ఏ నీటి ఉన్నను హీనుని గుణము మానలేదు.
1: However much learning you may acquire, the mean qualities in you are not gotted off by that learning.
0: తరచి చదువు చదువ తర్క వాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: యు గో ఆన్ లర్నింగ్ అండ్ లర్నింగ్ యూ కెన్ బికమ్ ఆర్గ్యుమెంటేటివ్ బట్ యూ కెనాట్ బికమ్ ఫుల్లీ వైజ్.
0: ఇట్టి చదువు చదువు చదివి సావంగ నేటికి చావు లేని చదువు చదువవలే ఉన్నాడు.
1: వై లర్న్ ఆల్ దిస్ అండ్ డై యూ మస్ట్ లర్న్ ఎ థింగ్ విచ్ విల్ నాట్ టేక్ యూ టు డెత్.
0: చదువులన్నీ కూడా మనం జీవితం ఉన్నంత వరకు ఉంటాయి, తదుపరి మన చదువులు మనకంటే ముందుగానే వెళ్లిపోతాయి.
1: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.
0: మనం పోయినప్పటికి కూడా నువ్వు ఆ చదువులు ఇక్కడే జీవించేటువంటివిగా స్థిరమైనటువంటివిగా చరమైనటువంటివిగా ఒక విధమైనటువంటి యొక్క చైతన్యవంతమైనటువంటివిగా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి చదువులు మనం చదవాలి.
1: We should learn such things which will remain here even if you had gone.
0: జీవితం అనేటువంటిది ఏదో ఒక రీతిగా గడుపుకుని పోతే చాలని మానవుడు ఊహించరాదు.
1: Man should not think that somehow or other you go through the life.
0: జీవితమును గడుపుకోవడానికి మానవుడు కానీ పుట్టాలా?
1: To go through one's life should we be
0: born? జీవించటం లేదా?
1: Even animals and birds, are they not living?
0: కాదు కాదు, మానవుడు ఉత్తమమైన మానవుడిగా బతకడానికి ఉత్తముడుగా జీవించాలి.
1: Man should be born to live as a high
0: ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా జీవించడానికి మానవుడు ఘోషించుకోవాలి.
1: He should see that he is living an ideal example life.
0: కనుక మనము మానవులు మానవులుగా జీవించి మానవులుగా ప్రవర్తించి మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నేమ లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం.
1: స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ దట్ దే మే లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కండక్ట్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీఆర్ మేకింగ్ ప్రశాంతి నిలయం ఇంటూ ఎ బిగ్ యూనివర్సిటీ.
0: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: The students of the present day are the future citizens.
0: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా మీ తలరాత్రులపైన ఆధారపడి ఉంటుందా?
1: The good and the bad of the country depends upon what is written.
0: మీరు కేవలం గంధ పరిచయమును మాత్రమే చేసుకోవటం కాకుండా సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకుని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకు తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్నిగా మీరు కొన్ని క్రియలను చేపట్టాలి.
1: Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you.
0: Sangha sevane sarveshni yokka seva.
1: Service to the community is
0: manava sevane madhava seva.
1: Service to man is service to God.
0: Jana sevane janardana seva.
1: Service to people is service to God.
0: Kanuka manamu తనకు అనేటువంటి యొక్క స్వార్థం చేతనే మనం కాలమును వ్యర్థం గావించుకొని పదార్థం అనేటువంటి యొక్క సమాజ సేవలో కూడాను మనం కొంతవరకును ప్రయత్నపూర్వకంగా కాలు పెట్టాలి.
1: Spending time in a selfish manner for yourself should be given up and enter the community and do service to others.
0: ఈ విధమైనటువంటి సమాజ సేవలో మీరు ఏకోన్ముఖులైపోయి ఒక విధమైనటువంటి దీక్షను పూని తగిన విధంగా మీరు సాధించినప్పుడే సమాజాన్ని కూడా మీ మార్గానికి కొంతవరకును చేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: If all of you have a united determination and face the community and serve them, then the community will
0: enter. దేశం యొక్క పరిస్థితిని మీకు తెలియనటువంటిది కాదు.
1: It is not as if you do not know the condition.
0: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
1: It's a fearful situation in the country.
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
1: Wherever you go, there is fear and terror.
0: శాంతి భద్రతలు ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
1: Peace and security have become very scarce.
0: ఇలాంటి సమయంలో యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: In this situation, young people, I am hoping that you will again resuscitate the great traditions and culture of this country.
0: యుగ యుగముల నుండి తరతరముల నుండి సర్వ దేశములకు ఆదర్శాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క దీన్ని సాధించినటువంటి యొక్క మన వైదిక సాంప్రదాయము. ఈ ఐందవ జాతి యొక్క లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మర్చకూడదు.
1: From time immemorial, the Vedic traditions of this country, which have given ideal examples to all countries and at all times, from that day till today, what is the ideal of our Hindu Siddhanta? And that is all people of the world.
0: ఏ జాతి, ఏ మతము, ఏ కులము, ఏ తెగ, ఏ కాలము, ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశములు ఎందు, అన్ని తెగల ఎందు కూడాను సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: Irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst all.
0: నీ సిద్ధాంతమును నీవు అనుసరించుకోవచ్చును, నీ సాంప్రదాయాన్ని అనుసరించుకోవచ్చు, దీనికి ఎవరు కూడా అడ్డుదొరగడానికి వీలు కాదు. కానీ సామాజిక వృత్తి ఎందు నీవు ప్రవేశించినప్పుడు ఈ సమస్త స్వరూపానికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాన్ని మీరు హృదయంలో చిత్రించుకోవాలి.
1: You can follow your individual traditions and your individual culture. Nobody will object to that. But when you think of the community, this total aspect.
0: ఉన్నది మనకు రెండు మార్గము.
1: Students, we have only two paths.
0: ఒకటి individual freedom. వ్యక్తి యొక్క స్వాతంత్రం.
1: One is the path of individual freedom.
0: రెండవది fundamental law. ఇది సామాజికం యొక్క ధర్మం.
1: The second one relates to the community and that
0: కేవలం నీవు స్వార్థుడైపోయి individual freedom అని నా స్వార్థం అని చెప్పి స్వార్థంలోనే నీవు మునిగిపోకూడదు.
1: You should not become selfish and talk only of individual freedom and get immersed in
0: it. Simple life, highest study.
1: Today, what the student should learn is to live a simple life and high living, high thinking.
0: ఈ హై థింకింగ్ అనేటువంటిది మనము చాలా ప్రధానంగా మనం చేయాలి.
1: In these two, high thinking.
0: అయితే ఇక్కడ మాత్రం అతి జాగ్రత్తగా ఉంటుండాలి. అతి సర్వత్ర వర్జయేత్తన్నారు. ఎక్కువగా థింక్ చేసి కడతుడికి పిచ్చి ఆసుపత్రిలో పోకూడదు మనం.
1: హియర్ ఆల్సో వీ షుడ్ బి వెరీ కాషస్ బికాస్ ఆఫ్ హై థింకింగ్. యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ టూ మచ్ అండ్ గో
0: మితిమీరినటువంటి చదువులు కూడా మతి హాని కలిగిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ రీడింగ్ అండ్ లెర్నింగ్ విల్ ఆల్సో డిస్ట్రాయ్ యువర్ మైండ్.
0: కనుక మనం ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకుంటే ఈ వయసు లోపల మన ఎనర్జీని కూడాను మన యొక్క శక్తిని కూడాను కొంతవరకు బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్టుగా అభివృద్ధి గావించుకోవచ్చు.
1: If we can go forward to the extent that is necessary, we can also, like charging the battery, improve
0: ee vayasulo mana yokka energy unnatundi shaktini amitanga mana upayogapechukunte kontha vayasu vachetappudiki manam em kudunu panikraakunda potam.
1: If in this young age we use the energy in an unlimited manner, when you get aged you become useless.
0: Kanuka manaku enta avasaramo ఎన్ని ఏ సమయములో అవసరమో, ఏ స్థానములో అవసరమో, ఆ స్థానములకు ఆ అవసరమునకు అంత శక్తిని మనం ఉపయోగ పెట్టుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ నెసెసరీ, వేర్ నెసెసరీ అండ్ ఇన్ వాట్ మేనర్ నెసెసరీ, యూ షుడ్ యూజ్ ఎనర్జీ.
0: చిన్న ఉదాహరణ మీకు తెలుసును.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: డ్రాయింగ్ రూమ్ లో పెద్ద బల్బ్ వేసుకుంటాం, పవర్ఫుల్ లైట్.
1: ఇన్ ద డ్రాయింగ్ రూమ్ వి పుట్ అ వెరీ పవర్ఫుల్ లైట్.
0: అక్కడ అనేక యూనిట్స్ అంతా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది.
1: దేర్ యూ విల్ ఫైండ్ దట్ ఇట్ ఇస్ గాట్ అ వెరీ హై వోల్టేజ్.
0: అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటాం.
1: బట్ ఇన్ ది బెడ్రూమ్ వీ హ్యావ్ ఎ వెరీ డిమ్ లైట్.
0: అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ ఉండడానికి కరెంటు లో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటు ఉపయోగ పెట్టుకునేటువంటి బల్బ్ లో ఉండాలి వ్యత్యాసం.
1: ది బ్రైట్నెస్ ఇన్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ ది డిమ్నెస్ ఇన్ ది బెడ్రూమ్, డస్ ఇట్ కమ్ ఇన్ ది కరెంట్? నో, ఇట్ ఇస్ ఇన్ ది మ్యాన్.
0: అదే విధంగానే మనలో దివ్యత్వమైన యొక్క శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుండాలి.
1: So also the strength of divinity in us is present at all times.
0: Mana muhalu mana bhavamulu matramu aya samayamuku taginattuga balpulu maatidanni athikinchukovali.
1: But our thoughts and ideas which use this strength,
0: kandiga current untundadu kada anukoni pedda muhalaga indapai jattite ee current valla bulb kuda burn kavachchu.
1: Since you feel that there is this energy and if you use it in a manner,
0: bulb burn kavatame kaakunda mana energy ni kuda kontha varaku manam vrutha chesukovachchu.
1: The bulb itself may burn out. Not only that, we will also be wasting the energy to
0: satisfy. Kani desha kala paatranu anusarinchi mana pravartana untundali.
1: So our conduct should be attuned to the country, the circumstances.
0: Ee western country ni manam anusaristuntunnam, aa desha kala paatranu adi saripothundi. కానీ భారతీయులకు అది సరిపోదు.
1: టుడే వీఆర్ ఫాలోయింగ్ ది వెస్టర్న్ ప్రాక్టీసెస్, దట్ ఈస్ ఎనఫ్ అండ్ గుడ్ ఫర్ దోస్ కంట్రీస్.
0: వెస్టర్న్ కంట్రీస్ వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు.
1: ఫర్ ది వెస్టర్న్ కంట్రీస్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ నాట్ సో ఈజీలీ.
0: వారి దేశ కాలపాత్రకు వారు సంబంధంగా ఉండాలి, ఈ దేశ కాలపాత్రకు వీరు తగినట్టుగా ఉండాలి.
1: ది థాయిలాండ్ కంట్రీ షుడ్ సూట్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ సో ది థాయిలాండ్ కంట్రీ.
0: రెండింటినీ మనం సమన్వయం చేయటం చేత మన హృదయాన్ని సమన్వయం చేయాలి, కానీ ప్రవర్తనలు కాదు.
1: The harmonizing these two is not to be done in our conduct, but it in our heart and mind.
0: Manu, ee yokka desha kala patraku em aatramo sambandham leni pravartanalo manam praveshistunnam.
1: Today we are entering such modes of action which are
0: not the mana manavatvanni manam kolipothunnam.
1: That is why we are losing the human quality.
0: Manu endu enta shaktiyo untundadi.
1: There is an enormous amount of strength in
0: ee manavu sakramanga agina tana panithanam cheyakokunda gelipothe enta apakittulaku guri ayipothuntadu.
1: Because a human being is not doing his prescribed duties in the right manner, he is getting ill reputed.
0: Oka chinna udaharanam,
1: there is a small example.
0: Manam ekkado bus stand ku poi bus kosam kaachukunnam,
1: we go to a bus stand and
0: leka oka railway station ku poi rail kosam kaachukunnam,
1: or a railway station.
0: Railway station master cheptunnadu 7 gantala katta mee train vastundandi meer siddhanga undandi annadu.
1: The station master said the train will come at 7 o'clock, be ready.
0: Kaani 7 gantala ayindi, 8 gantala ayindi, 10 gantala ayindi, 12 gantala ayindi, 2 gantala ayindi, inga train raaledu.
1: But it is 9 o'clock, 12 o'clock, 2 o'clock, the train has not come.
0: Kaani appudu manam em chestam?
1: What do we do at that time?
0: మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం.
1: Are we going to be silent?
0: ఆ ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం.
1: We begin to abuse that train.
0: ఆ ట్రైన్ అధికారులను తిడతాం.
1: We abuse those who are responsible.
0: దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాం.
1: ఆల్ ది డిపార్ట్మెంట్స్ కనెక్టెడ్ విత్ ది రైల్వే,
0: ఏం పాడు గవర్నమెంట్, సకాలానికి రావటం లేదు అని అనేక విధంలో విసుగుపడుతుంటాం మనం.
1: ఇన్ మెనీ వేస్ వీ కాల్ ది డిపార్ట్మెంట్ అండ్ ది ట్రైన్ ఎవ్రీథింగ్ ఇస్
0: ఒక జడమైనటువంటి ట్రైన్ చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతున్నప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వెళ్ళిపోతే, వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు.
1: When a lifeless train does not arrive at the instant time, then it is subject to so much abuse. If a human being who has got life in him does not do a thing which he promises to do,
0: ఏ పని అయినప్పుడు మనము సక్రమంగా చేసినప్పుడే మన జీవితం అనేటువంటిది కానీ, దేహం అనేటువంటిది కానీ అన్ని విధములను సరి అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాయి.
1: వాట్ ఎవర్ టాస్క్ వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్, ఇఫ్ వీ డూ ఇట్ ఇన్ ద రైట్ మేనర్ అండ్ ది రైట్ టైమ్, దెన్ ఐదర్ అవర్ లైఫ్ ఆర్ అవర్
0: బాడీ. ఒక వాచ్ ఉంటుంది, ఒక వాచ్ ఉంది, యంత్రం ఉంది,
1: దెర్ ఇస్ అ వాచ్ ఆర్ ఎ మెషిన్.
0: దానిని ఉపయోగించుకోకుండా ఆగిన పోతే తుప్పు పట్టిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
0: కనుక నేను అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి.
1: సో అకేషనల్లీ వీ హావ్ టు యూజ్ ఇట్.
0: మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా అయినపోతే తుప్పుపడుతుంటే, చైతన్యవంతమైనటువంటి ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది?
1: ఇఫ్ లైఫ్లెస్ మెషీన్స్ దీస్ ఆర్ నాట్ యూజ్ దే గెట్ రస్టెడ్. ఇఫ్ ఎ బాడీ విచ్ హస్ గాట్ లైఫ్ ఇన్ ఇట్, ఇఫ్ ఇట్స్ నాట్ యూజ్ ప్రాపర్లీ, హౌ మచ్
0: తుప్పు పట్టడం ఏమిటంటే పిచ్చి పట్టడమే. అనవసరమైన భావాల చేత ఉన్నటువంటి యొక్క స్థితిని మనం కోల్పోతాం.
1: హ్యూమన్ బాడీ గెటింగ్ రస్టెడ్ ఈజ్ ఈక్వల్ టు గెటింగ్ మ్యాడ్ అండ్ బై ఐడియాస్ వీ లూజ్ అవర్ స్టెబిలిటీ.
0: కనుక మనము ఈ దేహమును అందించినటువంటి భగవంతుడు పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరమును పరోపకారార్థ నిమిత్తమై నిర్మించాడు.
1: The purpose for which this body has been gifted to us by God.
0: నీకు నీవు చక్కగా భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకొని ఏదో కేవలం అలంకార విద్యార్థి కూర్చోవడానికి కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ లైక్ అన్ ఆర్నమెంట్.
0: నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి, సమాజములకు, దేశానికి మనము ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు.
1: యూ షుడ్ జంప్ ఇన్ టు ది సొసైటీ, డూ గుడ్ సర్వీస్ టు ది సొసైటీ అండ్ బి అన్ ఐడియల్. దిస్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ ది సత్యసాయి.
0: కనుక స్వార్థాన్ని పక్కకు నెట్టి అహంకారాన్ని నిర్మూలం చేసి అసూయను ధ్వంసం చేసి పరమార్థాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించినప్పుడే సరి అయినటువంటి విద్యార్థులుగా మీరు రూపొందుతారు.
1: ఓన్లీ వెన్ యూ కెన్ పుష్ అవే సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఇన్ యూ అండ్ రిమూవ్ ది జెలసీ ఇన్ యూ, యూ విల్ బికమ్ ది రైట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గంధపు చెక్కను అరగదీస్తూ అరగదీస్తూ ఉండగా పరిమళం అనేటువంటి యొక్క పవిత్రమైన గంధము మనకు చేజిక్కుతుంది.
1: యాజ్ యు గ్రైండ్ ది శాండల్ మోర్ అండ్ మోర్ యు సర్టన్లీ శాండల్ వుడ్ యుల్ సర్టన్లీ ఫీల్ ది స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఇట్.

0: చెరకును నమలగా నమలగా అందులోని మాధుర్యము మనకు ఆస్వాదిస్తుంది.
1: As you crush and chew the sugar cane more and more, you will enjoy the sweetness of the sugar therein.

0: బంగారును మనము ఎంత కరిగించి ఎన్ని విధములుగా దాని స్ఫుటం వేసినప్పటికీ అందులోని మాలిన్యము దూరమై స్వచ్ఛమైనటువంటి యొక్క అపరంజిగా రూపొందుతుంది ఈ బంగారు.
1: గోల్డ్ యాజ్ యూ హీట్ ఇట్ అండ్ బర్న్ ఇట్ అండ్ మెల్ట్ ఇట్ ఇట్ విల్ షైన్ బ్రిలియంట్లీ.

0: ఉత్తమమైన మానవుడు, ఎన్ని కష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని విచారములు సంభవించినప్పటికీ తాను నైతిక విలువను కోల్పోక దివ్యమైన భావంతో, నవ్యమైన జీవితంతో ఆనందవంతమైనటువంటి ఆదర్శాన్ని జగత్తుకు అందిస్తాడు.
1: A noble man, in spite of all problems, difficulties and losses, will never forego his moral values, but he will uphold the divinity and he will be unique and novel, always enjoy the state of bliss.
0: భగవంతుడు అమృత స్వరూపుడు, ఆనందమయుడు.
1: God is the very form of bliss.
0: ప్రతి జీవి కూడాను ఆనందము నుండియే ఆవిర్భవించి, ఆనందం నందే జీవించి, కడపటికి ఆనందం నందే అంత్యమొందుతున్నాడు.
1: Every living creature is born out of bliss, sustained by bliss, and so annihilates at the end in bliss.
0: భగవంతుని కల అనేక విధములైనటువంటి యొక్క నామములు యందు ఉత్కృష్టమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: Of all the names and attributes of the divine, Sat Chit Ananda is the topmost.
0: Sat anaga trikalamul yandu trilokamul yandu maarpu chendanatvanti yokka pavitramainatvanti sthiti.
1: Sat is that state of sacredness which is changeless in all the three worlds and in all the three periods of time.
0: Idi nirantaram kodanu maarpu chendaka సుస్థిరమై శాశ్వతమై నిరూపించేటువంటిది సత్.
1: ఇట్ ఈస్ సత్, ద బీయింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, స్టేబుల్ అండ్ చేంజ్లెస్.
0: ఇంకా చిత్, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం.
1: చిత్ ఇస్ టోటల్ నాలెడ్జ్, విజ్డమ్,
0: అవేర్నెస్,
1: అ టోటల్ అవేర్నెస్.
0: ఈ రెండింటి యందు దివ్యమైనటువంటి ఏకత్వం సంభవించినప్పుడు ఆనందము మానవునికి సంప్రాప్తమవుతుంది.
1: When these two join and combine, you will have the divine state of bliss.
0: కనుకనే దీనికి సత్ చిత్ ఆనందము, బీయింగ్ అవేర్నెస్ బ్లిస్.
1: Therefore the name has come, being awareness and bliss.
0: కనుకనే అన్ని నామముల కంటే కూడాను అత్యంత ఉత్కృష్టమైనటువంటి నామమే సచ్చిత్ ఆనందము.
1: Therefore, of all the names of the divine, Satchidananda is the greatest of all.
0: ఇది సర్వత్ర ఉన్నటువంటి విషయమే.
1: It is all pervasive.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక తత్వమే.
1: It is the essence in every individual.
0: దేశములో ఎందు చూచినప్పటికీ ఈ సచ్చిదానందమే మనకు ప్రాప్తిస్తూ ఉంటాది.
1: This being awareness and bliss is the state which is present all over the country, anywhere you find.
0: ఈ సచ్చిదానందము లేనటువంటి ఒక ప్రాణి కాని జీవి కాని ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో క్రీచర్ వితౌట్ దీస్ ఆస్పెక్ట్స్, ద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
0: విష్ణు విష్ణుమయం జగత్, సర్వం కలివిదం బ్రహ్మ. సర్వత్రా ఉండేటువంటిది ఈ బ్రహ్మతత్వమే.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్, ద అల్టిమేట్ రియాలిటీ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కాని ఇట్టి నిత్య సత్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించుకోలేక భౌతికమైన, నైతికమైన, ప్రాకృతమైన, భౌతికమైన ఈ దేహమునందే అపేక్షను అభివృద్ధి పరచుకోవటం చేత మనకు నిత్య సత్యమైనటువంటి ఆనందము అత్యంత దూరమవుతున్నది.
1: We have developed attachment towards this fleeting sensual pleasure and the body. Therefore we have forgotten that eternal truth, the divine fundamental principle, the reality.
0: ee bedhamunaku ee bhavamunaku ee badalaku upadiye moola karanam.
1: For all the suffering and the feelings, it is the vesture that we have put on is the cause.
0: Evaraina neeku eduru taliginappudu meer ekkadi nunchi vacharandi, mee peru emiti ani adiginappudu vaaru ememo cheptuntaru.
1: If you meet anyone and put these two questions, where do you come from and what's your name, you get response, answers from them.
0: అప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య అని చెప్తాడు.
1: The person would reply that his name is Ramayya, Krishnaya and so on.
0: మరొక పర్యాయము, మీ పేరు ఏమిటండి, మీరెవరండి అని ప్రశ్నించినప్పుడు నేను పలాని డాక్టర్ను, పలాని లాయర్ను, పలాని ప్రొఫెసర్ను అని తన ఉద్యోగం పేరును గురించి తాను పరిచయం చేసుకుంటాడు.
1: నెక్స్ట్ టైమ్ వెన్ యు ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ ఐడెంటిఫైయింగ్ విత్ హిస్ వొకేషన్ ఆర్ ప్రొఫెషన్, దట్ ఇస్ ఎ డాక్టర్, లాయర్, ప్రొఫెసర్ అండ్ సో ఆన్.
0: ఇంకా గట్టిగా మీరెవరండి అని అడిగినప్పుడు, నేను ఇండియన్, నేను ఆఫ్రికన్, నేను పర్షియన్, ఈ విధంగా తన దేశం గురించి పరిచయం చేసుకుంటాడు.
1: ఫర్దర్ మోర్, ఇఫ్ యూ రిపీటెడ్లీ ఆస్క్ హిమ్ హూ ఆర్ యూ, దెన్ హీ విల్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ విత్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు, దట్ ఈస్ అన్ ఇండియన్, ఆఫ్రికన్ అండ్ సో ఆన్.
0: తన దేశమునకు పెట్టిన పేరు తాను కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డజంట్ స్టాండ్ ఫర్ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: It is a name given to him by his parents.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయం కూడాను అది నీకు సంబంధించినటువంటిది కాదు.
1: To introduce yourself by virtue of your profession is not
0: నీ వృత్తిని పురస్కరించుకొని నేను లాయర్ను, నేను డాక్టర్ను, నేను ప్రొఫెసర్ను అని నీ వృత్తి పరిచయాన్ని నేను చేసుకుంటున్నావు.
1: You are introducing yourself by way of your profession and vocation, that's all.
0: ఇంకా కొంతవరకు లోతునికి దిగి చూచినప్పుడు నీ దేశమును పురస్కరించుకొని నీ పరిచయం గావించుకుంటున్నావు.
1: Further, you introduce yourself, identifying yourself with the country
0: you belong to. ఉద్యోగమునకు పెట్టిన పేరుకు.
1: But he doesn't stand for the name given to him.
0: ఇది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు.
1: It is a name given to him by his parents.
0: నీ ఉద్యోగముల యొక్క పరిచయం కూడాను అది నీ

0: ఆర్ ద నేమ్.
1: నీవు ఆత్మస్వరూపుడే.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: ఇవన్నీ కూడాను దేహములు కూడాను మధ్యలో కదిలిపోయేటువంటి మేఘములే.
0: Even the body as such is a passing cloud.
1: నీవు మానసుకు సంబంధమైనటువంటి ఒక పరిచయం చేత నీవు దేహమునే నేనని భావిస్తున్నావు.
0: Because you go by the feeling of the mind, you can identify yourself with the body.
1: కాని దేహమే నేను అనుకున్నప్పుడు నీవు దీనిని సరైనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేవు.
0: If you consider yourself the body, you will never know the truth.
1: This is my body. ఇది నా దేహము.
0: You say that this is my body.
1: నేను దేహం కాదు.
0: I am not the body.
1: నా దేహం అనుకున్నప్పుడు నీవు నీ దేహమునకు ప్రత్యేకమైనటువంటి ఒక వెలబాటు ఉన్నది కదా.
0: When you say this is my body, it means you are separate from your body.
1: కనుక నీవు బాడీవా లేక నీవు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తివా?
0: Are you the body or are you different from it?
1: ఈ విధముగా విచారణ చేసుకుంటూ పోయినప్పుడే ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది.
0: If you inquire in this direction, you'll be able to understand spirituality.
1: నిన్ను నీవు తెలుసుకున్నప్పుడే నీవు నన్ను తెలుసుకోగలవు.
0: If you know yourself first, you'll be knowing the divine.
1: నీవెవరో నీవు గుర్తించినప్పుడే జగత్ అంటే ఏమిటో నీవు గుర్తించడానికి వీలు పడుతుంది.
0: If you know yourself first, you'll know the whole cosmos later.
1: నేను నేను అనేటువంటి నీవే నేను, నేను నేను అనేటువంటి ఇదియే నీవు.
0: You call yourself I, this I is divine, God himself.
1: కనుకనే ఇదియే పరిపూర్ణ అద్వైతమునకు మూల కారణము.
0: This is the main cause for total principle of non-dualism.
1: ఈ నేను నేను అనేటువంటిది కేవలము ఆత్మకు సంబంధించినటువంటిదే కాని దేహమునకు మనసుకు బుద్ధికి చిత్తమునకు సంబంధించినటువంటిది కాదు.
0: Truly speaking, this I pertains to Atma and not to the body, mind and intellect.
1: నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్న వేసినప్పుడు,
0: when you put a question, where do you come from?
1: నేను ఏదో లండన్ నుంచి వచ్చాను, అమెరికా నుంచి వచ్చాను, లేక మెడ్రాస్ నుంచి వచ్చాను, బెంగళూరు నుంచి వచ్చాను అంటున్నావు.
0: You say that you are from London, America, Bangalore, Madras.
1: కాని ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటిది నీ దేహం కాని నీవు కాదు.
0: It is your body that has come from that place and not you.
1: కనుకనే భాగవతము ఎచ్చట నుండి వచ్చిటికి ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే గుట నైజము ప్రాణికోటికి.
0: Therefore, Bhagavata emphatically says, it's quite natural for the living creatures to go back to the place of origin.
1: కనుకని నీవెక్కడి నుంచి వచ్చితివో అక్కడికే నీవు చెవి చేరాలి.
0: Therefore, you should go back to the place where you started from.
1: అది ఆత్మతత్వము.
0: That is the principle of
1: ఎక్కడి నుండి లేదు. నీ యొక్క హృదయంలోందే ఈ ఆత్మతత్వం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటున్నది.
0: It is not elsewhere. It shines brilliantly within you.
1: కనుక దైవత్వాన్ని వెతకడానికి ఏ ప్రదేశము మనం పోనక్కర్లేదు.
0: You don't need to go anywhere in search of God.
1: దైవత్వము నీ యందే ఇమిడి ఉంటున్నది.
0: God is within you.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం లేదు.
0: God is not separate from you.
1: దీనిని వేదాంతమునందు అక్షరము అన్నారు.
0: This in Vedanta is called అక్షరము.
1: అక్షరం అనగా అద్వైతము అని.
0: అక్షర means non-dualism.
1: ఇది ఏకాక్షరము అని.
0: This also called ఏకాక్షరం.
1: ఈ ఏకాక్షరం అనేటువంటిది ఓంకారం అనేటువంటిది.
0: This ఏకాక్షరం is primal sound ఓంకారం.
1: ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
0: ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ.
1: కనుక అక్షరం అనగా ఏమిటి? క్షరము కానటువంటిది.
0: అక్షర మీన్స్ దట్ విచ్ ఇస్ నాట్ పెరిషబుల్, ఇంపెరిషబుల్.
1: ఈ ఏకత్వం ఉందే అనేకత్వం ఏమిటి ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ యూనిటీ యూ ఫైండ్ ద డైవర్సిటీ.
1: ఈ అనేకత్వం ఉందే ఏకత్వం కూడా ఇమిడి ఉంటున్నది.
0: దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అగైన్.
1: ఇక్కడ అక్షరము
0: హియర్
1: అక్షరం విభజించినప్పుడు ఆ క్షరము ఈ రెండు భాగములుగా చేసినప్పుడు ఆ ఆత్మతత్వము శాశ్వతమైనటువంటిది, క్షరము జీవతత్వము నశించిపోయేటువంటిది.
0: నౌ ఇఫ్ యు స్ప్లిట్ దిస్ అక్షర ఇంటూ టూ, ఆ ప్లస్ క్షర, ఆ ఈజ్ ఆత్మిక్ ప్రిన్సిపల్, క్షర ఇస్ దట్ పెరిషబుల్ బాడీ.
1: క్షరం అనగా నశించేటువంటిది.
0: క్షరం ఇస్ పెరిషబుల్.
1: ఆ అనగా అక్షరమైనటువంటిది యొక్క తత్వము.
0: ఆ ఇస్ ఇంపెరిషబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: నశించేటువంటి జీవతత్వము నశించేటువంటి దైవతత్వము.
0: సో దట్ విచ్ ఇస్ పెరిషబుల్ ఇస్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇంపెరిషబుల్
1: అక్షరం నందే జీవత్వము ఆత్మతత్వము రెండు కూడా ఇమిడి ఉంటున్నవి.
0: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ అక్షర బోత్ ఆర్ ప్రెసెంట్.
1: కనుక ఏకత్వం నందు అనేకత్వం ఏమిటి ఉండాలనే సత్యాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
0: సో ఎవ్రీ వన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ డైవర్సిటీ ఇన్ దట్ యూనిటీ.
1: ఈనాడు అనేక మతములు, అనేక కులములు, అనేక ప్రాంతీయ భిన్నాభిప్రాయములు దేశమును అల్లకల్లోల పరుస్తూ ఉంటుండాలి.
0: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.

0: అని అన్ని మతముల యొక్క గమ్యము, అన్ని భాషల యొక్క చేతుక, అన్ని మానవుల యొక్క దివ్యత్వమైన గోలు గమ్యము ఒక్కటి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ట్రూత్ దట్ ద గోల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్, ద ఎయిమ్ ఆఫ్ ది ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
1: Muslims call God as Allah.
0: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: What is the meaning of this word Allah?
0: ఇది దైవము.
1: Allah means God.
0: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
1: Just as we say ఆత్మ, Muslims call him
0: Allah. ఆత్మ.
1: ఆ means ఆత్మ.
0: లా లయము.
1: లా means annihilation.
0: ఆత్మలో లయం కావటమే అల్లా.
1: లా is merged here. To merge in ఆత్మ is Allah.
0: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
1: క్రిస్టియన్స్ ఆల్సో,
0: ఇక్కడ కూడా క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
1: దట్స్ హిస్ నేమ్.
0: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఏమిటి ఉంటున్నది?
1: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ రిలీజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వేదాంతము, సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
0: సాలోక్యము.
1: సాలోక్య.
0: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
1: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: ఇంకా సామీప్యము, దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
1: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ద డివైన్.
0: సారూప్యము, ఆ రూపములకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
1: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ద డివైన్.
0: సాయుధ్యము, అందులో ఐక్యము.
1: సాయుధ్య మీన్స్ మర్జ.
0: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
1: Therefore all these four phases speak of the same principle of oneness, the divinity ultimately.
0: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి ఒక శక్తి.
1: That is the true power that safeguards the human life.
0: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
1: It's the physical power, it's not the worldly power that is important.
0: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసం ఏర్పడినటువంటివి.
1: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
0: అందువల్లనే భగవంతుడు ఏ రూపము?
1: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్?
0: భగవంతుడికి ఏ రూపము లేదు.
1: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
0: ఇప్పుడు నీరుంది.
1: హియర్ ఇస్ వాటర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలి ఉంది.
1: ఎయిర్.
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్?
0: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ది టంబ్లర్.
0: కనుకనే దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: కనుక దైవత్వమునకు ఎట్టి రూపము లేదు.
1: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్.
0: అయితే సర్వగు రూపములు కూడా తానే.
1: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: All heads are his, all feet are his, all hands are his, everywhere spread all
0: anta over. Taanainappudu tanaku pertyekamainappudu ka bedam ekkada untunnadi.
1: When everything is divine, where does this difference lie?

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫామ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, రిజల్ట్స్ ఇన్ సచ్చిదానంద బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితమును అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if you
0: consider it as a way. ఏ మాత్రమే చింతించకూడదు.
1: We should not worry about that what had happened
0: or రాబోయేటువంటి దానిని ఏ మాత్రమే యోచించకూడదు.
1: Let's not bother of the future.
0: రాబోయేటువంటిది మంది కాదు, కాలగర్భంలో నుంచి ఉంటుందది.
1: That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రమే మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్
0: నాలెడ్జ్. ఈ యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదముల యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరిగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: nenu
0: puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meeru adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, oh king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyindi, gadichipoyindi, past is past.
1: Past is past anyway.
0: Forget the past.
1: Forget the past.
0: Dini chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about it?
0: Ledu, nenu telusukovalani naaku chaala teevramainatti vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagnavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnavalka made all attempts so that he would drop this
0: question. యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: ఫైనల్లీ యాజ్ఞవల్కే,
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్కే సెడ్, ఓ కింగ్, రిప్లై టు దిస్ టు యువర్ క్వశ్చన్ విల్ పుట్ యూ టు డేంజర్ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ రిప్లై ఫర్ దిస్ క్వశ్చన్.
0: అక్కడనే చెప్పాడు, ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: దేర్ ఓన్లీ సెడ్ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కాబట్టి ఈ బాధనైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: జనక వాస్ డిటర్మిన్డ్ టు నో ది ఆన్సర్ వాట్ వాస్ హీ ఇన్ ది ఎర్లియర్ లైఫ్.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అవర్ ఓన్.
0: దైవం ఏమి సంకల్పించినప్పటికీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వాట్ ఎవర్ గాడ్ విల్స్ ఇట్స్ బౌండ్ టు బి గుడ్ ఫర్ ఎవ్రీబడి.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావం పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: God's will is no blessed.
0: ఇది పవిత్రమైనటువంటిది.
1: It is sacred.
0: ప్రస్తుతం ఇది బాధగా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది చాలా బలమైనటువంటి యొక్క సుఖంగా ఉంటుంటాది.
1: It may be painful to begin with, but you will confer bliss ultimately.
0: కట్టకట్టుబడి యాజ్ఞవల్కి కూడా చెప్పక తప్పేది ఇది కాదు.
1: యాజ్ఞవల్కి ఐ హాడ్ టు రిప్లై.
0: జనక మహారాజా,
1: ఓ కింగ్ జనక,
0: నీవు ఎవరో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఇది కొంతవరకు నీకు భవిష్యత్తు కొంచెం తొందర కలుగుతుంది అన్నాడు.
1: ఐఎమ్ ప్రిపేర్ టు టెల్ యూ వాట్ యు వర్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్, బట్ యుల్ బి వెరీ మచ్ వరీడ్ ఇన్ ఫ్యూచర్.
0: నీవు పాస్ట్ లైఫ్ లోపల,
1: ఇన్ ది పాస్ట్ లైఫ్,
0: సునేత్ర ఇప్పటి నీ భార్య నీ తల్లిగా ఉండినటువంటిది, ఆమె కుమారుడే నీవు.
1: ద ప్రెసెంట్ వైఫ్ వాజ్ యువర్ మదర్ ఇన్ ది ఎర్లియర్ లైఫ్, ఇన్ యువర్ ప్రీవియస్ లైఫ్.
0: ఆమె గర్భంలో పుట్టినటువంటి వాడవు నీవు.
1: యు వర్ హర్ సన్.
0: ప్రస్తుతము ఆమె నీకు భార్యగా ఉంటుండాలి.
1: ద వెరీ సేమ్ వన్ ఈజ్ యువర్ వైఫ్ నౌ.
0: ఇప్పుడు భార్యగా ఉండినటువంటి యొక్క సునేత్ర గడిచిపోయినటువంటి జన్మం లోపల ఆమె నీ తల్లియే అన్నాడు.
1: Wife now in your previous life was your mother.
0: నమస్కారం చేశాడు యాజ్ఞవల్కునకు.
1: He paid respects to యాజ్ఞవల్క immediately.
0: నా సంకల్పం కూడా భగవంతుని యొక్క సంకల్పమే.
1: This thought is also prompted by God.
0: నీ జవాబు భగవంతుని యొక్క సంకల్పమే.
1: The reply is also divine.
0: సర్వము భగవంతుని యొక్క సంకల్పములే.
1: Everything is divine.
0: సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పం చేతనే కూడినటువంటి కనుక ఇవంతా మంచిదే అన్నాడు. తక్షణమే ఆ సునేత్రను వదిలిపెట్టాడు. ఈమె తల్లిగా భావించి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్ ప్రాంప్టెడ్ బికాస్ ఆఫ్ ద డివైన్ విల్.
0: ఈ సత్యాన్ని నేను గుర్తించడం చేత కదా నేను ఇంతటి మార్పు రాగలిగింది.
1: బికాస్ హీ కుడ్ నో ది ట్రూత్ దేర్ కుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్.
0: అప్పటి నుంచి అతను జ్ఞానయోగిగా మారాడు, రాజయోగిగా మారాడు.
1: సిన్స్ దెన్ హి హస్ బికమ్ ఏ రాజయోగి.
0: రాజయోగి అనగా యోగముల కంటే రాజులైనటువంటి వారు మరొకరు లేరు. ఆ రాజయోగములో రాజైనటువంటి వాడు.
1: Rajayogi means the king among spiritual spirits.
0: దానికి మరొకటి లేదు.
1: There's nothing beyond that.
0: కనుకనే కొన్ని కొన్ని పరిస్థితుల్లో దీన్ని మంచిగా భావించి ఆనందించేటువంటి వారు కొందరు ఉంటారు, చెడ్డగా భావించి దుఃఖించేటువంటి వారు కొంతమంది ఉంటారు. సుఖ దుఃఖములు రెండు కూడాను మనసు యొక్క ప్రభావములే.
1: The pain and pleasure are the effects of responses born out of the human mind.
0: కనుకనే సుఖ దుఃఖి సమేకృత్వ రాహులాభిజయాజయ. సుఖదుఖములు రెండింటి యొక్క సమత్వాన్ని గుర్తించేటువంటి యొక్క సమత్వం మనలో అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ టు కన్సిడర్ పెయిన్ అండ్ ప్లెజర్ ఈక్వల్.
0: కనుకనే ప్రతి విషయమునందు కూడాను ప్రతి పదమునందు కూడాను ఒక పవిత్రమైనటువంటి అంతరాత్మను కలిగి ఉంటుంటాది.
1: దెర్ఫోర్ ఎవ్రీ వర్డ్ కన్వేస్ ఏ డీపర్ సీక్రెట్ మీనింగ్.
0: ఈనాడు గణపతి జన్మదినం అనుకుంటున్నారు.
1: టుడే వీ సే టుడే ఇస్ బర్త్డే ఆఫ్ గణపతి.
0: కానీ ఈ గణపతి అనేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ గణపతి?
0: గా అనగా బుద్ధి.
1: గా మీన్స్ బుద్ధి, ఇంటలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: జ్ఞా మీన్స్ విజ్డమ్. నా మీన్స్ విజ్డమ్.
0: పతి దీనికి మాస్టర్.
1: పతి మీన్స్ మాస్టర్.
0: కనుకనే బుద్ధి జ్ఞానముల యొక్క అధిపతి గణపతి.
1: దేర్ఫోర్ గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ ఇంటలెక్ట్ అండ్ విజ్డమ్.
0: గణములు లోక సంరక్షణార్థమై ఉండేటువంటి యొక్క గణములకు అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని వచ్చాడు.
1: సో హాస్ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ హీస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్, సో హీస్ ఆల్సో కాల్డ్ గణపతి.
0: కనుక మానవుని యొక్క బుద్ధికి విజ్ఞానములకును అధిపతి గనుకనే ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది హ్యూమన్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ హీస్ కాల్డ్ గణపతి.
0: విగత విగతం నాయక వినాయక అన్నారు. అనగా ఏంటి? ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: He has no master above him.
0: ప్రతి వ్యక్తికి నీ ఒక నాయకుడు ఉండవచ్చును.
1: ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకుడికి మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
0: నాయకుడు లేనటువంటి యొక్క వాడు కనుక ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సిన్స్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ వినాయక.
0: ఏ కార్యము మనం ప్రారంభించినప్పటికీ ఈ వినాయకుడిని ప్రార్థించి అతని ఆశీర్వాదం పొంది తదుపరి ఆ కార్యమును మనం ఫలవంతం గావించుకుంటున్నాం.
1: When we undertake any task for that matter, we pray to Vinayaka first and then start doing it.
0: కనుక భారతదేశం నందే కాక అనేక ప్రాంతములు ఎందు కూడాను అనేక దేశములు ఎందు కూడాను ఈ వినాయక పూజ అనేటువంటిది ఈనాటిది కాదు.
1: It's not only in Bharat, in several foreign countries
0: Vinayaka పూజ వేద కాలం నుండి కూడాను వినాయక పూజ అనేటువంటిది జరుగుతూనే వస్తుంటుండాలి.
1: Vinayaka is worshipped since Vedic times.
0: కనుక ఏతత్ పురుషాయ విఘ్నమే సత్యదేవాయ ధీమహే అనేటువంటి గాయత్రి మంత్రం ఉండినటువంటి తత్వము ఈ యొక్క వినాయక తత్వంలో కూడాను రుచింపచేస్తుంది.
1: ది మీనింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాయత్రి అప్లైస్ సేమ్ టు గణపతి ఆల్సో.
0: కనుక ఇది వేదకాలం నుండి కూడా నువ్వు ఈ వినాయక ఆరాధన అనేటువంటిది జరుగుతూనే వస్తుంది, కానీ నిన్న మొన్నటిది కాదు ఈ వినాయక పూజ.
1: వర్షిప్ ఆఫ్ గణపతి ఈజ్ నాట్ ఆఫ్ యెస్టర్డే ఆర్ ఆఫ్ ది రీసెంట్ టైమ్స్.
0: మానవునికి సంభవించేటువంటి విఘ్నములంతా కూడాను దూరం గావించి మానవుని శాంతి భద్రతతో జీవింపజేసేటువంటిది ఈ వినాయకత్వము.
1: వినాయక విల్ సీ దట్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ యువర్ పర్సూట్ విల్ ఆల్ బి రిమూవ్డ్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ప్రతి శుభకార్యములందు కూడాను ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటుంటారు.
1: On all auspicious occasions, we pray to
0: Aite, yavarevari manasuku bhavam taginattuga varu dinini arthamulu teesukuntuntaru.
1: Each one goes by the meaning basing on the mental level.
0: Param bhaktulainatunti varu, shastra sampannulainatunti varu, veda shastra itihasa puranamulnu chakkaga telisinatunti varu,

0: తెల్లని వస్త్రములు ధరించినటువంటి వాడు నీవు వినాయక.
1: ఓ వినాయక, యు హావ్ పుట్ ఆన్ వైట్ క్లాత్.
0: శుక్లం అనగా ఆకాశం అని కూడా మరొక అర్థం.
1: శుక్ల హాస్ గాట్ అనదర్ మీనింగ్, ద స్పేస్.
0: తెలుపు, ఆకాశము, రెండింటి యొక్క అంతరార్థాన్ని కూడా ప్రబోధిస్తుంది ఈ శుక్లం.
1: This Suklam conveys both the meanings, that which is white in color and that which is vast like that of a sky.
0: Vishnu. Vishnu anaga enti? Sarvavyapakatvam ainatundi vaadu.
1: Vishnu means the one who is expansive, pervasive.
0: Ambara dharam Vishnu. Suklam anaga telupudu. Ambaram anaga cloth. దానిని ధరించినటువంటి వాడు నీవు. నీవు సర్వత్రా ఉంటున్నావు
1: వినాయక. యు హావ్ పుట్ ఆన్ దిస్ వైట్ క్లాత్, యు ఆర్ బ్రైట్, యు ఆర్ ఆల్ పర్వేసివ్ ఎవ్రీవేర్.
0: చతుర్భుజం, శశివర్ణము, ఆకాశం యొక్క రంగు.
1: శశివర్ణ, యు ఆర్ ది కాంప్లెక్షన్.
0: ఇక్కడ మరొక అర్థం కూడా ఉంది. శశి అనగా చంద్రుడు.
1: శశి మీన్స్ మూన్.
0: చంద్రుడు అనగా చీకటిని దూరం చేసేటువంటి వాడు చంద్రుడు.
1: And Shashi moon means the one who dispels darkness.
0: Shashi varnam chaturbhujam. Itaniki naalugu chetulu untunnayi annamata.
1: He has four hands.
0: Emiti praaptamainatundi rendu, apraaptamainatundi rendu.
1: Two are worldly and two are spiritual.
0: Kalukane ivi pravrutti adi nivrutti.
1: So one is outward trend,
0: నివృత్తి లోపల సంరక్షించేటువంటి రెండు హస్తములు, ప్రవృత్తి లోపల కాపాడేటువంటి రెండు హస్తములు.
1: Therefore, protection is given in the outward way of endeavors, the two for the inward pursuits.

0: అన్ని విఘ్నములు కూడా నువ్వు దూరం గావించి శాంతిని చేకూర్చేటువంటి ఓ మహాప్రభో వినాయక నీకు ఒక నమస్కారము అని భక్తులు ప్రార్థిస్తూ వచ్చారు.
1: A devotee prays to Vinayaka, Oh God, you are the one who will be removing all the obstacles on my way.
0: Anade oka chandastaneetvanti dantopala oka viruddhamaineetvanti margamunu praveshinchinaatvanti oka naastikattvam kuda nu undeetvantadi.
1: Even in those times there was atheistic trend.
0: Oke padamunaku aneka arthamulu kuda nu sambhavistu untayi okoka samayalo.
1: At one time even word, a single word will have many interpretations and meanings.
0: Kulam bharadharam vishnu tellani vastramulu dharinchi sarvavyaptiga ainatundi oka vishnu ani bhaktulu poojiste deeniki viruddhamainatundi vaadu shuklam bharadharam vishnu tellani battalu mosedi.
1: When devotee prays to God, Oh God, you wear the white cloths and you are expansive.
0: ఎక్కడ చూసినా కనిపించేటువంటిది, దాన్ని కట్టుబాటు ఏ మాత్రం ఉండదు, ఎక్కడ చూసినా బజార్ లో కూడా కనిపిస్తుంటది.
1: They give atheistic interpretation to the same word, the one that which carries white cloth,
0: చతుర్భుజం,
1: seen everywhere.
0: విభూతి రంగుతో ఉంటుంటది, ఆకాశం రంగుతో ఉంటుంటది అది.
1: ఇట్ ఈస్ ఆఫ్ ది కలర్ ఆఫ్ ది స్పేస్
0: sky. చతుర్భుజం, నాలుగు కాళ్ళు ఉంటుంటది.
1: ఇట్ హాస్ ఫోర్ ఫీట్.
0: ప్రసన్నవదనం, దాని ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు, కోపం వచ్చినట్టుగాను ఉండదు, ఆనందించినట్టుగాను ఉండదు.
1: ఇట్స్ ఫేస్ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్ యాజ్ సచ్.
0: అది ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్?
0: గాడిది అన్నారు.
1: దట్ ఈస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు తెల్లని వస్త్రములు పోసేటువంటిది.
1: ఇట్ క్యారీస్ ద బర్డన్ ఆఫ్ వైట్ క్లాత్.
0: చూసారా, విష్ణు దాన్ని ఎవరు కట్టివేరు, బజార్లో అంతా ఇచ్చి పెట్టేసేసింటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ లెట్ ఫ్రీ టు మూవ్ అబౌట్ ఆన్ ది స్ట్రీట్.
0: తిరుగుతూ ఉంటుంటారు విష్ణు వాద్యం.
1: ఇట్స్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రసన్నవదనం, చాలా ఎప్పుడు శాంతంగానే ఉంటుంటారు అది.
1: ఇట్ ఈస్ పీస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఈ విధమైన అర్థముల చేతనే భారతదేశమునందు దివ్యమైన నవ్యమైన భావములనంతా కూడా నువ్వు విస్మరించి దుర్భావములనే స్వీకరించి దైవత్వమును కూడా నువ్వు దూరం చేసుకుని చాలా దురదృష్టానికి గురి అవుతున్నారు మానవులు.
1: ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ వీ గివ్ సచ్ రాంగ్ కనోటేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వీఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద డివినిటీ.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన యొక్క చిత్తమునందు ప్రకాశించేటువంటి చైతన్యమే దివ్యత్వంగా భావించి దానిని మనము నిరంతరం కూడాను స్మరిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ విచ్ షైన్స్ విద్ ఇన్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈనాడు మనము గొప్ప గొప్ప శాస్త్రాలంతా మనం చదవనక్కర్లేదు.
1: Today we don't need to go through big books,
0: vidyarthulara,
1: texts, students.
0: ee shastram aneetundi danni aneka reetiluga meer talalto nimpukune badulu premato hrudayanni nimpukondi.
1: Instead of stuffing your heads with these sacred texts, better you fill your heart with love.
0: Tannulu tannulu gnananni meer sampadinchedaniki badulu oka ounce aacharanalo pettandi.
1: Instead of acquiring tons and tons of knowledge, better you practice an ounce.
0: ఆచరణలో లేనటువంటి ఎందుకు మీకు టన్స్ టన్స్ అంటే ఈ యొక్క శాస్త్ర గ్రంథంలో?
1: వై దెన్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్.
0: ఒక్క దీనిని మీ చిత్తం నందించుకుంటే చాలు.
1: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్.
0: ఈనాడు ఆకార మానవత్వం కాదు, ఈ జగత్తునకు మనం చూపవలసినటువంటి ఆచరణ మానవత్వం చూపాలి.
1: ఇస్ నాట్ ది హ్యూమన్ బై ఫార్మ్ దట్ ఇస్ నీడెడ్, హీ షుడ్ బి హ్యూమన్ ఇన్ హిస్ బిహేవియర్.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రేపు రేపటి భావ భారతోద్ధారకులు.
1: Students are the future citizens.
0: కనుకనే ఇట్టి విద్యార్థులు ఈనాడు పవిత్రమైన భావంతో హృదయాన్ని నింపుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జగత్తునికి అందించి సరి అయినటువంటి భారతదేశాన్ని మనం యొక్క దివ్యత్వాన్ని నిలపడానికి పూనుకోవాలి.
1: Therefore, students should fill their hearts with the sacred ideas and set an ideal to the rest of the world and uphold the pristine glory of Bharat.
0: నిజముగా దైవ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop faith in God.
0: నిజముగా ఆ విశ్వాసమే లేకపోతే మనం జీవితం అనేటువంటి వ్యర్థం చేసుకునే వారం అవుతాం.
1: Without faith in God, we will be wasting our life.
0: జంతూనాం నరజన్మ దుర్లభం, మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: Human life is rarest and noblest. It has to be lived.
0: లేకపోతే ఈ మానవత్వానికి ఎందుకు ఇంత ఘనత?
1: Where does this importance lie then?
0: ఇంతే కాదు,
1: not only this.
0: ప్రతి దేహమునందు కూడాను నాలుగు విధములైనటువంటి కోశములు ఉంటున్నవి.
1: Everybody has four sheets.
0: Pranamayamu, manomayamu, vijnanamayamu.
1: Four sheets. The sheath of food, the
0: sheath of mind, anandamayam praptistundi.
1: The wisdom and finally the sheath of bliss.
0: Kanuka anandanni manam andukovadaniki nalugodaina vijnanam prati manavuni yandu untunnadi.
1: Therefore, in order to reach that sheath of bliss, one has to
0: kanuka manavattam intati utrushtamaina pitti yokka స్థానమందించింది.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో నోబుల్ అండ్ ప్రెషస్.
0: విజ్ఞానం అనేటువంటి మరొక పశుపక్షులు గాదులకు లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ ఈస్ నాట్ గివెన్ టు బర్డ్స్ అండ్ బీస్
0: మాత్రమే ఉంటున్నది.
1: ఇట్స్ ఓన్లీ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్.
0: అంతే కాకుండా సాక్షాత్ దైవమే కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. ఒరే నాయన, నీవు నా అంశమే అని కూడా భగవద్గీత బోధిస్తూ వచ్చింది.
1: భగవద్గీత టెల్స్ యూ దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: మమై వాంసే, నీవు నా అంశమే.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్.
0: ఇంతకంటే ఘనత ఏం కావాలి మానవత్వానికి?
1: వాట్ ఎల్స్? వాట్ మోర్?
0: మనం భగవంతుని యొక్క అంశములే.
1: దట్ వేర్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: భగవంతుని యొక్క స్వరూపములే.
1: వేర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్.
0: దివ్యత్వములే.
1: వేర్ ది డివైన్.
0: ఇలాంటి దివ్యమైనటువంటి భావం మనలో ఉండి కూడాను ఎందుకు ఇంత అజ్ఞానంలో మనం పడిపోవాలి?
1: విత్ ఆల్ ది లేటెంట్ ఇన్హెరెంట్ డివినిటీ, వై షుడ్ బి డెల్యూటెడ్?
0: నిరంతరం కూడాను అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దివ్యత్వాన్ని నీవు చింతిస్తూ పోతే నీవు తప్పక బ్రహ్మరూపాన్ని పొందుతావు.
1: వెన్ వన్స్ యూ గో ఆన్ థింకింగ్, ఎంటర్టైనింగ్ దిస్ ఐడియా, అహం బ్రహ్మాస్మి బ్రహ్మన్, అల్టిమేట్లీ
0: బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. దేని చింతిస్తామో దాని రూపాన్ని మనం పొందుతాం.
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్రహ్మ రిపీటెడ్లీ యూ బికమ్ బ్రహ్మన్ అల్టిమేట్.
0: కనుక నీ దృష్టి అంతా కూడా నువ్వు బ్రహ్మతత్వంలో పెట్టు.
1: దేర్ ఫోర్ యూ షుడ్ కీప్
0: దేహాన్ని లోకతత్వంలో నీవు అనుభవింపజేయి.
1: హౌఎవర్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వరల్డ్ విత్ దిస్
0: బాడీ. సంబంధమైనటువంటి కృత్యం ఏమాత్రమో నువ్వు మాన్నక్కర్లేదు.
1: డోంట్ గివ్ అప్ యువర్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్.
0: కనుకనే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా నీవు భావించి నీ కర్మలు నీవు ఆచరిస్తూ రా.
1: Therefore, you should consider every activity as God's activity, divine.
0: కనుక మన జీవితంలో ఎట్టి విఘ్నములు కూడా మనకు ప్రాప్తించవు.
1: Then you will not have any problems or obstacles in life.
0: కనుకనే విఘ్నత్వం అనేటువంటిది కేవలం మానవత్వానికి ఒక షాడో.
1: Therefore, this kind of obstacle will follow you like a shadow.
0: ప్రతి ఒక్కటానికి కూడా మంచి చెడ్డ రెండు ఉంటుంటాయి.
1: Everything will have these two aspects, good and bad.
0: చీకటే లేకపోతే లైట్కు విలువే లేదు.
1: Without darkness, light has no value.
0: ఆకలి లేకపోతే అన్నాన్ని మనం ఆశించము.
1: If you are not hungry, you don't need food at all.
0: కనుక దుఃఖమే లేకపోతే మనం ఆనందాన్ని ఆశించము.
1: Without misery, you don't expect happiness.
0: మన యొక్క స్వరూపము.
1: You are the embodiment of bliss.
0: సచ్చిత్ ఆనందమే.
1: You are the very embodiment of సచ్చిత్ ఆనందం.
0: కానీ ఈ ఆనందాన్ని నీవు ఎందుకు అనుభవించడానికి వీలైతే కాలేదు?
1: Then how is it that you are not the recipient
0: of
1: that
0: bliss? నిరంతరము దేహ దృష్టి అందే నీవు జీవిస్తున్నావు.
1: Because you live, carry on your life journey.
0: దేహమే యొక్క ఉపాధి. నీ దేహం యొక్క ఉపాధి.
1: యువర్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: నువ్వు ధరించినటువంటి వస్త్రం అది.
1: ఇట్ ఇస్ లైక్ ద డ్రెస్ యు హావ్.
0: కానీ నువ్వు బాడీ కాదు.
1: యు ఆర్ నాట్ ద బాడీ.
0: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ లైక్ వాటర్ బబుల్.
0: లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్. అది నీ యొక్క దివ్యత్వం.
1: డోంట్ ఫాలో ద బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో యువర్ కాన్షియన్స్. దట్ ఇస్
0: నీ కాన్షియన్స్. నువ్వు ఫాలో చేస్తూ రావాలి.
1: సో యు షుడ్ ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఇదంతా బాడీ, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అని.
1: The body which is bound to die.
0: దేహము నిరంతరము మారుతూనే ఉంటుంటాయి.
1: Body changes every day.
0: బాల్యము, యవనము, వార్ధక్యము, మూడు మార్గం బయలుదేరుతుండాలి.
1: ఆల్ ది స్టేజెస్ లైక్ చైల్డ్హుడ్, యూత్ అండ్ ఓల్డ్ ఏజ్.
0: దేహము మారుతుండాలి కానీ మనసు మారటం లేదు.
1: బాడీ చేంజెస్ బట్ నాట్ ద మైండ్.
0: కనుక మనసు మారాలి.
1: సో మైండ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: మనసు మారినప్పుడే మనిషి మారుతాడు.
1: వెన్ వన్స్ మైండ్ ట్రాన్స్ఫార్మ్స్, మ్యాన్ విల్ చేంజ్.
0: కనుక ఈనాడు మనం మార్చుకోవాల్సింది మనసు యొక్క తత్వమే.
1: సో వాట్ వీ షుడ్ చేంజ్ టుడే ఈజ్ అవర్
0: మెంటాలిటీ. మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో. మనసే బంధమునకు మోక్షమునకు మూల కారణం.
1: మైండ్ ఈస్ ద కాజ్ ఫర్ అటాచ్మెంట్ అండ్ లిబరేషన్.
0: ఈ మనసు ఎటు తిప్పితే అటువంటి పరిస్థితిని మనం పొందుతాం.
1: యు కెన్ టర్న్ ద మైండ్ ఇన్ ఎనీ డైరెక్షన్.
0: మీ దగ్గర కెమెరాలు ఉంటున్నాయి చూడండి.
1: యూ హ్యావ్ కెమెరా.
0: ఈ కెమెరా ఇటువైపున తిప్పి స్విచ్ ఆన్ చేస్తే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యూ సడన్లీ గెట్ ది పిక్చర్ ఆఫ్ ద పర్సన్ టు ఇటువైపు డైరెక్షన్ ఆఫ్ హూమ్ యు టర్న్ యువర్ లెన్స్
0: దీంతో పడిపోతుంది.
1: ఇఫ్ యూ టర్న్ ద లెన్స్ దిస్ వే యూ విల్ హ్యావ్ దట్ పిక్చర్ దేర్.
0: కాబట్టి ఎటువైపున తిప్పితే ఆ పిక్చర్ వచ్చి దీంతో పడిపోతుంది.
1: యాజ్ ఇస్ ది డైరెక్షన్ ఆఫ్ ద లెన్స్
0: నీవు ప్రకృతి వైపు తిప్పినప్పుడు ప్రకృతి అనేటువంటి పిక్చర్ దీంట్లో పడిపోతుంది.
1: దేర్ఫోర్ ఇఫ్ ది లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ డైరెక్ట్
0: మైండ్ ఒక లెన్స్ అది నీ దీంట్లో వచ్చి పడిపోతుంది.
1: ద లెన్స్ ఆఫ్ ద మైండ్ ఇస్ టర్న్ గాడ్ వర్డ్ యు విల్ హావ్ డివినిటీ పిక్చర్.
0: అనేక పర్యాయాలు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్
0: ఇది ఒక లాక్.
1: హియర్ ఇస్ ఎ లాక్.
0: ఇది ఒక కీ.
1: దిస్ ఇస్ ఎ కీ.
0: ఈ కీ లాక్ లో పెట్టి
1: ఇఫ్ యు పుట్ ఇట్ దేర్
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: టర్న్ లెఫ్ట్ సైడ్
0: ఓపెన్
1: ఓపెన్
0: టర్న్ రైట్ సైడ్
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్
1: ఇట్ గెట్స్ లాక్.
0: కానీ సేమ్ లాక్ సేమ్ కీ.
1: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: బట్ దిస్ డిఫరెన్స్ ఇన్ ద టర్నింగ్.
0: నీ హృదయమే లాక్.
1: యువర్ హార్ట్ ఇస్ ఎ లాక్.
0: మైండ్ ఏ కీ.
1: యువర్ మైండ్ ఇస్ ది కీ.
0: టర్న్ గాడ్ సైడ్ డిటాచ్మెంట్ టర్న్ world side, attachment.
1: If you turn God side, it is liberation. If you turn world side, it is attachment.
0: ఉన్నది రెండు ఒక్కటే.
1: Both are one.
0: Turning difference ఉంటుంది.
1: There's difference in the turning.
0: కనుక నేను దేహం వైపు తిప్పుకున్నప్పుడు నీకు బంధనం ఏర్పడుతుంటుంది.
1: If you just turn world side, it led to bondage.
0: నీవు కాన్షియస్ వైపు తిప్పినప్పుడు అది తప్పక దానికి అతీతమై ఉంటుంటాడు. మనోమూలం విధం జగత్తు, జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
1: The whole universe is nothing but the form of the mind.
0: మనసు లేకుండా ఏ ప్రదేశం కూడా మనకు కనిపించదు.
1: There's no place where there's no mind.
0: ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్.
1: All senses are
0: instruments. మాత్రమే.
1: They're only instruments.
0: కాబట్టి కన్నుతో చూచేది ఆ మనసే.
1: Therefore is the mind.
0: చెవితో వినేది మనసే.
1: And through the ear it
0: listens. విచారించేది మనసే.
1: It also inquires.
0: చేతులతో పనిచేసేది మనసే.
1: It works with the hand.
0: మనసే.
1: Everything is the mind.
0: కనుక ఈ మనస్తత్వాన్ని మొట్టమొదట మనం మార్చుకోవాలి.
1: Therefore we should change the mentality.
0: ఎట్ట మార్చాలి?
1: How to change?
0: మనస్సును దైవం వైపును మరల్చాలి.
1: We should direct our mind Godward.
0: Work will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: నీవు ఏ పనైనా చేసుకో, నీ ఇంటి పనులు చేసుకో.
1: You may do your household work.
0: This is God work. God work. God
1: then
0: work.
1: It gets transformed into God's work.
0: నీ వర్క్ మార్చనక్కర్లేదు.
1: You don't need to give up your work.
0: నీవు ఉద్యోగానికి పోకుండా ఉండటం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు.
0: నీవు చేయి, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కానీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థం అనుకోవాలి.
1: బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
0: ఈ విధమైనటువంటి సద్భావం మనలో ప్రవేశించినప్పుడు సచ్చింతన్లే మనకు ప్రాప్తిస్తాయి.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ సచ్ గుడ్
0: సచ్చింతన్ వచ్చినప్పుడు సత్ప్రవర్తనే చేస్తుంటాము.
1: యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ దట్ విల్ లీడ్ టు గుడ్ యాక్షన్.
0: సత్ప్రవర్తన చేసినప్పుడు సత్ఫలమే మనకు కలుగుతుంది.
1: వెన్ యూ రిసార్ట్ టు గుడ్ యాక్షన్ గుడ్ యాక్టివిటీ యూ విల్ హ్యావ్ గుడ్ రివార్డ్స్ ఇన్ టర్న్.
0: కనుక సో మనము పవిత్రమైన జీవితాన్ని మనం గడపాలనుకుంటుంటే అన్ని దైవభావంతో మనం చూడాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్ వీ షుడ్ ఎంటర్టైన్ డివైన్ థాట్స్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఈస్ ది వే ఆఫ్ గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుకనే మనం చేసేటంతా కూడా మంచిగా చేయి.
1: So we should do good every time.
0: Manchiga chudu.
1: Let's speak.
0: Manchiga vinu.
1: Let's
0: chedda daniki avakasame ivvaddu.
1: Never give scope to bad listening.
0: Idiye pedda sadhana.
1: This is the biggest
0: sadhana. Naga emti jnanamo japamo yogamo ivanni cheyatam sadhana kadu.
1: Spiritual path does not mean japa or penance or meditation.
0: కనుకనే సత్ప్రవర్తనలో ప్రవేశపెట్టడమే ఒక జపం.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ గుడ్ లైఫ్ గుడ్ కాండక్ట్
0: అనిత్యమైనటువంటి దాని నుంచి నిత్యమైనటువంటి దాంట్లో ప్రవేశించడమే సాధన.
1: టు జస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ దిస్ ఎఫిమరల్ అండ్ గెట్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ ఈ స్పిరిచువల్ పర్సూట్.
0: కనుకనే మనలో ఉండేటువంటి భావములకు బాధలకంతా మూల కారణం అదియే.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ ద సఫరింగ్ అండ్
0: ఇమ్మోర్టాలిటీ.
1: వాట్ ఇస్ ది వే టు ఇమ్మోర్టాలిటీ?
0: Removal of immorality is the only way to immortality.
1: Removal of immorality is the only way to immortality.
0: Immortality. Adiye manaku nijamaina margamu.
1: That is the true path.
0: Adiye rajamargamu.
1: That is the royal path.
0: అట్టి రాజమార్గాన్ని మనం పోవాలంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ భావాలంతా దూరం చేసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ట్రెడ్ అలాంగ్ దట్ రాయల్ పాత్ వి హావ్ టు గివ్ అప్ ద వికెడ్ ఐడియా.
0: ఒక్కొక్క పర్యాయము క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇవన్నీ కూడా అనిమల్ క్వాలిటీస్.
1: At times there will be certain feelings of anger and also greed. There are
0: manavata vilavalu manam penchukovali.
1: We should develop human quality.
0: Manavata vilavalu emiti?
1: What are human values?
0: Daya manavata vilava.
1: Compassion.
0: Adiye motta motta hrudaya. Hrud plus daya hrudaya. Adiye mana yokka daya.
1: Hrudaya hrud plus daya compassion.
0: Adiye compassion.
1: Compassion.
0: Aa compassion manam penchukovali.
1: We have to develop this compassion.
0: Eppudu ee dayanu manam penchukuntamo?
1: When once we develop this,
0: prema sahajanga praveshistundi.
1: Love enters there naturally.
0: Kabatti love is God, live in love.
1: Love is God, live in love.
0: Aa premane manamu abhivruddhi parchukovali.
1: We have to develop that love.
0: Mana hrudayanni nippukostundi premato kaani gnanamto kaadu.
1: We have to fill our hearts with love, not with knowledge.
0: ఈ వరల్డ్లీ నాలెడ్జ్ అనేటువంటిది మనకు ఉపయోగమైనటువంటిది కాదు.
1: వరల్డ్లీ నాలెడ్జ్ ఈజ్
0: యూస్ వరల్డ్లీ లైఫ్ కు మాత్రమే వరల్డ్లీ నాలెడ్జ్ అవసరం అవుతుంది.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్ఫుల్ ఫర్ వరల్డ్లీ లైఫ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్.
1: దిస్ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ ఉండి సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కాదు, హృదయాన్ని పెట్టుకున్న ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది.
1: బట్ దట్ విచ్ రిలేట్స్ టు ద హార్ట్ ఈస్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని విద్యార్థులు అభివృద్ధి పరచుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అక్వైర్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: కేవలం వినటము చెప్పటము ఇవి కాదు ప్రధానమైనటువంటివి.
1: ఇట్స్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు లిసనింగ్. వన్ షుడ్ డూ దట్.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: దట్ ఈస్ ది ట్రూ ఐడియల్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి విద్యా విధానం లోపల సక్రమమైనటువంటి మార్గం లేకపోవటం చేతనే విద్యార్థుల్లో ఇలాంటి దోషాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక అవకాశం ఏర్పడింది.
1: As this modern education system is not రన్నింగ్ అలాంగ్ దట్ సౌండ్ లైన్స్ వీ ఫైండ్ సో మెనీ డిఫెక్ట్స్.
0: విద్య యోసఫ్.

0: విద్య నిజంగా వినయాన్ని నేర్పాలి.
1: ఇస్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ మేక్ యూ ఫీల్ హంబుల్.
0: ఆ వినయం అనేటువంటిది విద్యార్థులకు పెద్ద భూషణం.
1: దిస్ హ్యూమిలిటీ ఇస్ గుడ్ జ్యువెల్ టు యువర్ లైఫ్. బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ నిజమైనటువంటి యొక్క, ఈ అందమైనటువంటి యొక్క దీనిని మనం ఈనాడు వదిలిపెట్టుకుంటున్నాం.
1: టుడే వి ఆర్ నాట్ హావింగ్ దట్ బ్యూటిఫుల్ జ్యువెల్.
0: ఈ వినయంలో ఉండినటువంటి గౌరవత మరి ఎక్కడ కనిపించదు.
1: వి డోంట్ అండర్స్టాండ్ ది గ్రేట్నెస్ ఇన్ హ్యూమిలిటీ.
0: సద్గుణంబులు
1: గుడ్ వర్చ్యూ,
0: సద్బుద్ధి
1: గుడ్ మైండ్,
0: సత్య నిరతి
1: అడిహరెన్స్ టు
0: భక్తి,
1: డివోషన్
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్
0: కర్తవ్య పాలనములు
1: డ్యూటీ
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ది ఎడ్యుకేషన్ దట్ టీచర్స్ ఆల్ దీస్ సిక్స్.
0: విద్యార్థి నేర్వలయు
1: స్టూడెంట్ షుడ్ లర్న్ దీస్ థింగ్స్.
0: ఇవి మనం నేర్చవలసింది.
1: వీ షుడ్ లర్న్ దెమ్.
0: దీనికి విరుద్ధమైనటువంటివి నేర్చుకుంటున్నాం ఈనాడు.
1: బట్ టుడే వి ఆర్ లర్నింగ్ జస్ట్ ఆపోజిట్, కాంట్రడిక్టరీ థింగ్స్.
0: అది మనకు సంబంధించింది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ హూ
0: విద్య అర్థైతే విద్య. విద్యార్థి అంటే విద్యను అర్థించాలి.
1: ద వన్ హూ వాంట్స్ దిస్ నాలెడ్జ్ ఇస్ విద్య.
0: విద్య విద్య
1: విద్య ఇస్ విద్య.
0: యా ఏది,
1: యా దాట్
0: విజ్ఞానము, ఏది జ్ఞానాన్ని అందిస్తుందో అదే విద్య.
1: దట్ విచ్ కన్ఫర్స్ విజ్డమ్ ఇస్ విద్య.
0: ఆ జ్ఞానం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దాట్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద నాన్ డ్యూయలిజం ఇస్ ది ట్రూ విజ్డమ్.
0: కనుకనే మనము అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ ఫైండ్ అవుట్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: అంతేకాని ఏకత్వాన్ని భిన్నంగా అనేకత్వంగా మార్చుకోకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ డైవర్సిఫై దిస్ యూనిటీ.
0: ఇంతమంది ఉన్నారు. బీయింగ్స్ ఆర్ మెనీ.
1: సో మెనీ ఆర్ హియర్. బీయింగ్స్ ఆర్ మెనీ.
0: బ్రెత్ ఈజ్ వన్.
1: బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ.
1: నేషన్స్ ఆర్ మెనీ.
0: బట్ ఎర్త్ ఈజ్ వన్.
1: బట్ ఎర్త్ ఈజ్ వన్.
0: స్టార్స్ ఆర్ మెనీ.
1: స్టార్స్ ఆర్ మెనీ.
0: స్కై ఈజ్ వన్.
1: స్కై ఈజ్ వన్.
0: Cows are many.
1: Cows are many.
0: Milk color is one. Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: ఈ సత్వాన్ని అనేకత్వం నుండి ఏకత్వాన్ని తీసుకోవాలి మనం.
1: We have to consider this principle of unity in diversity.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క నిజమైన విద్య.
1: That is the true education.
0: ఈనాడు మేధాశక్తిని అభివృద్ధి కాంచుకోవటం చేత
1: Today we are intellectuals, no doubt.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి మేధావులు అధికమైపోతున్నారు.
1: There are many intellectuals who will diversify, observe multiplicity in unity.
0: అది కాదు విద్యా విధానము.
1: It's not the true education.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి గుణవంతుని యొక్క లక్షణము.
1: A virtuous person should experience unity and diversity.
0: ఇది విద్యార్థి నాడు గుర్తించాలి.
1: This must be recognized by students today.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు సహజంగానే మీరు సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తారు.
1: When once you know the truth, you will go along the right path.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మహా పవిత్రమైనటువంటి వినాయక చతుర్థి.
1: Today is a sacred day, వినాయక చతుర్థి.
0: ఈ వినాయకుడు అనగా కేవలము ఇతనికంటే మరొక నాయకుడు లేడు.
1: He has no master.
0: సర్వులకు నాయకుడు ఒక్కడే. Master is one.
1: Master is one.
0: చూడండి, మీకు మీరే పార్చుకోండి.
1: You just
0: are a master.
1: You are the master.
0: See, this is my nose.
1: This is my nose.
0: This is my ear.
1: This is my ear.
0: This is my eye.
1: This is my eye.
0: This is my tongue.
1: This is my tongue.
0: This is my hand.
1: This is my hand.
0: This is my leg.
1: This is my leg.
0: But who am I?
1: Then who am I?
0: Question is good.
1: Put a question.
0: This is my nose.
1: This is my nose.
0: My nose.
1: My nose.
0: But who am I?
1: Then who am I?
0: My ear.
1: My ear.
0: But who am I?
1: Then who am I?
0: My tongue.
1: My tongue.
0: But who am I?
1: But then who am I?
0: Eyes, nose, ivanta kudu instruments. Anta instruments.
1: Eyes, nose, tongue, they're all instruments.
0: You are the master.
1: You are the master.
0: Intakante master marokare em kavali.
1: What more you want?
0: Kalukane vinayakudu anaga master.
1: Vinayaka.
0: Ataniki maroka nayakudu ledu.
1: Vinayaka means master, none beyond.
0: Kabatti meerandaru vinayakule.
1: So all of you are embodiments of vinayaka.
0: Rankuledi kani ఆ యొక్క జ్ఞానం నీలందు ఉంటున్నది.
1: యూ డోంట్ హ్యావ్ దట్ ట్రంక్ బట్ యూ హ్యావ్ దట్ అవేర్నెస్.
0: కనుకనే బుద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి వినాయకుడు మన జ్ఞానమే.
1: దేర్ఫోర్ బుద్ధి ఇస్ ఇంటెలిజెన్స్, సిద్ధి ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈనాటి నుంచి మీరందరూ వినాయకుడు కావాలి.
1: టుడే ఎవ్రీవన్ షుడ్ బి ఎ వినాయక.
0: ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్, ఐఎమ్ ది మాస్టర్.
1: వన్ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఐఎమ్ ద మాస్టర్, ఐఎమ్ ద మాస్టర్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: దిస్ మై ఇన్స్ట్రుమెంట్స్, మై పనిముట్లు, నా పనిముట్లు.
1: దీస్ ఆర్ మై ఇన్స్ట్రుమెంట్స్.
0: కాబట్టి నేనే ఓనరు.
1: సో ఐఎమ్ ద ఓనర్.
0: నేనే మాస్టర్,
1: ఐఎమ్ ద మాస్టర్.
0: ఈ సత్యాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ పోండి.
1: యు డెవలప్ దిస్
0: ఇంతకంటే మరొక సాధన అక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్
0: అనవసరంగా కాలంను వ్యర్థం చేయకండి
1: డోంట్ వేస్ట్ టైం అన్నెసర్లీ
0: కరుగనే టైం ఇస్ గాడ్
1: సో టైం ఇస్ గాడ్
0: డోంట్ వేస్ట్ టైం
1: డోంట్ వేస్ట్
0: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్
1: టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్
0: కరుగనే టైం వేస్ట్ కాకుండా ఐ యామ్ ది మాస్టర్ నేను మాస్టర్ అయినట్టు ఎట్లాంటి మార్గంలో ఉండాలి నేను అందరికి ఐడియల్ మార్గంలో ఉండాలి
1: సో నెవర్ వేస్ట్ టైం ఫీల్ దట్ యు ఆర్ ద మాస్టర్ సో దట్ యు బీ ఎన్ ఐడియల్ మ్యాన్
0: ఈ మాస్టర్ ఏంటంటే ఎప్పుడు మీకు లభ్యమవుతుంది
1: దెన్ వెన్ డు యు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఎ మాస్టర్
0: అంతా భగవత్ అర్పితం గావించాలి
1: యు ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్స్
1: ఆల్ ద రెస్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్
0: కనుక నేను మాస్టర్ గా ఉన్నాను నేను మాస్టర్ కూడా మాస్టర్ కి చేరిపోవాలి
1: ఐఎమ్ ద మాస్టర్ ఐ మస్ట్ బి వన్ విత్ ద మాస్టర్
0: కనుక నీవు బికమ్ మాస్టర్
1: అండ్ బికమ్ మాస్టర్
0: నీవు మాస్టర్ మాస్టర్ మాస్టర్ అనుకుంటే నీవు బికమ్ మాస్టర్ బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి
1: యాజ్ యూ ఫీల్ అండ్ థింక్ దట్ యువర్ ద మాస్టర్ యూ బికమ్ ద మాస్టర్
0: కనుక మీరు మాస్టర్స్ గా కావాలి
1: సో యూ షుడ్ బి మాస్టర్స్
0: అనగా మాస్టర్ అంటే ఏమిటి
1: హూ ఇస్ దిస్ మాస్టర్
0: ప్రాకృతమైనటువంటి యొక్క పదముల లోపల మాస్టర్ అంటే అన్మ్యారీడ్ బాయ్స్ మాస్టర్స్ అంటారు
1: టుడే ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్ అన్మ్యారీడ్ బాయ్స్ ఆర్ మాస్టర్స్
0: కానీ మ్యారేజ్ అయిన తర్వాత మిస్టర్ అయిపోతాడు
1: ఆఫ్టర్ మ్యారేజ్ మాస్టర్ బికమ్స్ మిస్టర్
0: మీరు మాస్టర్స్ గా ఉంటుంది
1: యూ షుడ్ బి మాస్టర్
0: అన్నిటికీ మాస్టర్ గా మీరు తయారు కావాలి
1: యూ షుడ్ మాస్టర్ ఎవ్రీథింగ్
0: అనగా ఏంటి ప్రతి ఒక్కటి కూడా నీ హస్తంలో ఉంచుకుని దీన్ని ఐడియల్ గా నిరూపిస్తూ రావాలి
1: ఇట్ మీన్స్ యూ షుడ్ మాస్టర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్ అండ్ బి అన్ ఐడియల్
0: మీరు మొట్టమొదటి పుట్టినదానే మీరు దైవ స్వరూపులే
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్
0: మీకు అందరికీ తెలిసిన అనేక ప్రయాణం చెప్పాను
1: భగవాన్ టోల్డ్ అస్ మెనీ టైమ్
0: పూర్వము
1: అర్లియర్
0: కొంత 100 సంవత్సరాల పూర్వము
1: 100 ఇయర్స్ బిఫోర్
0: ఈ ఆంగ్ల భాష ప్రారంభం లోపల
1: It was those days when English was newly introduced.
0: Amnani pilchevadu God man, God man, God man, God man and pilchevadu.
1: They used to address everyone as God man, God man.
0: Ee God man, God man and pilchutu vacharu.
1: Everyone is addressed like
0: this. Kani kramakramena ee language, ee Angla bhasha chaala koncha varaku spread avutu vachesindi.
1: The language, English language was spread far and wide.
0: Ee God man and pilchutu varaku oka sunnam juttaru.
1: To this word God man, another zero is added.
0: God man poyindi good man annadu.
1: So in the place of God man, the word good man has come.
0: తర్వాత ఈ గుడ్ అనేటువంటి మరి పోతూ వచ్చింది
1: అండ్ దిస్ వెంట్ ఆన్ ఫర్ సమ్ టైం
0: అప్పుడు గుడ్ బై గుడ్ బై అని చెప్తూ వచ్చారు
1: లేటర్ దే సెడ్ గుడ్ బై
0: మ్యాన్ పోయింది ఎందుకంటే మ్యాన్ క్వాలిటీస్ లేవు అక్కడ
1: మ్యాన్ ఈస్ గాన్ బికాస్ దేర్ నో మ్యాన్ క్వాలిటీస్ ఆఫ్ మ్యాన్
0: గుడ్ బై అన్నారు
1: దెన్ దే స్టార్టెడ్ కాలింగ్ గుడ్ బై
0: తర్వాత గుడ్ కూడా పోయింది
1: లేటర్ గుడ్ ఇస్ ఆల్సో
0: బై బై బై బై అనుకుంటూ వచ్చి
1: అల్టిమేట్లీ ఇట్ ల్యాండెడ్ అప్ దిస్ బై బై
0: కళాతుడికి ఇప్పుడు బై నిలిచిపోయింది
1: అండ్ ఓన్లీ బై దట్ హస్ కమ్
0: గుడ్ పోయింది గాడ్ పోయింది బాయి పోయింది మ్యాన్ పోయింది
1: గుడ్ గాడ్ బాయ్ మ్యాన్ ఆర్ లాస్ట్ విత్ ది టైమ్స్
0: ఇది మనం నేర్చుకోవాల్సింది
1: ఇస్ ది థింగ్ దట్ వి ఆర్ సపోజ్ టు నో
0: ఎప్పటికీ మనం గాడ్ గాడ్ మ్యాన్ గా ఉండాలి
1: వి షుడ్ బి గాడ్ మ్యాన్ ఆల్ ది టైం
0: ఆల్వేస్ గాడ్ మ్యాన్
1: యు ఆర్ ఆల్వేస్ ఎ గాడ్
0: గాడ్ ఇస్ బీయింగ్ చే మార్పు చెందేటువంటి వాడు కాదు
1: గాడ్ ఇస్
0: ఆల్వేస్ బీయింగ్
1: గాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ బీయింగ్ చేంజ్లెస్
0: కనుక ఉన్నాడు అదే సత్ చిత్ ఆనందము
1: దట్ ఇస్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్
0: ఈ మూడు కూడా మానవుని ఎందే ఉంటున్నది
1: ఆల్ ది త్రీ ఆర్ విదిన్ మ్యాన్
0: ఇట్టి పవిత్రమైన మానవత్వాన్ని ఈనాడు మనం వ్యర్థం చేసుకుంటున్నాం
1: సచ్ ఎ సీక్రెట్ హ్యూమన్ లైఫ్ ఇస్ వేస్టెడ్
0: ఈనాడు లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ సుఖ భోగ్యాలంతా కూడా అప్పటికప్పటికి కదిలిపోయే మేఘాలే
1: ఆల్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్
0: పాసింగ్ క్లౌడ్స్
1: పాసింగ్ క్లౌడ్
0: ఒక్కటైనా పర్మనెంట్ లేదు
1: నాట్ ఈవెన్ వన్ క్లౌడ్ ఇస్ పర్మనెంట్
0: మనీ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్ కమ్స్ అండ్ గోస్
1: దే ఆల్ కమ్ అండ్ గో మనీ కమ్స్ అండ్
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ దాన్ని పెంచుకోవాలి
1: మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్
0: కనుక అలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైన ఆదర్శాన్ని విద్యార్థులు అందించాలి
1: సో స్టూడెంట్స్ షుడ్ సెట్ సచ్ అండ్ సీక్రెట్ స్పిరిచువల్ ఐడియా
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటూ రాకూడదు
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ బుకిష్ నాలెడ్జ్
0: కొంతవరకు మీ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి
1: యూ షుడ్ ఆల్సో డెవలప్ డిస్క్రిమినేషన్
0: జనరల్ నాలెడ్జ్ని కూడా డెవలప్ చేసుకోవాలి
1: ఆల్సో జనరల్ నాలెడ్జ్
0: తదుపరి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తిస్తుంది
1: దెన్ యూ విల్ బి ఎబుల్ టు అక్వైర్ ప్రాక్టికల్ నాలెడ్జ్
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ని లాస్ట్
1: దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ది ఫైనల్ స్టేట్ లాస్ట్
0: చక్కెర ఎత్తుందయ్యా అంటే తినని వాడు ఏం చెప్పగలడు ఏమి చెప్పలేడు
1: ద వన్ హూ హాస్ నాట్ టేస్టెడ్ ద షుగర్ కెనాట్ డిస్క్రైబ్ ఇట్
0: కానీ దాన్ని కొంచెం నాలుగు పై వేసుకుంటే సుఖంగా చెప్పగలడు
1: వెన్ వన్స్ హీ పుట్స్ ఇట్ ఆన్ ద టంగ్ హీ కెన్ టేస్ట్ ఇట్
0: అనుభవించి ఆనందించేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జ్
1: సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈస్ ద వన్ దట్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్
0: ఎన్నైనా మనం ఈ జగత్తులో సాధించవచ్చును
1: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: దైవాన్ని సాధించడమే చాలా అదృష్టము
1: యూ షుడ్ Attain divinity. You should reach God. That is the highest accomplishment.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి.
1: You should be the recipient of the divine love.
0: దైవం యొక్క దయను సాధించాలి.
1: You should also be the recipient of
0: మనం సాధించవలసింది అదే కానీ ఇవన్నీ కాదు.
1: That is the true achievement.
0: ఏనాటికైనా ఒకనాటికి వదిలిపెట్టి పోవాల్సింది.
1: The rest of the things you must give up someday or other.
0: అవి నిన్నైనా వదులుతాయి లేక నీవు దాన్నైనా వదులుతావు.
1: Either you will give up or they will drop you.
0: కానీ వదలనటువంటిది ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ వన్ థింగ్ దట్
0: బంధువులందరూ వాకిటి తాకనే వల్ల కాటికే వత్తురు.
1: ఆల్ రిలేషన్స్ విల్ కమ్ అప్ టు ద డోర్ స్టెప్ ఆర్ టు ద బరియల్ గ్రౌండ్.
0: నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామే మెరా.
1: బట్ ఇట్స్ ఓన్లీ గాడ్ హూ విల్ బి విత్ యు ఆల్ ద టైమ్.
0: ఆల్ ది టైమ్ ఇన్ యు, విత్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
1: గాడ్ ఇస్ విత్ యు ఆల్ ది టైమ్, ఇన్ యు, విత్ యు, అబౌవ్ యు, బిలో యు, అరౌండ్ యు.
0: కనుక అట్టి దైవం యొక్క ప్రేమను ఎవడు సంపాదిస్తుంటే వాడే ధన్యుడు.
1: ది వన్ హూ రిసీవ్స్ సచ్ గాడ్స్ లవ్, his life is redeemed.
0: అది నిజంగా మానవత్వంలో ఉన్నటువంటి ఒక దివ్యమైన గోల్ ను మనం సంపాదించాలి.
1: We should attain, reach the divine goal.

సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హరహర హరహర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హరహర హరహర సుబ్రహ్మణ్యం శివ శివ హరహర సుబ్రహ్మణ్యం హరహర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హరహర సుబ్రహ్మణ్యం హరహర శివ శివ సుబ్రహ్మణ్యం శరణ భవ సుబ్రహ్మణ్యం శ్రీశరవణ భవ సుబ్రహ్మణ్యం ఓం శ్రీశరవణ భవ సుబ్రహ్మణ్యం శ్రీశరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

సుబ్రహ్మణ్యం జన్మనాథ సుబ్రహ్మణ్యం.

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై.

కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ జై. కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ గోవింద.

0: Our next presentation is a divine discourse delivered by Bhagavan Baba on 13th of March 2002 on the occasion of Sivaratri.
1: చంద్రమర్కండ కళతోడ మౌళిగుల్ కెడు చంద్రమర్కండ కళతోడ మౌళిగుల్ కెడు చంద్రమర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మై నిండ నలదు భస్మంబుతోడ కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమ

వీక్షాశ్రవద్దయ వృష్టితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ నల్ల కొలువలు దునుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయల మేనితోడ శైలా

0: ప్రత్యక్షమాయన్ శైల రాజేంద్రుడు నేడు ప్రత్యక్షమాయన్.
1: With the moon shining with all its brilliance on the matted hair, with a broad the forehead and the dark neck, wearing the jewels over there and that of the skin of the serpent and the sacred ash, with the dot the red on the forehead at the center, shining like the diamond and the pearls all over, with that complexion we have today the manifestation of the King of Kings, Shaila Rajendra, in our midst.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: భూగోళమంతయు కూడాను అయస్కాంతమయమై ఉన్నది.
1: The entire globe is full of magnetic effect.
0: ఈ భూగోళమునకు సమీపించినటువంటి సర్వ జీవులు సర్వ పదార్థములు కూడాను అయస్కాంత స్వరూపమై ఉన్నవి.
1: All living creatures in the material existing in this globe have got this magnetic power.
0: ప్రవహించే నదులు, వీచే గాదులు, పూచే పువ్వులు, విచ్చే భవనములు అన్నీ కూడాను అయస్కాంతమయమై ఉన్నవి.
1: The ever flowing rivers and the wind that blows and the flowers that blossom also have got this magnetism.
0: ప్రవహించే నదులు కూడాను భూమి యొక్క అయస్కాంత స్వరణ చేతనే భూమిని ఆనుకునే ప్రవహిస్తున్నది.
1: The rivers flow quite close to this earth because of this magnetic power.
0: వీచే గాలులు కూడాను ఈ అయస్కాంతమయం చేతనే వీచుచున్నవి.
1: So also the wind that blows continuously because of magnetism.
0: సర్వత్రా నిండి ఉన్నది అయస్కాంతమే.
1: We find the same magnet present all over.
0: గొప్ప దేవాలయములకు వెళుతున్నాం మనం.
1: We visit temples.
0: ఈ దేవాలయములకు వెళ్ళేది ఎవరు?
1: Who is going over there?
0: భక్తి ప్రపత్తులతో కూడినటువంటి వ్యక్తులే.
1: Those with devotion and sincerity go to temples.
0: కనుక ఈ భక్తి ప్రపత్తులు కూడాను అయస్కాంతమయమే.
1: The devotion and sincerity also carry with them the magnetic force.
0: వేలాది భక్తులు ఈ మందిరంలో ప్రవేశించడం చేత వారి యొక్క అయస్కాంత శక్తి అంతయు కూడాను ఆ మందిరంలో నిలిచిపోతున్నది.
1: Because of thousands of devotees we have gathered here, with all the magnetic force behind them, we find this magnetic force prevailing here in this
0: garden. వారు అర్పించేటువంటి పుష్పములు గాని ఫలములు గాని అన్ని కూడాను ఈ అయస్కాంతమయమై ఉన్నవి.
1: The flowers that you offer and the fruits that you offer are also of the magnet.
0: కనుకనే ఈ సర్వమయమైనటువంటి అయస్కాంత శక్తి ఆ మందిరంలో ప్రకాశిస్తూ ఉంటుంటాడు.
1: That's the reason why you find the magnetic force shining well in this mandir.
0: ఎన్ని వేల మంది భక్తులు ప్రవేశించినప్పటికీ ఈ యొక్క అయస్కాంత దినదినమునకు పెరుగుతూనే ఉంటుంది గాని తరగదు.
1: As thousands gather more and more day by day, the magnetic power will be ever on the rise.
0: అయస్కాంత కిరణములు యందు ఒక మూలిక వేసినప్పుడు కొన్ని దినములకు ఆ ఇనప మూలిక కూడాను అయస్కాంతమైపోతుంది.
1: The iron filing quite close to the magnet also becomes magnetic.
0: కనుకనే మందిరంలో ప్రవేశించేటువంటి వ్యక్తులు కాని వారు అర్పించేటువంటి పదార్థములు కాని అన్ని కూడాను అయస్కాంతమయమై ఉంటున్నవి.
1: And hence all the offerings over here and the people that get into this sanctum sanctorum also turn magnetic.
0: కనుకనే మందిరం యొక్క మహత్తరమైనటువంటి శక్తులు ఎక్కడి నుంచి ఆవిర్భవించినవి?
1: Where from this mystery of the temple you get?
0: భక్తులు గైగొనిపోయేటువంటి యొక్క అయస్కాంత శక్తి ద్వారానే వెళ్తున్నవి.
1: ఇట్స్ ఓన్లీ త్రూ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ ద డివోటీస్ దట్ గ్యాదర్ హియర్.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఈ అయస్కాంతమైనటువంటిది నిండి ఉన్నది.
1: Therefore every individual carries with him the magnetic force.
0: కానీ ఈ శక్తిని వారు గుర్తించుకోలేక
1: they don't recognize the magnetic
0: దేవాలయం నందు ఉన్నటువంటి శక్తిని మనము అనుగ్రహించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: బట్ వీ వాంట్ ద స్పెషల్ గ్రేస్ టు బి కన్ఫర్డ్ అపాన్
0: దేవాలయం నుండి ప్రత్యేకమైన శక్తులు మనకు ప్రాప్తించము.
1: దేర్ ఇస్ నో స్పెషల్ పవర్ ఆర్ పొటెన్షియల్ హియర్ ఇన్ ద టెంపుల్.
0: నీ నుండి వెళ్లినటువంటి ఒక అయస్కాంత శక్తి నీకు ప్రతిబింబిస్తూ ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ ది వెరీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ విత్ ఇన్ యూ దట్ షైన్స్ అవుట్ సైడ్.
0: ఒక తిరుపతి వెళుతుంటారు,
1: యు గో టు తిరుపతి,
0: హరిద్వారం పోతుంటారు,
1: యు విజిట్ హరిద్వారం,
0: ఋషికేశ్ పోతుంటారు,
1: ఋషికేశ్.
0: ఈ యొక్క పవిత్రమైన క్షేత్రములు ఎందంతా కూడాను
1: ఇన్ ఆల్ దీస్ పిల్గ్రిమ్ సెంటర్స్
0: పోయేటువంటి భక్తుల యొక్క ప్రపత్తులు భక్తి యొక్క తత్వములే ఈ యొక్క శక్తికి మూల కారణములు.
1: ద పవర్ దేర్ లేటెంట్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్స్ ఈస్ బికాస్ ఆఫ్ ద విజ్ ఆఫ్ ద డివోటీస్ అండ్ దర్ డివోషన్.
0: మానవుడు సకలేశ్వర్య స్వరూపుడు.
1: Man is the embodiment of all forms.
0: భగవంతుడు కూడాను సకలేశ్వరి స్వరూపుడే.
1: సో ఆల్సో గాడ్
0: ఐశ్వర్యము,
1: వెల్త్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: జ్ఞానము,
1: విజ్డమ్,
0: సంపద,
1: ప్రాపర్టీ,
0: ఆనందము,
1: అండ్ బ్లెస్,
0: ఈ అన్ని కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
1: దీస్ ఆర్ ఆల్ ద గిఫ్ట్స్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ ఆరు శక్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఉన్నాయి.
1: All these six capacities are latent in everyone.
0: అట్టి శక్తులను తాను సద్వినియోగపరచుకొనక దుర్వినియోగం చేసుకోవటం చేతనే ఆ శక్తులను తాము కోల్పోతున్నాడు.
1: As these six latent powers are not put to proper use, man is misusing them.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ యొక్క షడేశ్వర స్వరూపమైనటువంటి శక్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి దాన్ని సద్వినియోగపరిచిన తమ యందే ఆ దివ్యత్వం ప్రకాశిస్తూ వస్తుంది.
1: అండ్ దేర్ ఫోర్ ఇఫ్ మ్యాన్ ఇస్ టు మేక్ యూజ్ ఆఫ్ ద సిక్స్ లేటెంట్ పవర్స్ విత్ ఇన్ హిమ్, మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, దెన్ హీ విల్ హ్యావ్ ద బెనిఫిట్.
0: ప్రతి మానవుని యొక్క ముఖమునందు కూడాను తేజస్సు ప్రజ్వలిల్లుతూ ఉంటుంది.
1: ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎవ్రీవన్ యూ ఫైండ్ ద బ్రిలియన్స్.
0: మొదటి శక్తి,
1: ద ఫస్ట్ పవర్,
0: మెటీరియలైజేషన్,
1: ఇస్ మెటీరియలైజేషన్
0: అనగా శరీరం యొక్క అవయవములు, శరీరం యొక్క కండలములు, శరీరం యొక్క మాంస ముఖములు అన్ని చేరి ఒక పదార్థం యొక్క స్వరూపమే.
1: ద మెటీరియలైజేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ అ బాడీ, ద మజిల్, ద ఫ్లెష్.
0: ది వన్ యు థింక్ యు ఆర్ అని చెప్తూ వచ్చారు.
1: దిస్ హాస్ బీన్ మెన్షన్ ద ఫస్ట్ లెవెల్, ద వన్ యు థింక్ యు ఆర్.
0: కానీ దీనికి వైబ్రేషన్ అనగా ప్రాణశక్తి.
1: దెన్ లేటర్ కమ్స్ ద ప్రాణశక్తి వైబ్రేషన్.
0: అది ఏ యశస్సు,
1: దట్ ఈస్ యశస్సు రెప్యుటేషన్.
0: ఈ ప్రాణశక్తిని వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ లైఫ్ ఫోర్స్ ఈజ్ వైబ్రేషన్.
0: ఈ రెండింటికి సమన్వయం చేసేటువంటి ఒక గొప్ప ఆత్మశక్తి ఒకటి ఉన్నది.
1: దీస్ టూ ఆర్ కోఆర్డినేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ బై ఆత్మిక్ పవర్.
0: దానినే రేడియేషన్ అన్నారు.
1: దట్స్ కాల్డ్ రేడియేషన్.
0: కనుకనే మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు.
1: Therefore, man is the combination of the Trinity, materialization, vibration, and radiation.
0: దైవమునందు ఏ శక్తులు ఉన్నవో ప్రతి వ్యక్తి యందు కూడాను ఆ శక్తులు తాండవమాడుతున్నవి.
1: All the power and the faculties present in God are also present in man.
0: కానీ ఆ శక్తులపైన మానవుడు దృష్టిని అమర్చటం లేదు.
1: But man has not been
0: ఈ దృష్టిని మరల్చటం లేదు. దృష్టిని మరల్చటం లేదు.
1: And he is not directing that way.
0: కేవలము ఈ యొక్క మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహతత్వమునే లక్ష్యం అందించుకుని
1: హీ థింక్స్ ఆఫ్ ది బాడీ అలోన్,
0: నేను దేహమును అని భ్రమిస్తున్నాడు.
1: అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ.
0: కానీ తాను దేహం కాదు.
1: బట్ హీఈస్ నాట్ ద
0: తానే దేహమైతే ఇది నా దేహమని ఎందుకు చెప్పగలుగుతున్నాడు?
1: ఇఫ్ హీఈస్ ద బాడీ, వై షుడ్ హీ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ మై
0: బాడీ. మై బాడీ, మై బాడీ, మై బాడీ.
1: He claims that this is my body.
0: Body kante nee pratyekanga untunnav.
1: You are separate from body.
0: Kanuke my body antunnav.
1: And so you say
0: body veruga untunnadi.
1: Body is separate.
0: Kanuke neevu ee yokka materialization deham kaadu.
1: Therefore you don't symbolize materialization.
0: Neevu kaani dehamunu naadi naadi ani bhramistu untunnav.
1: You just claim as though it is mine.
0: Idi chaala parapaatu.
1: It's a mistake.
0: Ee bhramana chetane manavudu ఆ దివ్యమైనటువంటి యొక్క కాంతిని కోల్పోతూ ఉన్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇల్యూషన్ అండ్ డెల్యూషన్, మిస్టేక్ అండ్ ఐడెంటిటీ, మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్
0: వైబ్రేషన్.
1: దెన్ కమ్స్ వైబ్రేషన్.
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసం యొక్క తత్వశక్తి.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ బ్రెత్, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక గాలి వల్ల చేరుతున్నవి అని భావిస్తున్నారు.
1: వై థింక్ దట్స్ ఓన్లీ బ్రీతింగ్ ప్రాసెస్, బ్రీతింగ్ ఇన్ ది ఎయిర్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క శ్వాసశక్తి.
1: దిస్ ఇస్ ది పవర్
0: ప్రాణశక్తి,
1: రెస్పిరేటరీ ఫోర్స్, లైఫ్ ఫోర్స్.
0: దీనిని ఒక వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ వైబ్రేషన్.
0: వైబ్రేషన్ గా ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడినటువంటిది.
1: వైబ్రేషన్ రిప్రజెంట్స్ ఇన్హలేషన్ ఎక్సలేషన్.
0: నా శ్వాస సరిగా రావటం లేదు అంటాడు.
1: వి సే దట్ మై బ్రీతింగ్ ఇస్ నాట్ ప్రాపర్.
0: నీవు శ్వాస కాదు, నా శ్వాస అంటున్నావు. నీవు ప్రత్యేకంగా ఉన్నావు శ్వాస కంటే.
1: యు సే దిస్ ఇస్ మై బ్రీతింగ్ ప్రాసెస్, యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ ఇట్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను తనది కానటువంటి దానిని తనదిగా భావిస్తున్నాడు.
1: Therefore, everyone, though he does not belong to the one that he claims to be. Pasyanna
0: pasyati mudho, mudho, mudho. తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటమే ఒక మూఢత్వము.
1: ద మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ, క్లెయిమింగ్ దట్ వాట్ యు ఆర్ నాట్, ఈజ్ ఇల్యూషన్, ఫూలిష్నెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క తనది కానటువంటి దాన్ని తనదిగా భావించుకోవటం చేతనే మూర్ఖత్వంలో మునిగిపోతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫూలిష్ బికాస్ వీ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దట్ వాట్ వీఆర్ నాట్.
0: కానీ మూడవది రేడియేషన్.
1: ద థర్డ్ వన్ రేడియేషన్.
0: ఇది ఏ దివ్యశక్తి.
1: దిస్ ఇస్ డివైన్ పవర్.
0: ఇది నా దివ్యశక్తి అని చెప్పడం లేదు, దివ్యశక్తి అంటాడు.
1: ఇట్ ఈస్ డివైన్ పవర్, హీ సేస్ సో.
0: కనుక నీవు వేరు, ఈ డివైన్ శక్తి వేరు కాదు. అక్కడ రెండింటి యొక్క ఏకత్వం కూడి ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద డివైన్ ఫోర్స్, బోత్ ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటి యొక్క శక్తి ఈ యొక్క అయస్కాంతమే.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ ద ఫోర్స్ దట్ లైస్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: దేవాలయమునందు ఆవిర్భవించి సర్వ వ్యక్తులను కూడా ఆకర్షించి సర్వశక్తిని కూడా ప్రకటింపజేసేటువంటిది ఈ యొక్క దివ్యశక్తియే.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ టెంపుల్స్ వి ఫైండ్ దిస్ మ్యాగ్నెటిక్ డివైన్ ఫోర్స్ ప్రెసెంట్ ఇన్ ఇండివిజువల్స్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది కేవలం ఒక దైవశక్తితో కూడినటువంటిది.
1: దిస్ మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: దీనిని ఒక విధమైనటువంటి మ్యాగ్నెట్ యొక్క మందిరం యొక్క స్వభావము అన్నారు.
1: We say that's the nature of a temple.
0: దీన్ని సైన్స్ లోకను,
1: ఇన్ సైన్స్
0: దీన్ని ఒక విధమైనటువంటి ముక్కలుగా చేసినటువంటి ఒక మ్యాగ్నెట్ గా భావిస్తుంటారు.
1: They consider as pieces of magnet.
0: ఇది మెటీరియలిక్ మ్యాగ్నెట్ అన్నారు.
1: They say that it's materialistic magnet.
0: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
1: మెటీరియలిస్ట్ మ్యాగ్నెట్.
0: దీనిని ప్రతి మానవుడి ఎందుకూడను ప్రకాశిస్తూ ఉంటుందని.
1: దిస్ షైన్స్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఈ ప్రకాశించేటువంటి ఒక శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది?
1: దట్ పవర్ దట్ షైన్స్ వేర్ ఫ్రమ్ యు గెట్.
0: అన్ని తన నుండియే వస్తున్నవి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను స్వర్ణం ఉంటుండది.
1: యు ఫైండ్ ద గోల్డ్ ఇన్ ఎవ్రీబడి.
0: ప్రతి మానవుని ఎందుకూడను ఇనుము ఉంటుండది.
1: దేర్ ఇస్ ఐరన్.
0: అనగా లోహములన్నీ కూడా ఉంటున్నవి.
1: ఆల్ మెటల్స్ ఆర్ ఇన్ ఎవ్రీబడి.
0: ఈ లోహములు బయట నుంచి వచ్చేటువంటివి కాదు.
1: ద మెటల్స్ ఆర్ నాట్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్.
0: అన్ని మెటల్ కూడా లోపల ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ మెటల్స్ ఆర్ ప్రెసెంట్ విత్
0: రసోవై సహా. ఈ రసముతో కూడినటువంటిదే ఈ యొక్క దేహము.
1: ద బాడీ రిప్రజెంట్స్ ది ఎసెన్స్, ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది మెటల్స్.
0: కనుకనే ఈ లింగోద్భవం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటిది కాదు.
1: దేర్ఫోర్ దీస్ మెటల్స్ ఆర్ నాట్ సెపరేట్లీ బ్రాట్ ఇన్.
0: భగవంతుడు హిరణ్య గర్భుడు.
1: God is Hiranyagarbha.
0: Tana yokka udaram nondanta hiranyamayamga untundadi.
1: And the whole of the abdominal part of the divine is hiranyam.
0: Kabatti rasamayamainatundi yokka hiranyamu tirigi tirigi tirigi tirigi tirigi rasamanta kudanu aa hiranyamayamainatundi okka daggara cheripothundi.
1: Therefore all the essence is centered round this Hiranyagarbha.
0: Danane lingamu annaru.
1: This is called linga.
0: Lingam anaga chihnamu ani peru.
1: Lingam means a sign,
0: symbol. Oka gurtu ani peru.
1: A symbol, a sign.
0: ఈ దీనికి కన్ను, ముఖము, నోరు లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఫేస్, ఐ ఆర్ ఎనీథింగ్.
0: ఏది తల, ఏది కాళ్ళు అని కూడా చెప్పడానికి వీలు కాదు.
1: యు కెనాట్ సే దిస్ ఈస్ ద హ్యాండ్, దట్స్ ద లెగ్.
0: ఇది ఇటు చెప్పొచ్చును, అటు చెప్పొచ్చును.
1: దిస్ కెన్ బి టర్న్ అప్ సైడ్ డౌన్.
0: ఇది ఏది తల, ఏది కాళ్ళు.
1: వాట్ ఇస్ ది హెడ్, వేర్ ఆర్ ది ఫీట్.
0: కనుకనే దీనికి ఆకారం లేనటువంటి యొక్క లింగము అని.
1: ద ఫార్మ్లెస్ వన్ ఇస్ లింగ.
0: లింగం అనగా లియతే గమ్యతే ఇది లింగ అన్నారు.
1: Linga means the poor place of
0: Maja. ఇదే గమ్యము.
1: This is the goal.
0: ఇదే లీనము.
1: This is Marja.
0: కనుకనే సర్వత్వమునకు లింగమే మూల కారణం అన్నారు.
1: Therefore linga is the substratum for everything.
0: ఈ లింగాకారం లోపల తయారైపోయి
1: as this linga is formed
0: బహిర్ముఖంగా మనకు బయలుదేరుతుంది.
1: It just comes out.
0: ఆ బయలుదేరిన సమయంలోపలే ఈ లింగాకారం ఒక దీన్ని మనం కరిగించాలంటే ఎంతవరకు నిప్పును మనం ప్రయత్నం చేయాలి?
1: టు మెల్ట్ ఇట్ యు నీడ్ ఫైర్, హీట్.
0: ఈ ఫైర్ వల్లనే అది కరిగి కరిగి కరిగి కరిగి త్వరగా లీనమైపోతుంటారు.
1: ఇట్ ఇస్ ద ఫైర్ దట్ మెల్ట్స్ ఇట్ అండ్ మోల్డ్స్ ఇట్ ఇంటూ లింగా ఫామ్.
0: అది ఇది వచ్చే సమయం లోపల కరిగేటువంటి బాధలు.
1: and it is the pain that you find as it emanates, as it comes out.
0: ఇది ఒక లింగాకారమైపోయి బయటికి రావాలి.
1: It has to assume the form of linga and come out.
0: ఇది బయటికి వచ్చే సమయం లోపల పడేటువంటి బాధనే ఇది స్వామికి బాధ అని మీరు భావిస్తున్నారు.
1: And we consider that Swami is suffering the pain because of the emergence of linga.
0: ఇది బాధ కాదు.
1: It is not a pain.
0: ఇది మీకు ఒక బోధ.
1: It is not badha pain, but it is bodha teaching.
0: తల్లి గర్భమునందున్నటువంటి శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ పెడుతుంది కదా.
1: The child, in order to come out of the womb of the mother has to suffer.
0: ఈ బాధ పెట్టడం చేత తల్లి అబ్బా ఈ బిడ్డ నాకు ఎంత బాధ పెడుతోంది పాడు బిడ్డ అని తిట్టుకుంటుందా.
1: Mother will never feel bad because of the suffering she has at the time of delivery.
0: నా బిడ్డ సుక్షేమంగా ఉండాలి అని ఆశిస్తుంది.
1: And she wishes that the child should be good.
0: అదే విధంగానే
1: similarly
0: తన నుండి వచ్చేటువంటి ఈ లింగమునకు ఎట్టి బాధలు లేదు.
1: As the lingam emerges,
0: ఇది నాకు బాధనే అని నేను భావించను.
1: Bhagavan will never consider this painful.
0: ఇంతమందికి దీనికి బోధ కావిస్తున్నానే అని ఆనందమే నాకు.
1: Bhagavan is so happy that he is passing on bodha, the teaching.
0: ఇది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: This means reaction, reflection and resound.
0: కనుకనే దైవత్వమునకు ఎట్టి బాధలు కూడా ఉండవు.
1: God has no pain or suffering.
0: ఎట్టి విచారములు కూడా ఉండవు.
1: No anxiety or worry.
0: ఎట్టి కష్టములు కూడా కలగవు.
1: No difficulty.
0: అనుకుంటారు మానవులు.
1: But men feel like
0: that. స్వామికి ఇంత కష్టమా, స్వామికి ఇన్ని బాధలా, స్వామికి ఇంత నొప్పులా అనుకుంటారు.
1: But people feel that Swami is feeling the pain and the problem.
0: రెండు దినముల నుంచి కూడాను
1: for last 2 days
0: ఇవి తయారు కావడానికి
1: for this to emerge
0: నా శరీరం అంతా కూడాను మ్యాగ్నెట్ గా అయిపోయింది.
1: The whole body of Bhagavan has turned into a magnet.
0: కనుకనే నేను కాళ్లు పెడితే ఈ కాళ్లు అంతా కూడా భూమికి ఖర్చుకుంటున్నాయి.
1: దట్స్ రీజన్ వై వేర్ ఎవర్ హీ లేస్ హిస్ ఫుట్ ఇట్ గెట్స్ స్టక్ అప్ దేర్.
0: ఆ ఖర్చుకున్నటువంటి కాళ్ళని ఎత్తడానికి కొంచెం కష్టమవుతుంది.
1: అండ్ టు లిఫ్ట్ ఇట్ ఇట్స్ డిఫికల్ట్.
0: ఎక్కడ నడిస్తే అక్కడంతా కూడా ఖర్చుకుంటుంది.
1: వేర్ ఎవర్ హీ వాక్స్ ది ఫీట్ గెట్ స్టక్.
0: దేన్ని ముడితే అదంతా ఖర్చుకుంటుంది.
1: వాట్ ఎవర్ హీ టచెస్ ఇట్ విల్
0: అనగా ఈ మ్యాగ్నెట్ అనేటువంటిది అందరి యందు కూడా ఈ విధంగా ఉండదు.
1: సచ్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి.
0: ఇది కేవలము ఒక దివ్యత్వం నందు మాత్రమే ఈ మ్యాగ్నెట్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది.
1: ది మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈస్ ఆఫ్ వెరీ హై ఇంటెన్సిటీ బికాస్ ఆఫ్ డివినిటీ.
0: కనుక 3 దినముల నుంచి కూడాను నాకు కాళ్లు నడిచేయడానికి వీలు కాకుండా పోయింది.
1: ఫర్ ద లాస్ట్ 3 డేస్ భగవాన్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్.
0: అది నాకేమి కష్టం కాదు.
1: నాట్ ఎనీ డిఫికల్టీ దేర్.
0: కానీ దాని యొక్క నేచర్.
1: But it's a natural
0: magnet. సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: ఎందుకంటే దేహం అంతా మ్యాగ్నెట్ గా ఉంది.
1: ద హోల్ బాడీ ఇస్ మ్యాగ్నెట్.
0: నేను టంబ్లర్ ముట్టుకుంటే టంబ్లర్ కూడా అట్టే ఖర్చుకునేది.
1: ఇఫ్ ఇట్ టచెస్ ద టంబ్లర్ ఇట్ విల్ గెట్ స్టక్ అప్.
0: కనుక ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పేటువంటివి కాదు.
1: దీస్ థింగ్స్ కెనాట్ బి సెట్ టు ఎవ్రీబడి.
0: ఇలాంటి దివ్యత్వమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉన్నది.
1: ద డివైన్ మ్యాగ్నెట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: అయితే కొన్ని కొన్ని పరిమితంలో ఉంటుంటాయి.
1: బట్ దే ఆర్ అండర్ సర్టెన్ లిమిట్స్.
0: దివ్యత్వములకు పరిమితమే లేదు.
1: డివినిటీ ఈస్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: కనుక ఈ పరిమితం లేనటువంటి యొక్క ఈ మ్యాగ్నెట్ ను మనం పరిమితమైనటువంటి రీతిగా భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ లిమిటెడ్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా శక్తివంతమైనది.
1: ద మ్యాగ్నెట్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ప్రపంచమంతా కూడాను గాలితో కూడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్.
0: గాలిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుంది.
1: దేర్ ఇస్ మ్యాగ్నెట్ ఇన్ ది ఎయిర్.
0: నీటిలో కూడాను మ్యాగ్నెట్ ఉంటుంది.
1: సో ఆల్సో ఇన్ వాటర్.
0: తినే తిండిలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ ఇన్ ద ఫుడ్.
0: పీల్చే గాలిలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: వినే
0: శబ్దంలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ ది సౌండ్ దట్ వి లిసన్.
0: నడకలో మ్యాగ్నెట్ ఉంటుంది.
1: అండ్ వి ఫెల్ మ్యాగ్నెట్.
0: పనిలో మ్యాగ్నెట్ ఉంటుంది. సర్వం కూడాను మ్యాగ్నెట్.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాగ్నెటిక్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్.
0: ఇలాంటి సర్వశక్తి తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ మ్యాగ్నెట్ కు ఒక విధమైనటువంటి ఒక శక్తియే లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ యూ డోంట్ ఫైండ్ ఇట్ దట్ ఫోర్స్ బీయింగ్ లేటెంట్ ఇన్ ఇట్.
0: దైవాధీనం జగత్ సర్వం.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని యొక్క దీంట్ లోపల అంతా కూడా సర్వాధీనం భగవత్సత్వం.
1: ది హోల్ థింగ్ బిలాంగ్స్ టు గాడ్స్ కింగ్డమ్.
0: ఇలాంటి శక్తి సత్యాధీనంతు జీవితం. ఒక సత్యంలో ఇమిడి ఉంటుండాలి.
1: ఆల్ దిస్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఒక సత్యాన్ని మనం కాపాడుతూ పోతే
1: ఇఫ్ యు హోల్డ్ ట్రూత్
0: దైవంలో ఏ శక్తులంతా కూడి ఉన్నామో ఆ శక్తి ఆ సత్యమనే మింగి వేస్తుండాలి.
1: ఇఫ్ యు అడిహియర్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ విల్ గెట్ ఆల్ ద పవర్ ఆఫ్ గాడ్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అటువంటి సత్యము ఉత్తముని యొక్క హృదయంలో చేరిపోయి ఉండాలి.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ నోబుల్ సోల్.
0: ఉత్తముడు అనగా ఎవరు?
1: హూ ఇస్ ద నోబుల్ మ్యాన్?
0: శాంత మనస్కులు.
1: ద వన్ విత్ పీస్.
0: ప్రేమ మనస్కులు. దయా హృదయుడు.
1: కంపాషనేట్.
0: అలాంటి ఉత్తమ హృదయం లోపల ఈ యొక్క ఇది చేరిపోయింది.
1: ద కంపాషనేట్ హార్ట్
0: తత్ సత్యం ఉత్తమాధీనం
1: ఈస్ ట్రూత్ఫుల్ ఈస్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్
0: పరమో గతి
1: అండ్ హీ
0: అతనే పరమగతికి మార్గము
1: అండ్ హీస్ ది రైట్ పాత్
0: అతనే పరమస్థితికి మార్గము
1: అండ్ హీ షోస్ ది కరెక్ట్ పాత్
0: కనుక మానవులు ఎందుకును ఈ యొక్క పవిత్రమైనటువంటి శక్తులు లేకపోలేదు.
1: మ్యాన్ ఆల్సో హాస్ గాట్ దట్ సీక్రెట్ పవర్స్
0: దైవశక్తి కోసం ఎక్కడెక్కడో యాత్రలు చేస్తుంటాం.
1: వీ గో ఆన్ పిల్గ్రిమేజ్ టు హావ్ దట్ డివైన్ పవర్
0: తన యందు లేదు అనేటువంటి ఒక భావం చేరినప్పుడే ఇలాంటి యాత్రలంతా సరుపుతుంటాం.
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లేటెంట్ పవర్ విత్ ఇన్ us, we go on pilgrimage.
0: నిజంగా ఈ శక్తి కంపీనంగా ఉంచినప్పుడు ఏది కూడా చేయడానికి వీలు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ది పవర్ ఇన్ యూ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్
0: అనగా ఈ శక్తిని గ్రహించిన తర్వాత జీర్ణించుకునేటువంటి శక్తి కూడా కావాలి.
1: వెన్ వన్స్ యూ నో ది మ్యాగ్నెటిక్ పవర్
0: కంట్రోల్ పవర్ కూడా ఉండాలి
1: అండ్ ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్
0: కేవలం శక్తి ఉండినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ నో
0: ఈ శక్తిని వశం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ దిస్ పవర్ ఫుల్ అండర్ కంట్రోల్
0: కంట్రోల్ పవర్ ఉండినప్పుడే కొంచెం దీన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: వెన్ వన్స్ యూ కెన్ కంట్రోల్ యూ కెన్ అచీవ్
0: కార్ డ్రైవ్ చేసేటువంటి వాడు
1: the one who drives the car
0: దాని కంట్రోల్ పవర్ కూడా తెలుసుకుని ఉండాలి.
1: షుడ్ హ్యావ్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ది వెహికల్
0: స్పీడ్ ను ఎప్పుడు బ్రేక్ చేయాలి
1: when to apply the brake he should know
0: ఆ విధంగా తెలిసినప్పుడే ఈ కారు డ్రైవ్ చేయడానికి వీలవుతుంది.
1: when once he knows how to control he would be able to
0: కాని దీన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ లేనప్పుడు కారు కిందనే పడి తాల్చస్తాడు.
1: when he cannot control drive the car he has to be met with an accident and die.
0: ఈ దేహములనేటువంటిదంతా కూడా ఒక పెద్ద మ్యాగ్నెట్ కార్.
1: So body is like a car which is magnetic.
0: ఈ కన్నులు అనేటువంటిది ఈ యొక్క కారుకు లైట్లు.
1: The eyes are like the lights of the car.
0: ఈ యొక్క నోరు దీనికి హార్న్.
1: The mouth is the horn.
0: ఈ యొక్క దీని లోపల మైండ్ స్టీరింగ్.
1: Mind is the steering.
0: మన ధర్మార్థ కామ మోక్షములు ఈ నాలుగు కూడాను ఈ కారుకు టైర్స్.
1: The four objectives ధర్మార్థ కామ మోక్ష ఆర్ ద టైర్.
0: ఈ టైర్స్ లోపల ఫెయిత్ అనేటువంటి గాలి ఉండాలి.
1: And is filled with the air of faith.
0: ఇది కూడాను ఫ్రంట్ టైర్స్ కు వేరే ఉండాలి బ్యాక్ టైర్స్ కు వేరే ఉండాలి.
1: దిస్ ఎయిర్ ఆఫ్ ఫెయిత్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఫ్రంట్ టైర్స్.
0: ఏ టైర్ లో గాలి ఎక్కువగా ఉంటుందో దాన్ని తీసేసేస్తారు.
1: ఇఫ్ ది ఎయిర్ ఇస్ ఇన్ ఎక్సెస్ ఇట్ హాస్ గాట్ టు బి రిమూవ్డ్.
0: ఏ టైర్ లో గాలి తక్కువగా ఉంటుందో దానికి పంప్ కొడతారు.
1: ఇఫ్ ది టైర్ ఇఫ్ ది ఎయిర్ ఇస్ లెస్ ఇట్ షుడ్ బి పంప్డ్.
0: ఇది ఈ కారు యొక్క లక్షణాలు.
1: This is the nature of a car.
0: కనుక ఈ కారు యందు సర్వత్రము ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ హియర్.
0: మన యొక్క స్టమక్ ఈ కారు పెట్రోల్ బంక్.
1: ద స్టమక్ ఇస్ ది పెట్రోల్ బంక్ ఆఫ్ దిస్ కార్.
0: కనుక ఈ పెట్రోల్ ట్యాంక్ లోపల మనం కొంతవరకు ఆహారం వెయ్యాలి.
1: సో వీ హ్యావ్ టు ఈట్.
0: అయితే ఈ ఆహారము పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
1: బట్ ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్.
0: కానీ కొంతవరకు మాలిన్యమైనటువంటిదిగా ఉంటుంటే పెట్రోల్ బ్లాక్ అయింది అంటారు.
1: వెన్ ఇట్ ఈస్ పొల్యూటెడ్ వీ సే దట్ దేర్ ఇస్ అ బ్లాక్ దేర్.
0: కనుకనే ఈ యొక్క మాలిన్యమైనటువంటి పెట్రోల్ వేయకూడదు.
1: We should not consume the polluted food.
0: దీనిని సాత్విక ఆహారము అన్నారు.
1: The unpolluted food is సాత్విక్.
0: ఈ సాత్విక ఆహారం కూడాను ఈ యొక్క కారుకు మనం ప్రవేశపెట్టాలి.
1: And such సాత్విక్ food must be taken.
0: జలం కూడాను పవిత్రమైనటువంటివి శుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: The water should be pure and unpolluted.
0: అప్పుడే ఈ దేహం అనే కారు సరైనటువంటి కండిషన్ లో ఉండి మనం చేరవలసిన స్థానానికి చేరుస్తుంది.
1: And this car, the human body, can be made perfect and reach a destination.
0: ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క కారు తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద వర్కింగ్ ఆఫ్ ద కార్ వన్ కెన్
0: లీడ్ ఎ పర్ఫెక్ట్ లైఫ్. ఈ యొక్క అయస్కాంతమే ప్రధానము.
1: అండ్ ఫర్ ఆల్ దిస్ మ్యాగ్నెటిజం మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం లేనటువంటి ఒక స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో మ్యాగ్నెట్.
0: ఎంత చూసినా ఎందెంత వెతికినా అందెందే కలదు.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ఇట్ దేర్.
0: ఇదంతా కూడా ఒక చింతలుగా భావిస్తుంటారు.
1: And this you consider
0: chintalu kadivi.
1: It's not so.
0: Santoshani kalpinchetvanti yokka bhavamule.
1: And these are the feelings that would make you
0: blissful. Magnet yokka bhavanamulu yokka padarthamule.
1: And all this is the reflection of the magnet.
0: Puttuta oka chinta.
1: And the birth.
0: Bhoomi nundi chinta.
1: Life.
0: Samsaram oka chinta.
1: Family.
0: Chaavu chinta.
1: Death.
0: Balyamantayu chinta. Vardhakyam oka chinta.
1: Old age.
0: Jeevinchuta oka chinta.
1: Life.
0: Cheduku chinta.
1: Failure.
0: Karmalanni chinta.
1: Action.
0: Kashtamulu oka chinta.
1: Difficulty.
0: Santasam oka chinta.
1: Happiness.
0: Vinta chinta.
1: Mystery.
0: అన్ని చింతలతో కూడినటువంటిదే ఈ యొక్క కారు.
1: And these are all the problems, worries present in this heart.
0: అవుతుంది.
1: And that's a worry if you consider
0: కానీ
1: it so.
0: సంతోషాన్ని అందించేటువంటి పవిత్రమైనటువంటి పనిముట్లు అనుకుంటే సంతోషాన్ని చేకూరుస్తుంది.
1: But if you consider that they are the instruments that would confer ultimate happiness, you'll be happy about
0: it. మానవుని యందు ఏది కూడా చెడ్డది లేదు.
1: In fact, in man there's nothing that's
0: bad. అంతా పవిత్రమైనటువంటిదే ఉంటుంది.
1: Everything is sacred.
0: కారణము జగంతా మ్యాగ్నెటిక్ యొక్క పవర్.
1: That's all the magnetic power.
0: ఇది అయస్కాంత మందిరం యొక్క చిహ్నములు.
1: These are all the signs of this mandir.
0: మన దేహం అనేటువంటి అయస్కాంత మందిరము.
1: Body is the temple full of magnet.
0: కనుక ఈ టెంపుల్ లోపల మనం ఎంత పవిత్రమైనవి చేయాలో అంత పవిత్రమైనవి చేయాలి.
1: In this temple we should undertake sacred activity.
0: దీనికి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరించినప్పుడు
1: when you do unrighteous deeds
0: dharma viruddhamainatti phalithamulu pondavalsi vastundi.
1: You will have to face the results, the consequences thereof.
0: Yogamulu anni chestuntam.
1: We do so many other things.
0: Ee anni kudu kevalamu tatkalika tripti nimittame chesetuntive kaani ee ayaskantamulu control chesetuntive kaadu.
1: They give you only temporary happiness and it's not out of the original magnet.
0: Ee navida margamuluga chepparu.
1: And they're just taught as a worldly way.
0: Shravanam,
1: listening,
0: kirtanam,
1: singing,
0: Vishnu smaranam,
1: chanting,
0: pada sevanam,
1: service,
0: vandanam,
1: salutation,
0: archanam,
1: worship,
0: sneham,
1: friendship,
0: dasyam,
1: servitude.
0: ee dasyam anetundi eppudu devukundi sneham kaligina tarvatane dasyam vastundi.
1: The servitude comes later, only after friendship.
0: Kanukane motta motta manamu snehanni korali.
1: So we should desire friendship.
0: ఈ ఫ్రెండ్షిప్ ను మనం ఆశించి ఫ్రెండ్షిప్ ను బలపరుచుకున్నప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది.
1: When you are a friend and strengthen the friendship, you will have the positive result.
0: ఈ ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఆత్మనివేదనం.
1: The friendship leads to self surrender.
0: అంతవరకు మనకి సరెండర్ రాదు.
1: Till then you don't attain that state.
0: అంత మ్యాగ్నెట్ అనేటువంటి పవర్ మనకు తెలియదు.
1: And you do not understand the
0: అంత అయస్కాంతం అనేటువంటి భావం మనకు రాదు.
1: You will not have that feeling.
0: ఏది చేసినా కూడా అయస్కాంతమే.
1: Whatever that is done, it's magnetic force.
0: కనుకనే ఈ అయస్కాంతం మందిరాల్లో ఈ యొక్క దేవాలయములు.
1: And that what we do in this body, the temple.
0: ఎక్కడెక్కడ ఏ దేవాలయములు ఉంటున్నాయో ఆ దేవాలయములో ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఈ యొక్క అయస్కాంతం యొక్క శక్తిలే.
1: Wherever you find the temples, the force, the power behind it
0: Tirupatilo
1: is the magnet.
0: Oppa shakti untundad anukuntam.
1: And we say there's very great power
0: Adi
1: in Tirupati.
0: Venkateshwara Swami yokka shakti gaadu.
1: It is not the power of Venkateshwara Swami.
0: Ee teesukoni poyinatti bhaktulu yokka prapattulu shaktulu akkada vadali pettunnaru.
1: It is all the power of the devotees. It is all the magnetic force of the devotees
0: that go there.
1: Aa magnetic
0: aakarshana shakti untundadi.
1: And it has got the attractive power.
0: Rameti iti ramaha. Ramimpa cheseetundi shakti undi.
1: And it has got the power of attraction.
0: Adi ramimpa cheyatam valla akkada pedda shakti ga roopanduttundadi.
1: And that has finally shaped into a mighty power.
0: Ee devalayamlo poyinappudiki
1: you may go any temple.
0: Akkada unnatundi shakti enta kudanu.
1: The power over there.
0: Ayaskanta shaktiye.
1: Is the power of the magnet.
0: Adi ye power of divinity.
1: And that is the power of the divinity.
0: Aa power of divinity anetundi danni manam chakkaga sampadinchukovali.
1: And we should have that the divinity power.
0: Idi okka devalayamlundu maatram tappa anni chotlo idi praveshinchadu.
1: Excepting in the temple you don't find it anywhere.
0: Endukante akkada devudu kodunu ayaskantamayame.
1: Because the god over there
0: adani
1: is also magnet.
0: Poojalanta kuda ayaskantame.
1: The worship.
0: Aa poolanni ayaskantame.
1: The flower.
0: Aa jalamanta ayaskantame.
1: The water.
0: అర్చనంతా అయస్కాంతమే.
1: The whole process of worship.
0: అంతా అయస్కాంతమే. అంతా అయస్కాంతమే.
1: Everything is of magnetic power.
0: కనుకనే అక్కడ పోయిన తక్షణమే అందరిని ఆకర్షిస్తుంది.
1: That's the reason why you are drawn, attracted to every temple.
0: ఆ చేసే పూజారి కూడా అయస్కాంతమే.
1: And the priest over there is also a magnet.
0: కనుకనే అక్కడ ప్రవేశించిన సౌరం కూడాను ఈ అయస్కాంత మందిరంలోని పదార్థములే.
1: So anyone who gets into the temple is full of magnetic power.
0: ఈ అయస్కాంత మందిరమైనటువంటి మన దేహాన్ని
1: the body that is a magnet
0: ఎంత పవిత్రమైనటువంటి మార్గంలోనో మనం ప్రవేశపెట్టాలి.
1: We should make use of it in the correct path.
0: అనవసరంగా ఇతరులపైన కోపపడినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అయిపోతుంది.
1: When you are angry, when you are full of temper, you lose the power.
0: ఇతరులను మనం ద్వేషించినప్పుడు లేక అసూయపడినప్పుడు లేక అనేక రకములుగా కోపం వచ్చినప్పుడు మన అయస్కాంతం అంతా వేస్ట్ అవుతుంది.
1: When you are jealous of anybody, when you start hating anyone, you lose your magnetic power.
0: ఈ శబ్ద స్పర్శలంత కూడాను అయస్కాంత మహిమలే.
1: All that, the sense of touch, the sense of audition,
0: కాంతి కిరణంత కూడాను అయస్కాంతమలే.
1: The light rays also contain
0: magnet. మద్రాస్ లో ఢిల్లీ లో ఏదో మాట్లాడుతుందంటే తక్షణమే ఇక్కడ వినిపిస్తుంది అది.
1: That which is spoken over there, Madras or Delhi, is broadcast over here.
0: ఢిల్లీ లో మాట్లాడినటువంటి అదే నిమిషంలో ఇక్కడ వినిపించాలంటే ఏది తీసుకొని వస్తుంది.
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రింగ్స్ ఆల్ ద సౌండ్ ఓవర్ హియర్?
0: శబ్ద తరంగములైనటువంటి అయస్కాంతమే తీసుకుని వస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ సౌండ్ వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ వేవ్స్.
0: సైంటిస్ట్ కానీ ఇంకే ఇంజనీర్లు కానీ ఇంకే విధమైనటువంటి మిషన్లు కానీ దీన్ని అర్థం చేసుకోలేదు.
1: సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్.
0: ఈ యొక్క జీర్ణకోశం నందు ఏ విధంగా జీర్ణం అవుతుండదని సైంటిస్ట్ కి ఏమాత్రం అర్థం కాదు.
1: సైంటిస్ట్ కెనాట్ కాంప్రిహెండ్ ద డైజెషన్.
0: ఈ హార్ట్ నిమిషములకు ఇన్ని పర్యాయములు కొడుతుండదని ఎందుకోసం వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు.
1: వై ది హార్ట్ బీట్స్ సో మెనీ టైమ్స్ పర్ మినిట్?
0: దైవ నిర్ణయమే.
1: ఇట్ ఇస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
0: ఏదో ఈ డాక్టర్స్ ఇంకొకరు అంతా కూడా ఏదో మేము కనిపెట్టామని విర్రవీగుతున్నారు కానీ వీరు కనిపెట్టింది ఏమీ లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ద డిస్కవరీ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సైంటిస్ట్. నో నో,
0: ఎట్లా ఆడుతుండదని మాత్రం కనిపెడుతున్నారు.
1: ఓన్లీ నో ద ప్రాసెస్.
0: ఎందుకు ఆడుతుండది, ఎవరు ఆడిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలియదు.
1: వై ది హార్ట్ బీట్స్, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్? నో,
0: రక్తం స్పర్శను, ఈ రక్తం దేహంలో అంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్ ఓవర్.
0: ఈ యొక్క రక్తము సంచరించడానికి ఏది మూల కారణము,
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ ఇట్,
0: అది వాళ్ళకి తెలియదు.
1: దే డోంట్ నో.
0: ఈ రక్తం యొక్క ప్రక్క లోపల
1: బై ది సైడ్
0: తెల్ల రక్తం కూడా సంచరిస్తుంటాయి.
1: ఫైండ్ ద వైట్ బ్లడ్,
0: రెడ్ కణాలు కూడా చేరిపోతుంటాయి.
1: వైట్ బ్లడ్ కార్పసల్స్.
0: ఈ యొక్క నరముల లోపల కొన్ని రంధ్రాలు పడితే ఆ కణములే దాన్ని మూసివేస్తున్నాయి.
1: అండ్ వైట్ బ్లడ్ కార్పసల్స్ వుడ్ ప్యాచ్
0: ఇలాంటి దివ్యశక్తి దైవత్వం నిర్ణయం చేసే పంపించాడు.
1: దట్స్ ఆల్ గాడ్స్ విల్.
0: కనుకనే దైవ నిర్ణయమే ఇంత జరుపుతుండాలి కానీ మానవుని యొక్క ప్రయత్నం కాదు.
1: ఇట్స్ గాడ్స్ విల్ దట్ ఇస్ ఆల్ ప్రొవైడింగ్ ప్రిన్సిపల్ బట్ నాట్.
0: కానీ ఈనాటి మానవుని యందు ఈ అహంకారము, నేను చేస్తున్నానని అహంకారం ఉండటం చేతనే తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఈగోయిస్టిక్, హీ క్లెయిమ్స్ దట్ ఐ ఆమ్ డూయింగ్.
0: మానవుడు ఏది కూడా చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: పండించినటువంటి వడ్లు కూడాను,
1: ఈవెన్ ద ప్యాడీ,
0: దంచి పొట్టు తీసి,
1: అండ్ హాస్ గాట్ హస్క్ హాస్ టు బి రిమూవ్డ్,
0: తిరిగి పాత్రలో వేసి వండిన తర్వాత,
1: అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్,
0: దాన్ని భుజింపగలుగుతున్నాడు.
1: దెన్ ఓన్లీ ఈజ్
0: ఏబుల్ టు ఈట్. పండినట్టుగా చేయకోలేడు.
1: అండ్ హి డజంట్ ఈట్ ప్యాడీ డైరెక్ట్లీ.
0: ఆ పండినటువంటివి ఈ యొక్క స్థితికి, తినే స్థితికి తెప్పించుకోవడానికి దానికి సంస్కారము అన్నారు.
1: ద ప్యాడీ హాస్ టు బి మేడ్, ద హస్క్ హాస్ టు బి రిమూవ్డ్, అండ్ ఇట్ హాస్ టు బి కుక్డ్. దట్ ఇస్
0: సంస్కారము.
1: దట్ సంస్కారము.
0: సంస్కారం అంటే ఏంటి?
1: వాట్ ఈజ్ ఇట్?
0: ఒడ్డును ఒడ్డుగా తినవు.
1: Not eating paddy as such.
0: తీసివేయాలి.
1: యూ రిమూవ్ ద హస్క్.
0: దాన్ని ఉడికించాలి.
1: ఇట్ హస్ బి బాయిల్డ్.
0: దానికి రుచి అయినటువంటి పదార్థం చేర్చాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ద టేస్ట్.
0: భుజించాలి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఈట్.
0: కాబట్టి భుజించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యములు మన ప్రయత్నం చేత జరుగుతుంటాయి.
1: దేర్ఫోర్ ఇట్ లైస్ ఇన్ ది హ్యూమన్ ఎఫర్ట్ టు మేక్ ద ఫుడ్ రెడీ.
0: సృష్టి మాత్రం అంత దైవంతోనే జరుగుతున్నది.
1: క్రియేషన్ ఈజ్ ఆఫ్ గాడ్.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను దైవ సృష్టి అనేటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ క్రియేషన్.
0: నాస్తికుడు, యాస్తికుడు, ఆస్తిక నాస్తికుడు, యాస్తికుడు, ఈ అందరు కూడాను ఈ దైవత్వమే మూల కారణము.
1: మేబీ ఏ థీస్ట్ ఆర్ ఏ థీస్ట్ ఆర్ ఏ థీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఏ థీస్ట్ షుడ్ అండర్స్టాండ్ గాడ్స్ విల్.
0: కానీ తెలియనటువంటి వారు ఇది దైవం ఎక్కడ, ఏం దైవమే లేడు అని భావిస్తారు.
1: But ignorant people deny the existence of God.
0: Poning kemindane antante edo oka shakti undi.
1: But still they say there is some energy.
0: Aa shakti ke daivam ane peru pettaru.
1: That very energy is God.
0: Ee shakti leenatundi manavudu cheyaledu.
1: Man cannot do without anything without energy.
0: Manavudu ye vidhanga maatadagalugutunnadu.
1: How are you able to speak?
0: Aa shakti ekkada nunchi vastundi?
1: Where from you get energy?
0: Adi ye daivamainatundi.
1: And that's divine.
0: Andukosam vibration, radiation, ఈ మెటీరియలైజేషన్ మూడింటి యొక్క శక్తిని కూడా చేరినటువంటిది మానవుడు.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ, మెటీరియలైజేషన్, వైబ్రేషన్.
0: రేడియేషన్ తీసుకుని వచ్చి
1: రేడియేషన్
0: వైబ్రేషన్ తో తన ఎందుకు చేర్చుకుని,
1: అండ్ ఇట్స్ జస్ట్ డ్రాస్ ఇన్ వైబ్రేషన్,
0: దేహం రీతిగా పనులు చేయగలుగుతుంది.
1: అండ్ ఇట్ డస్ రిజార్ట్స్ టు యాక్టివిటీ త్రూ మెటీరియలైజేషన్.
0: పనులు చేయడానికి ఇది కర్మయోగము, దేహము.
1: అండ్ బాడీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్షన్.
0: వైబ్రేషన్ చింత చేయడానికి వైబ్రేషన్.
1: వైబ్రేషన్ హెల్ప్స్ యూ టు థింక్.
0: అన్నింటినీ చైతన్యవంతం గావించే దీనికోసం రేడియేషన్.
1: ది ఎంటైర్ పల్సేటరీ యాక్టివిటీ
0: దీనిని వేదమునందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దిస్ ఇన్ వేద ఇస్ కాల్డ్ ప్రజ్ఞాన, అవేర్నెస్.
0: నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే సామాన్యమైనటువంటిగా మనం భావించవచ్చును.
1: యు మే కన్సిడర్ ఆర్డినరీ.
0: కానీ వేదంలో చెప్పినటువంటి యొక్క చైతన్యము,
1: బట్ దట్ అవేర్నెస్ ఆఫ్
0: వేదంలో చెప్పినటువంటి యొక్క చైతన్య శక్తిని,
1: అండ్ ద పవర్ ఆఫ్ అవేర్నెస్,
0: దాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: ఈజ్ టు బి కాల్డ్ కాన్స్టెంట్.
0: ఎక్కడే గాని ముక్కలయ్యేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ డజంట్
0: ఎక్కడే గాని కట్ అయ్యేటువంటిది కాదు.
1: ఇట్ వోంట్ బ్రేక్.
0: ఎక్కడే గాని జాయింట్ కలిపేటువంటిది కాదు.
1: నో జాయింట్స్.
0: ఇది ఏది కాదు, కాన్స్టెంట్, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.
1: ఇట్ ఎగ్జిస్ట్ కాన్స్టెంట్
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
1: ఇట్ హాస్ నో డిస్టింక్షన్ బిట్వీన్
0: ద డే జాగ్రత్త అనేటువంటిది లేదు.
1: నథింగ్ వాట్ సెవర్
0: సుషుమ్న మానమత్వం లేదు.
1: ఇట్ హాస్ గాట్ ఇట్ హాస్ నో త్రీ స్టేజ్
0: కాలంలో ఒక్కటే.
1: ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ వన్.
0: అది ఏకం సత్విప్రా బహుదా వదంతి.
1: ద ట్రూత్ ఈజ్ వన్ అండ్ నాట్ టూ.
0: కనుక అట్టి సత్య స్వరూపమైనటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్.
1: దట్ ఫార్మ్ ఆఫ్ ట్రూత్, ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ ఇస్
0: మ్యాగ్నెట్. అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉన్నది.
1: దట్ మ్యాగ్నెట్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్.
0: ప్రతి దేవాలయంలో కూడా వెళ్లి దాన్ని ప్రవేశపెడుతున్నాడు.
1: అండ్ దెన్ హీ టేక్స్ ఇట్ ఓవర్ టు ది టెంపుల్.
0: కాబట్టి దేవాలయం అంటే ఏమిటి? అయస్కాంత మందిరమే.
1: టెంపుల్ is the dwelling place of the magnet.
0: ye roopanaina darinchavachunu.
1: It may assume any form.
0: ye roopamunaina neevu darshinchavachunu.
1: You can visualize any form.
0: Krishnudu kavali tachame ayaskandam krishnuduga maaripothundi.
1: You want to see Krishna, that magnet turns into Krishna form.
0: Adhe ramuduga maarutundi.
1: And the same
0: adhe ishwaruga maarutundi.
1: Ishwara
0: ivanni kuda mana bhramtuli.
1: These are all your imaginations.
0: Kaani divyatvaniki ye roopamu ledu.
1: Truly speaking, divinity has no form.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఫార్మ్ హ్యాస్ ద వాటర్?
0: ఏ రూపము లేదు.
1: నో.
0: ఈ గ్లాస్ లో పోవటం వల్ల గ్లాస్ యొక్క ఆకారాన్ని పొందుతుంది.
1: హ్యాస్ ద వాటర్ ఈస్ హియర్ ఇన్ దిస్ గ్లాస్, ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
0: బెలూన్ లో ఏ రూపం ఉంది?
1: బెలూన్, వాట్ ఫార్మ్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: ఎయిర్.
0: బెలూన్ లో పోస్తే బెలూన్ రూపం వస్తుంది.
1: ది ఎయిర్ ఇన్ ద బెలూన్ టేక్స్ దట్
0: ఫార్మ్. ఫుట్బాల్ కొడితే ఫుట్బాల్ రూపం వస్తుంది.
1: ఇఫ్ ఇట్స్ పంప్డ్ ఇన్ ద ఫుట్బాల్ ఇట్ టేక్స్ దట్ ఫార్మ్.
0: దానికి ఒక రూపమే లేదు.
1: ఇట్ హస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: పంచ ప్రాణములకు కూడాను పంచ భూతములకు కూడాను ఎట్టి రూపము లేదు.
1: ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ హావ్ నో ఫార్మ్.
0: ఇది మన రూపాలను కల్పించుకుంటున్నాము.
1: వి జస్ట్
0: కల్పించుకున్న రూపములు కల్పించుకున్నట్టే మధ్యలోనే పోతున్నాయి.
1: అండ్ ఆల్ అవర్ ఇమాజినేషన్స్ దే వానిష్.
0: కనుక
1: సో
0: మనము ఈ ప్రయత్నాలతో సాధించినవన్నీ కూడాను భౌతికమైనటువంటి యొక్క ప్రకృతులు.
1: ఆల్ దట్ యు అచీవ్ త్రూ హ్యూమన్ ఎఫర్ట్ దే ఆర్ జస్ట్ వరల్డ్లీ.
0: దీనికన్నిటికీ ఫండమెంటల్ ఆధారమైనటువంటి ఒక శక్తి దైవత్వం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్
0: లవ్. దేనినైనా మనం మర్చండి.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: దేనినైనా నీ వదలవచ్చును.
1: యు మే ఫర్గెట్ ఎనీథింగ్.
0: కానీ దైవత్వాన్ని మాత్రం మర్చకూడదు.
1: బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
0: దైవత్వాన్ని మర్చినటువంటి వాడికి తనను తానే మర్చిపోతుంటాడు.
1: ఇఫ్ యు ఫర్గెట్ గాడ్, యు విల్ బి ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
0: వాడు ఎక్కువ కాలం జీవించలేడు.
1: హీ కెనాట్ లివ్ లాంగ్.
0: ప్రాతకాలమునందు పురాణ కాలమునందు దైవం పైన భక్తి పెట్టుకుని నిరంతరము స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ దే థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అట్టి వారు 100 సంవత్సరములు, 110 సంవత్సరములు, 120 సంవత్సరం కూడా బ్రతికారు.
1: దే లివ్ లాంగ్ ఫర్ 100 ఇయర్స్, 110 ఇయర్స్, 120 ఇయర్స్.
0: వాళ్ళకి ఎట్టి రోగములు రాలేదు.
1: దే నెవర్ సఫర్.
0: వాళ్ళు తినే తిండి కూడా చాలా సామాన్యమైనటువంటివి.
1: దే టేక్ ఓన్లీ ఆర్డినరీ విటమిన్
0: బి, విటమిన్ సి, విటమిన్ ఏ, ఇవంతా వాళ్ళు భోజించే వాళ్ళు కాదు.
1: దే హాడ్ నో ఐడియా ఆఫ్ ది విటమిన్స్.
0: ప్రోటీన్ అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
1: దే డోంట్ నో వాట్ ప్రోటీన్ ఈజ్.
0: కనుకనే ఇవన్నీ వాళ్ళు తెలియనటువంటి రీతిలో భగవద్భావంతో అర్పితం గావించుకుంటూ వచ్చారు.
1: బట్ దే హావ్ పార్టేకెన్ ఫుడ్ విత్ ద డివైన్ థాట్, విత్ ద డివైన్ ఫీలింగ్.
0: భగవత్ అర్పితం గావించి భుజించడం చేత అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ అందులోనే ప్రవేశిస్తున్నాయి.
1: వెన్ వన్స్ ది ఫుడ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్, యూ గెట్ న్యాచురల్లీ ఆల్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్.
0: కనుక
1: సో
0: దైవ విశ్వాసాన్ని పెంచుకుంటే,
1: so if you strengthen faith in God,
0: సర్వమును కూడాను మనం సాధించవచ్చును.
1: యూ విల్ బి ఏబుల్ టు అకంప్లిష్.
0: సర్వ రూపాన్ని కూడా మనం పొందవచ్చును.
1: యూ విల్ బి ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్.
0: మనమే దైవ స్వరూపులు కావచ్చును.
1: యూ బికమ్ గాడ్.
0: దైవం వేరే ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్
0: ఫ్రమ్ యు. దైవం వేరు కాదు.
1: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ నాట్
0: డిఫరెంట్. దైవం ఒక్కటే.
1: యూ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ఈ యథార్థాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడు ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: యూ హావ్ టు నో దిస్ ఫండమెంటల్ ఫిలాసఫీ, దెన్ యు అటైన్ దట్ వన్నెస్.
0: చూడండి, ఇది ఒక పెద్ద సైజు.
1: దిస్ ఇస్ ఎ బిగ్ సైజ్. దీనికింత
0: ఒక అర్థం లేకుండా పోలేదు.
1: And it has a meaning.
0: ఇది 5 తులములు ఉంటుంటది.
1: ఇట్ 5 తులాస్ ఇన్ వెయిట్.
0: ఇది మన దేహం లోపల ప్రతి మానవుని ఎందుకును 5 తులములైనటువంటి రసం ఉంటుండాలి, గోల్డ్ రసం.
1: అండ్ వీ హావ్ గాట్ ది ఎసెన్స్ ఆఫ్ గోల్డ్ within the human body.
0: దీనిని హిరణ్య గర్భుడు అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ హిరణ్య గర్భ.
0: మీరందరూ చాలా మందికి తెలుసుకుని ఉండొచ్చును.
1: ఏదైనా
0: మందులు తినే సమయం లోపల సువర్ణమయమైనటువంటి మందుని ఇస్తున్నాను అంటాడు వైద్యుడు.
1: ద డాక్టర్ సేస్ ఐఎమ్ గివింగ్ యూ ద గోల్డెన్ మెడిసిన్.
0: అనగా సువర్ణం చేర్చి పెట్టున్నానని దానికి వెళ్ళ ఎక్కించుకోవడం కోసమని.
1: ఇస్ ఓన్లీ టు ఇంక్రీజ్ ద ప్రైస్ ద బిల్.
0: కానీ సువర్ణం అంటే మానవుని యొక్క ఒక ప్రధానమైనటువంటి ఒక శక్తి.
1: ద గోల్డ్ రిప్రజెంట్స్ ఎనర్జీ.
0: ఆ సువర్ణ శక్తి ఉండినప్పుడే వాడికి తేజస్సు కూడా ప్రభావిస్తుంది.
1: When one there's energy, your face shines brilliantly.
0: మన దేహంలో ఉండినంత ఈ యొక్క ఈ బంగారం అంతా ఇంత మాత్రమే.
1: ద గోల్డ్ విత్ ఇన్ ద బాడీస్ ఆఫ్ దిస్ సైజ్ ఓన్లీ
0: కరిగించినప్పుడు అంత లెక్క ప్రవేశిస్తుంది.
1: వన్స్ యు మెల్ట్ ఇట్ ఇట్ గోస్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ.
0: ప్రవేశించి కాంతిని కలిగించేది ఇది.
1: ఇట్ గెట్స్ ఇన్ టు ది ఐ అండ్ హెల్ప్ యు డెవలప్
0: విజన్. ప్రవేశించి డ్రమ్స్ లో చెవులు వినిపించేది అది.
1: అండ్ ఇట్ ఇస్ ద సపోర్టర్ ఆఫ్ ది ఇయర్ డ్రమ్.
0: టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: వీ హావ్ టేస్ట్ బర్డ్స్.
0: స్టేట్ బర్డ్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి మనకు నాలుగు పైన.
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ?
0: 3000 టెస్ట్ బర్డ్స్ ఉన్నాయి.
1: 3000 టెస్ట్ బర్డ్స్ ఆర్ దేర్.
0: కన్నుల్లో ఉన్నటువంటి కాంతి ఎంతవంటిది?
1: ది లైట్ రేస్ ఆఫ్ ది ఐ.
0: 2 కోట్ల కాంతులు ఉంటున్నాయి.
1: 2 crores ఆఫ్ రేస్ ఆర్ దేర్.
0: ఒక కాంతిని మాత్రం మనం చూడలేము.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఫుల్లీ వెల్ వన్ రే.
0: కన్నుని అద్దం మూసుకొని చూడు.
1: యు జస్ట్ హాఫ్ క్లోజ్ యువర్ ఐ.
0: దీపాలంతా కూడా కాంతులుగా ప్రవేశిస్తుంటాయి.
1: యు ఫైండ్ ద లైట్ రేస్ ఫ్రమ్ ఆల్ దీస్ లైట్స్.
0: ఇదంతా కూడా దీని యొక్క ప్రభావమే.
1: దట్స్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది సేమ్ ప్రిన్సిపల్.
0: కనుకనే అయస్కాంతిలో కాంతి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్ ఇన్
0: మ్యాగ్నెట్. శక్తి ఉంటుండాలి. టేస్ట్ ఉంటుండాలి. దీని యొక్క ఆధార వినికిడి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో ఆడిషన్.
0: చూపుడు ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో విజన్.
0: అంతా దీని యొక్క ఇది.
1: ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ఎ మ్యాగ్నెట్.
0: ఇదంతా బంగారమయమైనటువంటిది ఇంత దేహంలో సంచరిస్తూ.
1: యాజ్ దిస్ గోల్డ్ ది ఎసెన్స్ గోస్ ఫ్రమ్ ద బాడీ.
0: నీ చర్మమునకు కింద
1: బినీత్ ది స్కిన్
0: ఒక థిన్ వైట్ స్కిన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ థిన్ వైట్ స్కిన్.
0: అది ఆ డాక్టర్స్ కు మాత్రమే తెలుసు.
1: డాక్టర్స్ నో ఇట్.
0: ఆ థిన్ వైట్ స్కిన్ కట్ చేసిన తర్వాతనే రక్తం వస్తుంది.
1: ద మూమెంట్ ద థిన్ వైట్ స్కిన్ ఇస్ కట్ యు ఫైండ్ బ్లీడింగ్.
0: రక్తం రానే రాదు.
1: అదర్వైజ్ నాట్.
0: అనగా ఆ రక్తాన్ని కాపాడేటువంటి ఒక స్కిన్ అనేటువంటి ఒకటి పెట్టాడు.
1: దేర్ఫోర్ ది స్కిన్ దట్ ప్రొటెక్ట్స్ బ్లడ్ దేర్.
0: ఎందుకోసం పెట్టాడు భగవంతుడు?
1: వై గాడ్ డిజైన్
0: అంతా రక్షణ కోసమని.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్.
0: ఏ చేసినా కూడా నువ్వు రక్షణే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ప్రొటెక్షన్.
0: ఏ చేసినా క్షేమమే.
1: ఇట్స్ ఫర్ అవర్ గుడ్.
0: కనుకనే లోక సమస్తా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని.
1: ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
0: కనుక దైవ సృష్టియో ఎంతనో విచిత్రమైనటువంటి ఉన్నాయి.
1: God's creation is mysterious.
0: ఇది చిత్రంబులు.
1: Mysterious.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: That's sacred.
0: మునిజన విత్తంబులు.
1: That's well.
0: సన్విత్రంబులు.
1: And so close.
0: ముని జన వన పౌత్రంబులు.
1: They are adored by everybody, sages and saints.
0: విష్ణుదేవు చారిత్రం.
1: That is the glory and the story of God.
0: భాగవతము ప్రజలకు బోధించినటువంటిది.
1: And that is the teaching to humanity.
0: దీన్నంతా కూడా ఆనాటి గోపికలు పూర్ణ విశ్వాసంతో నమ్మినారు.
1: Gopika had full faith in this.
0: ఆ నమ్మకం చేతనే వారు అన్ని విధములా తరిస్తూ వచ్చారు.
1: Because of faith they could redeem their lives.
0: ఈ తరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for liberation?
0: ఆ నమ్మకం అనేటువంటి యొక్క అయస్కాంతం వారిలో నిండి ఉంటుండాలి.
1: The faith of the magnet is fully there.
0: ఎక్కడ పోయినా అవి.
1: It is there everywhere.
0: చూస్తుంటారు.
1: You see.
0: అత్తలు మొత్తుకున్నా.
1: Though mothers in law deny it.
0: భర్తలు కత్తులు నూరుచున్నా.
1: Husbands are angry.
0: నోరెత్తరు.
1: They don't open their
0: mouth. కోపగించరు.
1: They are not angry.
0: ఎచ్చకేయగలరు.
1: They don't go anywhere.
0: భీతిలు పోరు గోపికలు.
1: And they don't even sleep.
0: వాళ్ళకి భీతి లేదు.
1: They have no fear.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఆ అయస్కాంత శక్తి వారిలో ఉంటుండాలి.
1: They have no fear because అత్తలు
0: మొత్తుకున్నా.
1: Though mothers in law are against.
0: ఏమేమో అరుస్తుంటారు అత్తలు.
1: They go on shouting at them.
0: మరి భర్తలు కత్తులు నూరుచున్నా.
1: The husbands are dead against them.
0: ఏమైనా చేసుకో నోరెత్తరు.
1: They may do anything. They don't open their mouth. They are not angry.
0: ఎటకేగరు.
1: They don't go anywhere.
0: వీధిలో పోరు.
1: They don't sleep.
0: గోపికలు.
1: That's the story of
0: కొత్తములందు చిత్తరువు బొమ్మల నీతిగా నుండి వారిలో కృష్ణుడు.
1: God has imprinted his form in their heart.
0: కాగితం లోపల కృష్ణుడు ప్రింట్ అయి ఉంటాడు.
1: And God's form, Krishna, is imprinted on the paper.
0: ఆ కాగితాన్ని ఈ ప్రింట్ను వేరు చేయడానికి సాధ్యం కాదు.
1: You cannot separate the print
0: from
1: the paper.
0: వారి హృదయం లోపల కృష్ణుడు ముద్రింపబడ్డాడు.
1: The picture of Krishna is imprinted on their heart.
0: బొమ్మల నీతిగా వారిలో నుండే కృష్ణుడు.
1: Krishna got himself imprinted on the hearts of the gopikas.
0: ఈ విధమైన విశ్వాసం రావాలంటే
1: యు హావ్ దట్ ఫెయిత్.
0: ఎన్ని జన్మల యొక్క పుణ్యమో ప్రాప్తించాలి.
1: ఇట్ ఈస్ ద మెరిట్ ఆఫ్ ది
0: జన్మ జన్మాంతరాల సత్వం కూడాను దీన్ని ప్రాప్తించాలి.
1: ఇట్స్ బికాజ్ ద మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: సహా అన్నారు గోపికలు.
1: Gopika said that is the true form of the
0: Rasa swaroopade bhagavantudu.
1: God is the essence.
0: Inga vere rasam lene ledu.
1: There is no other thing beyond.
0: Sarva rasamulu saramu karuna rasame.
1: And the essence of all
0: sarva rasamulu kaaranam kudunu prema rasame.
1: And it is the essence of love.
0: Ee prema rasam kante minchinatundi rasam marokati ledu.
1: There is nothing beyond love.
0: Ee prema lopala aneka rakamaina ruchulu unnai.
1: And the love has got multi dimensional taste.
0: Okka ruchi kaadu.
1: Not one.
0: Manam teliyin ruchulanta untunnai.
1: There are many unknown.
0: మొత్తైనటువంటి రుచి కూడా ఉంది.
1: దట్ ఇంటాక్సికేట్స్ యు.
0: మొత్తైన రుచి కూడా ఉంటుండాలి.
1: మేక్స్ యు ఫర్గెట్.
0: పవిత్రమైన రుచి కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్ ఇస్ ఏ సీక్రెట్ టేస్ట్.
0: మొత్తైన రుచి కూడా ఉంటుంది.
1: అండ్ దట్ ఇంటాక్సికేట్స్ యు.
0: మత్తు ఉన్మత్తు ప్రవత్తు ఈ మూడింటి యొక్క రసములు ఈ తత్వంలో ఉంటున్నాయి.
1: ది ఫర్గెట్ఫుల్నెస్, ది ఇంటాక్సికేషన్ అండ్ ది బ్లిస్ఫుల్ స్టేట్ ఆర్ దేర్.
0: దీన్ని నేను నారదుడు చెప్పాను.
1: ది సేమ్ థింగ్ ఇస్
0: స్టేట్ బై నారదుడు. ఎల్లప్తిపుమాన్ ఎల్లప్తిపుమాన్ ఇచ్ఛారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అని ఈ విధంగా వర్ణిస్తూ పోయాడు. భగవంతుని యొక్క నామము ఎటువంటి అనగా మత్తో భవతి.
1: గాడ్స్ నేమ్ మేక్స్ యు ఫర్గెట్ మత్తో
0: భవతి తన్మయత్నో భవతి
1: అండ్ ఇట్ మేక్స్ యు గో బియాండ్.
0: అది నిజమైనటువంటి శక్తి.
1: దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ ట్రాన్సెండెన్స్.
0: ఆయనకి ఏమీ వర్ణించలేకపోయాడు.
1: ఇట్స్ బియాండ్ ఆల్ నరేషన్.
0: ఆ భగవంతుని యొక్క ప్రేమ తత్వాన్ని ఈ విధంగా వర్ణించాడు.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రేమను పొందినటువంటి మానవుని యొక్క దివ్యమే, దివ్య సన్నిధియే, దివ్య జన్మమే నిజమైనటువంటి జన్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూ లైఫ్ ఇఫ్ యు గాట్ దట్ లవ్.
0: కనుకనే అట్టి ప్రేమను పొందే నిమిత్తమై
1: టు అక్వైర్ దట్ లవ్
0: మీ యందు ప్రేమ అనేటువంటి యొక్క ఆ మ్యాగ్నెట్, ఆ అయస్కాంతాన్ని పెంచుకుంటూ రండి.
1: ద మ్యాగ్నెట్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి ఇంక్రీస్డ్ డే బై డే.
0: మీరు కూడా ఏ విధమైనటువంటి దీన్ని చదివినా కూడా తక్షణమే అది హృదయానికి అత్తుకొని పోతుంది.
1: ద మూమెంట్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ విల్ గెట్ ఇంప్రింటెడ్.
0: అయస్కాంత శక్తియే లేకపోతే నువ్వు కన్న కష్టాలు పడి చదువు రాత్రి పగలు.
1: వితౌట్ దిస్ మ్యాగ్నెట్ పవర్ యూ మే రీడ్ డే అండ్ నైట్.
0: నిద్రాదేవి ప్రాప్తిస్తుంది.
1: యూ ఓన్లీ స్లీప్.
0: కర్మ కుంభకర్ణుడు వచ్చి ప్రవేశిస్తాడు.
1: యూ బికమ్ ఏ కుంభకర్ణ.
0: రండి బ్రదర్ అని పిలుచుకొని పోతుంటాడు.
1: అండ్ కుంభకర్ణ విల్ కాల్ యూ కమ్ ఆన్ బ్రదర్.
0: నిద్రలో ముంచుతాడు.
1: అండ్ హి విల్ మేక్ యూ స్లీప్. గో టు స్లీప్.
0: అయస్కాంత శక్తియే మనలో ఉంటుంటే ఆ నిద్రాశక్తి అక్కడ రావడానికి వీల్లేదు.
1: వెన్ వన్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్ యూ డోంట్ స్లీప్.
0: కుంభకర్ణుడు కూడా మీ వైపును చూడనే చూడు.
1: కుంభకర్ణ విల్ నెవర్ లుక్ ఎట్ యూ.
0: తిండి తీర్థాలతో మీ కాలమంతా వ్యర్థం చేయడు.
1: అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ఫుడ్.
0: ఈనాడు పిల్లలు చాలా కాలమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ టుడే దే వేస్ట్ దేర్ టైం.
0: పరీక్షల టైం వస్తే పుస్తకాలు పట్టుకుంటారు.
1: దే రీడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్.
0: దానికి పూర్వం పుస్తకమే ముట్టడు.
1: ప్రయర్ టు దట్ దే డోంట్ టచ్ ది బుక్.
0: పుస్తకములు పఠించి తిని
1: ఐ హావ్ గాన్
0: త్రూ పూర్వముకు చూచి సర్వశాస్త్రములు.
1: అండ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్
0: విస్తృతమైన విద్యలను నేర్చుతినంచును గర్వమేలా.
1: వై షుడ్ యు ప్రైడ్
0: యువర్ సెల్ఫ్. నీ హస్తయుగంబు మోర్చి పరమాత్మను చింతలు చేయలేని నీ యొక్క శక్తి ఉండి ప్రయోజనమేమిటి?
1: యు గో త్రూ ఆల్ ది బుక్స్ బట్ ఇఫ్ యు కెనాట్ సల్యూట్ పే రెస్పెక్ట్ టు గాడ్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ వాట్ ఫర్ ఆల్ దిస్.
0: కనుక దినమునకు ఒక పర్యాయమైన కూడా భగవంతుని చింతించండి.
1: అట్లీస్ట్ వన్స్ ఎ డే థింక్ ఆఫ్ గాడ్.
0: ఎవరేం చెప్పినా మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు అదర్స్ వర్డ్స్.
0: అయ్యా నీకు దేవుడు లేడు అని చెప్పి వాడు అంటాడు.
1: నువ్వు
0: క్వశ్చన్ వేయి.
1: ఇప్పుడు క్వశ్చన్
0: గాడ్ ఎవరి దేవుడు?
1: హూ ఇస్ గాడ్?
0: నీ దేవుడా నా దేవుడా?
1: ఇస్ యువర్ గాడ్ ఆర్ మై గాడ్?
0: నీ దేవుడు లేకపోతే నీకు లేకుండా పోవచ్చు. నా దేవుడు ఉండాలి. నా దేవుడు లేదని చెప్పడానికి హూ ఆర్ యూ?
1: యూ మే డినై యువర్ గాడ్. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మై గాడ్?
0: నా దేవుడు లేడని నువ్వు చెప్పడానికి నీకేం అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ టు క్వశ్చన్?
0: ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసంతో వారితో పోటాడాలి.
1: విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ హ్యావ్ టు ఆర్గ్యూ అండ్ విన్.
0: ఎవరెవరి నమ్మకం వారిది.
1: ఎవ్రీవన్ హ్యాస్ హిస్ ఓన్
0: ఫెయిత్. ఈనాడు నమ్మకం అని రెండు నయనమ్ములేని అంధులైరి జనులు అవగనయందు.
1: అండ్ టుడే పీపుల్ హ్యావ్ లాస్ట్ ద విజన్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ ఫోర్ దే ఆర్ బ్లైండ్.
0: అది కాదు మన యొక్క ప్రసాదము.
1: దాట్స్ నాట్ ది థింగ్.
0: అది కాదు మన యొక్క జీవితము.
1: దాట్స్ నాట్ అవర్ లైఫ్.
0: కనుక జీవితాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై
1: ఫర్ ద లిబరేషన్
0: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: ఫెయిత్ ఈజ్ నెసెసరీ.
0: ఇతరులు వినేటట్టుగా కాకపోయినా నీ హృదయంలో పెట్టుకోండి.
1: యూ హ్యావ్ గాడ్ యూ మస్ట్ హ్యావ్ ఇట్ ప్రిజర్వ్ ఇన్ యువర్ హార్ట్.
0: సర్వావస్థలు ఎందు కూడాను ఆ యొక్క నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది.
1: ఇట్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక రక్షించేటువంటి దాన్ని వదిలిపెట్టి శిక్షించేటువంటి దాంట్లో మనం ప్రవేశిస్తున్నాము.
1: బట్ యూ ఫర్గెట్ దిస్ ప్రొటెక్టింగ్ ప్రిన్సిపల్ రక్ష. బట్ యూఆర్ ఆఫ్టర్ ది పనిష్మెంట్ శిక్ష.
0: కానీ ఈనాటి పిల్లలు చాలా దుర్భావంతో పెంచుకొని పోతున్నారు.
1: ద స్టూడెంట్స్ హావ్ బ్యాడ్ ఫీలింగ్స్ టుడే.
0: నేను స్టూడెంట్స్ అనలేదు, పిల్లలు అన్నారు.
1: పిల్లలు, పిల్లలు, చిల్డ్రన్.
0: అనగా ఎవరైనా సరియే చెడ్డ భావాల్ని లోపల చేర్చకండి.
1: నో వన్ షుడ్
0: ఎంటర్. పనులకు అపకారం జరిగేటువంటి పనుల్లో మీరు చింతించకండి.
1: డోంట్ డు ఎనీథింగ్ దట్ హార్మ్ అదర్స్.
0: పనులను విమర్శించేటువంటి దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: పౌరులను హింసించే దీంట్లో మీరు ప్రవేశించకండి.
1: ఆ
0: హింసకు తగినటువంటి మించిన హింసలు నీకు తగులుతాయి.
1: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద రియాక్షన్.
0: నీకే కాదు నీ కుటుంబాలు కూడా తగులుతాయి.
1: నాట్ ఓన్లీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ హావ్ టు ఫేస్ ద రిజల్ట్.
0: ఈ సత్యాన్ని మీరు మనసులో ఉంచుకోండి.
1: కీప్ ఇన్ యూ దిస్ ట్రూత్.
0: అందరినీ క్షేమాన్ని కోరినప్పుడే మన కుటుంబము మన క్షేమం కూడా భగవంతుడు కోరుతుంటాడు.
1: వెన్ యూ విష్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఎవ్రీబడీ యూ విల్ ప్రాస్పర్.
0: కనుక మీరు సరి అయినటువంటి భావాలు పెంచుకుని
1: సో యూ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: సరి అయినటువంటి చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ శాంక్టిఫై యువర్ టైమ్ బై ఎంటర్టైనింగ్ సీక్రెట్ ఫీలింగ్స్.
0: ప్రేమముదిత మన సీక్రెట్.

శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే, శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే.

0: వీరసుతుడా వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా.
1: పీస్ డిసపియర్డ్, దేర్ ఇస్ డ్రాట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్. ఇట్స్ ద మైండ్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. లిసన్ టు దిస్, ద సన్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపురాలు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుడనగా కేవలం భారతదేశమునందు ఉద్భవించినటువంటి వాడు మాత్రమే కాదు.
1: భారతీయ డస్ నాట్ నెసెసర్లీ మీన్ దట్ సిటిజన్ ఆర్ ఇన్హాబిటెంట్ ఆఫ్ భారత్ అలోన్.
0: భారతీయ సంస్కృతి తల్లి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ద మదర్.
0: భారతదేశము తండ్రి.
1: దిస్ ల్యాండ్ భారత్ ఇస్ ద ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులను విశ్వసించి దీనిని ఆశ్రయించి జీవించేటువంటి వాడే భారతీయుడు.
1: ఈజ్ ఎ ట్రూ భారతీయ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మదర్, ద కల్చర్ అండ్ ద ఫాదర్, ద సేక్రెడ్ ల్యాండ్.
0: ఈ పవిత్ర భారతదేశమునందు అనేక మంది మహనీయులు ఆవిర్భవించి అనేక మార్గములను చూపించి అనేక విధములైనటువంటి యొక్క సంస్కృతిని అందుకుని పోయారు.
1: దిస్ సీక్రెట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది సేజెస్, సెయింట్స్ అండ్ సీయర్స్ హూ కుడ్ షో టు ది ఎంటైర్ వరల్డ్ ద డిఫరెంట్ పాత్స్, ద డిఫరెంట్ వేస్ టు ద డివైన్.
0: ఇట్టి పవిత్ర భారతదేశ సంస్కృతిని దేశం అంతా కూడాను ఆవిర్భవింపజేసి శ్రీస్విత కీర్తిని పొందినటువంటి వాడు శంకరాచార్యుడు.
1: ద వన్ హూ ఇస్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్, ద టాప్ మోస్ట్ అమాంగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, హూ హ్యాస్ స్ప్రెడ్ ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ టు ఆల్ ది నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈజ్ శంకరాచార్య.
0: కానీ అతను అద్వైత సిద్ధాంతమును అనేక విధములుగా బోధిస్తూ వచ్చారు.
1: He taught the principle of non-dualism in a variety of ways.
0: దాని తర్వాత 2 శతాబ్దములైన తర్వాత రామానుజాచార్యులు వచ్చి భక్తి ప్రపత్తులే ప్రధానమైనటువంటి యొక్క మార్గములని ప్రబోధించి భక్తి మార్గమును బోధిస్తూ వచ్చారు.
1: శంకరాచార్య వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య who propagated the twin principles of devotion and steadfastness and laid much emphasis on the devotional aspect.
0: ee bhakti prapattrunu manasulon dunchukoni atu itu charincheetvanti yokka bhaktulaku sariyaina margamunu bodhinche nimittamai madhvacharyulu vacharu. itanu kevalam dvaita siddhantam.
1: Ramanujacharya was followed by Madhvacharya, who has taken into consideration

0: వేవరింగ్ అన్స్టడీ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ దట్ కుడ్ నాట్ గ్రాస్ప్ ద రియాలిటీ ఎట్ వన్స్ అండ్ టాట్ ద థియరీ ఆఫ్ డ్యూయల్స్.
1: వారు అద్వైతమును, రామానుజాచార్యుల వారు విశిష్ట అద్వైతమును, మధ్వాచార్యులు ద్వైతమును, ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వము ఒక్కటే అని సర్వులు నిర్ణయించారు.
0: ఇట్ హాస్ బిన్ డిసైడెడ్ ద త్రీ, ద నాన్ జ్యువలిస్టిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిశంకర, ద క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం ఆఫ్ రామానుజ అండ్ ద థియరీ ఆఫ్ జ్యువలిజం ఆఫ్ మధ్వాచార్య ఆల్ డిపిక్ట్ ద వన్ అండ్ ద సేమ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వము అది ఆత్మతత్వము.
0: The one prevailing center focused on the principle of the self.
1: Advaitam kevalam oke sthanamnu aneka vidhamuluga prabodhistu vachadu.
0: This principle of non-dualism is emphasized and taught in myriad ways by Shankara.
1: Ee advaitam aina tarvata visishta advaitam nandu రామానుజుల వారు జీవబ్రహ్మములు వేరు వేరు అని భావించి దీన్ని రెండు భాగములుగా విభజించుతూ వచ్చాడు.
0: ఇట్ వాజ్ రామానుజాచార్య ఇన్ హిస్ థియరీ ఆఫ్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం కన్సిడర్ ది ఇండివిజువల్ సోల్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాస్మిక్ సోల్.
1: దేహాత్మభావము, జీవాత్మభావము, పరమాత్మభావము ఈ మూడింటి యొక్క తత్వమును కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు మధ్వాచార్య.
0: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ రిఫర్ టు ద ట్రినిటీ. వన్ ఇస్ దేహాత్మ, ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ద సెకండ్ వాజ్ జీవాత్మ, ద ఇండివిజువల్ సెల్ఫ్ అండ్ ద పరమాత్మ, ద యూనివర్సల్ సోల్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును చక్కగా బోధిస్తూ విభజిస్తూ అనేక మందికి శాస్త్ర సంబంధమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చాడు మధ్వాచార్యులు.
0: It was Madhvacharya who could speak out all the three principles of the individual soul in relation to the body and the cosmic soul clearly to everybody.
1: కట్టకడపడికి చెప్పాడు మధ్వ మత సిద్ధాంతక బద్ధతిగలు విడిబేడి, విట్టు కెడబేడి, కెడది హిడిబేడి అన్నాడు. ఈ సిద్ధాంతములను ఎవరు కూడా నువ్వు విడిచనక్కర్లేదు, విడిచి తిరిగి పట్టనక్కర్లేదు, పట్టి తిరిగి దాన్ని పట్టుకోనక్కర్లేదు. కేవలము మానవుని యొక్క మన ప్రభావం చేతనే చెలిస్తూ వచ్చేస్తున్నాయి.
0: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ సెడ్, వెన్ వన్స్ దిస్ ఈస్ అండర్స్టూడ్ నథింగ్ మోర్ టు బి అండర్స్టూడ్ వెన్ వన్స్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ అండ్ ద డిస్టింక్షన్ వెల్ అప్రిహెండెడ్ నథింగ్ మోర్ టు బి నోన్ దట్స్ వాట్ మధ్వాచార్య సెడ్.
1: శంకరాచార్య వారు దారం ఒక్కటే వస్త్రముడు వేరు వేరు అన్నాడు.
0: It was Shankaracharya who said, yarn is one and the same.
1: Daram.
0: The thread is one and the same, but the cloth may be quite different.
1: Aneka threadato koodinatuvantide vastramu.
0: And this cloth is made up of threads.
1: Idi Ramanujacharya varu prabodhinchinatuvanti.
0: This is the teaching of Ramanujacharya.
1: Vastram okkate ainappudikini aneka vidhamuluga dalini upayog pettukoni దాన్ని ఆనందంగా అనుభవిస్తూ వచ్చారు ప్రజలు.
0: క్లాత్ బీయింగ్ ద సేమ్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై ది పీపుల్.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: జ్యూవెల్స్ ఆర్ మెనీ అండ్ గోల్డ్ ఈజ్ వన్.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే.
0: ద కౌజ్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్.
1: జీవజంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
0: And the beings are many, but the indweller is one.
1: Jati nitam veru janmam okati.
0: Though we belong to various clans, but yet the birth is one and same.
1: Kevalamu ee muguru tattvanandu manavattam okati.
0: The essential principle of humanity is one and the same in these three schools of thought.
1: Kadapatiki Shankaracharya varu advaitamunu adhikanga prabodhistu vacharu.
0: Shankaracharya taught this principle of non-dualism in a faster way to everywhere.
1: ee lopala శంకర్ల వారికి 32 సంవత్సరం జరిగింది.
0: శంకరాచార్య కంప్లీటెడ్ 32 ఇయర్స్ ఆఫ్ ఏజ్.
1: లేత వయస్సులోందే శాస్త్రమును ప్రబోధిస్తూ, శాస్త్రమును విచారణ జరుపుతూ, శాస్త్రమును పరిశోధిస్తూ చేత శరీరం యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోయినది.
0: ఆదిశంకర డిడ్ నాట్ లివ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ బికాస్ హీ స్టార్టెడ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ద స్టడీ ఆఫ్ సేక్రెడ్ టెస్ట్ రైట్ అట్ ది టెండర్ ఏజ్.
1: కనుక శంకర్ల వారు ప్రబోధించినటువంటి యొక్క మార్గముని రామానుజు వారు ప్రారంభిస్తూ వచ్చారు.
0: ద పాత్ లైడ్ డౌన్ బై శంకర వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య.
1: రామానుజాచారు బింబము ప్రతిబింబము రెండు కలిసి ఒకటే అనేటువంటి భావంతో దాన్ని విడదీస్తూ వచ్చాడు.
0: దేర్ ఇస్ దిస్ డైకాటమీ, ద డివిజన్ బిట్వీన్ దీస్ టూ, వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, ద అదర్ బీయింగ్ ద రిఫ్లెక్షన్.
1: దారం లేక వస్త్రం కాలేదు.
0: దేర్ కెనాట్ ద క్లాత్ వితౌట్ ద థ్రెడ్.
1: బంగారం లేక నగలు కాలేదు.
0: దేర్ కాంట్ బి జువెల్స్ వితౌట్
1: గోల్డ్. నగలకు వేరు వేరే అలంకారము, వేరు వేరే పేర్లు ఉచ్చరిస్తూ వచ్చారు.
0: Jewels are many, they have got different names, but yet the gold is one.
1: బంగారం ఒకటే అనేటువంటి దాన్ని ముగ్గురు కూడా ఏకత్వంగా నిర్ణయిస్తూ వచ్చారు.
0: All the three have agreed upon the unity, oneness of the gold.
1: కనుక ప్రపంచమునందు విశిష్ట అద్వైతము, అద్వైతము, ద్వైతము ఈ మూడింటి యొక్క తత్వం చేత భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోయి ఏదో ఒక విధంగా సాధిస్తూ వస్తున్నారు.
0: ద పీపుల్ ఆర్ ఓపెన్ టు దీస్ త్రీ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, ద నాన్ జ్యువలిజం, క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం అండ్ ద జ్యువలిజం, అండ్ దే హావ్ బీన్ అడాప్టింగ్ టు ది ఎక్స్టెంట్ దే కుడ్ అండర్స్టాండ్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని ఏ ఒకే ఆత్మని అనేక రకములుగా కూడాను విభజిస్తూ వచ్చుతున్నారు.
0: దే ఆల్సో టాట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఈస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
1: శంకర్ల వారు కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చారు.
0: శంకర గేవ్ ఫ్యూ ఇలస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్.
1: ఒక నగను తీసి ఈ నగ ఏమిటి అని అడిగాడు.
0: ఈ పిక్ అప్ ఎ జ్యువెల్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ దిస్.
1: నగ పేరు నాకు తెలియదు కానీ నగ బంగారేను ఉన్నారు కొంతమంది.
0: Some said, though we do not know name of the jewel you are showing, but we know it is made up of gold.
1: Ramanujacharya varu vachi idi bangaru okkate kaani veri veri roopamulu dharinchindi kanuka idi konni naamamulu cheta oka chain unnaru.
0: It was Ramanujacharya who said, though gold is one and the same, it has got different forms and therefore they also have different names.
1: ఈ విధంగా ముగ్గురి యొక్క తత్వం కూడాను ఏకత్వంగానే భావిస్తూ వచ్చారు.
0: ఇన్ దాట్ వే ఆల్ ది త్రీ అగ్రీడ్ అపాన్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: ఇట్టి గొప్పవారైనటువంటి యొక్క శంకర్ర, రామానుజ, మధువుల యొక్క ఆచార్యులు ముగ్గురు ఆచార్యులుగా లోకములో బయలుదేరి మూడు రకములుగా కూడాను ప్రచారం జరుపుతూ వచ్చారు.
0: This Vedanta has been propagated by these three preceptors, Shankaracharya, Ramanujacharya and Madhvacharya.
1: Shankaracharya advaitani sadhistu vacharu.
0: It was Shankaracharya who has propagated
1: ekam eva advitiyam brahma annadu,
0: who said that there is only one without the second.
1: Ramanujulu varu vacharu.
0: Ramanuja,
1: idi chala parapatu,
0: said it is a mistaken view.
1: బింబం లేక ప్రతిబింబం ఏ రీతిగా వస్తుంది?
0: Without this object, how do you find reflection?
1: ఇది బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వము అన్నాడు.
0: He said, it's unity between the object and the reflection.
1: అతను విశిష్ట అద్వైతంతో చేరాడు.
0: And that is non-qualified dualism.
1: దీనిని ఇంకొక విధంలో కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: This is also explained in a different way.
1: చెరకు ఉన్నది.
0: Here is sugar cane.
1: అనేక చెరకల నుంచి ఒక రసమును తీశారు.
0: వి గెట్ ది జ్యూస్ ఎసెన్స్ ఆఫ్ ది షుగర్ కేన్.
1: దీన్ని చెరకు రసము అన్నారు.
0: వి సే ఇట్ ఇస్ షుగర్ కేన్ జ్యూస్.
1: కానీ ఈ రసము చేతనే అనేక రకములైనటువంటి యొక్క తిండి పదార్థములు చేస్తూ వచ్చారు.
0: అవుట్ ఆఫ్ ది జ్యూస్ మెనీ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్.
1: కానీ చెరకు రసం ఒక్కటే కానీ ఆ రసం యొక్క స్వరూపాలు వేరువేరుగా కనిపించాయి.
0: Though the juice being one, but it has taken different forms.
1: చెరకు రసం ఒక్కటే అని శంకర్ల వారు నిర్ణయించారు.
0: It was Shankara who decided that the juice being one and the same.
1: రసం ఒక్కటే కాని పదార్థములు వేరువేరు రీతిగా తయారు చేశారు.
0: However, the preparations made out of the same juice are many.
1: ఏది తీసుకున్నప్పటి నుంచి అన్నిటి యందు తీపి బయలుదేరింది.
0: Whatever you may pick up and begin to taste, you find same sweetness.
1: ఆనాటి నుంచి నేటి వరకు కూడాను ఈ విధమైనటువంటి అద్వైతము, ద్వైతము, విశిష్ట అద్వైతము ఈ మూడింటి యొక్క తత్వముల చేత వాదోపవాదం జరుగుతున్నాయి, నేటికి కూడాను వస్తున్నాయి.
0: There, since then, there has been arguments and counter-arguments centering around these three schools of philosophy, the dualism, the qualified non-dualism, and the non-dualism.
1: కాని నేటి విద్యార్థులు దేనిని విశ్వసించగా ఇవన్నీను కేవలము కల్పితములని దాన్ని కొట్టివేస్తున్నారు.
0: The modern students don't have faith in any one of these three. They just dismiss it as a hypothesis.
1: Peppermint ఉంటుంటాయి. అనేక రకములుగా చేస్తున్నారు.
0: యూ హ్యావ్ పెప్పర్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్.
1: కానీ అన్నింటి యందు ఉన్నటువంటిది ఈ చెరకు రసమే.
0: బట్ ది సేమ్ స్వీట్నెస్ ది షుగర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
1: కనుక ఎవరికి ఉన్న ఏ విధమైనటువంటి భేదం కూడా లేకుండా అనుసరిస్తూ వచ్చారు.
0: Therefore, without any differences, one has to follow the basic oneness.
1: ప్రపంచమునందు అన్నింటి యందు కూడా నువ్వు ఒక్కటే ఉన్నది.
0: All over this world, there's only one thing that exists.
1: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
0: In the world, naturally you come across this statement, Brahma Satyam, the divine is truth. Jagan Mithya, the world is illusion.
1: ఈ తీపి అది నిత్యము.
0: And the sweetness is eternal.
1: ఆ స్వీట్నెస్ నుంచి అనేక రకములైనటువంటి యొక్క వస్తువాహనములు ప్రయత్నం చేసిన చేత అవన్నీ వేరు వేరు రూపనామం ధరిస్తూ వచ్చాయి.
0: Out of the sugar you can make many sweets of different names and forms.
1: కనుక శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ముగ్గురు కూడాను దైవత్వాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ ఆల్ ది త్రీ ప్రిసెప్టర్స్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య మెన్షన్ ఆఫ్ ద సేమ్ one God.
1: ఆత్మతత్వం ఒక్కటి.
0: The principle of the self is one.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: The same self pervades in all.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: God is full in this universe.
1: మనం ఈ ఆత్మ అనేటువంటిది ఏ రీతిగా ఉంటుంటుందని విచారణ చేస్తే అంత ఆత్మస్వరూపమే.
0: If you investigate and inquire, you understand it is the self that manifests.
1: పడే వర్షము ఒక్కటే.
0: ద రెయిన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్.
1: ప్రవహించే నీరు ఒక్కటే.
0: ద వాటర్ దట్ ఫ్లోస్ ఈజ్ వన్.
1: దానిని ఆధారం చేసుకున్నటువంటి ఇసుక ఒక్కటే.
0: అండ్ ద శాండ్ అలాంగ్ విచ్ ఇట్ ఫ్లోస్ ఈజ్ ఆల్సో.
1: మనం నడిచేది ఆ ఇసుక పైన.
0: అండ్ వీ వాక్ ట్రెడ్ అలాంగ్ ద శాండ్.
1: కాబట్టి ఇసుకను బ్రహ్మమే.
0: సో ద శాండ్ ఈజ్ బ్రహ్మన్.
1: సర్వము బ్రహ్మమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
1: కనుక బ్రహ్మతత్వం అనేటువంటి దాత్వం ఎక్కడ మనం విసర్జించడానికి వీలు లేదు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: కనుక జగత్తులో ఏది చూసినప్పటికీ అంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
0: దేర్ఫోర్ వాట్ ఎవర్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ డివైన్.
1: ఈ ఇంగ్లీష్ లో డివైన్ డివైన్ డివైన్ అని ఒక పేరుతో చెప్పి మాత్రం వదిలిపెడుతున్నారు.
0: ఇన్ ఇంగ్లీష్ వి జస్ట్ సే డివైన్ అండ్ లీవ్ ది మ్యాటర్ దేర్.
1: కానీ దీనిని అనేక మంది విద్యార్థులు నేడు డీప్ వైన్ అన్నారు.
0: బట్ మెనీ స్టూడెంట్స్ మిస్టేక్ ఇట్ యాజ్ డీప్ వైన్.
1: అనగా అది తీయని మత్తు పదార్థం అన్నారు.
0: అండ్ ఇట్ ఇస్ అ స్వీట్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్.
1: ఎవరేది చెప్పినప్పటికీ తీపి ఒక్కటే.
0: వాట్స్ అవర్ పీపుల్ మే సే ద స్వీట్నెస్ ఇస్ వన్.
1: ఇట్టి ఏకత్వాన్ని తీసుకుని అనాది కాలం నుండి భారతదేశమందు ఈ సంస్కృతిని ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Considering this basic underlying principle of unity, the culture of Bharat is propagated all the world over.
1: Kanuka evvari endu manam kanipinchinappatiki sarvulu kodunu brahma swarupule.
0: All that you see, all that you meet, verily, basically, you are divine.
1: నీవు మానవుడు.
0: You are a human being.
1: ఇది పశువు.
0: And here you have a cow.
1: పశువు మానవుడు రెండు ఒకటేనా?
0: And the cow and the man being one?
1: ఒక్కటే.
0: Yes, they are one.
1: కానీ దాని ప్రవర్తన వేరు, ఇతని ప్రవర్తన వేరు.
0: The behavior of a man and the conduct of the cow are different.
1: కనుక ఈ ప్రవర్తనను పురస్కరించుకుని వేరువేరుగా భావిస్తూ వస్తున్నారే కాని జీవితత్వాన్ని తీసుకుంటే రెండు కలిసి ఒక్కటే.
0: We consider cow and the man are different depending on the life pattern and the style, but at the level of the being, both are same.
1: కాన మనము భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: We should never give scope for any differences.
1: అన్నింటి యందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
0: It is only the self that is present in all.
1: బజారులో నడుస్తున్నప్పుడు మట్టిలో ఉన్నటువంటిది మట్టే.
0: As you go along the street, you find the divine in the sand.
1: కాబట్టి దాన్ని బ్రహ్మమని ఏ రీతిగా నీవు చెప్పగలవు?
0: How can you declare so?
1: అది ఆ స్వరూపంలో పుట్టింది.
0: Brahman has taken that form.
1: కనుక బ్రహ్మం అనేటువంటిది సర్వం బ్రహ్మమయం జగత్.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్ డివినిటీ.
1: ఈ తత్వాన్ని మనము చక్కగా విశాలంగా తీసుకున్నప్పుడు,
0: వెన్ వీ టేక్ దిస్ వ్యూ ఇన్ ఎ బ్రాడర్ సెన్స్,
1: ఇది తెల్లని వస్త్రము.
0: యూ నో దట్ దిస్ ఇస్ వైట్ కర్చీఫ్.
1: ఇది కాషాయ వస్త్రము.
0: అండ్ దిస్ ఇఫ్ ఎన్ ఆకర్ రో,
1: ఇంకొకటి ఇది కూడా ఇంకొక కాషాయ వస్త్రమే.
0: అండ్ దిస్ ఆల్సో ద ఆకర్ రో.
1: వస్త్రములు ఎందు వేరు వేరుగా కనిపించినప్పటికీ వస్త్రం ఒక్కటే.
0: Though the color is different, the cloth is one and the same.
1: ఉపయోగం వేరు వేరుగా కనిపించినప్పటికీ ఉపకారం ఒక్కటే.
0: The usage may be different, but basically structurally it is same.
1: కనుక ఈ మూలాధారమైనటువంటి వస్తువును మనం ఒక్కటిగా తీసుకోవాలి.
0: Therefore, the primordial fundamental basis is one of unity, oneness.
1: ఈ ఫండమెంటల్ అనేటువంటిది ఒక్కటిగానే ఉండినప్పుడే అన్ని భేదములు కూడా మనకు ఏకమైపోతాయి.
0: When we go by the fundamental principle of unity, there will be no differences.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, but gold is one.
1: నీకు ఇంకెందుకు ఈ యొక్క జ్యువెల్స్ పైన?
0: When you think of gold, then why do you go by the differences of
1: jewels? ఉపయోగించుకునే నిమిత్తమే ఏర్పడినవే కానీ జ్యువెల్స్ ప్రత్యేకంగా ఒక బంగారుకు ఏర్పడినటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద జ్యువెల్స్ ఆర్ మెన్ ఫర్ యువర్ యూసేజ్, బట్ ద గోల్డ్ ఈజ్ వన్.
1: ఇటువంటి సత్యాన్ని మనం యథార్థంగా తీసుకోవాలి.
0: దిస్ ట్రూత్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ద రియాలిటీ.
1: బాలుడైనా వృద్ధుడైనా ఎవరుడైనా అందరు కూడాను మానవత్వం ధరించినటువంటి వారే.
0: బీ దట్ బి ఎ బాయ్ ఆర్ ఎన్ యంగ్స్టర్ అండ్ ఓల్డ్ మ్యాన్, దే ఆర్ బేసికలీ హ్యూమన్.
1: కనుక ఈ వస్తు వాహనముల యొక్క వికార స్వరూపాన్ని మనం తీసుకుని ఆకారాన్ని చెడగొడుతున్నాం మనం.
0: వి గో బై ద ఫార్మ్ అండ్ ద నేమ్, ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: ఈ నేమ్ ఫార్మ్ వల్ల మనం అనేక ఇక్కడకు గురి అవుతున్నాము.
0: వీఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కనుక ఈ ఆకారములు కానీ లేక వికారములు కానీ మనం తీసుకోకూడదు.
0: దేర్ఫోర్ వి కెనాట్ రిలై ఆన్ దిస్ నేమ్ అండ్ ఫార్మ్.
1: మూలాధారమైన తత్వాన్ని మనం తీసుకోవాలి.
0: ద ఫండమెంటల్ బేసిస్ దట్ వీ షుడ్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్.
1: ఇప్పుడు శంకరాచార్యుల వారు అనేక రకములైనటువంటి యొక్క భజగోవిందం పాడుతూ వచ్చారు.
0: ఇట్ వాజ్ శంకరాచార్య హూ కంపోజ్డ్ భజగోవిందం.
1: ఈ భజగోవిందంలో పాడేటప్పుడు తాను ఎంతో సులభంగా ఉచ్చరిస్తూ వచ్చాడు.
0: హీ కుడ్ అట్టర్, హీ కుడ్ స్పెల్ అవుట్ ఈజీలీ.

0: वाले नहीं नहीं नहीं रक्षति करणे भज गोविंदम భజ గోవిందం. ఈ భజ గోవిందం అనేటువంటి దాంట్లో ఏకత్వాన్ని నిరూపించాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ఎంఫసైజ్డ్ ఆన్ ది రెసిటేషన్ రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ భజ గోవిందం. సన్నిహితే ఎండ్ అప్రోచెస్ నహి నహి రక్షతి దుకృంకరణే
0: నహి నహి నహి రక్షతి దుకృంకరణే.
1: When the end is so near, the scholarship and the knowledge will never come to your rescue.
0: Kanukane manu deni teeskunnappudiki adantha kuda manu anukunnatundi bhavam kaadu.
1: Whatever you think for the moment is not permanent.
0: Punarapi jananam punarapi maranam punarapi janani jatare sayanam.
1: We take life after life, birth and rebirth, and born again and again.
0: పుట్టడము చావటము
1: ఇన్ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: పుట్టినది ఏది, చచ్చినది ఏది?
1: వాట్ ఈస్ ఇట్ దట్స్ బోర్న్, వాట్ ఈస్ ద వన్ దట్ డైస్?
0: దేహమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ.
0: దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ద సెల్ఫ్ ఇన్ ద బాడీ ఈజ్ ఓన్లీ.
0: దేహంలో ఉండినంత వరకు కూడాను ఇది చైతన్యంగా కనిపిస్తుంది.
1: ద సెల్ఫ్ ఇన్ ద బాడీ సో లాంగ్ ఇట్ ఎగ్జిస్ట్.
0: ఈ దేహం వదిలిపోతానే ఈ చైతన్యం కనిపించదు.
1: అజ్ అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఫుల్లీ యాక్టివ్ ద మూమెంట్ ఇట్ ఇస్
0: విత్డ్రాన్. పునరపి జననం పునరపి మరణం, పునర పుట్టడము చావటము పుట్టడము చావటం ఇదేనా అనేటువంటి భావంతో మనం నిరుత్సాహపడుతున్నాం.
1: వీఆర్ డిసప్పాయింటెడ్ బికాస్ వీఆర్ కాట్ ఇన్ ది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీనికి బర్త్ అండ్ డెత్ అనేటువంటి రూపానికి మాత్రమే ఉన్నది, కానీ ఈ ఆత్మతత్వానికి ఏమాత్రము లేదు.
1: బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్ ఆర్ సెల్ఫ్.
0: ఈ దేహములు ఎన్నైనా కూడా కలుగుతుంటాయి.
1: Bodies may appear any number of times.
0: Kanuka deeniki birth and death telustunnayi.
1: It is only the body that is born, it is only the body that dies.
0: Oka vedanti ayinatundi oka kumarudu vedanni cheppukuntu undinadu.
1: The son of a great philosopher was reciting veda.
0: Aa pillavaadu vedanni purti ayyanta lopane talliki 40 samvatsaram ayipindi.
1: And the mother was aged 40 by the time the boy became a scholar.
0: ఆ 40 సంవత్సరం లోపల ఈ దేహాన్ని వదిలింది ఆ తల్లి.
1: అండ్ ద మదర్ డైడ్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ద బాయ్ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: అయ్యో, ఇంతకాలము నన్ను కందిరెప్పవలే చూచు, ఈనాడు నన్ను వదిలిపోయిందా తల్లి, తల్లి నీ వదిలిపోతివా అని బాధపడుతున్నాడు.
1: ద బాయ్ వాస్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హిస్ మదర్ హూ టుక్ కేర్ ఆఫ్ హిమ్ టిల్ దట్ మోమెంట్.
0: అప్పుడు గురువు వచ్చి, బాబు ఈ దీన్ని తల్లిగా నీవు భావిస్తున్నావు, దేని తల్లిగా భావిస్తున్నావు?
1: ద గురు కేమ్ అండ్ సెడ్ యూఆర్ క్రయింగ్ ఫర్ ద డిమైజ్ ఆఫ్
0: ఈ దేహాన్ని తల్లిగా భావిస్తున్నావు.
1: యు థింక్ దిస్ బాడీ ఈజ్ యువర్ మదర్.
0: దేహం వదిలిందే అనే దానికోసమే నీ విలపిస్తున్నావు.
1: యూఆర్ క్రయింగ్ బికాస్ ద బాడీ ఈజ్ లెఫ్ట్ బిహైండ్.
0: దేహం అక్కడే ఉన్నది కదా.
1: ఎస్, డోంట్ యూ ఫైండ్ ద బాడీ?
0: నిన్ను వదిలిపోలేదే.
1: And the body has not left you.
0: కాబట్టి నీవు ఎందుకు బాధపడుతున్నావు?
1: Then why are you feeling sad?
0: అయితే ఈ దేహం ఉండి కూడాను దీంట్లో చైతన్య శక్తి కనిపించలేదే.
1: Though the body is lying over there, there is no life in that.
0: కనుకనే చైతన్య శక్తియే మనకు తల్లిదండ్రులు.
1: Therefore the very life principle,
0: దేహాభిమానములు దేహరూపములు మనకు తల్లిదండ్రులు కాదు.
1: And it's not the name and the form, it is the life.
0: కొంతకాలము దేహంతో సంబంధ బాంధవ్యాన్ని కనిపిస్తుంటాది.
1: To some extent we are related to that body and name.
0: Kontha kaalam ayin tarvata aa thalli dehamnu abhivruddhi cheskunda badala petti povutundi.
1: At the appointed hour the mother left her physical body.
0: Ee vidhanga manu satyanni gurtinchi vartinchinappudu inni rakamulaina marpulu kalugutu unnai.
1: As we understand this basic truth we find so many changes happening in our life.
0: Shankarla varu ee 11 mandi shishyulnu teeskuni గంగాజలముకు స్నానముకు వెళ్తున్నారు.
1: ఆదిశంకర ఫాలోడ్ బై 11 ఆఫ్ హిస్ డిసైపుల్స్ వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది గంగెస్.
0: ఒక చిన్న గుడిసె లోపల చెట్టు కింద ఒక వేదాంతి ఒక శ్లోకం చెప్తూ వస్తున్నాడు.
1: దేర్ అక్రాస్ ద వే దేర్ వాస్ ఎ ఫిలాసఫర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ.
0: అదే దుక్కుంకరణే దుక్కుంకరణే అని చెప్పడం.
1: హి వాస్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ దుక్కుంకరణే.
0: చెప్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలందరూ అక్కడ చేరారు.
1: ఆల్ ద డిసైపుల్స్ అసెంబ్ల్డ్ దేర్.
0: చేరేసేసి ఒక శిష్యుడు ఇక్కడ చెప్పాడు.
1: One disciple said,
0: పునరే

0: One disciple said it this way: man is born and leaves this body. Birth and rebirth happen in the form of a cycle. And this life is so difficult, like an ocean. It is so difficult to cross this. And we need God's grace.
1: శంకరుల వారికి పిల్లలకి ఏ విధంగా బోధించాలి అనేటువంటి దాన్ని చక్కగా నిర్ణయించుకుని ఆ విధమైనటువంటి బోధనలు తిరిగి సరిపుతూ వచ్చాడు.
0: And it is Shankara who taught this, all the Bhajagovindam, the essence, in a fitting way to his disciples.
1: దుఃఖం కరణి అనేటువంటిది కేవలము ఒక పదమే కాని అది ఒక వస్తువు కాదు.
0: దుఃఖం కరణి is just a word, verbal, and it's not an object or a material.
1: ఇది ఒక మెటీరియల్ కాదు.
0: It's not a material either.
1: ఇది ఒక రూపము కాదు.
0: It has no form.
1: ఇది ఒక అందము కాదు.
0: And it's an experience either.
1: కానీ ఇది అర్థమును బోధించేటువంటి పదము.
0: Yet it explains clearly the meaning, the depth.
1: ఈ విధంగా తెలుసుకుని కాలమంతా కూడాను కడపటికి ఈ విధమైన అర్థాన్ని తీసుకుని వస్తువులు వేరువేరుగా ఉంటున్నాయి, పదార్థం ఒక్కటిగానే ఉంటుండాలి అని అందరూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: Thereby people could realize that there are many names and forms, but the basic material is one.
1: అదే విధంగానే మూలాధారమైనటువంటి వస్తువు ఒక్కటే.
0: Likewise, the basic principle is one.
1: అనేక రూపనామములు ధరిస్తూ వస్తుంటారు ఇది.
0: ఇట్ మే టేక్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఈ రూపనామములు మనం ఆధారం తీసుకోకూడదు.
0: వీ కెనాట్ రిలై ఆన్ ద వెస్చర్ అండ్ ద నేమ్.
1: రూపనామములు ఎన్నో మారుతూ ఉంటాయి.
0: దే చేంజ్.
1: కానీ మూలాధారమైన తత్వాన్ని ఒక్కటిగా తీసుకొని ఇది అంతా కూడాను కేవలం చెరకు రసమే.
0: బట్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ వన్, దట్ ఈస్ ద జ్యూస్ ఆఫ్ ద షుగర్ కేన్.
1: ఈ జ్యూస్ ఒక్కటే.
0: ద జ్యూస్ ఇస్ వన్.
1: ఆకారములు వేరు వేరే.
0: ద ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
1: అని చిన్న అర్థంతో పెద్ద భావాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: ది సటిల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ డిక్లేర్డ్ అండ్ సెట్ టాక్ టు ఎవ్రీబడి.
1: ఈ విధంగా శంకరుల వారి యొక్క తత్వమును అనేక మంది అనేక విధములుగా కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం టాట్ బై ఆదిశంకర్.
1: వేదాంత తత్వం అనేటువంటిది చాలా సులభమైనది అయినప్పటికీ దీనికి అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద అర్థాలు పెట్టి పెద్ద పెద్ద వాక్యములు ఉచ్చరిస్తూ దానిని కొంతవరకును అనర్థంగా అయ్యేటట్టుగా చేసుకున్నారు.
0: దో వేదాంత ఫిలాసఫీ సో సింపుల్ అండ్ ఈజీ, బట్ ద పీపుల్ మేడ్ ఇట్ కాంప్లికేటెడ్ బికాస్ ఆఫ్ జగ్లరీ ఆఫ్ వర్డ్స్ అండ్ హై సౌండింగ్ వొకాబులరీ.
1: అర్థములు వివేకంగా తీసుకుని దాన్ని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: వీ షుడ్ గో బై దిస్ అర్థ, ద రియల్ మీనింగ్, సిగ్నిఫికెన్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క వాక్యములను మారుస్తూ వచ్చాడు.
0: విత్ దిస్ ఆబ్జెక్టివ్ శంకర ఎక్స్ప్లెయిన్డ్ ఇంటర్ప్రిటెడ్ హిస్ డాక్టర్.
1: కనుక శంకర్ల వారు విశిష్టాద్వైతమును, శంకర్ల వారు చెప్పిన విశిష్టాద్వైతం అద్వైతంగాను, అద్వైతమును తిరిగి ద్వైతంగా కూడాను అనేక మంది విచారించుకుంటూ వచ్చారు.
0: పీపుల్ started following these three schools of philosophy, the one of non-dualism, the other qualified non-dualism, and the one of dualism.
1: Kanuka ee vakyamana cheta manu aneka bhinnamuluga maarchukoni dinni veru veru arthamuluga teeskalakoodadu.
0: We should not distort or pervert the three schools.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Vidyarthulara,
0: students.
1: Goppa vedantanni manu chinnadiga teeskoni దానిని చాలా చిన్నదిగా మనం వదిలిపెట్టేస్తున్నాము.
0: వీఆర్ కన్సిడరింగ్ ద వేదాంత విచ్ ఇస్ సో మైటీ అండ్ గ్రాండ్, జస్ట్ టేక్ ఇట్ ఇన్
1: వేదాంత తత్వం చాలా విశాలమైనటువంటిది.
0: అండ్ ద వేదాంత ఇస్ సో వాస్ట్.
1: ఈ విశాలమైనటువంటి దానిని చాలా చిన్నదిగా నేరోగా తీసుకుని దాన్ని ప్రకటనెట్టేస్తున్నారు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ వేదాంత యాస్ లో, మీన్ అండ్ చీప్. నో.
1: కనుకనే దీనికి ఎంత అర్థం చెప్పినప్పటికీ దీనికి చాలదు.
0: The profundity and the depth of Vedanta is beyond all measure.
1: Kanuka meeru artham telusukune anta varaku kudanu dinni yadarthamainatundi yokka swaroopam gaane meeru nirupinchali.
0: Therefore understand its meaning and know the reality.
1: Vidyarthulara,
0: students,
1: Shankarla varu chaala sodinchi sadinchi vadala pettinatundi yokka maha vakyamulu ivi.
0: These are the teachings and the sayings of Adi Shankara, who declared after long study, investigation, and inquiry.
1: Adi Shankara, తర్వాత తిరిగి భగవద్గీత దీని తత్వం లోపల తాను మరికొన్ని అర్థములు కొన్ని బోధిస్తూ వచ్చారు.
0: Thereafter, the Bhagavad Gita was interpreted and meanings also have been sufficiently given.
1: ఈ భగవద్గీత యొక్క తత్వమును తాము ఇంకొక రకంగా తీసుకుని వచ్చారు.
0: The Gita has taken a different direction.
1: ఏ విధంగా వచ్చింది?
0: How is it?
1: ఇది ద్వైతంతో అద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: The non-dualism is explained in a dualistic way.
1: అద్వైతంతో ద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: And this non-dualism and the dualism both have been considered.
1: అద్వైత ద్వైతములు రెండు కూడా చేరేసేసి విశిష్ట అద్వైతమును పోల్చుకుంటూ వచ్చారు.
0: Therefore, dualism and non-dualism together
1: కట్టగడపడికి మూడింటి ఏకత్వమును అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: Eventually, the underlying unity of all the three has been recognized.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి అంతరాత్మము ఒక్కటే.
0: The inner significance of the three put together.
1: అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య.
0: That's what it is, Brahma Satyam. The reality is the truth. Jagan Mithya and this world is
1: illusion. ఈ జగత్ అంతా కూడా అనేక రూపనామములో కనిపిస్తుంటుంది.
0: This universe is full of names and forms.
1: కానీ రూపనామములను చూచి మనము భ్రాంతిని పొందకూడదు.
0: We should not be deluded by the names and the forms.
1: కనుక మన రూపనామములను విసర్జించి దీని అంతరార్థమైనటువంటి యొక్క మూలాధారమును మనం పట్టుకున్నప్పుడే సత్యము అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
0: It is possible to know the basic truth when once we transcend the limitations of the name and form.
1: Tat tvam asi annaru.
0: It is said tat tvam asi.
1: Adi idiye.
0: That is this.
1: Tat.
0: Tat.
1: Tvam.
0: Tvam.
1: Asi.
0: Asi.
1: Adi idiye ayipoyindi.
0: That is this that thou art.
1: Prajnanam brahma.
0: Prajnanam brahma.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది బ్రహ్మగా మారిపోయింది.
0: వెరీ అవేర్నెస్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మన్ డివైన్.
1: ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ.
0: దెన్ కమ్స్ అయమాత్మా బ్రహ్మ.
1: అనగా ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయమాత్మా బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ
1: అండ్ బ్రహ్మ.
0: ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: కనుక ఈ విధంగా దాన్ని మన పదములు ఎన్ని రకాలుగానో పోల్చుకుంటూ వచ్చాము.
0: లైక్ దిస్ వీ కెన్ గో బై ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్ ఇన్ దిస్ వే.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: తత్వం అసి అన్నారు.
0: ఇట్ వాస్ వేదిక్ డిక్టం తత్వం అసి.
1: అది నేనేగా ఉన్నాను, నేను దానిగానే ఉన్నాను.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ ఈస్ దిస్.
1: ఎట్లా ఉన్నావు?
0: హౌ?
1: అది నేనే.
0: దట్ అండ్ ఐ హియర్
1: నేను అదే
0: అండ్ ఐఎమ్ దట్
1: అనుకున్నప్పుడు నేను అదే అది నేనే.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ అండ్ ఐ ఆర్ వన్.
1: ఈ అన్నింటి ఎందుకు నేను నేను అనేటువంటి ఏకత్వంగా వచ్చింది.
0: ఇన్ దిస్ ది ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్మెంట్స్.
1: ఆ నేను అనేటువంటి తత్వమే మనకు ప్రధానమైనటువంటి అర్థం.
0: దిస్ ఐ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్.
1: కనుక మీరు ఈ వాదోపవాదములలో పడి కాలం వ్యర్థం చేయకండి.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం బై గెటింగ్ ఇన్ టు దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
1: మీరు తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మ ఒక్కడే.
0: What you should know is that God is one, Brahma is one.
1: Ade nenu.
0: I am that.
1: Who are you?
0: Who are you?
1: Nenu.
0: I.
1: Nenu. Palani, rupani, namani, annu cheppavaddu.
0: Never say, I bear this name and this form.
1: Who are you? Ante nenu Anil Kumar anaddu.
0: If you put it, get a question, who are you? Don't say, I am Anil Kumar.
1: Who are you? Ante Anil Kumar ani ee dehani pettina pere.
0: Anil Kumar is the name given to the body.
1: Kani neeku Anil Kumar ani peru pettaledu.
0: And in fact that's not your correct true name.
1: Kabatti who are you anukunnappudu I am I. I am I. I am I.
0: So when the question is put who are you, you should respond this way, I am I. I am I.
1: I am I. Andulona I. Andulona I.
0: You find I and also I in both the
1: states. Ee vidhamainatundi ekatvaniki manam raavadaniki తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ వన్నెస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు వాదోపవాదములో పడి
0: డు నాట్ ఆర్గ్యూ.
1: పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మీరు వ్యర్థంగా చేసుకుంటున్నారు.
0: అండ్ నెవర్ గివ్ అప్ ది సీక్రెట్ రియాలిటీ అండ్ ద ట్రూత్.
1: ఈ వేదాంతం తత్వం లోపల చాలా వేదాంతం.
0: ఇట్ ఈస్ వేదాంత.
1: ఇది అంతము లేనటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఎండ్లెస్.
1: ఎంతకాలం పోయినప్పటికీ అంతం లేదు.
0: It has no end.
1: I am I.
0: We should go on pondering
1: over this. I am I.
0: You may face any question. The answer should be, I am I.
1: ఇది ఎంత కాలం వస్తుంది?
0: How long will it take?
1: ఎంతకాలమైనా వస్తుంది.
0: ఎస్,
1: నేను నేనే, నేను నేనే, నేను నేనే.
0: యు మే టేక్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్, ద బేసిక్ ఫ్యాక్ట్ రిమైన్ సేమ్. ఐఎమ్ ఐ, ఐఎమ్ ఐ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఏకత్వానికి అనేక రకములుగా పోల్చుకుంటూ వస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది మల్టిప్లిసిటీ, ది ప్లూరాలిటీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కనుక దీనికి వేరు వేరు రూపనామాలు పెట్టుకోకండి.
0: సో డోంట్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: బ్రహ్మతత్వం ఒక్కటే.
0: ది రియాలిటీ బ్రహ్మతత్వ ఇస్ వన్.
1: బ్రహ్మతత్వం ఏకమే.
0: దట్ ఇస్ ఓన్లీ వన్.
1: రెండవ పదార్థమే లేదు.
0: నాట్ టూ, వన్ వితౌట్ ద సెకండ్.
1: నేను నేను అని అనుకున్నప్పుడు,
0: వెన్ యూ థింక్ ఐ అండ్ ఐ,
1: ఇంకోటి ఆయన ఎవరుంటే ఆయన నేనే.
0: అండ్ హూ ఇస్ ద అదర్ పర్సన్?
1: అందరూ నేనే, నేనే, నేనే, నేనే.
0: Yes, it is only I that manifests into many, only one.
1: ఇక్కడ నేను కాదు అని ఏమైనా ఒకటి వచ్చే ప్రశ్న, దానికి అనేక రకమైనటువంటి ఒక క్వశ్చన్స్ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ ద అదర్ వన్ సపరేట్ ఫ్రమ్ యూ, దేర్ అరైజెస్ మెనీ క్వశ్చన్స్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రబోధించేటువంటి ఒక తత్వాన్ని అనేక రకములుగా మీరు ప్రబోధించి దాన్ని కట్టగలిపటికి నేను అనేటువంటి ఒక అర్థాన్ని మాత్రమే మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: ఆల్ ద టీచింగ్స్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ కమ్ డౌన్ టు వన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ట్రూత్. ఐ, ఐ అండ్ ఇట్స్ మీ.
1: నేను బాలుణ్ణి.
0: ఐఎమ్ ఎ బాయ్.
1: నేను ఎవరిని?
0: ఐఎమ్ యంగ్స్టర్.
1: నేను వృద్ధుణ్ణి.
0: ఐఎమ్ ఓల్డ్
1: అని ఈ రకంగా వయోపేదములు పెట్టుకుని మీరు బోధించుకోకూడదు.
0: డోంట్ గో బై ది ఏజ్ కన్సిడరేషన్స్.
1: ఈ విధంగా పోల్చుకుంటూ మీరు పోతే ఎంతకాలమైనా పోతుంది.
0: దిస్ హ్యాస్ నో ఎండ్ ఇఫ్ యు గో బై ది టైమ్.
1: వృద్ధుడైనావు దాని తర్వాత ఏమవుతుంది?
0: అట్ ఓల్డ్ ఏజ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్?
1: ఇంకేమవుతుందో తెలియదు.
0: యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్ లేటర్.
1: కనుక మనము ఈ వృద్ధత్వం అనేటువంటి దానికి మనం ఏమాత్రం అర్థం చెప్పలేము.
0: వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ఇఫ్ యూ గో బై దిస్ టైమ్ అండ్ ఏజ్.
1: కనుక యవ్వనము, వార్ధక్యము, ఉత్తమము అనేటువంటిది మనం ఎన్నిటికీ పోల్చుకున్నప్పటికీ అది అదిగానే ఉంటుంటాడు.
0: వీ మే కన్సిడర్ ద చైల్డ్హుడ్, ది ఇన్ఫన్సీ, ది దట్ ఆఫ్ యూత్ ఇన్ ద ఓల్డ్ ఏజ్, బట్ ది బేసిక్ ఐ కంటిన్యూస్.
1: కనుక బేసిక్ ఐని మాత్రం మనం వదలకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ లూజ్ దిస్ బేసిక్ ఐ.
1: ఎక్కడికి పోయినప్పటికీ నేను నేనే.
0: యూ రిమైన్ వాట్ యుర్.
1: ఎవరైనా వచ్చి అడుగుతుంటారు నువ్వు ఎవరయ్యా అని, నేను నేనే అండి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు హూ ఆర్ యు, యు కెన్ సే ఐ యామ్ ఐ.
1: వాడికి అర్థం కాకపోతే వాడు ఏమైనా చేసుకోని,
0: లెట్ హిమ్ నాట్ అండర్స్టాండ్ ఆర్ నాట్ డోంట్
1: హావ్. అర్థం చేసుకోలేదు నీ అర్థాన్ని వరవద్దు.
0: బట్ యూ హావ్ గాట్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, యువర్ ఓన్ జస్టిఫికేషన్ టు సే సో.
1: ఏమైనా చెప్పుకొని నేను నేనే.
0: లెట్ అదర్స్ కన్సిడర్ ఇన్ వాట్ ఎవర్ ది వే దే లైక్.
1: ఈ విధమైనటువంటి దాని కింద మీరు పోయినప్పుడు ఎంతైనా మీరు సాధిస్తారు.
0: యూ కెన్ సర్టన్లీ అచీవ్ ఇన్ వేదాంత ఇఫ్ యూ గో బై దిస్ ఐనెస్.
1: కనుక వేదాంతాన్ని ఎన్ని రకములుగానో బోధించడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు ఎక్స్ప్లెయిన్ వేదాంత ఇన్ డిఫరెంట్ వేస్.
1: తర్వాత ఈ వేదాంత తత్వం లోపల కొన్ని వేదాంత పదములు కూడాను కొన్ని అర్థములు ఉంటున్నాయి.
0: ఇన్ఫాక్ట్ దర్ సర్టన్ వర్డ్స్ ద నామెన్క్లేచర్ వేదాంత దట్ హస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: రేపటి దినము ఈ వేదాంత అర్థానికి తగినటువంటి అంతరార్థము చెప్తాను.
0: భగవాన్ విల్ స్పీక్ టు us టుమారో ఆన్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేదాంత.
1: చాలా మంది నేను సాయిని తెలియము నిక్కముగను, మమద బాయము యత్నములు మానుకొనుము, పాస నాకు మీతో సంబంధం ఇంకా కాదు అనబట్టే ఎటువంటి కరుణకైనాను అని అక్టోబరు 20వ తేదీ చెప్పారు.
0: భగవాన్ డిక్లేర్డ్ ఆన్ అక్టోబర్ 20th, నో దట్ ఐఎమ్ సాయి. Do not have any kind of attachment. No more of relationship with you. None can understand. None can gaze my mystery and the divinity, declared Bhagavan.
1: Kanuka Swami tane yokka nija tattvani ee October 20th cheppadu kanuka danini oka pedda dinanga teeskoni dani peddaga penchukuntu vastunnaru.
0: We consider this October 20th as a big event and we want to celebrate it.
1: Kanuka puttindinamu మెట్టిన దినము ఇవి రెండు కూడా మనం తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ది బిగినింగ్ నార్ ద ఎండ్.
1: రుక్మిణి వచ్చి కృష్ణుణ్ణి, స్వామి ఈనాడు మీరు పుట్టినదినం కదా, రండి మా ఇంటికి భోజనానికి అనింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ లార్డ్ కృష్ణ టు హర్ రెసిడెన్స్ బికాస్ దట్ హ్యాపెన్స్ ఆన్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ.
1: అప్పుడు సత్యభామ కోపం వచ్చింది.
0: సత్యభామ వాజ్ యాంగ్రీ.
1: నీకు పుట్టిన దినమైతే నాకు మెట్టిన దినం అని.
0: And she said, if it's your puttina dina, this is my mettina dina. That's what she declared.
1: Naaku thali katti kattina dinam ganuka naa intiki raavallo ani.
0: And he said, it is her wedding anniversary day.
1: ఈ పుట్టిన దినము మెట్టిన దినము ఇంత విధమైనటువంటి యొక్క జగడాలకు కారణమైపోయింది.
0: దట్ వాస్ ద కాజ్ ఫర్ ద ఫైట్ బికాస్ ఆన్ దీస్ టూ ద బర్త్ డే అండ్ ద వెడ్డింగ్ యానివర్సరీ.
1: కనుక ఏది పుట్టిన దినము కాదు, ఏది మెట్టిన దినము కాదు.
0: కృష్ణ ఈస్ బియాండ్ దీస్ టూ.
1: అన్నింటికి తాను సిద్ధంగానే ఉన్నాడు.
0: హీఈస్ రెడీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ఒకేషన్స్.
1: పుట్టిన దినము మెట్టిన దినము అనేటువంటి భేదములు ఏమాత్రము మీరు పాటించకూడదు.
0: సో డోంట్ అబ్జర్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ.
1: ఈ విధంగా వచ్చి కట్టగడపటికి భగవత్ తత్వం లోపల ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: ఫైనలీ వీ హావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ వన్ హూ ఇస్ బియాండ్ ది ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్.
1: భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ పూజమతే, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ పూజమతే, భజ గోవిందం. సంతాప్తం

नहीं नहीं नहीं रक्षति दुःखकरणी नहीं नहीं रक्षति दुःखकरणी జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద జయ గోవింద

0: సంప్రాప్తే సన్నిహితే కాలే. అప్పుడు అది వచ్చిందంటే దగ్గరికి, నహి నహి రక్షతి కరణే, అది వచ్చి ఎప్పటికీ మమ్మల్ని కరుణించదు. కనుక భజ గోవిందం, భజ గోవిందం, గోవిందుని భజించు అని శంకర్ల వారు శిష్యులకంతా, 16 మంది శిష్యులకంతా కూడా ప్రబోధించి ఉచ్చరించి ఆనందించి తాను జగత్తు పడుతూ వెళ్ళాడు.
1: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ దట్ ది వెన్ దట్ ది ఎండ్ అప్రోచెస్ ది స్కాలర్షిప్ ద నాలెడ్జ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు ది రెస్క్యూ అండ్ దిస్ ద ప్రిన్సిపల్ టాట్ బై శంకర ప్రాపగేటెడ్ బై మెనీ.

జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత. దైవాదీనం జగత్సర్వం దైవాదీనం

0: తత్ సత్యం ఉత్తమాదీనం ఉత్తమో పరదేవత. విశ్వమంతయును దైవము చే ఆవరింపబడినది.
1: The whole universe originated out of the divine.
0: అట్టి విశ్వమును సత్యము ఆధీనం చేసుకున్నది.
1: Such universe is under the total control of truth.
0: సత్యము దైవతత్వాన్ని వశపరుచుకున్నది.
1: It is the truth that would help anyone to experience the divine principle.
0: అట్టి సత్యాధీనమైనటువంటి మానవుడే ఉత్తమ పురుషుడు.
1: He is truly a noble soul who follows this path of truth.
0: అట్టి ఉత్తమ పురుషులను చేరే నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి సాధనను సలుపుతూ వచ్చారు.
1: Many adopt varied procedures to be noble souls.
0: ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను పెద్దల యొక్క సంపర్కం చేతను వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు.
1: One might be very wicked, but yet with the blessings of the elders, in the company of elders and noble souls, it is quite possible to give up evil behavior and evil thoughts.
0: దేనికైనను ఒకటి ఆధారం ఉండాలి.
1: Anything requires a basis.
0: మనం ఒక చిన్న జాబ్ రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం.
1: When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written.
0: అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు.
1: Many spiritual seekers and aspirants had their fulfillment by visiting noble people and listening to their sacred teachings.
0: కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞలను పురస్కరించుకొని సప్తర్షుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు.
1: A very wicked person of the type of Ratnakara, under the influence by following the procedure of seven saints, could become a sage later.
0: అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని

0: సచ్ ఎ వికెట్ పర్సన్ లైక్ రత్నకార కు ట్రాన్స్ఫార్మ్ హిమ్సెల్ఫ్ ఇంట పాయస్ నోబుల్ ఐడియల్ సోల్ అండ్ అల్టిమేట్లీ బికేమ్ ద కంపోజర్ ఆఫ్ ది ఎపిక్ రామాయణ.
1: రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుని కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ్ నారాయణ్ నారాయణ అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు.
0: ప్రహ్లాద బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ డెమన్ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ చాంటింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ గాడ్ అండ్ అల్టిమేట్లీ అటైన్డ్ డివినిటీ.
1: కొంతకాలమునకు నారాయణ యొక్క తేజస్సు ఈ ప్రహ్లాదుడిలో ప్రవేశించి నారాయణుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఒకే తేజస్సుగా రూపొందారు.
0: Ultimately what happened was Prahlada was as brilliant as Narayana himself. They became inseparable, one and the same.
1: Vidheshi Udanipati Darwin chala goppa sadakudu athani vale thana shishyudainatundi Helen thanakudunu sadhan chesi aa yokka guruvagya tejasunu pondadaniki prayatninchadu.
0: Likewise, we find Charles Darwin, being a good aspirant, could find his own reflection in his disciple Hen.
1: Intiye kaadu.
0: Not only this.
1: Aneka vidhamulainatundi yokka maharishulu aagnanu puraskarinchukoni tama yokka aagnanu prasadanga teesukoni palinchukuntu raavatam cheta paramaatma tejasu sarvulu endukudanu తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
0: లైక్ వైజ్ ఇట్స్ సిమిలర్లీ హ్యాపెండ్ విత్ మెనీ ఆఫ్ ద ఎస్పరెంట్స్ అండ్ ద సీకర్స్ హూ ఫాలోడ్ ద పాత్ గివెన్ టు దెమ్ బై సేజెస్ అండ్ దే కుడ్ రేడియేట్ ద బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఆల్ అరౌండ్.
1: ఇది భగవద్గీత ఎందుకూడను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అర్జున నా తేజస్సే సర్వులు ఎందు కూడా ఉంటున్నాయి.
0: That's what is declared.
1: నీ యందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే మరొకరిది కాదు.
0: That's what is stated in this sacred text Bhagavad Gita, where God declared, the light is in you is the very light which is very personification of my divinity.
1: దైవం సర్వత్రా ఉండేటువంటి వాడు.
0: God is everywhere.
1: సర్వ భూతముల యందు కూడాను సర్వ జీవుల యందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: అలాంటి తేజస్వరూపుడైనటువంటి ఒక భగవంతుణ్ణి మన యందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
0: హ్యావింగ్ దట్ బ్రిలియంట్ ఎఫల్జెంట్ గాడ్ విద్ ఇన్ us, హౌ ఇస్ దట్ వీ సఫర్?
1: నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలము ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది.
0: ఇట్ ఈస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ వీఆర్ మిజరబుల్ వీ పాస్ త్రూ ఎంగ్జైటీ వరీ అండ్ మెనీ ద ప్రాబ్లమ్స్.
1: నీ యందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవి, ఎట్టి దుఃఖములు లేవి, ఎట్టి బాధలు లేవి. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయం నందే ఉండగా నీ విచారం విచారం విచారం అనుకోవటం ఎంత వెర్రితనము.
0: ఇస్ ఇట్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ యువర్ మిజరబుల్ అండ్ ఫీల్ సాడ్ హ్యావింగ్ గాడ్ రిసైడింగ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్ యువర్ హార్ట్ హూ ఇస్ బియాండ్ మిజరీ సడ్నెస్ అండ్ డిఫికల్టీ?
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన నేను మీ అంశం నందే ఉంటున్నాను, మీ అందే నా అంశం ఉంటుండది.
0: Here God says, you are just my spark. The divinity is in you. I am in you.
1: అలాంటి దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే.
0: Such a spark of the divine cannot be put to any suffering.
1: విచారములకు గురి కాదే.
0: Can never be worried at any point of time.
1: ఎట్టి దుఃఖములకు కూడాను తాను గురి కాడు.
0: Can never feel sad nor suffer.
1: అలాంటి దుఃఖరహితుడు విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ ఎంత ఉంచుకుని నీవు ఎట్ట విచారం చేస్తున్నావు?
0: గాడ్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్ రిసైడ్స్ ఇన్ యూ, దెన్ వై డు యూ స్టిల్ ఫీల్ వరీడ్?
1: దీనిని పురస్కరించుకుని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండది.
0: వెన్ వీ థింక్ లైక్ దట్ వీ హావ్ టు అల్టిమేట్లీ ఫీల్

0: feel and conclude that God is not beyond
1: anxiety. Niyanna kante oka amsham anta kunu ye rakshasamsemo ye durmargam yokka amsemo ye divyamaitvanti yokka amsemo అలాంటి అంశములు నీ ఎందు ఎంచుకొని మమ్మై వాంసం అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
0: Then there is no scope to declare that you are the spark of the divinity, feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you.
1: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఇలాంటి దైవాంశం అనేటువంటిది ఉండిందిగా.
0: When God
1: లేదు అని కేవలము దుఃఖముల గురి అవుతున్నానని ఏదో నీ ఓ పిచాచిక చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు.
0: God resides in you, but you behave as if you are under the control of a demon.
1: ఎట్టి పిచాచులు నీ వెంట లేరు.
0: You are not in the hands of any evil spirit.
1: ఎట్టి భూతములు నీ వెంట లేరు.
0: There are no demons or evil spirits
1: around. నీ హృదయం ఒకే సీటే.
0: In fact, your heart gives seat only for one.
1: కనుకనే మమ్మై వాంసం అన్నాడు, అనగా దైవంశమే నీ యొక్క హృదయం.
0: God said, I reside in you at the altar of your heart.
1: అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు?
0: When your heart is so noble, great and divine, why do you consider it bad?
1: ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man today is not able to comprehend what divinity is.
1: తన హృదయమునందే దైవాంశం ఉండగా తాను ఒక దిక్కులేని వాని వలె, తాను ఒక దుర్మార్గుని వలె, తాను కేవలం ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు.
0: Though God is present in our heart, we feel that we are left to ourselves, forlorn, that we are wicked and bad.
1: కాదు కాదు.
0: No.
1: ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిదే, భవ్యమైనటువంటిదే.
0: The heart of everyone is divine, the noble and ever fresh.
1: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
0: హృదయ ఇస్ కంపాషనేట్.
1: ఈ కరుణతో చేరినటువంటి హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం?
0: దిస్ కంపాషనేట్ హార్ట్, హౌ ఇస్ దట్ ఇట్ టర్న్ ఇన్ టు సో హార్ష్ అండ్ హార్డ్?
1: ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా, నీ యొక్క హృదయము దైవాంశం కాదు.
0: When the heart is so harsh and hard,
1: samsanga untuntadi.
0: You are not the spark of the divine.
1: Vija samsanga untuntadi.
0: You must be of the devil, of the evil spirit.
1: Neevu manavudu kaadu.
0: You are not a human being.
1: Neevu rakshasudave.
0: You are the demon.
1: Alanti hrudayam nandu mamai vamsa ani cheptamlo ye matram artham ledu.
0: Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine.
1: Prati manavuni yokka hrudayamu దైవాంశంతో కూడినటువంటిది.
0: The heart of everyone has got this spark of the divinity.
1: అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము ఇది కేవలం మీ యొక్క భ్రమనే.
0: Mistaking this spark of the divine is your own illusion or distortion.
1: కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి.
0: All these imaginations should be given up immediately.
1: కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
0: God is with you, in you, above you, below you, around you.
1: అలాంటి దైవత్వాన్ని మనం మరచి దానవత్వాన్ని చింతించుకోవటము, దానవత్వమే మన యొక్క హృదయం యొక్క ఆకారమని భావించుకోవటము ఇది కేవలము ఒక వికారమే.
0: It is certainly a perverted version if we think that we are really demonic and evil minded, forgetting the fact that there is God within us.
1: నీ నుంచి ఆవరించేటువంటి యొక్క ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమ భావములే కాని దైవం యొక్క భావము కాదు.
0: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్, థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్, ఇట్స్ ఓన్లీ యువర్ డెల్యూజన్, నథింగ్ టు డూ విత్ ద డివైన్.
1: దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశం యొక్క స్వరూపం కాదు.
0: The heart is not physical heart located in a particular place.
1: Sarvata paalipadam ta sarvata vachi siromukam sarvata srutimalloki sarvabhavrutishtati sarvatra unnatvanti yokka daivattamu oka hrudayamunandu maatrame kaadu.
0: God is present everywhere, all over, omniscient, cannot be simply limited within the framework of heart.
1: Atti prakashavantamainatvanti yokka aatma tattvanni mamai vamso annadu krishnudu.
0: Krishna described this effulgent principle of the self as
1: na amsame.
0: It is my spark, he said.
1: Na amsame lopale etti doshamulu kuda undavu.
0: There cannot be any mistake or deficiency.
1: Okavela doshamulu undani bhavinchukuntunnava adi nee brahma doshamule kaani నా దోషములు కాదు.
0: ఎనీ డిఫెక్ట్ ఆర్ మిస్టేక్ దట్ యు విజువలైజ్ రిలేట్స్ టు యు, నథింగ్ టు డూ విత్ ద డివైన్.
1: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క సద్గుణ సంపన్నుడే.
0: God is all pervading, full of virtues.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి.
0: So every man must practice virtues.
1: ఇలాంటి సదాచారములు పోగొట్టుకుని దురాచారములకు దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు.
0: We are not able to reach that divine level because we have not been able to give up the evil path and adopt the good procedure.
1: మొట్టమొదట మనం దురాచారములను దూరం చేసుకోవాలి.
0: First we should immediately discontinue the bad practice.
1: సదాచార సంపన్నుడై నీవు వెలగాలి.
0: We have to follow the good conduct.
1: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది.
0: Then we'll have right to call ourselves as true humans.
1: మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము.
0: The human life is so sacred.
1: ఉపనిషత్తులన్నీ మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి.
0: Upanishads considered the human life verily divine.
1: ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం?
0: How is it that we consider ourselves so low and so simple as human, forgetting the attributeless divine principle of the self latent?
1: ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము.
0: The only reason is the evil actions, the bad behavior and the misconduct.
1: ఎలాంటి సంఘమును మనం చేరుతామో అలాంటి స్వభావములే మనలో ఆవిర్భవిస్తాయి.
0: As is the company, so will be your thought process.
1: కనుకనే మమై వాంసో అన్నాడు మొట్టమొదటి.
0: In the first instance God said, you are my spark.
1: Tell me your company, I shall tell you what you are.
0: And he clearly said, tell me your company, I shall tell you what you
1: are. ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
0: Good and bad of every one of you depends upon the company you mingle.
1: కనుక నీవు దుష్ట సంఘంతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తోలనాటము చాలా మంచిది కాదు.
0: కాన్స్టెంట్లీ మింగ్లింగ్ విత్ బ్యాడ్ కంపెనీ, ఎంటర్టైనింగ్ ఈవిల్ థాట్స్, యు హావ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గుడ్ కంపెనీ అండ్ నోబుల్ థాట్స్.
1: కనుకనే రత్నకారుడు వాల్మీకి వీరందరూ కూడా సత్సంగమును కోరుతూ వచ్చారు.
0: దట్స్ ద రీజన్ వై రత్నకార లేట వాల్మీకి ఆల్వేస్ డిజైర్డ్ కంపెనీ.
1: రాక్షసుడి కుమారుడు
0: ప్రహ్లాద ఇస్ సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్,
1: అయినప్పటికీ సత్సంగమును ప్రవేశించాడు.
0: Yet he was always in good company.
1: సత్సంగంతో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: He led his life in good company.
1: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: ఇట్ ఇస్ గుడ్ కంపెనీ దట్ మేక్స్ యూ away from attachment, that helps us to develop this steady mindedness, thereafter liberation.
1: Devi navaratri lanaga emti ni artham?
0: What is the inner significance of Devi navaratri?
1: Durga, Lakshmi, Saraswati,
0: the triune God, Durga, Lakshmi, Saraswati.
1: Durga anaga emti?
0: What's the meaning of Durga?
1: Aa durgamlo unnatvanti nivasinchetvanti okka vyakti evaru?
0: Who is the one that symbolizes this Durga?
1: Durga anaga shaktivantamainatundi yokka power.
0: Durga means highly powerful energy.
1: Saraswati anaga kevalamu akshrabhyasam cheskovatame kaadu.
0: Saraswati is not merely starting learning alphabet.
1: Bhasha swarupini.
0: She is the very embodiment of wisdom.
1: కనుకనే మన యొక్క భాషలను మన వాగ్దేవతను రచించేటువంటి సరస్వతియే.
0: సరస్వతి ఈజ్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ అండ్ విజ్డమ్.
1: కనుకనే గాయత్రి కూడాను ఓం భూర్భువస్వః అన్నారు.
0: ఇన్ గాయత్రి వి రిసైట్ ఓం భూర్భువస్వః.
1: భూర్భువస్వః,
0: భూర్భువస్వః.
1: భూర్ అనగా మెటీరియలైజేషన్.
0: భూర్ మీన్స్ మెటీరియలైజేషన్
1: అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ మ్యాటర్.
1: ఇవంతా మార్పు చెందేటువంటిది.
0: ద మ్యాటర్ చేంజెస్ కాన్స్టెంట్లీ.
1: రెండవది వైబ్రేషన్.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ వైబ్రేషన్.
1: అది ఏ సావిత్రి.
0: దట్ ఈస్ సావిత్రి.
1: సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతనే, ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది.
0: సావిత్రి విత్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ వైబ్రేషన్ కుడ్ హ్యావ్ హర్ హస్బెండ్ బ్రాట్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్టర్ డెత్.
1: కనుకనే ఈమెకు సావిత్రి అని రెండవ పేరు.
0: దిస్ ఈస్ ది సెకండ్ ఆస్పెక్ట్, సావిత్రి ద వైబ్రేషన్.
1: మూడవది,
0: ద థర్డ్,
1: ఆమెకు తెలివితేటలతో కూడినటువంటి ఒక జ్ఞాన దేవత.
0: ద థర్డ్ వన్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్.
1: ఆ దైవతనే వేదమునందు కూడాను ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు.
0: వేద కాల్స్ ఇట్ అస్ ప్రజ్ఞాన అవేర్నెస్.
1: ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు.
0: ప్రజ్ఞాన ఇస్ నాట్ ఆర్డినరీ విజ్డమ్.
1: అది ఎప్పుడు కూడా మార్పు చెందినటువంటి జ్ఞానము.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్, ఇట్ ఈస్
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: రాదర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈమెని జ్ఞానస్వరూపుడు అన్నారు.
0: This is the very embodiment of wisdom.
1: Gayatri ki moodu peru untunnayi.
0: Gayatri has three names.
1: Gayatri, Savitri, Gnana Devata, Saraswati.
0: Gayatri, Savitri, Saraswati are the three names.
1: Gayatri anaga gayate trayadhedi gayatri. Indriyamulnu adupulo pettukuneetundi.
0: Gayatri helps us to master our senses.
1: సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది.
0: సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ది వైబ్రేషన్.
1: సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: సరస్వతి స్టాండ్స్ ఫర్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: మార్పు చెందినటువంటి జ్ఞానం బోధించేటువంటిది.
0: దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ విజ్డమ్.
1: ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను,
0: with such divinity being within us,
1: manam itti shaktivantamainatundi devatanu ye maatramu gurtinchukolekapothunnaru.
0: We are not able to recognize and experience the presence of powerful deity within us.
1: Durgunamulato duracharamulu cheta manam thulutugutunnamu.
0: We have drowned ourselves in wicked habits and evil
1: karanamu. మనలో ఉన్నటువంటి సద్భావమునంతా కూడాను మనం దుర్మార్గంగా ప్రవేశపెట్టాం.
0: The only reason is all our good habits have been turned into bad habits.
1: Mana habits e inta durmargamunaku moola karanamu.
0: Our habits are responsible for our wickedness.
1: Mana yokka habits mottamotta mana marchukovali.
0: First we should have a check and transform our habits.
1: Savitri tana patini patikinchukovataniki karanam emiti?
0: What is the reason behind the resurrection of the husband of Savitri?
1: Tana vibration divine vibration ga marchukundi.
0: The reason being divine vibration.
1: దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది.
0: She went on thinking of God incessantly.
1: అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది.
0: కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ కుడ్ బ్రింగ్ అబౌట్ దిస్ ఎక్స్పీరియన్స్.
1: అప్పుడే తన మరణించినటువంటి పతిని కూడాను తిరిగి వెనుకకు తెచ్చుకుంది.
0: దట్ లెడ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: ఒక దివ్యమైనటువంటి భావం చేత మనం చేయలేనటువంటి కార్యములు ఒకటి కూడా లేవు ఈ జగత్తులో.
0: దేర్ నథింగ్ దట్ యు కెనాట్ అకంప్లిష్ with this divine thoughts and prompting.
1: శక్తివంతమైనటువంటి దానిని కూడా మనం సాధించవచ్చును.
0: ఎనీ గ్రేటెస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కెన్ బి అకంప్లిష్డ్.
1: దీనికంతను పవిత్రమైన ప్రేమనే మూల కారణము.
0: ఫర్ ఆల్ దిస్ సీక్రెట్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ ప్రేమ మూలకంగా దివ్యమైనటువంటి శక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది.
0: త్రూ దిస్ లవ్ యూ కెన్ సర్టన్లీ అక్వైర్ ద డివైన్ పవర్.
1: ప్రేమ వశము చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ది లవ్ కెనాట్ కాంకర్ ఇన్ దిస్ వరల్డ్.
1: మనం ఏదైనా ఒక చాలా మంది మీకు తెలుసును, కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేసుకుంటారు.
0: యు నో మెనీ పీపుల్ అండర్ టేకింగ్ పెనెన్స్ ఇన్ ఫారెస్ట్.
1: చాలా క్రూర మృగములు సంచరించేటువంటి ఫారెస్ట్ లో
0: యు ఫైండ్ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అరౌండ్.
1: కానీ వారి దగ్గర ఏ తుపాకులో ఏ పిస్తోల్లో ఏ విధమైన ఆయుధంలో ఏమాత్రము లేవు.
0: They don't have any pistols or guns to protect themselves.
1: వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే.
0: It's only their intense love towards God that protected them.
1: ఈ ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడాను వశం చేసుకోగలిగారు.
0: It is only the weapon of love that could protect their life against the attack of these wild animals.
1: వాటి ఎందుకును క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది.
0: And in fact all the wild animals have become so soft and pious.
1: వాటి యొక్క గుణములు కూడాను ప్రేమగా మారిపోయినాయి.
0: Their wicked character also got transformed.
1: కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకొని మన గుణములు కూడాను మారుతుంటాయి.
0: Therefore our qualities, our habits and thoughts depend upon the company with which we mingle.
1: కనుకనే మీరు చూడవచ్చును, ఇప్పుడు దుర్మార్గం చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధినే వస్తుంటాయి.
0: If you are in a bad company, you necessarily will have bad thoughts.
1: సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి.
0: If you are in good company, you will have good thoughts.
1: కనుకనే మనం ఎట్టి భావమో అట్టి పలుకులు.
0: Therefore, basing on your feeling, you speak.
1: ఎట్టి పలుకులు అట్టి యొక్క ప్రవర్తన.
0: As is the utterance, so is the conduct.
1: ఈ ప్రవర్తన చేతనే మనం మంచి వారమైపోతున్నాము.
0: And you become good depending upon your conduct. అప్పుడే
1: నీవు మానవుడు అనే సార్థక నామాన్ని సాధిస్తున్నావు.
0: Then only we deserve this befitting title of a human.
1: మానవుడు మానవుడు మానవుడు అనగా కేవలము చేతులు కాళ్ళు ముక్కు నోరు ఈ ఆయుధములంతా పెట్టుకుని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు.
0: Manava, the human, does not necessarily mean just the senses and the different
1: sadachara sambandhi sarvulakunu haani cheyakunda prema cheta vaarni abhivruddhi gaavinchukuneetundi vaadu.
0: A true human being is the one who will not hurt anybody, who will not harm anybody.
1: అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు.
0: దెన్ ఓన్లీ హీ బిలాంగ్స్ టు వాస్ట్ కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్.
1: ఎవడు మానవుడు?
0: హూ ఇస్ ఎ హ్యూమన్? మానవ
1: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
0: Not merely by form.
1: ఆచార మానవుడు కావాలి.
0: By practice he should be a human.
1: సద్గుణముల అభివృద్ధి పరచుకోవాలి.
0: He should have noble character.
1: సదాచార సంపన్నుడు కావాలి.
0: He should have good conduct and behavior.
1: సత్వంతో మెలగాలి.
0: He should have good
1: సద్వాక్యములు పలకాలి.
0: He should speak good.
1: సరైనటువంటి నడతలు నడచాలి.
0: And he should have proper behavior in life.
1: మన యొక్క నడతలు మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటది.
0: Our attitude and behavior proper, we can experience divinity.
1: దైవత్వం ఎక్కడనో లేదు.
0: God is not separate from you.
1: నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది. సర్వ విధములుగా నీకు సంరక్షించుకుంటూ వస్తుంటది.
0: God is always with you, above you, below you, around you, safeguarding you, protecting you.
1: కనుక దైవత్వం నువ్వేదో దూరంగా భావించరాదు.
0: Never consider God away from you.
1: దైవత్వం అనగా నీవే దైవత్వం.
0: You are God.
1: నీ అందే ఇచ్చి ఉంటున్నటువంటిది దివ్యత్వమే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఆ దివ్యమైనటువంటి ఒక గానము, దివ్యమైనటువంటి భావము, దివ్యమైనటువంటి ఒక స్వరము నీ అందు ఆవిర్భవించాలి.
0: యూ షుడ్ సర్టన్లీ లిసన్ టు ద డివైన్ మెలడీ విథిన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విథిన్ యూ.
1: మానవుని యొక్క శరీరము కేవలము సుస్వరములు వాయించేటువంటి ఒక వీణ వంటిది.
0: హ్యూమన్ బాడీ కెన్ బి కంపేర్డ్ టు వీణ.
1: దీనిని సరైనటువంటి స్థుతిగా నువ్వు పెట్టుకోవాలి.
0: ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ట్యూన్డ్.
1: దైవత్వంగా దీన్ని మార్చుకుంటూ రావాలి.
0: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్ ఇన్స్ట్రుమెంట్.
1: పవిత్రమైనటువంటి భావములైనటువంటి స్థుతిని నువ్వు పెట్టుకున్నప్పుడే,
0: అండ్ విన్ కరెక్ట్లీ ట్యూన్ విత్ గుడ్ డివైన్ థాట్,
1: పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి.
0: యూ హావ్ పర్ఫెక్ట్ సేక్రెడ్ మెలడీ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఆ పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు.
0: That which comes out of this beautiful divine instrument, Veena, you listen to the melody, the song celestial.
1: కనుకనే మనము సుస్వరం పెట్టుకోవాలి కానీ దుస్వరం పెట్టుకోకూడదు.
0: We should have proper tunes, we should never miss the beat or the tune.
1: మన వాక్కు నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి.
0: Our words should certainly reflect good thoughts behind.
1: అట్లు లేకుండా దుర్మార్గమైనటువంటివి, బాధించేటువంటివి, అపగించేటువంటివి చేయకూడదు.
0: We should never take to resort to evil behavior and evil
1: thoughts. దీనివలన వేదములందు కూడా చెప్తూ వచ్చింది, help ever hurt never.
0: Veda says help ever hurt never.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
0: Virtue means helping others. It's the worst of the sins if you harm anybody.
1: వేదము ఎన్ని విధములైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది.
0: వేద వెంట్ ఆన్ ఎంఫసైజింగ్ రిపీటింగ్ సీక్రెట్ థాట్స్.
1: ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన ఎందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం.
0: ఆల్ దట్ సాంక్టిటీ విత్ ఇన్ అస్ ఈస్ ఫర్గాటన్.
1: నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి.
0: అండ్ యూ ట్రై టు కల్టివేట్ అండ్ డెవలప్ దిస్ డివైన్ మెలడీ.
1: నీ ఎందు ఉన్నటువంటిదంతా కూడాను శక్తి స్వరూపమే.
0: All that which is present within you is divine energy.
1: ఇదియే నిజమైనటువంటి సరస్వతి స్వరూపము.
0: This divine energy is Saraswati.
1: ఈ సరస్వతియే కాదు, లక్ష్మి.
0: It's also affluence, Lakshmi.
1: అనగా ఈమె goddess of Lakshmi.
0: Goddess of Lakshmi, plenty and prosperity.
1: ఆ లక్ష్మి అనేటువంటిది నీ వెంట ఉంటున్నప్పుడు అన్నింటినీ నువ్వు సాధించవచ్చును.
0: విత్ లక్ష్మి ప్లింట్ అండ్ ప్రాస్పెరిటీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్.
1: కనుక మనం బీదవారం కాదు.
0: వీఆర్ నెవర్ పోర్.
1: దీనులము కాదు.
0: We are not so low.
1: ఇక్కులేని వారం కాదు.
0: You are not left all alone.
1: మన అన్ని విధములందు కూడాను ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్లు.
0: You got all capacities and abilities to experience all forms of joy.
1: కనుకనే ఇన్ని శక్తులంతా మన యందు ఉంటుండి కూడాను,
0: with all the powers latent,
1: అన్నింటి యందు కూడాను బలహీనులైపోతున్నాం.
0: It's so sorry state of affairs to consider that we are weak. Why?
1: వాక్యమైనటువంటి దుస్సంగం చేతనే.
0: Because of our external bad company.
1: ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావాలంతా వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
1: చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం.
0: అల్టిమేట్లీ టర్న్ బ్యాడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
1: ఇంతేకాదు, మీరు వేరుగా భావించకూడదు.
0: డోంట్ మిస్టేక్ ఇట్ ఇస్ సెడ్.
1: చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువుల వారు దానివల్ల చాలా చెడిపోతున్నారు.
0: Many people have spoiled themselves because of this modern education learning English.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాలు కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుకేషన్.
1: కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు.
0: మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింపుల్ లెర్నింగ్.
1: అన్ని విధాల అహంకారము,
0: వీఆర్ ఈగోయిస్టిక్ ఇన్ ఎవ్రీవే.
1: ఈ క్రోధము,
0: యాంగ్రీ,
1: కామము,
0: అండ్ డిజైర్
1: ఇత్యాది దుర్గుణములు ఇంతకుముందు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: ఇట్స్ గివింగ్ ఎ స్కోప్ ఫర్ డిజైర్, యాంగర్ అండ్ గ్రీడ్.
1: ఏ చదువు లేనిటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, విధేయత, శాంతము, సౌఖ్యము, ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ మెనీ ఆఫ్ ది ఇల్లిటరేట్ పీపుల్, అన్లిటరేట్ పీపుల్, దే హావ్ గాట్ సో మచ్ ఒబీడియన్స్, సో మచ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్
1: వినయ విధేయతలు ఉండినటువంటి వాణి అంది నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ హ్యావ్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమిలిటీ.
1: కనుక వినయ విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువులు అయినా కూడాను వాడు కేవలము చెవిటి వాడే.
0: If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless.
1: Useless. Alanta chaduvulu undi prayojanam emiti?
0: What for is if you are educated?
1: Chaduvulu chadivi chadivinandu chaduvu chaavanga netiki chaavuleni chaduvu chaduvaliyu.
0: At all, with all this education, you are going to ultimately die. You should learn to be immortal.
1: Kalukane manu chaduvulanta kudanu ilantivi kaadu.
0: This low type of education should not be continued. Satyamu,
1: dharmamu, న్యాయము, సాంప్రదాయము, సత్సంగము, ఇలాంటివంతను పెంచాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ ఎడ్యుకేషన్ షుడ్ ఫస్ట్ గ్రేట్ వాల్యూస్ లైక్ ట్రూత్, ధర్మ, రైట్నెస్,
1: మానవతా విలువలు.
0: వీ షుడ్ డెవలప్ ది హ్యూమన్ వాల్యూస్.
1: ఈ మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
0: వేర్ ఆర్ దే హ్యూమన్ వాల్యూస్ టుడే?
1: విలువలేనిటువంటి వాడు మానవుడు ఎట్ అవుతాడు?
0: ఇఫ్ యూ హావ్ నో వాల్యూ, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: దుర్మార్గంలో ప్రవేశించటము,
0: and we get into wicked means,
1: dushpravartanalo chelipovatamu,
0: our life is full of bad karma,
1: durabhyasamu chesukovatamu,
0: have bad habits,
1: ka ilanti vanta undinappudu satsangamlo etta cherukuntadu.
0: It gives us no chance to be in good company.
1: Kalukane motta mota ee durmargamlo dooram chestu ravali.
0: Therefore we should give up immediately the bad.
1: Peddalnu chuste gauravinchali.
0: We should respect elders.
1: Tallidandrulni preminchali.
0: We should love our parents.
1: ఇంకా స్నేహితుడు, స్నేహితుడు అంట ఎవరు స్నేహితుడు?
0: వి సే ఫ్రెండ్స్, హూ ఇస్ ద ఫ్రెండ్?
1: ఈనాటి స్నేహితుడు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించడం లేదు.
0: వీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ టుడే.
1: అంత దుర్మార్గమైన స్నేహాలే.
0: వి ఫైండ్ ఆల్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఎవ్రీవేర్.
1: దుష్టమైనటువంటి భావాలే.
0: ఆల్ బ్యాడ్ థాట్స్.
1: ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం.
0: బికాస్ వీ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ వీ టర్న్ బ్యాడ్ ఫైనలీ.
1: కనుకనే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి.
0: సో యూ షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ.
1: తేజ దుర్జన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: భజ సాధు సమాగమం.
0: బీ ఇన్ గుడ్ కంపెనీ, జాయిన్ గుడ్ కంపెనీ.
1: త్వర నిత్యం అనిశ్చితాం.
0: అండ్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ పర్మనెంట్.
1: ఇలాంటిది మనం చేయాలి.
0: దిస్ ఇస్ థింగ్ యు ఆర్ సపోజ్డ్ టు డూ.
1: నీవు దుర్మార్గులను ఎవరైనా చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచి కా.
0: ఇఫ్ యు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ హూ ఇస్ బ్యాడ్, run away from him.
1: Teja dujjana samsargam.
0: You should run away from the bad company.
1: Adi chesinappude neelo pavitramaina bhavalu ostuntai.
0: Then there will be quite possibility to entertain sacred thoughts.
1: Kaani ee naadu,
0: but today,
1: bayata chuste chaala nice ga kanipistaru.
0: People appear very nice externally.
1: లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటుంది.
0: విథిన్ వి ఫైండ్ పొల్యూటెడ్ మైండ్.
1: వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి.
0: ద వర్డ్స్ ఆర్ సో స్వీట్.
1: మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటుంది.
0: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం ఏమాత్రమూ చేరకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ ద కంపెనీ ఆఫ్ ఫ్యూరియస్ మైండెడ్ పీపుల్.
1: అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి.
0: ద కమ్యూనిటీ, ద సొసైటీ హస్ టర్న్డ్ లైక్ దిస్ యాజ్ వి ఫైండ్ టుడే.
1: ఇన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
0: వాట్ ఫర్ ఆల్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్?
1: చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతుడు.
0: వన్ మే బి హైలీ ఇంటెలిజెంట్ హావింగ్ అక్వైర్డ్ ద మోడర్న్ నాలెడ్జ్ విదౌట్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ బిహేవియర్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ హై నాలెడ్జ్.
1: చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఎడ్యుకేట్ మే హెల్ప్ యూ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్ బట్ ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు హ్యావ్ అవేర్నెస్.
1: ఇది కాదు చదువు యొక్క లక్షణములు.
0: దిస్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు.
0: వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: విధేయతతో కూడినటువంటి చర్యలు.
0: వీ షుడ్ బి హంబుల్ అండ్ ఒబీడియంట్.
1: అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్సెల్ఫ్స్ హ్యూమన్.
1: అట్టివాడే మానవుడు.
0: ట్రూలీ హీస్ ఎ హ్యూమన్.
1: రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
0: ప్రహ్లాద ఇస్ సో యంగ్ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్.
1: ఏ పలుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్.
0: హీ ఆల్వేస్ రిపీటెడ్ గాడ్స్ నేమ్ నారాయణ.
1: అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కంపెనీ అరౌండ్ వాంటెడ్ హిమ్ టు నో అండ్ కల్టివేట్.
1: టీచర్స్ కూడా దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
0: టీచర్స్ ఆల్సో టాట్ హిమ్ ఆల్ వికెడ్ థింగ్స్.
1: తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి
0: అండ్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు
1: ఈ టీచర్స్ ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు.
0: హీ వాంటెడ్ టు నో హౌ హిస్ టీచర్స్ టాట్ హిమ్.
1: నాయన నీవు చదువుకున్నావా?
0: బాయ్ హ్యావ్ యూ లెర్న్డ్?
1: అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు.
0: ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ఆల్.
1: ఏది ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు.
0: కమ్ అండ్ స్పీక్ వన్ ఆర్ టూ గుడ్ వర్డ్స్.
1: హరి అను రెండు అక్షరములు.
0: ఇస్ ఇట్ టూ లెటర్స్? హరి
1: హరించిన పాతకములు.
0: దీస్ టూ లెటర్స్ విల్ అటోన్ అవర్ సిన్స్.
1: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులు ఎందుకు?
0: ఇఫ్ వి డు నాట్ నో దీస్ టూ లెటర్స్ హరి దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్ వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్.
1: కనుకనే నాకు కావలసిన విద్యనంతా వచ్చినాయి.
0: సో ఐ కుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఐ వాంటెడ్.
1: చదివించిన నన్ను గురువులు.
0: టీచర్స్ టాట్ మీ.
1: చదివిని ధర్మ అర్థ కామ మోక్షములు.
0: ఐ హావ్ లెర్న్డ్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
1: మోక్షము దగ్గరికి వచ్చినప్పటికీ తండ్రికి రేగిపోయింది.
0: అండ్ వెన్ హీ కేమ్ టు ది స్టేట్ ఆఫ్ లిబరేషన్ అండ్ ఫాదర్ ఫెల్ట్ ద రీలింగ్
1: మోక్షము లేనటువంటి యొక్క ఈ విద్యను ఉండి ప్రయోజనం ఏంటి?
0: అండ్ వితౌట్ దిస్ లిబరేషన్ మోక్ష వాట్ ఫార్ ది రెస్ట్?
1: ధర్మ అర్థ కామములు.
0: ధర్మ అర్థ కామ
1: ఈ మూడు మాత్రమే ఉంటుండి మనిషిని ముంచి వేస్తుంటుండాలి.
0: ఇఫ్ యూ జస్ట్ గో బై దీస్ త్రీ యూ విల్ హ్యావ్ యువర్ లైఫ్ టోటల్.
1: చదువులలో మర్మం వెళ్ళ చదివితే తండ్రి అన్నాడు.
0: సో ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఎడ్యుకేట్ త్రూ ఎడ్యుకేషన్.
1: ఏది ఒక మాట చెప్పు అన్నాడు.
0: ఫాదర్ సెడ్ సే వన్ ఆర్ టూ వర్డ్స్.
1: నమో నారాయణ అన్నాడు.
0: హీ సెడ్ నమో నారాయణ.
1: ఒక్క తూరి అతన్ని నెట్టి వేశాడు.
0: బ్రష్డ్ సెంట్ హిమ్ డ్రివెన్ హిమ్ అవుట్.
1: అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదుడు కోపం రాలేదు.
0: ప్రహ్లాద వాస్ నాట్ యాంగ్రీ.
1: ఏమి చేసినప్పటికీ నారాయణ నారాయణ నారాయణ.
0: వాట్ ఎవర్ మైట్ బి డన్ యెట్ హీ కంటిన్యూడ్.
1: ఏనుగులు చేతి ఎత్తి తొక్కించినాడు.
0: హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
1: నారాయణ అనేటప్పటికే ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్.
0: సో ద జైజాంటిక్ ఎలిఫెంట్ ఆల్సో కుడ్ టర్న్ సో లైట్ ఇన్ ఇట్స్ వెయిట్.
1: విషసర్పములు తెచ్చి కనిపించాడు.
0: పాయిజనస్ స్నేక్స్.
1: విషం అంతా కూడా అమృతంగా మారిపోయింది.
0: అండ్ ది ఎంటైర్ పాయిజన్ టర్న్ ఇంటు నెక్టర్.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ద సాంక్చిటీ ది గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు.
0: దో దట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ విల్ నో దాట్ నాట్ సింప్లీ లిసనింగ్ టు ఇట్స్ గ్లోరీ.
1: కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు.
0: బీయింగ్ సో యంగ్ దట్ లిటిల్ బాయ్ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కట్ట కడపటికి ఎవరికి గతి తప్పింది?
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్?
1: ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది.
0: ద ఫాదర్ హ్యాడ్ టు లూజ్ హిస్ పొజిషన్.
1: మరే పిచ్చివాడా, దైవం దైవం దైవం అంటున్నావు, ఎక్కడున్నాడు దైవం?
0: ద ఫాదర్ ఆస్క్డ్, ఓ బాయ్ యు సే గాడ్ వేర్ ఇస్ హి?
1: ఎందుకలడు అందులేదని సందేహం వలదు తండ్రి.
0: ద బాయ్ సెడ్ యుడ్ నెవర్ సే దట్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
1: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
0: ఈస్ హి దేర్ ఇన్ దట్ పిల్లర్?
1: ఉన్నాడు.
0: ఎస్,
1: నా నమ్మకం అంత గొప్పది.
0: హి హస్ గాట్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్.
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్.
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది?
0: Without this faith to begin with, how can you experience God?
1: అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గద్దతో తండ్రి.
0: Out of anger, the father had it. And hit that pillar.
1: ఆ స్తంభం నుంచి కూడా నువ్వు నరసింహుని ఉద్భవించాడు.
0: There out of that pillar we find Narasimha Murti.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance?
1: ఈ దేహం అనేటువంటి స్తంభాన్ని రద్దలు చేశాడు.
0: It only means The body, the pillar, is totally broken.
1: దేహాభిమానము చంపివేశాడు.
0: The body attachment is totally broken.
1: దేహాభిమానము చంపివేసినట్లే ఆత్మాభిమానము అనేటువంటి దైవత్వము సాక్షాత్కరించింది.
0: When once the body attachment is killed, you will get attached to the self.
1: కనుకనే దేహాభిమానము చంపాలి.
0: So kill this body attachment.
1: ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది.
0: And be attached to the self.
1: ఆత్మాభిమానమే సర్వవిధాల సంరక్షిస్తుంది.
0: It is only attachment to the self, ఆత్మాభిమాన,
1: will protect you. ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు.
0: దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ దీస్ పవర్స్.
1: నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి.
0: దే గివ్ యు ఆల్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్.
1: సర్వ సదుపాయములు కూడా చేకూర్చేటువంటిది దుర్గా.
0: దుర్గా గివ్స్ యు ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యు నీడ్.
1: సర్వ విద్యలను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి.
0: సరస్వతి విల్ పాస్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్.
1: కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడా నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
0: ద త్రీ డైటీస్ విల్ హ్యావ్ టు బి థాట్ ఆఫ్, అడోర్డ్ అండ్
1: లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు.
0: యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ద లాంగ్వేజ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఇస్
1: నాట్ ఇంగ్లీష్, నాట్ ఇంకోటి, నాట్ ఇంకోటి, ఇది కాదు.
0: ఇట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్, నాట్ రీజనల్ లాంగ్వేజెస్.
1: ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్ కాదు మంది.
0: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ లాంగ్వేజ్ దట్ యు షుడ్ నో.
1: ఇది సంబంధమైనటువంటి లాంగ్వేజ్.
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది.
0: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యు బై గాడ్.
1: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా?
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్.
1: లేకపోతే నీ టీచర్స్ నీకు నేర్పారా?
0: విల్ టీచర్స్ బి ఏబుల్ టు టీచ్ యు?
1: లేదు.
0: నో నో.
1: ఆ టీచర్స్ ఎవరు నేర్పారు?
0: అండ్ టీచర్స్ వర్ టాట్ బై సమ్వన్ ఎల్స్. హూ ఆర్ దే?
1: కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే.
0: మీనింగ్ ఎ ట్రూ టీచర్ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్.
1: అలాంటి టీచర్స్ అంతా ఉండటం చేతనే,
0: బికాస్ ఆఫ్ సచ్ టీచర్స్,
1: అలాంటి సద్గుణ సంపన్నుడైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ధి అయిపోయి
0: వీ హావ్ గాట్ దీస్ చిల్డ్రన్ టుడే హూ ఆర్ నోబుల్.
1: దేశాన్ని అన్ని విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చాయి.
0: అండ్ దీస్ పీపుల్ ఓన్లీ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ ఇన్ ఎవ్రీ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజముగా మీకు కావలసినటువంటిది ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ యు నీడ్ టుడే ఇస్ గాడ్, హూ విల్ సర్టన్లీ గివ్ యు ఆల్ కన్వీనియన్స్.
1: దైవ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వ విధములుగా మీరు సంరక్షింపబడతారు.
0: విత్ దిస్ ఫెయిత్ యు విల్ బి ప్రొటెక్టెడ్ in every way from all directions.
1: కనుక మీరు దైవ విశ్వాసమును మాత్రము ఏమాత్రము మానుకోకండి.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఎలాంటి కష్ట సమయంలోనైనా కూడాను దైవత్వమే మనకు ఆధారం.
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, యువర్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ హెల్ప్ యు.
1: అసూయ, డమ్మము, ఒకరిపై ఒకరు ద్వేషాలు పెట్టుకోవడం ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కల్టివేట్ ది యాంగర్, జెలసీ, గ్రీడ్ అండ్ హేట్రెడ్.
1: ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసుడి వాడు.
0: ది యాంగర్ ఇస్ లైక్ రావణ.
1: ఈ రావణకి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడు తల ఇంకా కాలిపోదు.
0: రావణ కెనాట్ బి బర్న్డ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ హిమ్ ఆన్ ద ఫైర్.
1: కనుక మనకు ఈ రావణు నుండి ఈ క్రోధం మనం చంపాలి.
0: అండ్ దిస్ యాంగర్ ఇస్ రావణ హూ షుడ్ బి కిల్డ్.
1: కామము,
0: దెన్ డిజైర్,
1: దీన్ని కంప్లీట్ గా మనం పూర్తి చంపాలి.
0: దిస్ హాస్ గాట్ టు బి టోటలీ కిల్డ్.
1: దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు.
0: యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్.
1: అందువల్లనే మన జీవితం నాశనమైపోతున్నాయి.
0: బికాస్ ద డిజైర్ స్టిల్ కంటిన్యూడ్ చూపించి
1: మోసాల్లో ముంచిపోతుండాలి.
0: అండ్ దట్ టేక్స్ అస్ టు డిసీట్.
1: ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ కల్టివేట్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటుంటే సర్వమును మనం సాధించవచ్చు.
0: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రేమ స్వరూపులే కావాలి.
0: యూ షుడ్ బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందు ప్రేమనే ఆవిర్భవించాలి.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
1: మీ హృదయమునందు పుట్టేటంతా కూడా ప్రేమ తొలుకులే రావాలి.
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు.
0: విత్ లవ్ దట్ ఇస్ ఎనఫ్, యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love. This is the way to God.
1: కనుకనే ఇట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
0: This spirit of love has got to be cultivated.
1: ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే.
0: With the love on hand, you can have all the possible armaments.
1: ఆర్మమెంట్స్ ఉన్నారు. ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు.
0: యు గో త్రూ సో మెనీ టెక్స్ట్ టుడే.
1: పూర్వీకుల లోపల ఈ ద్వేషాలకు దీనికంతా సంరక్షించుకుంటూ వచ్చింది ఏ అస్త్రములు?
0: వాట్ ఈస్ ద వెపన్ దట్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియన్
1: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబులు ఈ బాంబులు ఆ బాంబులు ఇవి కాదు
0: నాట్ దీస్ బాంబ్స్ ఆటమ్ బాంబ్ హైడ్రోజన్ బాంబ్
1: ఈ బాంబులు అంతా
0: దీస్ బాంబ్స్ ఆర్ ఆఫ్
1: టుడే ప్రేమతో ముంచినటువంటి ఒక బాంబు
0: ఎర్లియర్ దేర్ ఇస్ బాంబ్ ఆఫ్ లవ్
1: ప్రేమతో పలికేటువంటి పలుకులు
0: ఆల్ ద వర్డ్స్ ఫుల్ ఆఫ్ స్వీట్
1: అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది
0: అండ్ దట్ స్వీట్ అటరెన్స్ హస్ గాట్ టు బి
1: కనుక ఈ పిచ్చి పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి
0: వీ షుడ్ నాట్ ఎక్వైర్ దీస్ చీప్ బాంబ్స్
1: మన ప్రేమాస్త్రం సంపాదించుకోండి
0: ద వెపన్ ఆఫ్ లవ్ ఇస్ నెసెసరీ
1: ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు
0: విత్ దిస్ వెపన్ ఆఫ్ లవ్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్
1: కనుకనే ఈ మూడు దినములు కూడాను సరస్వతి దుర్గా ఈ యొక్క సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే
0: వి లవ్ ది త్రీ డైటీస్ దుర్గా లక్ష్మి సరస్వతి ఫర్ దిస్ రీజన్
1: కట్టగడపటి దినము దుర్గాను పూజిస్తున్నారు
0: అండ్ వి ఫైండ్ ద వర్షిప్ ఆఫ్ దుర్గా
1: అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని
0: మీనింగ్ వీ హావ్ టు గివ్ అప్
1: నాశనం చేసేసింది
0: అండ్ ఇట్ ఆల్ వికెడ్నెస్
1: అదే ఆయుధ పూజ అంటారు
0: దట్ డే వి వర్షిప్ ఆల్ ఆయుధ మెషినరీ
1: ఇంకా ఆయుధంతో ఏమాత్రం పని లేదు
0: And thereafter you don't need them anymore.
1: ఆ యొక్క దేవత ఏమాత్రం పని చేయలేదు
0: అండ్ దేర్ ఆఫ్టర్ యూ విల్ నాట్
1: అన్ని విధాలు కూడా సహాయంగా ఉంటుంటది
0: అండ్ ద డైటీ విల్ హెల్ప్ యూ ఇన్ ఆల్వేస్
1: ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి కాపాడుతుంది
0: దుర్గా ద ప్రిసైడింగ్ డైటీ విల్ హెల్ప్ యూ
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రూ డివినిటీ
1: దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు
0: యు కెనాట్ ఎస్టిమేట్ ది పాసిబుల్ హెల్ప్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్
1: కనుక దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి
0: ఆల్వేస్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్
1: ఈ దైవత్వం అనేటువంటిది నీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది
0: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే
0: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ దట్ హస్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్
1: ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవటం అనే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి
0: బికాస్ వీ హావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ ద డివినిటీ వీ ఫేస్ ఆల్ డిస్రిప్యూట్ అండ్ బ్యాడ్ నేమ్ టుడే
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీ హృదయాలను చల్లబరచుకోండి
0: Pacify your emotions.
1: మీ ప్రేమను అమితంగా పెంచుకోండి.
0: Develop more of love.
1: ఈ దుర్మార్గ భావాలను ఏమాత్రం ప్రవేశపెట్టకండి.
0: Do not entertain wicked thoughts.
1: దైవంతో ఉండినటువంటి ఆనందము మరొక చోట మనకు చిక్కదు.
0: You cannot expect bliss anywhere other than the company of God.
1: అందరిని ప్రేమిస్తురా.
0: You love everybody.
1: కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: Then everyone will love you.
1: ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు
0: యు కెన్ లవ్ ఈవెన్ ఎ డాగ్
1: ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది
0: ద డాగ్ ఆల్సో విల్ లవ్ యు
1: కుక్కలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా
0: అండ్ ద డాగ్ స్టాండ్ ఫర్ ఇట్స్ గ్రాటిట్యూడ్ డోంట్ యు హావ్ దట్
1: కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది
0: అండ్ యు కాల్ ఎనీ అనిమల్ ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యు
1: విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు పిల్లిని పెంచుకుంటుంటారు కోతిని పెంచుకుంటుంటారు ఆడుకుంటుంటారు
0: యు ఫైండ్ మెనీ ఆఫ్ ద ఫారినర్స్ హావింగ్ సో మెనీ పెట్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ సో ఆన్
1: మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి
0: వెన్ యూ లవ్ దెమ్ అండ్ దే లవ్ యూ
1: నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే చూస్తాయి
0: ఇఫ్ యూ డోంట్ హావ్ లవ్ టువర్డ్స్ దీస్ పెట్స్ యూ విల్ నాట్ రిసీవ్ లవ్
1: తద్భవతి
0: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్ ఎక్స్‌పీరియన్స్
1: కనుక నీ యొక్క చెడ్డ భావములే నీకు ఆ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి
0: ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్ థాట్ దట్ కమ్స్ బ్యాక్ టు యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్
1: ఇది ఏమాత్రమో జీవుల్లోటి చెడ్డ గుణములు కాదు
0: Never give any scope for such things.
1: నీ యందున్నటువంటి చెడ్డ గుణములే.
0: In fact, all qualities are in you.
1: కేవలం నీ యొక్క జీవనపైన నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు.
0: You attribute these things to other beings and blame them.
1: ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నీవు ప్రేమించు.
0: Let him be anyone. Good or bad, you should continue to love.
1: దుర్మార్గులు అనేటువంటి ఈ జగత్తులోనే లేరు.
0: In fact, there is nothing like bad in this world.
1: అన్ని నీ భ్రమలే.
0: Everything is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమనే.
0: In fact, hatred is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు భ్రమనే.
0: The love is your imagination.
1: నిన్ను కాపాడేది భ్రమనే.
0: The one that protects is also your imagination.
1: కరుణించేది కూడా నువ్వు భ్రమనే.
0: Everything is your imagination.
1: అంతా నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది.
0: And it's all your imagination that you think always.
1: ఈనాడు ప్రథమ దినము.
0: Today,
1: ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాలను కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు
0: యూ కుడ్ అండర్స్టాండ్ ఫ్యూ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ద వర్షిప్ ఆఫ్ ట్రయూన్ గాడ్ దుర్గా లక్ష్మి సరస్వతి
1: ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను
0: ఆర్ యు డేస్ హౌ ది హ్యూమానిటీ వాస్ ప్రొటెక్టెడ్
1: మానవుడు ఏ విధంగా చనిపోతూ వచ్చాడు
0: What is that led to the ruin of humanity?
1: ఆ చెడిపోవడానికి మార్గం ఏమిటి?
0: What is this cause for this failure?
1: ఈ దుస్సంగం చేతే చేరితేనే
0: it is only the bad company.
1: నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి.
0: That is responsible for bad feelings.
1: కరుగని నీవు run away from bad company.
0: Run away from bad company.
1: అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములను ప్రవేశిస్తావు.
0: Then you will be able to cultivate good habits.
1: ఆ విధమైన యొక్క సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే
0: when you grow good thoughts
1: సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు.
0: యూ విల్ బి ఎ ట్రూత్ఫుల్ మ్యాన్.
1: సత్యశీలుడుగా ఉంటావు.
0: యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
1: సత్య సంకల్పుడుగా ఉంటావు.
0: యూ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక
0: సో
1: నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా
0: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్.
1: దైవ నామం చేతనే మీరు కాలంను సార్థకం చేసుకోండి.
0: స్పెండ్ యువర్ టైమ్ సింగింగ్ ఇస్ గ్లోరీ.
1: ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మనకు దాని ఎందుకు కనిపించదు.
0: ఇన్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ ఆల్ స్వీట్నెస్.
1: హరే రామ హరే రామ రామ రామ హరే హరి.

హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ రోలులై చచ్చువారల కన్నా

0: శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి ఆర్యులౌట, అట్టి చదువులు చదివి ఆర్యులౌట, చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులును చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాత్రుల సహజము కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ట్రూ మ్యాన్.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్ ఇస్ ఎ ట్రూ ఫిలాసఫర్.
0: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: ద ఏన్షియంట్ సెయింట్స్ ఆర్ దోస్ హు హావ్ రియలైజ్డ్ the true form and infinite power.
0: న్యాయ వైశేషిక దర్శనములను పదార్థముల యొక్క సిద్ధాంతములను అణుశక్తి యొక్క సిద్ధాంతములను ఈ సాంఖ్యము అంగీకరించలేదు.
1: The theory propounded by న్యాయ వైశేషిక దర్శనస్ relating to the matter and the atom is not accepted by సాంఖ్య.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ది థియరీ దట్ ది హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ది కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఈజ్ సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చిక్క చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్.
0: కర్రలలో నిప్పుండినట్టుగా
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్.
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్.
0: ఈ యొక్క ప్రకృతి ఎందుకూడను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: గాడ్ ఈస్ ద కాజ్, నేచర్ ఇస్ ది ఇఫెక్ట్. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఇఫెక్ట్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు పరమాత్ముని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య టెల్స్ యూ that the nature is not separate. It is the very form of the divine.
0: సాంఖ్యం అనగా తత్వము అని దీనికి అర్థం.
1: The word Sankhya meant the nature.
0: తత్వం అనగా విచారణ శక్తి.
1: Tattva meant the power of inquiry.
0: నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి యొక్క ప్రపత్తమైనటువంటి ఈ శక్తికి తత్వము అని మరొక పేరు.
1: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary
0: and permanent. ఒక్క పదార్థం చేత సృష్టి అనేటువంటిది ఏర్పడటకు వీలు కాదు.
1: It's not possible to have the entire creation out of one matter.
0: రెండు పదార్థములు చేరినప్పుడే,
1: when there is a combination of two,
0: ఈ రెండు శక్తుల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మూడవ శక్తి ఆవిర్భవిస్తుంది.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తం చేత శబ్దము ఏర్పడదు.
1: With one hand, you cannot make sound.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది.
1: When you join both hands, you get the sound.
0: ఒక్క శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: With one hand, you don't generate heat.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే, హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: When you rub both hands, you get the heat.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మ యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: Similarly, for the creation, it is a combination of God and nature.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: So it is ignorance to consider nature separate.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ సాంఖ్య దట్ టీచర్స్ యూ దట్ దెర్ ఈస్ దిస్ ఇన్నర్ కరెంట్ ఇన్ అన్మానిఫెస్టెడ్ వే ద డివైన్ పవర్.
0: ఈ ప్రకృతికి 24 సంఖ్యలు ఉన్నవని,
1: దిస్ నేచర్ హ్యాస్ 24 నంబర్స్,
0: సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైన

0: ఇంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5 లైఫ్ ప్రిన్సిపల్స్,
0: పంచ తన్మాత్రలు,
1: 5 ఇన్నర్ సెన్సెస్,
0: అంతర్భూతములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము.
1: ద ఇన్నర్ సెన్సెస్ సచ్ యాస్ ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో.
0: 24 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రపంచము.
1: దిస్ వరల్డ్ హ్యాస్ గాట్ దీస్ 24.
0: ఈ 24 తత్వములు కూడాను పరస్పర విరుద్ధమైనటువంటి తత్వములుగా ఉంటున్నవి.
1: ఆల్ ది 24 అపియర్ టు బి కాంట్రడిక్టరీ.
0: నీరు ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is water, there cannot be fire.
0: గాలి ఉంటే నిప్పు ఉండదు.
1: Where there is wind, you don't find fire.
0: ఈ ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయమే ఈ ప్రపంచము.
1: This world is a combination of these opposites.
0: కనుక ఇట్టి విరుద్ధమైనటువంటి యొక్క శక్తుల యొక్క సమన్వయంతో కూడినటువంటి ఈ ప్రపంచమును మూడు భాగములుగా పోలుస్తూ వచ్చింది సాంఖ్యయోగము.
1: ఇట్ ఈస్ సాంఖ్యయోగ దట్ టీచర్స్ దీస్ 3 ఫ్యాకల్టీస్.
0: మానవుడు దైవత్వాన్ని పొందుటకు ఈ మూడే మూల కారణమని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ద వెరీ సేమ్ సాంఖ్య థాట్ దట్ ఇస్ ఓన్లీ పాత్ టు రీచ్ డివినిటీ.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: It's also said liberation does not mean leaving the family and spending time in exile.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: With all the 24 faculties of nature together with creator.
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: All these 24 are taught as విషయము.
0: Matter. కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు,
1: ఇండివిజువల్,
0: ప్రకృతిని, పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగం సలిపి
1: ద నేచర్ ఇండివిజువల్ అండ్ గాడ్
0: అనేటువంటి యొక్క పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ద ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ. 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్,
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్
0: ఈశ్వరుడు, 26వ తత్వం వాడు
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక 26 తత్వములతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: దేర్ఫోర్ ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ ఆల్ దిస్ 26.
0: మానవుడు ఎందే ప్రకృతి, పురుష, జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: It's only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడు ఉండే.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
1: Both play together and separate out.
0: బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకరికరుడు.
1: There is a director that will make this play.
0: మంచి చెడ్డ బొమ్మలు ఉండే ఒకటిలోనే రెండు ఉండే.
1: Good and bad toys are there. And they are there both.
0: ఇది ఒకటిలోనే రెండు ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి?
1: హౌ టు రికగ్నైజ్ బోత్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
0: ఏకత్వమునందు అనేకత్వం అనేటువంటిది భావించటము సామాన్య మానవుల యొక్క స్వభావము.
1: ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ టు వాచ్ ద డైవర్సిటీ ఇన్ దిస్ యూనిటీ.
0: కానీ అనేకత్వమునందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: It's only quality of a noble soul to realize the unity in diversity.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి ఒక ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore, Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరు.
1: In the human heart, there is present a wish fulfilling
0: tree. దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెజెంట్ థార్నీ బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్నీ బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ.
0: అదే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఈస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిలింగ్ కౌ ఆర్ ప్రెజెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు,
1: ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్,
0: అగోచరమైనటువంటి వస్తువులకు,
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్,
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి, వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెజెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండినటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called మర్త్య.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని

0: We should never consider it truth on the basis of that which is apparent.
1: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కానీ ఇది బింబం కాదు.
0: That which is seen is merely the reflection of the unseen, but not separate.
1: కనిపించినది నిజమందురు.
0: We say that it is true which is seen.
1: కనిపించినది కళ్ళయందురు.
0: We say that it's false which is unseen.
1: కనిపించినది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుండదో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
0: That which is not seen will give us the consequences of our action.
1: కనుక కనిపించిన దాని అంటే మన కర్మ ఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: Therefore the fruits of our action are present in the unseen.
1: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
0: Mind is not like a white paper.
1: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
0: It has got all the writings of the previous lives.
1: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
0: It's also called chitta.
1: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
0: The one who recognizes this factor.
1: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
0: The one who is present hidden is chitragupta.
1: అది ఏ ప్రజ్ఞాశక్తి?
0: That is ప్రజ్ఞాశక్తి radiation. That is radiation.
1: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
0: ఇట్ ఈస్
1: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
0: ఇట్ ఈస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
1: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: దేర్ఫోర్ భూర్భువస్వహ the radiation vibration materialization is the human life.
1: కనుక మానవుడనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
0: So man has got combination of these three.
1: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
0: This is called the nature of the individual.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
0: It is the sankhya that will make us experience the three.
1: ఈ సాంఖ్యం యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
0: when we inquire in a different way
1: mochamu aneetuntedi
0: the liberation
1: pratyekanga manamu sampadinchukuneetuntedi kaadu
0: is not to be acquired separately
1: namocho navasa prushti na paatale na bhutale ajnana hude grande naasi iti mocham sruti iti mocham anna anaga paatala lokam nundi raadu mocham.
0: Liberation does not come from Patala, down below.
1: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
0: It doesn't descend from the top.
1: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
0: When once the ignorance is dispelled, you'll get the liberation.
1: కనుకనే మోక్షమునకు
0: for liberation
1: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
0: Sankhya teaches that you don't need to make many efforts.
1: ఏ విధంగా?
0: How?
1: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు
0: వెన్ యూ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్
1: అది ఏ మోక్షమవుతుంది.
0: దట్ ఈస్ లిబరేషన్.
1: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
0: సో లాంగ్ యూ డోంట్ రియలైజ్ యువర్ ట్రూ ఫామ్
1: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము
0: ద మూమెంట్ యూ నో ది ట్రూత్ ది ఎంటైర్ అటాచ్మెంట్ గో.
1: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
0: ది డిక్లైన్ ఆఫ్ అటాచ్మెంట్ ఈస్ లిబరేషన్.
1: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక
0: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్
1: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి
0: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్
1: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి
0: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ
1: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
1: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
0: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
1: పిచ్చివాడ, ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
0: ఓ మ్యాడ్మ్యాన్, ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
1: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
0: ద క్రియేటర్ ఇస్ వన్.
1: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
0: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
1: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను
0: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్
1: మనకు సత్యము గోచరించదు.
0: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
1: ఈ యొక్క తత్వములకు అతీతుడు కావాలి.
0: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
1: అదే నిజమైన సూపర్ మైండ్.
0: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి గుణం ఉంటుండాలి.
0: ద సూపర్ మైండ్ హాస్ గాట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హాస్ గాట్ ఆల్ థింగ్స్.
1: ఈ సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
0: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
1: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్ మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: The moment you cross this illuminated mind, you can be in higher mind.
1: Paina sheetlu undinanta varaku kudanu kappu undinanta varakunu aakashanni manam chudalemu.
0: So long there is sheet the roof, you don't see the sky.
1: Aa yokka paina kappu nu teesi vesinappude aakashamu ikkada nunchide manam chudavachunu.
0: The moment roof is dismantled, you can see the sky.
1: Ade vidhamugane
0: similarly
1: ee yokka manasunu anaga lower mind.
0: That is the mind, lower mind.
1: Super mind.
0: Super mind.
1: Illuminated mind.
0: Illuminated mind.
1: Higher mind.
0: Higher mind.
1: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
0: When you cross all, it is only in the state of over mind, you will realize all
1: the facts. కనుక మనసుకు అతీతుడు కామని.
0: So, one should be on the mind.
1: సంఖ్యతో కూడినటువంటి అంతా కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని.
0: All that relating to numbers is sankhya.
1: Sankhyamanta prakrutito koodinadani.
0: This number related to nature.
1: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani.
0: When you withdraw from the world, you can see, visualize God.
1: Ee sankhyamu prabodhinchindi.
0: That's the way how sankhya taught.
1: Sankhya tattvam lopala mari konni vibhagamulu kuda untunnayi.
0: In this sankhya there are further divisions.
1: Manavattvam anetundi aatmatattvamto koodinadani.
0: The human life has got the true self.
1: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని.
0: The true self cannot be investigated by experiment.
1: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని.
0: It is natural.
1: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ.
0: Whether body exists or not.
1: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: It is proved that the true self is all pervasive.
1: ఏ విధంగా?
0: How?
1: మొన్న చెప్పారు.
0: Swami said the other day,
1: sarvatra current wire lanta manam veskunnam.
0: We have put on the electric wires everywhere.
1: Kani aa wire lo undinanta varakunu vidyut shakti manike em matramo gocharinchadu.
0: So long there is current in the electric wires, you don't visualize it.
1: Bulb pettina daggara matrame ee yokka vidyut shakti yokka prabhavamu prakashistundi.
0: Where you keep the bulb, you get the illumination.
1: Aithe ఆ బల్బును తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
0: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్, యూ డోంట్ సీ ది కరెంట్.
1: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు కరెంట్?
1: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుండాలి.
0: ఇట్ హస్ నాట్ గోన్ ఎనీవేర్, ఇట్ ఇస్ దేర్.
1: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
0: దేర్ ఈస్ కరెంట్ ఈవెన్ బిఫోర్.
1: బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
0: వైల్ ప్లేసింగ్ ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
1: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
0: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
1: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
0: Body is like a bulb.
1: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
0: Before connection with the divine self there is
1: ee dekamaneetundi yokka bulb pettinappudu kudanu vidyut shakti untundali aatmane.
0: When the body the bulb is connected there is a self.
1: Ee deham cheerinchina tarvata kudanu akkade aatma shakti untundali.
0: The moment body decays still there is a self.
1: Raaka pokalu lenatundi de aatma tattvamu.
0: The self neither comes nor goes.
1: Kevalam deha branch cheta gurtinchinattu gaanu ani lenappudu poyinattu gaanu manam bhavistunnam.
0: Because of body attachment we feel it when we are alive.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ.
0: In spite of all formal education.
1: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ.
0: In spite of all spiritual practices.
1: గమ్యము మాత్రము పొందక తప్పదు.
0: We must reach the goal.
1: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
0: What is the destiny of man?
1: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
0: To experience the spirituality is the end of man.
1: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
0: త్యాగరాజు
1: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికి తిరిగి ఒక చెట్టును వెతక తప్పదు.
0: త్యాగరాజు సెడ్ బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్
1: చెట్టును ఆశ్రయించక తప్పదు.
0: దే మస్ట్ రెస్ట్ ఆన్ బ్రాంచెస్.
1: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
0: హౌ లాంగ్ దే మూవ్ అబౌట్ అక్రాస్ ద స్కై?
1: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
0: లేటర్ దే హావ్ టు రెస్ట్ ఆన్ ద బ్రాంచెస్.
1: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
0: though man had many births,
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: in spite of practices,
1: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు, తప్పదు.
0: He has to submit himself to the divinity. It's a must.
1: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
0: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్, బెటర్ వి సబ్మిట్ నౌ.
1: హెచ్చరిస్తూ వచ్చింది.
0: ద సాంఖ్య టీచర్స్ దట్ వే.
1: దైవత్వం అనేటువంటి దానిని,
0: ద డివినిటీ,
1: విశ్వనించటము మానవత్వం కాదు అనింది.
0: Forgetting the divinity is no true human quality.
1: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
0: It is the demonic nature in man.
1: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the practice to be undertaken?
1: సాధన సాధ్యమైనటువంటి మనం చేయనక్కరలేదు.
0: We don't need to do that which is impossible.
1: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
0: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
1: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
0: To see the fire covered by the ash, you don't need to do any practices.
1: Woof, ani hoopite nimuru potundi, nippu kanipistundi.
0: Blow off the ash, then you will see the fire.
1: Neeti paina kappinatundi paachini manam yememo yantra tantramalato kaani japa japa janalato kaani danni chudadaniki prayatnam cheyatam prayojanam ledu.
0: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
1: Paina kappina paachini manam pakkaku nitti neeru manaku sakshatkaristayi.
0: Remove the moss, you will find the water.
1: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసనటువంటి వాసి కప్పబడింది.
0: Therefore, the heart that is pure is covered by sensual pleasure, the moss.
1: దానిని సత్కర్మలైనటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
0: With the hands indulge in good activities, we should brush aside the moss.
1: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
0: To see the fire covered by the ash, with namasmarana, chanting the name of the Lord,
1: should go on.
0: Then you will find the manifestation.
1: Chala sulabhamaina margam idi.
0: It is the easiest path.
1: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva katirinda. Ee kaliyugamulo pala namasmaranaku minchinatuvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
0: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
1: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా,
0: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ,
1: సంఖ్యాతత్వాన్ని మనము కొంతవరకు విస్మరించాలి.
0: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
1: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
0: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది,
0: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య,
1: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిడ్యువల్ అండ్ గాడ్.
1: 24 తత్వములు ప్రకృతివి,
0: ద నేచర్,
1: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడినది.
0: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్, నేచర్, ఇండివిడ్యువల్ గాడ్ అండ్ క్రియేటర్,
1: చెప్పాడు.
0: దిస్ వాట్ హి సెడ్.
1: మాయకు లోనవును,
0: సబ్మిట్స్ హింసెల్ఫ్
1: మాయకు తానవును.
0: He becomes illusion.
1: Maya 25 marmamulavulu. Maya 25 marmamulavulu.
0: This illusion becomes 25.
1: Maya 25 marmamu telisite maya maya maya maribayalavulu.
0: If you know the secrets of all these 25.
1: Kaduka ee 25 tattvamulanu chakkaga manam artham chesukunte,
0: when you understand the 25 traits clearly,
1: 26 tattvam maname ayipotam.
0: We become the 26.
1: Idi ye sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
0: That's how the Sankhya taught clearly and nicely.
1: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
0: the nature within us, the five senses, inner senses,
1: dooram cheskunataku veelu kaadu.
0: It's not possible to gather.
1: Kaani danini manamu sariyaina margamulo pravesha pettali.
0: But we should put them in along the proper track.
1: Kontha neemanni manamu anubhavinchali.
0: We should observe discipline.
1: Neemamu lenappude,
0: when there is no discipline,
1: manam ee indriyamulanu sakkavena margamlo pravesha pettalemu.
0: It's not possible to put senses along the right way.
1: Srushti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
0: We can understand the mystery of nature.
1: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamunu anusaristhu neemanusaranga pravartistunnayi.
0: Day, night and seasons proceed as per discipline.
1: ఈ నియమమే లేకుండా రాత్రింపగలేదు.
0: When there is no discipline, there is neither day nor night.
1: రాత్రింపగలే లేకుండా ఋతువులే రావు.
0: Without day and night, you don't get seasons.
1: ఋతువులే లేకుండా మానవుడికి ఆహారమే లభ్యం కాదు.
0: When there are no seasons, you don't get food.
1: కనుకనే నియమం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, discipline is very important.
1: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
0: Therefore, Sankhya, all the nature with the 25 traits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవుడు చక్కగా గుర్తించాలి.
0: Human beings should recognize what will happen if the discipline is not followed.
1: England lo oka raitu,
0: a farmer in England,
1: paala vyaparam chestu vachadu.
0: He is doing business milk.
1: Atanu chakkani prabhutvam yokka nibandhanalu paatistune vachadu.
0: He observes all the rules of the government.
1: Atanu satya hrudayudu.
0: He has got all truth in his heart.
1: Atanu dharma reetiya tana yokka pasuvulu nundi paalam teesi ammutu vachadu.
0: He draws milk out of the cows and sells them.
1: కానీ కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
0: But he observed the change in the milk.
1: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
0: Those that noticed the change in the quality of the milk have taken a matter of
1: course. అటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
0: They reported that he is not selling good milk.
1: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
0: Thereafter, court proceeded.
1: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
0: The farmer was summoned to the court and judge started questioning him.
1: కానీ ఈ రైతు ఉన్నదున్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
0: This farmer explained the fact what had all happened.
1: కానీ దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి
0: that judge
1: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
0: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్ ద మిల్క్.
1: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
0: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
1: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
0: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఫార్మర్,
1: ఇది కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
0: ఇట్స్ ఓన్లీ ది వెరీ కౌ దట్ ఇస్
1: నిర్ణయించి
0: he decided so.
1: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
0: Later he made thorough inquiry.
1: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
0: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
1: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితర్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
0: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
1: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
0: సో ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
1: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరము కూడాను సరి అయినట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము అసూయ కామము దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
0: those with all hatred, jealous and wicked qualities in heart,
1: తాను అన్నము తినే సమయమునందు,
0: as he eats food,
1: ఆ యొక్క జీర్ణకోశమునందు ఉండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
0: All that is present in the digestive system will reach the brain.
1: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
0: When all this foul smell goes to the brain, he will have bad habits.
1: కనుకని ఆహారము నుండి పానీయము నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
0: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
1: అసలు మనసు ఎక్కడి నుంచి పుడుతుండాలి?
0: Where from the mind originates.
1: మనసు ఆహారం నుంచినే పుడుతుండాలి.
0: The mind is originated out of food.
1: మనం ఎట్టి ఆహారం భుజిస్తామో,
0: as is the food,
1: అట్టి మనసుగానే పోతుంది.
0: So is the mind.
1: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
0: Therefore ancient rishis said that you should eat sattvic food.
1: మన ప్రాణం ఏమిటి?
0: What is our life?
1: త్రాగే నీరే ప్రాణం.
0: The water is life.
1: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
0: The gross part of the food is left excreted.
1: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
0: సటిల్ ఫార్మ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మజిల్.
1: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
0: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ బికమ్స్ మైండ్.
1: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
0: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వీ డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఇస్ ఎక్స్క్రీటెడ్.
1: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
0: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బ్లడ్.
1: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
0: ద సటిలెస్ట్ పోర్షన్ ఇస్ ద లైఫ్.
1: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్.
1: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతూ ఉంటారు.
0: వీ సీన్ ద వరల్డ్ ఇఫ్ ఎనీవన్ ఫెయింట్.
1: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
0: వీ స్ప్రింకిల్ వాటర్ బికాస్ దేర్ ఇస్ పవర్ ఇన్ వాటర్.
1: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
0: సో యాజ్ వీ డ్రింక్ యాజ్ వీ ఈట్ వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్.
1: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఓల్డ్ ట్రెడిషన్
1: మనం భుజించే ముందుగా
0: బిఫోర్ ఈటింగ్
1: అపానం చేసేటువంటి ప్రాణాయన ప్రాణాయ స్వాహ అపాన స్వాహ ధ్యానాయ స్వాహ ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
0: దే యూస్ టు ఆఫర్ వాటర్ ఫస్ట్ టు గాడ్ అండ్ దెన్ డ్రింక్.
1: పంచ ప్రాణములకు అర్పితము చేసి
0: ఆఫరింగ్ టు ఆల్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
1: అది ప్రసాదంగా భుజించడం చేత
0: టేకింగ్ ఇట్ యాజ్ ప్రసాద్
1: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని.
0: దేర్ బి నో డిఫెక్ట్స్ ఇన్ ఫుడ్.
1: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమైనటువంటి ఈ పంచ ప్రాణములు కూడా మొట్టమొదటి అర్పితం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
0: సాంఖ్య దర్శన. టాట్ దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: మన విద్యార్థులకు బాగా తెలుసును.
0: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటీ వెల్.
1: భుజించేక ముందుగా
0: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్
1: భగవత్ అర్పితం బ్రహ్మార్పణం బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
0: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
1: ఎందుకోసం అర్పితం చేయమని?
0: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
1: ఈ యొక్క పదార్థములో మూడు విధముల దోషములు ప్రవేశిస్తున్నాయి.
0: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ బి త్రీ డిఫెక్ట్స్.
1: పాత్ర శుద్ధి,
0: ద క్లీన్లీనెస్ ఆఫ్ ద వెసల్,
1: పాక శుద్ధి,
0: ద క్లీన్లీనెస్ ఆఫ్
1: పదార్థ శుద్ధి
0: అండ్ ద మ్యాటర్.
1: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
0: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ బి ప్యూరిటీ ఆఫ్
1: హార్ట్. ఈ మూడు శుద్ధిగా లేనప్పుడు
0: వెన్ దేర్ త్రీ ఆర్ నాట్ ప్యూర్
1: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: దేర్ బి నో ప్యూరిటీ విత్ ఇన్ అస్.
1: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
0: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
1: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ద మెటీరియల్ ఇస్ బ్రాట్, వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
1: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
1: చేసేటువంటి వాడి భావాలు ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
0: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్.
1: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతుంటుంటే ఆ పదార్థంలో దుర్భావంలో ప్రవేశిస్తుంటాయి.
0: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
1: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనటువంటిది. కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో ఇన్ టు ద ఎంక్వైరీ ఆఫ్ ది క్లీన్లీనెస్ అండ్ ద ప్యూరిటీ ఆఫ్ ద మ్యాటర్ ద వెసల్ అండ్ ద కుక్ వెన్ వన్స్ ఇట్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ దెన్ ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
0: What is the reason for its purification?
1: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్వాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు, కనుక అది పరిశుద్ధమైపోతుంది.
0: The food that you have eaten is digested by God within, therefore food is purified.
1: ఈ ప్రార్థనే చేయకుండా ఏదో జఠరాగ్నిలో వేస్తున్నానంటే ఏదో నిప్పులో వేసినటువంటి పదార్థం వలె మాడిపోతుంది.
0: If we don't offer prayer before eating, all that will be waste.
1: జఠరాగ్ని లోపల భగవంతుడు వైశ్వాన రూపంలో ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో వెయ్యాలి.
0: We have to offer the prayer with full faith. God is present in the form of Vaishvanara.
1: ఏదో ఈ ప్రార్థనంతా కూడాను హాస్టల్లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
0: Some foolish students take it as a matter of just a routine.
1: ఒక్క హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తా, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, సార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
0: They pray so while they are in hostel. The moment they go home, they don't pray and lead a life in
1: way. ఈ నాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయో తెలుసిన?
0: You know how the dining today?
1: పాప సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల లేక బెంగళూరు లోపల అనంతపురంలోనూ మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా, బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
0: As children studying here in Vrindavan, Prashant Nilayam, Anantapur campus, they have no chance to watch TV.
1: Avi chustu vaati bhavamtone vidu budinchatam cheta aa thoughts e vidiki vastunnayi.
0: Parents serve food to their children in front of TV.
1: Kalukane hallies lo baita poyinappudu pillalu chedadaniki moola kaaranam ide.
0: This is the only reason why students are spoiled in vacation.
1: Endukante tine aaharam ni ematram kuda nu bhagavat arpitam gaavinchatam ledu.
0: Because food eaten is never offered to God.
1: కనుకని టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ సేపు కొట్లాడుతున్నాయి.
0: Therefore as you sit in front of the table,
1: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
0: Therefore Sankhya explained very clearly the purity of food is
1: very important. పంచపాణముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
0: The food is the inner current for all the five life principles.
1: దేహమే ఆహారం యొక్క స్వరూపము.
0: The body is the very form of food.
1: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
1: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
1: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
0: ద బాడీ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ ఆఫ్ ది ఫుడ్ ఈటన్ బై పేరెంట్స్.
1: ఇది ఆహారమే.
0: దట్స్ ఫుడ్.
1: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
1: కనుక ఆహారం ఆహారాన్ని భుజిస్తుండాలి.
0: And hence food consumes
1: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
0: Food eats food.
1: అన్నమయ జీవితం మన దేహము.
0: The body is the form of food.
1: తిరిగి భుజించేది కూడా అన్నమే.
0: And we eat food.
1: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
0: So Sankhya taught that food is very
1: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
0: No one would understand out of these texts.
1: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఇవిడి ఉంటుండాలి.
0: In very small these things, very important things are present.
1: Chinnadigada chinnadigane mane alakshyam chesti adi pedda samudra vale alaluga roopanduthundi.
0: If you neglect because they are fractional, they become gigantic.
1: Chinna chinna oka vidhamainatundi yokka chedulu karraku padutundi.
0: We find the pests attacking the wood.
1: Chinna chedule karraku batti chanal lopala karananta pasam chestundi.
0: The pests will destroy the entire wood.
1: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
1: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
0: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
1: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
0: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
1: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
0: The Nyaya explained clearly the difference between atoms.
1: Kani but Sankhyamu ee anuvu aneetundi padamune deen teesaraledu.
0: Sankhya did not bring in this word atom.
1: Prapanchamanta anumayamaina swaroopame.
0: The entire world is full of atoms.
1: Prati padarthamu anumayame.
0: Every matter is full
1: of atoms. Prati vishayamu anumayame.
0: Everything is full
1: of atoms. Panchabhutamulu anumayame. పంచభూతములు అణుమయం.
0: All the five elements are full of atoms.
1: అంత అణువైనప్పుడు దీనికి అణు అని ప్రత్యేకంగా భేదం ఎందుకు మనం పెట్టాలి?
0: Then why should we name it separately atom?
1: అంత అణుమే.
0: Everything is full of atoms.
1: అణువే భగవత్ స్వరూపము.
0: Atom is the very form of God. దీనిని
1: అణువరణీయాను మహత్వము. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
0: The divinity is present in this atom.
1: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
0: The three darshanas taught the divinity doubtlessly.
1: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swaroopani,
0: however the true nature as a proposed
1: sankhya darshanamulo undinatvanti satya swaroopani,
0: the true form
1: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
0: Is manifested in yoga darshana.
1: Nyayamu,
0: the nyaya,
1: ee nyayam aneetundi,
0: this nyaya
1: satya swaroopamu,
0: is true form.
1: Nyayame satyam.
0: Justice is truth.
1: Satyame nyayam.
0: Truth is justice.
1: Adiye prakriti.
0: That is nature.
1: Prakriti satya swaroopam.
0: Nature is the form of truth.
1: Ee prakriti ninnemo baadhistundani cheppani, ee prakriti ninnu mosam chestundadani neevu bhavistunnavu. Porapaatu porapaatu.
0: You feel that you are deceived by nature. It is mistaken view.
1: Prakriti ninnu vanchinchadam ledu.
0: Nature is not deceiving
1: you. Neeve prakriti ni vanchistunnavu.
0: You are deceiving nature.
1: Ee satyanni gurtinchali.
0: You have to know the truth.
1: Prakriti eppudu kuda nu prakriti mayamainatundi yokka sushabdanga untundali. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క స్థితిలో ఉంటుండాలి.
0: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సేక్రెడ్.
1: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
0: ద ప్యూర్ నేచర్,
1: ఎట్టి మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: డిపెండింగ్ అపాన్ ద వన్ ఇట్
1: ఎట్టి భావములు గల మానవుని యందు ప్రవేశిస్తున్నదో,
0: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
1: అట్టి భావ స్వరూపాన్ని పొందిపోతుండాలి.
0: ఇట్ విల్ హావ్ ద ఫామ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
1: ఈ టంబ్లర్లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ టంబ్లర్ దేర్ ఇస్ ప్యూర్ వాటర్.
1: ఇందులో ఏ మాత్రము మాలిన్యం లేదు.
0: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
1: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
0: దిస్ ప్యూర్ వాటర్,
1: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
0: వెన్ యు కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
1: పచ్చని బాటిల్ లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
1: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్.
1: కానీ జలములో భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
1: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
1: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు, బాటిల్స్ వంటివి.
0: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్డ్ టు
1: గ్లాస్ బుట్టి వంటివి.
0: దే ఆర్ గ్లాస్ బాటిల్.
1: ఎప్పుడు పగులుతుందో,
0: వెన్ ది బ్రేక్,
1: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
0: వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్
1: చెప్పలేము.
0: నో వన్ కెన్ సే.
1: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
0: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
1: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
0: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
1: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
0: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ ది వికెట్ హార్ట్,
1: ఇది అహంకారమయమైపోతుంది.
0: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
1: కానీ సజ్జన హృదయంలో ఈ విద్య ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్,
1: సత్య మార్గం అనుభవిస్తుంది.
0: ఇట్ విల్ ఎంజాయ్
1: వినే విజేతను అనుభవిస్తుంది.
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: కనుక విద్యలో దోషం లేదు.
0: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
1: అదే విధంగానే ధనం కూడాను.
0: సిమిలర్లీ మనీ ఆల్సో.
1: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
1: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
0: హీ విల్ మిస్ యూజ్ మనీ.
1: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
1: సత్కార్యములు చేస్తుంటాడు.
0: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
1: కనుక ఈ ధనములకు విభేదం లేదు.
0: మనీ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
0: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
1: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
0: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
1: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
0: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
1: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
0: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
1: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
0: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూర్.
1: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహములో ప్రవేశించినప్పుడు,
0: యాజ్ ది ఎంటర్ ఇన్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
1: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
1: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావం తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
1: అహంకారములకు, ఆడంబరములకు,
0: పర్ఫార్మ్
1: అసూయకు,
0: జలసి
1: అశాంతికి,
0: రెస్ట్లెస్నెస్
1: అక్రమములకు, అనాచారములకు అవకాశములు అందించరాదు.
0: రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
1: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు కూడా తక్షణమే దానిని చిన్న గుల్లుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
0: ద మూమెంట్ దే గెట్ ఇన్ వీ షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వీ ప్లక్ అవుట్ ద థార్న్.
1: ఒక్కొక్క చినుకు రాలుతుంది,
0: డ్రాప్
1: ఒక్కొక్కటే,
0: బట్ ఆర్ డ్రాప్స్
1: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్.
1: అదే రీతిగానే మన హృదయంలో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ గివ్ స్కోప్ టు దీస్ స్మాల్ ఫీలింగ్స్,
1: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్ బై డెవలపింగ్ గుడ్ ఫీలింగ్స్.
1: ఈ సద్భావములను మనం పెంచుకునేటకు,
0: టు డెవలప్ గుడ్ థాట్స్,
1: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
0: వి షుడ్ గో త్రూ అవర్ సేక్రెడ్ టెక్స్ట్.
1: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
0: యు డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
1: చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
0: వెన్ యూ రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ దేర్ సిగ్నిఫికెన్స్.
1: కనుక భేదము లేనటువంటి ఒక తత్వాన్ని ఈ యొక్క దర్శనములు, షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
1: కరకని భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
0: We should never give scope for differences.
1: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
0: We are all the children of same mother.
1: అదే భూదేవే తల్లి.
0: That is mother earth.
1: ఒక్క తీగి పూలమే మనము.
0: We are the flowers of the same creeper.
1: తీగి ఒక్కటే,
0: creeper is వేరు వేరు. Flowers are different.
1: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
0: We are the birds of the same nest.
1: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
0: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
1: అందరము మానవులమే.
0: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
0: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్డ్.
1: కనుక ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడా లేదు.
0: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
1: చదివే వాడి యొక్క మనోభేదం లేదు ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
0: ఓన్లీ ద రీడర్ హిస్ మ్యాగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ డిఫరెన్స్.
1: నిశ్చలంగా ఉండి జలము లోపల
0: ఇన్ స్టీ వాటర్
1: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
0: సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ.
1: ఆ జలము అటు ఇటు అలలుగా రూపొందనా?
0: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్
1: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
0: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్.
1: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
0: సన్ అండ్ మూన్ డోంట్ మూవ్.
1: ఈ జలము యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి.
1: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
1: మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ
0: ద గుడ్ అండ్ బ్యాడ్
1: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
1: అది నేను చూచాను అనుకుంటున్నావు.
0: యూ సే హావ్ సీన్.
1: ఇది నీ అజ్ఞానమే.
0: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
1: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
0: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిజల్ట్.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
0: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

0: ఎందు వెతుకదు నీవు దేవుని చెట, మేది చెడినట్టి కస్తూరి మృగము ఓలే వెతుకబోయద వెండులు వెతివాడా, వెతుకబోయద వెండులు వెతివాడా.
1: జస్ట్ యాస్ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఫ్లవర్స్, గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ అస్. జస్ట్ యాస్ ద మస్క్ డియర్ దట్ లాస్ట్ ఇట్స్ మైండ్, why do you why do you indulge yourself in search of God, O foolish man?
0: Prema swarupula
1: embodiments of love,
0: tane daivamayundi,
1: being God
0: tanalone daivamundi, atti daivanni nilupala prapanchamulo vetukutaku prayatnistadu verri manavu.
1: Foolish man, he is in search of God outside, being God himself.
0: Nippai nimuru kappinattuga,
1: just as the ash covers the fire,
0: ee daivathamunu raga dveshamulu kappi untundi.
1: The divinity is covered by attachment and hatred.
0: Nimurunu hoopina nippu kanipinchinattuga రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, ఆత్మ.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: ద నేచర్ ఆఫ్ ది మైండ్ యాక్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ సన్, యాజ్ ఎ చైల్డ్, సో ఆన్ సో ఫోర్త్.
0: కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగాని ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములు ప్రకటిస్తూ ఉంటాయి.
1: బాండేజ్, ద రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ వే.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడలపైన ఉండదు.
1: ద అఫెక్షన్ టువర్డ్స్ ద డాటర్ ఈజ్ నాట్ సేమ్ టువర్డ్స్ ద డాటర్ ఇన్
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉండేటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: Prema, anuraga, vatsalya, mohamulaku, oke manase karanam.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: Ee sharira sambandhamulu puraskarinchukoni ee vidhamaina yokka gunamulanu pravesha pettindi manasu.
1: It's the mind that will have these qualities basing on the body relationship.
0: ఈ విధమైన భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: What is the reason for the mind that is being bound because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: Samasta vichara anandamulaku kudanu samasta dukkhamulu vicharamulaku kudanu nalugu vidhamulaitunchi oka kleshamulu manavuni aavarinchi untunnayi.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: Idi mottamodatini avidya klesham.
1: The first is this, which are ephemeral, transient, momentary and temporary.
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.

0: ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై దిస్? అది యువర్ ఇగ్నోరెన్స్.
0: కేవలం సంకుచితమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి,
1: బికాస్ ఆఫ్ ద నారో ఫీలింగ్ వన్ ఐడెంటిఫైస్ విత్ ద బాడీ,
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి,
1: హీ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ హీస్ ఎ బీయింగ్,
0: ఈ జీవులకు దేవునకు చాలా సంబంధం లేదని భావించి,
1: హీ ఫీల్స్ దట్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ విత్ హిస్ సెల్ఫ్ అండ్ గాడ్,
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి,
1: హీ బిలీవ్స్ దట్ గాడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హిమ్,
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ సఫర్స్.
0: ఇది అవిద్యా క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వల్ల అనేక విధమైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్పరుస్తూ వస్తుంది.
1: Out of this, he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశం.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by అభినవ క్లేశం?
0: సమస్త విచారములకు, ఆశలకు, రోగములకు, రాగములకు నిలయమైనది మనస్సు.
1: ఫర్ ఆల్ ఆంగ్జైటీస్ ద యాంగర్, ఫర్ ఆల్ సఫరింగ్స్ మైండ్ ఈస్ ద సెంటర్.
0: కనుక ఈ మనోమూలము చేతనే, మనో కారణము చేతనే సంసారము బంధింపబడుతుంది మానవుడు.
1: మ్యాన్ ఈస్ బౌండ్ ఇన్ దిస్ లైఫ్ బికాస్ ఆఫ్ మైండ్.
0: ఈ బంధనకు, ఈ విచారములకు, ఈ దుఃఖములకు అన్నింటికి మనసే కారణమని తెలుసుకోవడం,
1: హావింగ్ నోన్ ఫుల్లీ వెల్ దట్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ ఫర్ ఆల్ యాంగ్జైటీస్ అండ్ వరీస్,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు సపరేట్ అవుట్ ద మైండ్.
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు డిఫరెంట్.
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: ఈజ్ బౌండ్ బై ద మైండ్ అండ్ సఫర్.
0: కనుకని ఈ మనస్సును వేరు చేయక, ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఈజ్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. ఇట్స్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: This is one that's linked with sensual pleasure.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: The whole world is full of worldly pleasure.
0: ఈ విషయమే మానవునికి ఒక విషస్వరూపకంగా ధరిస్తుంది.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండము.
1: When there's no sensual pleasure, there'll never be this poison. That are
0: the విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: vishyanni aarandinchagori,
1: as he wants to enjoy delight himself,
0: vishaya lonudai,
1: is drenched in sense of pleasure,
0: vivekamunu kolpoyi,
1: he aspires after sense,
0: vichishna gnanamunu kolpoyi,
1: he loses all discrimination wisdom,
0: vishayame tane yokka jeevithamune yokka pradhanamaina lakshyamni pettukoni,
1: keeping the sensual pleasure as the main one,
0: ee vishayamulu cheta aneka vidhamainatuvanti yokka kleshamulu anubhavistunnadu manavu.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by రాగ?
0: మానవుని యందు
1: in man
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: with all the delusions,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఇన్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హి ఆల్వేస్ యర్న్ ఫర్ ద వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: వీటిని అనుభవించుటకై అనేక విధమైన శ్రమలు పొందుతూ,
1: హి స్ట్రగుల్స్ టు ఎక్స్పీరియన్స్ దెం ఆల్,
0: నిద్ర నుండి లేచిన మొదలు నిద్రించినంత వరకు కూడా శ్రమిస్తూ,
1: హి ఎక్సర్ట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ డాన్ టు డస్క్,
0: అన్నపానాదులు మాది,
1: he sacrifices the drink and food,
0: nidramulu nidramu dooramu jaavinchukoni,
1: he doesn't sleep well,
0: anarogyamulaku guriyai,
1: he suffers of ill health,
0: ee asthiramainatundi yokka dhanakanika vastuvahanadulu arjinche nimittamai praakulaadutunnadu manavu.
1: Man struggles to earn this temporary wealth and property,
0: idi ashashtamane telisiyu,
1: knowing fully well that is not permanent,
0: idi kevalamu adupulo minchaka,
1: without having a control,
0: mitimiripoyinatundi aasana cheta,
1: because of excessive desire,
0: matini cherchukoni,
1: he becomes mad,
0: aneka vidhamaina dukkhamulaku guri avutunnadu.

0: అండ్ హీ గ్రీవ్స్ హీ సఫర్స్
1: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే
0: ఫర్ ది గ్రీఫ్ ఫర్ ది లాస్ ఫర్ ది యాంగ్జైటీ
1: ది కనుకనే రాగ క్లేశమనేటువంటిది మానవుని కృంగదీసి పుల్లిప్ప చేస్తున్నది
0: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
1: The desham,
0: the fifth one, hatred.
1: ఈ ద్వేషం అనగా ఏమి?
0: What do you mean by hatred?
1: ఒక ఫలాపేక్ష నిమిత్తమై
0: expecting the result,
1: ఒక వ్యక్తిని చేరి
0: joining an individual,
1: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై
0: to fulfill the desire,
1: ఇతరులను ఆశ్రయించి
0: he approaches him.
1: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు
0: when the desire is not fulfilled by approaching
1: aa vyaktula paina oka vidhamainatu desham prarambhamavutundi
0: then he develops hatred towards him
1: tara swarthamu sapriyojana nimittamai
0: for his selfishness and self interest
1: manavudu aneka vidhamainatu aasaralanu kalpinchukoni
0: man will have so many desires
1: aa aasaralanu vipalamainappudu
0: when desires are not fulfilled
1: yetu vyaktula paina krodhamu prarambhamavutundi
0: you will have anger on the man in front
1: vyaktuli endu maatrame kaadu
0: not only on individual
1: తాను కోరిన కోరిక
0: the desire he
1: తాను ఆశించిన ఆశలు
0: and all his aspirations
1: నెరవేరకుండిన
0: not fulfilled
1: దైవం పైన కూడా ద్వేషం వస్తుంది
0: you will have hatred on God also
1: ఇది కేవలము ద్వేష క్లేశం
0: this is called the suffering of hatred
1: ఇవన్నీ కూడా మనోవికారం యొక్క లక్షణములే
0: they are all aberrations of the mind
1: ఇవన్నీ ఎవరికి నష్టము
0: who will be put to loss
1: ఈ క్లేశములన్నీ కూడా వ్యక్తికే నష్టం
0: All these sufferings will lead to put loss to an individual.
1: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు
0: the man who puts himself to suffering
1: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై
0: will be all the responsible for restlessness.
1: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
0: He forgets the true nature of the self.
1: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: He forgets the nature of self.
1: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు
0: హీ కన్సిడర్స్ ది సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
1: హిమ్ గమనే మానవునికి అనేక విధములైన దుఃఖములు చేకూరుస్తున్నది
0: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ది మ్యాన్ టు గ్రీఫ్
1: ఇంతే కాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: మానవుని యందు
0: ఏ మ్యాన్
1: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు
0: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ
1: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్లుగా కనిపిస్తారు
0: Some appear as if they have pleasure and pain.
1: మరి కొంతమంది నిరంతరముకును ఆనందముదేక దుఃఖంతోనే మునిగి ఉంటారు.
0: But some appear to be grieving all the time.
1: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలమైన నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
0: Some they are blissful and in ecstatic position.
1: ఈ విధమైన స్థితి యొక్క స్థితులకు కారణం ఏమిటి?
0: What is the responsible for this position?
1: ఇది ప్రకృతి కారణం కాదు.
0: Nature is not responsible.
1: మనసు యొక్క భావమే కారణం.
0: It only affects the mind.
1: ఒక్క మానవుని అంటే
0: in one man
1: మానవ దేవుడు అని ఒకడు ఉన్నాడు.
0: There is human God.
1: ఒక్క మానవుని అంటే
0: in J man
1: మానవ మానవుడు అని మరొకడు ఉన్నాడు.
0: Human human in him.
1: మరొక దేహమునందు
0: another body
1: మానవ రాక్షసి అని ఒకడు ఉన్నాడు.
0: The human demon is in him.
1: మరొక దేహం నందు
0: another body
1: మానవ పశుత్వము అని ఉంటున్నాడు.
0: It's human animal in him.
1: మానవ దేవుడు
0: human god
1: మానవ మానవుడు
0: human human
1: మానవ దానవుడు
0: human demon
1: మానవ పశుత్వము
0: human animal
1: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
0: All the four are in man.
1: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
0: How are they present in
1: man? వీటి యొక్క ప్రభావములు ఏమిటి? ప్రతాపములు ఏమిటి?
0: What are the effects and what are the causes?
1: మానవ దేవుడు
0: One human God.
1: Brahmanishta paro devaha. Nirantaram kudunu Brahmanishtudai.
0: Continuously remaining as Brahman.
1: Atma laksham cheta.
0: Keeping the self as the end.
1: Ee jagatnu anubhavistu.
0: Experiencing the world.
1: Sarva karmala kudunu bhagavat pritiyarthanga chestu.
0: Doing all activities to please God.
1: Sarva drishyamunu kudunu bhagavat drishyamunuga visvasinchi.
0: Full faith that all the things are the divinity.
1: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి
0: considering them as the reflections of God.
1: తన జీవితమంతా కూడాను
0: throughout his life
1: బ్రహ్మనిష్ట చేతనే
0: with all the Brahman
1: గడుపుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్షిగా భావించుకుంటూ
0: he spends and delights with the feeling of Brahman throughout his life.
1: ఇక రెండవ వాడు
0: the second one
1: మానవ మానవుడు
0: human human
1: ఇతనిని సత్య ధర్మ ప్రో మత్స్య మత్స్య లోకములో ఉండినటువంటి ఈ మానవుడు
0: ద మ్యాన్ ఆన్ ఎర్త్
1: సత్య ధర్మములను రచించి
0: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైటియస్నెస్
1: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధి పరచుకుని
0: he will develop the feeling that he has to speak truth and do righteous acts
1: satya jeevitanni dharma jeevitanni gadustu untadu
0: he will lead the life of truth and he will lead the life of righteousness
1: tana kartavyame pradhanamaitu lakshyam ga unchukoni
0: he keep the duty as the aim
1: adhikaramunu aashinchaka
0: without aspiring any position
1: kartavyani nirvartistu untuntadu
0: he discharges his duty
1: daya
0: compassion
1: dharmamu danamu sanubhuti సహనము ఇత్యాది గుణముల చేత
0: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్ ద వర్చ్యూ టాలరెన్స్
1: గృహస్థ ధర్మములందు జీవిస్తూ
0: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్
1: సత్యధర్మములను విశ్వసించి
0: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
1: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు
0: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్
1: అతనే మానవ మానవుడు
0: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్
1: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు
0: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్
1: మద్యపాన రతు దానవహాన్ తాను తినటము త్రాగటము నిద్రించటము ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు
0: హీ స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ స్లీపింగ్
1: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు
0: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
1: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
0: He has no compassion and consideration.
1: Vijnana vivekamulu emaatram kodunu atalo vikasinchadu.
0: He has no discretion and discrimination.
1: Parulanu nindinchatamu, parulanu baadinchatamu, parulanu dooshinchatame ee vyaktulu yokka swabhavamai untuntadu.
0: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
1: పరులను బాధించడంలోనే ఆనందిస్తాడు కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
0: He delights himself while harming others but not in any other way.
1: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము అసూయ కూడా పెరుగుతుంది.
0: When he sees great people, saintly people, the men of righteousness, he may all be jealous.
1: సమస్త దుర్గుణముల చేతను దురాలోచన చేతను నిండిన మనసును కలిగినటువంటి వాడే మానవ దానవు.
0: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feelings.
1: ఇంకా మానవ పశుత్వము.
0: Then fourth one, human animal.
1: ఇట్టి మానవుడు నిరంతరం కూడాను ఇంద్రియ సుఖమునే ఆశించి పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోతనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
0: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్ హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: పశువు వలె తినటము ఇంద్రియ సుఖమును అనుభవించటము తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకుని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
0: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు రీజన్ లేదు.
0: ఈవెన్ అనిమల్స్ హ్యావ్ గాట్ సీజన్ అండ్ రీజన్ బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హ్యాస్ నో రీజన్
1: పరిమితమైన కూడాను అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింపచేసుకుంటారు.
0: హీ విల్ హ్యావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్
1: కనుకనే ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు
0: సో దిస్ హ్యూమన్ డెమన్
1: జీవితము లోపల ఏ సుఖము కాని ఏ పవిత్రత కాని ఏ ధర్మము కాని ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు.
0: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హార్ట్ ఎనీ హ్యాపీనెస్ ఆర్ రైట్నెస్ ఆర్ జస్టిస్.
1: అయితే ఈ అన్నింటికీ కారణము మనస్సు.
0: ఫర్ ఆల్ దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు
0: వెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ
1: జీవితమే సార్థకం అవుతుంది.
0: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
1: సార్థకం కాలేకుండా పోవడానికి
0: ఫర్ దట్ బీయింగ్ నాట్
1: సార్థకమైనటువంటి చింతలే మూల కారణం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: మానవత్వమును
0: ది హ్యూమన్ లైఫ్
1: దివ్యత్వం అనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
0: We must have full faith that there is sacred divine power in the human life.
1: కనుక పరిపూర్ణమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో పరిపూర్ణమైనటువంటి జీవతత్వాన్ని మనము అనుభవించాలి.
0: Therefore, in this comprehensive world, we must experience the totality of the individual.
1: కంటికి కనిపించేది,
0: that which is seen with the physical eye,
1: తనువును కలిగించేది,
0: that melts the heart,
1: మనసును మురిపించేది,
0: that deludes the mind,
1: మనుగడను వెలిగించేది,
0: that which expresses the
1: ఈ భౌతిక ప్రపంచమే.
0: Only the physical world.
1: ఈ పార్థివమైనటువంటి ఈ ప్రపంచమునందు అపార్థివమైనటువంటి యొక్క దివ్యత్వం కూడా ఉంటుంది.
0: In this world, which is undeserving, there is divinity.
1: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
0: This deservedness and non-deservedness are one and the same.
1: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
0: They are one and the same sparks of సచ్చిదానంద.
1: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
0: Out of the totality of Brahman, this originated.
1: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
0: In this total world, this total life has taken birth.
1: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
0: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
1: దీనిని పురస్కరించుకుని
0: Basing on this,
1: ఉపనిషత్తులు పూర్ణ మనః పూర్ణ విదం పూర్ణాత్పూర్ణ ఉదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము,
0: దట్ ఈస్ ఫుల్.
1: ఇదియు పూర్ణము,
0: దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము,
0: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
1: పూర్ణమున ఉదయించి పూర్ణము,
0: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
1: పూర్ణమున పూర్ణము తీసిన
0: when the full is detected out of full,
1: పూర్ణమే తా మిగిలిందును,
0: only full remains.
1: మిగిలినది పూర్ణమే,
0: that which remains is full.
1: ఉన్నది పూర్ణమే,
0: that which exists
1: is full. పూర్ణమే,
0: that which is detected
1: is full. మారినది పూర్ణమే,
0: that which changes is
1: full. సర్వము పూర్ణమే,
0: everything is full.
1: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
0: Meaning everything is the form of the Satchidananda.
1: Itti Satchit Ananda Swarupamaina yokka manavatvanni,
0: this human quality which is the very form of Satchit Ananda.
1: Manasika sankalpam yokka vikaram cheta,
0: because of aberrations of thought,
1: aneka vidhamainatundi kleshamulaku guri avutunnadu.
0: Man suffers in various ways.
1: Manava manavudiga anubhavinchitamu madhyamaina jeevitam.
0: Leading the human life is the middle stage.
1: మానవ దేవునిగా అనుభవించటమే ప్రధానమైన జీవితము.
0: The main life is to lead the life of a human god.
1: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
0: Therefore, man today is not leading the life of a human being.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: రాగద్వేషములే.
0: The reason is the attachment
1: and hatred. రాగద్వేషములకు కారణము,
0: the reason, cause for attachment,
1: మనస్సు.
0: The mind is responsible.
1: ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
0: As the desires, aspirations of the mind are not fulfilled, you find this attachment.
1: మానవుడు కేవలం దుఃఖ స్వరూపుడు కాదు.
0: Human being is not the form of any grief or misery.
1: కేవలము ఆనంద స్వరూపుడు కాదు.
0: He is not merely not the form of bliss.
1: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
0: దట్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్,
1: సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
0: మ్యాన్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ సచ్చిదానంద.
1: అట్టి సచ్చిత్ ఆనందతత్వాన్ని ప్రతి మానవుడు కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ మ్యాన్ షుడ్ స్ట్రగుల్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద సచ్చిదానంద.
1: విశాలమైన ప్రపంచమునందు,
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
1: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్.
1: అనంతమైన జగత్తునందు,
0: ఇన్ దిస్ ఇన్ఫినిట్ వరల్డ్,
1: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
0: వి షుడ్ నాట్ గివ్
1: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ దట్ ఆల్ ద ఫాస్ట్ ఫీలింగ్.
1: ఈ సంకుచితమైన భావములను పెంచుకొని,
0: డెవలపింగ్ నారో ఫీలింగ్స్,
1: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
0: వి లీడ్ దిస్ హార్డ్ లైఫ్.
1: ఇది ఎవరి తప్పు?
0: హూజ్ మిస్టేక్ ఇస్ దట్?
1: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
0: ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్.
1: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
0: ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్,
1: పశువు కంటిని హీనమై పతనమగు.
0: హీ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
1: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు,
0: ద ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలో ద ఇంటెలిజెంట్,
1: పశుపతిగా మారు.
0: హీ విల్ బికమ్ గాడ్.
1: కనుక బుద్ధి అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఇంటెలెక్ట్?
1: శిక్షణ జ్ఞానంతో కూడినటువంటిది.
0: ఇట్ హాస్ గాట్ డిస్క్రిమినేషన్.
1: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
0: ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్.
1: మొట్టమొదటి దేహము.
0: ద ఫస్ట్ వన్ ఇస్ బాడీ.
1: దానికి పైభాగమది ఇంద్రియములు.
0: అబౌవ్ దట్ సెన్స్.
1: దానికంటే పైభాగమది మనస్సు.
0: ఓవర్ దట్ మైండ్.
1: దానికంటే పైభాగమది బుద్ధి.
0: బియాండ్ దట్ ఇస్ ఇంటెలెక్ట్.
1: దానికి పైభాగమదే ఆత్మ.
0: అబౌవ్ ది ఇంటెలెక్ట్ ఇస్ ద సెల్ఫ్.
1: ఆత్మకు అతి సమీపంలో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
0: As intellect is in close proximity of the self, it has got all the radiance and
1: reflection.
0: So intellect is beyond the mind.
1: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి
0: inquiring the nature of intellect,
1: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
0: Man should be intelligent and lead the life.
1: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది.
0: Then only the nature of self would be known.
1: మానవుడు
0: human being
1: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
0: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్
1: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
0: హి స్ట్రగుల్స్ ఫర్ ఫుడ్ అండ్
1: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
0: బై స్ట్రగులింగ్ సో వాట్ ఈస్ దట్ హి అకంప్లిష్డ్?
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది.

0: ఇక యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్ర ఎడి దారి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దులేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: వ్యయమందగా చేయుచు జీవితముడు
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారబోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్ What big happiness you have got.
0: Oh man,
1: understand, inquire.
0: Oh man. నీవు ఏమి తిరిగి సాధించావు?
1: What is it that you have accomplished?
0: భగవంతుని విస్మరించి,
1: forgetting God,
0: కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి,
1: having full faith in this physical world,
0: సాధించావు.
1: What is it that you have achieved?
0: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే,
1: The moment you close your eyes,
0: సాధించినది ఒక్కటి లేదు.
1: Nothing you have achieved.
0: కానీ సాధించినది దుఃఖమే, విచారమే.
1: What you have achieved is worry and misery.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of
0: ఎందరి మహనీయుల్లో దర్శించావు.
1: You have visited many.
0: ఎన్ని యాత్రలో చేశావు.
1: You have visited pilgrimage
0: centers. ఎన్ని సత్సంగములో ఆచరించావు.
1: You practice many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకములు పఠించితిని.
1: I studied books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I have gone through thoroughly all the texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును సర్వమేళ.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: నీ హస్తయుగంబు మోచి.
1: Joining both of your hands.
0: పరమాత్ముని చింతన చేయలేని.
1: If you do not think of God,
0: ఈ నిస్తులమైన జీవితము,
1: this life,
0: పరమాత్ముని చింతన చేయలేని,
1: the life which does not think of God,
0: నిస్తులమైన జీవితము,
1: wasteful life,
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: Oh man, is it not a waste?
0: ఇదంతా నిష్ప్రయోజనం.
1: Is all useless.
0: ఏమి చదువులు ఈ చదువు?
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు?
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసము ఈ విశ్వాసం?
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే,
1: but when we inquire, nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ,
1: though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all truth, that we don't get.
0: Kanuka pannikudumu manasaka yokka vikaramulu manasuku yokka prabhavamule.
1: They are all perversities of the mind and human
0: being. Vichyasam chestunnanu.
1: One is doing a job.
0: Goppa padavilo untunnanu.
1: I am in high position.
0: Nenu adhikarini.
1: I am in authority.
0: Idi e pedda papam.
1: It's a big sin.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం.
1: ద ఫీలింగ్ దట్ యు ఆర్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్.
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినట్టు.
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు.
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ బెనారస్.
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు.
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్.
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్.
0: ఏమని?
1: వాట్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఈశ్వరుడా,
1: ఓ ఈశ్వర,
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను.
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్, ఆల్ ది మిస్టేక్స్.
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపులు కదా. ఇతను ఏమిటి పాపం చేశాడు? పుట్టినను మొదలుకొని నిరంతరము శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంతము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే.
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ. రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ టెక్స్ట్.
0: నేను మూడు పాపములు చేశాను శంకర.
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్.
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైన వాడని నాకు తెలుసుకున్నాను.
1: ఓ గాడ్ ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్
0: నేనే కాని ఆచరణలో పెట్టలేకపోతున్నాను
1: ఐ అండర్స్టూడ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రాక్టీస్
0: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యు
0: కాని ఈశ గిరీశ పరేశ నిరేశ భేష భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం ఈశ గిరీశ నరేశ పరేశ విలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను ఇది పాపం కాదా
1: ఈజ్ నాట్ ఎ సిన్ శంకర ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ వేస్ ఈశ నరేశ పరేశ పరేశ గిరీశ
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను
1: ఐ హావ్ నోన్ దట్ యువర్ బియాండ్ డిస్క్రిప్షన్
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది కలిసినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈజ్ నాట్ సే
0: ఇంకా రెండవ పాపం ఏమిటి
1: వాట్ ఈస్ ద సెకండ్ సేన్
0: ఈశ్వర సర్వభూతానాం గీతావాక్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను నేను విశ్వసించాను
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ఇన్ ఆల్ బీయింగ్
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్
0: నేను చెప్పేది ఒకటి తలచేది ఒకటి చేసేది మరొకటిగా చేస్తున్నాను ఇది పాపం నేను అన్నాను
1: I say one thing, I think differently, I do another way. This is the sin.
0: ఇంకా మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాను నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే
1: యూ అండ్ ఐ ఆర్ వన్
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్
0: ఒక్కటే అని విశ్వసించి
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్
0: ఒక్కటే అని ఉపన్యాసంలో చేసి
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ
0: ఇది మూడవ పాపం
1: ఇస్ ద థర్డ్ సిన్
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్ గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం
0: చూసారా పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ పరులను హింసించడం కానీ పరులను దూషించడం కానీ ఇవి కాదు పాపములు
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్ యూజింగ్ హార్మింగ్
0: చెప్పటం ఒకటి తలచటం మరొకటి ఇవే పాపము
1: The sin is to say one thing and think differently.
0: ee paapamunaku prati manavudu kudanu poorna swaroopudai untunnadu.
1: Man is engrossed in this sin.
0: ee paapamunu manam pariharam gaavinchukovali.
1: We should rectify this sin.
0: ee paapamulu ee naadu pariharam gaavinchukundumo manovaakkayamunu moodinti yokka ekatvanni ee naadu manam anubhavinchumo aa naade poorna manavu.
1: The moment we do so There will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: Kanukane Upanishadulu.
1: So Upanishad.
0: Manasekam, Vachasekam, Karmanyekam, Mahatman.
1: Upanishad said, there is unity in thought and word and deed.
0: Atma Swarupamu.
1: You are the form of the self.
0: Mahatmananaga emiti. Mahatma. Divyamainatundi Atma Swarupamu.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti Atma Swarupudu kaakunda.
1: Without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanaga maripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavani unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the mind.
0: Anusthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kavinchukunte.
1: When we have control over the mind.
0: Manasunu manam swadhinam kavinchukunte.
1: When we have full control over the mind.
0: Sarvamunaku maname adhinam avutam.
1: We have full control over everything.
0: Adhikaram ayipotam.
1: Then we have authority.
0: Manasunu adharamga konna manamu. ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము
1: యు హావ్ టేకెన్ ద మైండ్ యాజ్ ఎ బేసిస్
0: మనసును ఆధీనం చేసుకోవాలి
1: బట్ ఇట్ ఇస్ యువర్ కంట్రోల్ ఓవర్ ద మైండ్
0: అది ఈనాడు మనం చేయవలసింది పని
1: దట్స్ వాట్ వి షుడ్ డు టుడే
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు
1: వితౌట్ మ్యాన్
0: కాబట్టి మనస్సు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే
1: దేర్ ఫోర్ మైండ్ మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునఃస్కరించుకొని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి
1: బేసింగ్ ఆన్ అవర్ అసోసియేషన్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: ఎట్లా ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఎ కుక్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాము.
1: వెన్ హి ఆఫర్స్ వర్షిప్ హీఈస్ ఎ బ్రాహ్మణ్ ప్రీస్ట్.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: ఎ బ్రాహ్మణ్ హూ గోస్ త్రూ పంచాంగ ఈజ్ ఎ పంచాంగ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హాస్ ది ఛాన్స్ మంత్ర.
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: దట్ బ్రాహ్మణ్ ఇస్ వన్.
0: వాళ్ళు చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద జాబ్ దే డూ దే హావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా ప్రపంచం అనగా
1: వరల్డ్,
0: విశ్వం అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: ప్రపంచము. ఏమిటి ఈ ప్రపంచం?
1: What do you mean by prapancha?
0: Panchabhutamulaku vikasame prapanchamu.
1: The blossoming of the five sets
0: anaga
1: of elements.
0: Prapanchamulo panchabhutamulu vikasimpa chestunnam.
1: In this world all the five elements blossom.
0: Ee panchabhutamulu ekatvam gaadinchukovatam ledu.
1: We are not unifying the five.
0: Prapanchamulaku vikasimpa chestunnam.
1: We are just blossoming four.
0: Vinnamu gaadinchukuntunnam.
1: We separate them.
0: Ekatvanni anekatvanga chestunnam.
1: We make that unity into diversity.
0: Ee prapancham vishalanga perigipothundadi.
1: Therefore the world is vast.
0: కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: అన్నింటి యందు ఉండే ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in the unity in everyone.
0: చూడండి ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many but practice one. నీ గాలి నా గాలి, నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు నా యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
1: Beings are many, breath is one. Your inhalation and exhalation are
0: ఒకే గాలి తీసుకోవటం ఇచ్చుకోవటంగా ఉంటుంది.
1: All breathe in the same way.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: But recognize the unity here.
0: శరీరం రత్నమం విద్యే. అన్ని దేహములు రథములుగా ఉంటున్నాయి.
1: All bodies are chariots.
0: ఆత్మానాం రథనం విద్యే.
1: The self is chariot.
0: అతనే రథికుడు.
1: He is the chariot.
0: దేహాలు రథములు.
1: Bodies are chariots.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: Chariots are different.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: Charioteer is one.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: This is unity in diversity.
0: మానవుడు
1: in a man
0: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
1: They are different way.
0: కాని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం అని ఎట్లా దర్శించాలి?
1: హౌ టు విజువలైజ్ ది యూనిటీ డైవర్సిటీ?
0: తప్పనిసరిగా ఉండేటువంటి ఉంటున్నాయి.
1: ఆల్ హావ్ మోస్ట్
0: ఆ ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
1: మిలియనేర్ హాస్ కమ్ డౌన్ హాస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటి పేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు.
1: ద పాపర్ హాస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద మట్.
0: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కూడా తల్లి గర్భం నుండి పుట్టారు. ఇది ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద,
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
1: A pauper may take just the water among the dry
0: over the rice. Kotisuru pachamandamulu bhujinchavachu.
1: A millionaire may have delicious food.
0: Annamulavi veru kani aakalu okate.
1: The food forms are different but hunger is one.
0: Kanuka indulo undinatundi ekatvanni manam chudali.
1: We have to see the unity here.
0: Inka manavuni yokka maranamu.
1: Then the death.
0: Kotisuru kani kooti peda kani.
1: Millionaire or a beggar.
0: Maranam okate.
1: Death is one.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఎ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఎ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటుందని కానీ
1: దేర్ డిఫరెన్స్ ఇన్ వాటర్
0: లో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్.
0: కనుకని అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: దేర్ ఫోర్ వెన్ వీ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ బికమ్స్ ది బేసిస్ ఫర్ డివినిటీ.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ లీడింగ్ దట్ సార్ట్ ఆఫ్ లైఫ్.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows in
0: income limit meedi poi
1: as in income
0: amargamulo praveshinchi
1: as enters
0: anyaya akrama anacharamlo koodi
1: he is full of all wrong
0: jeevitanni drashti pattinchukoni జీవితం అంతా పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: హి లీడ్స్ ద లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగు కొలది.
1: యాజ్ యు గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, ధార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకు మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాంతుడు రావాలి.
1: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: Man today is not having no
0: mean bhavamulu ostunnayi.
1: He is having mean
0: cheriyallo palukuntunnaru.
1: He does wicked actions.
0: Appatiki appatiki maatramu aanandanni anubhavichinattuga show chestunnaru kaani
1: he puts up a show as if he is having happiness.
0: Mundunnadira tondaraloni musalitanammulu musulla pandaga annadu. Endunnadi ee yokka baadalu.
1: There lies ahead the result, the consequence.
0: Karanam emiti?
1: What is the reason?
0: Andamu prayamu unnata shakti undani nikkaku oranna. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
1: యు హావ్ గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ క్రోకడైల్.
1: దేర్ లైస్ అహెడ్, దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడైల్.
0: ఓ తైతైతైతై తైబొమ్మ, దీని తమాషతున్న తోలు బొమ్మ.
1: ఓ టాయ్, వై డు యు డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ద స్కిన్. ఇదంతా ఒక
0: తోలు బొమ్మని.
1: It is just the toy.
0: ఈ తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాలను మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in spiritual path, you should have all the noble feelings.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, you should have control.
0: మనసు చెప్పినట్టు వినకూడదు.
1: You should have leave the mind anyway.
0: కొంత కాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్, అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనసు పోలినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరియైన మార్గము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్
0: దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవా,
1: దిస్ మానవా.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మై గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరియైన అర్థం. దినము కానివాడు దేవుడు. డే,
1: ద వన్ డస్ నాట్ ది డే ఈజ్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో, దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడిన దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే.
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే and the night.
0: Kanukane bhagavantuniki raatri pagale ledu.
1: So God has no
0: sukhamule ledu.
1: He has no pain and pleasure.
0: Paapa punyamule ledu.
1: He has no sin or merit.
0: Adika alpattamule ledu.
1: He has no high or low.
0: Anta samattame.
1: Every equanimity.
0: Atuvanti bhagavat tattvanni manamu visvasistu aaradhistu alanti bhagavantuniki elanti kalankamu anusetistunnam.
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: Mana yokka nadathalanu puraskarinchukoni ye bhagavantudu kodalu chella chestunnadu.
1: God also gets the blame because of our behavior.
0: Kaani bhagavantudu ye maatram chella peru kaadu.
1: God will never get a bad name.
0: Deeniki thanu longadu.
1: He will never submit himself.
0: Annitiki atheetamainatundi sthithilo undeetundi vaadu.
1: He transcends everything.
0: Yenuniki prayanam chesinattundaniki kukkalu chusi murugutayata.
1: The one who goes on the elephant, the dogs start barking.
0: కుక్కలు చూచి గురించి ఏనుగు తోక కూడా అల్లాడింది.
1: యాజ్ డాగ్స్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ వాగ్ ఇట్స్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏముంది?
1: వాట్ ఇస్ ది లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ది లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోపమైపోతున్నాం.
1: యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
0: అట్టు కాకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దట్.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నేను కొంత ఆలస్యంగా రావటం అందరికీ కొంతవరకు కొన్ని అపోహలు బయలుదేరినాయి.
1: సమ్ స్టార్టెడ్ ఇమాజినింగ్ వాచింగ్ ది డిలే ఆఫ్ భగవాన్స్ అరైవల్ టు దిస్ వెన్యూ.
0: ఏ పని లేకుండా నేను ఊరుకును.
1: భగవాన్ డస్ నాట్ సింప్లీ ఐడిల్ హిస్ టైమ్, హీ డజంట్ సింప్లీ కీప్ క్వైట్.
0: ప్రతి ఒక్కటి కూడాను భక్తుల యొక్క పని.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ ఫార్ ద డివోటీస్.
0: నాది అనేటువంటి పని ఒక్కటి లేదు.
1: భగవాన్ హ్యాస్ నథింగ్ పర్సనల్.
0: భోజనం చేయటం కూడాను నాది కాదు.
1: ఈవెన్ ఈటింగ్ ఇస్ నాట్ పర్సనల్.
0: నీరు త్రాగటం నా పని కాదు.
1: Nor the water that he drinks.
0: అది కేవలం నాలుకను తలుపుకొని మాట్లాడటం అది సహజం.
1: It's quite natural that one sips water before one starts talking.
0: పెట్రోల్ లేకుండా కార్ రన్ చేయలేరు.
1: You cannot run the car without petrol.
0: ఎంత కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాలి.
1: It may be a brand new car, but it requires petrol.
0: అదే విధముగానే నేను తిండి తీర్థం కోసం నిలిచలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హియర్ జస్ట్ టు ఈట్ అండ్ స్టాండ్, నాట్ సింప్లీ లైక్ దాట్. నో,
0: కాచుకున్నటువంటి భక్తుల కోసం నేను అక్కడనే ఉండి వారిని తృప్తి పెట్టి నేను బయలుదేరి వస్తాను.
1: భగవాన్ హ్యాడ్ టు సాటిస్ఫై దోస్ డివోటీస్ వెయిటింగ్ ఫర్ హిమ్. He gave them satisfaction to all its fullness and then came over here.
0: ప్రపంచము పరిపరి విధములుగా కూడాను ప్రవర్తిస్తూ ఉన్నది.
1: You find the world passing through in different directions today.
0: ఈనాటి ప్రపంచములోని సర్వ రంగములు ఎందు కూడాను కొంచెం అశుద్ధము బయలుదేరింది.
1: Today every field of human activity in the modern world is polluted.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికమైనటువంటి కూడాను బయలుదేరింది.
1: This kind of pollution has stepped into every sphere of human activity, be that ethical or political or social or spiritual.
0: కనుక ఈ పొల్యూషన్ లోపల, ఈ మాలిన్యం లోపల నేను కూడాను ఉండటం చేతనే నా ఎందుకు కూడాను కొంచెం పొల్యూషన్ వస్తుందని.
1: బికాస్ భగవాన్ ఈజ్ అమంగ్స్ట్ అస్ విత్ పొల్యూషన్ అరౌండ్, ద పొల్యూషన్ ఆల్సో హ్యాస్ గాన్ ఇన్ టు హిమ్.
0: కనుక ఈ ప్రపంచం యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉన్నది, చిత్రంగా ఉన్నది.
1: The position of the world today is very peculiar, funny and strange.
0: Chitra vichitramato kodinatvanti yokka yokka jagattunu chuste chaala navu vastundi, chaala baadha kalugutundi.
1: In fact you will be ecstatic while watching the mystery and the glory of the world, but at the same time you also feel sad.
0: Manavatvamu chaala pavitramainatvantidi.
1: The human life is highly sacred.
0: మానవత్వం కంటే మించినటువంటిది మరొక శక్తి లేదు.
1: There is no other greater power than the human life.
0: ఈ మానవులు రెండు విధములైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
1: The human society acquires two forms of education.
0: ఒకటి education.
1: One is education.
0: రెండవది ఎడ్యుకేర్ అన్నారు.
1: And the second one is educare.
0: Educare anaga manu lopal nunchi laginchuvanti yokka vidya.
1: The educare is that which is drawing from within.
0: Manu lopal nunchi lagali.
1: The educare has to be drawn from within.
0: Education oka pustakala nunchi chadavachu.
1: Whereas the former education can be acquired by going through books.
0: ఎవరో రాసినటువంటి వాటిని మనం ఫాలో చేస్తూ దాన్ని నేర్చుకుని తద్వారా మనము దాన్ని ప్రకటించవచ్చు.
1: We go through the books written by different authors. We learn, acquire knowledge, and act accordingly.
0: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది అలాంటిది కాదు.
1: But ఎడ్యుకేర్ is not of that sort.
0: అది సొసైటీ.
1: It is the one of your own, the self.
0: నీలో ఉన్నటువంటి ఒక దానిని నీవు బయటకు లాగాలి.
1: The power of the self must manifest.
0: ఎడ్యుకేర్ అనగా లాగటము.
1: Educare means to bring out.
0: దేని లాగటము?
1: What is to be brought out?
0: నీలో దాచుకున్నటువంటి యొక్క, నీలో గుప్తమై ఉన్నటువంటి యొక్క విషయాలను నీవు బయట లాగటం.
1: To bring out that which is hidden, which is immanent, which is latent in you.
0: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనేటువంటిది అంతా కూడాను కేవలము మనం బాహ్య ప్రపంచంలో నేర్చుకుని దానిని మనం ఆచరణలో పెట్టి కొంతవరకు సంతృప్తి పొందుతున్నాం.
1: We satisfy ourselves by practicing basic human values like truth, righteousness, peace, love, and non-violence.
0: అయితే ఇది కర్మమును పుట్టిన జంతువు కర్మమును వృద్ధి పొంది కర్మమును చనును.
1: But however, the living creature, having born out of action, sustained by action, and ultimately merges back into action.
0: కాని ఎట్టి కర్మలు లేకుండా లోపల ఉన్నటువంటి దాన్ని సహజమైనటువంటి మనము సాధన చేసి లాగాలి.
1: However, without any purposeful action or strainful effort, we should be able to bring out that which is latent within us.
0: సత్యము,
1: truth.
0: సత్యం అనేటువంటిది ఎవరు రాశారు?
1: Truth. Who has written about it?
0: ఎవరు చెప్పారు?
1: Who said it?
0: ఎవరు చూపించారు?
1: Who has shown it?
0: లేదు.
1: No.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మను, అటువంటి మహాత్ములే ఈ సత్యాన్ని బోధిస్తూ వచ్చారు.
1: The noble souls who had perfect harmony, unity of thought, word and deed, could utter truth.
0: సత్యము అనేటువంటిది మన యొక్క హృదయం నుంచి బయలుదేరేటువంటిది.
1: The truth comes out of our heart.
0: ధర్మము,
1: ధర్మ
0: ఎవరు సృష్టించారు?
1: Who created it?
0: ఏది ధర్మము?
1: What is dharma?
0: ఏది అధర్మము?
1: What is unrighteousness?
0: ఈ విధంగా విచారం చేస్తే ఈ ధర్మం కూడాను ఎవరు సృష్టించలేదు.
1: Dharma is not the creation of anyone.
0: సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటిది ధర్మం నుంచినే పుట్టినది.
1: And satya has its origin in dharma.
0: శాంతి.
1: Then shanti, peace.
0: ఏ కోటీశ్వరునైనా ప్రశ్నించండి, అయ్యా నీకు అన్ని ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు నో పీస్ ఆఫ్ మైండ్.
1: యు ఆస్క్ ఎనీ మిలియనర్, యు జస్ట్ ఆస్క్ హిమ్ అండ్ టెల్ హిమ్ దట్ యు హావ్ ఎవ్రీథింగ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆర్ యు హ్యాపీ? అండ్ యు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్, ఐ హావ్ ఆల్ బట్ ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్.
0: ఈ పీస్ ఆఫ్ మైండ్, ఈ పీస్ ఎవరిచ్చారు?
1: పీస్ హూస్ గిఫ్ట్ ఇస్ దిస్?
0: ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా పీసెస్ కనిపిస్తున్నాయి కానీ పీస్ కనిపించడం లేదు.
1: ఆల్ ది వరల్డ్ ఓవర్
0: శాంతి,
1: దెన్ శాంతి, పీస్.
0: ఏ కోటీశ్వరునైనా ప్రశ్నించండి, అయ్యా నీకు అన్ని ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే

0: ప్రేమ నుంచి రావాలి.
1: అండ్ పీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ప్రేమ,
1: దెన్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ లవ్?
0: అమ్మ ఇచ్చిందా?
1: ఈజ్ ఇట్ గిఫ్టెడ్ బై మదర్?
0: అప్ప పుట్టి అప్ప ఇచ్చాడా?
1: ఆర్ ఫాదర్ హ్యాస్ గివెన్ యూ?
0: ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఇచ్చారా?
1: ఆర్ గిఫ్టెడ్ బై ఫ్రెండ్స్?
0: గిఫ్ట్ ఇచ్చారా?
1: ఆర్ ఎనీబడి? నో.
0: ప్రేమ నీ నుండి పుట్టినది.
1: అండ్ దేర్ ఇస్ లవ్ విత్ ఇన్ యూ ఒరిజినలీ.
0: ప్రేమ అది నీ యొక్క లైఫ్.
1: అండ్ లవ్ ఈజ్ యువర్ లైఫ్.
0: ప్రేమ ఈజ్ ప్రేమ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి యొక్క తత్వం.
1: లవ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఈ ప్రేమనే లేకుండా మనకు ప్రపంచమే కనిపించదు.
1: Without this love, you will not be able to experience the world.
0: Ahimsa.
1: Then ahimsa, non-violence.
0: Ahimsaku enniyo pad prayatnamulu chesadu Buddhudu.
1: In fact, many people made all attempts to follow this doctrine of ahimsa.
0: Kani ahimsa ante emi? Himsa lekunda undatamu.
1: Ahimsa, non-violence, they meant to withdraw from himsa or violence.
0: Kalpiche kodani himsane himsane himsane.
1: Everywhere you find this himsa, violence.
0: Tana hrudayam nundi himsa prarambham avutundadi.
1: In fact, himsa, violence starts right in his heart.
0: Kanuka satya dharma shanti premana nitvitvi okadani okati anusarinchave kani pratyekamainavi kavadu.
1: Therefore, the truth, righteousness, peace, love and non-violence follow one after another in a sequential order.
0: Ee aidu gunamulu kudanu ప్రపంచంలో పరమాత్మను ప్రసాదించినటువంటి యొక్క వరప్రసాదముది.
1: దీస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు హ్యూమన్ సొసైటీ.
0: వాటిని మనము అనుసరించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ అటెంప్ట్ టు ఫాలో దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: అది ఏ ఎడ్యుకేర్ అనేటువంటిది.
1: ఫాలోయింగ్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ ఎడ్యుకేర్.
0: మనిషి యొక్క లక్షణాలు ఏమిటి?
1: What are the alphabets?
0: ఇష్టం వచ్చినట్టు పలకటం.
1: Just talk as you like.
0: ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.
1: Or conversing in your way.
0: నాలుకకు ఎముకలు లేవు, ఎట్లా కావాల్సిన తిరగచ్చు.
1: The tongue is not supported by any bone. You can twist it in any way you like.
0: అది కాదు సత్యం.
1: It's not truth anyway.
0: సత్యమును నాలుక పైన అరికట్టి.
1: And the truth has to be held tightly, stronghold.
0: విచారణ సదిపి.
1: One has to discriminate.
0: ఏది ట్రూత్, ఏది అంట్రూత్.
1: One has to inquire what is truth, what is untruth.
0: Truth అనేటువంటిది ఒకే పదమే.
1: Truth is just one word.
0: Truth is one, not two.
1: Truth is one, not two.
0: Two అయిపోయిందంటే అది అసత్యమైపోతుంది.
1: Then once there is two or duality, well, it leads to contradiction.
0: ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి ఏ సత్యమైనటువంటి ఉన్నదో, ఏ నిజమైనటువంటి యొక్క ఉందో, దానినే మనం పలకాలి.
1: Therefore we have to say that truth which comes out of our heart.
0: Truth ఏ ప్రపంచం యొక్క స్వరూపము.
1: And the truth is the very form of this cosmos.
0: దీని లోపలనే సర్వమును సంచరించుతూ ఉన్నది.
1: All move about in this realm of truth.
0: మేఘములంతా ఎక్కడ ఉన్నవి?
1: The clouds, where are they?
0: ఆకాశం ఉన్నవి.
1: That they're right over there in space.
0: ఆకాశం ఎక్కడ ఉన్నది?
1: Where is sky?
0: తాను ఏకంగా ఉన్నది.
1: And it's just all alone.
0: దానికి చుట్టూ ఈ మేఘములు సంచరిస్తూ ఉన్నాయి.
1: And clouds move about across the sky.
0: ఈ మేఘములు సంచరించినప్పుడు ఈ ట్రూత్ అనేటువంటి సన్నకు కొన్ని అడ్డు తగులుతాయి.
1: And these clouds naturally cover the sun.
0: కానీ అప్పుడు మనము దాన్ని త్రోసివేయటానికి వీల్లేదు.
1: At the same time, you cannot neglect them either.
0: ఏ విధంగా వచ్చినాయో అదే విధంగానే దాన్ని మారిపోవాలి.
1: Just as clouds appeared, they should also clear at the same time.
0: వచ్చినవి ఈ మేఘములు.
1: And naturally they are the products of the wind.
0: ఆ మేఘములు గాలి వల్లనే కదిలిపోవాలి.
1: And as the wind blows, the clouds will clear.
0: ఆ మేఘములు కదిలిపోయిన తక్షణమే సన్లైట్ మనకు కనిపిస్తుంది.
1: The moment clouds clear, you will naturally find the sun.
0: కనుక మనం మేఘములతో జగడం వేయటము సత్యం కాదు.
1: So it is not truth if you find fault with clouds.
0: మేఘములు కదిలిపోయేటట్టుగా మనము తగినటువంటి యొక్క గాలిని పీల్చాలి.
1: And we have to breathe in a proper way, in a fitting way.
0: మనం నిర్మల హృదయంలో ఉన్నప్పుడే ఈ గాలి చల్లబడిపోతుంది.
1: When we are pure

0: You'll have the cool breeze.
1: ఈ చల్లబడినటువంటి గాలి ఈ వేగమును కదిలిపోతుంది.
0: Because of this cool breeze, the clouds will clear.
1: కనుక మేఘమును కదిలిపోయేంత సన్నమాన కనిపిస్తాడు.
0: The moment clouds clear, you'll be able to see sun.
1: అయితే ఈ మేఘములు ఎక్కడి నుంచి పుట్టినవి?
0: What's the origin behind the clouds?
1: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క సహజములు.
0: These are natural qualities.
1: ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కటి కూడాను శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అంతా కేవలం సహజంగా పుట్టేటువంటివి.
0: అండ్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఫర్ దిస్ మ్యాటర్ ద టేస్ట్ ద సెన్స్ ఆఫ్ టచ్ ద ఆడిషన్ అండ్ ద సైట్ ఆర్ క్వైట్ నేచురల్.
1: సహజంగా వచ్చినవి సహజంగానే జీవించాలి.
0: దోస్ దట్ ఆర్ గివెన్ టు అస్ బై నేచర్ విల్ హ్యావ్ టు బి ఎంజాయ్డ్ ఇన్ నేచురల్.
1: ఫోర్స్ తో వచ్చినటువంటివి ఫోర్స్ తోనే జీవిస్తాయి.
0: Those that come out of force will naturally led in a forceful way.
1: ఈ ఫోర్స్ తో వచ్చినటువంటి కాదివి.
0: సో దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
1: సత్యము
0: సత్య
1: సత్యము తనంతకు తానే వచ్చినటువంటిది.
0: ద ట్రూత్ హ్యాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఈ యొక్క సత్యం లోపల కొన్ని క్లౌడ్స్ చేరి ఉంటాయి.
0: అండ్ దెర్ ఆర్ సమ్ క్లౌడ్స్.
1: మీకు తెలుసు ఈ క్లౌడ్స్ అంతా వచ్చి కొన్ని సన్లైట్ ను కూడా డార్క్ చేస్తాయి.
0: And you also find the sunlight being covered by these clouds.
1: ఈ సన్లైట్ ని కవర్ చేసినటువంటి క్లౌడ్స్ పోవాలంటే ఏం చేయాలి?
0: What is to be done to clear this cloud?
1: దానికి కూడా గాలియే ప్రధానం.
0: And it's only the wind that can only clear the cloud.
1: ఈ గాలి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచి వచ్చినది.
0: Even the air comes out of us.
1: మన నుంచి వచ్చినటువంటి గాలి మన నుంచి వచ్చినటువంటి యొక్క సత్యమును పక్కకు నెట్టేస్తుంది.
0: అండ్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్ విల్ నాచురలీ కవర్ యూ.
1: కనుకని ఈ రస్ట్ అనేటువంటిది డస్ట్ తో కూడినటువంటిది.
0: అండ్ ద రస్ట్ ఇంక్లూడ్స్ ద డస్ట్.
1: కానీ ట్రూత్ అనేటువంటిది నిర్మలమైనటువంటిది.
0: బట్ ద ట్రూత్ ఇస్ ప్యూర్.
1: నిస్వార్థమైనటువంటిది.
0: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
1: సెల్ఫిష్ అనేటువంటిది దానికి లేనే లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
1: అలాంటి సెల్ఫ్లెస్ దాన్ని సెల్ఫ్లెస్ అనేటువంటి యొక్క పద్ధతితోనే మనం దాన్ని సాధించాలి.
0: ట్రూత్ బీయింగ్ సెల్ఫ్లెస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ వే.
1: ఈ మేఘములు దాటిపోయిన తక్షణమే
0: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ క్లియర్
1: సూర్యుడు కనిపిస్తాడు.
0: యు సీ ది సన్.
1: సూర్యుడు కనిపించిన తక్షణమే
0: ద మూమెంట్ యు ఫైండ్ ది సన్
1: నీకు ఒక ఉత్సాహం బయలుదేరుతుంది.
0: యు ఆర్ ఎంథూసియాస్టిక్ అండ్ యాక్టివ్.
1: అది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: That is the nature of love.
1: ఈ ప్రేమ అనేటువంటి దాన్ని ఒకటి ఆశించదు, ఒకటి త్రోసివేయదు.
0: Love is not expectational. It doesn't deny any.
1: సెల్ఫిష్ బ్యాంక్ ఈ ప్రేమ అనేటువంటిది అనేక రకముల వాడిని కలతపెడుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ సెల్ఫిష్నెస్ దట్ కన్ఫ్యూజెస్ యూ, దట్ ఎజిటేట్స్ యూ.
1: ఈ సెల్ఫిష్ అనేటువంటిది చాలా మాయను మారి.
0: And the selfishness will play all the gimmicks.
1: Swartham.
0: Selfishness.
1: Swapnam vale kalpistundi.
0: It is like a dream.
1: Kani ee swapnanni manavudu evaru kodanu lekka cheyadu.
0: But no man is mindful of this dream.
1: Kani ee prema unnanta varaku kodanu evaru deenni touch cheyaledu.
0: But so long this love, nobody can be anywhere around this.
1: Premanu meeru abhivruddhi vachukondi.
0: Develop this love.
1: అది మీకు దైవం.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమ వచ్చేటప్పటికే అహింస అనేటువంటిది మీకు పిలువకనే పని బయలుదేరుతుంది.
0: ద మూమెంట్ లవ్ డాన్స్ అహింస నాన్ వైలెన్స్ అపియర్స్.
1: హింస అనేటువంటిది మనకి ఎక్కడ కూడా దాని యొక్క నీడ కూడా కనిపించదు.
0: హింస వైలెన్స్ విల్ నాట్ బి దేర్ ఎనీ లాంగర్, నాట్ ఈవెన్ ఇట్స్ షాడో.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమలను సాధించినప్పుడే మనకు సరి అయినటువంటి మార్గం తోస్తుంది, సరి అయినటువంటి బుద్ధి కుదురుతుంది, సరి అయినటువంటి పద్ధతి మనకు లభిస్తుంది.
0: Therefore, when one follows the truth, righteousness, peace, love and non-violence, we'll have the correct procedure to follow, the correct knowledge to understand.
1: కట్టడైనట్టి నిజ కర్మము చుట్టూ వచ్చి ఈ గతిని పెట్టినట్టు అనుభవింపకు తెలియదు.
0: In fact, whatever that has been adopted and followed, one has to face the consequences of the procedure adopted.
1: తనకెందుకు గట్టి ఎవరైనా మా చెట్టున గబ్బిడములకు తన కిందకు పెట్టిది ఆ చెట్టుని గబ్బిడమ్మిలకు.
0: అండ్ యూ ఫైండ్ దీస్ బ్యాట్స్ లివింగ్ అవే ఫ్రమ్ ద ట్రీస్.
1: నేరుగా వచ్చి కాళ్ళు పైన పెట్టి తన కిందకి పెట్టేసి.
0: ద బ్యాట్స్ లివ్ ఇన్ సచ్ ఎ వే విత్ దేర్ ఫీట్ అప్ అండ్ ది హెడ్ డౌన్.
1: కానీ అది ఎవరు కట్టినది కాదు.
0: అండ్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ ద బ్యాట్ ఈస్ నాట్ సస్పెండెడ్ లైక్ దట్ బై ఎనీవన్.
1: భగవత్ యొక్క లీల.
0: And it is the action, the will of God.
1: అది అన్ని విధములు కూడాను ఎక్కడికి వెళ్ళిన కూడా చీకటిని చూస్తాయి.
0: The bats will be after darkness.
1: చీకటిని చూచి వెళ్ళిన తక్షణమే తన కిందకు పెట్టి కాడు తనకు పైన పెట్టుకుంటుంది.
0: The moment the bat watches the darkness, it will turn its body upside down, reverse it.
1: తన నిత్య జీవితం అంతా కూడాను ఆ యొక్క నోటి చేందే జరుగుతుంది.
0: The whole life is carried on in such a way.
1: తిరటము త్రాగటము ఉండటము పోవటం అంతా కూడాను ఈ యొక్క నోటి నుండినే జరుగుతుంది.
0: And in fact it partakes food and drinks water through the mouth only.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను అనుసరించక తప్పదు.
0: Therefore everyone will have to follow karma or action.
1: ఆ కర్మను అనుభవించే సమయం లోపల కొన్ని మార్పులు కలుగుతుంటాయి.
0: As we experience the consequences of karma,
1: when sannivesham nirundu aa yokka karma aneka rakamaina chitra chitramunu nirupistuntadi.
0: It is a karma that proves several mysteries, many things that are strange.
1: Narada prashninchadu Vishnuvu, Narada ee prapancham ee reethiga unnadi.
0: Vishnu asked Narada, oh Narada, how is the world today?
1: Swami chitrambulu,
0: that peculiar
1: పవిత్రంబులు,
0: ద సీక్రెట్
1: చిత్రలోక విచిత్రంబులు,
0: అండర్ మిస్టీరియస్.
1: ఈ విచిత్రమైనటువంటి తత్వమును మనం ఎట్లా చూచేది?
0: దిస్ మిస్టరీ హౌ ఇస్ టు బి విజువలైజ్డ్.
1: ఈ చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చిత్రంబులు ఈ యొక్క మానవులందు అన్ని రకాలుగా కనిపిస్తున్నవి.
0: అండ్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్ దే ఆర్ క్వైట్ ఎక్స్పీరియన్స్. They are observed by human society.
1: మరణం వస్తే దుఃఖిస్తాము.
0: At the time of death, one feels sad, cries.
1: జననం కలిగితే నవ్వుతాము.
0: At time of birth, one laughs.
1: నవ్వులు ఏడుపులు రెండు కూడాను చిత్ర విచిత్రములే కదా.
0: The cry on one side and laughter the other, both are peculiar things.
1: లోక విచిత్రంబులు మునిజన పవిత్రములు విష్ణు చరిత్రంబులు.
0: That's all mystery and peculiar and strange, ununderstandable, incomprehensible are the histories of God, Vishnu.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఏది జరిగినా కూడాను ఇంత దైవం యొక్క సంకల్పముడే అనేటువంటి విశ్వాసం మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we have to develop strong faith that whatever happens in this world is because of the will of God.
1: ఆ భగవంతుని యొక్క సహచర్యము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది.
0: It is only the will of God that manifests this in a natural way.
1: ప్రపంచంలో భగవంతుని గురించి ఎవరు కోరరు.
0: In fact, no one desires God as such.
1: ఈ కష్టములు భగవంతుని నుంచి కలిగినవి అనేటువంటి విషయము ఎవరు విచారించరు.
0: Nobody would think that these difficulties are because of the will of God.
1: ఈ కష్టములకు దుఃఖములకు విచారములకు ప్రతి వ్యక్తి పైన వేస్తుంటారు.
0: And in fact, we blame others for all the difficulties and for all the problems that we have.
1: Sukavegane laviste appudu deenini bhagavantu pichinchadi ani antaru.
0: And if anything pleasure the profitable happens, you think that it's God's gift.
1: Santoshamu aanandamu sukamu bhagavantu yokka vara prasadam ani dukkamu kashtamu nashtamu kudanu ivanta kudanu pedala yokka bodhani manaku bhavistunnam.
0: And we consider the happiness, the bliss, joy and the pleasure are gifts of God, while the pain and the tragedy, the negativity are because of the society, other people around.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Mottamota mee thoughts ni meeru arigattandi.
0: First control your thoughts.
1: Ee thoughts anetunte megamule manaku sancharistunnayi hrudayam anetunte aakasham anandu.
0: And this human heart is the space which is covered by these clouds.
1: These clouds anetuntivi ramakramena kadilipothu manas anetunti yokka chindudu paina buddhi anetunti surudu paina kontavaraku kapputayi.
0: The mind is the moon. Intellect is the sun, covered by the clouds of thoughts.
1: Chandrama manaso jataha, chicho suryo jayataha. Ee chandrudu anetunte vaadu manasu yokka tattvam.
0: Therefore, moon is the presiding deity of the mind, and the sun is the presiding deity of the intellect.
1: Ee iruvulu kodanu udayamane aakashamlo sancharistu untaru.
0: You find them in the sky or in the space of the human heart.
1: కొన్ని కొన్ని సమయంలో మన యొక్క భావములు అనేటువంటివి దట్టమైనటువంటివిగా మేఘములుగా కనిపిస్తాయి.
0: Sometimes our thoughts appear there as thick dark clouds.
1: నీ యవనత్వం లోపల ఈ థాట్స్ చాలా థిక్ గా వచ్చేస్తాయి.
0: And at this stage you find thick dark clouds now.
1: Dark clouds అనగా నీటితో కూడినటువంటివి. ఆశతో చేసినటువంటివి.
0: And they're full of water there, the dark clouds.
1: అవి వచ్చినప్పుడే ఈ సూర్యచంద్రాలు కొంచెం మరుగైపోతారు.
0: దీస్ డార్క్ క్లౌడ్స్ కవర్ ద సన్ అండ్ ద మూన్.
1: అదే సమ్మర్ వచ్చినప్పుడు క్లియర్ అయిపోతాయి ఇవన్నీ.
0: బట్ ఇన్ సమ్మర్ దీస్ క్లౌడ్స్ క్లియర్.
1: అప్పుడు సూర్యుడు చంద్రుడు మనకు చక్కగా కనిపిస్తారు.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద సన్ అండ్ ద మూన్ క్లియర్.
1: కనుక మన థాట్స్ ఎప్పుడు వస్తుంది? ఇదే వయసులోనే వస్తాయి.
0: ద థాట్స్ కమ్ అట్ దిస్ ఏజ్.
1: ఈ వయసు లోపల మీకు చెప్పరానటువంటి యొక్క బాధలంతా కలుగుతుంటాయి.
0: అట్ దిస్ ఏజ్ యూ విల్ హ్యావ్ మెనీ మెనీ ప్రాబ్లమ్స్ దట్ యూ డోంట్ ఈవెన్ బి ఏబుల్ టు సే.
1: దాన్ని ఎట్టు వర్ణించడానికి కూడా వీలు కాదు.
0: యూ కెనాట్ డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్.
1: డిస్క్రైబ్ చేయడానికి కూడా వీలు కాదు.
0: ఇట్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
1: అలాంటి లైన్ లోపల మీరు పూర్తి మునిగిపోయి క్రమక్రమేణా అన్నింటినీ మర్చిపోతారు.
0: యూ గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌండ్ ఇన్ యువర్ థాట్స్ and forget everything the rest.
1: Motta motta clouds manam dooram cheyali.
0: Therefore let us clear these thoughts first.
1: Kaga motta motta meeru clouds thoughts anetuvanti dani control cheyandi.
0: Therefore you have to control the clouds of your thoughts.
1: Clouds ni control chesinappude manaku ee buddhi manasu rendu kuda nu prakashistuntai.
0: When once you control your these thoughts, the clouds, you will be able to see the moon, the mind, and the sun, the intellect.
1: ఈ అన్నింటికి క్లౌడ్స్ ఏ ప్రధానం.
0: దేర్ఫోర్ ద క్లౌడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫ్యాక్టర్.
1: క్లౌడ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దెమ్?
1: మానవుని యొక్క సంకల్ప వికల్పముల యొక్క.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యాన్స్ విల్ ది క్లౌడ్స్ అపియర్.
1: కనుక మొట్టమొదట మనం మనసును కంట్రోల్ చేయాలి.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ మస్ట్ కంట్రోల్ అవర్ మైండ్.
1: మనసు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక bundle of clouds.
0: Mind is a bundle of clouds and thoughts.
1: ఈ bundle of clouds and thoughts లను కొంతవరకు క్లియర్ కావాలి.
0: Therefore the bundle of thoughts, clouds must be cleared, clean, cleansed to some extent.
1: అప్పుడు దానికి తగినటువంటి యొక్క వస్తి మనలో ఏర్పడిపోతుంది.
0: Then only you will attain the reality, understand it.
1: కానీ ఇలాంటి వయసు లోపల ఈ క్లౌడ్స్ ను ఈ థాట్స్ ను కంట్రోల్ చేయడానికి నరేంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు.
0: అట్ దిస్ ఏజ్ నరేంద్ర ట్రైడ్ వెరీ హార్డ్ టు కంట్రోల్ దీస్ థాట్స్.
1: నరేంద్ర అంటే వివేకానంద.
0: నరేంద్ర ఈజ్ వివేకానంద.
1: అతని పేరు నరేంద్ర అని పేరు మొత్తం.
0: అర్లియర్ హీ వాజ్ నరేంద్ర.
1: తర్వాతనే వివేకానంద అని పెట్టాడు.
0: లేటర్ హీ బికేమ్ వివేకానంద.
1: ఆ క్లౌడ్స్ అనేటువంటి దాన్ని దూరం దూరం చేసినప్పుడే తన హృదయం పవిత్రమైపోయాడు.
0: When once he has distanced himself these clouds, he could have his heart highly sacred.
1: అప్పుడే నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇండియా నుంచి వచ్చాను కదా. ఇండియా అంత పవిత్రమైనటువంటిది, ఎంత శుభ్రమైనటువంటిది, ఎంత నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, ఎంత అన్నో తాను తలుచుకుంటూ వచ్చాడు.
0: It's only then he could question himself, who am I? Where do I come from? I come from India, which is so great, which is so pure and highly sacred.
1: Kanuka India ani present.
0: The moment he thought of India, he could understand the majesty, glory and the rich cultural heritage.
1: Kanukani manamu India nunchi manam poyetundi yokka margam gurinchi nam chintistu raavali.
0: Therefore we should think the role of India its majesty and its glory.
1: కాని ఈనాటి పిల్లలు వివేకానంద రామకృష్ణ పరమహంస ఇలాంటి వారి పెద్దల యొక్క చరిత్రలు ఏమాత్రం కూడా చదవటం లేదు.
0: The modern students are not familiar with the history and the biography of Ramakrishna Paramahamsa and Vivekananda.
1: ఏదో కొన్ని పిచ్చి పిచ్చి నవల్స్ అంతా వచ్చేస్తే దాన్ని బట్టి వీరు సాధిస్తుంటారు.
0: They read only cheap novels and think they know.
1: ఈ చీప్ నాలెడ్జ్ ని ఇవే గొప్ప చీప్ గా భావిస్తాం.
0: And these cheap novels should be converted into lofty ideals, lofty principles subsequently.
1: చీప్ గా భావిస్తాం.
0: The cheap should be turned into chief points.
1: కనుక మీరు ఈ చీప్ అంతా పక్కకు నెట్టాలి.
0: Therefore keep aside all that is cheap.
1: ఏది చూసినా కూడాను వారిని గొప్పవారిగా మనం భావించాలి.
0: Consider everyone divine and great.
1: అందరి యందు దైవం ఉన్నాడు.
0: There is God in everybody.
1: God is everywhere.
0: God is everywhere.
1: ఆత్మ అందరి యందు ఉన్నది.
0: ఆత్మ dwells in everyone.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: Is only one ఆత్మ that is present in all of the creatures.
1: అందరి యందు ఉన్నది ఒకే ఆత్మనే.
0: The same self ఆత్మ is present in all.
1: అయితే వాడు చేసిన మంచి పని ఎందుకు చేయకూడదు మీరు అనుకోవచ్చు.
0: Then you may question, how is it that I don't do the something good done by the other man?
1: కాని వాని వయస్సు, వాని భావము, వాని ప్రవర్తనలు ఆ థాట్స్ ను మారుస్తుంటది.
0: But his age, his conduct and behavior are responsible for his thought process.
1: నువ్వు అటువంటి వారితో నీవు జతకూడినప్పుడు యువర్ కంపెనీ ఈజ్ బ్యాడ్.
0: If you have bad thoughts, it only means you are in bad company.
1: కనుకని నీవు ఎట్టివాడివో ఈ కంపెనీ కూడా అట్టిది. ఈ కంపెనీ ఎట్టుబెట్టిదో నీవు కూడా అట్టివాడివా.
0: యువర్ నేచర్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ వేర్ యూ ఆర్. ఇట్ ద కంపెనీ దట్ డిసైడ్స్ యువర్ నేచర్ అండ్ బిహేవియర్.
1: కనుకనే మన యొక్క భావములు మనం చేరేటువంటి వారితో కొన్ని జత చేరుతుంటుంది.
0: దేర్ఫోర్ అవర్ థాట్స్ ఆర్ డ్యూ టు ద కంపెనీ.
1: కనుక మనం మంచి వారితో చేరాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: దీనిని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చర్తత్వం, నిశ్చర్తత్వే జీవన్ముక్తి అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఓన్లీ ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఇస్ ఓన్లీ ద గుడ్ కంపెనీ దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ డిటాచ్మెంట్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్ అండ్ మేక్ యూ స్టడీ అండ్ అటైన్ లిబరేషన్.
1: కనుక నీవు మంచి వారితో చేరుతుండు.
0: సో యూ జాయిన్ గుడ్ కంపెనీ.
1: మంచి మాటలతో జీవిస్తుండు.
0: అండ్ లీడ్ యువర్ లైఫ్ స్పీకింగ్ నైస్ వర్డ్స్.
1: మంచి దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ సైన్ గుడ్ లుక్స్.
1: కనుక నీవు మంచి చూపులతో, మంచి చేసినతో, నీ మంచి భావంతో చేరినప్పుడే నీవు మంచివాడైపోతావు.
0: దేర్ఫోర్ వెన్ యూ హ్యావ్ గుడ్ ఆడిషన్ గుడ్ లిసనింగ్ గుడ్ టాక్ గుడ్ వర్డ్స్ దెన్ యూ విల్ టర్న్ టు బి వెరీ గుడ్ మ్యాన్.
1: కనుక మీరు చెడ్డ పుస్తకాలు మీరు చదవకూడదు.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: బ్యాడ్ బుక్స్ చేసినప్పుడు అవి కూడా నీ సంఘమే.
0: అండ్ బ్యాడ్ బుక్స్ ఆల్సో కాన్స్టిట్యూట్ ద కంపెనీ.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షుడ్ టెల్ యూ వాట్ యూ ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షుడ్ టెల్ యూ వాట్ యూ ఆర్.
1: నీవు ఎలాంటి వాడివో నీ కంపెనీ చెప్పు.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ ఆర్.
1: కనుక నీ కంపెనీ నీవు మంచిగా చేసుకోవాలి.
0: అండ్ సీ దట్ యూఆర్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
1: ముఖ్యంగా మీకు దైవాన్ని గురించి, విషయాన్ని గురించి చెప్పడానికి మీరు పూనుకోలేదు.
0: భగవాన్ హ్యాస్ నాట్ డిసైడెడ్ టు స్పీక్ ఆన్ గాడ్ అండ్ ద డివినిటీ.
1: మీరు నిత్య జీవితంను సత్యమైన జీవితంగా గడపటమే నాకు అవసరము.
0: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దట్ వీ షుడ్ నో ద ట్రూత్ అండ్ లీడ్ ద లైఫ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ,
0: ద పాత్స్ ఆఫ్ truth, righteousness, peace and love.
1: ఈ పంచభూతములు లోపల ఉన్నవి.
0: The five elements are within you.
1: కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములు అవి పైన ఉన్నట్టు.
0: And in fact the anger, the lust, the greed, the hatred and avarice are present outer world.
1: దీనిని పక్కకు నెట్టి నీవు లోపల చేరి ఆ మంచి పవిత్రమైన వాటిని బయటకు రాగాలి.
0: Therefore getting rid of these evil traits you'll be able to bring forth that latent human values.
1: Bhavilo neeru unnavi.
0: There is water in the well.
1: Kaani neernu paiki tevalante manam em cheyali?
0: What have you to do to bring out the water?
1: Oka paathaku daram katti
0: and you have to put it to a bucket.
1: Adi నీళ్ళలో వేసి
0: ఆ
1: తాడును నీ పైకి లాగితే పెట్టి నీళ్ళతో పాటు పాత్ర కూడా వస్తుంది.
0: అండ్ దెన్ యూ కెన్ డ్రా వాటర్ అవుట్ ఆఫ్ ద వెల్.
1: కనుక నీ యొక్క హృదయం అనేటువంటి బావి లోపల పవిత్రమైనటువంటి యొక్క జలంతో నిండినటువంటి యొక్క పాత్ర ఉన్నది.
0: And therefore in this human heart, which is a deep well, there's water which is highly sacred.
1: భద్రమైనటువంటి త్రాడును నీవు సంపాదించాలి.
0: And you have a strong tight rope.
1: అది నమ్మకము.
0: And that tight rope is faith.
1: నమ్మకమను రెండు నయనములే లేని అందులే అవని అంది.
0: Today in the world, you find people are totally blind, having lost both the eyes of faith.
1: రెండు కన్నులు లేనప్పుడు మనం ఎవరవుతాం? మనం బ్లైండ్ అవుతాం.
0: When we lose both the eyes, we are naturally blind.
1: కనుక మనం బ్లైండ్ కాకూడదు.
0: We should never be blind.
1: మనం ఏదో ఒక కన్నైనా కూడా మనం పెట్టుకోవాలి.
0: At least we should have one eye functional.
1: ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటుంటే మనకి ఎంతైనా మానవత్వం అనేటువంటిది కూడా దివ్యత్వంగా మారిపోతుంది.
0: If we carry on life in perfect way, naturally human life will take us to the
1: అందరూ మాటలతో చెప్పగలరు.
0: సమ్ కెన్ ఎక్స్ప్లెయిన్.
1: కానీ స్పీచ్ లో ఇవ్వగలరు.
0: సమ్ కెన్ గివ్ స్పీచెస్.
1: కానీ స్పీచెస్ లో మాటల్లో మనకి ఏమాత్రమో తృప్తి కలగదు.
0: యు విల్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్ బై గివింగ్ స్పీచెస్.
1: అప్పటికప్పటికి వింటాము, మర్చిపోతాము.
0: వి లిసన్ ఫర్ ద మూమెంట్ అండ్ ఫర్గెట్.
1: ముఖ్యంగా మనకు కావలసినటువంటి యొక్క విషయాలను చక్కగా మనం క్రోడీకరించుకుని దాన్ని మనం నమ్మకంగా తీసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ క్యారీ ఆన్ ట్రెజర్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫర్మ్ హోల్డ్ ఆన్ దోస్ ఎసెన్షియల్స్.
1: కనుక మీరు నమ్మకము అనేటువంటి ఒక దానిని భద్రంగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ ట్రెజర్ స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్.
1: అది భద్రంగా ఉండినప్పుడే మీ లోపల విడిచినటువంటి చెంబు అన్ని విధముగా సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి జలంతో నిండి పైకి రాగాలి.
0: వెన్ వన్స్ that faith is treasured in all safety in your custody, you can draw the waters of truth, righteousness, peace and love out of this well of human
1: heart.
0: And this is called educare.
1: Educare anaga lopala danni manam paiki raagali.
0: Educare means to bring out.
1: Ante gaani educare anaga edu danni pratyekanga maarchukovatam kaadu.
0: Educare is not a separate course altogether.
1: Educare anetundi baita ledu.
0: Educare is not in the outer world.
1: Manu kontade labhinchetundi kaadu.
0: You cannot buy it.
1: Teacher cheppithe vineetundi kaadu.
0: Is not that could be obtained from teacher.
1: Neeku nuve danini abhivruddhi parchukovali.
0: You have to develop on your own.
1: Kagane neevu self realization.
0: This is self realization.
1: Ee self realization ku kaadu edi kavali.
0: For this self-realization, what is necessary?
1: Self-confidence.
0: Self-confidence is important. For self-confidence, then what?
1: కనుక ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు కొన్ని విధమైనటువంటి యొక్క గుణములు భవిత్రములు తండ్రిగా ఉండాలి.
0: Therefore, to develop this self-confidence, you should have all that sanctity around it.
1: బావిలో ఉన్నటువంటి నీరు రావాలంటే అంత దాటుకుని రావాలి.
0: If you want to take out water, draw water out of the well, you should pass through all the depth.
1: Kani well untadi kani water undadu.
0: But sometimes you find a well without water.
1: Water lekunna e matram kudanu dantlo padartham nilchavu.
0: And when there's no water, there's no question of bringing it out.
1: A water anetundi bhakti.
0: And this water is bhakti or devotion.
1: Ee devotion anetundi dantlo pala dinni munchali.
0: And this has to be immersed in that waters of devotion.
1: ఈ డివోషన్ లో దీన్ని ముంచినప్పుడే మనకు ఎజుకేర్ అనేటువంటి యొక్క సద్గుణంలో మనలో బయలుదేరుతాయి.
0: అండ్ వెన్ వన్స్ యూ ఇమర్స్ దిస్ కంటైనర్ టోటలీ, యూ కెన్ డ్రా ఇట్ అవుట్ ది ఎజుకేర్
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు చదివినవి దేనికి పనికి వస్తాయి?
0: ఆల్ యువర్ స్టడీస్ వాట్ ఫార్ ఆర్ యూ డూయింగ్?
1: బుద్ధి కుశలతకు మాత్రమే పనికి వస్తాయి. బుద్ధి కుశలతకు మాత్రమే.
0: ఇట్ ఓన్లీ రిప్రజెంట్స్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్.
1: మీరు ఈ బుద్ధి కుశలత మాత్రమే నేర్చుకుంటే దానికి తగినటువంటి ఆధారం.
0: ఆల్ దట్ యువర్ ఇంటెలిజెన్స్ ఆల్సో షుడ్ హ్యావ్ ఎ సపోర్ట్.
1: మనకు కొన్ని సపోర్ట్ కావాలి.
0: వీ నీడ్ సపోర్ట్.
1: ఈ సపోర్ట్ అనేటువంటిది ఎడ్యుకేర్.
0: This support is educare.
1: Educare అనేటువంటిది మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: This support of educare will confer bliss.
1: కనుక మీరు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేషన్ కూడా ప్రధానంగా తీసుకోవాలి.
0: Therefore, along with education, you also consider educare equally important.
1: Education అంటే పుస్తక నాలెడ్జ్ కాదు.
0: In fact, educare is not textual knowledge.
1: కానీ ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవాళ్ళైనా.
0: There may be knowledgeable people with all graduate, postgraduate degrees.
1: కానీ ఉన్నటువంటిది ఇదే పెద్దది. ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది లేకపోతే ఎన్ని చదివి కూడా ప్రయోజనం ఉండదు.
0: Without this fundamental educare, whatever degree you have, it is useless.
1: ఎంఏ బిఏ పాస్ అయిపోయి వచ్చి దానికి డిగ్రీ తీసుకోవచ్చు కానీ.
0: You may get the high degrees, undergraduate and postgraduate degrees.
1: కానీ ఎడ్యుకేర్ లేకపోతే అది ఎడ్యుకేషన్ కాదు.
0: Without educare, the inner current, the education is useless.
1: ఆ యూజెస్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఈనాడు మనం చదువుతున్నాము.
0: We are passing through this useless education.
1: ఇది పట్టకోటి కోసం నిమిత్తమై చదివేటువంటి చదువుడి.
0: All this education that we acquire today.
1: చదివిన చదువులందరూ కూడా గొప్ప గొప్ప వారు ఉన్నారు లోకంలో.
0: In fact, in this world, they are highly knowledgeable people.
1: వీరందరూ ఏం చేస్తున్నారు?
0: What is they are doing?
1: శాంతిని ఏమైనా పోషిస్తున్నారా?
0: Are they developing peace?
1: సత్యం ఏమైనా అభివృద్ధి పరుస్తున్నారా?
0: Are they removing any kind of violence in society?
1: ధర్మం ఏమైనా విచారిస్తున్నారా?
0: Are they making proper inquiry?
1: పోని పీస్ఫుల్ గా ఏమైనా ఉన్నారా?
0: Or are they leading peaceful life?
1: లేదు.
0: No.
1: వారి బిడ్డలను కూడా వాళ్ళు ప్రేమించడానికి వీలు లేకున్నటువంటి.
0: And are not able to love their own children.
1: ప్రేమ అనేటువంటిది బిడ్డల నుంచి బయలుదేరాలి.
0: And in fact, you love your own children.
1: మొట్టమొదట మీరు ఆ ప్రేమను ప్రచారించండి.
0: And therefore, publicize, share this love with everybody.
1: ఈ పబ్లిక్ లైఫ్ అనేటువంటిది ప్రేమను మీరు అందరికీ పంచాలి.
0: Share this love in the entire society with everyone.
1: మీరు అందరికీ పంచాలి.
0: You have to share with everyone.
1: మీరు భుజించాలి.
0: And you have to enjoy for yourself.
1: అప్పుడే ఈ ప్రేమ యొక్క తత్వము మీకు తక్కువగా రుచిగా వెళ్తుంది.
0: Then only you will be understanding the true nature of love and experience it.
1: True nature అంటే ఏమిటి?
0: What is true nature?
1: నిజమైనటువంటి ప్రపంచము.
0: And this true nature is the world in letter and spirit.
1: కానీ అది ట్రూ నేచర్ కాదు.
0: And you cannot call it in the outer way the true nature.
1: ట్రూ నేచర్ అనేటువంటి అది ఒక కల్పితమైనటువంటిది.
0: The true nature what you speak and comprehend is also artificial.
1: Only nature.
0: Is only nature.
1: Nature is సత్యమైనటువంటిది.
0: The nature is truth.
1: Truth is one.
0: Truth is one.
1: Not two.
0: Not two.
1: True nature. ఎండైపోతాయి మీరు.
0: When once I say two nature, it is two jewel.
1: కనుక నీవు నేను ఒకటే.
0: In fact, you and I are one.
1: Truth and nature రెండు ఒకటే.
0: Truth and nature one are one.
1: కనుకనే nature ని truth అంటారు.
0: So the nature is truth.
1: దానిని మనము సత్యంగా భావించాలి. దాన్ని మనం సత్యంగా పూజించాలి.
0: Therefore, you have to think it, the one representing truth, and you have to speak truth.
1: ఈ పరిచర్య కోసమని నీవు ఈ యొక్క కల్పితమైన ఫిట్ నేచర్ ను కల్పించుకోరాదు.
0: You should never be carried away by your super impositions, all those that are artificial.
1: కనుక మీరు ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి కూడాను విద్యార్థులైనటువంటి వారు అన్ని శక్తులు వారి ఎందున్నవి.
0: All students, youngsters have all potentialities, capacities.
1: పంచభూతములు,
0: ద ఫైవ్ ఎలిమెంట్స్,
1: పంచేంద్రియములు,
0: ద ఫైవ్ సెన్సెస్,
1: పంచకోశములు,
0: ద ఫైవ్ షీట్స్,
1: చాలా భద్రంగా ఉన్నటువంటివి.
0: దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఇన్ యూ.
1: అలాంటి స్ట్రాంగ్ టైమ్ లోపల మీరు దాన్ని ఉపయోగించుకోకుండా పోతే వీక్ అయిపోతాయి.
0: వెన్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ యూ ఇన్ ఆల్ ఇట్స్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్, యూ బికమ్ వీక్.
1: కనుక అవి బలహీనమైనప్పుడు మీరు ఏమీ సాధించలేరు.
0: వెన్ వన్స్ యూ ఆర్ వీక్, you'll not be able to achieve anything.
1: కానీ ఈ పట్టుదలను మీరు పట్టి పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: You have determined somewhere or other.
1: పట్టునెగ్గేడు దాకా అట్టే ఉండు.
0: Remain until you achieve the determined cause.
1: కోరినది ఏదియో కోరనే కోరితివి.
0: You have desired, having desired it.
1: కోరినది దాకా విడువకుండు.
0: Until the desire is fulfilled, never give up.
1: సత్యమనేదియో పట్టనే తలచితివి.
0: In fact, you thought about the truth.
1: సత్యం విడిదాకా పోవకుండు.
0: అండ్ అంటిల్ యూ రియలైజ్ ద ట్రూత్ నెవర్ గెట్ అవే.
1: తలచినదేదో తలచినే తలచిద్వి.
0: హావింగ్ థాట్ ఓవర్
1: తలచినదిదాకా పోవకుండు.
0: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్ నెవర్ గివ్ అప్.
1: పోరుబడలేక తానైన ప్రభు వలయు.
0: In fact, the God should confer what you want out of disgust and
1: with
0: or you should faint on the way in your effort.
1: కాని నీ ఎంత నీవు తిరిగి పోవటమేని దీక్ష కాదు.
0: In fact, to return is not your nature, is not befitting you.
1: కనుక నీవు పేరైనటువంటి వాడే.
0: In fact, you're weak if you run away.
1: 5 out of 5 వచ్చినా కూడా నీవు ఫస్ట్ క్లాస్ కాదు.
0: And you may get 5 out of 5, you cannot say you got first class.
1: కనుక ఇవి మార్కులు వచ్చినటువంటి వాడే కానీ ఇవన్నీ రిమార్కులే.
0: You've just secured marks. In fact, they are only remarks.
1: భగవంతుని దీంట్లో ఒక మార్క్ రావాలంటే అన్నింటిలో కూడా నువ్వు దీక్ష వహించాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు గెట్ హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ది గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: చదువు లోపల కూడాను ఒక దీక్షను వహించాలి.
0: యూ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక బలము చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ హై గ్రేడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకెంతయో నేను నిత్యము బోధిస్తున్నాను విద్యా విషయమే.
0: భగవాన్ ఈజ్ టీచింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్.
1: కానీ మీరు దానిని ఏమాత్రం యోచించటం లేదు.
0: బట్ యూ డోంట్ సీమ్ టు టేక్ దెమ్ సీరియస్లీ.
1: మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో మీరు మర్చిపోతున్నారు.
0: యు హావ్ ఫర్గాటెన్ ద వెరీ రీజన్ వై స్వామి ఈజ్ హియర్.
1: నాట్ స్వామీజీ, మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో.
0: ఐఎమ్ సారీ, యూ హావ్ ఫర్గాటెన్ వై యు ఆర్ హియర్.
1: దానిని నీవు మొట్టమొదటి సాధించాలి.
0: బట్ హావింగ్ బీన్ హియర్ యూ షుడ్ అచీవ్ ద పర్పస్.
1: వచ్చినది ఒక దేని కోసము, చేసేది మరొక పని కోసము. వచ్చినప్పుడే దీనివల్ల ఏ మాత్రము ఫలితం ఉండదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హావింగ్ కమ్ హియర్ విత్ వన్ పర్పస్, ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, యూఆర్ అవే ఫ్రమ్ ద ట్రాక్.
1: నీవు హోటల్కి పోయి ఇడ్లీ సాంబార్ రెండు భుజించాలని వచ్చావు.
0: యు ఆర్ గోయింగ్ టు ఏ హోటల్, యూ హ్యావ్ ఇడ్లీ అండ్ సాంబార్.
1: కానీ అని తెలుసుకోలేక అని మిలిటరీ హోటల్లో నీవు చేరిపోతున్నావు.
0: Without understanding what you really want, you have stepped into military hotel.
1: దాని లోపల పోయి సాంబార్ రసం నాకు ఏంటంటే, ఇక్కడ సాంబార్ లేదండి, రసం లేదండి, వెళ్ళండి, ఇది మిలిటరీ హోటల్ అంటారు.
0: And there the people will say, this military hotel, sambar and idli are not available, you go somewhere else.
1: కనుక మీరు వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి దీనికోసం, హృదయాన్ని పరిపక్వం చేసుకునే కోసం వచ్చారు.
0: You have come here to make your heart sacred, noble and ideal.
1: కానీ ఈనాడు అపవిత్రం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: బట్ యూఆర్ మేకింగ్ అటెంప్ట్ టు మేక్ దెమ్ అన్సేక్రెడ్.
1: కారణం
0: వై?
1: చుట్టూ వైలెన్స్.
0: బికాజ్ యూ ఫైండ్ వైలెన్స్ అరౌండ్.
1: చుట్టూ పొల్యూషన్.
0: అండ్ యూ ఫైండ్ పొల్యూషన్ ఎవ్రీవేర్.
1: ఈ పొల్యూషన్ గా ఉండినప్పుడు నీ పక్కన వాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది.
0: అండ్ వెన్ వన్స్ యూ ఆర్ ఇన్ పొల్యూషన్, యూ ఫైండ్ ద పొల్యూషన్ ఇన్ ఆల్ ది నైబర్హుడ్.
1: కనుకనే మీరు పొల్యూషన్ కాకూడదు.
0: సో డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి పొల్యూటెడ్.
1: మీ యొక్క థాట్స్ మీరు ఏమాత్రమో మార్చుకోకూడదు.
0: డోంట్ చేంజ్ యువర్ ఫర్మ్ థాట్స్.
1: మనసును ఏమాత్రం కూడా చేయించినట్టు చూసుకోకూడదు.
0: నెవర్ అలౌ యువర్ మైండ్ టు వేవర్.
1: కనుక మన పెద్దలు చెప్పేటువంటి విషయాలంతా కూడాను ఇలాంటివి.
0: దీస్ ఆర్ ది టీచింగ్స్ ఆఫ్ ఆల్ అవర్ ఎల్డర్స్.
1: కనుక మీరు ఆధునిక విద్యార్థులు కనుక,
0: బీయింగ్ మోడర్న్ స్టూడెంట్స్,
1: ఆధునికమైనటువంటి దాటితో పాటు ప్రాచీనమైనటువంటి యొక్క సాంపదాయాన్ని కూడా నిలుపుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రిజర్వ్ ద ఏన్షియంట్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ప్రాక్టీసెస్.
1: అది సాంప్రదాయము.
0: ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్.
1: ఇది అభ్యాసం.
0: అండ్ దిస్ ఈస్ ద ప్రాక్టీస్.
1: ఈ ప్రాక్టీస్ అభ్యాసాన్ని మీరు దూరం చేస్తున్నారు.
0: యూ షుడ్ ప్రాక్టీస్ బట్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక మీరు మొట్టమొదటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: And therefore make every attempt to uphold your tradition by practicing it sincerely.
1: ఆ విధంగా నడుచుకున్నప్పుడే మీకు కోరినటువంటి యొక్క ఆనందము లభ్యమవుతుంది.
0: If you conduct yourself this way, you will have the bliss which you really want.
1: ఈ విధమైనటువంటి బ్లిస్ ని మీరు సంపాదించుకున్నప్పుడే మీరు బ్లెస్ ని పొందుతారు.
0: Then once you get this bliss, then you can say you are blessed.
1: కనుకని ఈ బ్లెస్సింగ్ ఒకటి ఉంటుంటే ఎన్నైనా మనం చేంజ్ అవుతుంది.
0: విత్ బ్లెస్సింగ్స్ యూ కెన్ డూ ఎనీథింగ్.
1: కానీ బ్లిస్ ఉంటే ప్రయోజనం లేదు.
0: మియర్ బ్లిస్ మే నాట్ బి టోటలీ యూస్ఫుల్.
1: బ్లిస్ అనేటువంటిది డ్రై అనేటువంటిది. డ్రై
0: ద బ్లిస్ ఈస్ డ్రై.
1: కనుక మీరు ఈ నిజమైనటువంటి దానిని సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అటైన్ ద రియాలిటీ అండ్ రియలైజ్ ఇట్.
1: అప్పుడే మీకు తగినటువంటి ఒక శాంతి, ఈ బుక్ నాలెడ్జ్ ఇవన్నీ కూడాను స్థిరమైపోతాయి.
0: అండ్ దెన్ ఓన్లీ యుల్ రిమైన్ ఇన్ పీస్ అండ్ ఆల్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ది బుక్ ఇస్ నాలెడ్జ్ విల్ రిమైన్ స్టడీ అండ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ ఇన్ యూ.
1: ఈ విద్య లౌకికమైన విద్య.
0: అండ్ ద నాలెడ్జ్ దట్ యు హ్యావ్ ఇస్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: సిగమన సుఖంప హేమతారక విద్య.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పరమని సుఖంప బ్రహ్మ విద్య.
0: And to be happy and blissful thereafter, after this life sojourn, you need knowledge of the self.
1: Kaluka, manam brahma vidyanu nethradanikochamu.
0: We are here to acquire this brahma vidya, the knowledge of the self.
1: Laukikamaina vidyanu nethradaniki kadu.
0: We are not here only to learn.
1: Deento paatu aa laukika vidyato paatu adhyatmika vidya kuda nechukovali.
0: Therefore, along with the secular knowledge, we need spiritual knowledge also.
1: Kaluka ee rendinti endu kuda ఇది సమానమైనటువంటి స్థితిలో ప్రయాణం సరపాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అక్వైర్ దెమ్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ స్టేట్ అండ్ ప్రొసీడ్ ప్యారలల్లీ.
1: అప్పుడే మీరు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: దెన్ ఓన్లీ ది పర్పస్ ఫర్ విచ్ యూ హావ్ కమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: నిత్యము మాట్లాడి మాట్లాడి మాట్లాడి, ఇక్కడ మాట్లాడటమే కాదు రూముల్లో అంతా కూడా మేము పోయి మాట్లాడండి. గొంతు కదా ఇది, దేహం కొంత చెడిపోతుంది. అందులో ఈ పొల్యూషన్ వాటర్ నుంచి, పొల్యూషన్ ఫుడ్ నుంచి మరింత క్షీణించిపోతుంది.
1: స్వామి స్పీక్స్ నాట్ ఓన్లీ హియర్ అండ్ హీ గోస్ ఆన్ స్పీకింగ్ టు ఆల్ ద డివోటీస్ దేర్ ఆల్సో. యాడింగ్ టు దిస్, యూ హావ్ గాట్ ది పొల్యూటెడ్ అట్మాస్ఫియర్, ద పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ థింగ్స్ దట్ హెస్ వర్సన్ ది సిచ్యువేషన్.
0: ఫుల్ ఆల్సో కంప్లీట్ గా చెడిపోతున్నాయి
1: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్.
0: వాట్ యూ వాంట్ బై సార్? వాట్ యూ వాంట్? తీసుకో, ఐఎమ్ రెడీ.
1: భగవాన్ సెడ్ వాట్ యూ వాంట్? ఆల్ బాయ్స్ సెడ్ ఇన్ వన్ వాయిస్, స్వామి వి వాంట్ యూ. భగవాన్ సేస్ ఐఎమ్ రెడీ, టేక్ మీ, సేస్ భగవాన్.
0: తీసుకోలేకపోవటము మీ తప్పు కానీ దాని కాదు.
1: You are not able to take me. Mistake lies with you. Nothing wrong with me, says Bhagavan.
0: I'm ready.
1: I'm ready.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్యనున్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఈజ్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్నే గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: When man is not able to know the human quality, how do you expect him to know the divine nature within him?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: Therefore, in the first instance, one has to recognize the human quality within.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి, ద గుడ్ విజన్, ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యు కెన్ ప్యూరిఫై యువర్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యు కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ and also the pollution in human activity and the physical body.
0: Kanuka manavunaku mottamodata samyak drushti.
1: Therefore for man the good look, the good vision is needed.
0: Rendavadi samyak sankalpam, pavitramaina sankalpamlu undali.
1: The second, good thoughts, samyak sankalpa or needed.
0: సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్య సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.
1: ద వన్ విత్ గుడ్ అవుట్లుక్ కెన్ ఈజీలీ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: మానవునకు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ, పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
1: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
0: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
1: The good actions will facilitate man to know the human quality latent.
0: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
1: A human being is not a human merely by form.
0: Divyamaina bhavamulate divyamaina sankalpamulache divyamaina drushtiche manavatvanni madhavatvanga marchukodaniki avakasam untundi.
1: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
0: Nalugovadi samyak shruti, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
1: వన్ హ్యాస్ టు లిసన్ టు సీక్రెట్ థింగ్స్ ఫోర్ థింగ్.
0: అపవిత్రమైనటువంటి శ్రవణం చేసినప్పుడు మానవునకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
1: వెన్ హీ లిసన్స్ టు అన్సీక్రెట్ థింగ్స్ న్యాచురల్ హీ డెవలప్స్ అన్సీక్రెట్ థాట్స్.
0: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
1: The fifth one, samyak jivana, good life.
0: జీవితం అంటే ఏమిటి?
1: What is life?
0: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
1: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
0: అన్నింటి ఎందు కూడాను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ త్రూ గుడ్ సీక్రెట్ యాక్షన్ ఐడియల్ లైఫ్.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
1: సో మ్యాన్ మస్ట్ పొసెస్ దిస్ ఐడియల్ బిహేవియర్ ద కాండక్ట్.
0: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనమనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందు ఉండేటువంటి యొక్క దుర్భావంలో దూరము చేసుకుని సద్భావంను పోషించుకోవటమే సాధన.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్ ఫాస్టరింగ్ గుడ్.
0: మనసునందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
1: Giving up all that is polluted is the true sadhana.
0: Sadhanaga japamu dhyanamu bhajana ityadi satkarmala maatrame sadhana kaadu.
1: Spiritual pursuit does not mean going through a sacred text or doing bhajans.
0: Manasulo cherina malinyamunu nirmoolam gaavinchukotame sadhana.
1: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
0: Deeni tarvatane samyak సమాధి అన్నారు, నిర్వాణము.
1: ద నెక్స్ట్ కమ్స్ సమ్యక్ సమాధి నిర్వాణం.
0: సమాధి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మీన్ బై సమాధి?
0: సుఖదుఃఖే సమే కృత్వా లాభోలా విజయాది. సుఖదుఃఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
1: సమాధి ఈజ్ ఎ స్టేట్ వెన్ వన్ డెవలప్స్ ఈక్వానిమిటీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: సమాధి, ఇదే సమాధి.
1: సమాధి మీన్స్ సమ ది ఈక్వల్ మైండెడ్నెస్,
0: అనగా చీకటి వెలుగును నిందాస్తుతులను లాభ నష్టములను సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి.
1: సమాధి మీన్స్ టు కన్సిడర్ ఆర్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ విదౌట్ ఎనీ డిస్టింక్షన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డే అండ్ నైట్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
0: ఏకత్వభావమును మానవుడు ఎప్పుడు కరుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
1: This equal-mindedness is the state of nirvana.
0: Itti pavitramaina manavuni endundinatvanti yokka sarvangamulu yokka sarthakatanu gurtinchukotame nijamaina manavattvam.
1: Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way.
0: Mana mottamodata mana nalukanu pavitram gaavinchukovali.
1: First we should make our tongue sacred.
0: Dinine samyak vaakku annaru.
1: Making the tongue sacred means talking good.
0: Mana vaakunu kudanu asatyam aadakunda parulanu nindinchakunda parulanu bhavin dushinchakunda ee naalukaku sariyainatvanti oka divyatvanni andinchali.
1: It means we should never utter a lie, we should never blame, we should never criticize. That makes our tongue sacred.
0: Motta modatidi samyak darshanam.
1: The first one, samyak darshanam.
0: పవిత్రమైన దానిని దర్శించాలి.
1: వీ షుడ్ సీ ఓన్లీ సేక్రెడ్ థింగ్స్.
0: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
1: వీ షుడ్ సీ దాట్ విచ్ సాటిస్ఫైస్ అవర్ కాన్షియన్స్.
0: ప్రాకృతమైనటువంటి దృశ్యమునంతా కూడాను దృశ్యములు కాదు.
1: ఆల్ ది వరల్డ్ ఇస్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
0: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
1: The teaching of Buddha in the first instance is good looks.
0: Samyak drishtini manam avalambinchinappudu samyak bhavamu manalo prarambham avutundi.
1: When once we have good outlooks, we will develop good thoughts thereby.
0: Samyak vak,
1: then good words.
0: Mana kannulu unnavi kada ani andarni chudakoodadu.
1: For the simple reason we have eyes, we should not look at everyone.
0: Annintini chudakoodadu.
1: We should not see all.
0: Tadvara aneka vidhamulainti yokka doshamulu paapamulu kudanu manalo praveshistuntai.
1: By seeing, watching everyone around, naturally you carry the sin and the defect.
0: Kannulanu divyamainatunti yokka pavitramainatunti yokka saarthakamainatunti yokka drishyamunu maatrame manam chudali.
1: సో ఐస్ షుడ్ వాచ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ డివైన్.
0: అన్ని అవతారములు ఎందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
1: ఇన్ ఆల్ ఏజెస్ డివైన్ ఇన్కార్నేషన్స్ హావ్ సెట్ ఎన్ ఐడియల్ అండ్ గేవ్ ఎ సీక్రెట్ టీచింగ్. వి సెలబ్రేట్ దేర్ బర్త్ డేస్ బట్ వి డోంట్ ఫాలో దేర్ టీచింగ్.
0: బుద్ధుడు, యజ్ఞములు, యాగములు, క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించడం లేదు.
1: బుద్ధ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ రిచువల్స్ లైక్ యజ్ఞ అండ్ యాగ.
0: కారణమేమనగా మొట్టమొదట మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
1: ద రీజన్ ఈస్ వీ హావ్ టు మేక్ అవర్ ఫైవ్ సెన్సెస్ సీక్రెట్ ఫస్ట్.
0: కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద డిస్టార్షన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ బుద్ధ ఎట్ ద బిగినింగ్?
0: కష్టజీవులను చూచి తాను భరించలేదు.
1: వి సెలబ్రేట్ దేర్ బర్త్ డేస్ బట్ వీ డోంట్ ఫాలో దేర్ టీచింగ్.
0: బుద్ధుడు, యజ్ఞములు, యాగములు, క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసి

0: చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
1: హీ ఫెల్ సో సాడ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
0: మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ లుకింగ్ అట్ ద డెడ్ బాడీ.
0: లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు.
1: None of the natural things in the world ever satisfied him.
0: తనలోని మూలభావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
1: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ నేచురల్.
0: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
1: He has undertaken many spiritual practices to know the transcendental principle.
0: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
1: He was disgusted, approached many people to know the primal principle.
0: ఎవ్వరూ అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
1: None could clarify his doubts.
0: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
1: అల్టిమేట్లీ హీ రీచ్డ్ గయా, sat under the banyan tree and inquired.
0: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరు కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
1: As Buddha had no faith in Veda and spiritual rituals like యజ్ఞ యాగా, people considered him an atheist.
0: ఇది పరమ అధర్మము.
1: It is wrong to say so.
0: బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు.
1: Buddha had a sacred heart.
0: అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు.
1: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
0: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
0: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసించబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ వాచింగ్ ద సఫరింగ్ ఆఫ్ పీపుల్ అరౌండ్.
0: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ బికాస్ ఎల్డర్స్ మేడ్ యంగ్స్టర్స్ సఫర్, bosses made their people suffer, and a big fish swallowing the smaller one.
0: ఎవర్ని వింసించకూడదు, ఇదే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
1: No one should harm anyone. This is true righteousness.
0: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
1: The true dharma is ahimsa, non-violence.
0: ఎవర్ని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ ఎయిదర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ఆర్ బై వర్డ్ ఆర్
0: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు.
1: ద ట్రూ ధర్మ ఇస్ ద వన్ విచ్ విల్ నాట్ అలవ్ యూ టు పుట్ టు సఫరింగ్ ఎనీ వన్ బై వర్డ్ థాట్ ఆర్ డీడ్.
0: సత్యమే భగవంతుడు.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
1: బుద్ధ టాట్ that we should adhere to truth and propagate principles of truth.
0: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
1: Therefore the main teachings of Buddha are these two.
0: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇదియే సత్యం వద ధర్మం చర అని వేదం కూడాను బోధించింది.
1: Therefore one should not go back by the promise given. Why one should hold on to truth and follow dharma.
0: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
1: At the beginning he was christened like this as Sarvartha Siddha.
0: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమరిదిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు.

0: శుద్ధోదన.
1: శుద్ధోదన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుబ్రబుద్ధ, ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోదన.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ విధమైన విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
1: ఫాదర్ గాట్ హిమ్ మ్యారీడ్ బికాస్ హీ థాట్ దట్ హీ వుడ్ బి డిటాచ్డ్ టోటలీ బై కాన్స్టెంట్ ఎంక్వైరీ.
0: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరి అయినటువంటిది కాదు.
1: బుద్ధ రియలైజ్ ద ట్రూత్ అట్ ది ఎండ్ అండ్ ఫెల్ట్ ద డిఫెక్ట్.
0: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఇస్ బౌండ్ బై దిస్ వరల్డ్.
0: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
1: ద ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఆర్ ద కాజ్ ఫర్ ద బాండేజ్.
0: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
1: ద కంపెనీ అండ్ ద పీపుల్ అరౌండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిజరీ.
0: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
1: Therefore he declared everything is misery, sadness alone.
0: Sarvam chanikam chanikam chanikam annadu.
1: He said everything is fleeting, momentary.
0: Sarvam nasyam nasyam nasyam.
1: That everything is bound to perish.
0: Idi yedi kudunu satyam kadu.
1: Nothing is true.
0: Talli dandrulu pillalanu aneka vidhamainatundi yokka margamlo pravesha petti variki aneka bandhamulu kudunu katti petti taamu తమ బిడ్డలు కూడాను భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
1: ద పేరెంట్స్ విల్ పుట్ దేర్ వాచ్ ద చిల్డ్రన్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ బాండేజ్. అల్టిమేట్లీ దే
0: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ముంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి భావములు తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి.
1: అట్ ది రైట్ ఏజ్ ద పేరెంట్స్ డిసైడ్ టు గెట్ ద సన్ మ్యారేడ్.
0: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: Even parents do not know the happiness behind.
0: కారణం ఏంటి? అదే పెద్ద అజ్ఞానం.
1: Because it's a big ignorance.
0: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
1: To what extent the parents
0: ఏ సుఖం అనుభవించారు?
1: What happiness they experience?
0: శారీరక సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
1: Is it physical happiness or mental happiness? What kind of happiness?
0: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: One may be a great intellectual, but he doesn't make an attempt to know.
0: Goppa vidyavantudu kudanu ilanti apavitramainatundi margamlo praveshisthunnadu.
1: One may be highly educated, but he treads along the sacred path. Chanikamainatundi
0: indriyam sukhamne maatrame aashisthunnadu kaani indriyatheetamainatundi oka divyatvanni aashinchatam ledu.
1: He wants this fleeting pleasure, but not the transcendental.
0: Na talli, na tandri, na bandhuvulu, na prajalu andaru chere naaki bandhamni kattaru ani బుద్ధుడు చాలా విచారించాడు.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్
0: అర్ధరాత్రి సమయం లోపల యశోదను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
1: హీ హాస్ గివెన్ అప్ హిస్ వైఫ్ యశోదర అండ్ ద సన్ రాహుల్ ఇన్ మిడ్ నైట్ అండ్ లెఫ్ట్ ద ప్యాలెస్.
0: తన హృదయానికి బోధించుకున్నాడు, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: He taught to himself this way, there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful.
0: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
1: He has determined to know the transcendental principle behind this.
0: ఏమిటి ఈ జీవితం?
1: What is this life?
0: జన్మ దుఃఖం.
1: Life is misery.
0: Jara dukkham.
1: Old age is sad.
0: Janma dukkham, jara dukkham. Rendu dukkhamule.
1: The life, the birth and the old age. Both give you the
0: Jaya
1: pain.
0: Jaya dukkham punapuna.
1: And it is repeated time and again.
0: Antyakale mahanga dukkham. Tasma jagrata jagrata jagrata.
1: At the end you will face that infinite misery. Therefore be careful.
0: Yemiti yokka sukhamu.
1: What is this?
0: Samsaramlo sukhama. Ujjogamlo sukhama. వ్యాపారంలో సుఖమా ఇంకే విధమైనటువంటి విద్యలో సుఖమా దేంతో సుఖం లేదు.
1: వెర్ ఇస్ హ్యాపీనెస్? ఇస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ?
0: ఇవన్నీ
1: జాబ్ ఆర్ బిజినెస్?
0: క్షణికమైనటువంటి సుఖములు.
1: దట్స్ ఆల్ మొమెంట్.
0: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తనయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ వన్ షుడ్ బికమ్ డివైన్ బట్ హీ వేస్ట్ హిస్ లైఫ్ because of these mean things.
0: ఇది అంతై కూడాను మిథ్యము మిథ్యము మిథ్యము.
1: ఆల్ దిస్ ఇస్ ఇల్యూషన్.
0: సత్యము ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్.
0: అది ఏ నిర్వాణం.
1: ద ట్రూత్ ఇస్ నిర్వాణం.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ నిర్వాణం?
0: ఏకాత్మతత్వమే నిర్వాణము అన్నాడు.
1: దట్ యునైటెడ్నెస్, దట్ సింగిల్ మైండెడ్నెస్ ఇస్ నిర్వాణం.
0: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
1: మేకింగ్ అవర్ మైండ్ సీక్రెట్ అండ్ ట్రెడ్ అలాంగ్ దట్ పాత్ ఇస్ నిర్వాణ.
0: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
1: బిఫోర్ అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ఫ్యూ అవర్స్ బిఫోర్ హీ సమన్డ్ హిస్ ఆనంద బుద్ధ అండ్ టోల్డ్ హిమ్,
0: తమ్ముడు
1: హీ సమన్డ్ హిస్ బ్రదర్ అండ్ టోల్డ్ హిమ్,
0: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాహంగా పెంచింది.
1: అండ్ గౌతమి టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్ ఎర్లియర్.
0: బుద్ధుడు పుట్టినటువంటి 7వ దినమే మాయాదేవి మరణించింది.
1: ఆన్ ద వెరీ 7th డే ఆఫ్ ద బర్త్ ఆఫ్ బుద్ధ మాయాదేవి డైడ్.
0: శుద్ధోదనుడి 2వ భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుణ్ణి పెంచి పెద్ద చేసింది.
1: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హు హస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
0: కనుక గౌతమ పెంచడం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
1: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
0: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యములకు ప్రవేశించాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 28 హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్?
0: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ అండ్ హెడ్ ఇన్ ద ఫారెస్ట్.
0: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
1: హీ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
1: హీ మేడ్ ఇంక్వైరీ ఇన్ డెప్త్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఫస్ట్ ధర్మం శరణం గచ్చామి.
1: ఫస్ట్ వన్ హ్యాస్ టు సరెండర్.
0: ఏమిటి ధరణము, ధర్మము?
1: వాట్ ఈస్ దిస్ ధర్మ?
0: అది ఏ అహింస పరమో ధర్మ.
1: దట్ ఈస్ అహింస, నాన్ వైలెన్స్.
0: బాధించకూడదు.
1: డోంట్ హర్ట్ ఎనీబడి.
0: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
1: ద లైఫ్ దట్ వుడ్ నాట్ మేక్ ఎనీ వన్ సఫర్ ఈస్ ద ట్రూ లైఫ్.
0: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ బుద్ధ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యములు యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
1: ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ లైక్ టిబెట్, చైనా, బర్మా, జపాన్.
0: ఇంతే కాకుండా తాను మరణించి నిర్వాణమైన తర్వాత ఈ బుద్ధి ఒక జాతి లోపల ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరికి ద్వేషము కలిగించుకుని
1: లేటర్ వాట్ హ్యాపెండ్ వాస్ దేర్ వాస్ ఇన్ ఫైటింగ్ అమంగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధ.
0: క్రమక్రమేణ బుద్ధ మతమును క్షీణింప చేస్తూ వచ్చారు.
1: అండ్ దాట్ వాస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం.
0: భౌతికమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు కానీ
1: దే హావ్ గాన్ బై ది టెంపరరీ
0: ఎఫెమెరల్. చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడా ప్రచారంలో పెట్టలేదు.
1: బట్ నో వన్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రాక్టీస్ ద ట్రూ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి.
1: ఇఫ్ యు టేక్ దేర్ అవుట్లుక్స్ దే ఆర్ వెరీ బ్యాడ్.
0: కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను.
1: దేర్ ఫోర్ బుద్ధ సెట్ ఫస్ట్ హ్యావ్ గుడ్ లుక్స్.
0: దృష్టిని అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుంది అన్నాడు.
1: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ లుక్స్ యు కెన్ కంట్రోల్ ద హోల్ క్రియేషన్.
0: మన దృష్టియే సృష్టి.
1: దేర్ ఫోర్ దృష్టి విజన్ ఈ
0: సృష్టి ప్రత్యేకంగా లేదు.
1: It is not separate.
0: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
1: If you have bad looks, the whole creation looks
0: మంచి
1: bad.
0: మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
1: If you have good outlook, everything is sacred.
0: కాబట్టి మంచి చెడ్డ రెండు నీ దృష్టిలో ఉన్నవి కానీ సృష్టిలో లేవు.
1: So good and bad lie in your vision, not in creation as such.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: Therefore every human being must exercise control.
0: దీనివల్లనే మనోవాక్ కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
1: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
0: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
1: For all this pollution, it's only our vision that's the cause.
0: కన్నులను ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
1: Why God has given us the eyes?
0: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
1: Eyes are gifted to see sacred things around.
0: అందరిని చూచే కోసం కాదు.
1: Not to see everybody.
0: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ అవర్ లుక్స్ విచ్ ఆర్ నాట్ ప్రాపర్. ది హ్యూమన్ లైఫ్
0: దృశ్యములంతా కూడా తనలో నిలిచిపోతున్నాయి.
1: ఆల్ ద అవుట్లుక్స్, ఆల్ ద సినారియో ఇస్ అబ్జార్బ్డ్ విద్ ఇన్.
0: కనుక మనం సరి అయిన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ గుడ్ లుక్స్.
0: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంత కూడా సార్థకమవుతుంది.
1: దెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ అవుట్లుక్స్ ద హోల్ క్రియేషన్.
0: రెండవది వాక్ శుద్ధి.
1: ద నెక్స్ట్ వన్ ఇస్
0: సమ్యక్ వాక్.
1: నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ వర్డ్స్.
0: ఈనాడు ఎదురుపడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ, ఇది ఎంత చెడ్డ పని.
1: Today what we do is we talk to everybody that we meet on the way.
0: Divyatmayi energy ni enta waste chestunnavu.
1: You are wasting lot of divine energy.
0: Unnecessaryga enduku itarto meeku matalu.
1: Why do you talk unnecessarily with others?
0: Nee matalu yokka shaktini ni apavitram chestunnavu.
1: You are making the strength and the energy of the divine
0: valla matala valani manishi rakshasuniga maaripothunnadu.
1: Because of this unnecessary gossip you become a demon.
0: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
1: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్.
0: ఇది సత్సంకల్పం.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ థాట్. సత్సంకల్ప
0: అది సమ్యక్ సంకల్పం.
1: దట్స్ గుడ్ థాట్. సమ్యక్ సంకల్పం.
0: దీన్ని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ గుడ్ పర్సూట్ గుడ్ పాత్.
0: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
1: ద గుడ్ స్పిరిచువల్ పాత్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: తద్వారా మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ ట్రూ స్పిరిచువల్ పాత్ ద హ్యూమన్ క్వాలిటీస్ వాల్యూస్ విల్ ఇంప్రూవ్.
0: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని ఎందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దెన్ వన్స్ హ్యూమన్ వాల్యూస్ డెవలప్ ద డివినిటీ విల్ బ్లాసమ్.
0: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తను కనిపెట్టుకోలేనప్పుడు మానవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
1: When once the human values are not recognized, how do you expect him to know the
0: అసలు మానవుడు అంటే ఏమిటి?
1: Then who is the human being?
0: ఇది సమ్యక్ దర్శనం.
1: This is what's called సమ్యక్ దర్శనం.
0: అనగా ఏంటి? The proper study of mankind is man.
1: It means proper study of mankind is man.
0: Thoughts, words, action మూడింటిని అదుపులో ఉంచుకోవాలి.
1: It only means exercising control over our thoughts, words and deeds.
0: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
1: Then he becomes true human.
0: దృష్టిని వాక్కును చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడిగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
1: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
0: ఇవన్నీ ఇప్పుడు ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దే ఆల్ రిఫ్లెక్ట్ ది అవుట్వర్డ్ ట్రెండ్.
0: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
1: బట్ హిస్ హార్ట్ వాస్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
0: ఒక్క దైవమని కాని లేక ఒక విధమైనటువంటి ఒక శాస్త్రమని కాని తాను ఉచ్చరించలేదు.
1: హీ డిడ్ నాట్ రిఫర్ టు సింగిల్ గాడ్ ఆర్ ఎ సింగిల్ సేక్రెడ్ టెక్స్ట్.
0: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు.
1: హీ డిడ్ నాట్ కన్సిడర్ యజ్ఞ.
0: యజ్ఞం అనగా త్యాగమే అని విశ్వసించాడు.
1: హీ హాడ్ ఫుల్ ఫెయిత్ దట్ యజ్ఞ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: యజ్ఞం అంటే మంత్రాలు చేసి అర్పితం చేయటం కాదు.
1: యజ్ఞ ఇస్ నాట్ ఆఫరింగ్ మంత్రాస్.
0: త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: యజ్ఞ మీన్స్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మానవుని యందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు డెవలప్ దిస్ సాక్రిఫైస్ ఫస్ట్.
0: దేనికి నీ త్యాగం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్.
0: దేనినైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు.
1: యు కెన్ మార్చ్ అహెడ్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యు సాక్రిఫైస్.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
1: యు స్విమ్.
0: స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
1: యు హావ్ టు పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫార్వర్డ్.
0: త్యాగం చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
1: వెన్ వన్స్ యూ డూ దిస్ త్యాగ సాక్రిఫైస్ యూ హావ్ యోగా డిజర్వ్.
0: యోగమే నిర్వాణము.
1: అండ్ దిస్ యోగా డిజర్వ్నెస్ ఇస్ నిర్వాణ.
0: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
1: ఫర్ దిస్ నిర్వాణ త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
0: అన్నింటికి ప్రేమ ప్రధానము.
1: For everything, love is most important.
0: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
1: Without love, you cannot achieve anything.
0: ఎట్టి ప్రేమ?
1: What sort of love?
0: లౌకికమైన ప్రేమ?
1: Is it worldly love?
0: లేక భౌతికమైన ప్రేమ?
1: Or physical?
0: లేక ధార్మికమైన ప్రేమ?
1: Or anything of
0: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
1: Or scientific?
0: కాదు కాదు.
1: No.
0: దివ్యమైన ప్రేమ.
1: It is divine love.
0: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
1: వాట్ బుద్ధ సేస్ ఇస్ దిస్, వీఆర్ పుట్టింగ్ ఎవ్రీ వన్ encased within the bondage.
0: పెద్దలంతా పిల్లలను బంధ బాధనలో ముంచుతున్నారు.
1: The elders are responsible for the bondage of
0: ప్రేమ అని భావిస్తున్నారు.
1: They take it as love.
0: అది ప్రేమ కానే
1: is not love at all.
0: ఒక కుమారుడు ఉంటాడు.
1: It is a son.
0: నాయన నీ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో.
1: He insists that his son should get married. Is that love?
0: కాదు కాదు.
1: No.
0: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
1: If he wants him to marry.
0: ఎందుకు వాడిని ఫోర్స్ చేయటం?
1: Why should you force him?
0: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
1: This sort of enforcement is bondage.
0: Outside force ఉండకూడదు, inside source ఉండాలి.
1: There should not be outside force, there should be inside source.
0: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి ఒక బోధ.
1: The inside source is the main teaching of Buddha.
0: నా త్యాగమునకు అడ్డు తగిలి,
1: you are coming in the way of my sacrifice.
0: కేవలం నాకు వివాహం చేసి,
1: you get me married.
0: నన్ను ఈ బంధంలో ముంచినారు.
1: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్ బాండేజ్.
0: బంధువులు ఎవరిని నమ్మకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
0: ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ నో పేర్.
0: ఇవన్నీ బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని.
1: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
0: కష్టకరపడి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు.
1: శుద్ధోదన కేమ్ అట్ ది ఎండ్.
0: శుద్ధోదన బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి?
1: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్, హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్?
0: నేను మహారాజును.
1: ఐఎమ్ ఎన్ ఎంపరర్.
0: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
1: You are leading the life of a beggar.
0: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
1: Father says it's not proper on your part to be served.
0: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
1: Buddha gave him straight answer.
0: అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
1: He said you are divine, I am also divine.
0: నీవు తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
1: You are not the father and I am not the son.
0: మరి ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
1: Both of us are divine.
0: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
1: But from the worldly sense, you are born in the clan of king.
0: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
1: I am born in the clan of renunciants.
0: కాబట్టి నా యొక్క ఆదర్శమైనటువంటి వారంతా కూడాను విరాగులే.
1: Therefore all my ideals are one of renunciation.
0: నీ యొక్క వంశమంతా కూడాను రాగులే.
1: The whole of your clan is full of attachment.
0: రాగము, ఇది విరాగము.
1: That is raga attachment, this is viraga attachment.
0: అదే ఒక పెద్ద రోగము.
1: So this raga attachment is a roga disease.
0: విరాగము ఉన్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణము.
1: This viraga detachment is nirvana, liberation.
0: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరును అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
1: He taught his father and the wife Yashodhara equally.
0: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
1: Buddhism, Buddha teaching should not be limited to these three sentences. Sangham saranam
0: gacchami. Buddham saranam gacchami. Mana buddhini ekkada deeniki saranagat cheyali?
1: Where should we surrender our intellect, buddhi?
0: Buddham saranam gacchami. Next, dharmam saranam gacchami. Dharmamulo ee buddhini pravesha pettali.
1: It means our intellect should follow the path of righteousness.
0: Tadupari em cheyali?
1: Then what should we do?
0: Ee yokka dharmam aneetundi dani kevalam pravesha pettinanta matram chaladu.
1: It's not enough if we follow righteousness.
0: Sangham saranam gacchami. Ee dharmanni sanghamlo pravesha pettali.
1: This righteousness should be put to use in sangha.
0: Buddhini dharmamulo, dharmamulo sanghamlo pravesha pettinappude ee sarthakam aipothundi.
1: Therefore buddhi intellect should follow dharma, righteousness in sangha.
0: Sanghamanta kudunu pavitramaina roopanga pontundi.
1: Then the whole society will be sacred.
0: కనుకని సొసైటీలో మనం ఒక మెంబర్స్ గా ఉన్నాము.
1: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
0: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్, యూ విల్ బి గుడ్.
0: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వి గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
0: మనం ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు
0: ప్రాక్టీస్. ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ ది టీచింగ్స్.
0: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
1: వీ ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
0: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వీ ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
0: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
1: Slowly we should develop detachment.
0: గ్రంథాలు చదవాలి.
1: We should go through the text.
0: చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you read.
0: చదివిన దాన్ని అర్థమును తెలుసుకోవాలి.
1: We should know the meaning well.
0: తెలుసుకున్నంత మాత్రమే చాలదు.
1: Not enough if you know.
0: దాన్ని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
1: We should repeat, recapitulate.
0: మననం చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you
0: recall. ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: You should also put it into practice.
0: బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతుంది.
1: Because of this, the bookish knowledge becomes superficial knowledge.
0: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
1: బుక్కిష్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఆర్ యూస్లెస్.
0: పుస్తకం మస్తకంగా మారిపోతుంది, మస్తకం ప్రాక్టికల్ గా రేవది.
1: Therefore, the book has become the head, but the head has not been put into practice.
0: And here, food, head and God.
1: And here we find the three steps, food, head and God.
0: ఈ గాడ్, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
1: We should know the nature of God very clearly.
0: God అంటే ఏమిటి?
1: Who is God then?
0: G-O-D.
1: God spelling G-O-D.
0: G అనగా ఏమిటి?
1: What do you mean by G?
0: మనము ఎన్నో రకములుగా భావిస్తున్నాము.
1: We take it in a different sense.
0: కానీ G అంటే మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి.
1: We should know the correct meaning of G.
0: G అంటే ఏమిటి?
1: What is G?
0: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
1: It is the one, the cause for creation, generation.
0: Generation. కాబట్టి G అంటే జనరేషన్.
1: G stands for generation.
0: O అంటే ఆర్గనైజేషన్.
1: O stands for organization.
0: D destruction.
1: D destruction.
0: ఇది G O D.
1: This is G O D.
0: సృష్టి స్థితి లయము.
1: This is generation, organization, destruction. G O D, God.
0: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
1: When once we know this latent meaning, the divinity will blossom well.
0: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
1: In fact, none of us have ever seen the creator Brahma.
0: ఈ మూడు కూడా మనందే ఉంటుంది.
1: The trinity
0: generation మనందే ఉంటుంది.
1: Generation is
0: organization మనందే ఉంటుంది.
1: Organization is within us.
0: Organization.
1: So also the destruction.
0: డిస్ట్రక్షన్ అనేటువంటిది మనలోనే ఉంటుంది.
1: డిస్ట్రక్షన్ ఇస్ విత్
0: కాబట్టి అంతా మనమే మనమే మనమే. హృదయమే దివ్యత్వము.
1: దిస్ ఇస్ డివినిటీ.
0: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ.
0: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
1: బట్ వీ బిలీవ్ ద వరల్డ్.
0: ఈ లోకం అంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
1: దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఒక మిరాజ్. మిరాజ్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిరాజ్.
0: కంటికి కనిపిస్తుంది అది, కానీ అక్కడ జలం లేదు.
1: యు సీ విత్ ది ఐ బట్ దేర్ ఇస్ నో వాటర్ దేర్.
0: జలం ఉన్నట్టు కానీ కనిపిస్తుంది అది, కానీ జలం కాదు అది.
1: ఇట్ అపియర్స్ యాస్ దౌ దేర్ ఇస్ వాటర్ బట్
0: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
1: సో మ్యారేజ్ ఇస్ ఎ మిరాజ్.
0: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
0: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
1: వై డోంట్ యూ అండర్స్టాండ్?
0: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
1: యూఆర్ నాట్ అనిమల్.
0: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
1: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
0: చదివేందుకు కాల్చనా?
1: దెన్ వై షుడ్ యూ
0: స్పీక్? తెలివితేటలు ఎందుకు కాల్చనా?
1: వై ఇంటెలిజెన్స్?
0: గొప్పతనం ఎందుకు కాల్చనా?
1: వై ఆల్ దిస్ గ్రేట్?
0: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
1: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
0: చదువు చదివి చదివి చావందనేటికి.
1: హావింగ్ స్టడీడ్ అండ్ స్టడీడ్ అల్టిమేట్లీ యూ డై.
0: చావు లేని చదువు చదవాలి.
1: యూ షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
1: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
0: ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
1: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
0: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులను చూస్తాడో అని భయపడి చదివించలేదు.
1: హి వాస్ అఫ్రైడ్ బికాజ్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
0: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టేటప్పటికి ఏమైపోయింది?
1: He was brought up in all comfort and pleasure. What
0: మూసిపెట్టి పాసిపాయి అన్నట్టుగా మూసిపెట్టడం వల్ల అది పూర్తి పాసిపోయింది.
1: All that is treasured becomes rotten.
0: కనుకనే జగత్తుకంతా కూడా ఒక విధమైన సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
1: బుద్ధ డిటర్మిన్ టు ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
0: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
1: He taught truth and
0: సత్యాన్ని చాటాలి.
1: ట్రూత్ మస్ట్ బి
0: ఏమిటి ఈ సత్యము?
1: వాట్ ఇస్ దిస్?
0: దైవం ఒక్కటే సత్యము.
1: గాడ్ ఇస్ ట్రూత్.
0: ఏది ధర్మము?
1: వాట్ ఇస్
0: అహింసనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ. వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ బికాస్ గాడ్ ఇస్ ఇన్
0: ఎవరీవన్. ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హార్మ్ ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
0: కనుక నీ దృష్టిని దైవం వైపు మరల్చు.
1: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
1: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
0: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఈ జగత్ అంటే అర్థము.
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
0: జగత్?
1: జగత్
0: జా కమింగ్.
1: జా కమింగ్.
0: గత్ గోయింగ్.
1: గత్ గోయింగ్.
0: కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్.
1: జగత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్.
0: రావటం పోవటం, రావటం పోవటమే.
1: ఇట్ కమ్స్ అండ్ గోస్ కాన్స్టెంట్లీ.
0: పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు.
1: హి ఇస్ బోర్న్ అండ్ హి డైస్ లేటర్.
0: ఇది శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: పునరపి

0: నథింగ్ నో వన్ విల్ ఎవర్ కమ్ టు యువర్ రెస్క్యూ నన్ కెన్ ప్రొటెక్ట్ యూ నో ఇట్స్ నో యూజ్ ఆఫ్
1: విజయనంతా మనం కాపాడుతున్నాయా
0: Do you think that you will be protected by these things?
1: కట్టకడపికి పోయే సమయం ఎవరు రక్షిస్తున్నారు?
0: As you leave this world, what is that you carry?
1: ఏది మన వెంట వస్తుందది?
0: What is that follows you?
1: ఎవడు రక్షించడం లేదు.
0: No one will ever.
1: ఏది మన వెంట రావడం లేదు.
0: Nothing will follow you.
1: కట్టకడపికి నీ ఒక్కడే.
0: You remain alone.
1: వెంట వచ్చేది, వెంట ఉండేది, కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది, దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి కూడాను మనల్ని ముంచేటువంటివి.
0: ద వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యూ ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: ద వరల్డ్ అపియర్ సో ఫైన్ ఎక్స్టర్నల్.
1: ఎట్ట కనిపిస్తుంది?
0: హౌ డస్ ఇట్ లుక్?
1: తేనె పూసిన కత్తి వలె కనిపిస్తుంది.
0: యాజ్ ఇఫ్ లైక్ ఎ స్వోర్డ్ స్మియర్డ్ విత్.
1: ఆ తేనె నాకుతూ పోతే నాలుగు కోసేస్తుంది.
0: యాజ్ యు గో ఆన్ లికింగ్ ద హనీ స్మియర్డ్ ఓవర్ ద స్వోర్డ్ యువర్ టంగ్ విల్ బి
1: నిమురు కప్పిన నిప్పు వలె ఉంటుండాలి జగత్తు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ఫైర్ కవర్డ్ బై యాష్.
1: ఆ నిమురు ఉంది కదా అని చేయి పెడితే చేయి కాలిపోతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ దిస్ యాష్ ఇట్ your hand gets burned.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యూ థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్ యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎంత ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: Our heart should be like moonlight.
1: Venna vanti paluku.
0: Our words should be soft like
1: butter. Tene vanti shruti.
0: And then drishti
1: unda. Idi kavali. Venna vanti drishti undali.
0: We should have looks like that of a butter.
1: Vennala vanti hrudayam undali.
0: And heart should be like
1: tene vanti paluku undali.
0: Our words should be like
1: idi manavudu.
0: These are important.
1: Deenni abhivruddhi parchukovali.
0: We should develop.
1: Kaani ee naadu maata maatadte భయంకరమైనటువంటిగా మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్
1: హార్ట్. వెన్నవంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బటర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ షుడ్ బి
1: ప్యూర్. అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ సో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ ఇస్ లైక్ ఎ స్టోన్.
1: దీన్ని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: ప్రత్ దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను
0: ఎవ్రీ థియస్ట్
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా
0: ఉండకూడదు.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: నీ అశాంతికి నీవే కారణం.
0: యువర్ ద కాజ్ ఫర్ ద ఆల్ దిస్.
1: నీదే కారణము.
0: యువర్ రిజల్ట్స్ ఆర్
1: నీ దుస్సంకల్పమే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: నీ దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధుడు
0: బుద్ధ
1: జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వి షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్ థింగ్స్.
1: అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుకుతో కాని దేహంతో కాని కార్యంతో కాని హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్ నాట్ హర్టింగ్ ఎనీవన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కాని మానీలు కాని చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రాపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ సెడ్
1: జిహ్వే రసగ్ని మధురం

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవు ఎందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థములు తినట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: You should chant the name of God, sacred name of God, Govinda, Damodara,
0: Madhava.
1: It is for that purpose tongue is gifted.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరమను దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూ.
0: పరమను నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: Tongue is given to chant the glory of God, who is the indweller.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: irrespective of number of religions,
0: గమ్యము ఒక్కటే.
1: All religions are one.
0: మతములన్నీయు చేరి మార్గంబు బోధించే, మతములన్నీయు చేరి,
1: all religions together,
0: మార్గంబు బోధించే,
1: taught to different paths,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: Though yarn is different, the cloth is one.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరు బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జంతువులు వేరు జీవుండు ఒక్కడే.
1: ది బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి నీతులు వేరు జన్మం ఒకటే.
1: దేర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ,
0: పూజలొకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ,
0: దైవంబు ఒక్కడే.
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి,
1: బికాస్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: టు క్యారీ అవుట్ హిస్ డైలీ లివింగ్ టు ఎర్త్.
0: బ్రతుకు కోసము, ఈ తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: ఫర్ ఇస్ దిస్ మీన్ లైఫ్, లో లైఫ్ హి లీడ్స్ సచ్ లైఫ్. ఏంటి
0: ఈ బ్రతుకు? ఈ బ్రతుకు ఒక బ్రతుక?
1: ఇస్ దిస్ ఎ ట్రూ లైఫ్ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ అట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యూ కాల్ ఇట్ ఎ లైఫ్ అట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఇట్స్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: నీతి నిజాయితీ. ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యూ లిబరేషన్.
0: నిర్వాణం.
1: దిస్ ఇస్ నిర్వాణ లిబరేషన్.
0: మీరెన్నింటినీ వదిలిపెట్టినారు ఇప్పుడు.
1: వి హావ్ గివెన్ అప్ దీస్ టూ నౌ.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానమైపోతుండాలి.
1: దేర్ ఇస్ నో నిర్వాణ లిబరేషన్ బట్ మానా క్యారెక్టర్ ఇస్ గాన్.
0: ఎందుకంటే అందరు కూడా అవధూతలు కావాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ బికమ్ అవధూత.
0: ఎవరు అవధూత?
1: హూ ఇస్ అన్ అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: ద వన్ హూ హాస్ గాట్ దిస్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: కనుక మనం యమదూతలు కాకూడదు, అవధూతలు కావాలి.
1: We should not be yamadhuta, the messenger of death, but we should be avadhuta, the renunciation.
0: దైవదూతలు కావాలి.
1: We should be avadhuta.
0: దయ్యాలకు దూత కావకూడదు.
1: We should not be messenger of demon or daya.
0: అందుకే జీసస్ కూడాను I am the messenger of God అన్నాడు.
1: So Jesus
0: దైవదూతగా మారాడు.
1: That he is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్.
0: అందరూ మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ పౌర్ణిమ.
0: పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి యొక్క తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఇస్ పూర్ణ. ఫుల్
0: హృదయం చంద్రమా మనసో జాత చక్షో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈజ్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: దట్ డే విన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ Love, that is full moon day, purnima.
0: Manasunu andhakaramlo munchukoni
1: with all that darkness within the
0: purnima,
1: heart.
0: Purnima, purnima ante emiti purnima?
1: Why, what is that full moon day then?
0: Idi purnima kadu.
1: Is not full moon
0: peru
1: day.
0: Purnima.
1: ఇస్ ద నేమ్ సే,
0: కానీ అనుభవానికి చీకటి.
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్ ఓన్లీ.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిస్పెల్ ద
0: రామచరితంలో మీకు అందరికి తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత,
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక,
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది మంటలు.
1: Because the flames, the Lanka appeared as if it's a broad daylight.
0: Kani Lanka pattapagulugale kanipistundadi kani Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara Lanka velugayipoyi em prayojanam?
1: What is the use of light outside?
0: Hrudayam velugu kavali.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని పోగు వెలిగించాలి.
1: వి షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆత్మీయమైనటువంటి యొక్క భావాలకు కొంతవరకు దూరం కావాలి.
1: వి షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వి షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవునికి రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వి షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ

0: మనిషి కాడు వాడు మహిని పుత్ర.
1: ఆల్ ది ఎనిమల్స్ హ్యావ్ ఆర్డినరీ క్లవర్నెస్. దే సీక్ అండ్ ఎంజాయ్ ఫుడ్ అండ్ కంఫర్ట్స్. ఇఫ్ మ్యాన్ ఆల్సో హ్యాస్ ఓన్లీ దట్ మచ్ ఆఫ్ క్లవర్నెస్ అండ్ సీక్స్ టు ఇండల్జ్ ఇన్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆర్డినరీ కంఫర్ట్స్, హీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎనిమల్. హీ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ దిస్ అర్త్.

0: దేవుని ఎరుగలేని తెలివేమి తెలివయా, ఒట్టకూటి కొరకు గిట్టు తెలివి.
1: దట్ ఇంటెలిజెన్స్ విచ్ కెన్ ఎనేబుల్ ఎ హ్యూమన్ బీయింగ్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ గాడ్ అలోన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యూజ్లెస్ ఇఫ్ దట్ కెనాట్ హెల్ప్ యూ టు కాంప్రహెండ్ గాడ్?
2: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ లవ్,
2: ప్రతి మానవుని యందును రెండు విధములైనటువంటి స్వభావములు ఉంటున్నవి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టూ టైప్స్ ఆఫ్ టెండెన్సీస్.
2: ఒకటి ఇష్టము, రెండవది అయిష్టము.
1: వన్ ఈస్ సీకింగ్ వాట్ ఈస్ గుడ్, ది అదర్ ఈస్ సీకింగ్ వాట్ ఈస్ ప్లెజెంట్.
2: ఒకటి ప్రీతి, రెండవది అప్రీతి.
1: వన్ ఈస్ లైకింగ్, ది అదర్ ఈస్ డిస్లైక్.
2: దీనిని శాస్త్రము ద్వంద్వములోని చెప్తూ వచ్చింది.
1: స్క్రిప్చర్స్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ యాజ్ డ్యూయాలిటీ.
2: ఇట్టి ఇష్ట అయిష్టములనే వేదాంత పరిభాష యందు మరొక పేర్లుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
1: ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ వేదాంత దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
2: సన్నికర్ష, విప్రకర్ష అని చెప్తూ వచ్చింది.
1: దిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ హెవ్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ వేదాంత లాంగ్వేజ్ ఆఫ్ సన్నికర్ష అండ్ విప్రకర్ష.
2: సన్నికర్ష అనగా ఒక వస్తువు దూరముగానున్నటువంటి మరొక వస్తువును తన దగ్గరికి ఆకర్షించుకోవటం.
1: సన్నికర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ ఎన్ ఆబ్జెక్ట్ విచ్ హెస్ గాట్ ది కెపాసిటీ టు అట్రాక్ట్ అనదర్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్.
2: అదే విధముగానే ఒక మనిషి మరొక దూరముగానున్నటువంటి మనిషిని తన దగ్గరికి ఆకర్షించుకోవటం.
1: In the same way, a human being also may attract another human being to himself, although the other human being is at a distance.
2: Viprakarsha anaga samipannunnatundi oka vastuvunu tananundi dooramu cheyatame, idi viprakarsha.
1: Viprakarsha refers to the process by which the object which is very close is made to go to a distance.
2: ఒక వస్తువునకు సమీపంగా ఉన్నటువంటి మరొక వస్తువును అతి దూరము గావించుకోవటమే విప్రకర్ష.
1: విప్రకర్ష రెఫర్స్ టు ది ప్రాసెస్ బై విచ్ వన్ ఆబ్జెక్ట్ మేక్స్ ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ క్లోజ్ టు ఇట్ గో టు ఎ లిటిల్ డిస్టెన్స్.
2: ఈ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యమును పురస్కరించుకుని మానవుడు ఈ జగత్తునందు తమ జీవితమును సాగించుకుంటూ వస్తున్నాడు.
1: Man has been living his life based upon these two likes and dislikes.
2: ఈ సన్నికర్షమే పరమ భక్తిగా భావిస్తూ వచ్చారు.
1: సన్నికర్ష has been considered as supreme devotion.
2: భక్తి అనగా భజ సేవయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
1: The word bhakti is derived from the root word bhaja sevayami.
2: భజ్ అనేటువంటి ధాతువు దీనికి ప్రధానమైన మూల స్థానం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ భజ్.
2: భజ్ అనగా కొలువు అని ఒక అర్థము.
1: భజ్ రెఫర్స్ టు ఎ టైప్ ఆఫ్ వర్షిప్.
2: భయముతో కూడినటువంటి స్నేహము అని మరొక అర్థము.
1: అనదర్ మీనింగ్ ఫర్ దట్ వర్డ్ భజ్ ఈస్ ఫ్రెండ్షిప్ అకంపెనీడ్ బై రెస్పెక్ట్ అండ్ ఫియర్.
2: భక్తి అనగా భజ సేవయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటిది.
1: ది వర్డ్ భక్తి ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్

0: కొన్ని విధములైనటువంటి ఆదర్శములను ఆధారములను కొని అప్పుడప్పుడు అవతారములు జగత్తునకు సంభవిస్తుంటాయి.
1: The incarnations and avatars descend on earth in order to declare and spread this devotion and surrender by both preaching and also by example and ideals.
0: కాని కొలువు చేయటమని కాని భయంతో కూడినటువంటి యొక్క ప్రేమతో స్నేహముతో భగవంతుని అనుభవించడం కాని ఇవి భక్తి అని కొన్ని విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క ప్రవృత్తి వల్ల వీటిని భావిస్తూ వస్తున్నారు.
1: భక్తి హెస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ వర్షిప్ అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ అసోసియేటెడ్ విత్ రెస్పెక్ట్ఫుల్ ఫియర్ ఇన్ ఏ వర్ల్డ్లీ సెన్స్ బై ది ఆర్డినరీ పీపుల్.
0: ఇది వైదిక సాంప్రదాయముగా దీనిని అనుభవిస్తూ వస్తున్నారు, ఆచరిస్తూ వస్తున్నారు.
1: This has been practiced and experienced as a tradition of Veda.
0: కానీ ఇది నిజమైనటువంటి భక్తికి ఏమాత్రము సంబంధము కాదు.
1: Truly speaking, this is not real devotion.
0: నిజమైన భక్తి మనం గుర్తించవలనన్నా భగవంతుని యొక్క అంశమే జీవాత్మ అనేటువంటి తత్వాన్ని గాఢముగా విశ్వసించినప్పుడే ఈ భక్తి యొక్క విషయము గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ కరెక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ డివోషన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: భగవంతుడు బింబము, భక్తుడు ప్రతిబింబము.
1: గాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ డివోటీ ఈజ్ హిజ్ రిఫ్లెక్షన్.
0: పరమాత్మ యొక్క అంశమే జీవుడు అనేటువంటి సత్యాన్ని ప్రప్రథమంలో మనం గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ సుప్రీం.
0: భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనేటువంటి భావం ఉండినంత వరకు ఇది భక్తి అని అనిపించుకోదు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ ది ఫీలింగ్ దట్ గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ డివోటీ ఈజ్ డిఫరెంట్, that kind of feeling cannot be really described as true devotion.
0: Itti bhedamu undinanta varaku kudanu bhagavantunni iritanu shashvatanga kolchaledu.
1: So long as you have this kind of difference, you cannot worship God in the true sense.
0: Anduvalane bhaktulu kontha kalamu bhajanalu dhyanamulu japamulu yogamulu chesi క్రమక్రమేణా ఆ భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతూ కడపటికి విశ్వాసమనే కోల్పోతూ వస్తున్నారు.
1: దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ హూ అండర్టేక్ మెడిటేషన్ భజన్స్ అండ్ యోగా యాగా ఎట్సెట్రా దే కమిట్ ది మిస్టేక్ అండ్ స్లోలీ దే వీన్ అవే అండ్ గో అవే ఫ్రమ్ దేర్ ఓన్ చోజన్ గాడ్.
0: కారణం భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి యొక్క భేదభావమే దీనికి మూల కారణం.
1: What is the basic reason for this kind of situation? The reason is that one has been thinking that God is different and he is different.
0: Itti bhedamu undinatuvanti vyakti bhaktudu kaneradu.
1: So long as a person has this kind of different feeling, he cannot be described as a true devotee.
0: Agni nundi veluvadinatuvanti yokka ee vishvalingamulu
1: out of fire are not different from fire itself. This has to be very clearly understood.
0: Agniki ye vidhamga dahana shakti tejasu unnado aa shaktulu ee vispulingamulandukodu kuda unnavi.
1: Whatever power fire has in terms of the power to burn and power to give light, the sparks which emanate from that also have the same power.
0: Kanuka bhagavantuni yokka amshamainatundi bhaktuni endukodanu భగవంతుని యొక్క స్వభావమైన సత్య చిత్త ఆనందములు కూడాను అతని యందు ఆవిర్భవించి ఉండాలి.
1: ఎ డివోటీ హూ ఈజ్ ఓన్లీ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ మస్ట్ ఆల్సో హ్యావ్ దోస్ ఫీచర్స్ విచ్ గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ అండ్ దట్ ఈస్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు,
1: గాడ్ ఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కనుక తన ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని ఎందుకు ఈ ప్రేమ స్వభావమే ఉంటుండాలి.
1: ఎ డివోటీ హూ ఈజ్ ఓన్లీ

0: రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ క్వాలిటీ ఇన్ హిమ్.
1: అయితే ఇట్టి ప్రతిబింబమైనటువంటి యొక్క అంశమైనటువంటి భక్తుని యందు ఇట్టి ప్రేమనే నిరంతరము కూడాను అనుభవిస్తూ ఉండాలి. కాని ఈ క్రోధము, ద్వేషము, అసూయ, డంబము, అహంకారము ఇలాంటి దుర్గుణమును ప్రవేశించుటకు వీలెక్కడున్నది అని మనలో సందేహం కలగవచ్చు.
0: We get a natural doubt as to if a devotee is only a reflection of God and an aspect of God should have continuously love in him. How can he have feelings like hatred, jealousy, anger and such other demonic qualities?
1: Aithe ee jeevuni entunnatundi prema bahirmukhamainatundi vishayamulandu praveshinchatam cheta హృదయం మాలిన్యమవుతున్నది.
0: దిస్ హ్యాపన్స్ బికాస్ డివోటీస్ లవ్ గోస్ టు ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ ఫోర్ ది హార్ట్ గెట్స్ ఇంప్యూర్.
1: ఈ మలినమైన హృదయమునందు భగవత్ ముద్ర ఇందులో స్పష్టంగా గోచరించుటకు వీలు కాదు.
0: ఏ హార్ట్ విచ్ ఈస్ ఇంప్యూర్ కెనాట్ రిఫ్లెక్ట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ ఇట్ సెల్ఫ్.
1: ఈ ప్రతిబింబమైనటువంటి యొక్క భక్తుని యొక్క ప్రేమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని గుర్తించినప్పుడే ఈ యొక్క భగవత్ తత్వము తన యందు సుస్పష్టంగా గుర్తించుటకు వీలవుతుంది.
0: వెన్ ఏ డివోటీ మేక్స్ హిజ్ లవ్ బికమ్ వైడ్ ఎనఫ్ టు బికమ్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిపొటెంట్, దెన్ ఓన్లీ ది రియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ will shine in him.
1: Tanayandu daivattam undinappatikini taanu gurtinchukolenatundi yokka avyaktudaipothunnadu.
0: Devotee although has divine aspect in him, he has been somehow reduced to a state where he has been not been able to recognize the
1: karanamu binnatvame deeniki karanam.
0: The most important reason for such a state of awareness is that he is thinking himself different from God.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
0: డస్ ది ఫ్రూట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ ది జ్యూస్ విచ్ ఇట్ కంటెయిన్స్?
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
0: డూ ది క్రీపర్స్ ఎంజాయ్ ద నెక్టర్ విచ్ ది ఫ్లవర్స్ హ్యావ్?
1: గ్రంథాల్లోని మధుర రసం స్పందితుడు అనుభవించున.
0: The essential inherent juice experience available in the books, does a pandit enjoy this?
1: Nivritti sara sahityam pavitra panditunde telugunu.
0: A person who follows the path of action, how can he enjoy if the essential knowledge?
1: Pandu vrutchamunande puttedi kaani aa pandu yokka madhuryamu vrutcham e maatramu erugaledu.
0: A tree bears fruits, but the tree does not know the sweetness of the fruit.
1: Poolo pavitramaina makarandam unnadi sugandham kuto koodinatundi kaani teegalu taanu anubhavinchalevu.
0: There is perfume, nectar available in the flowers, but still the creeper which bears them does not enjoy.
1: Adhe vidhamgane taruva taruva.
0: In the same way, as you go on searching and searching,
1: taruvuna nalayamu anaga karraku karraku rendu koodin tachchadame indulo agni praveshistundadi, agni aavirbhavistundadi.
0: In the same way, although fire is inherent in the wood, when you rub one wood against the other,
1: taruva taruva puttu taruvuna nalayamu taruvu taruva taruva puttu దాదిని కృతము.
0: As you go on rubbing one piece of wood against the other, it generates fire.
1: In the taruva taruva puttu taruvuna tattvamu tanuvuna tattvamu.
0: As you go on meditating, you will be able to just get the tattva in you.
1: పాలలో వెన్న ఉంటున్నది.
0: There is butter in milk.
1: కాని ఈ పాలను మధించినప్పుడే ఈ వెన్న మనకు సాక్షాత్కరిస్తుంది.
0: యూ వుడ్ బి ఏబుల్ టు గెట్ బటర్ అవుట్ ఆఫ్ మిల్క్ ఓన్లీ వెన్
1: చార్లెట్. ఈ యొక్క పాలను మనం మదించక అందులో ఉండినటువంటి యొక్క వెన్న మనకు కనిపించదు.
0: వితౌట్ చర్నింగ్ ద మిల్క్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ బటర్ విచ్ ఇస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద మిల్క్.
1: అదే విధంగానే మానవుని యందు దివ్యత్వమైన పవిత్రము దైవత్వము ఉంటున్నది.
0: ఇన్ ద సేమ్ వే దేర్ ఈస్ ఎ సేక్రెడ్ డివినిటీ ఇన్హెరెంట్ ఇన్ ద మ్యాన్.
1: దానిని విచారణ ద్వారా, సాధన ద్వారా, పవిత్రమైన ప్రేమ ద్వారా దానిని మనము ఆవిర్భంప చేసుకోవాలి.
0: త్రూ ఎంక్వైరీ అండ్ సాధనాస్ అండ్ త్రూ సేక్రెడ్ లవ్స్ వీ హావ్ టు మేనిఫెస్ట్ సచ్ డివినిటీ ఇన్ మ్యాన్.
1: కనుక మనము దైవాంశము అనేటువంటి ఒక సత్యాన్ని చక్కగా గుర్తించినప్పుడే భక్తి యొక్క అంతరార్థము మనం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ వెరీ క్లియర్లీ దట్ వీఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద రియల్ సటిలిటీస్ ఆఫ్ డివోషన్.
1: అట్టి సంబంధము లేక దైవముతో మనం వేరైనటువంటి వారిగా భావించినంత కాలము ఎన్ని విధములైనటువంటి సాధనలు సరిపినప్పటికీ ఇందులో ఏమాత్రము దివ్యత్వమైనటువంటి ఆనందాన్ని మనము అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లాంగ్ పీరియడ్ యు క్యారీ ఆన్ అండ్ హౌఎవర్ మచ్ యు జస్ట్ డూ సాధనాస్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇన్ యూ సో లాంగ్ యాజ్ యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: కనుక సన్నికర్షం అనేటువంటి ఈ యొక్క భక్తిని ప్రప్రథములో పెద్దలను చూచి గౌరవించటము, వారిని అన్ని విధములకు కూడా ప్రేమించటము, వారికి స్వాగతములు పలకటము, ఇలాంటి పవిత్రమైన వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: సన్నికర్ష ఇన్ ది ఫారం ఆఫ్ డివోషన్ హస్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోయింగ్ డ్యూ రెస్పెక్ట్ టు ఎల్డర్స్, షోయింగ్ లవ్ అండ్ క్యారింగ్ అవుట్ దేర్ కమాండ్స్.
1: మనతో సమానం చూచినప్పుడు వారిని ప్రేమించాలి.
0: వెన్ వి సీ అనదర్ ఈక్వల్ ఆఫ్ అవర్స్
1: వారితో స్నేహం గావించుకోవాలి.
0: వీ హావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ దెమ్.
1: మనకంటే చిన్నవారిని చూచి దయతో కరుణతో వారిని అన్ని విధములుగా కూడా ఆశ్రయించాలి, ఆదరించాలి.
0: ఇఫ్ వి కమ్ అక్రాస్ పీపుల్ పూర్ లోవర్ ఇన్ సర్టన్ టర్మ్స్ కంపేర్ టు అస్ వీ షుడ్ హ్యావ్ కంపాషన్ ఫర్ దెమ్, గివ్ దెమ్ షెల్టర్, ఎన్కరేజ్మెంట్ అండ్ హెల్ప్.
1: ఈ విధంగా వారిని ఆదరించినప్పుడే మనలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్న వారమవుతాం.
0: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూ డివినిటీ విచ్ ఇస్ ఇన్హెరెంట్.
1: ఈ విచక్షణ జ్ఞానం అనేటువంటి దాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: అప్పుడే మన యందున్నటువంటి యొక్క దైవత్వము దివ్యత్వము మనం కొంతవరకు పోషించుకున్న వారం కాగలం.
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ డెవలప్డ్ divinity which is in us at least to some extent.
1: Manayandu maatrame kaaka sarvatra daivattu unadaneetunte satyanni kuda manam gurtinchali.
0: We have to also recognize the fact that divinity is not merely within us, divinity is everywhere.
1: Daivam yokka sarvajnyatvanni kuda manam prakatinchali.
0: We have to also declare by practice the omniscience of God.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఆనందించి ప్రపంచమునకు అందించినటువంటి వారే గోప గోపాలు.
0: గోప గోపబాల ఆర్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్ కేటగిరీ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ అండ్ హూ హ్యావ్ డిక్లేర్డ్ దిస్ టు ద వరల్డ్.
1: ఈ గోపికలు గోపబాలురు భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అనుభవించి ఎన్నో విధముల వారు ఆనందించి ఆ ఆనందాన్ని లోకానికి అందిస్తూ వచ్చారు.
0: గోపికాస్ అండ్ గోపబాలాస్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ డివినిటీ ఇన్ అన్ ఇమెన్స్ వే అండ్ ఎంజాయ్ ది ఎక్స్టసీ ఆఫ్ హిస్ కంపెనీ.
1: వారు నిరంతరం కూడా భక్తినే కావాలని ఆశిస్తూ వచ్చారు.
0: ఆల్ ద వైల్ దే వర్ ఆస్పైరింగ్ టు హ్యావ్ డివోషన్.
1: ముక్తి కంటే భక్తి పెద్దది అనేటువంటిది, గొప్పది అనేటువంటి దాన్ని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: దే బిలీవ్ ఫర్మ్లీ దట్ డివోషన్ ఈజ్ సుపీరియర్ ఈవెన్ టు లిబరేషన్.
1: ప్రేమ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది.
0: లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
1: అది దివ్యమైనటువంటిది.
0: ఇట్ ఈజ్ సేక్రెడ్ అండ్ డివైన్.
1: అదే అమృతమయమైనటువంటిది.
0: ఇట్ ఈజ్ ఇమ్మార్టల్ అండ్ నెక్టరైన్.
1: అట్టి అమృతత్వాన్ని మనం ఆనందంగా అనుభవించినప్పుడే మనము అమరత్వాన్ని పొందగలమనేటువంటి విశ్వాసం వారిది.
0: Their faith was that only when they enjoy such sacred love and divine love, they would become immortal.
1: అట్టి ప్రేమ అట్టి మాధుర్యము ఒక భక్తి యందు మాత్రమే ఉంటుంది.
2: సచ్ లవ్ అండ్ సచ్ స్వీట్నెస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ డివోషన్.
1: ఇట్టి భక్తిని మనం అనుభవించటకు ఎట్టి సాధనను మనం చేయనక్కర్లేదు.
2: టు ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ డివోషన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్
1: శ్రమలను మనం అనుభవించనక్కర్లేదు.
2: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ అండర్ గోయింగ్ ఎనీ ట్రబుల్స్ ఐదర్.
1: కర్మ జ్ఞాన యోగాదులకు అనేక విధమైనటువంటి శ్రమలను మనం అనుభవించవలసి వస్తుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద పార్ట్స్ ఆఫ్ కర్మ జ్ఞాన అండ్ యోగ యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ టు వేరియస్ ట్రబుల్స్.
1: లోక కళ్యాణార్థమై
2: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
1: ఇహ పరమల నిమిత్తమై
2: ఫర్ దిస్ వరల్డ్ అండ్ ఫర్ ది వరల్డ్
1: జీవ నిమిత్తమై స్వసుఖ నిమిత్తమై
2: ఫర్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్
1: అనేక విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించి
2: పీపుల్ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్
1: దాన ధర్మ తపస్సాదులు కూడా ఆచరించి
2: చారిటీ అండ్ సచ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆర్ టేకన్ అప్ బై పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్
1: దైవత్వాన్ని పొందుటకు ప్రయత్నిస్తూ వచ్చారు.
2: పీపుల్ మేక్ ఎఫర్ట్స్ టు రీచ్ డివినిటీ
1: కానీ యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం కానీ దాన ధర్మాది తపస్సులు ఆచరించడం కానీ ఇది సామాన్య మానవులకు ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు పర్ఫార్మ్ యజ్ఞాస్ యాగాస్ అండ్ ఆల్సో డూ పెనన్స్ అండ్ సచ్ అదర్ గ్రేట్.
1: దీనినే కర్మ మార్గం అన్నారు.
2: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్ యాజ్ కర్మ మార్గ పాత్ ఆఫ్ యాక్షన్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన కలిపి
2: క్యారింగ్ అవుట్ ఎన్క్వైరీ ఇన్ టు వాట్ ఈస్ పర్మనెంట్ అండ్
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి దాన్ని గుర్తించి
2: రికగ్నైజింగ్ డివినిటీ విచ్ ఈస్ ఎవ్రీవేర్ విచ్ ఈస్ ఆల్ అరౌండ్
1: నిత్యానిత్యములు ఎందు విచారణ కలిపి
2: క్యారింగ్ ఆన్ ఎన్క్వైరీ ఇన్ టు వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈస్ ఇంపర్మనెంట్
1: అనిత్యమైనటువంటి జగత్తునందు అనగా సంసారం నందు బంధితులు కాకుండా తప్పించుకున్నందుకు ప్రయత్నించినటువంటి వాడే జ్ఞాని.
2: జ్ఞాని ఈజ్ వన్ హూ ఆఫ్టర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రాసెసెస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ట్రైస్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్ విచ్ ఈస్ మండేన్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ డివినిటీ.
1: ఇంద్రియములను నిగ్రహించి
2: కంట్రోలింగ్ ద సెన్సెస్
1: కఠినమైనటువంటి సాధనలు కలిపి
2: క్యారింగ్ అవుట్ వెరీ రిగరస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్
1: ఏకత్వాన్ని అనుభవించి
2: ఎంజాయింగ్ వన్నెస్ విత్ డివినిటీ
1: దివ్యత్వాన్ని గుర్తించడమే యోగ సాధన అని.
2: రికగ్నైజింగ్ డివినిటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగ సాధన.
1: ఈ విధంగా కఠినమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఇది సులభమైనటువంటి పని కాదు.
2: సచ్ కైండ్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ విచ్ ఇస్ రాదర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవరీవన్.
1: దీనినే పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నారు.
2: పతంజలి హెస్ డిస్క్రైబ్డ్ ది సేమ్ థింగ్ యాజ్ యోగ చిత్తవృత్తి నిరోధక.
1: క్షణమైనా మన ఇంద్రియములను మనం నిగ్రహించుకోలేనటువంటి వారము శాశ్వతంగా మనం నిగ్రహించుకోవటం ఇది ఎంత కఠినమైనటువంటి పని.
2: వీ పీపుల్ హూ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ ఓన్ సెన్స్ ఆర్గన్స్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ హౌ కెన్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెన్సెస్ పర్మనెంట్లీ ఫర్ ఎ లాంగ్ టైం.
1: చెప్పుట సులభమే కానీ చేయుట కష్టం.
2: ఇట్ ఈస్ ఈజీ టు సే బట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్.
1: కనుక ఈ యోగ మార్గము కాని ఈ కర్మ మార్గము కాని ఈ యొక్క జ్ఞాన మార్గం కాని సామాన్య మానవులకు ఇది అసాధ్యమైనటువంటిది.
2: బీట్ పాత్ ఆఫ్ యాక్షన్ పాత్ ఆఫ్ యోగా ఆర్ పాత్ ఆఫ్ నాలెడ్జ్ దీస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్.
1: కుల మత భేదములు లేక
2: వితౌట్ హ్యావింగ్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్
1: వయో భేదములు లేక
2: ఏజ్ సెక్స్
1: ఏ విధమైనటువంటి నిష్టలు లేక
2: వితౌట్ హ్యావింగ్ ఎనీ
1: కఠినమైన సాధనలు సలపక
2: వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ
1: రిగరస్ సులభమైనటువంటి మార్గంలో భగవంతుని పొందుటకు ఒక భక్తి మార్గం ఒక్కటే పవిత్రమైన మార్గం.
2: ది పాత్ ఆఫ్ డివోషన్ ఇస్ ద ఓన్లీ ఈజీ పాత్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ టేక్ టు రీచ్ ది డివినిటీ.
1: కనుక నిరంతరము కూడాను భగవంతుని పొందిట ఉండటమే అమృతత్వమని కూడాను గోపికలు ప్రపంచమునకు చాటుతూ వచ్చారు.
2: గోపికాస్ హ్యావ్ డిక్లేర్డ్ టు ది వరల్డ్ దాట్ థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్ అండ్ లవింగ్ ద లార్డ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: జలము లేక ఏ విధంగా మత్స్యములు జీవించలేవో
2: జస్ట్ యాజ్ ఫిష్ కెనాట్ లివ్ వితౌట్ వాటర్
1: దైవము లేక భక్తుడు జీవించలేడు.
2: A devotee can never live without God.
1: క్షణమైన కూడాను భగవంతుని వదిలి ఉండలేడు.
2: He can never leave God's company even for a moment.
1: ఇది అవినాభావ సంబంధం అనేటువంటి యొక్క సత్యాన్ని గోపికలు చాటుతూ వచ్చారు.
2: They have declared that this is the type of relationship which a devotee has towards his chosen God.
1: కనుకనే ఆనాటి నుండి గోపికలు దైవత్వం యొక్క ఏకత్వాన్ని అనుభవించే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు ఓర్చుకున్నారు.
2: In those days, Gopikas underwent various types of trials and tribulations in order that they can enjoy oneness with the divinity continuously.
1: దీనినే సాధ్యభక్తి అని కూడా చెప్తూ వచ్చారు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఆల్సో యాజ్ సాధ్యభక్తి.
1: దీనినే పరమభక్తి అని కూడా అన్నారు.
2: ది సేమ్ థింగ్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ పరమభక్తి.
1: దీనిని అనన్య భక్తి అని కూడా పిలిచారు.
2: ఇట్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అనన్య భక్తి.
1: ఎక్కడ మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండునో అక్కడే ప్రేమ అభివృద్ధి అవుతుంది.
2: వేర్ ఎవర్ దెర్ ఈస్ ఎ కంప్లీట్ అండ్ టోటల్ ఫెయిత్ there is love and devotion.
1: ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే శ్రద్ధ కూడాను అభివృద్ధి పొందుతుంది.
2: Where there is love, there will be natural interest.
1: ఎక్కడ శ్రద్ధ ఉండునో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అక్కడనే మనకు జ్ఞానము లభిస్తుంది.
2: Where there is శ్రద్ధ, interest and faith, there she gets wisdom.
1: జ్ఞానం లభించినప్పుడే సాధన తలుపుతాము.
2: When one acquires knowledge, one would be able to carry on
1: sadhana. Talipina tarvatane sadhyam yerpadutundi.
2: When sadhanas are exercised, spiritual exercises are carried out, he would be able to achieve the goal.
1: Sadhya bhakti ki mooladharamu vishwasam.
2: Therefore, for sadhya bhakti, the most important cornerstone is
1: kanuka vishwasam dwara mana premanu abhivruddhi bhavinchukovali.
2: We have to develop love through faith.
1: Kanukane మన యొక్క విశ్వాస ప్రేమలు రెండూ లేక దైవత్వాన్ని మనం ఏనాటి కూడా మనం అనుభవించలేము, అందుకోలేము, తెలుసుకోలేము.
2: If we do not have love and faith, we can never understand divinity any day.
1: రాత్రింపగలు కూడాను ఏ విధమైనటువంటి యొక్క అవస్థలకైనా కూడాను వారు ఏమాత్రము వెరువక దివ్యత్వమైనటువంటి కృష్ణుణ్ణి పొందాలని గోపికలు గోపాలు పరిపరి విధములు కూడా ప్రతిపించారు.
2: Gopikas and Gopalas were ready to undergo any amount of trouble and difficulties and problems night and day. They aspired to reach Krishna.
1: Madhura Mohana Murali Nadam Vinnanta Matramune Varu Maimarchi.
2: The moment they heard the sweet music of his flute, they forgot themselves.
1: Mattulai Premon Mattulai Unmattulai Adavulanta Tirigaru.
2: They were intoxicated with the divine madness and ran into the forest in search of their chosen deity.
1: Ardharatri samayam nandu kudanu tamalu taamu aa muralinadamunu kevalamu bhramato anubhavinchatam chetane krishnudu odutunnadu anetunti yokka bhavam varulo aavirbhavinchinappudu bhavanamulu vadali udyana vanamulu yendu praveshistu vacharu.
2: Even in the dead of the night, as they began imagining the sweet music of the flute played by Lord Krishna, more on account of imagination, they left their palaces, ran into the gardens in search of the sweet Lord.
1: Ardharatri samayamulo Brindavanamulo Krishnudu ekkada kanipistadu?
2: In the dead of the night in Brindavan, where do you get Krishna?
1: Vari hrudayamlandu undinatundi yokka Krishnude variki pratibimbinchi variki ee vidhamainatundi madhura gaanamulu vinipistu vachadu.
2: Krishna, who is residing in their own hearts, gave them this experience and made them feel that Krishna is calling.

0: Oh dear ones, we want to know whether that great Lord, is he hiding himself?
1: Navu rajilledi momu vaadu mee podala chaatuna ledu kadamma.
0: The one who is full of sweet smiles and sweet laughter is not there.
1: Mauli పరితర్పి తప్పించము వాడు మీ పొదల చాటున లేడు గదమ్మా చెప్పరే.
0: దే బిగాన్ అపీలింగ్ వెదర్ సచ్ స్వీట్ లార్డ్ ఈస్ హైడింగ్ హింసెల్ఫ్ విత్ దెమ్.
2: ఈ విధంగా వారి యొక్క పరితాపము సర్వవ్యాపకత్వాన్ని ప్రపంచమును చాటుతూ వచ్చిందే కాని తమ యందు లేడు, ఏ పొదల యందు ఉన్నాడనేటువంటి యొక్క అజ్ఞానంతో వెతకటం కాదు గోపికల యొక్క స్వభావం.
0: Gopika's nature was not as if they were ignorant and they did not know that Krishna was not hiding himself there. It only spreads and declares to the world that they believed in the omniscience of Krishna. They thought Krishna is available everywhere.
2: Gopikala yokka bhakti prapattulu okka Krishnuku tappa anyulaku e maatram kudanu teliyadu.
0: The devotion and the type of surrender that the Gopikas had towards Krishna was known only to Krishna, to none else.
2: ఒకనొక సమయంలో నేను పండితుడనేటువంటి అహంకారం చేత ఉద్ధవుడు రేపల్లెలో ప్రవేశించి గోపికలకు ఏదో ఒక యోగమును బోధిస్తానని తాను ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ గాట్ ది ఫీలింగ్ దట్ హీఈస్ అ గ్రేట్ పండిట్ అండ్ హీ న్యూ మెనీ థింగ్స్. హీ వెంట్ టు రేపల్లె అండ్ హీ వాంటెడ్ టు ప్రీచ్ టు గోపికాస్ వేదాంత.
2: గోపికలు చేరారు.
0: గోపికాస్ అసెంబ్లెడ్ దేర్.
2: ఏ యోగము చెప్పుతాడు, మా వియోగమునకు ఏమాత్రం కూడా అడ్డు లేకుండా నిరంతరము కృష్ణుడితో సంయోగమయ్యేటువంటి యోగం ఏమన్నా తెలుపుతాడో ఏమని ఆశతో పరిగెత్తి వచ్చారు.
0: దే ర్యాన్ టు హిమ్ విత్ ది ఫాండ్ ఫీలింగ్ దట్ వాట్ ఎవర్ హీ టెల్స్ మే నాట్ సెపరేట్ కృష్ణ, ది కంటిన్యూస్ ఫీలింగ్ అండ్ మెంటల్ అసోసియేషన్ విత్ కృష్ణ.
2: అందులో ఒక గోపిక ఉద్ధవుని ప్రశ్నించింది.
0: వన్ గోపిక క్వశ్చన్ ఉద్ధవ లైక్ దిస్.
2: అయ్యా మహానుభావ, మీరెవరు మాకు అక్కరలేదు, కానీ మీ ఉపదేశం ఏమిటో, మాకు సంయోగం కల్పిస్తావా, మాకు వియోగం కల్పించడానికి వచ్చావా, మొట్టమొదటి దీనిని తెలుపమన్నింది.
0: ఓ గ్రేట్ వన్, వీ డు నాట్ నో హూ యు ఆర్, వీ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐదర్, బట్ వీ వుడ్ లైక్ టు నో వెదర్ యు హావ్ కమ్ హియర్ టు సెపరేట్ అస్ ఫ్రమ్ కృష్ణ ఆర్ టు జాయిన్ అస్ విత్ కృష్ణ.
2: భగవంతుని పొందేటువంటి యోగం మీకు తెలపడానికి వచ్చానని చెప్పాడు.
0: హీ సెడ్ that I have come to teach you as to how to go near the Lord and how
2: ni yogamu maaku akkaraledu maaku ee prapanchamu bhogamu maaku akkaraledu krishna yokka samyogam maaku kavali anna.
0: They said we are not interested in your yoga, we are not interested in the luxuries of the world and the comforts of the world, we are interested in having constant company of the sweet krishna.
2: Nirantaramu krishna yokka murali nadamu maa yokka chevulu yendu nindi untunnadi.
0: Continuously and eternally we have been listening the music of Krishna in our
2: inkoka shabdam maa yokka karnadva randramal dwara cheradaniki avakasam ledu.
0: There is no room for any other sound to enter into our ears.
2: Maa kannu ninda aa sundaramainatundi krishna vigraham nindi untunnadi, tejarillutu untundadi, prakashistu untundadi.
0: Our eyes are full of the sweet splendorous form of Krishna.
2: Kanuka ee kannulu maroka vastuvunu chudalevu.
0: These eyes are not prepared to have a look at any second object.
2: Nirantaramu aa murudu madhuramainatundi yokka aa krishna naamam maa naaluku paina naatyamaadutu untundadi.
0: Eternally the name of Krishna is doing its own dance on our tongue.
2: Kanuka inkoka padam ee naaluku uchcharinchaledu.
0: Our tongues are not prepared to utter a word other than Krishna's name.
2: Madhurati madhuramainatundi aa yokka krishna prema maa yokka manasulo nindi untundadi.
0: Our minds and hearts are full of the sweet love of the Lord Krishna.
2: Kanaka hrudayamantai kudanu krishna yokka madhura naamam lopala, madhura prema lopala, madhura kirtana lopala, madhura shravanam lopala munigi untunnatundi ee gopikalaku maroka vedam maaku akkaraledanu, maroka yogam akkaraledanu.
0: Gopikas whose hearts are full of the sweet love, sweet form, sweet word, sweet music of Krishna are not prepared to listen to any other thing. We don't want any other yoga, they declare it to Uddhava.
2: Ee maatalu vinnanta maatramne ఉద్ధవునికి చాలా ఆనందం కలిగింది.
0: ఉద్ధవ వాస్ థ్రిల్డ్ వెన్ హీ హర్డ్ దీస్ వర్డ్స్.
2: ఈ భగవత్ తత్వం అనేటువంటిది విద్యల వల్ల కాని, యోగముల వల్ల కాని, పాండిత్యం వల్ల కాని, తెలివితేటల వల్ల కాని లభించేటువంటిది కాదని తనలో తాను యోచించుకున్నాడు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ కెనాట్ బి ఒబ్టైన్ బై ఎనీ పర్సన్ బై మియర్ స్టడీస్ బై మియర్ క్లవర్నెస్ అండ్ సచ్ అదర్ కైండ్ ఆఫ్ ఓన్లీ థింగ్స్.
2: ఇది కేవలము ఒక భగవత్ ప్రేమతోనే మాత్రమే ఇది పొందుటకు సాధ్యమవుతుందని తాను నిశ్చయించుకున్నాడు.
0: He came to the conclusion that it is possible to obtain this only through sweet love for Lord.
2: ఈ భావం తన్ను తాను గుర్తించుకుని గోపిక యొక్క భక్తి ప్రపత్రుని ఎంతనో వర్ణించుకున్నాడు.
0: He recognized this in himself and he was so much appreciative of the Gopikas and their devotion to Krishna.
2: మరొక ప్రశ్న వేశాడు ఈ ఉద్ధవుడు.
0: Still he put one more question to them, to the Gopikas.
2: మీరు బృందావనం సంచరిస్తున్నారు, పుష్పములను ప్రశ్నిస్తున్నారు, మొక్కలను విచారిస్తున్నారు, పొదలంతా వెతుకుతున్నారు, ఏ రీతిగా మీరు ఈ కృష్ణ యొక్క సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలని మీరు ఆశిస్తున్నారని ప్రశ్నించాడు.
0: He questioned them, well, you have been wandering in Vrindavan. You are going to trees, plants, creepers, flowers, and in search of Krishna, questioning about Krishna, etc. What type of relationship do you want to have with Krishna?
2: Vishwame Bhagavat yokka swaroopamu.
0: The world is the very form of God.
2: Kondalu, adavulu, vruchamulu, anni kudulu Bhagavantuni yokka aakaramule.
0: The mountains, the trees, and everything in the world is
2: ye koham bahushyamani Bhagavantuni yokka sankalpam chetani sarvasvam kudunu aavirbhavinchindi.
0: Everything has come into existence by the will of God, they said.
2: అటువంటి ప్రతి వస్తువునందును ప్రతి అణువునందును నా పరమాత్మను మేము పొందాలి అనేటువంటి యొక్క ఆశను వారు వెలుబుచ్చారు గోపికలు.
0: గోపికాస్ డిక్లేర్ టు ఉద్ధవ దట్ అవర్ డిజైర్ ఈస్ టు ఫైండ్ కృష్ణ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్.
2: అలాంటి సత్వం లోపల భగవంతుని అనుభవించేటువంటి దీంట్లో ఏకత్వాన్ని పొందాలని వారు ఆశించారు.
0: దే కంటిన్యూస్లీ ఆస్పైర్ టు హ్యావ్ యూనిటీ విత్ డివినిటీ.
2: వృక్షంబువై తాను పొలుపొందుచుండిన వల్లికమై మేము అందుకుందు ఉన్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ట్రీ, వీ వుడ్ లైక్ లవ్ టు బికమ్ క్రీపర్స్ రౌండ్ కృష్ణ.
2: పుష్పంబు అయి తాను పొలుపొందుచుండిన తుమ్మిదనై మేము తిరుగుచుందు ఉన్నారు.
0: ఇఫ్ కృష్ణ వర్ టు బికమ్ ఎ ఫ్లవర్, వీ వుడ్ లవ్ టు బికమ్ బీస్.
2: మేరు పర్వతమై తాను ప్రకటించుచుండిన సెలయేరు మేము అందులో ప్రవహించుచుందన్నారు.
0: ఇఫ్ Krishna were to be a mountain, Meru mountain, we would like to be streams flowing on that Meru mountain.
2: Ananta akashame taanaina meemu chinna chukka roopai vidallo jerugutundumannaru.
0: If we take the form of the sky, we would like to shine as small little stars in the sky.
2: Samudrame taanaina parchukonu paaradam meemu seliyorumai annaru.
0: If he were to become ocean, we would like to become streams and rivers and merge in him.
2: Edo oka vidhamuga కృష్ణంతో మేము చేరిపోవాలి.
0: ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్ వుడ్ ఆల్వేస్ లవ్ టు బి అసోసియేటెడ్
2: కృష్ణునితో చేరి ఉండటమే మా యొక్క అమృతత్వము, కృష్ణంతో చేరి ఉండటమే మా ముక్తితత్వము.
0: ఆల్ దట్ వి ఆస్పైర్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ ఎవ్రీథింగ్ లిబరేషన్ ఇస్
2: మేము ఎడబాటును ఏమాత్రము ఏనాడు కూడాను ఏ క్షణం కూడాను మేము ఆశించము.
0: టు హ్యావ్ కంటిన్యూస్ కంపెనీ, వి కెనాట్ బేర్ సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
2: కారణం అతని యొక్క ప్రతిబింబలమే మేము.
0: ది రీజన్ ఇస్ we are only the reflection of Krishna.
2: దీనిని పురస్కరించుకునే వేదములు తత్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి అనేటువంటి మహావాక్యములుగా నిరూపిస్తూ వచ్చినాయి.
0: ఆల్ ది ఫోర్ మహావాక్యాస్ డిక్లర్డ్ ఇన్ వేద తత్వం అసి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి.
2: ఈ మహావాక్యములన్నీ కూడాను తానే ఇదియే తాను అనేటువంటి యొక్క ఏకత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఆల్ దీస్ ఫోర్ మహావాక్యాస్ ఓన్లీ ప్రూవ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ
2: అర్థం చేసుకోలేనిటువంటి యొక్క మానవత్వము ఈనాడు భిన్నత్వాన్ని అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని విస్మరించి జీవిత తత్వంలో అనేక రకమైనటువంటి కష్టములకు గురి అవుతున్నారు.
0: హ్యూమన్ బీయింగ్స్ టుడే are not able to understand this kind of relationship that exists between God and the devotee, and therefore they are suffering the separation and also coming to this particular miserable state.
2: Murugamulandu pasipachadulu endukudanu daivattu aneetundidi gocharistu untundali.
0: ఇన్ ది యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బర్డ్స్ యు ఫైండ్ డివినిటీ.
2: ప్రతి అణువునందు కూడాను, ప్రతి క్రిమికీటకాదుల యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్, ఇన్ ఎవ్రీ స్మాల్ లిటిల్ వర్మ్ యు హ్యావ్ డివినిటీ.
2: చీమయందు బ్రహ్మనందు కూడాను ఉంటున్నదని త్యాగరాజు కూడాను వర్ణించాడు.
0: Tyagaraja also has described that God exists be it in a small ant or in a mountain.
2: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించటం లేదు.
0: But we are not experiencing this kind of sacred experience.
2: మాటలతో మాత్రమే వర్ణిస్తున్నామే కానీ క్రియాచరణలో శూన్యమైపోతున్నాం.
0: We are describing only in words, but in practice we are becoming a big zero.
2: అందువల్లనే మన జీవితం అనేటువంటి అనేక విధమైనటువంటి సమస్యలతో కూడి ఉంటున్నది.
0: దట్ ఈస్ వై అవర్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
2: విశ్వాసం గాఢమైనటువంటిదిగా లేదు.
0: ఫెయిత్ ఈస్ నాట్ ఫోర్మ్.
2: అవసరం వచ్చినప్పుడు మాత్రమే దైవత్వం మనకు కావాలి.
0: ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ నీడ్ వి థింక్ ఆఫ్ గాడ్.
2: అవసరం తీరిన తర్వాత దైవత్వం మనకు అక్కరలేదు.
0: ది మోమెంట్ దట్ అవర్ నీడ్ ఈస్ ఓవర్ వి ఫర్గెట్ గాడ్.
2: ఇది కేవలం ఆకలైన సమయంలో అన్నంను భుజించటం అన్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఆస్పైరింగ్ టు హావ్ ఫుడ్ వెన్ యు ఆర్ హంగ్రీ.
2: ఈ ఆకలి తిన్నంత మాత్రమే తీరేటువంటిది కాదు.
0: ది టైప్ ఆఫ్ హంగర్ దట్ యు హావ్
2: చర్వపత్రికూడా
0: త్రూ అవుట్ ద లైఫ్ యూ షుడ్ హ్యావ్ దిస్ పర్టికులర్ హంగర్.
2: కనుక ఇదే విధంగానే పునరపి జననం, పునరపి మరణం, ఈ విధంగా జనన మరణాల మధ్య లోపలే మన జీవితమును అంకితం గావించుకున్నా జనన మరణములకు అతీతమైనటువంటి యొక్క అమృతత్వాన్ని మనం పొందేది ఎప్పుడు?
0: That is why we are having this kind of birth, death and again rebirth. And if we go on following this particular path, when can we see the birthlessness?
2: Kanuka manam ee naadu gurtinchavalasinatundi vishayamu daivattvamunakunu jeevitattvamunakunu ekatvam aneetundi unnadi aneetundi satyanni gurtinchali.
0: Today we will have to recognize the truth that there is unity between the divinity and also the devotee.
2: Ee satyanni manam vishwasinchaka ఈ సత్యాన్ని ఆచరించక ఇన్ని విధములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ మనము పొందవలసిన గమ్యాన్ని పొందలేము.
0: వితౌట్ హ్యావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ అండ్ వితౌట్ ప్రాక్టీసింగ్ దిస్ పర్టికులర్ థింగ్ వీ కెన్ నెవర్ అచీవ్ ది గోల్.
2: సర్వస్వము మన యందే ఉంటుండి కూడాను ఏదో పరదేశమునందు వెతకడానికి ప్రయత్నించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల లక్షణం.
0: ఇట్ బికమ్స్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆన్ అవర్ పార్ట్ ఇఫ్ వీ గో ఆన్ సర్చింగ్ డివినిటీ అవుట్ సైడ్ ఆల్దో ఇట్ ఇస్ ఎగ్జిస్టింగ్ విత్ ఇన్ అస్.
2: ఇంటి ఎందు జ్యోతి వెలుగుతుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుణనే అరుగనేలా?
0: వెన్ యు ఆర్ హ్యావింగ్ లైట్ అండ్ ఫైర్ ఇన్ యువర్ ఓన్ హౌస్ వై గో ఇన్ సర్చ్ ఆఫ్ ఫైర్ టు ద నైబరింగ్
2: జ్యోతి? ఆ పరంజ్యోతి, ఆ అఖండ జ్యోతి, ఆ అద్వైత జ్యోతి మన ఎందే ఉంటుండగా ఏదో అల్పమైనటువంటి జ్యోతుల కోసం మనం ఆశ్రయించి అరుణులు దాచి మన జీవితమును అంకితం గావిస్తున్నాం. ఇదే పెద్ద అజ్ఞానం.
0: ద గ్రేట్ లైట్, స్పిరిచువల్ లైట్, the advaitic light, although it is within us, we are still searching for it outside and elsewhere. This is ignorance.
2: Kanukane daivattam aneetundi mana hrudaya sthayilo untunnadi.
0: Divinity is in our own heart.
2: Itti daivattamu oka krishna tattvamu annaru.
0: Krishna tattva is one such divinity.
2: Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, Vasudhanaya namaha aneetundi ee naamalu anniti endu kudanu కృష్ణనామం పరిపూర్ణ అవతార తత్వము అని కూడాను ఇందులో నిర్ణయం చేస్తూ వచ్చింది.
0: వెన్ యూ గో ఆన్ రిపీటింగ్ వేరియస్ నేమ్స్ కేశవాయ నమః, మసూదనాయ నమః, మాధవాయ నమః అండ్ ఆల్ దాట్ యూ కమ్ టు ది లాస్ట్ వన్ అండ్ దట్ ఇస్ కృష్ణతత్వం.
2: విచిష్టుడు పరిపూర్ణ స్వరూపుడు, పరిపూర్ణ అవతారము అన్నింది.
0: ఇట్ ఈస్ ఫుల్ అవతార్ అండ్ ఇట్ ఈస్ ఫుల్ లెస్ ఇన్ ఇట్ సెల్ఫ్.
2: దీనికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
2: అవతారములు అన్నీ ఒక్కటే అయినప్పటికీ ఈ కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారం అంటలో దీనిలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
0: ఆల్ ది అవతారాస్ ఇన్ ఎ వే ఆర్ ఫుల్ అవతారాస్ బట్ వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై కృష్ణావతార అలోన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఫుల్ అవతార్?
2: ఇది పూర్ణావతారమని, అర్ధావతారమని, కాలావతారమని అవతారాలు ఈ భేదం లేవు.
0: ఇన్ అవతార్ యు కాంట్ గెట్ ఎ ఫుల్ అవతార్, హాఫ్ అవతార్ అండ్ ఎ క్వార్టర్ అవతార్.
2: ఆ కాలానుగుణ్యంగా ఆ దేశ పాత్రను అనుసరించి ఆ పరిస్థితుల స్థితిగతులను కూడా పురస్కరించుకుని అవతారం యొక్క తత్వము కొన్నింటిని మాత్రమే ప్రచురిస్తూ వస్తుంది, ప్రకటిస్తూ వస్తుంది.
0: డిపెండింగ్ అపాన్ ద టైమ్, ద కంట్రీ, ద ప్లేస్ అండ్ ద సిచ్యుయేషన్ ది అవతార్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ టు దట్ లిమిటెడ్ ఎక్స్టెంట్.
2: కనుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్చితేని అన్ని పూర్ణత్వమే.
0: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ దేర్ ఇస్ ఓన్లీ ఫుల్నెస్. దట్ ఈస్ ఫుల్, దిస్ ఈస్ ఫుల్.
2: మనము కేవలము క్వాంటిటీని చూచి మనం ఈ చిన్నది పెద్దది అని భావిస్తున్నాము.
0: we get into the deluded feeling and separateness on the basis of quantity which we see.
2: ఇక్కడ క్వాలిటీ దీని యొక్క పూర్ణత్వం మనం విచారించాలి.
0: This fullness or పూర్ణత్వ is being referred to the quality and not quantity.
2: అదే విధంగానే దైవత్వం అనేటువంటిది అన్ని అవతారములందు కూడాను పూర్ణత్వంగానే ఉంటుంటాడు.
0: Divinity is found in its fullness in all the avatars.
2: అయితే కొన్ని కొన్ని సందర్భములందు రూపనామములను పురస్కరించుకుని దీనికి అనేక విధమైనటువంటి అర్థములు కల్పిస్తూ వచ్చారు మహాపండితులు.
0: The great pandits have been attributing and giving different meanings to different names of the avatars.
2: ఇక్కడ కృష్ణః అని ఒక పదం ఉంది. కృష్ణః,
0: there is a word కృష్ణః.
2: క ష న,
0: క ష న are the letters.
2: ఇది కృష్ణ.
0: This is Krishna.
2: కానీ ఇందులో మరికొద్ది పేర్లు కూడా ఉంటుండాలి.
0: There are a few other names also associated with this.
2: క ర ష న అ, ఇది ఐదు అక్షరములు.
0: The same Krishna can be described in five letters. క ర ష న అ.
2: ఈ ఐదు అక్షరముల లోపల కూడాను అనంతమైనటువంటి ఒక దివ్యత్వం కూడి ఉంటుండాలి.
0: ఇన్ దీస్ ఫైవ్ లెటర్స్ immense divinity is available.
2: Ka anetuntidi deeni yokka antarathane manu gurtinchali.
0: First let us recognize and understand the inner
2: meaning of kamala kantudu.
0: Ka refers to kamala kanta.
2: Ee kamala kantudu kaakunda kamaleshwarudu.
0: He is also kamaleshwara.
2: Kamala garbhudu.
0: He is also kamala garbha.
2: Anaga సూర్యోదయమైన తక్షణమే కమలములు విచ్చుతూ ఉంటాయి.
0: యాజ్ సూన్ యాజ్ దర్ ఇస్ సన్ రైజ్,
2: దీనివల్ల కమల బాంధవుడు అని కూడా ఉంటుండాలి.
0: ద లోటస్ బ్లాజమ్స్, దట్ ఇస్ వై హీ హాస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ కమల బాంధవ.
2: అనగా దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవించిన తక్షణమే హృదయం వికసిస్తుంది, హృదయ కమలం వికసిస్తుంది.
0: ద మూమెంట్ డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ అస్, అవర్ హార్ట్స్ బ్లాజమ్.
2: కనుకనే కకారం అనేటువంటిది వికసింపజేసేటువంటి యొక్క సూర్యతత్వంగా తీసుకున్నారు.
0: రమ్మింపజేసేటువంటి
2: రామతత్వంగా తీసుకున్నారు.
0: అండ్ దిస్ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ సన్, రా ఇస్ టేకన్ యాజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రామ, విచ్ కెన్ గివ్ ఎ లాట్ ఆఫ్ జాయ్.
2: ష అనేటువంటిది సద్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి యొక్క ఈశ్వరు విష్ణుత్వంగా భావిస్తూ వచ్చారు.
0: షా హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ విష్ణుత్వ, విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ది సిక్స్
2: ఆస్పెక్ట్స్ అనేటువంటిది ఒక విధమైనటువంటి నరసింహావతారంగా భావిస్తూ వచ్చారు.
0: ద లెటర్ న స్టాండ్స్ ఫర్ నరసింహావతార.
2: అనగా నరసింహ, నరుడు మృగము రెండింటి యొక్క ఏకత్వంగా భావిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ నర అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నర, మ్యాన్ అండ్ ఎనిమల్.
2: ఆ అనేటువంటిది అక్షర స్వరూపుడైనటువంటి వాడు.
0: ఆ స్టాండ్స్ ఫర్ అక్షర
2: నిరంతరము క్షయము లేనటువంటి వాడు.
0: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ ద డిక్లైన్ ఈస్.
2: కనుక ఇలాంటి అక్షర అర్థములను మాత్రమే పురస్కరించుకుని దైవత్వం అనేటువంటిది ఈ పరిపూర్ణత్వంతో కూడినటువంటిది కృష్ణావతారం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ హావ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండర్స్టూడ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఫైవ్ లెటర్స్, ది కృష్ణత్వ ఈస్ ఫుల్ డివినిటీ అండ్ ఇమెన్స్ డివినిటీ.
2: మరికొంతమంది ఈ కృష్ణ అనేటువంటిది ఆనంద తత్వంగా తీసుకుంటూ వచ్చారు.
0: సమ్ అదర్ పీపుల్ టుక్ దిస్ కృష్ణత్వ యాజ్
2: సత్ చిత్ ఆనంద స్వరూపుడు కృష్ణుడు అన్నారు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ డిలైట్ అండ్ హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సత్ చిత్ ఆనంద స్వరూప.
2: కృష్ణ అనగా నల్లటి వాడు అని అర్థము.
0: కృష్ణ ఆల్సో మీన్స్ ఏ డార్క్ వన్.
2: అజ్ఞానమును పరిహారం గావించేటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపుడే కృష్ణుడు అని.
0: It also means that he is one who can destroy ignorance by his splendorous
2: kanuka
0: qualities.
2: Perlaku enni arthamulaina manam cheyavachu.
0: Therefore names can be given different meanings.
2: Peru pettinive gaani puttinive kaadu.
0: Name has been given, name is born on its own.
2: Kanuka daivattam aneetundi sarvatra kudanu sarvakalamulu yendu kudanu ekatvamto undinatundi purnatvame.
0: Divinity therefore is fullness which existed all the while and right from the beginning till
2: kevalam manavulu vari vari telivitetalnu bhakti prapattrunu aashrayinchesukoni tadvara bhagavantunni varnistu vacharu.
0: However, men began describing God in the light of their own cleverness and their own capacity.
2: ఈ విధమైన వర్ణనలు గావించినప్పటికీ అది వారి యొక్క అభిరుచులు మాత్రమే కాని దైవం యొక్క నిజతత్వములు కాదు.
0: But whatever description has been given by man is only reflection of their own taste and temperaments.
2: సముద్రములో అనంతమైనటువంటి జలం ఉంటుండాలి.
0: Ocean has immense water.
2: ఎవరెవరు ఎంతెంత పాత్రను తీసుకుని పోతారో ఆ పాత్రకు మాత్రమే ఆ నీరుని తీసుకుని రాగలరు.
0: But what quantity of water can be brought by a person depends upon the vessel.
2: భక్తులు, పండితులు, దాసులు ఇలాంటి వారు వారి వారి భావోద్రేకముల చేత ఆ భగవంతుని యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యములను, కొన్ని విధమైన మర్మములను, దివ్యమైనటువంటి రమ్యములను భావించుకుంటూ వచ్చారు.
0: ఇన్ ద సేమ్ వే devotees and also pandits began describing God according to their own capacities, their own temperament, their own understanding, their own powers to comprehend.
2: Aakashamulo enno pakshulu egurutu untai.
0: There can be a number of birds
2: flying. Vaati rekkala balamunu puraskarinchukoni aa sthayiki poi egurutu untai, tirigi mari kindiki vachi padutuntai.
0: Which a bird can fly depends upon the power of their own wings and their own capacity to fly.
2: Kalakavali
0: down outwards.
2: Ee panditchyamu chetanu విద్యార్థి చేతను దైవత్వాన్ని అనేక రకములుగా కూడా వారు వర్ణిస్తూ రావచ్చు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది స్కాలర్షిప్ విచ్ దే హ్యావ్ అండ్ ది ఎడ్యుకేషన్ విచ్ దే హ్యావ్ దే మే గో ఆన్ డిస్క్రైబింగ్ డివినిటీ ఇన్ డిఫరెంట్
2: వేస్. కేవలం వారి భావరాలే కాని భగవంతుని యొక్క తత్వములు నిజంగా కాదు.
0: ఆల్ దీస్ డిస్క్రిప్షన్స్ ఆర్ ఓన్లీ దేర్ ఓన్ ఫీలింగ్స్, దేర్ ఓన్ ఇమాజినేషన్.
2: భగవంతుని వర్ణించడం ఎవరి తరమూ కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ గాడ్.
2: మరి అదే పండితులే చెప్తున్నారు, యథోవాచి నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనసును కానీ వాక్కును కానీ సాధ్యము కానటువంటి తత్వం నీది అని వారే తిరిగి వర్ణిస్తుంటారు.
0: దీస్ వెరీ పీపుల్ డిస్క్రైబ్ గాడ్ హూ కెనాట్ బి కాంప్రహెండెడ్ బై మైండ్ ఆర్ హూ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్.
2: కనుక దైవత్వాన్ని మనము ప్రత్యేకమైన దివ్యత్వంగా భావించుకోనకుండా, మానవత్వం కూడా దైవత్వంతో వేరుగా మనము విశ్వసించక, దైవత్వం మా ఏకత్వంతో కూడినటువంటి బింబ ప్రతిబింబంలో సత్యాన్ని మనం గుర్తించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ ద ఫ్యాక్ట్ దట్ డివినిటీ అండ్ ఆర్టి ఆర్ ఓన్లీ వన్ అండ్ ద సేమ్. వన్ ఇస్ ది ఆబ్జెక్ట్, ది అదర్ ఈస్ ద రిఫ్లెక్షన్. వి షుడ్ నాట్ బ్రింగ్ అబౌట్ ఎ ఆర్టిఫిషియల్ డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
2: ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
2: ఒక గింజ ఉంటుంటాది.
0: దేర్ ఇస్ ఎ సీడ్స్.
2: ఆ గింజల్లో రెండు బద్దలుగా ఉంటుంటాయి.
0: ఇట్ హ్యాస్ టూ పార్ట్స్.
2: రెండు బద్దలు చేరినప్పుడే ఇది మొక్కగా తయారవుతుంది.
0: వెన్ దీస్ టూ పార్ట్స్ ఆర్ ఇంటాక్ట్,
2: ఇందులో ఏ బద్ద విడివిడిగా అయినప్పటికీ ఇది మొక్కగా రాదు.
0: ఇట్ కెన్ స్ప్రౌట్ ఓన్లీ వెన్ దే ఆర్ టుగెదర్. ఇఫ్ దే ఆర్ సెపరేటెడ్ ఇట్ ఇస్ నాట్.
2: అందుకోసం జీవాత్మ పరమాత్మ అనేటువంటి రెండు బద్దములు చేరినప్పుడే, బద్దలు చేరినప్పుడే సృష్టి అనేటువంటి వృక్షము ఏర్పడుతూ ఉంటుండాలి.
0: The tree of creation can sprout and function only when divinity and also the man come together.
2: Kanuka bhaktudu leka bhagavantudu ledu.
0: There is no God without devotee.
2: Bhagavantudu leka bhaktudu ledu.
0: There is no devotee without God.
2: Bhagavantudu ye vidhanga bhaktulnu srushtistunnado, bhaktulu kudunu bhagavantuni aa vidhanga srushtinchali.
0: Just as God is creating devotees according to his own likes, devotees also can create God according to their own liking.
2: దానిని ధ్యానము అని పేరు పెట్టుకుంటూ వచ్చారు.
0: This has been described as meditation.
2: అనగా తనయందు ఆ భగవంతుని యొక్క రూపనామములను చిత్రించుకుంటూ, తనలో తాను భావించుకుంటూ, అనేక విధములుగా ఆ రూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి తగిన కృషి చేయటం.
0: Meditation therefore refers to the type of whatever he wants to describe and picture God in himself. In that particular form he go on picturing and creating God in his own mind.
2: Kanuka daivatvame kevalam srushtikarta ani cheppudaku veelu kaadu, daivatvanni kuda srushtimpa cheseetundi oka manavatvam pavitramainatundi.
0: Therefore it may not be correct to say God only is the creator and God creates. Even a devotee can create God within himself.
2: Anduvaranani jantunam narajanma dullabham annaru.
0: That is why such a great place is given for
2: manava janma chala durlabhamainatundi annaru.
0: Human birth is difficult to obtain.
2: Ee padanni ekkado oka kukka vinindatta paapam.
0: It appears one dog heard this particular statement.
2: Eviti jantunam narajanma dullabhamani, mem kuda jantulame, maakante manavudu enta goppavaadu, etta goppavaadu.
0: The dog began questioning. It appears man is the greatest among the animals. We are also animals. Why should man be described as a greater animal? No, certainly not.
2: మేమే గొప్పవారమన్నారు.
0: వీఆర్ గ్రేటర్ దాన్ మ్యాన్. ది డాగ్స్
2: కారణమేమనగా పట్టడన్నము కోసమని వారి కొంపలు కాచుకుంటూ వారి చుట్టూ తిరుగుకుంటూ వాడు కొట్టినా తిట్టినా గాని పిచ్చిన తక్షణమే తోకల్లాడించుకుంటూ వెంట పోతున్నాం. ఈ కృతజ్ఞత మానవులకుందా?
0: బికాస్ వీ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ ఫుడ్ దట్ ఈస్ గివెన్ టు అస్ వీఆర్ సో లాయల్ వీ ఫాలో ది మాస్టర్ వీ సర్వ్ ద మాస్టర్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు ద మాస్టర్.
2: భగవంతుడు తిండి తింటున్నారు.
0: God's food is being
2: భగవంతుడు ఇచ్చిన జలమును త్రాగుతున్నారు.
0: People are drinking waters given and supplied by God.
2: భగవంతుడు ఇచ్చిన గాలిని పీల్చుతున్నారు.
0: We are breathing the air supplied by God.
2: సర్వము భగవంతుని యొక్క ప్రసాదమే.
0: Everything is the gift given by God.
2: దానిని అనుభవిస్తూ భగవంతుని మర్చిపోతున్నారు క్రూరులై.
0: Men are forgetting God and becoming cruel.
2: ఉపకారం చేసినటువంటి భగవంతునికి అపకారము సలపెడుతున్నారు.
0: Man has been returning ingratitude to God.
2: మాకైనా కృతజ్ఞత ఉంది. మీరు కృతజ్ఞులుగా తయారవుతున్నారు కాబట్టి మాకంటే మీరు ఎట్లా గొప్పవారు?
0: We have that sense of gratefulness and gratitude, but you are ungrateful and you have ingratitude. How can you be described as greater than we?
2: మా యజమానుడు మనల్ని అనేక విధములుగా హింసించినప్పటికీ ఆ కృతజ్ఞత చేత నా పేరు పెట్టించినమే నేను తోకల్లాడించుకుంటూ అతనికి వినయ విధేయతను నేను అందిస్తున్నాను.
0: Even when the master ill treats us, gives us some trouble, etc., the moment he calls us by the name that has been given to us, we just go very lovingly to him.
2: Kani manavudu maa peru vinnante maatramane chee chee chee ani dooram kodutunnaru.
0: But what is man doing? The moment he thinks of, he comes across the word dog, he condemns it with all meanness.
2: Kanaka manavuni chee chee chee ani dooram cheyali ante kani mammalu cheyadaniki veelledu.
0: It would be appropriate to condemn the man. We don't utter lies.
2: అన్యాయము సలపటం లేదు.
0: We do not do any
2: అక్రమంలో ప్రవేశించడం లేదు.
0: We do not take the wrong
2: path. దురాశ అంతకంటే లేదు.
0: We do not have greed.
2: ఇలాంటి త్యాగమైనటువంటి మా జీవితానికి మమ్మల్ని చులకనగా భావించుకోవటము ఇది మానవత్వానికి ఒక తీరని లోటు అన్నారు.
0: If man considers dogs in a mean way, it is a reflection upon their own poor intelligence, because our lives are full of sacrifice, unlike the lives which are selfish of human beings.
2: Chadavulu chadivi evi prayojanam?
0: What is the use of having a lot of
2: enni padavulu yeri evi prayojanam?
0: What is the use of
2: enni telugetadu undi evi prayojanam?
0: What is the use of having so much
2: maakunna kritagnata meeku lekunda pothundadi?
0: You do not have the gratitude which we have towards our master.
2: Kanuka జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటిది ఎందుకు? జంతువు నాం సునక జన్మ దుర్లభం అను.
0: Why should it be just said that it is difficult to obtain the birth of human being? It would be more appropriate to say it is difficult to obtain the birth of a dog.
2: కనుక ఈనాడు కుక్కల కంటే హీనమైపోతున్నారు మానవత్వం.
0: Today what is happening is man is
2: getting స్వార్థం స్వార్థం స్వార్థం ఆడంబరం.
0: Man is getting degraded into worse than even dogs. A selfishness to the core.
2: ఇలాంటి వారు భక్తులు భక్తులు అంటే ఎట్లా భక్తులం అవుతాం?
0: If you go on calling yourselves as devotees, can you really be devotees?
2: నీ స్వార్థము సప్రయోజన నిమిత్తమై నీవు ఆచరిస్తున్నావు కానీ దైవానుగ్రహం కోసమని దైవానందం నిమిత్తమై నీవు ఆచరించటం లేదు.
0: All the actions you perform are performed on account of selfishness and self-interest, not to serve the God and not to earn his grace.
2: నీవు దైవము యొక్క అంశమును అనేటువంటి యొక్క తత్వం నీవు గాఢంగా విశ్వసించినప్పుడు ఈ స్వార్థము సప్రయోజనము త్యజించుతావు.
0: ద మోమెంట్ యు రియలైజ్ that you are an aspect of divinity, you'll be able to overcome this kind of selfishness and selfish desires and selfish interests.
2: Dehamo karakamu.
0: Body is only a chariot.
2: Atma rajikudu.
0: Atma is the charioteer.
2: Ee rendiki yokka ekatvanni manam anubhavinchali.
0: We should experience unity between the charioteer occupying the chariot and running the
2: chariot. Manavulu yandu aneka rakamulaina bhedamulu undavachunu.
0: There could be a number of differences between man and man.
2: Inta srishti lokana kudanu ee yokka manavulo iddaraina kudanu samananga kanipinchetundi vaaru leru.
0: In this vast creation you can't come across two people who are
2: exactly the same. Bhedamulu kanipistune untuntayi.
0: There could be some kind of difference are there between two persons.
2: అమడ బిడ్డలైనా కూడా ఎందుకు భేదములు కనిపిస్తుంటాయి.
0: ఈవెన్ ఇఫ్ దే ఆర్ ట్విన్స్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఆర్ దే ఆర్
2: బిట్వీన్ దే. ఈ భేదములు అభివృద్ధి పరిచేటువంటి వారు లోకములో కొల్లల కలర్.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ కెన్ ఎక్స్ట్రా దీస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
2: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి ఏకత్వాన్ని చూపించేటువంటి వాడు ఒక్కడ చాలు మనకు.
0: ఇట్ వుడ్ బి సఫిషియంట్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ వన్ హూ షోస్ ఇన్ అండర్లైన్ యూనిటీ అమంగ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్.
2: ఆహార నిద్ర భయం ఐదు నాలుగు ఎందు సర్వులు సమానమే.
3: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ స్లీప్ అండ్ సచ్ అదర్ మండేన్ థింగ్
4: జనన మరణములు ఎందు సర్వులు సమానమే, కోటీశ్వరుడు గాని కూటి పేద గాని.
3: Be he the richest person or the poorest person, they are
4: the same. నిజమైనటువంటి రచితత్వం మనము అభివృద్ధి పరచుకోవాలి.
3: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆత్మ డెవలప్ ఈక్వాలిటీ,
4: అందరి ఎందు ఉండేటువంటి ఆత్మ ఒక్కటే.
3: ఆత్మ రిసైడింగ్ ఇన్ ఎవరీ హార్ట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
4: అనేక పాత్ర లోపల చంద్రుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంటుండాలి, కానీ అది ప్రతిబింబమే. ఈ ప్రతిబింబం ఎక్కడ చేరుతుండాలి? బింబంలోనే చేరుతుండాలి. అదే విధంగానే ఈ యొక్క దేహములన్నీ కూడా కొన్ని పాత్రల వంటివి.
3: మూన్ లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది వెసల్స్ ఇన్ ద సేమ్ వే గాడ్ హస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీస్ విచ్ ఆర్ వెసల్స్.
4: ఈ పాత్రల యొక్క ప్రమాణములు ప్రత్యేకంగా ఉండవచ్చును.
3: దేర్ ఈస్ డిస్టింక్షన్ అండ్ సెపరేట్నెస్ ఫర్ దీస్ బాడీస్.
4: కానీ అన్నిటి ఎందుకు ప్రతిబింబించేటువంటి ఆత్మ ఒక్కటే.
3: But the reflection which you get in each one of these bodies is the same, and that is of divinity.
4: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
3: We have to develop that kind of feeling and that kind of
4: దాన్ని మనం అభివృద్ధి పరచుకోకుండా,
3: if we don't develop that kind of feeling,
4: నీ యొక్క అహంకారం చేత నీ పదవులు నీ విద్యలు నీ అధికారం ఇవే అని యోచించవలసింది.
3: Is it your position, your own education, your own power which you have to indulge in?
4: ఇవన్నీ కూడా నువ్వు తుమ్మునంతలో తోలిపోవు, తొమ్మిది తరణ తోలు బొమ్మ అన్నారు. ఈ తోలు బొమ్మ యొక్క తత్వాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
3: దీస్ ఆర్ ఆల్ సచ్ ఇంపర్మనెంట్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇంపర్మనెంట్ బాడీ.
4: ఇవి కదిలిపోయే మేఘమే వంటివి.
3: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్.
4: కరిగిపోయే ఐస్ వంటిది.
3: దిస్ సంథింగ్ లైక్ ఐస్ విచ్ మెల్ట్స్ అవే.
4: ఇలాంటి యొక్క జీవితత్వాన్ని నీవు సత్యంగా భావించుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నావు.
3: Why do you base all your faith and actions on this impermanent body which goes away and forget divinity which is permanent? This body is not going to be with you forever.
4: ఎప్పటికీ ఏనాటికైనా కూడాను మరువనటువంటిది, విడవనటువంటిది, కదలనటువంటిది, తిరగనటువంటిది ఒక్కటే, అదే ఆత్మతత్వం.
3: It is the principle of Atma which will never desert you, which will always be with you, be it today or any other day, be it now or a day.
4: అలాంటి సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం ఆధారంగా చేసుకుని,
3: we have to base all our actions
4: అనిత్యము అసత్యమైనటువంటి జగత్ వ్యవహారములందు మిథ్యముగా భావించుకుని,
3: we have to consider the worldly activities and the worldly life,
4: జీవితి యాత్రను సాగించుకోవాలి.
3: We have to carry on our life.
4: ఈ జగత్తు అనేటువంటిది శాశ్వతం కాదు.
3: World is not permanent.
4: పుట్టక పూర్వం మనకి ఈ జగత్తు లేదు.
3: బిఫోర్ యువర్ బార్న్ ది వరల్డ్,
4: మరణించిన తర్వాత ఈ జగత్తు లేదు.
3: వన్స్ యూ డై ది వరల్డ్ డజంట్
4: ఎగ్జిస్ట్. ఈ జగత్తు మనలకు మధ్యలో వచ్చి చేరినటువంటిది ఈ జగత్తు.
3: ఇన్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ యూ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ వరల్డ్.
4: ఇంతే కాదు,
3: నాట్ మెర్లీ దిస్,
4: పగటి పూట చూసేటువంటి ఈ జగత్తు రాత్రిలో మనకు కనిపించదు.
3: ద వరల్డ్ విచ్ యూ సీ అండ్ విట్నెస్ డ్యూరింగ్ ద డే ఇస్ నాట్ సీన్ ఇన్ ద నైట్.
4: ఈ స్వప్నంలో లేనటువంటి జగత్తు పగలులో కనిపించదు.
3: ద వరల్డ్ విచ్ యూ సీ ఇన్ డ్రీమ్ ఇస్ నాట్ ఫౌండ్ వెన్ యూ ఆర్ అవేక్.
4: కనుక ఇవి రెండింటి ఎందుకు కూడా నువ్వు మిథ్యమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తిస్తున్నాము.
3: ద టైప్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ మిథ్యా ఈజ్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ ఆఫ్ డ్రీమ్ అండ్ వేకింగ్.
4: ఇలాంటి వచ్చి పోయేటువంటి ఒక జగత్తు నిమిత్తమై మనం అనేక విధములుగా భ్రమలు పెంచుకుని,
3: ద వరల్డ్ విచ్ అపియర్స్ అండ్ డిస్అపియర్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, వై షుడ్ వి డెవలప్ సచ్ కైండ్ ఆఫ్ డెలివిజన్ అండ్ ఇల్యూజన్స్ ఆన్ దిస్ వరల్డ్?
4: మన స్వస్వరూపమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
3: వీఆర్ ఫర్గెటింగ్ అవర్ ట్రూ నేచర్ విచ్ ఇస్ ఆత్మతత్వ ఇట్సెల్ఫ్.
4: కనుక మనం స్వస్వరూప సందర్శనాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
3: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు కమ్ ఇన్ ఫేస్ టు ఫేస్ విత్ అవర్ ఓన్ రియల్ నేచర్.
4: ఈ జగత్తు నందు శాశ్వతమైనటువంటి ఆనందం మనకు లభించదు.
3: ఇన్ దిస్ వరల్డ్ యూ కెన్ నెవర్ గెట్ పర్మనెంట్ బ్లిస్.
4: దీని పేరే అనిత్యం అసుఖం లోకం.
3: The very name of this world is the permanent world and temporary world. Happiness is impermanent.
4: సత్యమైనటువంటి ఈ యొక్క జగత్తునందు నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించిన కోరటం అనేటువంటిది పెద్ద అజ్ఞానం.
3: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ టు ఎక్స్పెక్ట్ టు ఎంజాయ్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఇట్సెల్ఫ్ ఇంపర్మనెంట్.
4: మన చదువులందు,
3: ఇన్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్,
4: మన తెలివితేటలందు,
3: ఇన్ ఆల్ అవర్
4: మన ఆచరణ యందు,
3: ఇన్ అవర్
4: మన అనుష్ఠానములందు,
3: ఇన్ వాట్ ఎవర్
4: మన ఆలోచనలు యందు,
3: ఇన్ ఆల్ అవర్ థాట్స్
4: మన అనుభూతి యందు,
3: ఇన్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్,
4: ఆత్మతత్వం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
3: ఆత్మతత్వ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ కామన్.
4: దాన్ని మాత్రం మనం ఆనందంగా ఆశ్రయించినప్పుడే ఈ సర్వస్వాన్ని కూడా మనము లోబర్చుకున్న వారం అవుతాం.
3: ఇఫ్ యూ కెన్ టేక్ షెల్టర్ అండర్ ఆత్మతత్వ ఇన్ ద రియల్ వే, విల్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఆల్.
4: అప్పుడే మన యొక్క ఇంద్రియములు కూడా నువ్వు నిగ్రహించుకున్న వారం అవుతాం.
3: దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ సెన్సెస్.
4: 6 సంవత్సరముల పిల్లవాడు ప్రహ్లాదుడు.
3: ప్రహ్లాద వాజ్ ఎ 6-year-old child.
4: దైవత్వం అనేటువంటి తనలో ప్రకటించడం చేత, ప్రభవించడం చేత, ప్రకాశించడం చేత తండ్రికి కూడా బుద్ధులు నేర్పేటువంటి యొక్క పుత్రుడిగా తయారయ్యాడు.
3: He became a son who was able to teach proper lessons even to the father because divinity manifested in him.
4: Bojinchadaniki vayasu pramanam kaadu, pradanam kaadu.
3: For teaching and for giving correct knowledge, age is not kulamu
4: bodramu manaku aadharam kaadu.
3: Caste and community are not important.
4: Dhanamu pedda idi manaku avasaram ledu.
3: Money, wealth and position are also not important.
4: Anduvalane Valmiki evvani vamsham andali vaadu.
3: That is why it has been asked, to which particular clan or community does Valmiki belong?
4: Nandundu ye palli endu putte?
3: Where was Nanda born?
4: Dara kuchelunnta dharam kaligi unde?
3: What amount of wealth did poor
4: Gujarati ye vidya kaligi unde?
3: What education did elephant have?
4: Vasudhu Dhruvunnta vayasu kaligi unde?
3: What age did Dhruva have?
4: శబరి ఎంతటి శక్తి కలిగి ఉంది?
3: వాట్ పవర్ అండ్ కెపాసిటీ? కరెక్ట్ నాలెడ్జ్ ఏజ్ ఇస్ నాట్
4: కులము గోత్రము మనకు ఆధారం కాదు.
3: క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
4: ధనము పెద్ద ఇది మనకు అవసరం లేదు.
3: మనీ

0: వాట్ ఇంటెలిజెన్స్ డిడ్ హనుమాన్ హ్యావ్?
1: ఇదంతా కూడాను దైవ ప్రార్థన వలనే, దైవ ప్రేమ చేతనే దీని విలువను సంపాదించుకున్నారు.
0: ఆల్ దీస్ పవర్స్ అండ్ కెపాసిటీస్ ఆర్ ఒబ్టైన్డ్ బై ఆల్ దీస్ పర్సన్స్ హూ హావ్ బీన్ మెన్షన్డ్ ఓన్లీ బై ప్రేయర్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్.
1: కేవలము కోతి చంచలత్వానికి పుట్టిన ఇల్లు పెట్టిన పేరు.
0: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ మంకీ, ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ ఫికల్నెస్.
1: కానీ రాములపై ఉన్నటువంటి విశ్వాసమే సర్వబలమును చేకూర్చుకోగలిగింది.
0: It is the faith which that monkey had in Rama which gave such extraordinary powers and capacities for it.
1: హనుమంతుడు గుణవంతుడు బలవంతుడు, ఇలాంటి వాడైనప్పటికీ తన యొక్క బలం పైన తన గుణం పైన తన యొక్క దీనిపైన తాను ఆశ్రయించక రామునిపై మాత్రమే తన యొక్క సర్వస్వాన్ని దారబోసుకున్నాడు.
0: హనుమంత్ వాస్ ఎ పర్సన్ విత్ ఫుల్ ఆఫ్ కెపాసిటీస్ పవర్ క్లవర్నెస్ ఇంటెలిజెన్స్ బట్ స్టిల్ హీ డిడ్ నాట్ బేస్ ఆల్ హిస్ లైఫ్ ఆన్ దోస్.
1: మహాగుణవంతుడు,
0: హీ టుక్ షెల్టర్ అండర్ రామ.
1: చాలా బలవంతుడు,
0: హీ వాస్ ఎ వెరీ వర్చువస్ పర్సన్.
1: మహాశాంతవంతుడు,
0: స్ట్రాంగ్ పర్సన్, ఎ పీస్.
1: కనుకనే అతనికి టైటిల్స్ ఇంత ఉన్నాయి, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అని.
0: దట్ ఇస్ వై ఆల్ దీస్ టైటిల్స్ హావ్ బీన్ గివెన్ టు హనుమాన్ యాజ్ ద వన్ హూ హ్యాడ్.
1: అలాంటి వాడు లంకలో ప్రవేశించినప్పుడు రాక్షసులంతా ప్రశ్నిస్తారు, ఇంత చిన్న కోతి ఇంత పెద్ద బలముతో ఇన్ని విధములకో కూడా రాక్షసులు జయిస్తున్నది, నీవెవరయ్యా అని ప్రశ్నించారు.
0: వెన్ సచ్ ఎ హైలీ అకాంప్లిష్డ్ హనుమాన్ ఎంటర్ లంక, రాక్షస హాస్ డెమన్స్ హూ వర్స్ షాక్ అట్
1: తన యొక్క బలాన్ని, తన యొక్క గుణాన్ని, తన యొక్క శాంతిని ఏమాత్రమూ ప్రకటించుకోలేదు.
0: హూ ఆర్ యూ ది ఆస్క్? He never began describing about his own capacities, prowess, powers, accomplishments, etc.
1: ఒక్కటి మాత్రమే చెప్పాడు, ఈ దాసోహం కోసలేంద్రస్య, ఆ రామచంద్రుడి యొక్క దాసుడు అన్నాడు.
0: He described himself as the servant of Sri Rama.
1: ఇప్పుడు మన వారు ఎవరైనా నీవెవరయ్యా అంటే ఓ సోన్ సో సోన్ సో పెద్ద ఏబిసిడి నుంచి కూడాను జడ్ వరకు డిగ్రీలు చెప్పుకుంటూ వస్తుంటాం.
0: If anyone were to ask us, well, who are you? We get intoxicated in describing all the qualifications.
1: Inka jenninu cheptuntaru avanni cheppukunte gaani veediki balam raadu.
0: Ex minister and ex and ex and ex, they go
1: mana balalu ivi durbalalu.
0: Do such descriptions really speak of our strength? It is only our weakness, not our
1: dammidiki panikiranaatvantivi.
0: All the things which you had in the past,
1: పదవులు పోయిన తర్వాత బజార్లో పెట్టి అమ్మినా కొనేటటువంటి వారు లేరు.
0: వన్స్ యూ లూజ్ యువర్ పవర్ అండ్ పొజిషన్, యూఆర్ ట్రీటెడ్ వర్స్ దాన్ ఏ యూజ్లెస్ థింగ్.
1: నీ నిజమైన బలము, నీ నిజమైన పదవి ఆత్మస్వరూపుడు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృతపుత్రుణ్ణి, దైవం యొక్క అంశాన్ని అని చెప్పుకోవటమే నిజమైన గౌరవం.
0: యువర్ ట్రూ పవర్ లైస్ ఇన్ యువర్ డిక్లరింగ్ దట్ యు ఆర్ ద ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, యు ఆర్ ద సన్ ఆఫ్ డివినిటీ.
1: ఇలాంటి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, నిజతత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to recognize this particular truth and we should develop this courage to declare ourselves as such.
1: ఈ విధమైనటువంటి యొక్క భక్తులు, మన కార్యానిమిత్తమై ఆచరించే భక్తులు ఏనాటికి మనకి పనికిరావు.
0: And the other types of devotees who do not recognize this particular thing can never be useful.
1: మన పని జరిగినా భగవంతునికి నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు
0: devotees today are such that
1: మన పని విఫలమైపోయినా ఇంకా ఫోటోని తీసి లోపల పెట్టేస్తాం.
0: ఇఫ్ వి సక్సీడ్ ఇన్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ అవర్ విషెస్, వి వర్షిప్ ద గాడ్.
1: వాంఛన నిమిత్తమై భగవంతుని సంయోగ వియోగంతో అనుభవిస్తావా?
0: కెన్ యూ బి సో మీన్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సచ్ మీన్?
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండని నీకు ఆలయం ఉన్న మర్చన లవయ్యగున,
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిక్స్ ఏ స్మాల్ లిమిటెడ్ ప్లేస్?
1: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన నీకు ప్రమిద ద్వీపమును ఎవరు పట్టగలరు?
0: గాడ్ హూ ఈజ్ ఆక్యుపైంగ్ ది ఎంటైర్ యూనివర్స్, హౌ కెన్ యూ బి ఫుట్?
1: అది హలాదులకైన అందని వాడవు, నీ రూపు కనుగొలను ఎవరి తరము?
0: హూ కెన్ డిస్క్రైబ్ యువర్ ఫార్మ్లెస్ ఫామ్?
1: సర్వజీవులు ఎందు సంచరించిన నీకు సరియైన పేరు సాధ్యమగున?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎ నేమ్ టు యూ హూ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్?
1: బ్రహ్మాండమంతట బొజ్జలో నున్నట్టు నీకు బత్స్యభోజ్యమును ఎవరు పట్టగలరు?
0: ద వన్ ఇన్ హూస్ స్టమక్ the entire cosmos is resides, how can you
1: even vastu telichuna dinandi sai baba yelchu itaramainadi evareem erugarayya?
0: People really do not know who sai baba is. Sai baba
1: kevalam oka roopanamune manam aadharam chesukuntu kurchunnaame kaani aa divyamainatti prema tattvaani kaani aa satya chit aanandam yokka rahasyaani kaani manam gurtinchutaku prayatninchatam led.
0: We are merely basing all our understanding

0: on the basis of the name and the form, we are not able to understand the inherent divinity which is in
1: the Krishna tattvanni kuda nu kamsudu aa reetigane bhavistu vachadu.
0: Kamsa also was taking Krishna tattva in the physical form.
1: Idu chinna pillavadu.
0: He was thinking Krishna was a small boy.
1: Edo konni rakamainatundi oka shaktulu kaligi ayanni vidhamainatundi oka konni mesmerism anaga konni maayalu kalputunnadu.
0: He was thinking that Krishna was having only some kind of small powers and he is using
1: the divine shakti kaane kaadu ani cheppi vaadinchadu.
0: He argued that it is not the power of divinity at all.
1: Inga Shishupala Dantavakradunku cheppanakkaraledu.
0: It is not possible to describe how foolish Shishupala and Dantavakra were.
1: ధర్మరాజు వారు పాదపు పూజ చేసి అతనికి అనేక విధములుగా కొరును రాజ్యమును పరిపాలించడానికి కృష్ణార్జును కొనుటకు ప్రయత్నించగా శిశుపాలుడు చెబుతున్నాడు.
0: వెన్ ధర్మరాజా వాజ్ ఆఫరింగ్ వర్షిప్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ, శిశుపాల బిగాన్ డిస్క్రైబింగ్ కృష్ణ.
1: స్నానము చేయు ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
0: Should Krishna be worshipped for stealing the sarees of those ladies when they were taking bath?
1: Valla bhoomondato jalladadannaku harinchinanduka ardhyamijuta.
0: Is it offering argya to you because you are just spending playful time with gopis?
1: Chalunika katti petta panchangam inka.
0: You close all this kind of
1: bhagavadguravoku Sri Krishna sannithimpa.
0: Don't go on describing and praising Krishna.
1: Nooru jilkalu chetunannadu. Ilanti Krishnundi pogalatakottama.
0: Can you just go on praising such a Krishna? He asked.
1: కనుక ఇలాంటి దుర్మార్గం కూడాను ఈనాడు అనేక విధంగా అభివృద్ధి అవుతుంటాది.
0: Even today, this kind of arrogance and ignorance is spreading.
1: కేవలము దేహతత్వాన్ని,
0: only the physical aspect of
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ తత్వాన్ని వారు యోచిస్తూ ఉంటారు.
0: Only this physical and the worldly relationship they build.
1: అంతర్శక్తిని, ఆత్మతత్వాన్ని,
0: ఇన్న
1: ఆనంద స్వరూపాన్ని వారు గుర్తించడానికి తగిన శక్తివంతులు కాలేకపోతున్నారు.
0: ద ఇన్నర్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ఆత్మ అండ్ ద పవర్ ఆఫ్ డిలైట్ అండ్ బ్లిస్ విచ్ దిస్ పర్టికులర్ బాడీ ఎంబాడీస్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రెకగ్నైజ్.
1: యుగ యుగముల నుండి కూడా కొనసాగుతూ వస్తుంది.
0: దిస్ ఈస్ ది స్టోరీ ఆఫ్ యుగ ఆఫ్టర్ యుగ.
1: ప్రతి అవతారం నందు కూడా ఇలాంటి ద్వంద్వములు రెండు కూడా చక్కల వలె రెక్కల వలె బయలుదేరుతూ వస్తున్నాయి.
0: ఇన్ ఎవ్రీ అవతార్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెంట్ ఆన్ సైడ్ బై సైడ్.
1: కనుక కృష్ణ జన్మాష్టమి అనగా కేవలం ఒక విధమైనటువంటి జ్ఞాపకార్థమై మనం ఆచరించుకోవటమే గాని కృష్ణునికి జన్మమే లేదు.
0: వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ కృష్ణ జన్మాష్టమి, ఇట్ ఈస్ ఓన్లీ టు రిమైండ్ అవర్ సెల్స్ ఆఫ్ వాట్ కృష్ణ ప్రిన్సిపల్ వాస్. ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ డస్ నాట్ హ్యావ్ ఎనీ బర్త్ అట్ ఆల్.
1: జన్మ సంస్థాపన నిమిత్తమే అవతరిస్తున్నాడని మనం భావిస్తుంటారు.
0: వీ థింక్ దట్ కృష్ణ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ.
1: దుష్టులను శిక్షించడము, శిష్యులను రక్షించడము అని.
0: To punish the wicked and to protect the virtuous.
1: ఇది కేవలము కొంతమంది విశ్వాసం మాత్రమే ఇది.
0: This is only in a way faith of a few people.
1: ధర్మ సంస్థాపన అనేటువంటిది కూడా కాదు.
0: It is not even ధర్మ సంస్థాపన.
1: ధర్మం అంటే ఏ ధర్మం?
0: What is the meaning of real dharma? What type of dharma do you are?
1: ప్రాకృతమైనటువంటి ధర్మ సంరక్షణ కోసం వస్తున్నాడా?
0: Is it the dharma which is incidental to this world?
1: అట్టయితే త్రేతాయుగంలో ధర్మం రక్షించినప్పుడు ద్వాపరయుగంలో తిరిగి ధర్మం ఎందుకు క్షీణించిపోవాలి?
0: If that is the type of dharma which you are referring to, if dharma was already established in Treta Yuga,
1: Dwaparayugamlo tirigi dharmanu rakshinchinappudu Kaliyugamlo enduku dharmam nashinchipovali?
0: How did it decline during Dwaparayuga? How did it decline again in Kaliyuga?
1: Ee laukika sambandhamainatundi dharmamlo sambandhinchinatundi kaadu.
0: The dharma which people are understanding in a worldly sense is not the dharma.
1: Idi urdhva dharmam anekundi okati untundali.
0: There is another dharma called urdhva dharma.
1: Adhe hrudaya dharmam.
0: That is the dharma of the heart.
1: అట్టి హృదయ ధర్మాన్ని మానవుడు దినదినమును క్షీణించిపోతుండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ హృదయ ధర్మ ఈజ్ డిక్లైనింగ్ ఇన్ మ్యాన్ డే ఆఫ్టర్ డే.
1: అనగా ఏ రీతిగా క్షీణించిపోతుండాలి? మన దృష్టిని బహిర్దృష్టి గావించుకోవటం చేతనే.
0: హౌ ఈస్ దిస్ పర్టికులర్ ధర్మ డిక్లైనింగ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్? బై ఎక్స్టర్నలైజింగ్ అవర్ విజన్ దిస్ ధర్మ ఈజ్ డిక్లైనింగ్.
1: ఈ విషయం ఎందు మాత్రమే ప్రవేశించేటువంటి యొక్క మనస్తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటున్నాము.
0: వీఆర్ డెవలపింగ్ ఏ టైప్ ఆఫ్ మెంటల్ యాటిట్యూడ్ అండ్ అటాచ్మెంట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: ఎంతకాలం
1: మనం అభివృద్ధి పరచుకుందామో పశ్యతీతి పశువు అని.
0: సో
1: బయట దృష్టి కలిగినటువంటి వాడు పశువు తప్ప మనిషి కాదు ఉన్నాడు.
0: సో లాంగ్ యాజ్ వీ డెవలప్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ ది అవుట్వర్డ్ విజన్ వీ కెన్ బి కంపేర్డ్ ఓన్లీ టు ఎనిమల్.
1: ఎవడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నా వాడే మానవుడు.
0: ఓన్లీ దాట్ పర్సన్ హూ కెన్ డెవలప్ ది ఇంట్రోవర్టెడ్ విజన్.
1: ఎవరివంత వర్ణించినప్పటికీ తనలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తనకు మాత్రమే గోచరమవుతాయి.
0: ఓన్లీ దాట్ పర్టికులర్ పర్సన్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ ట్రూ హ్యూమన్ బీయింగ్. హీ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్
1: తనకు తాను తన యొక్క ప్రవర్తన, తన యొక్క నిజతత్వము, తాను తృప్తిపడేటువంటి యొక్క తత్వమే నిజ ధర్మం.
0: ది ట్రూ ధర్మ ఈజ్ టు సాటిస్ఫై వన్ సెల్ఫ్, దాట్
1: అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దాట్ హీఈస్ ఫాలోయింగ్ ద రైట్ పాత్, దట్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: నేను మంచిగా ఉన్నాను అనేటువంటిది నీవు నోటితో చెప్పవచ్చును, కానీ నీవెంత మంచిగా ఉన్నావు నీకు మాత్రమే తెలుసు.
0: వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ ద రైట్ పాత్ ఆర్ నాట్ యూ అలోన్ నో. యూ మే అట్
1: ఏమిటి దేహం ఒక సెల్ఫ్ కాదు.
0: వాట్ డస్ దిస్ సెల్ఫ్ రెఫర్ టు? డస్ ఇట్ రెఫర్ టు ద బాడీ?
1: అదే ఆత్మ.
0: సెల్ఫ్ రెఫర్స్ దేర్ టు ఆత్మ.
1: దేహము నేనేటువంటి యొక్క సెల్ఫ్ పోవాలి.
0: One should give up the feeling that he is the body.
1: Atmane nenekunte oka selfish raavali.
0: He should develop that self feeling.
1: Kalukuni selflessness self is real self annaru.
0: That is why it is said selflessness self alone is real self.
1: Manamu ee deha bhrantito kaakunda atma bhrantito manam jeevinchalani prayatninchali.
0: We have to constantly live with the feeling of atma, not with the feeling of body.
1: మనము కేవలం ఇచ్చా ఇచ్చలపైన ఆధారపడి దైవత్వాన్ని మనము సంయోగ వియోగములతో అనుభవిస్తూ వస్తున్నాము.
0: బికాస్ వీ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ద లైక్స్ అండ్ డిస్లైక్స్, వీ గెట్ అసోసియేషన్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్.
1: పచ్చిగడ్డి చేతితో చూపితే పశువైనా పరిగెత్తి వస్తుంది.
0: ఇఫ్ యూ వర్ టు ఆఫర్ గ్రీన్ గ్రాస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎనిమల్, ఇట్ విల్ రన్ టు యూ.
1: తుంటకర్ర చేతిలో తీసుకుంటే పశువైనా పరిగెత్తిపోతుంది.
0: యూ టేక్ ఎ స్టిక్, ఈవెన్ ఎన్ ఎనిమల్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ.
1: ఇస్తానంటే రావటము, కొడతానంటే పరిగెత్తటము, ఇది పశు లక్షణాలు.
0: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఎన్ అనిమల్ టు బి అట్రాక్టెడ్ బై సమ్ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ దట్ వెన్ ఇట్ ఇస్ గివెన్.
1: ఇచ్చినా కొట్టినా తిట్టినా అన్నింటికి నువ్వు సహించుకుని ఉండేటువంటి నిజమైనటువంటి ఒక సహన ధర్మం.
0: ద రియల్ సహన ధర్మ ఈస్ వన్ విచ్ ఈస్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ గివెన్, వెన్ ఇట్ ఈస్ డిజైర్.
1: అదే సహనాభవతు సహనోభవంతు అని.
0: When it is denied and when even one is beaten, one should not run away.
1: Sahasratisha purushaha sahasraksha sahasrapad.
0: One should accept God under all circumstances. That alone is sahana bhavatu.
1: Anni kannulu, anni chetulu, atanivi.
0: Thousands of ears, thousands of eyes, thousands of feet, all these
1: anni talane ainappudu annappudu inki em naade anetundi ekkada undi.
0: When everything belongs to him, where is the question?
1: అదే పురుష సూక్తం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అన్ని కన్నులు అతనివి, ఏది చూసినా అతనే.
0: దిస్ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ఈవెన్ ఇన్ పురుష సూక్త యాజ్ గాడ్ హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఐస్. అండ్
1: ఎవరో నిన్ను హాస్యం చేశారనుకో,
0: సపోజ్ సమ్వన్ రిడిక్యూల్స్ యు,
1: ఏదో ఒక రెండో వ్యక్తి నన్ను హాస్యం చేసిందని నువ్వు భావించుకోకూడదు.
0: You should not think that someone is making fun of you.
1: నా ఎందున్నటువంటి ఏక ఏ దైవత్వమో అదే దైవత్వమే నన్ను హాస్యం చేసింది అనుకో.
0: You should feel that divinity which is inherent in you is ridiculing you through some other
1: person. అందులో ఇందులో ఉన్నటువంటిది ఒక్కటే తన్ను తాను చేసుకున్నాడు.
0: There is a common divinity which is existing in you as well as in the other person who is ridiculing
1: you. నిన్నెవరైనా విమర్శించినారనుకో,
0: suppose someone criticizes you.
1: ఎవరిని విమర్శించుకున్నాడు? తనను తాను విమర్శించుకున్నాడు.
0: It is actually criticizing oneself.
1: Unnadi okkate.
0: There is only one thing which is existing.
1: Rendu levu kada.
0: There are no two entities at all.
1: Kanuka ilanti oka atma bhavanni manu dinadinaniki penchukuntu povali.
0: Day after day and gradually we will have to develop this particular feeling of atma bhava in us.
1: ఇలాంటి భావాన్ని పెంచుకున్నప్పుడు మనకు రాగద్వేషాలకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంది.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఇన్ us, then there is no question of liking and disliking and hatred.
1: మన మనసులో ఉండేటువంటి ఒక్క ఓకం ఒక్కటే అన్నాడు వేమన.
0: వేమన హాస్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ us.
1: కానీ మానవుడు పిచ్చి పట్టి తిరుగుతున్నాడు తన యొక్క దీనిని తాను తెలుసుకోవటం కోసమని.
0: ఆల్సో హాస్ సెడ్ నాట్ రియలైజింగ్ ది వన్ విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్, మ్యాన్ ఈస్ ట్రైన్ టు సర్చ్ ఫర్ ది
1: తాను విసర్జించి తాన్నే తిరిగి ప్రత్యేకంగా ప్రపంచంలో వెతకడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఇది పిచ్చి పట్టడం కాదా?
0: ఈజ్ ఇట్ నాట్ మ్యాడ్నెస్ టు సర్చ్ ఫార్ ఎ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ వన్ సెల్ఫ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్?
1: తన చేతి ఎందున్నటువంటి కంటిని తాను మరచి, కడియన్నే మరచి, నా కడియం ఎక్కడో ఎక్కడో అని చెప్పి వెతుక్కోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
0: ఇట్ ఈస్ ప్రూఫ్ ఆఫ్ వన్స్ ఇగ్నోరెన్స్ ఇఫ్ వన్ గోస్ ఆన్ సర్చింగ్ ది బ్రేస్లెట్ విచ్ హీఈస్ వేరింగ్ ఆన్ హిస్ ఫింగర్.
1: నీవు దేనిని వెతుకుతున్నావో,
0: వాట్ ఎవర్ యు ఆర్ సర్చింగ్ ఫార్,
1: దేనిని ఆశిస్తున్నావో,
0: వాట్ ఎవర్ యు ఆర్ ట్రైయింగ్ టు ఆస్పైర్,
1: ఆ వస్తువు నీవే.
0: దట్ ఈస్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను నీవు మర్చిపోతున్నావు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్.
1: కారణం,
0: వాట్ ఈస్ ది రీజన్?
1: అజ్ఞానం అనేటువంటి అంధకారమే.
0: ఇట్ ఈస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానం లోపల నీవు ఒక గది లోపల చేరిపోతుంటే అంధకారం లోపల ఏమి నీకు కనిపించదు.
0: యు ఆర్ లైక్ సమ్వన్ హూ హాస్ జస్ట్ గాన్ ఇన్ టు ఎ రూమ్ వేర్ దేర్ ఇస్ టోటల్ డార్క్నెస్.
1: ఒక రూమ్ లో నీవు ప్రవేశించి అనేక వస్తువులు నీవు చూస్తున్నప్పుడు ఒక్కటి మాత్రం నీకు కనిపించదు.
0: ఇఫ్ యూ ఎంటర్ ఇన్ టు ఎ రూమ్ అండ్ లుక్ ఫర్ ఆల్ ద అదర్ థింగ్స్, యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్ ఎక్సెప్టింగ్ వన్ థింగ్.
1: అన్ని చూస్తున్నావు.
0: యు ఆర్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్.
1: అన్ని చూస్తున్న సమయంలో నిన్ను నీవు చూడవు.
0: వైల్ లుకింగ్ అట్ ఆల్ ద థింగ్స్ యూ డోంట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్.
1: కనుక ఈ జగత్ అనేటువంటి దీంట్లో మనం ప్రవేశించి అన్నింటినీ వెతుకుతున్నావు. దాని వల్ల నిన్ను నీవు వెతుక్కోకుండా పోతున్నావు.
0: వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇస్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటు ద వరల్డ్ అండ్ ట్రైయింగ్ టు సర్చ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ఫర్గెటింగ్ యువర్ సెల్ఫ్.
1: తనను తాను వెతుక్కోలేని వాడే అజ్ఞాని.
0: An ignorant person may be described as one who does not
1: తెలుసుకుంటే సర్వమును తెలిసిన వాడైపోతాడు.
0: If one knows oneself well, he knows everything else.
1: అదే చిన్న పిల్లవాడైనటువంటి ఒక ప్రహ్లాదుడు తండ్రికి బోధించినటువంటిది.
0: This is what Prahlada taught to his father.
1: నాన్న, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
0: So dear father, you are the one who has conquered all the worlds.
1: ఇంద్రియాలోకము చిత్తమును గెలువనేరు.
0: But you have not been able to conquer the world of senses and also
1: indriyani niu sadhinchukolekunda enta mandi rajulu sadhisthi vachina prayojanam emiti.
0: You have not been able to control your senses. What is the use of conquering the worlds outside you?
1: Kanaka ninnu niu sadhinchukunnatunte vaade rajyannanta sadhinchukunna vaadu, deshanni sadhinchukunna vaadu, vishwanni sadhinchukunna vaadu avutavu.
0: If you can master yourself and conquer yourself, you will have conquered the world, conquered the entire universe.
1: కనుక ఇట్టి నిజ తత్వాన్ని బోధించేటువంటిదే కృష్ణుని యొక్క తత్వం.
0: కృష్ణ తత్వ ఈజ్ దట్ తత్వ విచ్ టీచెస్ ది రియాలిటీ.
1: సర్వము ఏకత్వంగా ఉంటున్నటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: ఏకోవసి సర్వభూతాంతరాత్మ.
0: ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ ఓన్లీ అండ్ యు కెన్ సీ
1: నేను మీలోనే ఉంటున్నాను.
0: ఐ హావ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ.
1: అదే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమస్త.
0: That is what is said when
1: ni dehanni aashrayinchi neelone nenu vaishyana roopamlo untundi annintini jarugutunnanu annadu.
0: I have taken the form of vaishwanara in you and I am helping you to conduct all the things in your life.
1: ఇలాంటి సత్యాన్ని మనం నిజంగా విశ్వసిస్తే దేవుడు బయట ఉన్నాడనే భావం మనలో ఎందుకు వస్తుంది?
0: If we really believe this particular principle, how can we get the feeling that
1: shlokalu chadutunnamu, kantastham chestunnamu,
0: we are chanting slokas, we are
1: memorizing pettalekapothunnamu,
0: but we are not able to practice these slokas.
1: Acharanalo pettukunnappudu prayojanam emiti?
0: What is the use of reading when we are not able to practice?
1: Intlo anni vantalu chesi pettukunnam.
0: You have prepared all types of food and delicious
1: vasanam chestunnamu.
0: But you are fasting.
1: వంటలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్రిపేరింగ్?
1: వంటలు చేసినందుకు భుజించాలి.
0: ఫర్ ప్రిపేరింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్ యూ షుడ్
1: యూజ్. శ్లోకాలు నేర్చుకున్నందుకు నీవు ఆచరించాలి.
0: ఫర్ రీడింగ్ అండ్ మెమరైజింగ్ శ్లోకాస్ యూ షుడ్ ప్రాక్టీస్.
1: ఆచరించిన శ్లోకాలు పక్కకు పెట్టాలి.
0: ఆఫ్టర్ ప్రాక్టీసింగ్ యూ కెన్ పుట్ దెమ్ అసైడ్.
1: ఆచరించని శ్లోకాలు,
0: శ్లోకాస్ విచ్ యూ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ యూ షుడ్ పుట్ దెమ్ అసైడ్.
1: ఆచరించని శ్లోకాలు కేవలం శ్లోకానికే కారణం.
0: దిస్ stanzas which you are not practicing can get you only grief.
1: Manam kevalamu padamulnu maatrame uchcharistunnamu, padarthanni maatram gurtinchatam ledu.
0: We are only uttering words but we are not recognizing the real truth.
1: Kanaka mottamota padamu padamulo unnatundi aksharamu aksharamlo unnatundi arthamulu manam gurtinchali.
0: We have to know the world, we have to understand the letters and we have to understand what lies behind these letters.
1: Appude nee akshara swaroopudu avutavu.
0: Then only you can become akshara swaroopa.
1: Akshraani lopala mingatamu, charaanni maatram anubhavinchatamu.
0: You swallow the letters but you don't practice the truth which that letter stands for.
1: Ee vidhamainatunti yokka aadambaraalu manam penchukuntu pothunnam.
0: This kind of ostentatious showy life we are
1: living. Ee aadambaram undinanta varaku kodamu aatma tattvam athaniki chaala dooranga untuntadu.
0: So long as you are full of show, ది ఆత్మతత్వ కెన్ నెవర్ కమ్ నియర్ టు యూ క్లోజ్.
1: ఇలాంటి వారు ఏనాటికైనా కోటి జన్మలు ఎత్తినప్పటికీ దీన్ని గుర్తించుకోలేరు.
0: Even if a million lives and births are taken by such people, they can never
1: ee rendinchu yokka ekatvanni manam abhivruddhi parchukoni gurtinchadaniki taginatundi krishi cheyali.
2: We have to develop faith in the unity of these two aspects and live the life accordingly.
1: Appude manam nijamainatundi krishna tattvanni mana hrudayam nandu aavirbhavinchu cheskunna varam avtam.
2: Only then would we have manifested the principle of Krishna in our own hearts.
3: Govinda Krishna.

Jay. Na kiss, na kiss, na kiss.

ఏదీ గొప్ప.

సాయిరాం డియర్ లిసనర్స్, ఇన్ ద భగవద్గీత లార్డ్ కృష్ణ స్పీక్స్ ఆఫ్ స్వధర్మ, డ్యూటీ టు వన్ సెల్ఫ్, అండ్ పరధర్మ, డ్యూటీ టువర్డ్స్ అదర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ? విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అల్టిమేట్లీ? ఇన్ టుడేస్ డిస్కోర్స్, భగవాన్ బాబా ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్ అండ్ స్పీక్స్ ఇన్ డీటెయిల్ అబౌట్ దీస్ టూ ఆస్పెక్ట్స్. లెట్ అస్ నౌ లిసన్ టు అ డివైన్ డిస్కోర్స్ that Bhagwan Baba delivered on 22nd of May 2000 during the summer course on Indian culture and spirituality in Vrindavan, Bangalore.

0: బుద్ధిశక్తి పరాక్రమం యత్ర షోడతే గుణం. తత్ర దేవం మహేశ్వరం తత్ర దేవ సహాయకృత్. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంతోషం, సాహసం, ధైర్యం, భక్తి, శక్తి, పరాక్రమం, ఈ షోడశ గుణములు కూడాను ఎవని ఎందు ప్రకాశించుచుండునో వారి వెంటనే దైవత్వం యొక్క ప్రకాశం కూడాను వెంటాడుతూ ఉంటాడు.
1: వేర్ యు ఫైండ్ హ్యాపీనెస్, బ్యాలర్, ద కరేజ్, ఇంటెలిజెన్స్, ఎనర్జీ అండ్ బ్రేవరీ, వేర్ ది సిక్స్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్, యు ఫైండ్ ది డివైన్ ఎఫల్జెన్స్ టూ.
0: భోగము, త్యాగము రెండు కూడాను ఒక చోట నిలిచుటకు వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ప్లెజర్ అండ్ సాక్రిఫైస్ టు కో ఎగ్జిస్ట్.
0: త్యాగం ఉంటే భోగము ఇష్టపడడు, భోగమే ఉంటే త్యాగాన్ని దగ్గరకే రానివ్వడు.
1: వెన్ దేర్ ఇస్ సాక్రిఫైస్ ఇట్ డస్ నాట్ రిలిష్ ప్లెజర్, వెన్ దేర్ ఇస్ ప్లెజర్ ద సాక్రిఫైస్ కెన్ నాట్ ఎగ్జిస్ట్.
0: అయితే త్యాగంతో భోగమును ఏ రీతిగా అనుభవించగలడు?
1: However, with sacrifice, how can you have pleasure also?
0: ఆచరణ యందు అహంకారము, అనుష్ఠానం నందు ఆసక్తి రెండును వదలన భోగమే త్యాగము, త్యాగమే భోగము.
1: When once there is no ego, when once there is no expectation for the fruits of your action thereof, you can enjoy the life of sacrifice coupled with pleasure.
0: ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి భోగములన్నీ కూడాను ఏ ఒక్కరి నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ నాట్ స్పెసిఫికల్లీ మెంట్ ఫర్ వన్ ఇండివిజువల్.
0: అందరికీ ఇందులో భాగం ఉన్నది.
1: ఆల్ హ్యావ్ ఎన్ ఈక్వల్ షేర్.
0: నీ నీ భాగమును నీవు అనుభవించు.
1: ఎంజాయ్ యువర్ ఓన్ షేర్.
0: కనుక పవిత్రమైన ఈ జీవితమునకు భగవంతుడు అందించేటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడాను సదాలోచన సలిపి సదాచారం నందు దీనిని సద్వినియోగం చేయాలి.
1: హ్యావింగ్ బీన్ గివెన్ దిస్ సేక్రెడ్ లైఫ్, హ్యావింగ్ బీన్ బెస్టోడ్ విత్ సేక్రెడ్ వర్చ్యూస్, వన్ హ్యాస్ టు థింక్ ఓవర్ కేర్ఫుల్లీ అండ్ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్.
0: ఈశావాస్యం ఇదం జగం సర్వం.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ డివైన్.
0: ఈ ప్రపంచమంతా కూడాను భగవత్ శక్తితోనే కట్టబడి ఉన్నది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ బిల్ట్ బై ద డివైన్ పవర్.
0: ఎందు చూచినా భగవంతుడు తప్ప అన్య పదార్థములు మనకు గోచరించవు.
1: వెర్ ఎవర్ యూ గో అండ్ సీ ఎక్సెప్టింగ్ గాడ్, యూ డు నాట్ ఫైండ్ ఎనీవన్ ఎల్స్.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించలేరు.
1: It's not possible for everybody to know this truth.
0: వారికి ప్రాప్తమైన లౌకికమైన విషయవాంఛనంతో కూడినటువంటి హృదయాలు లౌకికాన్ని ఆశిస్తాయి, ప్రాప్తమనే వదిలించాయి.
1: As their hearts are full of fleeting worldly pleasures and joys, their expectations, their actions also will be so.
0: ఒకటి ప్రేయోశక్తి, రెండవది శ్రేయోశక్తి.
1: వన్ ఇస్ శ్రేయోశక్తి, అదర్ వన్ ఇస్ ప్రేయోశక్తి.
0: ఈ ప్రేయోశక్తి అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ప్రేయోశక్తి?
0: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమ ధర్మములన్నీ కూడాను ప్రేయోశక్తి.
1: ప్రేయోశక్తి ది ఫస్ట్ వన్ ఇంక్లూడ్స్ ద వేరియస్ స్టేజెస్ ఇన్ లైఫ్, వన్ ఆఫ్ సెలిబసే, వన్ ఆఫ్ హౌస్ హోల్డర్, వన్ ఆఫ్ రిక్లూస్ అండ్ ద లాస్ట్ రిలన్షియన్.
0: భౌతికమైనటువంటి ఇంటికి సంబంధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: దే ఆల్ కన్ఫర్ వరల్డ్లీ సెన్షువల్ జాయ్.
0: రెండవది శ్రేయోశక్తి.
1: ద సెకండ్ వన్ ఇస్ శ్రేయోశక్తి.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది సద్గుణములంతా ఇక్కడను శ్రేయోశక్తికి సంబంధించినటువంటివి.
1: శ్రేయోశక్తి ఇంక్లూడ్స్ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ కంపాషన్, లవ్, ఫర్బేరెన్స్, సింపతి అండ్ సాక్రిఫైస్.
0: దీనినే కృష్ణుడు భగవద్గీత యందు స్వధర్మం పరధర్మం అని బోధించాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ టాట్ బై కృష్ణ ఇన్ భగవద్గీత యాజ్ వన్ స్వధర్మ ది అదర్ పరధర్మ.
0: స్వధర్మం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై స్వధర్మ?
0: స్వ అదే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం.
1: స్వామెన్ స్వామెంట్ ద నియర్నెస్ టు గాడ్, లివింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ విత్ ద సేమ్ ఐడియా అండ్ ఫైనల్ మర్జర్ ఇన్ ద డివినిటీ.
0: సంబంధమైనటువంటివన్నీ కూడాను ఇవ కేవలము ఒక స్వధర్మమునకు చేరినటువంటివి.
1: ఆల్ దోస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద స్పిరిట్ ఆర్ ద సోల్ కాన్స్టిట్యూట్ స్వధర్మ.
0: దీనికి విరుద్ధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటివంతా కూడాను ప్రేయోశక్తి.
1: బట్ దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద సెన్సెస్ ఇస్ ప్రేయోశక్తి.
0: కానీ ఈనాటి మానవులు ప్రేయోశక్తికి అధికమైన శక్తిగా అవటం చేత అందరు కూడాను దానినే ఆశిస్తారు, కానీ శ్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్ అండ్ గోస్ బై ప్రేయోశక్తి అండ్ మైండ్ఫుల్ ఆఫ్ శ్రేయోశక్తి.
0: ప్రేయోశక్తి తాత్కాలికమైన ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: ప్రేయోశక్తి గివ్స్ యూ టెంపరీ హ్యాపీనెస్.
0: శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వం అనుగ్రహిస్తాయి.
1: శ్రేయోశక్తి కన్ఫర్స్ ది ఎటర్నల్లీ ట్రూ పవర్ డివినిటీ.
0: కనుకనే ఈ ప్రపంచమునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవ శాసనం చేత
1: బై గాడ్స్ విల్
0: వర్షములు కురుచున్నవి,
1: రెయిన్స్ హ్యాపెన్
0: పంటలు పండుచున్నవి,
1: వి ఫైండ్ ద క్రాప్ ఈల్డింగ్
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
1: ద సన్ షైన్స్
0: చంద్రుడు చల్లదనం అందిస్తున్నాడు,
1: వి ఆల్సో ఫైండ్ ద కూల్నెస్ ఆఫ్
0: నదులు పొంగుతున్నాయి,
1: వి ఫైండ్ ద రివర్స్ ఫ్లోయింగ్
0: ఆనందం అందిస్తున్నవి,
1: అండ్ దే గివ్ us బ్లెస్.
0: ఇవి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఆర్ దే?
0: ఇది ప్రాకృతమైనటువంటి మానవులకు అందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే.
1: ఇట్స్ జస్ట్ ఈక్వల్ అండ్ యూనిఫామ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ గాట్ అథారిటీ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్.
0: కనుక ఇవి అందరూ కూడాను అనుభవించవచ్చును.
1: ఆల్ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్.
0: ఇది ప్రేయోశక్తి శ్రేయోశక్తి ఎన్నిటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే.
1: దిస్ ఈస్ ది ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రేయోశక్తి అండ్ శ్రేయోశక్తి.
0: పంటలు పండించుకోవటము,
1: గ్రోయింగ్ హార్వెస్ట్,
0: భుజించటము,
1: పార్టేకింగ్ ఫుడ్,
0: శక్తి సామర్థ్యములు పెంచుకోవటము,
1: ఎక్వైరింగ్ ఎనర్జీ,
0: కర్మ మార్గంలో ప్రవేశించి
1: ఎంటరింగ్ ఇన్ ది యాక్షన్,
0: దేహ కర్మలు ఆచరించటం.
1: వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ యాక్టివిటీ.
0: ఈ దేహ కర్మలు ఆచరించిన తర్వాత
1: after performing physical action
0: atma dharmam tho aanandinchatam
1: one can enjoy blissful state following the spirit.
0: kanuka prati okkati kudanu vicharana chesi chuste daiva shasaname kaani anyudu e maatram kuda nirnayinchetuvanti kaadu.
1: likewise if you investigate clearly you will understand that everything goes by God's will.
0: anuvu modalu ghanam varaku kudanu
1: right from microcosm to the macrocosm
0: prati pocha modalukoni బ్రహ్మాండం వరకు కూడా దైవ శాసనములే జరుగుతున్నవి.
1: రైట్ ఫ్రమ్ ద మైన్యూటెస్ట్ ఆబ్జెక్ట్ టు ది మాక్రోకాజం ది కాస్మాస్
0: అది కమాండ్ అది యు ఇది యు అనగనేలా.
1: వై సే దట్ అండ్ దిస్
0: పిపీలకాది బ్రహ్మ పర్యంతం
1: రైట్ ఫ్రమ్ యాంట్ టు బ్రహ్మన్
0: అది ఎరుంగరు.
1: యూ డోంట్ నో దాట్
0: మరి గలంగరు.
1: యూ డోంట్ అండర్స్టాండ్
0: భూమి జందరు
1: అండ్ యూ ఆర్ నాట్
0: భూమిని కొందరు
1: అండ్ యూ
0: వివేకమునకు వర్తించదని కనుక విర్రవీగిదరు కానీ చివరికి వేడికేది సంభవించును తెలియజారు ఎంతవారులే. కదలదు నీదు సంకల్పము లేనిది, భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా నువ్వు కదలదు.
1: వితౌట్ గాడ్స్ విల్ నథింగ్ కెన్ హ్యాపన్. యూ డు నాట్ అండర్స్టాండ్, యూ డు నాట్ ఎక్స్పీరియన్స్, బట్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, యువర్ హైలీ ఎగోయిస్టిక్.
0: కానీ భూతము సంభూతము,
1: వన్ ఇస్ భూతము, అదర్ ఇస్ సంభూతము,
0: విద్య అవిద్య,
1: వన్ ఇస్ విద్య, అదర్ ఇస్ అవిద్య,
0: ప్రాకృతము పరమాత్మము,
1: వన్ ఇస్ ఫిజికల్, అదర్ ఇస్ స్పిరిచువల్.
0: రెండు పదములేగా భావిస్తున్నారు కానీ రెండు కాదివి.
1: దే ఆర్ నాట్ ట్విన్స్, నాట్ టూ వర్డ్స్.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే ఉంటుండాలి.
1: దే హావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: కనుక ఏ కర్మలు ఆచరించినప్పటికీ,
1: వాట్ ఎవర్ వీ డూ,
0: హృదయమునకు సంబంధించినటువంటి కర్మలు అన్ని కూడాను పరాత్మైనటువంటివి.
1: ఆల్ దోస్ యాక్షన్స్ విచ్ వీ డూ హోల్ హార్టెడ్లీ ఆర్ స్పిరిచువల్.
0: ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనం లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి, తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం.
1: We are making the spiritual aspect and view it as worldly, and we consider worldly experience.
0: Lokamulo dharmaatmulu unnaru.
1: There are many people of righteousness.
0: Tyagaatmulu unnaru.
1: One of sacrifice.
0: Yogaatmulu unnaru.
1: One of spiritual practice.
0: Karmaatmulu unnaru.
1: People of action.
0: Kaani andaru unnaru.
1: All exist.
0: Kaani
1: but
0: aatmaatmulu leru.
1: But there are none that follow the spirit or conscience.
0: Anaga aatmaatmulu anaga emiti?
1: Who are those that are of spiritual?
0: Ee karma yogam kaadu.
1: Then of action.
0: Bhakti yogam kaadu.
1: Not of one of devotion.
0: Jnana yogam kaadu.
1: Nor wisdom.
0: Aatma yogam.
1: It is the yoga, the spiritual practice of the spirit.
0: Itti aatma yogamulu anubhavinchinatunte varu ee jagattulo kaanararu.
1: In this world we do not find anybody that follow that spiritual practice of aatma, the spirit.
0: శరీరం కనిపిస్తుంది.
1: యు సీ ద బాడీ.
0: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
1: యు ఆల్సో ఫీల్ ద మైండ్.
0: కానీ ఆత్మ యొక్క తత్వం గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు.
1: వి డోంట్ కమ్ అక్రాస్ ఎనీబడీ హూ నోస్ ఇన్ ఫుల్ ద డెప్త్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఇట్టి ఆత్మతత్వం గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు.
1: ద వన్ హూ నోస్ ద రియల్ సెల్ఫ్ ఈస్ ద ట్రూ, ఈస్ ద నోవర్.
0: శరీరం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: You don't need to know the body.
0: ఇది పంచభౌతికమైన శరీరము.
1: This is one of senses.
0: దుర్బలమైన కాయంబు.
1: It is so weak.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When it drops down, we do not know.
0: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of thinking this of this body which is temporary and ephemeral?
0: కనుకనే శ్రేయో మార్గమును అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ వస్తుంటారు.
1: Those that follow the spiritual path శ్రేయస్, they think in this direction.
0: మన సంబంధమైనటువంటి ఒక విషయాలను చూస్తే,
1: దోస్ రిలేటెడ్ టు ద మైండ్,
0: మొన్న చెప్పాను మనసే విష్ణువు.
1: భగవాన్ సెడ్ అదర్ డే మైండ్ ఈజ్ విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకి చేరినటువంటి వాడు.
1: వాట్ డూ మీన్ బై విష్ణు? ఆల్ పర్వేసివ్నెస్.
0: ఇందు అందు ఇక్కడ చూసినా కానీ కనిపించేటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఈజ్ సీన్ ద మైండ్ హియర్ అండ్ దేర్ టూ.
0: అది ఏ సంబంధమైనటువంటి యొక్క మనసు యొక్క తద్భావము.
1: That is the aspect, the power of the mind.
0: Manomoolam idam jagat.
1: The whole world.
0: Jagat antai kudunu manomoolanga undali.
1: The whole world is full of the mind.
0: Manas anetunte Vishnu yokka kamala naabham nundi kudunu aavirbhavinchinatunte vaadu Brahma.
1: And therefore out of the navel of Lord Vishnu is born Brahma.
0: Ee naabhi kamalam nundi udhavinchinatunte vaadu Brahma.
1: Brahma is born out of the lotus flower that has originated out of the navel of Vishnu. So who is the cause for this?
0: Brahmane vaaku annaru.
1: Brahma symbolizes speech faculty.
0: Brahma vaaku.
1: Brahma stands for word.
0: Vishnu manasu.
1: Vishnu stands for expansiveness.
0: Dehame Ishwarudu.
1: And body is Ishwara.
0: Ee moodinte yokka aakaram darshinchinatunte vaaru lokamulo evvarunu leru.
1: In this world there are none who understood experience this trinity of Godhead.
0: Kaani ivi ekkada unnai?
1: Where are they?
0: Aatma darshana nimittamai aranyamulaku prayanam aipothuntaru.
1: To experience the spirit of the self, people go to the forest.
0: Enta pichivaru manavulu.
1: What mad caps they are.
0: Tanayandi tana chantane tanayandi untundetundi aatma tattvanni darshinchadaniki aranyaniki enduku?
1: In order to experience, visualize the true self present within him, around him, why do you need to go to the forest?
0: Inti endu jyoti velugutunnundaga porugu intiki aggi karugunela.
1: When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood?
0: Atti atma swarupam niyande untundaga.
1: When the self is in you,
0: neevu anta dooram velli aranyamlo tapas chesina karrede.
1: You don't need to undertake penance.
0: Idi kevalam ajnanam yokka darshaname.
1: It is just a sign of ignorance.
0: Atmanam yokka swarupamni darshinchalekapotame.
1: It is just your incapacity to
0: understand yourself.
1: You are not able to know the existence of the self.
0: ఆత్మ యొక్క స్వస్థానమును గుర్తించుకునేటువంటి వ్యక్తులు తనయందే ఉంటున్నది ఆత్మ.
1: In fact, the self or the spirit exists within you.
0: ఎక్కడ నీరు గాలి ఉండునో అక్కడంతా ఆత్మ ఉంటుంది.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ వాటర్ అండ్ ఎయిర్ యు ఫైండ్ ద ఆత్మ ఆర్ ద సెల్.
0: నీరు గాలి,
1: ద వాటర్ అండ్ ఎయిర్,
0: ఇవి రెండింటిని అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ హెస్ గిఫ్టెడ్ బ్లెస్ దీస్ టూ.
0: భూమి ఆకాశము మధ్యలో గాలి,
1: అండ్ వీ హావ్ గాట్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ ఇన్ బిట్వీన్.
0: ఈ మూడు ఆ రెండు చేరినప్పుడే ఐదు భూతములు అవుతాయి.
1: అండ్ దీస్ టూ అండ్ దోస్ త్రూ త్రీ కాన్స్టిట్యూట్ ఫైవ్.
0: నేలను ఆకాశమును గాలిని అనగా వేడిని మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు.
1: దిస్ హీట్ అండ్ ద కోల్డ్ అండ్ ద స్పేస్ అండ్ ద వాటర్ ఆర్ ఆల్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద మ్యాన్ కైండ్.
0: గాలి అగ్ని ఈ రెండింటి యొక్క తత్వము దేవుడు ఆహార నిమిత్తమై అందించాడు.
1: ది ఎయిర్ అండ్ ద ఫైర్,
0: నీరు గాలి,
1: అండ్ హియర్ వి ఫైండ్ ద వాటర్ అండ్ ది ఎయిర్.
0: నీరు గాలి ఆహారము,
1: ఫుడ్.
0: భూమి ఆకాశము మధ్యలో గాలి, ఈ మూడు కూడాను క్షేమము.
1: అండ్ వి ఫైండ్ ద ఎర్త్ అండ్ ద స్పేస్ అండ్ ది ఎయిర్ ఇన్ బిట్వీన్.
0: ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది?
1: వెన్ కెన్ యు బి హ్యాపీ?
0: ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది.
1: యు విల్ బి క్వైట్ కంటెంటెడ్ ఆఫ్టర్ పార్టేకింగ్ ఫుడ్.
0: ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది.
1: వితౌట్ ఫుడ్ న్యాచురలీ యూ బికమ్ వీక్.
0: బిచ్చాన్నం, దేహరక్షార్థం, దేహరక్షణ చాలా అవసరము.
1: ఫర్ ది సస్టెనెన్స్ ఆఫ్ లైఫ్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
0: కనుక ఆత్మ నుండి ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది సెల్.
0: ఈ పంచభూతములు ఎందుకున్నటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి.
1: లెట్ అస్ ఇన్వెస్టిగేట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
0: ఈ పంచభూతములు ఎందుకూడను ఒకే ఆత్మనే.
1: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: అనేక ఆత్మలు లేవు.
1: And this self
0: ekatma sarva bhutantaratma,
1: the same spirit is present in all of the beings.
0: Kanukane anekatvanga manu vibhajinchukotam chetane manavattam inni vidhamulatunte yokka pichi margalanu anusaristu vachundali.
1: Because we follow this diversity and multiplicity, therefore we suffer.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: Let us understand the unity in diversity.
0: అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము.
1: That is the path of the knower in the strict sense of the term.
0: కాని ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: Is ignorance, out of ignorance we diversify the unity.
0: కనుక మనం ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: We should not diversify the oneness of the unity. అప్పుడు
0: అన్నింటికీ శక్తి సన్నగిల్లిపోతుంది.
1: You turn weak.
0: దివ్యత్వమైన పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు.
1: In order to understand the self or the true spirit, that divinity, that unity are essential. You find the clouds moving.
0: వర్షం కురుస్తూ ఉండాలి.
1: Also the rain falls.
0: పంటలు పండుతున్నాయి.
1: You find the crop growing.
0: ఆ యొక్క క్రాప్స్ మనం తీసుకుని భుజిస్తున్నాము.
1: We also partake the crop grain.
0: మూల కారణము.
1: What are the primordial cause?
0: అన్నిటికీ ఒక ఆత్మనే కారణము.
1: The same self, ఆత్మ, is the cause.
0: అది ఏ బ్రహ్మతత్వము?
1: That is Brahmic principle.
0: బ్రహ్మం అనగా ఏమిటని?
1: Who is Brahma?
0: ఆ బ్రహ్మం అనేటువంటిది సర్వవ్యాపకత్వము.
1: Brahma is vast expansion.
0: అదే వాక్ స్వరూపము.
1: That is the very word that we utter.
0: ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు?
1: Why spiritual practice in order to know the divinity in our word of Brahmic principle?
0: Shabda Brahmayi.
1: One of the sounds.
0: Characharamayi.
1: The motility.
0: Jyotirmayi.
1: The life.
0: Vangmayi.
1: And the word.
0: Nityanandamayi.
1: Eternal
0: bliss. Parasparamayi.
1: Spiritual.
0: Mayamayi.
1: Illusion.
0: Srimayi.
1: And the one of.
0: Vak swarupam yokka lakshanalu.
1: And the one of affluence represent the very word, the Brahma.
0: Ee vakke Brahma.
1: This word or the speech.
0: Ee Brahma ekkada nunchi puttadu? విష్ణు యొక్క నాభికమలం నుండి పుట్టాడు.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అట్ ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద నేవల్.
0: నాభికమలం ఏమిటది? అది ఏ విష్ణు స్వరూపమే మన మైండ్.
1: అండ్ సో ద విష్ణు సింబలైజెస్ ద హ్యూమన్ మైండ్.
0: ఈ మైండ్ నుంచి పుట్టినటువంటిదే వాక్.
1: అండ్ ద వర్డ్ ఇస్ బోర్న్ అట్ ద మైండ్.
0: కాబట్టి ఈనాడు మైండ్ అంతా మంకీ మైండ్ గా మార్చుకుంటున్నారు.
1: We have converted the mind into monkey mind.
0: వాక్నంతా కూడాను అసత్య రూపంగా భావిస్తున్నారు.
1: All our words are utter blatant lies.
0: ఈశా వాస్యం ఇదం జగత్. అన్ని వైపులా నిండినటువంటి ఈశ్వరుడు ఒక్కడే.
1: Is only God who is
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the living beings.
0: మన యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే.
1: There's one divinity within us.
0: ఆ ఈశ్వరుని నుంచి ఆవిర్భవించినటువంటిది ఈ యొక్క మైండ్.
1: Mind has come out of this Ishwaratva or the divinity.
0: ఈ మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిదే వాక్.
1: అండ్ దిస్ వర్డ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద మైండ్.
0: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము.
1: దేర్ఫోర్ హ్యుమానిటీ రిప్రజెంట్ ద కాంబినేషన్ ఆఫ్ ది ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఆచరణలో ఉన్నటువంటి అహంకారము,
1: ది ఈగో ఇన్ అవర్ ప్రాక్టీస్,
0: అనుభూతిలో వచ్చేటువంటి యొక్క స్వార్థము, రెండింటిని త్యాగం చేస్తే అదే దైవత్వం అయిపోతుంది.
1: సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద స్పిరిట్ ఆఫ్ ఈగో అండ్ ద వన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ యాక్షన్.
0: ఈనాడు దేనిని త్యాగం చేస్తున్నాము?
1: వాట్ ఇస్ దట్ వీఆర్ సాక్రిఫైసింగ్?
0: పవిత్రమైనటువంటి దాని అంతా త్యాగం చేస్తున్నాం.
1: వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్?
0: కాదు కాదు.
1: నో,
0: పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైన దాన్ని విసర్జించాలి.
1: సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్.
0: మనం భుజించే ఆహారం నందు కూడాను,
1: ద ఫుడ్ దట్ వీ ఈట్,
0: ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం.
1: యూ జస్ట్ గివ్ అప్ దాట్ యూ డు నాట్ రిలిష్.
0: ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము.
1: దట్ విచ్ ఇస్ సో టేస్టీ యూ యాక్సెప్ట్.
0: మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము.
1: యూ ఈట్ స్వీట్ ఫ్రూట్స్.
0: దుర్గంధంతో ఉండినటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము.
1: అండ్ ద ఫౌల్ ఎక్స్క్రీటా ఈజ్ ఎక్స్క్రీటెడ్.
0: కాబట్టి మనం స్వీకరించే దేన్ని?
1: వాట్ ఇస్ దట్ యూ యాక్సెప్ట్?
0: మధురమైన
1: స్వీట్.
0: కనుక ఆ మధురం ఎవరు?
1: వాట్ ఇస్
0: మధురాధిపతే మధురం. మధురం దైవత్వమే మధురం.
1: డివైన్
0: వచనం మధురం, నయనం మధురం, వాక్యం మధురం, నయనం సర్వము మధురం. మధురాధిపతే మధురం. మధురం
1: God is sweetest, nectar of the nectar. His words are nectarine, his eyes are nectarine, his words are nectarine.
0: కొంత అభిరుచి ప్రారంభమవుతుంది, కానీ ఈ యొక్క వాక్కునకు ఎట్టి అభిరుచి కూడా పోదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వర్డ్ హాస్ నాట్ గాట్ దట్ స్పెసిఫిక్ టేస్ట్.
0: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసః.
1: The words and mind return in futility. It is impossible to describe by word or comprehend by mind.
0: మనం మర్చిపోతున్నాం.
1: We have forgotten our the true self.
0: మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము.
1: We are sacrificing our life.
0: కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు?
1: What that you can achieve?
0: కార్బన్ డయాక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము.
1: కార్బన్ డైఆక్సైడ్ యూఆర్ ఎక్సెప్టింగ్.
0: ఆక్సిజన్ వదిలి పెడుతున్నాం.
1: ఆక్సిజన్ యూఆర్
0: మానవుని యొక్క చెడ్డ సంకల్పము.
1: దిస్ ఇస్ ద బ్యాడ్.
0: ఆక్సిజన్ తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ అంపాలి.
1: ఇన్హేల్ ఆక్సిజన్, ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్.
0: అది ఈ వృక్షములంతా చేసేటువంటి పరోపకారం.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద ట్రీస్ సాక్రిఫైస్.
0: పరోపకారం చేస్తున్నాయి.
1: ట్రీస్ సాక్రిఫైస్.
0: గోవులు పరోపకారం చేస్తున్నాయి.
1: అండ్ ఆల్సో ద
0: ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి.
1: ఆల్ ఆఫ్ ద బీయింగ్స్.
0: జంతువులు పరోపకారం చేస్తున్నాయి.
1: అనిమల్ సాక్రిఫైస్.
0: కానీ జంతువుల కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ హాస్ బికమ్ మచ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్ ఎనీవేర్.
0: ప్రతి దానికును స్వార్థము స్వప్రయోజనమే.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ విత్ ఇట్ ద ట్రెండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనమే కేవలం ఏమిటది? పశుత్వం యొక్క లక్షణాలే.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ బీస్, అనిమల్.
0: కానీ మానవుని యొక్క లక్షణములు కాదు.
1: ఇస్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు సత్యస్వరూపుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: శాంత స్వభావుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ పీస్.
0: ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్స్ లైఫ్ ఇస్ సస్టైన్డ్ బై ద ట్రూత్, రైచ్యూస్నెస్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు సత్యం వద, ధర్మం చెర.
1: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ డేస్ ఇట్ హాస్ బీన్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచ్యూస్నెస్.
0: సాంప్రదాయం యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుర్తులు.
1: దే ఆర్ ది సైన్స్ ఆఫ్ ద సాంక్టిటీ ఆఫ్ అవర్ ట్రెడిషన్.
0: సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మరవద్దు.
1: నెవర్ ఫర్గెట్ ట్రూత్.
0: సత్యమునందుండే సర్వము సృష్టించే.
1: రైట్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ ట్రూత్
0: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా?
1: The universe is sustained by truth.
0: సత్వం ఇది చూడనయ్యా.
1: The universe ultimately merges in truth. Understand the pure unsullied truth.
0: శుద్ధ పరబ్రహ్మము.
1: That is pure unsullied principle of truth.
0: ఇటువంటి పరబ్రహ్మం అనేటువంటిది ఎక్కడ ఉంది?
1: That supreme, the cosmic principle, where is it?
0: పరపదార్థం లేదు కాదు, తన యందే ఉంటున్నది.
1: It's nothing outside, it is within you.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి పదార్థాన్ని ఈనాడు వదిలిపెడుతున్నాం.
1: We have forgotten, we are giving it up. That eternal true principle.
0: ఏదో మనకు గోచరం కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ రీడ్ అండ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దాట్.
0: సాధన అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డని మంచిగా మార్చుకోవటమే సాధన.
1: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ మెన్ కన్వర్టింగ్ ద బ్యాడ్ ఇన్ టు గుడ్.
0: అది ఏ మనం సాధన?
1: దట్ ఇస్ ద స్పిరిచువల్
0: ప్రాక్టీస్. ఈనాటి సాధన ఏం చేస్తున్నాం?
1: వాట్ ఆర్ వి డూయింగ్ టుడే?
0: మంచిని మరిచిపోతున్నాం, చెడ్డని స్వీకరిస్తున్నాం, అదే సాధన.
1: బట్ ద ప్రాక్టీస్ టుడే ఈజ్ టు యాక్సెప్ట్ బ్యాడ్ అండ్ ఫర్గెటింగ్ గుడ్.
0: సాధన యొక్క అర్థాన్ని ఇప్పుడు నువ్వు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Aspirant is not knowing the meaning of sadhana.
0: Sadhana.
1: Sadhana.
0: Sa anaga emti? Atmatattvamu.
1: Sa means the spirit or the self.
0: Adiye mana wealth.
1: That is our wealth.
0: Adiye mana health.
1: That is our health.
0: ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి.
1: దట్ సా ద స్పిరిట్ సెల్ఫ్ లెట్ ఇట్ బి ఇన్ ట్రూత్ఫుల్ పాత్.
0: ఈనాడు ధనం కోసం పాటలు పడుతున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ టుడే.
0: ఆరోగ్యాల కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ గుడ్ హెల్త్.
0: ఆనందం కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం ఎక్కడుంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: ఈ ఆనందం నీ జన్మస్థానమే.
1: అండ్ దట్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ
0: పుట్టినది ఆనందం నుంచినే.
1: యూఆర్ బోర్న్ ఇన్ ప్లేస్.
0: ఇలాంటి ఆనందం నీ జన్మస్థానం అయినప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు?
1: యు హావ్ ఫర్గాటన్ యువర్ బర్త్ ప్లేస్ అండ్ నేటివిటీ ద బ్లెస్.
0: వారి మాటలు వీరి మాటలు వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన హృదయం వాక్కును అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు.
1: యు ఆర్ ప్రిపేర్ టు లిసన్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి టామ్ డిక్ అండ్ హ్యారీ.
0: అది ఏ చెప్తుండాలి?
1: దట్స్ వాట్ ఇస్ సేడ్.
0: ఏ విధంగా చెప్తుండాలి? 21,600 పర్యాయములు. సో హం నేనే దైవం, నేనే దైవం అంటున్నాను.
1: ఇన్ ది వెరీ బ్రీతింగ్ ప్రాసెస్ 21,600 టైమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ ఇస్ టాట్ టు యూ.
0: నీ అంతర్వాణిని నీవు నమ్మటం లేదు.
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
0: బయట శబ్దాన్ని ఎట్లా నమ్మగలుగుతున్నావు?
1: హౌ డు యూ బిలీవ్ ది ఎక్స్టర్నల్
0: సౌండ్?
1: యూఆర్ మ్యాడ్.
0: కనుక ఇలాంటి పిచ్చివారినంతా కూడా భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గంలో అనుసరిస్తున్నారు.
1: సచ్ మ్యాడ్ పీపుల్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్.
0: నాట్ మ్యాడ్, బ్యాడ్.
1: దే ఆర్ నాట్ ఓన్లీ మ్యాడ్, దే ఆర్ బ్యాడ్ ఆల్సో.
0: కనుక ఇలాంటి వారందరూ కూడా దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో సచ్ మ్యాడ్ బ్యాడ్ పీపుల్.
0: దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ యందే ఉంటున్నది.
1: వేర్ ఈస్ గాడ్? హీస్ ఇన్ యూ.
0: నేను చెప్పాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Bhagavan said that your body is the temple, indweller is God.
0: Ee body temple ayin tarvata jeevude devude ayinadu.
1: When once the body is the temple, indweller is God naturally.
0: Andi dehamulu kuda nu temples e.
1: All bodies are temples here.
0: Ee temples lo unnatundi anni jeevulu kuda nu devude.
1: All that inner one is divine.
0: Kaniki daani enduku deshisthunnavu? Neeniki enduku krodha padutunnavu? Deenni enduku premisthunnavu?
1: Why are you angry with one? Why do you love another one?
0: Ee bheda bhavamle undakoddu.
1: Don't have difference.
0: Anni devalayamulu kuda nu okkate.
1: All temples are one.
0: Prathi దేవాలయంలో కూడా నువ్వు ప్రతిష్ఠింపబడినటువంటిది జీవుడు ఒక్కడే.
1: ఇన్ ఎవ్రీ టెంపుల్ దేర్ లైస్ ఇన్స్టాల్డ్ ద డైటీ ఆఫ్ ద సెల్ఫ్.
0: దేనిని కూడా నువ్వు తిరస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఇన్స్టాల్ విత్ ఏ బ్లేమ్ ఆర్ ఎ బ్లెమిష్.
0: తిరస్కార పురస్కారములంతా కూడా కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే.
1: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అండ్ ద బ్లెమిష్ ఆర్ ద సైన్స్ ఆఫ్ వీక్నెస్.
0: అందరినీ ప్రేమించటమే సరైనటువంటి లక్షణం.
1: లవ్ ఆల్ ఇట్స్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: The best way to love God is to love all, serve all.
1: The best way to love God is to love all and serve all.
0: Kanu andari endu undinatundi oka prema swaroopu okkade.
1: Understand the principle of love in everyone.
0: Kanuka aa prema nu manam penchukovali.
1: We have to foster, develop that love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand, recognize.
0: ఆ ప్రేమకే బ్రహ్మ అని పేరు.
1: And this love is God, Brahma.
0: ప్రేమకే దేవుడు అని పేరు.
1: Love is God.
0: ఆ ప్రేమకే ఎరుక అని పేరు.
1: And love is awareness.
0: ఆ ప్రేమకే దైవము అని పేరు.
1: And love is God.
0: అంత దైవానికి ఇన్ని నేమ్స్ ఉన్నాయి.
1: God has so many names.
0: అహం అది కూడా దైవమే.
1: అహం ఇస్ డివైన్.
0: ఎందుకంటే అహం నేనే. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: The best way to love God is to love all and serve all.
0: అందరి యందు ఉండినటువంటి ఒక ప్రేమ స్వరూపుడు ఒక్కడే.
1: Understand the

0: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ
1: నేను బ్రహ్మ అంటే నేను బ్రహ్మ రెండుగా ఉంటుంది అది ఇది ద్వైతమే
0: ఇఫ్ యూ సే ఐఎమ్ గాడ్ ద డ్యువాలిటీ ఎగ్జిస్ట్ ఐ అండ్ గాడ్
1: అహం అహం అది అద్వైతం
0: నాట్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ ట్రూ నో అహం అహం ఐఎమ్ ఐ
1: నేను నేనే
0: ఐఎమ్ ఐ
1: నేను పలాందాన్ని కాదు పలాందాన్ని కాదు
0: ఐఎమ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ దిస్
1: అప్పుడు నీ వేరైనట్టు అవుతుంది
0: ఇట్ అమౌంట్స్ డ్యువాలిటీ
1: నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది
0: ఇఫ్ యూ దిస్ ఇస్ మైండ్ దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ
1: ఇది నేనే
0: ఐఎమ్ ఐ
1: ఇది నేనే
0: దిస్ ఇస్ ఐ
1: ఇది నేనే
0: ఐఎమ్ ఆల్సో
1: ఇది నేనే ఇది నేనే అంతా నేనే
0: ఇట్స్ ఓన్లీ దిస్ ఐనెస్ ద స్పిరిట్ ఆఫ్ ఐ నామములు
1: ప్రత్యేకంగా ఉంటున్నాయే కానీ
0: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే పశుల వన్యలు వేరు పాలు ఒకటే
0: జ్యువెల్స్ ఆర్ మెనీ గోల్డ్ ఇస్ వన్ ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్
1: జీవజంతువులు వేరు జీవుడు ఒక్కడే
0: ద లివింగ్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండ్వెలర్ ఇస్ వన్
1: దర్శనంబులు వేరు దైవం ఒకటే
0: పార్ట్స్ ఆర్ మెనీ గాడ్ ఇస్ వన్
1: పూల జాతులు వేరు పూజలు ఒకటే
0: ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ మెనీ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్
1: కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కానీ ఇవంతా కూడా ప్రాకృతమైన భావములే
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ ఇట్ ఇస్ వన్ ఆఫ్ డెల్యూజన్ ఇఫ్ యూ గో బై డైవర్సిటీ
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ కూర్చుంటే మనకు ప్రాకృతమే లభిస్తుంది
0: ఇఫ్ యూ గో ఇన్ ద వరల్డ్లీ సెన్స్ యూ విల్ హ్యావ్ వరల్డ్లీ రిజల్ట్
1: నెగటివ్ థాట్స్
0: దీస్ ఆర్ ఆల్ నెగటివ్ థాట్స్
1: ఈ నెగటివ్ థాట్స్ చింతించనేకూడదు
0: నెవర్ కన్సిడర్ నెగటివ్ థాట్స్
1: పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్
0: ఎంటర్టైన్ పాజిటివ్
1: అదే నీ ఆత్మతత్వము
0: పాజిటివ్
1: అదే నీ చైతన్య తత్వము
0: పాజిటివ్
1: అదే నీ ప్రేమతత్వము
0: దట్ ఇస్ డివైన్
1: అదే నీ శాంతి తత్వము
0: దట్ ఇస్ పీస్
1: అదే నీ ఆనందత్వం
0: అండ్ బ్లిస్ ఇస్ పాజిటివ్ ఆల్ త్రూ
1: ఆనందం అన్నటువంటిది ప్రత్యేకంగా లేదు
0: బ్లిస్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ
1: మన ఎందే ఉంటున్నది
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ
1: అనగా ఈ దేహం నందే ఉంటున్నది
0: ఇట్ ఈస్ విత్ ఇన్ ద బాడీ
1: కూడా నీవు కాదు
0: యు ఆర్ నాట్ ద బాడీ ఐదర్
1: ఇది నా దేహము
0: ఇస్ మై బాడీ
1: దేహం నేను కాదు
0: ఐ యామ్ నాట్ ద బాడీ
1: నా కర్చీఫ్ కర్చీఫ్ వేరు నేను వేరు నా దేహం అంటే నా దేహం వేరు నేను వేరు
0: ఇట్ ఈస్ మై కర్చీఫ్ ఐ యామ్ సెపరేట్ ఫ్రమ్ కర్చీఫ్ యు సే దిస్ మై బాడీ ఐ యామ్ సెపరేట్ ఫ్రమ్ మై బాడీ
1: కనుక నీ బాడీ నేను కాదు
0: ఐ యామ్ నాట్ ద బాడీ
1: బాడీ లైక్ వాటర్ బబుల్
0: బాడీ లైక్ వాటర్ బబుల్
1: ఇన్స్ట్రుమెంట్
0: ఇట్స్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్
1: ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా
0: కెన్ ఐ సే ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ నో
1: కాదు దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను
0: ఐ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఐ నాట్ దీని
1: ఉపయోగపెడుతున్నాను
0: ఐ యూజ్ ఇట్
1: నా నిమిత్తమే నేను ఉపయోగపెడుతున్నాను
0: ఫర్ మై ఓన్ కన్వీనియన్స్
1: పర్ల కోసం కాదు పర్ల అనేటువంటి వారు నేను
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇట్స్ ఓన్లీ ఐ
1: నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను
0: ఐ లైక్ వన్ ఆబ్జెక్ట్
1: ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా
0: ఐ డోంట్ లైక్ వన్ పర్టికులర్ థింగ్
1: ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆశిస్తున్నాను
0: ఐ వాంట్ యాపిల్
1: యాపిల్ తృప్తి కోసం నీవు యాపిల్ తింటున్నావా
0: ఐ యామ్ నాట్ ఈటింగ్
1: కాదు నీ తృప్తి కోసం యాపిల్ తింటున్నావు
0: ఐ యామ్ నాట్ ఈటింగ్ యాపిల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యాపిల్ ఫర్ మై ఓన్ సెల్ఫ్
1: ఒక్కటి కూడాను తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు కానీ ప్రపంచాన్ని ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు
0: సో ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ ఫర్ వన్ ఓన్ హ్యాపీనెస్
1: తృప్తి లేదు అసంతృప్తి లేదు
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ ఎస్ సచ్ హ్యాస్ గాట్ సాటిస్ఫాక్షన్ నాట్ డిస్సాటిస్ఫాక్షన్
1: అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచి సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది
0: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ బోర్న్ సెల్ఫ్ సాక్రిఫైస్
1: సాక్రిఫైస్ నుంచి సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది
0: సెల్ఫ్ సాక్రిఫైస్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్
1: కనుక ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు
0: గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ
1: దైవత్వం అంత తన యందే ఉంటుంది
0: గాడ్ ఈస్ ఇన్ యూ విత్ ఇన్ యూ
1: ప్రతి దాని ఎందుకు మన గుణములే మార్పు చెందుతున్నాయి
0: ఓన్లీ ది అట్రిబ్యూట్స్ లీడ్ టు డైవర్సిటీ
1: ఆహార విహారంతో లభించేటువంటివి
0: దట్స్ ఆల్ డ్యూ టు అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్
1: కామ క్రోధ లోభ మోహమల వచ్చినంతా కూడా దేహానుభిమానంతో వచ్చేటువంటివి
0: యాంగర్ ద హేట్రెడ్ ఎవరెస్ ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్
1: దయ సహనము సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి
0: ద లవ్ ద కంపాషన్ ద ట్రూత్ అండ్ సాక్రిఫైస్ ద కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్
1: కనుక అవి ఏ స్వధర్మములు
0: These are the qualities of the
1: self-dharma.
0: The other are
1: పనికిరాని ధర్మములే పరధర్మములు
0: ఆల్ దర్ యూస్లెస్ ఆర్ పరధర్మ
1: కానీ స్వధర్మము అదంతకు స్వప్రయోజనం కోసం వచ్చేటువంటివి
0: స్వధర్మ ద వన్స్ ఓన్ రియాలిటీ సెల్ఫ్
1: స్వస్వరూపాన్ని దర్శించే కోసం వచ్చేటువంటివి
0: ఇట్ ఆల్ హెల్ప్ యూ టు రియలైజ్ ద సెల్ఫ్
1: స్వానందమును అనుభవించే కోసం వచ్చేటువంటి
0: హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్
1: కనుక ఆనందమును మనమే అనుభవించాలి
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ బ్లెస్
1: కాదు ఇంకొకరు అనేటువంటి వారే లేరు
0: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ రియాలిటీ
1: ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే
0: ఇఫ్ యూ గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్

0: ప్రతిబింబించిన నీ ప్రతిబింబమే.
1: గెట్ ఇన్ టు ద మెన్స్ మిర్రర్స్ యు ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఆ ప్రతిబింబంలో నీవు నిన్ను నీవు చూసుకుంటున్నావు.
1: యు సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎవ్రీ మిర్రర్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో టాల్గా కనిపిస్తుంది.
1: హౌఎవర్ ఇన్ సర్టెన్ మిర్రర్స్ యువర్ ఫేస్ ఈజ్ రౌండ్ బట్ దేర్ ఇట్ యు అపియర్ వర్టికల్.
0: నీ ఫేస్ యొక్క దట్ తప్పు కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ యువర్ ఫేస్.
0: అద్దం యొక్క తప్పు.
1: మిస్టేక్ లైస్ ఇన్ ద మిర్రర్.
0: అదే ప్రకృతి.
1: సో ది మిర్రర్ ఈజ్ నేచర్.
0: ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం.
1: బికాస్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇన్ ద నేచర్ యూ థింక్ దట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ యూ.
0: కాదు కాదు.
1: నో.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడికి అద్దం పైన ఏమాత్రము నెపం వేయడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మిర్రర్ ద నేచర్.
0: నాకు ఎడమ వైపున మచ్చం ఉంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడి వైపున కనపడితే ఎట్లా నేను నమ్ముతాను?
1: ఇఫ్ యూ ఫైండ్ ది మోల్ ఆన్ మై లెఫ్ట్ పార్ట్ ఇఫ్ ఐ సీ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ ద మిర్రర్ హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్?
0: కానీ తన దీనిపైన తన నమ్మకం కలిగినప్పుడే పరదాన్ని ఏమాత్రము నమ్మడు.
1: ఇఫ్ యూ గాట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ డోంట్ బి క్యారీడ్ అవే బై అదర్స్.
0: కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఎవరేం చెప్పినా నమ్ముతూ పోతుంటాడు.
1: ద వన్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి క్యారీడ్ అవే బై ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
0: ఎందుకంటే నీవు ఒక మనిషివి.
1: యు ఆర్ ఎన్ ఇండివిడ్యువల్.
0: నీకు ఒక మనసు ఉంది.
1: యు హావ్ మైండ్.
0: నీకు ఒక అభిష్టం ఉంది.
1: యు హావ్ గాట్ ద లైఫ్.
0: నీకు ఒక ఆనందం ఉంటుంది.
1: యు హావ్ గాట్ హ్యాపీనెస్.
0: నీ తత్వాన్ని నీవు అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ రియాలిటీ.
0: ఇది కేవలం దైవాగ్నిత నీవు పూనుకోవాలి. కానీ పరుల యొక్క ఆజ్ఞకి ఏమాత్రము తల వంచరాదు.
1: యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ నాట్ ది కమాండ్ ఆఫ్ ఫెలో మెన్.
0: కనుకనే నీకు నీవు ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: నో యువర్ సెల్ఫ్ నో దై సెల్ఫ్ ఫస్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సనిఫికేషన్.
0: ప్రేమ లేనటువంటి వ్యక్తి ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ నన్ విదౌట్ లవ్.
0: కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందు ప్రేమ ఉంటుంది.
1: ఆఫ్ కోర్స్ ఈచ్ వన్ హస్ గాట్ హిస్ ఓన్ లైక్స్ ఇన్ దిస్ లైఫ్.
0: కానీ ఇవన్నీ కూడా ప్రేమయోగ మార్గములే.
1: దే ఆర్ ఆల్ ద ప్రేయో మార్గ.
0: బహిర్ముఖమైనటువంటి దాన్ని ప్రేమించేదంతా కూడా ప్రేయో మార్గమే.
1: ఆల్ దట్ దట్ గోస్ ఆఫ్టర్ ది ఎక్స్టర్నల్ ఇస్ ప్రేయర్.
0: శ్రేయస్సు కాదు.
1: ఇస్ నాట్ శ్రేయస్.
0: శ్రేయస్సు నువ్వు ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడే ప్రేమించాలి.
1: బీ ఆఫ్టర్ శ్రేయస్ ఇన్ వర్డ్ లవ్ గాడ్.
0: అది ఏ శ్రేయో మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: ఆ యొక్క గుణములు అన్ని కూడా ఆ యొక్క శ్రేయస్సు నుంచినే లభిస్తుంటాయి.
1: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ శ్రేయో మార్గ, ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి. ఆత్మధర్మాన్ని.
1: వీ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ద సెల్ఫ్. స్వధర్మ.
0: పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు.
1: నాట్ పరధర్మ, పాత్ లీడింగ్ టు ద వరల్డ్.
0: కొన్ని సమయం నందు కొన్ని రకములైన మార్గంలో అనుసరించవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్ మే హావ్ టు ఫాలో డిఫరెంట్ పాత్స్.
0: ఒక కడవను నీళ్లలో ముంచినామంటే
1: ఇఫ్ యూ జస్ట్ డిప్ అన్ ఎర్దన్ పాట్ ఇన్ ద
0: రివర్, కడవ ఎందు నీరే ఉంది, దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది.
1: There is water in the pot and water around the pot.
0: కనుక లోపల వెలుపల కూడాను ఒకే వాటరే ఉంటుండాలి.
1: The same water inside and outer exists.
0: కనుక అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: God is present inside and outside everywhere.
0: నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్రా కూడాను ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్
0: యూ. ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
1: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, బట్ వీ హావ్ టు రిమెంబర్ గాడ్.
0: నీకు ఒక మనసు ఉంది.
1: యు హావ్ మైండ్.
0: నీకు ఒక సంకల్పం ఉంది.
1: యు హావ్ గాట్ ఎ థాట్.
0: నీకు ఒక దీక్ష ఉంది.
1: యు హావ్ గాట్ ఎ డిటర్మినేషన్.
0: ఆ దీక్షని నీవు సాధిస్తూ పోవాలి.
1: ఫాలో యువర్ ఓన్ పాత్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ అచీవ్.
0: అటువంటి నీ దీక్షను నీవు వదిలిపెట్టి
1: యూ గివ్ అప్ యువర్ డిటర్మినేషన్.
0: పరదీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే
1: యు ఫాలో అదర్ పాత్స్.
0: వచ్చేది ఏమిటింది?
1: వాట్ దట్ యు గెట్?
0: ఉన్నది కూడా ఊడిపోతుంది.
1: అండ్ యూ ఆల్సో లూజ్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ ఆన్ హ్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు చదువుతున్నారు.
1: యూ స్టడీ.
0: దేనికోసం చదువుతున్నారు?
1: వై డు యూ స్టడీ?
0: ఉద్యోగాల కోసం చదువుతున్నారు.
1: ఫర్ జాబ్ యూ లెర్న్.
0: ఉద్యోగాలు కూడా అవసరమే.
1: జాబ్స్ ఆర్ నెసెసరీ.
0: ప్రాకృత విద్యలు,
1: దట్స్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: అవి లౌకిక విద్యలు.
1: ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్.
0: భౌతిక విద్యలు,
1: సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రవర్తించాలి.
1: అలాంగ్ విత్ ది వరల్డ్లీ నాలెడ్జ్ యూ హ్యావ్ టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అది ఏ శ్రేయో మార్గము?
1: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్
0: మార్గము.
1: వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ప్రేయర్.
0: మానవుడి కూడా రెండు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టూ.
0: అది ఏ? లెఫ్ట్ అండ్ రైట్.
1: లెఫ్ట్ అండ్ రైట్.
0: ఈ రెండు చేతులు ఇచ్చిందే దేనికోసమని?
1: వై టూ హ్యాండ్స్ ఆర్ గివెన్?
0: ఈ రెండు ద్వారా నీకు పనిచేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పనిచేయాలి.
1: యూ వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ.
0: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము?
1: వై డు వీ నమస్కార?
0: ఈ రెండు చేతులు ఎందు 10,000 ఉన్నాయి.
1: అండ్ ది టూ హ్యాండ్స్ హావ్ గాట్ ది 10 ఫింగర్స్.
0: ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది.
1: వన్ ఈజ్ ఆఫ్ ధర్మ, రైట్.
0: ఇది ప్రాపంచిక ధర్మం కోసం ఇచ్చేది.
1: అదర్ ఈజ్ ఫర్ ద వరల్డ్.
0: ఇది 5,000.
1: హియర్ 5.
0: ఇది 5,000.
1: హియర్ ఆల్సో 5 ఫింగర్స్.
0: ఐంతిని ఏకత్వం చేయటమే నమస్కారము.
1: join both the hands, the 10 fingers, that is namaskara.
0: కనుక ఏకత్వం గావించటమే నమస్కారము.
1: This unifying thing is namaskara.
0: భిన్నత్వం గావించకూడదు.
1: Not diversification.
0: చాలా మంది ఇప్పుడు అంటే నమస్కారం అండి నమస్కారం అండి అంటుంటారు.
1: People do namaskara with one hand.
0: ఏమిటి అంటే పెట్టుకుని తలగొట్టుకోవటం.
1: You are only hitting your head, that's all.
0: వాడి కర్మకు వాడు తలగొట్టుకుంటున్నాడు.
1: You are just repenting for your destiny, hitting your head.
0: నమస్కారము.
1: నమస్కారం.
0: నమ అహంకారం లేనటువంటిదే నమస్కారం.
1: ద వర్డ్ నమస్కార మెంట్ ద స్టేట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
0: అహంకారం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఈగో.
0: నమ అనగా నేను కాదు.
1: నమ
0: మమ అనగా నేను.
1: ఐఎమ్ నాట్
0: మమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమ నేను కాదు.
1: యువర్ ఈగోలెస్నెస్, ఐ అబ్సెన్స్ ఆఫ్ ఐనెస్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటుంది.
1: ఈగో నేచురల్లీ రూయిన్స్ యూ.
0: ఈ అహంకారం ప్రవేశపెట్టకూడదు.
1: డోంట్ బి ఈగోయిస్టిక్.
0: కొన్ని దురాశలు ఉంటాయి.
1: యు మే హావ్ ఎక్సెసివ్ డిజైర్.
0: దురాశలంతా దుర్గుణమైన ఆశలుగా మార్చుకోకూడదు.
1: ఓవర్ అంబిషన్ విల్ మేక్ యూ వికెడ్.
0: ఆశ ఉండవచ్చును.
1: Yes, you can have desire.
0: ఏ ఆశ?
1: What desire?
0: దైవాపేక్ష ఆశ.
1: And you should desire God.
0: కనుకనే మీరా సక్కుబాయి వీరందరూ కూడాను ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు.
1: మీరా సక్కుబాయి, దే డిజైర్డ్ గాడ్, నాట్ వరల్డ్లీ థింగ్స్.
0: తమను తాము ప్రేమిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ లవింగ్ దేర్ స్పిరిట్.
0: ఈ దేహం నందు ఉన్నటువంటి వాడు పరమాత్ముడే.
1: గాడ్ ఇస్
0: లేరు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: అన్యులకు ఎవరికి ఇక్కడ స్థానం లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అదర్స్ టు బి ఇన్.
0: నా ఫ్రెండ్ అంటుంటారు, ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా?
1: యు సే సో అండ్ సో ఇస్ యువర్ ఫ్రెండ్, ఈజ్ హీ ప్రెసెంట్ ఇన్ యూ?
0: ఫ్రెండ్ బయట వాడే.
1: ఫ్రెండ్ ఈజ్ ఔటర్ వన్.
0: కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ ఫ్రెండ్?
0: అతనే గాడ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ రియల్.
0: అతని లోపల చేర్చుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ హీఈ్ ఇన్ యూ.
0: ఇంకెవరిని చేర్చడానికి వీలు?
1: నో వన్ కెన్ గెట్ ఇన్.
0: ఒకే హార్ట్.
1: ఓన్లీ వన్ హార్ట్.
0: నాట్ డబుల్ సోఫా.
1: నాట్ డబుల్ సోఫా.
0: మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ఓన్లీ వన్ చైర్.
1: ఇస్ ఓన్లీ వన్ చైర్.
0: అందులోపల ఒక్కరికి మాత్రమే స్థానం.
1: ఓన్లీ వన్ హాస్ గాట్ ఛాన్స్ టు సిట్ దేర్.
0: ఆ విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది.
1: ఇఫ్ యు జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ ది స్పిరిట్, వి విల్ బి బ్లిస్ఫుల్ అండ్ పీపుల్ అరౌండ్
0: అస్ కలుగుతుంది.
1: ద హోల్ ఫ్యామిలీ విల్ బి పీస్ఫుల్.
0: కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది.
1: వెన్ ది ఫ్యామిలీ ఈజ్ ఎట్ పీస్, ద హోల్ విలేజ్ విల్
0: ఎంజాయ్ పీస్. గ్రామంతా శాంతిగా ఉండాలంటే దేశమంతా శాంతిగా వస్తుంది.
1: వెన్ విలేజెస్ ఆర్ పీస్ఫుల్, ద హోల్ కంట్రీ విల్ బి
0: ఇన్ పీస్. ఈనాడు మనం శాంతి శాంతి శాంతి చెప్తున్నాం.
1: వి రిపీట్ శాంతి పీస్ థ్రైస్.
0: ఆ శాంతి చెప్పేవాని ఎందే లేదు.
1: ది వన్ హూ సేస్ దట్ ఈజ్
0: ఎవరికి పట్టుకోలేదు శాంతి.
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ అదర్స్?
0: శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు.
1: Peace, you cannot get it by utterance.
0: హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అణగదొక్కకోవటమే శాంతి.
1: See that you subdue all the wicked thoughts in you.
0: దుర్భావం మనయందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి.
1: See that bad thoughts do not originate at any point.
0: దుర్భావం మనయందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి.
1: The bad thoughts, when once they are entertained, they grow and more and more.
0: కనుకనే వారందరూ ఏకత్వం కోసమని పాటుపడుతూ వచ్చారు. ఆనాటి గోపికలు,
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ యూనిటీ.
0: నేను శారీరకంగా ఉంటున్నాను.
1: ఓ గాడ్, ఐ హావ్ ద బాడీ.
0: కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తానో నాకు తెలియదు.
1: వెన్ ఐ వుడ్ గివ్ అప్ దిస్ బాడీ, ఐ డు నాట్ నో.
0: కానీ నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ.
1: యు ఆర్ ఆల్సో హియర్ ఇన్ ఫిజికల్ ఫామ్.
0: ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధమైన బాంధవ్యం కుదరాలి.
1: దేర్ షుడ్ బి ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద డివైన్ బాడీ.
0: ఎట్లా కుదిరేది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: వృక్షంబువై నీవు వల్లిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకుందు.
1: ఇఫ్ యు ఆర్ దేర్ ఎస్ ఎ జైజాంటిక్ ట్రీ, ఐఎమ్ ద క్రీపర్ ద క్లైంబ్ అరౌండ్ యూ.
0: ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు.
1: ద క్రీపర్ షుడ్ నాట్ గో హియర్ అండ్ దేర్.
0: అల్లుకొని పోవాలి.
1: హి షుడ్, ది క్రీపర్ షుడ్ క్లైంబ్ అరౌండ్ ద ట్రీ.
0: నీవు పరుపొందు చుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు.
1: ఇఫ్ యు ఆర్ లైక్ ఎ ఫ్లవర్, ఐ విల్ బి లైక్ ఎ హనీ బీ హమ్మింగ్ అరౌండ్ యూ.
0: అనంత ఆకాశమే నీవైనా,
1: ఇఫ్ యూఆర్ ది ఇన్ఫినిట్ స్కై,
0: చిన్న చుక్కై నేను నీలోన చెలగుతుంది.
1: ఐఎమ్ దేర్ లైక్ ఎ షైనింగ్ టైనీ లిటిల్ స్టార్ అక్రాస్ ద స్కై.
0: ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపిక.
1: గోపికాస్ ప్రేడ్ ఫర్ దట్ వన్నెస్ యూనిటీ.
0: మేరు పర్వతమే నీవైనా,
1: ఇఫ్ యూఆర్ ఎ మైటీ మౌంటైన్,
0: పరచుకుని పారేది నేను నీళ్లు సెల్లవేరునై.
1: ఐఎమ్ లైక్ ఎ వాటర్ ఫాల్స్.
0: వర సముద్రుడే నీవైనా,
1: ఇఫ్ యూఆర్ ఇన్ఫినిట్ ఓషన్,
0: వాహినగుచి నేను నీలోన ఐక్యమగుదు.
1: లైక్ ఎ రివర్ ఐ మర్జిన్ యూ.
0: అది ఏకత్వానికి మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ టు యూనిటీ.
0: ఏమాత్రము భిన్నత్వం అనేది అక్కడ జరగడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్లూరాలిటీ.
0: అలాంటి ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ఎఫర్ట్ ఫర్ దట్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: భిన్నత్వానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ ఇట్ డైవర్సిఫై.
0: సంకల్పమే మనలో చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ థాట్ లీడింగ్ టు డైవర్సిటీ.
0: నీ గురువు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, కుమారుడు కానీ, ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ బి దట్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సన్ ఇస్ ఓన్లీ వన్ మానిఫెస్టెడ్ టు
0: మెనీ. చెప్పుకోవటం కష్టమవుతుంది కనుక ఈ దేహం ఉంది.
1: You have got this body.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: There are five elements are in this body.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: So also your body.
0: కాబట్టి మనం ఇద్దరు ఒక్కటే.
1: So both are one.
0: దీనికి భిన్నత్వం ఎక్కడుంది?
1: Why diversity?
0: నీ తల్లిలో ఉన్నటువంటిది పంచభూతములే.
1: Your mother has five elements.
0: నీ తల్లిలో ఉన్నది పంచభూతములే.
1: So also your father.
0: నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే.
1: Five elements are in this.
0: కాబట్టి ఇది వస్తు అద్వైతం.
1: And then from the object's point of view there is diversity, dualism.
0: కనుక అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతములు ఎందుకు అద్వైతమే ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఫైవ్ ఎలిమెంట్స్ షో దిస్
0: డ్యుయలిజం. భూతము లేనే లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ టు డూ విత్ ద సెల్.
0: ఎక్కడ వెతికినా చిక్కదు మనకు.
1: యు కెనాట్ గెట్ ఇట్ ఎనీవేర్.
0: అయితే మానవుని యందు ఆరోభూతం కూడా ఒకటి ఉంది.
1: దేర్ సిక్స్త్ ఎలిమెంట్ ఇన్ మ్యాన్.
0: అది ఏ? పరమ ప్రేమ.
1: దట్ ఈస్ సుప్రీం లవ్.
0: ఆ పరమ ప్రేమనే ఆరవ గుణము.
1: దట్ సుప్రీం లవ్ ఇస్ ద సిక్స్త్ ఎలిమెంట్.
0: పరమ ప్రేమనే పరమాత్మ తత్వము.
1: దట్ సుప్రీం లవ్ సిక్స్త్ ఎలిమెంట్ ఇస్ స్పిరిచువల్.
0: ఆ పరమాత్మ తత్వం అనేదే తత్వం.
1: దట్ ఈస్ దట్ దౌ ఆర్ట్.
0: అదే నేను.
1: ఐఎమ్ దట్.
0: ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రియలైజ్ దిస్.
0: దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్
0: దేహాభిమానంతో మనం పొంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఎక్స్టోల్డ్ ఆర్ ఇలేటెడ్
0: పొంగనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నైదర్ బి ఇలేటెడ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈగో.
0: ఈ విధమైన యొక్క ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమైనా మనం పొందవచ్చు.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ టు ఎనీ
0: లాట్.
1: స్టూడెంట్స్,
0: మనం ఎంతమందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది.
1: యాజ్ యూ లవ్ పీపుల్ మోర్ అండ్ మోర్ యూ విల్ బి బ్లిస్ఫుల్ మోర్ అండ్ మోర్.
0: ఎప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
1: దిస్ గెట్స్ యాడెడ్ ఆన్ ప్లస్.
0: మనం ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది.
1: ఇఫ్ యూ లవ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ సో ఆల్సో ది బ్లిస్ గెట్స్ డిక్లైన్.
0: మనం అందరినీ ప్రేమిస్తాం.
1: లవ్ ఆల్.
0: ఏమి నష్టం వచ్చింది నీకు?
1: వాట్ లాస్ యూ సఫర్.
0: నువ్వేకేమి నష్టం లేదు.
1: నో లాస్ వాట్
0: ప్రేమించు ఎంత ఆనందము.
1: లవ్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: వాడు నవ్వుతాడు, నీవు నవ్వుతావు.
1: హి స్మైల్స్ ఆల్సో యు స్మైల్.
0: ఈ విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
1: లెట్ us all keep smiling and follow the path of
0: smile. ఎవరో మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు, నీవు ఏడుస్తావు. కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి.
1: యు స్టిల్ లాఫ్ ఫర్దర్.
0: ఎందుకోసం?
1: వై?
0: ఆ విధంగా నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
1: హి సో హ్యాపీ బై క్రిటిసైజింగ్.
0: కాబట్టి వాడి ఆనందానికి నా తిట్టే మూల కారణము.
1: అండ్ సో ది అక్యుజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్.
0: కాబట్టి నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
1: సో హి సో హ్యాపీ బై అటాకింగ్ మీ.
0: ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది.
1: సో హిస్ హ్యాపీనెస్ ఇస్ డ్యూ టు మీ.
0: ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం.
1: హౌ హ్యాపీ హి ఇస్ బై క్రిటిసైజింగ్ మీ.
0: కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ బబ్లింగ్
0: ఎంథూజియాజం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇదే సర్వేశ్వర్యం.
1: సో ద సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ కంటెయిన్ ద బబ్లింగ్ ఎంథూజియాజం, ఎనర్జీ
0: వెంటాడుతుంటాడు.
1: అండ్ నేచురల్లీ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుక
1: సో
0: నీరు, గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి.
1: సో వేర్ దిస్ వాటర్ అండ్ ఎయిర్ దేర్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: కాబట్టి గాలి లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎయిర్.
0: కాబట్టి దేవుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
0: గాడ్. లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్
0: నో ప్లేస్ బయటట్టు నీకు కనిపించకుండా ఉండొచ్చును.
1: యు మే నాట్ సీ వాటర్ ఆన్ ద సర్ఫేస్.
0: కానీ ఉంది భూమిలో.
1: బట్ దేర్ ఇస్ ప్రెసెంట్ వాటర్ ఇన్ డెప్త్.
0: కేవలం నీ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్ ది వాటర్ హ్యాస్ గాన్ డీప్ ఎనఫ్.
0: ఈ దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి.
1: దిస్ డివైన్ వాటర్ డస్ నాట్ వాంట్ టు సీ.
0: నీరు ఎందుకు చూడాలి?
1: ది వికెడ్ పీపుల్
0: అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి.
1: అండ్ హౌఎవర్ ఇట్ పాసెస్
0: ఎలాంటి నీరు తెప్పిస్తుంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్?
0: ముఖంతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది.
1: ది వికెడ్ పీపుల్ హ్యావ్ టు షెడ్ ద వాటర్ ద టియర్ ఆఫ్ గ్రీఫ్.
0: కానీ భగవస్వరూపమైనటువంటి వాటర్ మధురమైనటువంటి వాటర్.
1: Whereas the divine water is nectar.
0: అదే దానిని తోయం అని పిలిచారు.
1: And this divine water of bliss is toyam.
0: ఆ తోయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
1: When do you get that water?
0: భగవత్ నామాన్ని స్మరించే కొద్దీ తోయం అంటే బయలుదేరుతుంది.
1: As you sing the glory of God, you shed the tears of bliss.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమతత్వము ప్రేమ చేతనే మనం పలకాలి.
1: The divine love has got to be realized by falling upon the
0: భగవంతుని వచ్చేసి చిత్తచోరుడు ఉంటాను.
1: We say God చిత్తచోర.
0: భగవంతుడా నువ్వు పక్క దొంగవు.
1: యువర్ బిగ్ రాబర్.
0: భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు.
1: అండ్ ఆల్ డివోటీస్ విల్ మ్యాన్ హ్యాండిల్ హిమ్.
0: ఇష్టం లేకపోతే పోనీ, భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు?
1: వై డు యూ కాల్ గాడ్ ఏ రాబర్, ఏ థీఫ్?
0: అట్ట కాదు. ప్రేమ చేత చిత్తచోర యశోదకే బాత్ నవనీత చోర గోపాల్. చిత్త చోరాని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు.
1: ద సేమ్ వర్డ్ వెన్ హి టేక్స్ ఎ మ్యూజికల్ టర్న్ కాల్ హిమ్ ఎ రాబర్ ది అదర్ జాయిన్ ఇన్ కోరస్.
0: ప్రేమ చేత నీవు పాట పాడు.
1: అవుట్ ఆఫ్ లవ్ విత్ లవ్
0: అందరూ ప్రేమ చేత నీ లీనమవుతారు.
1: ఆల్ జాయిన్ ఇన్ కోరస్.
0: ద్వేషం చేత వీడు దొంగ అంటే నీకు కోపం వస్తుంది.
1: అవుట్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యు సే కాల్ హిమ్ ఎ రాబర్ హి విల్ బి యాంగ్రీ.
0: ఇది ఇది అది.
1: సేమ్ థింగ్ ఇస్ దిస్ ఆల్సో దట్.
0: కనుకనే మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి.
1: అవుట్ విత్ లవ్ యూ
0: ప్రేమ చేతనే మన పనులన్నీ చేయాలి.
1: విత్ లవ్ యూ డూ యువర్ డ్యూటీ.
0: ఏ నష్టం వచ్చినా కానీ సరే, ఏ కష్టం వచ్చినా సరే ప్రేమ చేతనే నీవు అనుభవించు.
1: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్
0: అంటే మాత్రం పోవవి.
1: దెన్ యూ కెనాట్ గివ్ అప్ ఎనీవే.
0: దానికి నీవు స్వాగతం చేయి, స్వాగతం చేయి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
1: వెల్కమ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ థాట్.
0: దుఃఖం వచ్చింది వెల్కమ్
1: వెల్కమ్ దాట్.
0: సుఖం వచ్చింది వెల్కమ్
1: వెల్కమ్ హ్యాపీనెస్ వెల్కమ్
0: సమయ కృత్వ లాభం లాభ చేయాజీ. రెండు కూడా నువ్వు ఒక్కటే.
1: ది హ్యాపీనెస్ అండ్ మిజరీ, ది ప్రాఫిట్ అండ్ లాస్,
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. పెయిన్ నే లేకపోతే ప్రెజర్ లేదు.
1: ప్లెజర్ ఇస్ ఇన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: చీకటి లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో డార్క్నెస్ లైట్ హ్యాస్ నో వాల్యూ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు మంచికే మనకు లభిస్తున్నాయి.
1: సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా కానీ నిందలు వచ్చినాయి, అవి కూడా మన మంచి కోసమని.
1: బ్లేమ్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నింద లేని బొందు బోదు అన్నట్టు. నింద లేకపోతే ఎట్ట వస్తుంది నీకు ఆనందం?
1: వితౌట్ బ్లేమ్ హౌ డూ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
0: కాబట్టి దాని వల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది.
1: సమ్ టైమ్స్ యూఆర్ హ్యాపీ బై బ్లేమ్ ఆల్సో.
0: కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు.
1: ద వరల్డ్ ఇస్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఈ డ్యుయాలిటీ వల్లనే అర్థం బ్లైండ్నెస్ వస్తుంది.
1: డ్యుయాలిటీ లీడ్స్
0: ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు.
1: యూఆర్ హాఫ్ బ్లైండ్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ ద వరల్డ్.
0: ఇది ద్వైతంతో ఉండాలి.
1: ద వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: ఏకంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి నాన్ డ్యూయల్.
0: కనుకనే మనం ద్వైతం అనే దాంతో కూడా ఒక ఆనందాన్ని పొందాలి.
1: యూ కెన్ బి యూ కెన్ డిరైవ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ డ్యూయలిజం.
0: ప్రేమ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి.
1: యాజ్ భగవాన్ అడ్రెసెస్ యూ యాజ్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ యూ షుడ్ డిజర్వ్ దట్.
0: మీకు ఒక పేరు పెడుతున్నాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా.
1: స్వామి ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు పేరుకు తగినట్టుగా ప్రవర్తించండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి.
1: నెవర్ బి అగేన్స్ట్.
0: చూచి ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరిని చూచి అసూయపడకండి.
1: డోంట్ బి జెలస్.
0: ఎవరిని చూచి ఆగ్రహపడకండి.
1: డోంట్ బి యాంగ్రీ.
0: అందరినీ చూచి ఆనందించండి.
1: బి హ్యాపీ విత్ ఎవ్రీబడీ.
0: ఆ ఆనందమే మన ఆనందం.
1: దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్
0: ఆనందం. పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిత్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖము?
1: When there are so many attributes that it is non-dual, that is ethereal, the oneness, why are you miserable?
0: రేపటి దినం అంతా అర్థం చెప్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్రెస్ ద ఫర్దర్ డీటెయిల్స్ అండ్ మీనింగ్ టుమారో.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దినదినములకు మన కాలం గడిచిపోతుంటుండాలి.
1: డేస్ ఆర్ పాసింగ్.
0: కానీ కాలం గడిచే కొద్దీ గమ్యానికి సమీపంగా పోతున్నావు.
1: యాజ్ ద టైమ్ పాసెస్ ఆఫ్ యు ఆర్ నియరింగ్ ద డెస్టినేషన్.
0: మనం బెంగళూరుకు పోవాలని కారులో పోతుంటే,
1: ఇఫ్ యు గో టు బెంగళూరు,
0: బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకు ఎట్ట చేరగలవు?
1: అండ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ దట్ హౌ కెన్ యు రీచ్ బెంగళూరు?
0: ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరుకు సమీపించే పోవాలి.
1: యు మే బి స్లో బట్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ బెంగళూరు.
0: కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం కూడా విరమించకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ జర్నీ.
0: నీ గమ్యం చేరేంత వరకు కూడా దీన్ని ఏమాత్రం కూడా మానుకోకూడదు.
1: డోంట్ స్టాప్ ఇన్ ద మిడిల్ అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే గమ్యాన్ని చేరాలి.
1: రీచ్ యువర్ డెస్టినేషన్.
0: గమ్యం ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ ఇట్?
0: నీ ఎందే ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి ఒక భావం దుర్భావం పోతే అదే గమ్యం.
1: వెన్ వన్స్ ద బ్యాడ్ థాట్స్ ఆర్ గివెన్ అప్, you are there at the point of destination.
0: సంకల్పములకే మనకు అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give scope for such bad thoughts.
0: అన్నిటి ఎందు గుడ్డినే మనం చూడాలి.
1: Take good in everyone.
0: గుడ్ అంటే కోడి గుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి.
1: జస్ట్ వాచ్ ద గుడ్నెస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మాత్రం ప్రేమించాలి.
1: Everyone should love God.
0: దైవము ఎక్కడో ఉన్నాడని కాదు.
1: God is not separate.
0: మీ ఎందే ఉంటున్నాడు.
1: God is in you.
0: మీతో.
1: With you.
0: మీలో.
1: In you.
0: మీ రౌండ్ లో.
1: Around you.
0: మీ చుట్టూ ఉన్నాడు.
1: Around you.
0: మీ ప్రక్కలో ఉన్నాడు. మీ పైన ఉన్నాడు, మీ క్రింద ఉన్నాడు.
1: He is present beside you,
0: above you, below you, behind you.
1: He is in you, above you, below you, around you.
0: ఇలాంటి దైవత్వాన్ని వదిలిపెట్టి ఎక్కడ మనం పోయేది?
1: Can you give up God and distance yourself?
0: ఎక్కడైనా పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే.
1: You may go anywhere, but you'll see artificial God.
0: నీవు చూస్తుంటే హార్ట్ దైవాన్ని చూడొచ్చు.
1: In fact, you can see the heart God.
0: బయట చూచేదంతా కూడా ఆర్టే.
1: Outside is art.
0: నీ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: హార్ట్ ఈజ్
0: ఇన్సైడ్. నువ్వు చూసుకో.
1: Watch your inside.
0: దీన్ని ప్రతి వేదాంతం కూడా నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి.
1: In Vedantic parlance, it's called inquiring into the spirit within.
0: భజన బినా సుఖ

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఇన్ ది ఈవినింగ్ ఆఫ్ ది 24th ఆఫ్ నవంబర్ 1985 డ్యూరింగ్ భగవాన్స్ 60th బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఆల్సో ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది 4th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్.

0: If an individual, does not possess qualities which are good, virtuous, and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమని ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: The second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: కాని ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యములు నేను చేయలేను.
0: And through the medium of japa or penance or dhyana or meditation also, I cannot reach you.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదవు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి ఉన్నట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్య ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: మనిషికి పదార్థమునకు మధ్య ఉన్నటువంటి ఒక ఇచ్ఛా శక్తిని ప్రేమ అని కూడాను మరికొందరు చెప్తారు.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: మనిషికి విషయమునకు మధ్య ఉన్నటువంటి సంబంధమే ప్రేమ అని కని మరికొంతమంది చెప్తారు.
0: There are yet others who talk about love as the link between a human being, an individual, and the material.
1: ఈ విధంగా ప్రేమను ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది.
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ, ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్, హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్?
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: లవ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ షుడ్ బి గివెన్ ఆన్ లోన్ ఆర్ టేకెన్ ఆన్ లోన్.
1: కనుక పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
0: సో దట్ లవ్ విచ్ ఈస్ సేక్రెడ్నెస్ అండ్ విచ్ ఈస్ హోల్ అండ్ ప్యూర్ షుడ్ హ్యావ్ నో సెల్ఫిష్నెస్.
1: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ నాట్ సీక్ ఎనీ ఫ్రూట్.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: దట్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ విచ్ హాస్ నో ఐ ఆన్ ద ఫ్రూట్ అండ్ విచ్ ఇస్ నాట్ మోటివేటెడ్ బై ఎనీ సెల్ఫిష్నెస్, దట్ ఈస్ ద లవ్ ఆఫ్.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: ఇఫ్ యు డు నాట్ సీ ఎనీ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఇట్, ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సల్టెడ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమలేనటువంటి జీవితము, ప్రేమలేనటువంటి యొక్క తత్వము, ప్రేమలేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ డివైడ్ ఆఫ్ లవ్ కెన్ నెవర్ టేక్ యూ టు ద డెస్టినేషన్ ప్రాపర్.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: ఐ హావ్ మెన్షన్డ్ దిస్ ఆన్ కౌంటెస్ అకేషన్స్ బిఫోర్. ఇఫ్ యూ విష్ టు కల్టివేట్ ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ లవ్ విచ్ హ్యాస్ టు బి గివెన్ ఎ ప్రామినెంట్ రోల్.

0: ప్రేమింపగ ప్రేమనదుళ్ళు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: ది గోపికస్ వుడ్ సింగ్ అవుట్ టు లార్డ్ కృష్ణ సర్, ఓ లార్డ్, may we be able to cultivate this field of our heart wherein we can sow the seed of love, let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudram nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivam nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sukshmamainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo adhe vidhamugane manavatvam nundi ఈ ప్రేమ అనేటువంటి యంత్రం ద్వారా పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ద వీన్స్ అండ్ ద ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్ అక్రాస్ ద బాడీ, సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్, ఆర్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలం ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: ప్రేమ సాధకునకు అది సులభమైన మార్గం.
1: లవ్, ద పాత్ ఆఫ్ లవ్ ఈజ్ ఈజీ ఆఫ్ రీచ్ ఆఫ్ ది కామన్ మ్యాన్.
0: అయితే ఇది స్వార్థరహితంగా మనం దీన్ని ఉపయోగపెట్టుకోవాలి.
1: బట్ దెన్ దిస్ లవ్ షుడ్ బి సెల్ఫ్లెస్ ఇన్ నేచర్.
0: ప్రేమ ప్రేమ నిమిత్తమై మనం ఉపయోగించుకోవాలి.
1: వి షుడ్ యూజ్ లవ్ ఫర్ లవ్ సేక్.
0: ప్రేమ పదార్థ నిమిత్తమై కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: లవ్ షుడ్ నాట్ బి గేర్డ్ అప్ టు ఎ మెటీరియల్ థింగ్ ఆర్ పొజిషన్.
0: ప్రేమ అని రెండు అక్షరముల పదముల లోపలే ఇక పరములు కూడాను ఇమిడి ఉంటున్నది.
1: Now these two syllables, pre and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Akasam nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ఈ మేఘముల వర్షము సమత్వంగా ఉండినప్పటికీ పరిశుద్ధంగా ఉండినప్పటికీ పడిన ప్రదేశం యొక్క స్వభావ స్వరూపాన్ని కూడాను ఇది కొంతవరకు మార్పు చెందుతుంది.
1: Now the rain that comes down there is pure as far as its basic nature goes, but what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: ఇసుకలో వర్ష జలధార ఇంకిపో.
1: Like if this rain were to fall on a beach of sand, it will sink. It will be
0: nallaregadi bhoomi pai padina adi nilchipo.
1: Whereas if it were to fall on a plateau, it could remain thus.
0: Muttepu chippa paina padina adi muttamuluga maaru.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: Adhe vidhamugane nallaregadi paina padinatvanti yokka జలము నల్లగా మారిపోతుంది.
1: ఇఫ్ ఇట్ వర్ టు ఫాల్ ఆన్ ఎ సర్ఫేస్ విచ్ ఇస్ డార్క్ అండ్ బ్లాక్ ఇన్ కలర్, ఇట్ వుడ్ అస్యూమ్ దట్ కలర్.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: ఇఫ్ ద సేమ్ రెయిన్ వర్ టు ఫాల్ ఆన్ ఎ షీట్ విచ్ ఇస్ రెడ్ ఇన్ కలర్,
0: సముద్రములో పడినప్పుడు ఇవి ఉప్పుగా మారిపోతుంది.
1: ద రెయిన్ విల్ బి రెడ్ ఇన్ కలర్. ఇఫ్ ఇట్ ఫాల్స్ ఇన్ ద ఓషన్, ఇట్ విల్ బికమ్ సాల్టిష్.
0: నదిలో పడినప్పుడు తీయదనంలో తీయగా రూపొందుతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ రివర్, ఇట్ విల్ బికమ్ స్వీట్నెస్ ఇట్సెల్ఫ్.
0: అదే విధముగానే ప్రేమ పరమాత్మ స్వరూపమైనప్పటికీ వారి వారి హృదయ పరిపాకమును బట్టి ఈ ప్రేమ స్వార్థంగా పరార్థంగా స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాడు.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్ ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్.
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడుగా మనము విశ్వసిస్తున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ దట్ వి లుక్ అపాన్ గాడ్ యాజ్ వన్ హూ హ్యాస్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఇది మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's thinking. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కాని విమర్శలకు కాని అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadataniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken, whatever be the intensity of the external influence.
0: వాతావరణమును పురస్కరించుకొని మన భావములు మారకూడదు.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్తున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopaginchuru etakegaru bhitila boru గోపికలు పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండి వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికస్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిల బోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండి వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or moved.
0: Adi hrudayam aneetundi yokka deenilo mana prema hattukoni povali.
1: The same manner in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: Mana prema రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from us.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వ సామాన్యంగా మనం విచారించి చూచినా అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైటో పెట్రోమాక్స్ లైటో ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artificial.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandruni kuda nu manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that it the moon radiates.
0: Ee surya chandrulu chuchutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్ ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యు షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఇది పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనిటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: The changes that he witnesses are because of his own sense of love taking different forms. It has nothing to do with God's love.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady. Then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be dirty and impure.
0: ఈ స్థిరత్వము ఈ చలత్వము ఈ మాలిన్యము జలముదే కానీ అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడాను సంబంధం లేదు.
1: Now the point is this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చెలించేటువంటి రీతిగా ఉండినప్పుడు అందులో కూడా నువ్వు భగవంతుడు చెలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ee vyakti yokka tamassu kaani ee vyakti yokka chanchalathamulu kaani ee vyakti yokka parishuddhamulu kaani bhagavantudu ee maatram kudanu sambandham kaadu.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: Anninti endu bhagavantudu parishuddhamai పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావములను పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములను పరిశుద్ధంగా ఉంచుకొని చలించని మనసును భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ఆ థాట్ షుడ్ బి ప్యూర్. వి షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ సైట్ అండ్ వి షుడ్ హ్యావ్ ఆల్ దట్ ఈస్ నోబుల్ ఇన్ us అండ్ దేర్ బై లుక్ అపాన్ గాడ్.
0: ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు అచీవ్ దిస్?
0: మనం అర్పితము గావించాలి.
1: వి షుడ్ ఆఫర్.
0: ఏ హృదయంబు నొసగితిమో ఈసే నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఈస్ ద ఆఫరింగ్ దట్ యూ హ్యావ్ టు మేక్ టు ద లార్డ్? ఓ లార్డ్, ద వెరీ సేమ్ హార్ట్ దట్ యూ హ్యావ్ ఎండోర్డ్ మీ విత్, ఐఎమ్ మేకింగ్ ఎన్ ఆఫరింగ్ ఆఫ్ ఇట్. వాట్ ఎల్స్ కుడ్ ఐ పాసిబ్లీ గివ్ యూ, కుడ్ ఐ ఆఫర్ టు యూ?
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense sincere prayers. Oh Lord, be merciful.
0: నేను ప్రత్యేకంగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగలో నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదేవాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు. వీళ్ళ తాత ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different
0: names. ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: అదే విధంగానే భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని, బలమును కాని, గుణమును కాని, ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏమాత్రం ఉండదు.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ, అర్పితం చేసేటువంటి యొక్క జగత్సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: హీ కెన్ నెవర్ బి బౌండ్ బై వాట్ యు ఆఫర్ ఇన్ మెటీరియలిస్టిక్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: హీ వుడ్ రాదర్ లుక్ ఎట్ ద హార్ట్, ద ఫీలింగ్ బిహైండ్, ద మోటివ్ బిహైండ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఇస్ హియర్ ఆర్ గాడ్ ఇస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: అయితే కొన్ని కొన్ని ప్రాంతముల యందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశముల యందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ ద సిచ్యువేషన్స్ దట్ వి కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన
1: మెటీరియలిస్టిక్ సెన్స్ ఆఫ్ ది వర్డ్.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: యు వుడ్ రాదర్ లుక్ ఎట్ ద హార్ట్, ద ఫీలింగ్.

0: our own sense of purity of purpose.
1: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
0: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్, మెడిటేటింగ్ అపాన్ హిమ్, గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: యు ఆఫన్ ఇండల్జ్ ఇన్ దిస్ టాక్ దట్ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ ఇన్ షిర్డి అండ్ నౌ he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes, and he responds and he comes forth to you. Sai is not one, the Lord Sai is not one who can be influenced and carried away by empty words. Nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pattu battalu gatti baba chuttu tirige potti baba kannu vippi chudaro ranna. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean. He is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who is there if only you were to look around, and there he is.
0: కనుక సాయి కొన్ని సమయము లోపల చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా తమాషాలుగా పలకరిస్తూ ఉంటాడు.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful and he is enthusiastic.
0: ఏవి చెప్పినా ఏవి చేసినా ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: But in whatever he does or says, there is a deep inner significance.
0: Aithe andaru ee antarathanni gurtinchukuneetundi shakti samarthyamulu kaligi undaru.
1: But not all are given the capacity to look into this inner significance.
0: Vaari vaari shakti samarthyamulu puraskarinchukoni vaaru sai maatalanu sai bhavamulanu veru veru reetiga talanchukuntuntaru.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalaku kani Sai yokka nadakalaku kani Sai yokka vishayamulaku kani ee matram kuda nu lotu kalagadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: సాయి మాటలు పటుత్వం లేకపోలేదు.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: సాయి మాటలు యందు నిరంతరము కూడాను

0: శక్తి యొక్క సత్యము, సత్యం యొక్క భక్తము, ఈ యొక్క భావము యొక్క రీతి కూడాను ఇమిడి ఉంటుంటాది.
1: ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ సాయి దేర్ ఇస్ దిస్ ఎనర్గైజింగ్ ఫోర్స్, దేర్ ఇస్ దిస్ సుప్రీం సెన్స్ ఆఫ్ కన్విక్షన్. And there is this force.
0: తాత్కాలికంగా అది వేరొక రీతిగా కనిపించినప్పటికీ మున్ముందు దాని యొక్క స్వరూపాన్ని మనము చక్కగా దర్శించవచ్చు.
1: Momentarily, of course, you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: మొన్నటి దినము feeling on desires అనేటువంటి విషయంలో సాయి ఏమాత్రమూ ఆశించటం లేదని, మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: Like the other day while discoursing to you, Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayam lopala కించిత్తైనా కూడాను అభిలాష కాని, అభిరుచి కాని, ఆశ కాని లేదనేటువంటి సత్యాన్ని మీకు తెలియకపోయినప్పటికీ నేను తెలియజెప్తున్నాను.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for or has no aspiration for things which are material.
0: మనసు, మాట, నడత మనిషికి ఒక్కటి అయినా,
1: if there were to be perfect harmony between one's thought, word and deed,
0: అతనే సత్యవంతుడు.
1: He is a man of truth.
0: ఈ మూడింటిలో ఏ మాత్రమైనా భిన్నంగా భిన్నంగా జరిగినా అతను అసత్య స్వరూపుడే.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: ఈ సాయి సత్య సాయి.
1: Now this సాయి is సత్య సాయి.
0: సాయి మాట, సాయి సంకల్పము, సాయి యొక్క చర్యలు మూడు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: సో ద వర్డ్ ఆఫ్ సాయి, ద థాట్ ఆఫ్ సాయి అండ్ ద యాక్షన్ ఆఫ్ సాయి వుడ్ ఆల్వేస్ బీ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ.
0: కేవలం ప్రోగు చేసినటువంటి 60 లక్షలు తిరిగి మాటలతో చెప్పినటువంటిదే మాత్రమే కాకుండా దాన్ని క్రియగా నిరూపించేటువంటి ఒక తత్వము సాయి తత్వము.
1: సో దిస్ టాక్ అబౌట్ 60 lakhs which have been accumulated. It is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: నాకు 60 లక్షలే కాదు, 60 కోట్ల వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: It is not merely 60 lakhs being given to me. Even if 60 crores of rupees were to be given to me, I would discard it as I would discard the most insignificant paisa.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: All that Sai asks forever is pure unsullied love.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: And a person who gives this pure love to him, Sai is prepared to give anything.
0: నేనే ఇచ్చుకుంటాను.
1: Sai will give himself to such a person.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: Now I would particularly wish that those people who are assailed by doubt from time to time should understand this clearly.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: Man's nature and mind at times is wavering in nature.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని పక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: కనుకని అర్జునుడు కూడాను చంచలం మీ మనకృష్ణ ప్రమాద బలవద్రుడము, కృష్ణ ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, మహా చంచలమైనటువంటిది.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders, but at the same time it is of a wavering type.
0: కనుక అలాంటి చంచలత్వాన్ని మీరు కొంతవరకు స్థిరపరచుకొని ఇలాంటి భావముల్లో, ఇలాంటి సమావేశముల్లో చేరినప్పుడు కలిగేటువంటి యొక్క భావములను కొంతవరకు నిగ్రహించుకొని సరైన మార్గంలో ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
1: So I'm hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: భగవంతుడు సర్వజ్ఞుడని ఒకవైపున చెప్పుతూ సర్వవ్యాపకుడని మరొక వైపును చెప్పుతూ, సర్వశక్తుడని ఇంకొక వైపును చెప్పుతూ, మధ్య మధ్య ఇలాంటి సందేహాలకు అవకాశం ఇచ్చటంలో ఇది కేవలము బలహీనమైనటువంటి హృదయమని బయటపడుతుండాలి.
1: ఆన్ ద వన్ హ్యాండ్ యూ కీప్ ప్రొక్లైమింగ్ గాడ్ యాస్ బీయింగ్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెసెంట్. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ ఆర్ లెడ్ అవే త్రూ ఏ ఫీలింగ్ ఆఫ్ డౌట్. అండ్ దిస్ ఇస్ ద ట్రూ ఇండెక్స్ ఆఫ్ యువర్ వీక్నెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను మన యొక్క మాటలకు తగినటువంటి విశ్వాసాన్ని కూడాను తగిన తోడు చేసుకోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ద ప్రొవోకేషన్, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్సెస్, యువర్ వర్డ్ షుడ్ అప్హోల్డ్ యువర్ కన్విక్షన్.
0: ఎవరైనా దీనికి విరుద్ధంగా మాట్లాడిన సమయంలో మన మనసు చెలించిపోతుంటది.
1: నౌ ఇఫ్ సంబడీ వర్ టు అటర్ సంథింగ్ కాంట్రడిక్టరీ టు వాట్ వి బిలీవ్, వి టెండ్ టు గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్.
0: ఈ విధంగా చెలించిపోయేటువంటి మనసును, ఈ విధంగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ us and which shakes at the very mention of something which we do not really have in mind, what's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీవు విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు, నీవు విశ్వసించడానికి సాధ్యం కాదు, ఇది మూఢనమ్మకము అని వాదించినప్పటికీ,
1: now even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God,
0: దారిని ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు, విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడ ఉంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మనపైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేనంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not
0: exist. ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: దెన్ ద బటర్ ఇస్ దేర్ ఫర్ యూ టు సీ.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలు అని 10 సంవత్సరాలు ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ హోల్డ్ దిస్ వెసల్ ఫుల్ ఆఫ్ మిల్క్, గో ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్ యాస్ మిల్క్ మిల్క్ మిల్క్, యూ స్టాండ్ లైక్ దిస్ ఫర్ 10 ఇయర్స్, యూ కెన్ నెవర్ గెట్ బటర్.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: it will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశకులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు. కన్ఫ్యూజన్ అయినా వాళ్ళు వచ్చి ఈ దిశకులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మీరు మాతో వాదించాలి.
1: Now there were these two, Panchasika and Disika.
0: వీరు పండితులు.
1: These two were learned scholars, pundits.
0: విశ్వాసం కలవారు.
1: And those who are firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
0: ఈ పంచశిఖుడు దిశేకుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasika and Disika, would not agree to enter into this debate.
0: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసా వహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: బట్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కింగ్ జనక, దీస్ టు అగ్రీడ్ టు ఆర్గ్యూ విత్ దీస్ రేషనలిస్ట్ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్.
0: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదరో దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement, the wife of King Janaka is a chaste woman.
0: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
0: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
0: మౌనం వహించాడు.
1: So that man maintained silence.
0: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this Panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father. Is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎట్లా వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన, నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasika was, oh son, you have a mother.
0: నాకు తల్లి లేదు అని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా?
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
0: ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
0: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
0: విశ్వాసమా లేదు.
1: They don't know a thing, they don't know
0: వాదనకు సిద్ధం.
1: But they are ready for argument.
0: ఇది కేవలము ప్రొద్దుపోయేటువంటి ఆటలు.
1: This is merely a case of past time for them.
0: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
0: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్ ఇన్ డిబేట్.
0: మన హృదయం కూడా చలించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: బంగారు పని చేసేటువంటి కంపెనీల దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఎ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
0: ఎందుకనగ వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
0: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we also get influenced.
0: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
0: Sai Baba, teething on disease తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of healing on desires,
0: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
0: Kani nijanga Sai Baba tattvam telinatunte murkulane cheppochani alanti varu.
1: But these people can be classified as the foolish and the ignorant ones who do not know Sai Baba.
0: Veer chaduvulu undi gaani prayojanam ledu.
1: They might be educated, but it's useless.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు.
1: What's the use of your studying and studying and studying? You should rather study that type of education which will confer on you immortality.
0: Chadugu chadugu anukunte kevalamu oka ganda parichayam anetundi kadani monna nenu cheppanu.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
0: Ee naadu goppa goppa vidyavantulu kuda nu ilanti murkhamainatundi bhavamlo munigipothunnaru.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
0: కారణం లేని కార్యము ఒక్కటైనప్పుడు సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
0: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూసి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హు విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
0: తాము పెట్టకపోయిన తనువు లేదు తగువు లేదు కానీ పరుడబెట్టుట చూచి ఓర్వలేరు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
0: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
0: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
0: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి ఒక సత్యాన్ని కూడా వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
0: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికి ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యుములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
0: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
0: ట్రస్ట్ కన్వీనర్, స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవటానికి అవకాశం ఉంటుందని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: These committees should consist of the state president and the trust convener and a few other members. And they in turn should supervise the distribution of this money. They could deposit in a bank in fixed deposit, and the interest that accrues from that could be used for the project that they have undertaken. This is my hope.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: With this money you can embark on any seva activity. You don't have to go out of your way.
0: ఇంకా వీరి శక్తి కొలది కొద్దీ ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: సత్యసాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The Satyasai organization does not misuse even a single paisa.
0: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble cause.
0: సత్యసాయి సంస్థలో ఉండేటువంటి యొక్క పరిచేసేటువంటి పని వారు మరి ఏ సంస్థలో కూడా కానరారు.
1: The people who work under the banner of the Satyasai organization, their nobility and their virtues.
0: వర్కర్స్ లేక అనేక సంస్థలు బాధపడుతున్నాయి.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
0: కాని పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి యొక్క వర్కర్స్ ఒక సత్యసాయి సమాజంలో లక్షలకు ఉంటున్నారు.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Satyasai organization.
0: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And there are lakhs of such workers in our Satyasai organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
0: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంట వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్, స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: ది స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హూ ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్, they should also come forward with sacrifice.
0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ దట్ ఇస్ గోయింగ్ టు బి ద మెయిన్ సపోర్ట్ ఇన్ యువర్ లైఫ్.
0: ఏదో మీ వ్యాపారాలు, మీ యొక్క పనులు, మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: యూ మైట్ ఫీల్ దట్ యువర్ బిజినెస్ కమిట్మెంట్స్, యువర్ జాబ్స్ అండ్ అదర్ అవకేషన్స్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ. నో, sooner than later
0: శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: దే ఆర్ గోయింగ్ టు లీవ్ యూ. ద వన్ పర్మనెంట్ అసెట్ దట్ యూ హ్యావ్ ఈస్ దిస్ సేవా ఆర్ సర్వీస్.
0: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
0: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
0: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు, నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ద ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్, యువర్ బిజినెస్ ప్రపోజిషన్.
0: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యూ.
0: కానీ ఈ త్యాగము, ఈ ప్రేమ, ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
0: Yevi nee venta vachuno avi nee swantamu. That ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
0: Kanuka neeti nundi meeru ee yokka sevalapaina marinta shraddhanu abhivruddhi gaavinchukoni ee sevalloni ekku kaalaanni kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
0: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
0: Yetti paristhithini endu kodanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికీ తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్, యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ, అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
0: త్యాగమే చేయక పరిశుద్ధం మనలో ఏర్పడదు.
1: Without sacrifice, there is no place for purity.
0: పరిశుద్ధమే లేకుండా మనకు ఐకమత్యం కుదరదు.
1: Without purity, there is no purpose of unity.
0: కనుకనే charity, purity, unity. ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే divinity.
1: So you have charity, purity, unity. These two, three together will confer on you divinity.
0: కనుక ఈ నాలుగింటిని మనము ఈ జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి జ్యోతులుగా మనం వెలిగించాలి.
1: These are the four lamps or light flames that you must show to the world.
0: చతుర్విధ పురుషార్థములను చెప్తున్నారు. ధర్మార్థ కామమోక్షములు అవి కాదు మన యొక్క పురుషార్థములు. త్యాగము,
1: we talk about the four purusharthas, ధర్మార్థ
0: పవిత్రము,
1: but they are not the ones. The
0: ఐక్యమత్యము,
1: the true purusharthas are charity, purity, unity
0: and divinity.
1: And divinity,
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
0: ఇవి లేకపోతే అర్థమే లేనిటువంటి జీవితం.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
0: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: It is a futile life. Therefore, as part of this World Conference deliberations and all that has gone by in the days, in the last few days, you must have this basic lesson that charity, purity, unity and divinity, these are the ones that you must
0: see and get. 60 లక్షల మొత్తమును కూడాను మీరు అందుకొని మీ మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కథపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: So today, I am returning these 60 lakhs of rupees to the state as outlined earlier. And I am hoping that these 60 lakhs will be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
0: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డిజైన్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు, ఇంకా కూడాను అనేక మంది.
1: It is not purely the ceiling on desire scheme. In addition, there are many people.
0: Samarajana anaga annam nimittamai anaga ee poor feeding nimittamai aneka mandi aneka velanta kuda andincharu.
1: There are many people who have, as part of the feeding the poor program, given, donated many
0: santarpana kosam kodanu paapam aneka mandi steel kudanu 10,000 20,000 ee reethiga kudanu andincharu.
1: And also for feeding of the masses, any number of people, women folk and men folk, have given any amount of money for this, thousands.
0: అది కూడాను నేను వెనుకకి ఇచ్చి వేస్తున్నాను.
1: I am returning even these thousands and lakhs of rupees.
0: వారి ఇచ్చినటువంటి ప్రేమ నాకు చేరింది, వారి ఇచ్చినటువంటి ధనం నాకు అక్కర్లేదు.
1: The love that they have given me has reached me. I have accepted that love.
0: ఆ ప్రేమకంటే మించినటువంటిది కాదు ఈ ధనము.
1: I don't want their money.
0: ప్రేమకు మించినటువంటిది కాదు ఈ ధనము.
1: This money does not exceed this love in value.
0: ప్రేమకు మించింది ప్రపంచంలోనే లేదు.
1: In fact, there is nothing that can exceed love in value.
0: కనుక ఈ మొత్తముతో పాటు సంతర్పణ కోసం ఇచ్చినటువంటి మొత్తం కూడా నేను చేర్చినాను.
1: So in this money that is now being given back, I have also added the money given for the sake of serving the poor, feeding the poor or feeding the masses.
0: వారు వారు ప్రాంతముల లోపల దీనిని వినియోగించుకొని ఆనందించాలని కూడా వారిని నేను ఆశిస్తున్నాను.
1: They should use this money in their own respective places and they must have that joy as a result. I am hoping that they'll be able to be happy.
0: ఉత్తర ప్రదేశం

0: రాజస్థాన్, ఒరిస్సా, మేఘాలయ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్, అస్సాం. కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు, దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పరిచేటట్టుగా మీరు నడుచుకోవాలి.
1: Well, now you have received the money, all right. The task does not end there. Make proper use of this money, channelize it for the task that you are embarked upon. This is Swami's hope and wish.
0: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి.
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities.
0: సాయి యొక్క వాంచని మీ యొక్క దాహంగా ఉండాలి. బాహ్య వాంచలు లేక సాయి సేవా దాహమే మీరుందో అభివృద్ధి గావించాలి.
1: You should not feel thirsty for things which are external and superficial. Your thirst should be for whatever Sai likes and aspire to quench your thirst by fulfilling what Sai wants you to do.
0: కనుక సాయి వాంచలను దాహంగా తీర్చుకునే కోసం టంబ్లర్స్ కూడా ఇస్తున్నాను.
1: సో ఇన్ ఆర్డర్ దట్ యు మైట్ క్వెంచ్ యువర్ థర్స్ట్ విచ్ విల్ సాటిస్ఫై వాట్ సాయి వాంట్స్ యూ టు డూ, ఐఎమ్ ఆల్సో గిఫ్టింగ్ టు యూ టంబ్లర్స్ టు ఈచ్ ఆఫ్ యు.
0: లోక వాంఛను త్యజించి భగవత్ వాంఛను వరించి అభివృద్ధి గావించాలనే నా యొక్క ఆశ.
1: డిజాస్టర్ టర్నింగ్ టు ద వరల్డ్, డిస్కార్డ్ దెన్ further that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
0: ఏదో తమాషకు చెప్తాను గాని అందరూ కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: Now I may have made a light hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
0: తల్లికి పిల్లల్ని ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
1: The mother loves the child all the more only when she teases the child.
0: Adhe vidhanga appudappudu nenu kontha varakunu varini baadinchi tarvatane aanandinchadaniki taginatundi avakasam untundi.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
0: Sai samasthallo undinatundi okka karyakartalu చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు, అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్, ద ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
0: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
0: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలో నిమగ్నులు కాండి.
1: దేర్ కుడ్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, డు నాట్ బి వెయిట్ డౌన్ బై ఇట్, స్ట్రైవ్ ఫార్వర్డ్ విత్ ఎంథూజియాజం విగర్.
0: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: దిస్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
0: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయమును సాధించగోరినటువంటి ప్రతి వ్యక్తి కూడాను శీలత్రయములను అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వన్ హ్యాస్ టు డెవలప్ క్యారెక్టర్.
0: మొదటిది పవిత్రము,
1: ద ఫస్ట్ వన్ ఇస్ ప్యూరిటీ.
0: రెండవది సహనము,
1: సెకండ్ ఇస్ ఫర్ బేరెన్స్.
0: మూడవది పట్టుదల,
1: థర్డ్ వన్ ఇస్ డిటర్మినేషన్.
0: దీనిని పికారత్రయములు పకారత్రయములు అన్నారు.
1: దిస్ కెన్ బి రిఫర్ టు ది త్రీ పీరియడ్స్
0: ఆఫ్ టైం.
1: త్రీ పీస్.
0: ఫస్ట్ పి ప్యూరిటీ,
1: ఫస్ట్ పి ఇస్ ప్యూరిటీ.
0: సెకండ్ పి పేషెన్స్,
1: సెకండ్ పి పేషెన్స్.
0: థర్డ్ పి పర్సెవరెన్స్,
1: థర్డ్ పి పర్సెవరెన్స్.
0: ఈ శీలత్రయములను ఏ మానవుడు అభివృద్ధి గావించుకున్నో అట్టి మానవుని యొక్క జీవితము ధన్యమవుతుంది.
1: ద వన్ హూ డెవలప్స్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యారెక్టర్ హిస్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.

0: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: ముఖ్యముగా మానవ జీవితం అనేటువంటిది గుణత్రయములతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి గుణములే కోల్పోయిన మానవత్వమనే కోల్పోయిన వాడవుతాడు.
0: వెన్ వన్స్ దే ఆర్ గాన్ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ వాల్యూ.
1: నిజముగా మానవతా విలువలు ఈనాటి మానవునికే లేకపోవటం చేతనే మానవుని కంటే పసిపచ్చి మృగాదులే మేలుగా కనిపించుతున్నది.
0: సిన్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ లాస్ట్ ఇన్ ద ప్రెసెంట్ డే, మ్యాన్ ఈస్ బిహేవింగ్ వర్స్ దెన్ అన్ అనిమల్.
1: ఆకార మానవునిగా రూపొందుతున్నాడే కాని ఆచార మానవునిగా రూపొందటం లేదు.
0: హీ ఈజ్ ఓన్లీ ఎ హ్యూమన్ జస్ట్ ఇన్ ఫార్మ్, నాట్ బై వే ఆఫ్ కాండక్ట్.
1: కనుక గుణములే జీవితానికి బలములు.
0: Therefore, the good qualities will add to your strength.
1: శీలములేని జీవితము కేవలము ప్రాణములేని జీవితమే.
0: The life without character is lifeless.
1: మానవతా విలువలయందు ఈ శీలమే ప్రధానమైనటువంటి యొక్క బలము.
0: The human values that constitute the character is the true strength.
1: ఈనాటి విద్యార్థులయందు కాని యువకులయందు కాని ఈ శీలం అనేటువంటిది మహాప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్నిగా తీసుకోవాలి.
0: Among the educated and the youngsters, to take this character as the most important one.
1: ఎంత ధనవంతుడైనను ఎంతటి బలవంతుడైనను ఎలాంటి అధికారం నందున్నప్పటికీ ఈ గుణమే లేకుండినా తన పదవులు కాని తన ధనము కాని తన బలము కాని తన విద్యలు కాని అన్నీ కూడా వ్యర్థమైనటువంటివి.
0: Without this character and the human value, all the education, the knowledge he has, the physical strength and authority, the position he commands, that's all useless.
1: Kanuka manavatvanni guttimpa cheyalanukunnappudu ee seelamu atyavasaramu.
0: To recognize a true human character is very essential.
1: Idi ee manavata pradhanamainatuvanti gunam.
0: This is the chief human quality.
1: Ee naadu నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా విద్యారూపమును తీర్చిదిద్దలేకపోవటం చేతనే ఈనాటి చదువులన్నీ కూడాను ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అయినవి.
0: As we could not bring up students in proper way along the moral, ethical, spiritual values, this is the present plight as we find today.

0: గుడ్ వర్చ్యూస్, వర్చ్యూస్ ద గుడ్ మైండ్, అడ్హరెన్స్ టు ట్రూత్,
1: భక్తి, కర్మ, శిక్ష, కర్తవ్య పాలనములు,
0: డివోషన్, డిసిప్లిన్ అండ్ డ్యూటీ,
1: నేర్పునదే విద్య.
0: ఇట్స్ ఓన్లీ దాట్ ఎడ్యుకేషన్ విచ్ టీచర్స్.

0: స్టూడెంట్ హ్యాస్ టు లర్న్ దీస్.
1: కనుక ఈనాటి గ్రంథ పరిచయమే విద్యగా భావించరాదు.
0: యు షుడ్ నాట్ కన్సిడర్ టెక్స్చువల్ నాలెడ్జ్ యాజ్ ఎడ్యుకేషన్.
1: సమాజ సుక్షేమాన్ని గుర్తించి, దేశం యొక్క భవిష్యత్తును గుర్తించి, వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను వ్యక్తం చేయాలి.
0: వన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ హిస్ ట్రూ నేచర్ ఆఫ్ హ్యూమన్ క్వాలిటీ, కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వం అనగా ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి దివ్యమైనదో, ఎంతటి భవ్యమైనదో, ఎంతటి నవ్యమైనదో ఒక్కతూరి విచారించాలి.
0: You have to inquire for a moment the sanctity and the divinity, the novelty of the human life.
1: Yetti vidyalu jagatini eruganatti pachchi jatulu pasuvulu paramamaina neemamunu gurchine jeevimpa nerchiyunda inta teliviyu kaligiyu manavudu telivileka aa gunamulu nerchukolekapothunnadu.
0: Birds and animals without any formal education, they observe strict discipline. But man with all his knowledge doesn't follow that code of conduct and discipline.
1: Jantunam narajanma durlabham.
0: Human life is rare of all the
1: creatures. Deniyendu durlabham.
0: How do you say that?
1: Ahara nidra bhayamayinadulendu pachipachi mrugadulaku manavunaku etti vedamunu ledu.
0: In respect of food, sleep, fear and procreation, there is no difference between humanity, birds and beasts.
1: Manam narana adikam visheshaha jnanena sunyaha పసిపి సమాన. జ్ఞానమే మానవుని యందు ప్రధానమైనటువంటి ఒక నేత్రము.
0: విజ్డమ్ ఇస్ ది మెయిన్ ఐ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్.
1: ఈ జ్ఞాన నేత్రమే లేకుండా పశువుతో సమానం.
0: వితౌట్ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్ హి ఇస్ జస్ట్ ఎన్ అనిమల్.
1: కనుక మానవునికి మూడవ నేత్రము విద్య.
0: దేర్ఫోర్ ది థర్డ్ ఐ ఇస్ దిస్ నాలెడ్జ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఒక విద్య యందు శీలమే ప్రధానమైనటువంటి ప్రాణముగా భావించాలి.
0: ఇన్ ది సీక్రెట్ నాలెడ్జ్ వి షుడ్ కన్సిడర్ క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క వేదములు చదివినప్పటికీ, శాస్త్రములు ఉచ్చరించినప్పటికీ ముఖ్యమైనటువంటిది మానవతా విలువను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి మే చాంట్ అండ్ రిపీట్ ద వేదిక్ టెక్స్ట్ అండ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్, బట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది హ్యూమన్ వాల్యూస్ అబౌవ్ ఆల్.

0: Having received all the forms of education that he really wanted, a foolish person doesn't know his own self.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the education and the knowledge, the mean man would never give up his own quality.
1: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: In fact, with all this education, he indulges, involves in argumentation, but he doesn't have the total wisdom.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేమి చదువు చదువవలయు.
0: After all, why should anyone study in order simply to die? We should study to be immortal.
1: దేనికి చావు?
0: What is this death? Why?
1: కేవలము దేహమునకే చావు.
0: It's all the body that dies.
1: పుట్టిన దానికి గిట్టటం అనేటువంటి జరుగుతుంది.
0: What is born is sure to die.
1: పుట్టి గిట్టనటువంటి యొక్క ఆత్మతత్వమునకు ఎట్టి మరణము లేదు, ఎట్టి జననము లేదు.
0: The spirit has neither birth nor death.
1: కనుకనే ఇట్టి పునరపి జననం పునరపి మరణం రెండూ లేనటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనము పొందాలి.
0: Therefore we have to acquire the divine wisdom which is beyond birth and death.
1: పునరపి జననం పునరపి మరణం.
0: One is born again and again.
1: పునరపి జనని జఠరే శయనం.
0: And he lies in the womb of the mother time and again.

0: ఓ ఫూలిష్ మ్యాన్ ప్రే టు గాడ్ ఫర్ హెల్ప్.
1: మనము భగవత్ చింతనతో జీవిత కాలమును సార్థకంగా గావించుకోవటమే కాకుండా నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు కూడా కొంత అభివృద్ధి పరచుకోవాలి.
0: We should sanctify our time thinking of God, but at the same time we have to develop along all the moral and ethical values.
1: ఈ నాటి ప్రపంచము లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించినది.
0: Today the world has progressed in the field of science and technology.
1: కాని నైతికంగా మానవత్వం అనేటువంటిది దినదినమునకు దిగజారిపోతున్నది.
0: But yet from the moral point of view it is on the decline.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: It's only selfishness and self.
1: ఏ పని చేసినప్పటికీ స్వార్థం లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Whatever that is done, the selfishness.
1: ఏ తలంపు తలచినప్పటికీ స్వార్థం లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Behind every thought is the selfishness.
1: ఏ పని చేసినప్పటికీ స్వప్రయోజనమే లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Every task done he keeps the self interest.
1: ఈనాటి మానవుడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు.
0: Man has become a puppet in the hands of selfishness.
1: కనుకని ఈ స్వార్థము స్వప్రయోజనము దూరం చేసుకోవాలి.
0: Therefore you have to give up the selfishness and self.
1: సామాజిక భావాన్ని సామాజిక తత్వాన్ని హృదయంలో నింపుకోవాలి.
0: We have to develop the social awareness, the obligation to society.
1: స్వార్థం లేకుండా మానవుడు ఒక్కడుగైనా ముందుకు వేయటం లేదు.
0: No person is speeding up, at least putting one step ahead without this selfishness.
1: కనుక ఈ స్వార్థం అనేటువంటి సంకల చేత కట్టబడినటువంటి వాడు ఈనాటి మానవుడు.
0: Man today is bound by the chain of selfishness.
1: ఏనాడు ఈ యొక్క స్వార్థమును పరాక్తంగా మార్చుకున్నో ఆనాడే యథార్థమైన విద్యను మనకు అభ్యసించిన వారం అవుతాం.
0: దట్ డే వెన్ హీ ట్రాన్స్ఫార్మ్స్ స్వార్థ సెల్ఫిష్నెస్ ఇంటూ పరార్థ ద స్పిరిచువాలిటీ దెన్ హీ విల్ నో యథార్థ.
1: పరిశుద్ధము గావించుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై అవర్ లైఫ్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సేక్రెడ్ ఐడియాస్.
1: మానస సంబంధమైనటువంటి చంచలత్వాన్ని అణచుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు పుట్ ద వేవరింగ్ నేచర్ అండర్ కంట్రోల్.
1: కనుకనే ఈ నిజమైన నిశ్చలము నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క హృదయం కలిగినప్పుడే ఏ చిన్న పని చేసినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నందు మన విజయాన్ని సాధించగలము.
0: విత్ ఆల్ ద ప్యూర్ అన్సలీన్డ్ స్టడీ హార్ట్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ మైట్ అండర్టేక్ సక్సెస్ఫుల్.
1: ఒక శ్రీమంతుడు
0: ఎ రిచ్ మ్యాన్
1: పుణ్యక్షేత్రమును దర్శించాలని సంకల్పించుకున్నాడు.
0: హీ డిసైడెడ్ టు గో ఆన్ పిల్గ్రిమేజ్.
1: కానీ ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకుని పోవటం వల్ల శ్రమ కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైన సామగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు.
0: He thought that to carry too much of luggage it would be a sort of a burden. Therefore he packed up into sing one bundle.
1: కనుకని అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని.
0: You must be necessarily seeing the luggage in all this kind of slogan in all rail stations. Less luggage, more comfort.
1: తన నిత్య జీవితంలో అవసరమైనటువంటి పదార్థములన్నీ కూడాను ఒక బెడ్ నందే చేర్చుకున్నాడు.
0: Though he is a rich man, he packed up all the his requirements in one single bed.
1: కాశీ, మధుర, వృందావనము ఇలాంటి పవిత్రమైన క్షేత్రములంతా కూడాను దర్శించాడు.
0: He visited all pilgrim centers like కాశీ, మధుర, వృందావనము
1: అంతా కూడాను క్షేత్రములు దర్శించి దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు.
0: He spent all the day time visiting those temples and involving himself in good activities.
1: రాత్రికి ఆ బెడ్ను విప్పి పనుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు.
0: But during the night time when he wanted to take rest and sleep, well he couldn't sleep at all.
1: చాలా అలసిపోతూ వచ్చాడు.
0: He was very much tired.
1: ఆహారం లేకపోయినా జీవించవచ్చును కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు.
0: One can live even without food. One cannot live without sleep.
1: ఈ విధంగా పగలంతా కూడాను దేవాలయంలో దర్శించడము, పుణ్యకార్యంలో ప్రవేశించడము, రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము.
0: Therefore in the daytime he started visiting temples and involving in auspicious activities and he spent sleepless nights.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు.
0: From the body standpoint of view, he could
1: పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు.
0: He could take bath in sacred rivers.
1: దర్శనం, పాపనాశనం, సంభాషణం, సంకటనాశనం, స్పర్శనం, కర్మ విమోచనం అనేటువంటి మూడింటి అందు కూడాను తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు.
0: He was very successful in achieving all the three aspects, the very darshan, the very vision of the Lord, and the conversation with God.
1: కనిపించటం లేదు.
0: But yet he didn't find any peace at all.
1: కారణం,
0: ద రీజన్,
1: ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల,
0: దేర్ ద బెడ్ హీ క్యారీడ్ విత్ హిమ్,
1: ఎక్కువ నల్లులు చేరిపోయినాయి.
0: దేర్ హీ ఫౌండ్ నంబర్ ఆఫ్ బెడ్ బగ్స్.
1: ఈ బగ్స్ అనేటువంటిది ఉండటం చేత రాత్రిపూట నిద్ర రావటం లేదు.
0: బికాస్ ఆఫ్ ది బెడ్ బగ్స్ హీ కుడ్ నాట్ స్లీప్.
1: ఈనాడు మన గతి అట్లనే ఉంటున్నది.
0: దిస్ ఈజ్ అవర్ ప్లైట్ టుడే.
1: దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు, సంతోషములు, ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుండాలి.
0: ఇట్ అపియర్స్ యాస్ దో వి హావ్ గాట్ ఆల్ అవర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ లగ్జరీ.
1: లోపల దుర్గుణములు, దుర్భావములు, దుష్టేష్టలు, దుశ్చింతలు అనేటువంటి నల్లులు కనిపించటం లేదు.
0: బట్ యెట్ హి డిడ్ ఫైండ్ ఎనీ పీస్ అట్ ఆల్.
1: కారణం,
0: ద రీజన్,
1: ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల,
0: దేర్ ద బెడ్ హీ క్యారీడ్ విత్ హిమ్,
1: ఎక్కువ

0: మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు.
1: సో లాంగ్ దర్ ఇన్ సైడ్ యూ కెన్ నెవర్ ఎంజాయ్ పీస్.
0: శాంతి అనేటువంటిది బయట ప్రపంచంలో మనకు లభించేటువంటిది కాదు.
1: పీస్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ అంతా పీసెస్ పీసెస్ పీసెస్.
1: అవుట్ సైడ్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ పీసెస్.
0: నీ ఆత్మ శాంతియే నిజమైనటువంటి శాంతి.
1: The peace within is the true peace.
0: కనుకనే శాంతి అనేటువంటిది సంపాదించుకునేటువంటిది కాదు.
1: Peace is not the one to be acquired. లేక
0: చదివితే లభ్యమయ్యేటువంటిది కాదు.
1: You can't get it by study.
0: గురువుల వల్ల అందుకునేటువంటిది కాదు.
1: You cannot receive from anybody.
0: నీవే శాంతి స్వరూపుడవు.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of God.
0: ఇలాంటి నిత్య సత్యాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should know this eternal truth.
0: కనుక శాంతి అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ బయట వస్తువులు ఎందు లేదు.
1: Either peace or bliss are not noticed outside.
0: బయట వస్తువులు ఎందు ఈ ఆనందం ఉంటుంటే మనం ఎందుకు ఆనందాన్ని అనుభవించకూడదు?
1: When these two are present in the outer objects, how is it that we don't experience
0: them?
1: There's so much of material available outside. Why don't we experience
0: bliss?
1: We have many persons as friends, but we don't get peace or bliss.
0: పదార్థముల వల్ల కాని విషయముల వల్ల కాని మనకు ఆనందం లభ్యం కాదు.
1: Therefore, you never attain bliss. Either through a person or a material object. Bliss emanates, originates in you.
0: నీ స్వరూపమే ఆనంద స్వరూపము.
1: You are the embodiment of bliss.
0: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize this truth.
0: ఆనందం కోసం కానీ శాంతి కోసం కానీ మనం ఎక్కడెక్కడో మనం ప్రయత్నించే చేయకూడదు.
1: You don't need to search for these two twin principles, peace and bliss.
0: ఇది అన్వేషణ జరిగేటువంటిది కాదు.
1: You cannot search for them.
0: ఆవిర్భావం చేసుకోవలసినటువంటిది.
1: You have to see that they are born within.
0: వెతకవలసినటువంటిది కాదు.
1: It can't be sought after.
0: తెలుసుకోవలసినటువంటిది.
1: It has to be known.
0: కనుకనే మనము మన ఎందుండినటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we must make an effort to know this inner truth.
0: ఏదో ఎవరో మనకు ఆనందాన్ని ఇస్తున్నారని భ్రమిస్తున్నాము.
1: We are deluded with the feeling someone makes you happy.
0: భ్రమ మన యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మం మనకు ప్రాప్తించదు.
1: సో లాంగ్ యూ హావ్ గాట్ దిస్ భ్రమ డెల్యూషన్ యూ విల్ నాట్ హావ్ బ్రహ్మ గాడ్.
0: ఈ భ్రమను పారదోలేసేయ్. బ్రహ్మని ఎందు ఆవిర్భవిస్తుంది.
1: డ్రైవ్ అవుట్ దిస్ ఇల్యూషన్ దెన్ బ్రహ్మ గాడ్ విల్ బి దేర్.
0: బ్రహ్మ అనేటువంటిది ఏకతత్వమే.
1: బ్రహ్మ ఇస్ ద పాయింట్.
0: దైవత్వం భిన్నంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ టూ.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ విచ్ ఇస్ రిఫర్డ్ అస్ మెనీ బై స్కాలర్స్.
0: ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
1: ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్
0: టూ. ఓన్లీ వన్
1: not two, only one.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వం అందరి యందు ఉంటున్నది.
1: Such divinity is present in all.
0: ఒకరి యందు ఉన్నది ఒకరి యందు లేదు అనేటువంటిది మాత్రం లేదు.
1: You cannot say this present in one and missing in another.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం.
1: So God is present in all creatures.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా విశ్వసించాలి.
1: Students should have full faith in this truth.
0: ఆ ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటున్నాడు?
1: In what form is God?
0: ప్రేమ రూపంలో ఉంటున్నాడు. ప్రేమ రూపంలో
1: హీ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లవ్.
0: అందరి యందు ప్రేమ ఉంటుండాలి.
1: లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అదే అనేక పర్యాయం చెప్తూ వచ్చాను.
1: భగవాన్ టెల్స్ అస్
0: రిపీటెడ్లీ ఈశ్వర హై ఈశ్వర ప్రేమ హై.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ప్రేమనే ఈశ్వరుడు. ఈశ్వరుడే ప్రేమ.
1: God is love. Love is God.
0: పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్మ స్వరూపము.
1: The sacred love is the divine form.
0: కనుకని ఈ ప్రేమను మనము నిర్మలంగా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇట్ ప్యూర్.
0: విషయ సంబంధమైనటువంటి ప్రేమగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
0: లౌకిక సంబంధమైన ప్రేమగా ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వరల్డ్లీ.
0: ఇది కేవలం ఆత్మ సంబంధమైన ప్రేమగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
1: ది ఆత్మ ద సెల్ఫ్ ఇస్ లవ్.
0: ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: ద సెల్ఫ్ ఇస్ లవ్ అండ్ గాడ్.
0: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
1: నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు తమ ప్రేమను పరిపది విధములుగా ప్రవహింపజేసుకుని తద్వారా అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారు.
1: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ అలౌ దిస్ లవ్ టు బి డైవర్టెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: ఈ యవ్వనము అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
1: ది స్టేజ్ ఆఫ్ యూత్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హెస్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటి దానికి మురిసిపోయి మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోకూడదు.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ది స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
0: ఈ యవ్వనం మహాపవిత్రమైనటువంటిది.
1: ది స్టేజ్ ఇస్ హైలీ సీక్రెట్.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క యవ్వనం పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థులు.
1: యు ఆర్ స్పాయిలింగ్ ది స్టేజ్ ఆఫ్ యూత్ విచ్ ఇస్ సీక్రెట్.
0: క్షణభంగురమైనటువంటి ఈ సుఖము నిమిత్తమై విలువైనటువంటి మానవత్వాన్ని మనం వ్యర్థం గావించుకోవాలి.

0: ఈ యవ్వనం లోపల అనేక విధమైనటువంటి ఉద్రేకములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు ఫైండ్ ఎజిటేషన్స్.
0: ఈ ఉద్రేకాన్ని మనం అణుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎజిటేషన్.
0: ఆ ఉద్రేక సమయమునందు భగవత్ నామాన్ని స్మరించాలి.
1: యు చాంట్ ది నేమ్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
0: ఇది నా వయసుకు తగినటువంటి ఒక గుణము కాదు.
1: దిస్ ఇస్ నాట్ బిఫిట్టింగ్ టు
0: మై ఏజ్. ఇది కేవలం పాసింగ్ క్లౌడ్స్, వచ్చిపోయేటువంటిది మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ పాసింగ్ క్లౌడ్ దట్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: నా జీవితం శాశ్వతమైనటువంటిది.
1: మై లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ థాట్స్ అంతా కూడా క్లౌడ్స్ వంటివి.
1: థాట్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: మన హృదయమే ఆకాశము.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు, బుద్ధి అనేటువంటి సూర్యుడు, హృదయం అనేటువంటి ఆకాశంలో ఉంటున్నాయి.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై, ద మైండ్ ఇస్ ద మూన్, ది ఇంటెలెక్ట్ ఇస్ ద సన్ దట్ షైన్.
0: ఇందులోపల మన థాట్స్ అనేటువంటి క్లౌడ్స్ వస్తుంటాయి.
1: వి ఫైండ్ ది క్లౌడ్స్ ఆఫ్ థాట్స్.
0: అందులో ఈ యవనం లోపల థిక్ థాట్స్ వస్తుంటుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్
0: చాలా దట్టమైనటువంటి మేఘములు కుదురుతుంటాయి.
1: యు ఫైండ్ థిక్ థాట్స్.
0: ఈ దట్టమైన మేఘములు వచ్చినప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు కనిపించడు.
1: బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ యూ డోంట్ సీ సన్ అండ్ మూన్.
0: ఎంత కాలం కనిపించడు?
1: హౌ లాంగ్?
0: ఎంతసేపు కనిపించడు?
1: వాట్ ఎక్స్టెంట్?
0: ఈ క్లౌడ్స్ అంతా కదిలిపోయే మేఘములే.
1: క్లౌడ్స్ కమ్ అండ్ గో.
0: క్లౌడ్స్
1: దే ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో.
1: బి పేషెంట్ ఫర్ సమ్ టైమ్.
0: అదియే పేషెన్స్.
1: దట్ ఈస్ పేషెన్స్.
0: ఈ ఓపికను మనం పట్టుకోవాలి.
1: యూ హావ్ టు బి పేషెంట్.
0: తొందరపాటు ఉండకూడదు.
1: డోంట్ బి ఇన్ ఎ
0: హరీ. సో డూ నాట్ బి ఇన్ ఎ హరీ.
1: Haste makes waste, waste makes worry.
0: తొందరపాటు ఈ యొక్క వయసులో ఉండకూడదు.
1: నెవర్ బీ ఇన్ హేస్ట్.
0: శాంతంగా ఉండు.
1: Be in peace.
0: ఈ శాంతం కంటే సౌఖ్యం మనొకటి లేదు.
1: There is no other happiness beyond peace.
0: శాంతము లేక సౌఖ్యము లేదు సారస దళ నయన. త్యాగరాజ్ చెప్పాడు. దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక. శాంతం అత్యంత అవసరం.
1: పీస్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ శాంతి అనేటువంటిది దేహరీతిగా మనస్సు రీతిగా కూడా శాంతం ఉంటుండాలి.
1: దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ అండ్ ఫర్ ద మైండ్.
0: దేహరీతిగా ఉండినంత మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్
0: దేహం నుంచి వచ్చేటువంటి అంత కూడా ఆవిర్భావం అయ్యేటువంటి ఒక ప్రతిబింబములే.
1: All those things that you find outside are the reflections
0: of
1: the inner being.
0: No, reflection of the inner being.
1: They are the reflections of the inner being.
0: కరుకని లోపల నుంచి వచ్చేటువంటి అంతకుడును మనం మొట్టమొదటి దాన్ని కంట్రోల్ చేయాలి.
1: Therefore, we have to put under check all those present within.
0: ఇందే నిగ్రహము అని.
1: That is called sense control.
0: దీనిని క్రియాయోగము అన్నారు.
1: This is the yoga spiritual practice in the field of action.
0: ఏంటి ఈ క్రియాయోగం?
1: What is this?
0: మన యొక్క దుర్భావములను, దుశ్చర్యలను, దుశ్చింతలను అరికట్టుకోవటమే యోగం.
1: Exercising control over these bad thoughts, bad feelings and bad actions is
0: yoga. ఈ అరికట్టినప్పుడే పవిత్రమైనటువంటి యొక్క, నిత్యమైనటువంటి యొక్క, సత్యమైనటువంటి యొక్క భగవద్భావములు, పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయి.
1: Then once we control them, then there's wide scope for the good thoughts, good feelings, good emotions, good actions to come out.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ఈ వయసు లోపల సార్థకమైనటువంటి ఆది ఆదర్శ జీవులుగా రూపొందాలి.
1: At this age, you should determine to mold yourself as
0: ideal boys.
1: You should be ideal boys.
0: మీ నుండి కూడా నువ్వు సమాజాన్ని మరింత ఉన్నత స్థితికి తెప్పించాలి.
1: You should see that the society will progress to a noble height.
0: ఈనాడు సమాజం అనేటువంటిది చాలా అస్తవ్యస్తంగా ఉంటుండాలి.
1: The society present day is full of confusion.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: సమాజంలో ప్రతి వ్యక్తి కూడాను ఒకదానితో ఒకటి పోలికగా జరుగుతుండాలి.
1: Because there is a continuous comparison there in society.
0: Not comparison, imitation.
1: Imitation in society.
0: కనుక ఇమిటేషన్ అనేటువంటిది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
1: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
0: ఇది ఇమిటేషన్ అనేటువంటిది మన జీవితాల్లో ఏమాత్రం ఉండకూడదు. ఇమిటేషన్ అనేది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్. ఇట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్.
0: కనుక ఈ సమాజం అనేటువంటి అంత ఇమిటేషన్ ఇమిటేషన్ లిమిటేషన్ గా ఉంటుండాలి.
1: ఇన్ ది సొసైటీ యు ఫైండ్ ఇమిటేషన్ ఎ లాట్.
0: కనుక మన విద్యార్థులు ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: అవర్ బాయ్స్ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఇంద్రియ నిగ్రహం మనం సాధించాలి.
1: దే షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఆదర్శమైనటువంటి గుణాలను మనం నిరూపించాలి.
1: దే షుడ్ డెవలప్ ఐడియల్ క్వాలిటీ.
0: సమాజాన్ని తీర్చిదిద్దాలి.
1: దే షుడ్ మోల్డ్ అండ్
0: షేప్ సొసైటీ. సమాజంలో చేరిన మాలిన్యాన్ని చక్కగా తుడిచివేయాలి.
1: దే షుడ్ క్లీన్ ద డర్ట్ ఇన్ సొసైటీ.
0: ఇది మనం ఈనాడు చేయవలసినటువంటిది.
1: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
0: ఏదో చదువుకుందామంటే ఉద్యోగ నిమిత్తమే మీరు ప్రాకలాడకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్